0: చెప్పాడు.
1: దెన్ హి సెడ్,
0: లక్ష్మణుడు అన్న మీ యొక్క సైగల్ నాకు తెలుసును.
1: బ్రదర్ ఐ నో వాట్
0: అనగా ఏమిటి
1: సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్.
0: ఆ యొక్క లక్ష్మణుడు తన భూదేవి యొక్క కుమారుడు.
1: లక్ష్మణ ఇది సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్ దిస్,
0: ఇతను కేవలము ఒక విధమైన ఆదిశేషుడు.
1: హీస్ వెరీ ఆదిశేష.
0: కనుకనే ఆ భూమిని కొంతవరకు ఎత్తమని చెప్పాడు.
1: సో దట్ పార్ట్ వేర్ సీత వాస్ స్టాండింగ్ కుడ్ బి జస్ట్ రైజ్డ్.
0: లక్ష్మణుడు కూడా చెప్పాడు,
1: లక్ష్మణ సెడ్,
0: అన్న సీతను మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఆ భూమిని ఎత్తిందంటే నీవు కూడా ఎత్తి ఎగురుతావు.
1: అండ్ దెన్ లక్ష్మణ సేస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ ఓన్లీ దట్ పార్ట్,
0: నీవు కూడా పైకి ఎగురుతావు.
1: అండ్ యు విల్ ఆల్సో విల్ బి.
0: అప్పుడు చెప్పాడు,
1: దెన్ హి సెడ్,
0: లక్ష్మణుడు అన్న మీ యొక్క సైగలు నాకు తెలుసును.
1: బ్రదర్ ఐ నో వాట్ సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్.

0: ನೀವು ಕೂಡ ಎಗಿರ್ತಾವು.
1: And then Lakshman says, not possible to lift only that path.
0: You will also go up.
1: And you will also will be much more.
0: It is
1: impossible.
0: అప్పుడు యుక్తితో చేసినాడు లక్ష్మణుడు.
1: అండ్ దెన్ దట్ ఇస్ ద నాక్ లక్ష్మణ దిస్ వే.
0: కేవలం అందరూ చూస్తూ ఉండగానే రాముల పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
1: వెన్ ఎవరీవన్ స్టార్టెడ్ స్టేరింగ్ అండ్ వాచింగ్ లక్ష్మణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: సేపైనప్పటికీ లక్ష్మణుడు లేయలేదు.
1: లక్ష్మణ డిడ్ నాట్ గెట్ అప్.
0: అప్పుడు రాములు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమే లక్ష్మణ దెమ్ము అని వంగినాడు.
1: దెన్ రామా హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ.
0: ఇతని ఎప్పుడు వంగినాడో అప్పుడు సీత వచ్చి
1: చెప్పాడు.
0: కనుకనే త్యాగరాజు కూడా లక్ష్మణుడు చెప్పాడు.
1: త్యాగరాజు ఆల్సో మెన్షన్ సే
0: కపివారది దాటున
1: Is it possible to tie up
0: Lakshmi Devi valachuna
1: concert Lakshmi
0: lakshmanundu kolachuna
1: will Lakshmana sir
0: buddhi gala bharatudu chuchi chuchi mrukuna aparama bhakti yantu gopara
1: will Bharata sir will Lakshmana sir such కాన్సర్ట్ లక్ష్మి విల్ ఎవర్
0: ఇంత సూక్ష్మ కలిగినటువంటి యొక్క లక్షణుడు ఏ విధంగా తెలుసుకోగలిగాడు.
1: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ లక్ష్మణ టు నో.
0: ఈ విధంగా సమయ సందర్భానుసారంగా భగవంతుడు ప్రవర్తించేటువంటి వాడు.
1: యాజ్ పర్ ది సిచ్యువేషన్ పొజిషన్ గాడ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్.
0: కేవలం తానే వంగినాడంటే స్త్రీలకు తల వంచినాడని చెప్పి తెలుసుకుంటారు.
1: బికాస్ హీ బెంట్ హిస్ హెడ్ హీ డస్ నాట్ మీన్ దట్ హీ బెంట్ హిస్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వుమన్.
0: స్త్రీలు ఆ విధమైనటువంటి యొక్క దీక్షను పూనుతూ వచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ దే గాట్ డిటర్మినేషన్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ దోస్ డేస్.
0: ఈ విధంగా రామాయణాలు చదువుతూ పోతూ
1: people read ramayana
0: bharat bhagavatamulanta kuda chalutu pothunnaru
1: they read bharata and bhagavata
0: kaani ee sukshmamainaatundi tattvanni evaru gurtinchadaniki prayatninchatam ledu
1: but no one is making effort to know these subtlety secrets
0: kanaka prati manavuni endukudunu ayaskantam chaala pradhanamainaatundi
1: in every man this magnet is very important
0: ee ayaskantam chetane daivatvam aavirbhavistu untadu
1: because of this you find the divinity
0: లేకపోతే ఇంత ప్రజలంతా కూడాను ఇన్ని దేశాల వారు ఇన్ని గ్రామాల వారిని ఎవరు పిలిచారు ఇక్కడికి.
1: సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హావ్ గ్యాదర్డ్ హియర్ హూ హావ్ ఇన్వైటెడ్ యు. ఏ
0: ఇన్విటేషన్ పంపించారు?
1: హూ సెంట్ యు ది ఇన్విటేషన్?
0: కాదు కాదు,
1: నో.
0: ఈ పేరు ఈ రూపం యొక్క ఆకర్షణే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది.
1: The name and the form of Bhagavan attracted the whole world.
0: ఈ ఆకర్షణ శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an attempt to know this power of
0: attraction. వచ్చాము. ఈ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది?
1: I came because I like how is
0: అదే అయస్కాంతం యొక్క పవర్.
1: And that is the magnetic power.
0: ఈ మ్యాగ్నెటిక్ పవర్ ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు కాదు.
1: You cannot estimate the power of the magnet.
0: ఎంత శక్తినైనా ఆకర్షిస్తుంది.
1: ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్.
0: అయితే ఆకర్షిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం.
1: బట్ ఇట్ విల్ నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: దానికి పరిమితమైనట్టుగా పూనుకుంటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ యూజ్ ఇన్ స్టిప్యులేటెడ్ వే.
0: టమ్లర్ తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్ లో నీళ్లు వస్తాయి.
1: ఇఫ్ యూ జస్ట్ టేక్ టమ్లర్ టు సీ వాటర్ యూ వుడ్ కలెక్ట్ ఇట్ యాజ్ పర్ ఇట్ సైజ్.
0: కానీ ఇది సముద్రం కదా అని టమ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ది హోల్ సీ వాటర్ ఇన్ ఎ
0: టమ్లర్. టమ్లర్ కి ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టమ్లర్ సో ఆల్సో ద వాటర్ ఇట్ వుడ్ కంటెయిన్.
0: కానీ సముద్రం యొక్క టేస్ట్ టమ్లర్ లోనే ఉంటుండాలి, సముద్రంలోనే ఉంటుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బోత్.
0: సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుందో టమ్లర్ వాటర్ లో కూడా అదే టేస్ట్ ఉంటుంది.
1: అండ్ ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వెరీ మచ్ సేమ్.
0: దైవ శక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంతో ప్రవర్తించుతున్నప్పుడు పరిమితమైనగానే కనిపిస్తుంటాడు.
1: గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ బట్ హీ యూజెస్ అండర్ సర్టన్ లిమిట్స్ దట్ హీ లేడ్ డౌన్ టు హిమ్సెల్ఫ్.
0: ప్రతి మానవుని యందు కూడా ఈ శక్తి ఉంటున్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ డివైన్ పవర్.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అన్నారు.
1: ఇన్ ది హోల్ యూనివర్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి
1: out of this camera of the human heart
0: anni rakamainaatundi chitramulu kudunu anubhavistu untadi.
1: It experiences all photographs pictures.
0: ఈ పిక్చర్స్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచి వచ్చినటువంటి ప్రతిబింబాలే.
1: దీస్ పిక్చర్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: ప్రతి దానికి రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ ఫాలో ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడా పరమాణువుల యొక్క రీసౌండే.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్
0: పరమాణువుల యొక్క రీశబ్దమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ సౌండ్ ఆఫ్ ది
0: పరమాణువుల యొక్క రియాక్షన్.
1: అండ్ ఇట్స్ ఎ రియాక్షన్ దట్
0: అంతా పరమాణువుల యొక్క తత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని
1: ప్రతి
0: మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్

0: should make an attempt to know.
1: ఈనాడు ధ్యానాలు చేస్తుంటారు.
0: Today people meditate.
1: ఇంకా అనేక రకమైన సాధనలు సలుపుతుంటారు.
0: They undertake spiritual path.
1: కానీ ఈ సాధనలకంతా కూడా చిక్కుకేటువంటి వాడు కాదు భగవంతుడు.
0: But it's not possible to experience.
1: ఎవరూ వారికి సరైనటువంటి మార్గమును బోధించేవారు లేకపోవటం చేతనే ఈ రకమైనటువంటి యొక్క అల్ప జ్ఞానములంతా కూడాను ప్రబోధిస్తుంటారు.
0: Since there is no right person to show you the correct path,
1: ఈ సాధనలన్నీ కూడాను సరైనటువంటి సాధనలు కాదు.
0: All the spiritual paths are not correct.
1: భగవంతుని పొందడానికి సరైనటువంటి మార్గము కాదు ఇది.
0: They are not the paths that take you.
1: భగవంతుని ఏ రీతిగా పొందాలి?
0: How to attain God?
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: The knower of the divine will be
1: భగవంతుని యొక్క ఎందు ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమనే మీరు ప్రకటించాలి.
0: And the love in God must be manifested in you.
1: భగవంతుడు ఏ ప్రేమను అందరికీ అందిస్తున్నాడు ఆ ప్రేమను మీరు కూడా అందరికి అందించాలి.
0: Just as God spreads his love, you should share your love with others.
1: అట్టి సమత్వమైన దానికి మాత్రమే భగవంతుడు సన్నిహిత అవుతుంటాడు.
0: In fact, God would be close to you if you have that spirit of equality.
1: భగవంతుడి నుండి వచ్చినటువంటి ఒక హృదయ తత్వం అనేటువంటిది ఏకత్వమే.
0: In fact, the principle of the heart is oneness.
1: ఈ ఏకత్వంతో కూడినటువంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
0: And this love which is only one has got to be increased, developed.
1: అప్పుడే దైవత్వం కూడా మనకు ప్రాప్తిస్తుంటాది.
0: And then you can reach, attain God.
1: ప్రాప్తించడం అనగా బయట నుండి వచ్చి దీంట్లో చేరదు.
0: Not that he comes from outside and
1: gets it to you.
0: That which is in you, latent in you, becomes patent.
1: దీన్నే రియాక్షన్ అన్నారు.
0: This is a reaction.
1: దీన్నే రీసౌండ్ అన్నారు.
0: This is resound.
1: దీన్నే రిఫ్లెక్షన్ అన్నారు.
0: This is reflection.
1: ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: Everything carries these three.
1: రియాలిటీ మాత్రం అందరూ ఉంటుంది.
0: Reality is in you.
1: ఆ రియాలిటీ మాత్రం అదే మూలాధారమైన తత్వము.
0: దట్ రియాలిటీ ఇస్ ద ప్రైమార్డియల్ ఫండమెంటల్.
1: ఆ మూలాధారమైన తత్వమును ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం చేయదు.
0: దట్ బేసిక్ ఫౌండేషన్ ప్రిన్సిపల్
1: ఎవరికి అర్థం కూడా కాదు.
0: నో వన్ అండర్స్టాండ్స్ ఇట్.
1: చెప్పినట్టు వినండి.
0: యూ ఫాలో అకార్డింగ్ టు
1: చెప్పినట్టు చేయండి.
0: యూ యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
1: చెప్పినట్టు నడుచుకోండి.
0: యూ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: తప్పక అదే నీకు లభిస్తుంది.
0: దెన్ యూ విల్ అచీవ్ సక్సెస్.
1: అదే నీకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ డిజర్వ్ ఆల్ దోస్.
1: ఇంకొక మార్గంలో దీనికి ప్రాప్తించడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ బి సక్సెస్ఫుల్ బై ఎనీ అదర్ పాత్.
1: ఏదో ఒక మార్గంలో బలమంది కాదని పోట్లాడుతూ కూర్చుంటే మనకు లభ్యం కాదు.
0: బికాస్ యూఆర్ స్ట్రాంగ్ యూ కెనాట్ ఫైట్ ఇన్ ఎనీ వే.
1: భగవంతుడిలో ఎట్టి గుణములు లేవు.
0: God is attributeless.
1: అందుకొల్ల గుణాతీతుడు అన్నారు.
0: సో హీ ట్రాన్సెండ్స్ గుణాస్.
1: ఒక్కటే గుణము.
0: హి హస్ గాట్ ఓన్లీ వన్.
1: అది ఏ ప్రేమ.
0: That is love.
1: అది ఏ ప్రాణము.
0: That is life.
1: అది ఏ నిజమైనటువంటి సంబంధము.
0: That is the true relationship.
1: అందరికీ ఉండేటువంటి సంబంధం అది ఒక్కటే.
0: That is only true relationship that exists between us.
1: Love to love.
0: Love to love.
1: ఈ ప్రేమ తత్వంతోనే దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: And you can achieve anything only with the principle of love.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: దైవత్వం యొక్క తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టము.
0: It is very difficult to understand.
1: కాని అర్థం చేసుకుంటే అంతకంటే సులభం మరొకటి లేదు.
0: If you understand, there is nothing other simpler than that.
1: ఎంతైనా నీకు స్వాధీనం అయిపోతుంది.
0: Anything you can control.
1: దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మానవుడు
0: the person who understands God
1: జగత్తునంతా అర్థం చేసుకోగలడు.
0: Will be able to understand the whole world.
1: ఇదే ఉపనిషత్తు కూడా బోధించినటువంటిది.
0: This is the teaching of Upanishads.
1: ఏ దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
0: That principle if understood, rest of the things will be understood.
1: ఏ ఒక్కదాన్ని గుర్తించడానికి వీలు లేనిటువంటిప్పుడు దేన్ని గుర్తించలేము.
0: If you understand that principle, rest cannot be understood.
1: ఇది ఒక వెండిది అని మనం గుర్తించుకున్న తర్వాత
0: when once you know this silver,
1: ఇది ఎక్కడైనా వేసేసి ఇది వెండి అవుతుంది.
0: You keep it anywhere, it continues to be silver.
1: అనేక రూపములు నాకు ధరించినప్పటికీ అది వెండిగానే ఉంటుంది.
0: It may be of different forms, but still it is silver.
1: అదే రీతిగానే ప్రేమమయమైన ఒక దైవత్వాన్ని ప్రేమతో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమమయంగానే ఉంటుంది.
0: In fact, God, the very personification of love, you will find him everywhere.
1: ఈ సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని గుర్తించుకోలేని మానవుడే అనేక తికమకల పడిపోతున్నాడు.
0: In fact, the person who does not understand love of God is confused.
1: ప్రేమ చేతనే పరమాత్మని పొందాలి.
0: Only you can attain God through love.
1: దేశం చేత కాని ధనం చేత కాని పదవి చేత కాని ఇంకే విధమైనటువంటి గర్వం చేత కాని అందడానికి వీలు కాదు.
0: Money, position, power, wealth will never take you to God.
1: ఇది కేవలం ఒక ప్రేమ చేతనే కలుగుతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ టేక్స్ యూ టు హిమ్.
1: కనుకనే
0: సో
1: రాధ ఒకానొక సమయం లోపల
0: రాధ ఎట్ వన్ టైం
1: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
0: వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: రాధ అంటే ఎవరు? ఆమెను ధరనే.
0: రాధ అర్త్
1: రాధ ధర.
0: రాధ ధర అర్త్
1: ఈ ధరను ఎన్ని విధములైనటువంటి దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.
0: పీపుల్ మేడ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ధర అర్త్.
1: ఒకనాడు
0: వన్ డే
1: ఒక భక్తుడు
0: వన్ డివోటీ
1: భగవంతుని కృష్ణుని పొందడానికి ఎంతనో ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి ఏమాత్రం కూడా ఏ యొక్క ప్రపంచకు సంబంధమైనటువంటి వ్యవహారంలో తాను పడలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి హస్ నో వరల్డ్లీ ఆబ్లిగేషన్స్.
1: ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
0: హి హస్ నో డిజైర్.
1: కృష్ణుడు తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనుకుంటు.
0: హి వాంట్స్ ఓన్లీ కృష్ణ, నన్ ఎల్స్.
1: అలాంటి సమయం లోపల
0: అట్ దట్ టైమ్
1: ఇతనికి ఏదైనా ప్రాప్తిని కనిపింపు చేయాలని
0: ఇన్ ఆర్డర్ టు కన్ఫర్
1: రాధా సంకల్పించుకుంది.
0: రాధా డిటర్మిన్
1: అతని గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఎరువు ఒక కొలను ఉంటుండాలి.
0: వెరీ క్లోజ్ టు హిస్ విలేజ్ దేర్ ఇస్
1: చెరువు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ లేక్.
1: ఆ చెరువు గట్టున ఒక గాజులో అమ్మేటువంటి వాడు వస్తూ ఉన్నాడు.
0: అలాంగ్ దట్ సైడ్ ఆఫ్ ది లేక్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాస్ పాసింగ్ బై.
1: అప్పుడు ఆ బ్యాంగిల్ వాడు నీరు దాహం అయిపోయి ఆ కొలం లోపల మునిగా తీసుకుని పోయి నీరు త్రాగుతున్నాడు.
0: అండ్ బ్యాంగిల్ సెల్లర్ బికాస్ హి వాస్ థర్స్టీ హి వెంట్ క్లోజ్ టు ద
1: ట్యాంక్. అవన్నీ గల్లు గల్లు గల్లు గల్లు అని గాజులంతా కూడా శబ్దమిస్తుండాలి.
0: యాజ్ హి వాస్ మూవింగ్ బై ద సౌండ్ ఆఫ్ ద బ్యాంగిల్స్ వాస్ హర్డ్.
1: ఆ కొలం నుంచి ఒక చెయ్యి వచ్చింది బయటికి.
0: దేర్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్ అవుట్ ఆఫ్ ద లేక్ వన్ హ్యాండ్ కేమ్ అప్ రోజ్ అప్.
1: అయ్యా నాకు ఈ హస్తమునకు నీ యొక్క గాజులు తొలుగుతావా అని అడిగింది.
0: అండ్ దెన్ దట్ హ్యాండ్ స్టార్టెడ్ పుట్టింగ్ ఏ క్వశ్చన్ ఆర్ యు ప్రిపేర్డ్ టు గివ్ ఇట్ బ్యాంగిల్స్.
1: ఆమె ముఖం ఎవరికి చూపలేదు.
0: అండ్ ద పర్సన్ ఫేస్ ఇస్ నాట్
1: సీన్. మాత్రమే ఎత్తింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యాండ్ దట్ వాస్ సీన్.
1: ఇది ఎవరో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండదే అని నీకు ఎంత విలువనో అంత నేను విలువిస్తాను.
0: అండ్ హీ ఆల్సో హర్డ్ ది ఆన్సర్ ఐ పే మనీ.
1: తొడగమని చెప్పింది.
0: కమ్ ఆన్ బీ ప్రిపేర్డ్ గివ్ మీ బ్యాంగిల్స్.
1: ఒక చేతికి గాజులు తొడిగాడు.
0: అండ్ దెన్ హీ హస్ పుట్ ది బ్యాంగిల్స్.
1: రెండో చేయి ఎత్తింది.
0: అండ్ ద సెకండ్ హ్యాండ్ వాస్ లిఫ్టెడ్.
1: దానికి కూడా గాజులు తొడిగాడు.
0: అండ్ హీ హస్ పుట్ బ్యాంగిల్స్ దేర్.
1: అయ్యా దీనికి ఎంత ఖర్చు అయింది అన్నాడు.
0: అండ్ వాట్ ఈస్ ది మనీ ప్రైస్.
1: అమ్మా ఇది పెద్దగా ఖర్చు ఏమి కాదు.
0: నాట్ మచ్.
1: దీనికి ఏదో ఇంత 2 రూపాయలు 3 రూపాయలు అని అన్నాడు.
0: ఇట్ ఈస్ ఎనఫ్ 2 రూపీస్ ఆర్ 3.
1: చూడు ఆ 2 రూపాయలు నా ఇల్లు ఉంటుండాలి ఈ రూమ్ ఈ యొక్క గ్రామం లోపల.
0: దేర్ లైస్ మై హోమ్ హియర్ వెరీ.
1: ఆ రూమ్ లోపల ఒక చిన్న రూమ్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అ స్మాల్ రూమ్.
1: ఆ రూమ్ లోపల ఒక కిటికీ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అ విండో.
1: ఆ కిటికీకి వెనకల ఒక చిన్న గూడు ఉంటుండాలి.
0: బిహైండ్ దట్ విండో దేర్ ఇస్
1: ఆ గూడు లోపల దీనికి తగినటువంటి ధనం పెట్టొచ్చాను. నువ్వు ఆ ఇంటి యజమాని అడిగి ఇప్పించుకోమని చెప్పింది.
0: బిహైండ్ ద విండో వెరీ క్లోజ్ నారో స్పేస్ దేర్ ఇస్ మనీ స్మాల్ చేంజ్ యూ కెన్ టేక్ ఇట్.
1: ఆ ఇంటికి పోయాడు నంబర్ తీసుకుని.
0: అండ్ బేసింగ్ ఆన్ దిస్ డైరెక్షన్స్ ద బ్యాంగిల్ సెల్లర్ వెంట్.
1: మీ బిడ్డట ఒక గాజులు తొడుక్కుంది నా ఈ చెరువు దగ్గర, దీనికి డబ్బంతా నీ దగ్గర అడగమని చెప్పింది అనింది.
0: అండ్ హి సెడ్ సార్ యువర్ డాటర్ వాంటెడ్ బ్యాంగిల్స్ అండ్ వాంటెడ్ మీ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ.
1: నీకు పెళ్లే కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు?
0: ది మ్యాన్ సర్ ఐఎమ్ నాట్ మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్.
1: తప్పు చెప్పారు.
0: హూ టోల్డ్ యూ?
1: కానీ ఇది రైట్ కాదన్నాడు.
0: ఇస్ నాట్ రైట్ హి సెడ్.
1: కానీ తన యొక్క తత్వం ను చక్కగా అర్థం చేసుకున్నాడు.
0: But he has known the reality.
1: నా సత్యశీలమ, నేను గట్టివాడినా, నా మనసు చలించిందా అని ఏమేమో అర్థం చేసుకు. కాదు కాదు, నేను తప్పక సత్యశీలుణ్ణి.
0: He went on questioning himself.
1: నాకు అలాంటి వ్యామోహమే లేదు. నాకు ఎట్టి వ్యామోహమూ లేదు.
0: I don't have any desire.
1: కాబట్టి ఎవరో చెప్పినారు అని అనుకున్నాడు. తిరిగి ఎక్కడ ఉన్నది?
0: And then he said, where is she?
1: పలాని గూటికి పక్కలో ఉంటుండదట చెప్పింది అని చెప్పింది.
0: And she directed me that money is there, very close to window.
1: అక్కడ కిటికీ లేదు, గూడు లేదు.
0: And when he went inside, there's no window.
1: తాను ఎన్నో పర్యాయములు ఆ ఇంట్లో సంచరించినటువంటి వాడే.
0: And in fact, he moved about for a long time.
1: కానీ ఈనాడు లోపల వెళ్లేటప్పటికి ఒక కిటికీ కనిపించింది, దానికి వెనుక వైపున ఒక చిన్న గూడు కనిపించింది.
0: That the moment he went in this day, he noticed the window over there and a narrow corner.
1: ఆ దీంట్లో చేయి పెట్టేటప్పటికి దానికి ఎంత కావాలో అంత డబ్బు మాత్రం చిక్కింది.
0: ఎగ్జాక్ట్లీ ది మనీ హీ రిక్వైర్డ్ వాజ్ నోటీస్డ్ దేర్.
1: ఆమె చెప్పింది, అయ్యా ఈ విధంగా నాకు డబ్బు అంతా ఎంత కావాలో దాన్ని తీసుకోమని.
0: అండ్ దెన్ దిస్ మ్యాన్ సెడ్, దట్ లేడీ వాంటెడ్ మీ టు కలెక్ట్ ద మనీ.
1: ఆ డబ్బును తీసుకున్న తర్వాత, అయ్యా ఆ చెరువు ఎక్కడనో, ఆమె ఎక్కడ కనిపించిందో నీకు, నన్ను కూడా తీసుకుని పోయి ఆమె దర్శనం నాకు చేయించమని చెప్పి ప్రార్థించాడు.
0: అండ్ ది మ్యాన్ సెడ్, వేర్ ఇస్ షీ, లెట్ మీ ఆల్సో సీ హర్. And he wanted the bangles.
1: Radha, Radha, Radha, Radha, Radha, Radha, Radha, anukuntu aa yokka gaajulu vaadu ventu terigadu.
0: Calling Radha, Radha by name, he followed this bangles ala.
1: Kaani akkada poyyetappatiki amma neevu cheppina reethiga nee dabbu naaku chikkindi athanu icchadu annadu.
0: And here he said, I received the money as per your direction.
1: Asheeranga vakyam vinipinchindi.
0: And he heard ethereal voice.
1: ఈ డబ్బు నీకు అందిందా నాయనా?
0: డిడ్ యూ రిసీవ్ ద మనీ?
1: అందింది.
0: ఎస్.
1: అదిగో ఆ యజమానుడు కూడా నా వెంట వచ్చాడమ్మా.
0: అండ్ హియర్ ఐ బ్రాట్ ఫర్ బ్రాట్ విత్ మీ ద మాస్టర్.
1: అతనికి ఒక పూరి దర్శనం ఇవ్వండి అనింది.
0: అండ్ హీ వాంట్స్ టు సీ యూ.
1: అప్పుడు ఆమె చెప్పింది లోపల నుంచి.
0: దెన్ షీ సెడ్,
1: అయ్యా నా హస్తములు ఎవరికైనా కూడా కనిపించవచ్చును.
0: ఎనీబడి కెన్ సీ మై హ్యాండ్.
1: కానీ నా ముఖము కృష్ణుని ఒక్కరికి తప్ప ఇంకెవరికి నా ముఖం ఎవరికి చూడనివ్వను.
0: ఓన్లీ కృష్ణ కెన్ సీ మై ఫేస్ అండ్ నో వన్ కెన్ ఎల్స్ కెన్ సీ మై ఫేస్.
1: కనుక అతను మాత్రమే నా ముఖాన్ని దర్శించడానికి వీలవుతుంది, కానీ ఇంకొకరు దర్శించడానికి వీలు కాదని.
0: ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ కృష్ణ ఓన్లీ టు సీ మై ఫేస్ బట్
1: ఆనాటి నుంచి ఈనాటి వరకును అక్కడనే తాను రాధా రాధా అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: సిన్స్ దట్ డే హీ వెంట్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ రిపీటింగ్ రాధా.
1: కట్టకడపటికి రాధా కృష్ణుల చేతనే దర్శనం పొందాడు.
0: అట్ ద ఎండ్ హీ కుడ్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ రాధా కృష్ణ.
1: ఒక్క విధమైనటువంటి దీక్షను పొందినటువంటి వారు అన్ని రకమైనటువంటి దీక్షలు ఎందుకు ఉంటుంటారు.
0: దట్ డిటర్మినేషన్ మేడ్ హిమ్.
1: ఒక పిల్లవాడు చెప్పాడు, పట్టిన పట్టేదో పట్టనే పట్టితి పట్టునెగ్గేడు దాకా అట్టే ఉండు అని.
0: హావింగ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
1: కనుక అలాంటి పట్టులు పడుతుంటారు భగవంతుడు.
0: దట్ డిటర్మినేషన్ ఇస్ రిక్వైర్డ్.
1: కోరిన దేనియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
0: యూ హ్యావ్ డిసైడ్ సమ్వేర్ అదర్ అంటిల్ ఇట్స్ గ్రాంటెడ్ డోంట్.
1: అడిగిన దేనియో అడగనే అడిగితివి, అడిగిన దిడుదాకా విడవకుండు.
0: హావింగ్ ఆస్క్ ఫర్ సంథింగ్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డోంట్ టర్న్.
1: తలచిన దేనియో తలచనే తలచితివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
0: హావింగ్ థాట్ అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్ గో.
1: అయితే ఇక్కడ రెండు కట్టుబాట్లు ఉన్నాయి.
0: టూ రూల్స్.
1: పోరు పడలేక తానైనా బ్రోవలయు.
0: యూ షుడ్ కన్ఫర్ బోన్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
1: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
0: ఆర్ యూ షుడ్ ఫాల్.
1: అంతే కాని
0: ఓన్లీ దట్ యూ షుడ్
1: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
0: అండ్ ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్.
1: ఈ భక్తులు ఆ దీక్షను పూనాలి.
0: That is the quality of a devotee, the determination.
1: కనుకనే ఆ విధమైనటువంటి దీక్షను పూనినప్పుడే ఇతను రాధాకృష్ణుడిగా దర్శనం అందించాడు.
0: విత్ దట్ డిటర్మినేషన్ హీ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ రాధాకృష్ణ.
1: అతను ధన్యుడైపోయాడు.
0: అండ్ హిస్ లైఫ్ ఇస్ లిబరేటెడ్.
1: కనుక ప్రతి వారి ఎందుకు కూడాను దైవం సర్వత్రా ఉండినప్పటికీ,
0: దో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్,
1: ఎక్కడ ఏ ఏ కారణము పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ అప్రోప్రియేట్ కాజ్,
1: సమయ సందర్భాన్ని చూసుకుని,
0: ద పొజిషన్, ద సిచ్యువేషన్,
1: భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు.
0: గాడ్ అపియర్స్ మేనిఫెస్ట్ హిమ్.
1: సమయ సందర్భాన్ని పురస్కరించుకునక,
0: Without these considerations,
1: అడిగినారు కదా అని చీప్గా వచ్చి భగవంతుడు అందించడు.
0: He doesn't manifest for the cheap reasons.
1: అక్కడ అవసరమా కాదా,
0: whether it's necessary or not.
1: ఇలాంటి పరిస్థితిలో తాను విచారం చేస్తుంటాడు.
0: He just finds out the cause.
1: ఎక్కడ ఎందుకు ఎప్పుడు ఏమి ఎట్లా ఐడెంటిటీ ఎందుకు తాను విచారం చేస్తాడు.
0: He also answers, submits to these questions. Why, where,
1: ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎట్లా,
0: when, how.
1: కనుక ఈ యొక్క దానికి సరైన జవాబు వచ్చినప్పుడే భగవంతుడు అక్కడ సమాధానం. కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ యొక్క శక్తులు అన్ని కూడాను మన యందే ఉంటున్నాయి.
0: టు నో గాడ్, వి హావ్ గాట్ ఆల్ దట్ పవర్.
1: ఈ శక్తుల కోసమని మరొక చేతికి పోయి ప్రయత్నించనక్కర్లేదు.
0: We don't need to pray elsewhere, go anywhere for this.
1: మానవుని యందు ఉన్నటువంటి శక్తులు ఇంకొకని యందు లేవు.
0: In fact, the power in you is not present anywhere.
1: Manu mahashaktivantudu.
0: Man is highly powerful.
1: Mahapavitrudu.
0: He is highly sacred.
1: Annitiki ni margadarshakudu.
0: And is ideal.
1: దేనికి అవసరం సాధించగలడు.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కానీ దానికి తగిన దీక్షను పట్టాలి.
0: బట్ యూ షుడ్ హావ్ డిటర్మినేషన్.
1: మధ్య మధ్య బంప్స్ జంప్స్ ఈ విధంగా డౌట్స్ లో మనం తిరగకూడదు.
0: బట్ యూ హావ్ గాట్ బంప్స్ అండ్ జంప్స్ అండ్ డౌట్స్. వెల్ దట్ టేక్స్ మీ అవే.
1: అమెరికా వాడు,
0: అమెరికన్,
1: ఎన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నంలో చేశాడు.
0: మేడ్ ఆల్ అటెంప్ట్స్.
1: మునుగు పోయి చేరాలి అని చెప్పని.
0: అండ్ హీ వాంటెడ్ టు రీచ్
1: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షయాన్ని కూడాను తాను దర్శించగలిగాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ రీచ్ మూన్.
1: కానీ తన హృదయంలో దగ్గర ఉన్నటువంటి హృదయం లోపల ఒక కాలించైనా లోపల పోలేకపోయాడు.
0: బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ హిస్ ఓన్ హార్ట్ ఈవెన్ ఫర్ ఎ క్వార్టర్.
1: కారణం ఏమిటి? లక్షల మైళ్ళు బయట ప్రయాణం చేస్తున్నాడు, కానీ అర క్షణమైన కూడాను అర ఇంచైనా కూడాను లోపల ప్రయాణం
0: చేయలేకపోయాడు.
1: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన యొక్క వస్తువుల కోసమే మనం అనేక పాటలు పడుతున్నాం.
0: వి స్ట్రగుల్ హార్డ్, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ ఫ్లీటింగ్ వరల్డ్లీ ఎఫెమరల్.
1: అదే నరేంద్రుడు కూడాను రామకృష్ణుని ప్రశ్నించాడు.
0: ద సేమ్ థింగ్ వాస్ పుట్ ఎ క్వశ్చన్.
1: అయ్యా, నీ భగవంతుని సూచనాలంటున్నావే, నాకెందుకు కనిపించకూడదు?
0: అండ్ హి సెడ్, హౌ ఇస్ దట్ యు సీ గాడ్ అండ్ ఐ డోంట్ సీ హిమ్.
1: రామకృష్ణుడు చక్కగా సూట్ అయినటువంటి ప్రశ్న వేశాడు.
0: రామకృష్ణ హస్ పుట్ ఎ స్ట్రైట్ క్వశ్చన్.
1: అయ్యా, నీవు బంధుమిత్రుల కోసమని, భార్యా బిడ్డల కోసమని చెప్పని, ఆస్తిపాస్తుల కోసమని చెప్పని అనేక రకాలుగా ఏడుస్తున్నావు.
0: యూ హావ్ బీన్ క్రయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ రిలేషన్షిప్స్.
1: తల్లిదండ్రుల కోసం కూడా ఏడుస్తున్నావు.
0: యూ క్రై ఫర్ యువర్ పేరెంట్.
1: కానీ
0: బట్
1: భగవంతుని కోసం ఎంతవరకు ఏడ్చినావు?
0: టు వాట్ ఎక్స్టెంట్ యూ ఎర్న్
1: ఏనాడైనా ఏడ్చినావా?
0: Have you ever cried for God? No. Then how do you expect to see Him? So you cry for God. Pray with all the desire. Then catch hold of the
1: God. Ups and downs,
0: without determination, if your life is full of bumps and jumps and doubts, you'll never be able to achieve. Man is full of doubts more and more day by day. So long
1: Sandeha
0: doubts are there. So long there is Sandeha, the doubt, you have got this Deha, the body. And therefore distance yourself from this doubt. So long you have got these doubts, you can never experience God. You should determine
1: something.
0: Never entertain doubts at any point of time. That is the spiritual path we should follow.
1: అది మనం సాధన చేస్తే ఎంతైనా మన యొక్క హృదయం నుండే ఆవిర్భవిస్తాడు భగవంతుడు.
0: ఇన్ ది స్పిరిచువల్ ఎండివర్స్ యూ కెన్ మేనిఫెస్ట్ గాడ్ ఫ్రమ్ విదిన్.
1: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ఆ సేవ చేస్తూ ఉన్నాడు ఇక్కడ.
0: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో స్కాలర్షిప్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఇస్ ఓన్లీ సర్వీస్ దట్ టేక్స్ యూ టు ఇమ్మోర్టాలిటీ.
1: సర్వీస్ లోపలనే ఉంటుండాలి సర్వము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లైస్ దేర్ ఇన్ దిస్ సర్వీస్.
1: కానీ దానిని దర్శించక,
0: బట్ వితౌట్ దట్ ఎక్స్‌పీరియన్స్,
1: స్పర్శించక,
0: వితౌట్ ఎక్స్‌పీరియన్స్,
1: దాంతో సంభాషణ లేకుండా,
0: వితౌట్ ఎనీ కన్వర్సేషన్,
1: ఎంతకాలం ఉండి ఏం ప్రయోజనము?
0: వాట్ ఫర్ దిస్ లాంగ్ లైఫ్?
1: కేవలం లైఫ్ లెస్ అనిమిల మాదిరి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైఫ్ లెస్ వన్.
1: కనుకనే ఇన్యూ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాయి, సంచరిస్తున్నాయి.
0: అండ్ వీ ఫైండ్ సో మెనీ మూవింగ్ థింగ్స్ ఇన్ దిస్.
1: కుక్కలు నక్కలు కూడా సంచరిస్తూ ఉంటాయి.
0: అండ్ ద డాగ్ ఆల్సో మూవ్స్ అబౌట్.
1: పోతూ ఉంటుంటే కుక్కలు కూడా చూస్తుంటాయి నన్ను.
0: అండ్ యు ఫైండ్ dogs and monkeys
1: are also watching. Do you
0: mean say they attain liberation?
1: Chuttan kaadu.
0: It's not.
1: It is daivatvanga chudali.
0: It is not mere watching. You should have that
1: taakadam
0: divine.
1: Daivatvanga taakali.
0: It's the divine vision, the divine spirit.
1: Yeni dehamlo taakutunnaru meeru.
0: And you touch the body of
1: yeni darshanamlo chestunnaru meeru.
0: You see many people.
1: Endatho sambhashanamlo salputunnaru.
0: You converse with many.
1: Kaani anni deeniki sambandham kaadu.
0: But it's not divine relationship.
1: Hrudayapurvakanga kudanu aa yokka divine vibration ra.
0: And divine vibration should come out of the heart.
1: Divine vibration lekunda దేన్ని మనం సాధించలేము.
0: వితౌట్ దిస్ డివైన్ వైబ్రేషన్.
1: ఆ డివైన్ వైబ్రేషన్ కూడా నీయందే ఉంటుండాలి.
0: ద డివైన్ వైబ్రేషన్ ఇస్ విత్ ఇన్ యు.
1: లేనటువంటి డివైన్ వైబ్రేషన్ మరొక చోట లేదు.
0: డివైన్ వైబ్రేషన్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యు ఇస్ నాట్
1: ఎవరి భావాన్ని పురస్కరించుకుని వారికి తగినటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తాడు.
0: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ విజువలైజేషన్ ఎక్స్పెక్టేషన్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ దట్.
1: ఇదే రూపంలోనే కనిపిస్తాడని కాదు.
0: You cannot specify. He may appear in
1: any form.
0: However, he will fulfill your desire.
1: The
0: form that you like
1: most. God appears in
0: the
1: form.
0: No other form there.
1: ఎందుకంటే భగవంతుడికి అన్ని రూపంలో తానే.
0: బికాస్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: రూపమే లేనటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఫార్మ్ లెస్.
1: కానీ భక్తుని యొక్క ప్రేమ కోసమని, భక్తుని యొక్క ప్రార్థన కోసమని ఆ రూపాన్ని దర్శిస్తుంది.
0: ఇన్ రెస్పాన్స్ టు ద లవ్ and prayer of the devotee, he assumes that form.
1: ఆ ఫామ్ కూడా ధరిస్తుంటాడు.
0: అండ్ దట్ ఫామ్ హీ టేక్స్ కనుక
1: భగవంతుని తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినటువంటి వారికి దైవత్వం పూర్తి అర్థమవుతుంది.
0: Therefore, those people who understand full well the divinity would be able to experience.
1: కనుక మొట్టమొదట దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: First, we should make every attempt to know God.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రా.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 7th discourse on Gita Bhagavan delivered on 8th August 1984. In this discourse, Bhagavan teaches us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Uvacha.
1: Yogasya Prathamam Dwaram. Yogasya Prathamam Dwaram Vam Nirodha. Jishwendriyam Yukka Nigrahamune Yogamunaku Prathama Dwaram Ga Perkunnade Gita.
2: The first opening to yoga is control of tongue representing taste and speech.
1: Jishwendriyamunu Nigrahinchaka దైవత్వమును పొందటం యోగద్వారంలో ప్రవేశించటం అసాధ్యమని శాసించినది గీత.
2: గీత హాస్ డిక్లర్డ్ దట్ వితౌట్ కంట్రోలింగ్ టంగ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎంటర్ ద మ్యాన్షన్ ఆఫ్ యోగా అండ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ డివోషన్.
1: ప్రాణికి అనేక ఇంద్రియములు ఉంటున్నవి.
2: There are a number of sense organs for every living being.
1: అయితే కొన్ని ఇంద్రియములు మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
2: But one has to use a few sense organs extremely carefully, knowing fully well the implications.
1: ఉదాహరణకు అగ్ని.
2: ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్.
1: ఈ అగ్నిని జాగ్రత్తగా వినియోగించుకున్నా ఇది మనకు ఉపకారిగా ఉంటుంది. ఇల్లుని అజాగ్రత్తగా ఉపయోగించినా ఇది మనకు అపకారం చేస్తుంది.
2: ఇఫ్ యూజ్ ఫైర్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్, అదర్వైజ్ ఇట్ వుడ్ బి హార్మ్ఫుల్.
1: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి ఈ రెండు ఉంటున్నవి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
1: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారులుగా ఉంటాయి.
2: ఇఫ్ యూ నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు అస్.
1: వీటిని తెలియక ఉపయోగించిన ఇవే మనకు అపకారిగా మారుతుంది.
2: ఇఫ్ యూ డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
1: అపకారమునకు ఉపకారమునకు, మేలుకు కీడుకు మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
2: ఫర్ మేకింగ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ హార్మ్ఫుల్ ఇట్ ఈస్ అవర్ అవేర్నెస్ అండ్ అవర్ కేర్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్, వెరీ ఇంపార్టెంట్.
1: కనుకనే తెలిసి మెలగవలను తెలివితోడ అని ఇంద్రియముల యొక్క శక్తిని అతి ప్రధానముగా బోధిస్తూ వచ్చింది వేదాంతం.
2: వేదాంత హాస్ బీన్ టీచింగ్ దట్ యు షుడ్ నో ది యూజెస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ యూజ్ దెమ్ కేర్ఫుల్లీ.
1: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
2: ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ గివెన్ టు మ్యాన్ ఈచ్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ వన్ పర్టికులర్ యూజ్.
1: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుందని.
2: బట్ టంగ్ యాజ్ అ సెన్స్ ఆర్గన్ ఈజ్ ఎండౌడ్ విత్ టూ పవర్స్.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
2: వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
1: కనుకనే ఈ శిక్షను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
2: గీతా శాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీతా హస్ దేర్ ఫోర్ కాషన్డ్ అస్ దట్ వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ వై యూజింగ్ టన్.
1: ఏ యొక్క సాధకుడు ఈ శిక్షను అదుపులో ఉంచుకునో అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుందని కూడా బోధించింది.
2: గీత హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు బి మెయింటైన్ ప్యూర్ స్టడీ అండ్ స్టిక్ ఇన్ ద లార్డ్.
1: ఈ కారణమును పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని వ్రక్క ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక సర్వీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
1: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం మౌనమును వహించటం ఈ కారణం చేత శిక్షను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
2: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
1: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
2: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
1: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడా చేకూరుస్తుంది.
2: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ ప్లేస్.
1: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడా బోధించింది.
2: అన్లిమిటెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫుడ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ సాధక దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: ఎ వెరైటీ ఆఫ్ టేస్టీ ఫుడ్స్ ఈజ్ లైక్లీ టు లీడ్ ఎ సాధక టు తమో గుణ దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: తనకు రుచికరమైనటువంటి ఆహారంలో భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటం సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
2: యూ ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ఫుడ్ స్టిల్ వన్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: మొట్టమొదట శిక్షను అదుపులో ఉంచుకోవాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
1: శిక్షను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంత తామే అదుపులోకి వస్తాయి.
2: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ విత్ ఎఫర్ట్ ది అదర్ సెన్స్ ఆర్గన్స్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్.
1: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు. కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వం వారు గుర్తించుకోలేక శిక్షను విగ్రహించుకోలేకపోతున్నారు.
2: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద టంగ్.
1: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిల్లులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
2: ఇఫ్ ది ఎంటైర్ వాటర్ ఇన్ ఎ వెసల్ షుడ్ గో అవుట్ బై లీకింగ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ 10 హోల్స్ ఈవెన్ 1 హోల్ వుడ్ బి సఫిషియెంట్.
1: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కర్లేదు, ఒక దివ్యేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దీని కూడా అదుపులోకి వస్తాయి.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ విల్ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఓన్లీ అదర్ 9 సెన్స్ ఆర్గన్స్ విల్ కమ్ అండర్ కంట్రోల్ ఇఫ్ వీ కెన్ కంట్రోల్
1: దివ్యేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు కల్లోలములు సందేహములు అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వమును అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
2: బికాస్ మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ టైమ్ హీఈస్ అఫ్లిక్టెడ్ విత్ ఏ నంబర్ ఆఫ్ డౌట్స్ ఏ నంబర్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్ కాంట్రడిక్షన్ కన్ఫ్యూజన్ ఎట్సెట్రా.
1: మాటకు మించిన విలువలు మరొకటి లేదు. There is nothing which is more important than the word, value of the word. Kanuka, matanu adupulo unchukovatam, shikshanu adupulo unchukovatam, sadhakulaku pradhanamainatuvanti yokka sadhana.
2: The most important sadhana for every aspirant is that he has to keep primarily under strict control the control of thought, control of tongue.
1: Jeevitamulo అల్పఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
2: ఇన్ లైఫ్ వన్ కెన్ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ హావ్ బీన్ మేడ్.
1: డబ్బు చెల్లించినదే అంగట్లో ఉండేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఆర్టికల్స్ వితౌట్ పేయింగ్ ఫర్ ఇట్.
1: ఈ విధముగా అల్పఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైనను త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
2: ఫర్ గెటింగ్ అండ్ ఒబ్టైనింగ్ అండ్ అచీవింగ్ స్మాల్ పెట్టి యూజ్లెస్ ఆర్టికల్స్ మ్యాన్ సమ్టైమ్స్ ఇస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
1: అన్నింటికంటే అధికమైనటువంటిది, అన్నింటికంటే ఆధారమైనటువంటిది, అన్నింటికంటే ఆనందమైనటువంటిది ఆత్మలాభం. ఇట్టి ఆత్మలాభములకు త్యాగం చేయటంలో మానవునికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
2: ద వన్ విచ్ ఈస్ ఎక్సీడింగ్లీ ఇంపార్టెంట్, ద వన్ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఈస్ ద గెయిన్ ఆఫ్ ఆత్మ. షుడ్ నాట్ ఎ మ్యాన్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్?
1: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ వన్ వి గివ్ అప్ ఫర్ సాక్రిఫైస్ వన్ థింగ్ would be able to get another in this place.
1: Bazaarlo oka kooragaayalu konavalante mana nunchi dabbu potene atha nunchi mana kooragaayalu vastunnayi labhistunnayi.
2: In the market if you want to get vegetables we'll have to pay for it. Only when we give money we get vegetables.
1: Manamu dhanamunu tyagam cheyaka aayaku kooragaayalu manaku labhinchatam ledu.
2: Without offering and sacrificing money we would not be able to get vegetables.
1: Okati tyagam cheyatam anne maroti manaku prarthistundali.
2: By giving one we are acquiring another.
1: Adhe vidhamugane sugunamulu manamuni yandu abhruthi kavalanna durgunamulu tyagam cheyali.
2: In the same way if one wants to develop virtues in himself he has to give up bad qualities.
1: Asamartamunu tyagam chesinappude సమత్వము మనలో అభివృద్ధి అవుతుంది.
2: అన్లెస్ వన్ సాక్రిఫైసెస్ ఈక్వాలిటీ అండ్ అన్ఈక్వల్ మైండెడ్నెస్ వన్ నాట్ ఏబుల్ టు గెట్ ఈక్వల్ మైండెడ్నెస్. ఈక్వాలిటీ
1: బుద్ధులను మనం త్యాగం చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి.
2: ఓన్లీ వెన్ వీ సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్ వీ కెన్ అక్వైర్ వర్చ్యూ.
1: హత్తు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను దురాలోచనలు దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు సదాలోచనలు సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
2: వితౌట్ గివింగ్ అప్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ క్వాలిటీస్ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ అస్ టు అక్వైర్ గుడ్ థాట్స్ గుడ్ హ్యాబిట్స్ గుడ్ బిహేవియర్.
1: కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞే అన్నాడు. రసముతో కూడినటువంటి ఒక జిహ్వను మనం సరైన అదుపులో ఉంచుకొని దానికి హద్దులో తగినటువంటి మాటల చేత హద్దుకు మించిన ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది తరతలా మరకమవుతుంది.
2: జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ దట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఆల్ ద థింగ్స్ ఈజీ బై కంట్రోలింగ్ ద టంగ్.
1: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
2: Another word used for describing this is silence.
1: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పందన మాత్రమే కాదు.
2: సైలెన్స్ డజంట్ రెఫర్ టు ది కంట్రోల్ ఆఫ్ ద ఫిజికల్
1: హృదయ సంబంధమైనటువంటి తలపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
2: యూ షుడ్ నాట్ హ్యావ్ షుడ్ నాట్ గెట్ థాట్స్ ఆల్సో.
1: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారం అదుపులో ఉంచుకోవాలి.
2: If we want to have control over the generation of thoughts in our mind, we should have some control over the food that we take, the diet.
1: Ivva korinatvanti padarthamulanta kuda manam daariki andincharadu.
2: We should not go on feeding the tongue with whatever it desires.
1: Ikkade atma anatma నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు.
2: We have to develop బుద్ధి యోగ, the yoga of intelligence and discrimination to find out which is permanent, which is impermanent, which is sentient and which is insentient.
1: నిత్యానిత్య పరిశీలన సత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
2: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషెస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ ఇస్ డిస్క్రైబ్డ్ అస్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
2: వీ హావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు అండ్ ఫైండ్ అవుట్ వెదర్ ద ఫుడ్ దట్ వి టేక్ రిలేట్స్ టు సాత్విక్ ఫుడ్, రాజసిక్ ఫుడ్ ఆర్ తామసిక్ ఫుడ్.
1: నేను భుజించేటువంటి ఆహారము హితముగా హితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడాను మనం చేయాలి.
2: The food that I take, is it quality wise good and tasty? What will I have to inquire?
1: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడాను చెలింప చేయకుండా ఉంటాయి.
2: If one were to enquire into this kind of way using discrimination, if one takes food delicately, judiciously, he would not be affected by censure and praise.
1: అట్టు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచియే ప్రధానమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
2: Indiscriminately we go on taking food without looking into whether this is desirable or undesirable, only to satisfy hunger and taste, we would not be able to have control over our attachment.
1: Yavarena mananu parihasinchira leka dushinchira nindala palikira okka nimishamlo manam kurigipothunnam.
2: We think just like that. If anyone were to criticize us, comment adversely against us or censure,
1: nindu manishi kaalu manishi ga roopandipothunnadu.
2: A man who is so very happy, he shrinks like that once he
1: hears. ప్రపంచమే అతనికి శూన్యంగా కనిపిస్తుంది.
2: The entire world becomes almost a nullity when he is criticized.
1: విచారవంతుడై తల ఉంచుకుంటాడు.
2: He becomes grief-stricken the moment that he hears censure.
1: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
2: He feels that life is meaningless.
1: కారణం ఏమిటి?
2: What is the reason?
1: ఈ బలహీనతకంతా కారణము ఈ ఆహారమే.
2: The most important reason for all this weakness is the type of food that he takes.
1: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడదురా, దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
2: If anyone were to praise us, appreciate us, then we start floating.
1: ఇంకా అతన్ని పట్టడానికి పక్కములు కూడా చాలు.
2: It becomes almost impossible to hold him.
1: ఇలాంటి పొగడుటకు పొంగిపోవటము దూషించటకు కుంగిపోవటము ఈ పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని అనుభవింపచేసే నిమిత్తమై ఈ ఆహార నియమమును అతి జాగ్రత్తగా అందిస్తూ వచ్చింది గీత.
2: గీత హాస్ బీన్ ఎంఫసైజింగ్ ద నీడ్ ఫార్ ఎక్స్ట్రీమ్ కేర్ ఇన్ టేకింగ్ ప్రాపర్ ఫుడ్, గుడ్ ఫుడ్, కరెక్ట్ ఫుడ్, కీపింగ్ ఇన్ యూ ది నీడ్ ఫార్ మెయింటైనింగ్ ఈక్వానిమిటీ, నాట్ టు గెట్ ఎలేటెడ్ వెన్ ప్రైజ్ ఇస్ షవర్, నాట్ టు గెట్ ష్రంక్ వెన్ సెన్సర్ ఇస్.
1: కనుకనే పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి ఈ మూడు శుద్ధులు లేకుండా ఆహారం భుజించరాదు అని శాసించింది.
2: Therefore it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
1: పాత్ర శుద్ధి, మనం వండేటువంటి పాత్ర పరిశుద్ధంగా ఉండాలి.
2: ప్యూరిటీ ఆఫ్ ద క్లీన్నెస్ ఆఫ్ ద వెసల్, వెసల్ విచ్ ఇస్ యూజ్ ఫర్ కుకింగ్ ఫుడ్ మస్ట్ బి అబ్సల్యూట్లీ క్లీన్.
1: పదార్థ శుద్ధి అనగా ఈ పదార్థము అన్యాయంతో ఆర్జించినటువంటిదా న్యాయంతో ఆర్జించినటువంటి, మన చెమటార్చి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా, ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
2: The cleanliness of the purity of the article refers to the way that we have acquired those articles which are used for cooking food. Whether these are acquired by proper means, by proper work, by the effect of a gross or by stealing the things.
1: Anyaya archita padarthamu idi kevalamu anarogyanni kaliginchatame kaakunda durputtulu kudunu penchutundi.
2: Articles which are acquired by improper means and are used for food, they not merely generate bad thoughts, they will be leading us on the wrong path.
1: Inka paaka shuddhi cheseetundi vaari hrudayamu ye bhavamto untundi, ఎలాంటి తలంపులతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో ఈ పాపమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
2: Then the next step is to enquire into what refers to the purity of cooking process itself. With what idea of thoughts and feelings the person who is cooking the food is cooking it. This has to be looked into.
1: ఈ మూడింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది, కానీ పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు.
2: We have control of the three things, the purity of the vessel, but not the other two. The purity
1: is ఏంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు.
2: We do not know the feelings in the mind of the cook when he is cooking the food.
1: అందరి నుంచి తెచ్చుకున్నటువంటి ఒక పదార్థం కానీ లేక బజారులో కొన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అని మనకు తెలియదు.
2: Regarding the articles which you are buying from the shop or from the market, we do not know whether the vendor has acquired those articles either by proper means or improper means.
1: Kanukane paakam aina tarvata manam pujinchina puravamu brahma arpanam brahma havi brahmaatmam brahma naamatam brahma yavatiyana gantavyam బ్రహ్మ ధర్మ సమాధిన అని పరమాత్మకు అర్పితము కావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
2: Therefore, while taking food, just before we take food, we pray and offer the entire thing to God so that everything becomes clean and pure.
1: ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కాని కేవలం పూజించట పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైన యొక్క శాస్త్రము కాదు.
2: The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and which is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we will have to just do and pray to the God.
1: Prarthana cheyutaku puravu idi oka aaharanga untundi.
2: Before you offer the prayer, the food is merely food.
1: Prarthana chesina tarvata idi prasadanga maaripothundi.
2: So once you offer it to the Lord, it becomes the naivedyam. ప్రసాదం,
1: ఈ ప్రసాదం మనకు ఎట్టి దోషం కూడా ఉండదు.
2: ఫర్ ద వన్ విచ్ ఈస్ ఒబ్టైన్ ఆఫ్టర్ ద ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్స్, నో
1: పాక దోషము, పదార్థ దోషము, ఇంకా పాత్ర దోషము, మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది.
2: ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్స్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్.
1: కనుకనే గీతలో ప్రధానంగా సాత్విక ఆహారము మితాహారము అత్యవసరమని చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైన సాధనని కూడాను ప్రబోధించింది.
2: హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ అండ్ హ్యావింగ్ ప్రాపర్ ఫుడ్ అండ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: ఇది ఆహారమునందు ఇది సరైనటువంటి రీతిగా మనకు గోచరిస్తుంది, కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
2: సో ఫర్ యాజ్ ఫుడ్ గోస్ ఐ థింక్ వి ఫీల్ కన్విన్స్డ్. The second aspect is talk.
1: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
2: Talk will have its own impact on the entire mind and mental process.
1: మనసుని ముక్కలు చేస్తుంది.
2: It can cut the mind and the
1: హృదయాన్ని బ్రతలు చేస్తుంది.
2: It can break the heart.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
2: It can kill the person.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
2: It can give life itself.
1: జీవాన్ని పోషిస్తుంది.
2: It can encourage the
1: గమ్యాన్ని చేరుస్తుంది.
2: It can make one reach the
1: goal. ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు, పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
2: There are these two contradictory and opposite effects. It is both by the word itself.
1: మాటల చేత ఎంతైనా కూడా హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
2: By using words, it is possible to transform the mind.
1: మానసిక పరివర్తన అంతే కొన్ని మాటలతో కూడి ఉంటుండాలి.
2: ఎంటైర్ మెంటల్ ట్రాన్స్ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై వర్డ్స్, ప్రాపర్ వర్డ్స్.
1: అని అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
2: ఎ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ అన్ఫార్చునేట్లీ డోంట్ బిలీవ్ దిస్.
1: మాటల చేత మనసులు మారటం ఎట్లా సాధ్యమవుతుంది? దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి.
2: వాట్ ఇస్ ది ఎక్స్పెరిమెంట్ దట్ హస్ టు బి కండక్టెడ్ ఫర్ దిస్?
1: పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్, ఇజ్ంట్ ఇట్?
1: మానసిక పరివర్తన కంటిక కనిపించేటువంటిది కాదు.
2: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
1: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
2: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
1: ఇది వినిపించేటువంటి కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
2: ఆల్ దాట్ వన్ కెన్ హియర్ ఈజ్ ఓన్లీ టు సెన్స్ ఆర్గన్ హియర్.
1: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించదే అని వారు వాదిస్తారు.
2: దే ఆర్గ్యూ దాట్ బై నియర్ వరల్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్.
1: ఒకనొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
2: వన్ ప్రిసెప్టర్ టీచర్ టు హిమ్ ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్ అండ్ హీ వాస్ టీచింగ్ వేదం.
1: ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
2: టు దట్ పర్టికులర్ ప్లేస్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ హ్యాపెన్ టు బి ఎన్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎంటర్ దేర్.
1: ఈ గురువు ఆ శిష్యులకు గంటలకునది బోధిస్తూ వచ్చాడు.
2: దిస్ టీచర్ వాస్ టీచింగ్ కంటిన్యూస్లీ ఓవర్ నంబర్ ఆఫ్ అవర్స్.
1: ఐఏఎస్ ఆఫీసర్ కి హెడ్ ఏక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
2: దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డెవలప్ హెడ్ ఏక్.
1: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకం అందించుకుని దాన్ని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైనటువంటి శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
2: ఐఏఎస్ ఆఫీసర్ టోల్డ్ ద టీచర్ సార్, దీస్ ఆర్ స్మాల్ చిల్డ్రన్, దేర్ ఇస్ నో నీడ్ అన్నెసెసరీ టు బాదర్ దెమ్ ఫర్ అవర్స్ టుగెదర్ విత్ సచ్ లాంగ్ లెక్చర్స్ విచ్ విల్ బి యూజ్డ్.
1: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
2: సచ్ స్క్రిప్చరల్ ట్రూత్ వేదాంత ప్రభావ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ అండ్ గ్రాస్ప్ బై ది స్మాల్ స్టూడెంట్.
1: అయ్యా, ఇంత వయస్సునే ఈ పిల్లలకు ఒక మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటము అత్యవసరమన్నాడు గురువు.
2: ద టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఏజ్ ఇంప్రెషనబుల్ ఏజ్ విల్ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ ప్లేస్ దర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్.
1: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
2: ఐఏఎస్ ఆఫీసర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్.
1: మాటల చేత మనసులు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
2: హౌ క్యాన్ వర్డ్స్ ట్రాన్స్ఫార్మ్ మైండ్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎవర్ పాసిబుల్, హీ సెడ్.
1: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి ఆ లేత వయస్సునే ఈ పిల్లలకు ఒక మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించారు.

0: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు, చెప్పాడు.
1: ద టీచర్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ట్రై టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లనేషన్.
0: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
1: బట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డిడ్ నాట్ ఫాలో.
0: అతి విద్య కొంతవరకు మతిహాని కలిగిస్తుంది.
1: టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమ్టైమ్స్ రిజల్ట్స్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్నెస్. దీని
0: అనుమానాలు అధికం గావిస్తుంది.
1: ఇంక్రీజింగ్ డౌట్స్ విలవర్
0: తెలివితేటలను పెంచుతుంది, కానీ గుణమును చెంచుతుంది.
1: ఇట్ ఇంప్రూవ్స్ అండ్ ఎంకరేజెస్ క్లవర్నెస్ బట్ ఇట్ బ్రింగ్స్ డౌన్ ది వర్చ్యూస్.
0: చెప్పినంతసేపు చెప్పాడు ఈ అధ్యాపకుడు.
1: దిస్ టీచర్ ట్రైడ్ హిస్ బెస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాజ్ మచ్ యాజ్ హీ కుడ్.
0: ఇంకా అతనికి కార్యరూపములో అతనికి సరి అయినట్టు ఆన్సర్ అనగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు.
1: ద టీచర్ రిజాల్వ్ టు ప్రూవ్ టు దట్ ఆఫీసర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ యాక్చువల్ ట్రైల్.
0: విద్యార్థులు చిన్న వాణిని లేపాడు.
1: ది టీచర్ ఆస్క్ ద యంగెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు గెట్ అప్.
0: బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏ ఆఫీసర్ గొంతు పెట్టి బయటకు నెట్టు అన్నాడు.
1: హీ టోల్డ్ దట్ స్మాల్ యంగ్ కిడ్
0: ఈ మాట వినేటప్పటికి ఐఏఎస్ ఆఫీసర్ మండిపోయాడు.
1: ద మొమెంట్ హీ హెర్డ్ దిస్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్
0: పట్టలేని కోపం ముట్టిపడింది.
1: హీ వాజ్ వెరీ మచ్ ఎన్రేజ్డ్.
0: నీ ఎవరనుకున్నావు, నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడితో నన్ను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా, ఎంత గర్వము, ఎంత అహంకారము అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు.
1: He began shouting, who do you think I am? I am an IAS officer. You are asking this small kid to get me out. It is not proper.
0: అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, సార్, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
1: This teacher then told the officer, well sir, I did not just beat you or hit you. By mere word you are just getting hurt.
0: మీకింత కోపంగా మనసు మారడానికి కారణం ఏమిటి?
1: I would like to know, what is the reason for you are becoming so angry? It is worried, isn't it?
0: Kanuka, ee maata individual ga hrudayanni maarchu cheyadaniki shaktivantamainadi annadu.
1: Therefore, he said that worry is capable of doing so much of harm or good.
0: Athariki personal experience kavatam cheta taanu nemmadiga bayataki vellaadu.
1: As this officer acquired personal experience, coolly he walked out.
0: Maata anedi శక్తివంతమైన
1: వర్డ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్.
0: ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట.
1: ఇట్ క్యాన్ డిస్ట్రాయ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
0: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
1: ధృతరాష్ట్ర వాస్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ విదుర వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ మెంటల్ అగోనీ.
0: సూటైనటువంటి కట్టెముతే చెట్టు కొట్టినప్పటికీ నీ చిగురు వేస్తుంది అన్నా.
1: బ్రదర్, ఈవెన్ ఇఫ్ యు వర్ టు కట్ ఎ ట్రీ ఇట్ క్యాన్ స్ప్రౌట్.
0: కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
1: బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ బై వర్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అగైన్ మేక్ ఇట్ వన్.
0: ఇనుమునైన కూడా ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మనీడు.
1: It is possible for a blacksmith to make the pieces of iron into one piece by a particular process.
0: Manasu virigineni mari pettagalaga.
1: But it is not possible once the mind is broken.
0: Manasunu viriginchadaniki kaani manasunu arikinchadaniki kaani atikinchadaniki kaani maatane kaaranam.
1: It is a word which can cause trouble and which can give joy.
0: Kanuka manam maatadeetundi maatalu palugalu baadha pettakunda పనులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీన్ని ఉపయోగపెట్టాలి.
1: దేర్ఫోర్ ద వర్డ్స్ విచ్ వి యూజ్ షుడ్ బి సచ్ దట్ దే డు నాట్ హర్ట్ అదర్స్, దే డు నాట్ గివ్ ఎనీ పెయిన్ టు అదర్స్.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమేనా?
1: ఇఫ్ యూ వర్ టు స్లిప్ ఫిజికలీ దేర్ మే నాట్ బి మచ్ ఆఫ్ ప్రాబ్లమ్, బట్ ఇఫ్ యూ వర్ టు స్లిప్ యువర్ టంగ్, ఇఫ్ యూ రాంగ్లీ యూజ్ ద టంగ్.
0: కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది. డాక్టర్ పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మార్పించుకోవచ్చు.
1: ఇఫ్ యూ వర్ టు స్లిప్ అండ్ ఫాల్.

0: maybe a small wound, you can get it dressed and it can be cured.
1: కాని మాట చేత మనసుకు తగినటువంటి గాయము కంటికి కనిపించింది.
0: బట్ ఇఫ్ యూ వర్ టు హర్ట్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్ బై హార్ష్ వర్డ్,
1: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్ ఎవరూ జగత్తులో లేరు.
0: ద వూండ్ దట్ ఇస్ కాజ్డ్ టు ద మైండ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఎనీ డాక్టర్ ఇన్ ద వరల్డ్.
1: కనుక ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
0: దేర్ఫోర్ నెవర్ యూజ్ వర్డ్స్ విచ్ ఆర్ లైక్లీ టు హర్ట్ అదర్ ఫీలింగ్.
1: ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుకకు తిరుగుతుంది.
0: Someday or the other, the words which you have used may come back to us.
1: Karukane manchi matalu upayoginchuko.
0: Therefore, use always sweet and good words.
1: Sakne madhanti yantam satyam hitam tva paramodavi arnaye damadara acharani govinda damodara madhaveti annadu.
0: It has been just said over time, you like sweet things. You better repeat.
1: ఏ దేవుడు చెప్పాడు, ఓ నాలుక రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక, నీవు నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు.
0: What time you know what sacrifice means? You are very embodiment of sacrifice, honor, and you are very sacred thing. You will have to just use yourself only for singing the name of the Lord, Narayana.
1: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
0: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
1: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి.
0: We experience this in every day to day life.
1: ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుంటాడు.
0: ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ గివ్ సమ్ స్వీట్ థింగ్ టు ద టంగ్, ఇట్ టేస్ట్ అండ్ ఇట్ జస్ట్ సేస్ దట్ ఇస్ సో స్వీట్ దట్ లెట్ మి పాస్ ఇట్ ఆన్ టు ద స్టమక్.
1: లేక ఇది మధురం కాక మరొక రుచిగా విరుద్ధమైనటువంటి రుచిగా ఉన్నప్పుడు ఇది కేవలం ఇది ఈ జిహ్వకు ప్రయోజనం కాదని భూదేవికి అందిస్తుంది, వెనుకకు నెట్టివేస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ స్వీట్, సపోజ్ ఇట్ ఇస్ బిటర్, ఇట్ వుడెంట్ పాస్ ఇట్ ఆన్ టు ద స్టమక్, ఇట్ వుడ్
1: మంచి కానీ చెడ్డ కానీ నాలుగు ఏమాత్రం కూడా అనుభవించదు.
0: గుడ్ ఆర్ బ్యాడ్, స్వీట్ ఆర్ అదర్వైజ్, ఇట్ డజంట్ ఇట్సెల్ఫ్ ఎంజాయ్ కంప్లీట్లీ.
1: గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుక.
0: టంగ్ లివ్స్ ఆన్ ఆనర్ అండ్ విత్ ఆనర్.
1: ఎంతకాలము మన జీవిత పర్యంతం కూడాను నాలుగు అనేక విధమైనటువంటి పనులు చేస్తున్నాయి. ఒక్కనాడైనా తన ద్వారము దాటి తన ఇల్లు దాటి బయటకు ఏమైనా వస్తుండాలా?
0: The tongue knows its limits so well. It lives for any number of years inside the body. Does it come out of the mouth even one?
1: నాలుగు ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయట ఏమైనా వస్తుందా? రావు, దానికి ఏమాత్రం అంగీకరించదు.
0: వాట్ ఎవర్ వర్క్ ఇట్ డస్ బై రిమైనింగ్ ఇన్సైడ్ ది మౌత్ అండ్ ఇట్ డజంట్ కమ్ అవుట్.
1: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది, ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ
0: వస్తుంది. అనదర్ ఫీచర్ ఆఫ్ ది టంగ్ ఇస్ ఇట్ హాస్ ఎక్స్ట్రాడినరీ ఫర్దరెన్స్. వాట్ ఎవర్ ది డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ట్రబుల్స్ ఇట్ లివ్స్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్ వితౌట్ ఎక్స్టెండింగ్ ఇట్స్ ఓన్ లిమిట్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ అబ్జర్వ్ ఫర్దరెన్స్.
1: ఎంతమంది దృష్టిల మధ్య దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా అది జాగ్రత్తగా వెలుగుతూ ఉంది.
0: ఇట్ లివ్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ హార్మ్ఫుల్ పీపుల్ బట్ స్టిల్ వెరీ కేర్ఫుల్లీ విత్ లాట్ ఆఫ్ స్కిల్ ఇట్ కండక్ట్ ఇట్సెల్ఫ్. ఇట్ డజంట్ గెట్.
1: నాలుగుకు చుట్టూ 36 కట్టుముల వలె ఉండేటువంటి దంతములు ఉంటున్నాయి.
0: వెరీ షార్ట్ 32 టీత్ ఆర్ అరౌండ్ ద టంగ్.
1: వీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు.
0: ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వెరీ స్కిల్ఫుల్ ఇట్ గెట్స్ హర్ట్ వెరీ ఈజీలీ.
1: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అది జాగ్రత్తగా వెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను వెలుగుతూ వచ్చింది.
0: లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ స్టిల్ వితౌట్ గెటింగ్ ఇట్ సెల్ఫ్ హర్ట్ ఆర్ హార్మ్ ఇట్ హస్ బీన్ లివింగ్ వెరీ వెల్.
1: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
0: ఇన్ దిస్ వే టంగ్ హెస్ బీన్ టీచింగ్ ఎ వైట్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ లెసన్స్
1: నాయన నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా నువ్వు కలగించక వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
0: ఇట్ హస్ బీన్ టీచింగ్ యు మే బి ఇన్ ది మిడిల్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ ఇన్ బట్ స్టిల్ ఇట్ అ లాట్ ఆఫ్ కేర్ ఇట్ అ లాట్ ఆఫ్ ఫర్దరెన్స్ అండ్ స్కిల్ యు షుడ్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ లైఫ్.
1: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరించమంటే మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
0: బట్ టుడే సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ దాట్ వన్స్ వీ జస్ట్ గెటింగ్ టచ్ విత్ బ్యాడ్ పీపుల్ వీ ఆల్సో టెంట్ టు బికమ్ వెరీ
1: మన సత్కుణములను మన సద్భావములను సత్ప్రవర్తనను ఒక్క క్షణంలో మనం కోల్పోతున్నాం.
0: ఆల్ ది గుడ్ క్వాలిటీస్ ఆల్ ద గుడ్ ఫీలింగ్ గుడ్ థాట్ గుడ్ బిహేవియర్ ఇన్ అ మొమెంట్ వీ లూజ్ ఆల్ దాట్.
1: కనుకనే ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండే నిమిత్తమై మన జీవను మొట్టమొదట అరికట్టుకోమని బోధించవచ్చు.
0: ఇన్ ఆర్డర్ దాట్ వీ డు నాట్ సఫర్ ఎనీ సచ్ బ్యాడ్ కాన్సిక్వెన్స్ ఇట్ హెస్ బీన్ సెడ్ దాట్ ఫస్ట్ కంట్రోల్ యువర్ టంగ్.
1: నేను అనేక పర్యావరణ పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి, ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యర్థమైపోతుంటాయి.
0: స్వామి వుడ్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్ టు ద స్టూడెంట్స్ డియర్ స్టూడెంట్స్ యు షుడ్ నాట్ టాక్ మచ్ ది డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ యూ వుడ్ బి వేస్టెడ్ బై సచ్.
1: అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుండాలి.
0: బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్.
1: బలహీనత నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
0: వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ.
1: అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
0: ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి ది రిజల్ట్ ఆఫ్ ఇట్.
1: అంతేకాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి
0: అయిపోతున్నాం.
1: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి.
0: ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్ ద రేడియో.
1: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాము.
0: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ రేడియో అండ్ వి హావ్ పుట్ ఆన్ ఐ మీన్ స్విచ్డ్ ఆన్ అండ్ దేర్ ఇస్ సమ్ న్యూస్.
1: భక్తి గీతములు పాడుతూ ఉండాలని
0: సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ కమింగ్.
1: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంటు ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
0: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్.
1: ఖర్చు అవుతుందా లేదా?
0: ఈజ్ ఇట్ అ ఫ్యాక్ట్ ఆర్ నాట్?
1: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
0: అవర్ బాడీ విల్ బి కంపేర్ టు రేడియో.
1: మన బుద్ధి స్విచ్ వంటిది.
0: అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ స్విచ్.
1: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
0: అవర్ మైండ్ ఈజ్ ఇట్ విల్ బి కంపేర్ టు
1: ఈ పాటలు మాటలతో బయట వేయబడుతున్నాయి.
0: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్ దీస్ సాంగ్స్ విల్ బి కమింగ్.
1: ఈ పాటల చేత మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
0: ద సేక్రెడ్ డివైన్ ఎనర్జీ ఇన్ అస్ గెట్స్ వేస్టెడ్ బై దిస్ కైండ్ ఆఫ్ టాక్ అండ్ వర్డ్స్.
1: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు.
0: రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ అండ్ అంటిల్ హీ గోస్ టు బెడ్ he would be talking if not loudly within himself at least.
1: ఈ రేడియోను వాల్యూమ్ తక్కువ చేశాడు కానీ ఆన్ లోనే ఉంటుందని మాట్లాడుతున్నాడు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది వాల్యూమ్ సౌండ్ మే బి లెస్ బట్ ది టాక్ ఇస్ గోయింగ్ ఆన్. రేడియో ఇస్ ఆన్.
1: మనలో ఉండేటువంటి ఎనర్జీ ఖర్చు అవుతూనే పోతుండాలి.
0: దేర్ఫోర్ ద ఎనర్జీ విచ్ ఇస్ విచిన
1: అసలు ఉద్రాక్షకు రావడానికి ఇదే మూల కారణం.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఓల్డ్ ఏజ్ ఇస్ దిస్.
1: మాటలు మానవుడి యొక్క దివ్యత్వమైనటువంటిది మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత చేరింపు చేసుకోరాదు.
0: టాక్ అండ్ టూ మచ్ టాక్ అండ్ టూ మచ్ టాక్ బై సచ్ టాక్ ఇట్ ఇస్ నో గుడ్. విల్ హావ్ టు డెవలప్ సైలెన్స్ అండ్ ట్రూ సైలెన్స్.
1: అధికంగా మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది.
0: టూ మచ్ ఆఫ్ టాక్ లీడ్స్ టు హంగర్.
1: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు.
0: వెన్ హీ ఫీల్స్ హంగ్రీ హీ టేక్స్ మోర్ ఫుడ్.
1: ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంకా వీడి ఎందుకునేటువంటి భావాలు అధికమైపోతుంటాయి.
0: On account of excess food, his feelings and thought would also continue.
1: He indriyamunu nigrahinchukovadaniki sadhyam kadu.
0: Controlling of the senses becomes impossible.
1: Baaga chakkani guggellu petti penchinatuvanti gurranni ooriki oka daggara katti veste adi madavetti anni vidhamulu kuda durmargamlo praveshistundi.
0: A horse which has been given very rich food, if you were to just tie to a fence, it would not be keeping quiet if you start.
1: అనేక గుడ్డలు పెట్టి పోషించినటువంటి గుర్రానికి కసరత్తు కూడా ఇవ్వాలి.
0: వన్స్ యూ గివ్ రిచ్ ఫుడ్ టు ఎ హార్స్ ఇట్ ఇస్ నెసెసరీ టు గివ్ సమ్ ఎక్సర్సైజ్.
1: అప్పుడే దానికి ఆరోగ్యము దానికి అహంకారం క్షీణించడము జరుగుతుంది.
0: ప్రాపర్ ఎక్సర్సైజ్ విల్ గివ్ హెల్త్ అండ్ ఆల్సో విల్ కంట్రోల్.
1: అనుకునేటువంటి వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
0: ఇట్ ఈస్ నియర్లీ డెడ్ ఫుడ్ అండ్ డూ నాట్ వర్క్ హార్డ్ అండ్ డూ నాట్ హ్యావ్ ఎన్ ఎక్సర్సైజ్ ఇట్ లీడ్స్ టు
1: దీనికే సమాజ సేవను అందించి నిత్య కర్మలు ఎందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
0: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకన్ బై ది యూత్ ఇస్ యూజ్ ఇన్ ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
1: యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి.
0: యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్.
1: ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపం వలె ఉంటుండకూడదు.
0: దే షుడ్ నాట్ బి లైక్ ఫ్లికరింగ్ లైట్
1: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది.
0: వన్ స్మాల్ బర్డ్ హస్ కమ్ అండ్ సాట్ ఆన్ ఎ బ్రాంచ్.
1: ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది.
0: ద బ్రాంచ్ మూవ్స్.
1: ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చిపుడును ఏమాత్రము అదరదు, బెదరదు.
0: ద బర్డ్ విచ్ ఈస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది.
1: కారణం ఏంటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది కానీ కొమ్మలపై ఆధారపడలేదు.
0: ది రీజన్ ఈజ్ బర్డ్ డజన్ డిపెండ్ ఎంటైర్లీ అపాన్ ద బ్రాంచ్ ఇట్సెల్ఫ్, బట్ ఇట్ ఇస్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ వింగ్. ఇట్ హస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మపైన వారినప్పటికీ ఏ చిన్న కష్టమో ఏ బాధలో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడా బాధపడిపోతున్నాడు, వీడు కూడా దానికి గురి అయిపోతున్నాడు.
0: బట్ టుడే మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ ఈవెన్ ఇఫ్ గెట్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ ఆర్డినరీ డే టు డే లైఫ్.
1: పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి.
0: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బర్డ్ హ్యాస్, ఈవెన్ దాట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ఇది అమితాహారం.
0: ద రీజన్ ఈజ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్.
1: తామసిక ఆహారం.
0: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్.
1: రక్షిక భావం
0: అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్.
1: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
0: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ది
1: రేంటారు. నేను మానవుడై పుట్టినప్పుడు పచ్చిన స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, మృగములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
0: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్ డోంట్ వి సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ డ్యూ టు ద బర్డ్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వి నాట్ హ్యావ్?
1: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు. కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, బట్ యుడ్ హ్యావ్ ద వన్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు మ్యాన్. బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ విచ్ బర్డ్ షుడ్ ఎంజాయ్.
1: మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్.
1: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
0: బికాస్ యు ఆర్ మ్యాన్ యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ద ఫ్రీడమ్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ ఫర్ మ్యాన్.
1: మానవుడిని చెప్పుకుంటూ రాక్షస సేవను అనుభవించుకోవటం, రాక్షస స్వేచ్ఛను అనుభవించుకోవటం ఇది విరుద్ధమైన కృత్యం.
0: Calling yourself man, but trying to enjoy the freedom of
1: మానవుడిగా సంచరించు.
0: లివ్ లైక్ ఎ మ్యాన్.
1: మానవుడిగా సంచరించే సమయంలో మానవత్వాన్ని పెంచుకో.
0: వైల్ లివింగ్ డెవలప్
1: మానవత్వం అనేటువంటి త్యాగము, నీతి, నిజాయితీ, కంపాషన్, కరుణ, ప్రేమ, అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: కంపాషన్ అండ్ నాన్
1: కనుక మానవునికి రానిటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము, లేకుండా ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి మృగ లక్షణాలను పెంచుకునేటువంటి వారం అవుతాం.
0: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled, which is tongue. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: place one, but the shapes and forms given to this clay in terms of the diverse set of utensils or vessels that you make are many. Gold is one, but ornaments could be diverse and many. Milk is one, but the cows which yield the milk could be many. So also, the one and the only one, that is, Paramatma, manifests himself in this diverse set of forms, individuals and names. And all that you see around is a manifestation of that one and only entity.
1: Pogaku moolamu nippula punjamunda. Railu paruvuku nadipinchu driver unda. ఆటోమేటిక్ లైట్ కు అవధులుండా. ఒకడు జగతిని సృష్టింపనుండవలదే. ఒకడు జగతిని సృష్టింపనుండవలదే. ఒకడు జగతిని సృష్టింపనుండవలదే.
0: For you to have smoke, there has to be a cause, and that is fire. For you to have the rail or train moving smoothly along the rails, you ought to have the one who drives it along in the form of the driver. For a smooth regulation of the traffic, you need to have a cause, and those are the traffic lights which switch on and off automatically. So also, should you not have a cause, for this diverse manifestation, which you call is the universe or nature.
2: Prema Sarupula.
0: Embodiments of love.
2: Inadu lokamulo. Vaignanikamna. Manava jati yantayo. Pragatini sadhinchinadi.
0: In the world of today, we find that man has made rapid strides of progress through the medium of science and technology.
2: Vijnana Sanketa Sastrakmana Brahmandamaina Vijayanni Kuda Nu Sadhinchinadi.
0: He has also achieved tremendous success in the fields of science and technology.
2: Plastic, electronic, computers dwara Vaijnanika Sastrajnulu Oka Vipareetamainatuvanti Yokka Abhivruddhini Sadhinchinadi.
0: In terms of the field of research dealing with plastics or the electrons or the computers, certainly the world has advanced a great degree.
2: Anushastramanandu kani, akashamargamanandu kani, ee yokka shastravettalu oka bhavatitamainatuvanti yokka vijayanni kuda nu sadhistu vachindi.
0: Either in the domain of the atom or in the domain of the macroscopic one, where he tends to soar skywards, the scientist has certainly achieved remarkable progress and understanding.
2: Maroka vaipuna chustite naitikanga chudra vimarsalu sankuchita bhavamulu mitimiri perugutu vastunnavi.
0: As a contrast, if you see what man has been doing in the fields related to ethics and morals, he indulges in criticism and ridiculing and tends to develop a very narrow outlook.
2: Rajakeeyanga aarthikanga kallolamulu perugutu vachinavi.
0: Either in the fields of politics or economics, there is chaos and confusion all around.
2: Desiya mata kula bedhamulu perugutu vastunnavi.
0: There are differences of opinion in terms of one's own possessions of land or religion or belief or faith.
2: ప్రాంతీయ దురభిమానములు మరింత పెరుగుతూ వస్తున్నవి.
0: Narrow regional outlook is on the ascendancy.
2: విద్యయందు ఆందోళనలు అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: There is chaos in addition, agitation in the field of education.
2: ఈ విధమైన వికృత శక్తులు ప్రపంచమంతా ఇప్పుడు స్వేచ్ఛా విహారం సలుపుతున్నది.
0: Such detrimental forces are on the rampage the world around.
2: నైతికంగా వైజ్ఞానికంగా పరస్పర విరుద్ధమైనటువంటి అభివృద్ధులకు ఈ కారణం ఏమిటని మనం విచారించవలసిన అవసరం.
0: It's absolutely necessary at the moment to try and ponder over this question. What's the cause of these disturbances at the moment? We should also try and ask this question. What is the cause for this development of man in these two aspects? On the one hand, science and technology, and on the other hand, these divisive tendencies pertaining to his ethical and moral existence.
2: నైతికంగా మత ఆధ్యాత్మికంగా మానవుని యొక్క హృదయము ఇంత దిగజారిపోవటకు కారణమేమిటి?
0: When you talk of religion pertaining to one's moral code of conduct and one's own spiritual endeavors, certainly man has downgraded himself. What's the reason for this?
2: పూర్వము కంటే ఈనాడు మానవుడి యందు క్రూరత్వము దుర్మార్గము అధికమవుతూ వస్తున్నది.
0: Compared to what he was before, he is more cruel and certainly less concerned about what's around him.
2: ఒకవైపున విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరుగుతూ రావటము, మరొక వైపున జీవితమునకు సంబంధించినటువంటి సమస్యలు ఇవి కూడాను మరొక వైపున విరివిగా పెరుగుతూ రావటము, ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక సంఘటనగా ఉంటున్నది.
0: It's a matter of great surprise that on the one hand you have tremendous progress in the fields of science and technology. On the other hand, you have problems galore pertaining to one's own basic values of one's own existence.
2: దీనికి అన్నింటికీ మనం విచారణ చేసి చూసినా స్వార్థమే దీనికి ప్రధాన కారణంగా ఉంటుంది.
0: You think deeply about this and you'd find the reason it's selfishness and nothing beyond.
2: ఈ స్వార్థమునకు అన్యోన్యత లేకపోవటమే దీనికి ప్రధాన మూలము.
0: Added to this selfishness is a case of lack of unity of purpose.
2: ఐకమత్యమే మానవ జీవిత సూత్రము.
0: Unity is the guiding principle for man's existence.
2: సాంఘిక సేవనే అభివృద్ధికి మార్గము.
0: And service to society is the true measure of his progress.
2: ఒక్కతూరి మన భారతదేశం చరిత్రను వెనుకకు తిరిగి చూచినా దీని యొక్క విషయము మనకు అర్థమవుతుంది.
0: You have to turn the pages of history of this great country of Bharat and you would know what the whole thing is about.
2: భారతదేశమునకు 10,000 మైళ్ళ దూరమున ఉన్నటువంటిది ఇంగ్లాండ్.
0: England is a country removed by a distance of 10,000 miles from Bharat.
2: ఆ ఇంగ్లాండ్ యొక్క భూభాగము కేవలము 92,000 చదరపు మైళ్ళు మాత్రమే విస్తీర్ణము.
0: If you look at the area of this country, England, it's about 92,000 square miles.
2: దాని యొక్క జనాభా చూస్తామా 5 కోట్ల మంది జనాభా ఆనాడు.
0: At that time, if you were to look at the population of England, it's a mere 5 crores.
2: భారతదేశం యొక్క విస్తీర్ణము చూస్తామంటే 16 లక్షల చదరపు మైళ్ళు భారతదేశం.
0: Now, if you contrast this with the figures for India in those days, now the area, 16 lakh square miles.
2: ఈ యొక్క జనాభా చూస్తామా భారతదేశంది 44 కోట్ల జనాభా.
0: If you look at the population of this Bharat, it is 44 crores.
2: భారతదేశమునందు వైజ్ఞానికులు కొరతకేమీ మాత్రము లేదు.
0: And there's been no dearth of scientific talent in this country.
2: ఆనాడు భారతదేశం ముందు శ్రీమంతులైనటువంటి రాజులకు కూడా కొరత లేదు.
0: Nor was there any deficiency of people, kings and the mighty ones of those times.
2: ఆనాడు బలవంతులైనటువంటి సూరులు పౌరుషము కలిగినటువంటి వ్యక్తులు లేకపోలేదు.
0: And nor was there a deficiency in terms of people who were valiant and valorous and mighty.
2: కానీ 44 కోట్ల జనాభా ఉండినటువంటి భారతదేశాన్ని, 16 లక్షల చదరపు మైళ్లు కలిగినటువంటి ఈ భారతదేశాన్ని, 92,000 చదరపు మైళ్లు కలిగినటువంటి యొక్క ఇంగ్లాండు, 5 కోట్ల జనాభా కలిగినటువంటి ఇంగ్లాండు హస్తవశం చేసుకున్నదంటే ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి?
0: But then what you find is this. This country of 44 crores people and 16 lakh square miles came under the rule of a country where you had the population touching a mere 5 crores and area a mere 92,000 square miles. What's the reason for this?
2: వీరిలో వీరికి ఐకమత్యం లేకపోవటము, సహనభావం అభివృద్ధి లేకపోవటము దీనికి మూల కారణం.
0: A lack of unity of purpose and a mutual understanding is a basic reason for this.
2: నాడే కాదు నేడు కూడాను కేవలము ఈ విధమైనటువంటి ఐకమత్యం లేకపోవటమే దేశం యొక్క దుస్థితికి మూల కారణం.
0: Not only then, but even now you find this tendency, a lack of unity of purpose, certainly leading the country downward.
2: మానవ పరిణామమే విశ్వ పరిణామం.
0: Now what you talk about transformation of man is closely linked with the surroundings around him.
2: మానవుడు మారినప్పుడే జగత్తు మారుతుంది.
0: When man transforms, so would the world around him also.
2: వ్యక్తి మంచివాడైనప్పుడే సమాజం కూడా మంచిదవుతుంది.
0: If an individual were to be good, the society also would be good.
2: కనుకనే ఈనాడు రాజకీయంగా ఆర్థికంగా, నైతికంగా, వైజ్ఞానికంగా ఎన్ని విధములైన పరిణామము చెందినప్పటికీ దేశం ఏమాత్రం కూడాను శాంతి భద్రతలను అందుకొనలేదు.
0: So against this background, if you find that even if you talk about progress in the fields of politics, economics and the sciences, you cannot really say that man is really progressing.
2: ఏనాడు దేశమునందు మానసిక పరిణామం అభివృద్ధి నుండునో ఆనాడే దేశం యొక్క విజయం కూడాను ఆనందం కూడాను చేకూరుతుంది.
0: The day when man transforms, turns a new leaf in terms of his own mental processes, can you possibly say that the country has progressed forward?
2: మానసిక పరిణామం లేక ఎన్ని అభివృద్ధులు జరిగినప్పటికీ ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి అభివృద్ధులే కానీ ఇది సరి అయినటువంటి అభివృద్ధులు కాదు.
0: Minus the transformation pertaining to the mind, any of these developments around you could at best be superficial and artificial without any deep basis.
2: ప్రతి పదార్థమునకును ఒక పదార్థం ఉన్నది.
0: For everything there is a basis. For every material thing there is a basis, all right.
2: పదార్థము లేని పదార్థము ప్రయోజనము లేదు.
0: And that which has no basis as such, this material entity, has no meaning.
2: పదార్థము వస్తువు.
0: Now when you talk of a padartha, it's a material entity.
2: పదార్థము శక్తి.
0: When you talk of paratha, that is beyond, that is shakti or strength.
2: Okati prani.
0: One is this prani.
2: Rendavadi pranam.
0: The second is called prana.
2: Okati moolamu.
0: One is the basis, moola.
2: Rendavadi stoolamu.
0: The second is the stoola or the gross.
2: Ivi rendu kudunu paraspara viruddhanga matram laukikanga gochanam ainappatikini sukshma drushtiki rendu kudunu avinabhava sambandhamule anyonya snehamule.
0: Now these two, to an external vision, might appear to be two different entities. But to one who tends to look deeper inside, looks at the subtler aspect of it, there is a deep hidden meaning.
2: Aadhunika vijnanamunandu ee rendittikunu parinamamunu puraskarinchukoni okati matter, rendavadi energy ani cheptu vacharu.
0: In terms of the knowledge gained by the ancient ones, you would distinguish between these two opposites as matter on the one hand and energy on the other.
2: ee energy aneetundi leneetundi jagattulo ee matter undatuku veelu kaadu.
0: Without this component of energy in this world, you cannot have anything called matter.
2: దీనిని ఆధ్యాత్మిక మార్గమునందు శివశక్తి అన్యోన్యత అని చెప్తూ వచ్చారు.
0: The saying in the ఆధ్యాత్మిక parlance or the spiritual parlance is called శివశక్తి.
2: వీటిని మనము సమన్వయం చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా భావించినప్పుడే మానవత్వం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: Now you must try and understand the meeting point of these two. And go deeper and then try to understand what it's all about.
2: ఈనాడు విజ్ఞాన శాస్త్రం పెరుగుతుకొలది తమ ప్రభువైనటువంటి యొక్క భగవంతుని మర్చిపోతూ వస్తున్నారు.
0: Now today, even as you're advancing rapidly in the fields of science and technology, you're forgetting your master, who's the Lord.
2: అనేక మంది విజ్ఞానవంతులు చంద్రుని చేరటము గొప్ప విజయమే.
0: Now it's certainly a great triumph for man to have landed on the moon.
2: కానీ లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నారే కానీ హాఫ్ ఇంచ్ హృదయాంతరాలకైనా పోవటం లేదు.
0: Now certainly man is soaring far outwards into space lakhs of miles, but he is not travelling even half an inch into his own heart.
2: ee vishalamainatundi oka jagattunandu galinaatundi chitra vichitramainatundi srushtulu chuste manavuni oka shaktiki atheetamanga kanipistunnayi.
0: The total diversity of this nature or creation around you is certainly beyond man's comprehension.
2: ee naadu chandramandalam cheyaleetundi vijayam aneetundi ee reethiga unnadanaga samudramulo oka kaaki retta vale untunnadu.
0: Now when you look at this triumph of man, wherein he has landed on the moon, if you want to assess this triumph, a comparison could be given. It's a mere dropping of a bird in a vast ocean.
2: Kanuka manamu srushti yokka rahasyamane gurtinchadaniki chetagaanatunna samayamlo srushtikartanu ee reethiga gurtinchadaniki veelavutundi.
0: So when you're not able to understand this diversity in nature, how can you find out what the cause for all this is about?
2: Aithe manava jeevitamulo nityamainatunna yokka sahaja dharmamunandu సత్యాన్వేషణ అనగా సత్యమును మనము పరిశోధన చేయటం ప్రధానమైనటువంటి లక్ష్యమని గంగూలీ కూడా చెప్పారు.
0: But then, as Ganguly just now said, in man's day-to-day life, the pursuit of truth should certainly form an essential component of his existence.
2: Search for truth is search for God.
0: The search for truth is verily the search for God.
2: Truth is God.
0: Truth is God.
2: God is, because truth is God.
0: Because truth is God.
2: కనుక ఈ ట్రూత్ అనేటువంటిది ఏమిటి అని మనం నిర్ణయం చేయాలి.
0: Now you must decide upon this. What is truth?
2: ఇక్కడనే మనం చాలా తబ్బిబ్బైపోతున్నాం.
0: Now this is where we tend to get confused and bemused.
2: ఏ రీతిగానగా సత్యం అంటే ఏమిటి?
0: Now what is this truth or satya?
2: విన్నది విన్నట్టుగా చెప్పడం సత్యమా?
0: Does truth consist in relating or recounting what you have seen?
2: చూచినది చూచినట్టుగా చెప్పడం సత్యమా?
0: Or what you have seen, recounting it in words, is it truth?
2: ఇది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ సో.
2: అనగా తాత్కాలిక సత్యం ఒకటి, శాశ్వత సత్యం మరొకటి, రెండు సత్యములు ఉంటున్నాయి.
0: Now there are two types of truth. One which is transient and temporary, and the second which is permanent and lasting.
2: మనము చూసినప్పుడు ఒక వ్యక్తి ఒక రంగు అయినటువంటి డ్రెస్సును వేసుకుని ఉండొచ్చు.
0: Now when you have set your eyes on a certain person, the person could have been wearing a dress of a certain color.
2: పలాని వ్యక్తి పలాని బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని చెప్తాం.
0: So you say such and such an individual has worn a blue colored dress.
2: అది సత్యమే.
0: That certainly is truth.
2: ఎప్పుడు నీవు చూసినప్పుడు మాత్రం బ్లూ కలర్ వేసుకున్నాడు.
0: That is truth, all right. But when you have seen the person.
2: రేపటికి బ్లూ కలర్ మారిపోవచ్చు.
0: Now tomorrow this blue color could change.
2: కనుక ఇది తాత్కాలిక సత్యం.
0: Now this is an example of temporary truth.
2: దీనిని సంస్కృతమునందు నిజము అని చెప్తూ వచ్చారు.
0: Now the same thing in Sanskrit has been called nija.
2: సత్యము అనేటువంటిది ఇది కాదు.
0: This is not satya.
2: త్రికాల భాగ్యం మార్పు చెందనటువంటిది, భూత భవిష్యత్ వర్తమానములు ఎందు కూడాను మార్పు చెందనటువంటిదే సత్యం.
0: That which remains beyond change, the past, present and future, which is a lasting entity, that indeed is satya.
2: కానీ అట్టి సత్యమును ఎంక్వైరీ చేయడానికి కానీ దాన్ని పరిశోధన చేయడానికి కానీ ఎవరు ఇంతవరకు పూనుకోలేదు.
0: But then nobody has made an effort to understand or to pursue this line of reasoning which would lead him on this path of satya.
2: పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణం ఉదచ్యతే, ఇది పూర్ణమైనటువంటిది అన్నారు.
0: This is satya. This is what has been said as being whole and full.
2: కాని తాత్కాలికమైనటువంటి సత్యాన్ని మాత్రము మనము పరిశోధనలు కలుపుతున్నాము.
0: Now we are certainly undertaking, understanding what is effectively a temporary truth.
2: ఈ యొక్క పూర్ణమునందు అర్ధ భాగంగా కూడినటువంటిది ఈ తాత్కాలిక సత్యం యొక్క పరిశోధన.
0: Now that which is whole, you slice it into half, that half is your nija or temporary truth.
2: కనుక ఈ పూర్ణమైనటువంటి యొక్క సర్కిల్ యందు మనం అర్థంగా చూచినప్పుడు సీ అనేటువంటి యొక్క రూపం చేరుతుంది.
0: సో వెన్ యు హావ్ ఎ ఫుల్ సర్కిల్ గోయింగ్ రౌండ్ విచ్ ఇస్ హోల్ అండ్ యూ కట్ ఇట్ ఇన్ టూ, వాట్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఇస్ ద ఆల్ఫాబెట్ సీ.
2: ఆ సీ నే సైన్స్.
0: దట్ సీ ఇస్ యువర్ సైన్స్.
2: ఇది పూర్ణము కాదు.
0: దట్ సీ ఇస్ యువర్ సైన్స్ అండ్ ఇట్ ఇస్ నాట్ కంప్లీట్.
2: పూర్ణములో ఈ యొక్క సెమీ సర్కిల్ ఉంది కానీ సెమీ సర్కిల్ లో పూర్ణం లేదు.
0: ఇన్ ఎ ఫుల్ సర్కిల్ యూ హ్యావ్ ఎ సెమీ సర్కిల్, యూ డోంట్ హ్యావ్ ఎ ఫుల్ సర్కిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్.
2: కనుక ఆధ్యాత్మికమందు కూడా సైన్స్ ఉన్నది కానీ సైన్స్ లో ఆధ్యాత్మికం లేదు.
0: సో ఇన్ ఆధ్యాత్మిక యూ హ్యావ్ సైన్స్ బట్ యూ డోంట్ హ్యావ్ ఆధ్యాత్మిక ఇన్ సైన్స్.
2: అనగా ఈ జగత్తుకు సంబంధించినటువంటి యొక్క మ్యాటర్, ఈ పదార్థం యొక్క పరిశోధనలో ప్రయాణం అవుతుండాలి.
0: సో ఆల్ దట్ యూ సీ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాటర్, యువర్ రీసెర్చ్ ఇస్ పర్టైన్ టు దిస్.
2: ఈ ప్రకృతిని పరిశోధన చేసిన కొలది పూర్ణంగా తెలుసుకునేటువంటి వ్యక్తి ఏమాత్రమో కనిపించలేదు.
0: Now when you start undertaking a journey into the world of matter, you never can possibly understand the fullest truth.
2: ఈ సత్యమంతా కూడాను కేవలము దైవం యొక్క సంకల్పం చే ఆవిర్భవించినటువంటి.
0: Now this satya is a manifestation of the cosmic will.
2: దీన్ని బ్రిటిష్ వైజ్ఞానిక తత్వవేత్త అయినటువంటి యొక్క ఎడింగ్టన్ చెప్పాడు.
0: Now here we will do well to quote what Eddington once said, the famed British scientist.
2: The great end of life is not knowledge, but action.
0: The real end of life is not knowledge, but action.
2: ఈనాడు మన విజ్ఞానమును కోడీకరింప చేసుకుంటున్నామే కాని ఆ కోడీకరింప చేసుకున్నటువంటి విజ్ఞానమును మన యొక్క నిత్య క్రియలలో మనము ఉపయోగపెట్టలేదు.
0: Today we are certainly collecting and collecting facts pertaining to science. But what we are thus collecting, we are not translating into action.
2: ఎన్ని విధములుగా ఈ ప్రకృతిని పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ వచ్చి కూడాను దీనికి అర్థము కానటువంటి రెండు ఉంటున్నాయి.
0: Now any amount of experimentation observation from your side would still leave two things beyond your understanding.
2: బలహీనమైనది ఒకటి, బలమైనటువంటిది, ఇది రెండు ఏమిటంటే అదే న్యూక్లియర్ అన్నారు.
0: The one which is extremely weak, the other which is extremely strong. This is what.
2: దీనిని మనం అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
0: Now you can't understand these two.
2: దీనిని ఎడింగ్టన్ చెప్పాడు, యూనివర్స్ ఈజ్ ఏ థాట్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: Now Eddington again said, universe is a thought of God.
2: అందుని ఒక ఆధ్యాత్మిక మార్గం నందు సర్వము భగవత్ సంకల్పమే ఈ యొక్క సృష్టి అని కూడా ఉపనిషత్తు బోధిస్తూ వచ్చింది.
0: Now the Upanishads have the same thing to say in the spiritual parlance where we talk about what you see around you is a manifestation of the cosmic will.
2: కనుక మనం ఈనాడు కేవలం ఒక విధమైనటువంటి జ్ఞానమును క్రోడీకరింప చేసుకున్నంత మాత్రమున అది గొప్ప వివేకం కానేరదు.
0: Today when you talk about gathering of knowledge, it does not confer on you the status of having understood
2: everything. దానిని ఏనాడు మనం ప్రాక్టికల్ లో మనం పెడతామో ఆనాడే దీని యొక్క ఉపయోగం ఉంటుంటుంది.
0: The day when you translate this into action, then you are certainly making the fullest use of it.
2: కేవలము అనేక విధములుగా ఈ యొక్క మ్యాటర్ విషయాన్ని ఎన్క్వైరీ దీని ఒక దీంట్లో ఇన్ఫర్మేషన్ క్రోడీకరింప చేసుకుంటున్నామే కానీ ట్రాన్స్ఫర్మేషన్ కావట్లేదు.
0: Now this accumulation of knowledge pertaining to matter can at best be summed up as being collecting of information. It has nothing to do whatsoever with the transformation of the mind.
2: ఈనాడు కేవలము అనేక పరిశోధనలు ఎందు జరిపేటువంటి యొక్క వ్యక్తులు కూడాను కేవలము స్వార్థంలోనే తన యొక్క జీవితం వ్యక్తం చేస్తున్నారు.
0: It's the order of the day that even those who engage themselves in the pursuit, in the line of research,
2: ఆదర్శ పురుషులుగా నిరూపింపవలసినటువంటి యొక్క విద్యావంతులు తత్వవేత్తలు మహనీయులు జ్ఞానులు మేధావులు కూడాను ఈనాడు తమ యొక్క స్వార్థం యొక్క దృష్టి అంటే తమ జీవితమును గడుపుతూ వస్తున్నారు.
0: Are doing so from a purely selfish motive. This is something which is true of every individual, be he a scientist, an intellectual, or a man who's engaged in his chosen field of work.
2: కనుక ఈ మానవుని యందు ఈ స్వార్థము ఏనాడు జగిస్తునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: So that day when man would try to remove himself from this selfishness in him,
2: ప్రపంచమునందున్నటువంటి సమస్త పదార్థములను కూడాను స్వప్రయోజన నిమిత్తమే ప్రేమిస్తున్నాడే కాని పదార్థ నిమిత్తమై వ్యక్తి పదార్థములను ప్రేమించటలేదు.
0: That would herald the progress of mankind at large. Every day what man does is for his own selfish sake, for his own benefit, not for others.
2: ఒక వ్యక్తి కూడాను మరొక వ్యక్తిని ప్రేమించడానికి కూడాను స్వప్రయోజన నిమిత్తమై ప్రేమిస్తున్నాడే కాని నిజంగా వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమే ప్రేమించుటలేదు.
0: Not for others. Even if a person were to be loving somebody, he does so from his own selfish interest, not for the sake of love as such.
2: కనుక ఈ స్వార్థాన్ని మనం త్యజించాలి, అప్పుడే పరార్థం అనేది అర్థమవుతుంది.
0: So try and remove this selfishness from you, then you will understand that which is beyond you.
2: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
2: వేదాంత పరిభాష యందు పంచభూతములు కూడాను పంచ పదార్థములు యందు ఇమిడి ఉంటున్నవి.
0: In the Vedantic parlance, the five elements have been given a place in five different substances.
2: ee panchabhutamulu inde pancha pranamulu kuda nu cheri untunnavi.
0: And in these five we talk about the pancha prana, the five prana.
2: Modati di suryudu,
0: the first, the sun.
2: ee suryuni yendu kevalamu prana shakti adhikanga untundadi.
0: Now in this sun we have got this life giving force.
2: Aneka mandi suryuni yokka tattvamu హైడ్రోజన్ హీలియం అనేటువంటి యొక్క వాయువుతో కూడినటువంటి యొక్క గోళము అని భావిస్తున్నారు.
0: Now there are many who look upon the sun as a mere gaseous mass of hydrogen and helium.
2: కనుక ఇది కేవలము వాళ్ల దృష్టికి ఒక విధమైన వాయుగుండము మాదిరి గోచరమవుతుండాలి.
0: Now according to them this sun is merely a gaseous mass.
2: కాదు కాదు, ఇది ప్రాణ ప్రతిష్ఠ యొక్క నిలయము.
0: But this is not the case. This is the very source of life.
2: కనుక ప్రాణవాయువు సూర్యుని నుండి కూడా ఆవిర్భవిస్తుండాలి.
0: So what you call the life giving air for you is also emanating from the sun.
2: భూమి నుండి అపానవాయు వస్తుంటుండాలి.
0: And from the earth you have the apanavayu.
2: ఇంకా ఆకాశం నుండి కూడా సమానవాయు వస్తుంటుండాలి.
0: And from the sky you have what's called a samanavayu.
2: ఇంకా జలము లోపల వానవాయు ఉంటుండాలి.
0: And in water you have what's called a vanavayu.
2: ఈ వ్యానవాయు అనేటువంటిదే చాలా ప్రధానమైనటువంటిది.
0: Now this one, the vyanavayu, is the most important thing.
2: అగ్నిలో ఉదానవాయు వస్తుంటుండాలి.
0: And in agni we talk of ఉదానవాయు.
2: ప్రతి మానవుని యందు కూడాను ఈ దేహము లోపల 72 కోట్ల నాళములు ఉంటున్నాయి.
0: Now in every being in this body you have 72 crores of nerves.
2: ఈ 72 కోట్ల యొక్క నరముల యందు కూడాను ఈ వ్యానవాయువు సమానంగా సంచరిస్తూ ఉంటుండాలి.
0: And in these 72 crores of nerves, this vyanavayu tends to permeate freely.
2: ఇది ప్రకృతి యొక్క నైజం.
0: Now this is something pertaining to the secret of nature.
2: అయితే ఈ ప్రకృతి యొక్క నైజము సమత్వంగా ఏ ఏ భూతములు ఏ రీతిగా బ్యాలెన్స్ గా ఉంటున్నప్పుడే ఈ జగత్తు సుక్షేమంగా ఉంటుంటాయి.
0: This is how things are ordained in nature. You have a perfect balance prevailing amongst the different components.
2: ఈ అన్ని రకములైనటువంటి యొక్క భూతములు కూడాను ఒక విధమైనటువంటి బ్యాలెన్స్ లోనే ఉంటుండాలి.
0: Even these five elements have to be so in a certain balance.
2: అయితే ఈనాడు ఏమి జరుగుతుండాలి?
0: But what's happening today?
2: మనము చేసేటువంటి పరిశోధన లోపల మన స్వార్థము, నా పేరు, నా యొక్క శక్తి దీనినంతా లోకమునకు వ్యాప్తి గావించాలనేటువంటి ఉద్దేశంతో స్వార్థ లక్ష్యంతోనే చేస్తున్నాం కానీ జగత్తు యొక్క క్షేమతత్వంతో తేల్చడం లేదు.
0: Now today, in whatever researches that we are undertaking. We do so for the sake of my name, my fame, my power and the like, not for the sake of mankind at large.
2: ఏ విజ్ఞానవేత్త అయినప్పటికీ విశాలమైనటువంటి భావంతో దీనిని పరిశోధనలు తలపినప్పుడు ఇది దేశ కళ్యాణం ఏర్పడుతుంది.
0: A scientist, if he were to be motivated by a feeling that what he does has to be done for the sake of all, certainly the country will achieve progress.
2: కానీ అధిక భాగంగా స్వార్థమునే ఎక్కువ ఉపయోగపెడుతున్నారు.
0: But increasingly he makes use of his own selfish interest.
2: తమ యొక్క అభివృద్ధి తమ యొక్క పేరు ప్రతిష్టలకే ప్రాపులాడుతున్నారు.
0: He clamors for his own name and fame.
2: అందువలననే ఈ పంచభూతములు కూడాను బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: That's the reason why these five elements are also out of balance, tending to be out of balance.
2: ఈ యొక్క పంచభూతములతోనూ వీడు పోరాటం జరుపుతున్నారు సైంటిస్ట్.
0: Now the scientists are waging a war, as it were, with these five elements.
2: చెలగాటం ఆడుతున్నారు ఈ సైంటిస్ట్.
0: They are literally playing fire with these five elements.
2: తద్వారా ప్రపంచం యొక్క వాతావరణం అంతా కూడాను మార్పు చెందుతున్నది.
0: As a result, there is a change in the ecological balance of this world.
2: ఈ విధమైనటువంటి యొక్క అలజడికి కాని క్రూరత్వానికి కాని మూల మార్గము ఈ పరిశోధనలే.
0: The present state of agitation, the present problems that are creating are these.
2: ఈ పరిశోధనలు జనుల యొక్క క్షేమం నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై దీనిని ప్రవేశపెడితే ఎంతైనా కూడాను అభివృద్ధి కాగలదు.
0: ఆర్ దీస్ అండర్టేకింగ్స్ నౌ ఇఫ్ దీస్ రీసెర్చెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ వర్ టు బి డన్ సో దట్ ఎవ్రీబడి వుడ్ గెట్ బెనిఫిటెడ్ సర్టెన్లీ వి వుడ్ కమ్ టు గ్రేట్.
2: ఒక ఉదాహరణ,
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఒక రష్యన్స్ అనుకోండి, లేక అమెరికన్స్ అనుకోండి, చైనీస్ అనుకోండి, వారు ఎంత బాంబులు చేశారంటే యావత్ ప్రపంచం అంతా కూడాను 10 టూర్లు భస్మం చేసేంత బాంబులు చేసి పెట్టుకున్నారట.
0: Now talk of the Russians, talk of the Americans, or the Chinese for that matter. If you look at the nuclear arsenal that they have, in terms of the bombs that they have, you certainly have in them the power to destroy the world 10 times over.
2: ఇది ఎంత పిచ్చి మాట.
0: Now how mad the whole state of affairs is.
2: ఒక్క తూరి వేస్తే ప్రపంచమంతా భస్మం అయిపోతుంది. ఇంకా 10 టూర్లు భస్మం చేయడానికి ప్రపంచం ఉంటే కదా.
0: You use your weapons once, the world gets destroyed. Now you have capacity to destroy 10 times.
2: Kanuka ee matalanta kevalamu jagattunu bedirinchetunte kaani idi sariyainatti hrudayam matalu kaadu.
0: So these words that are being uttered now are threatening the very security of the world.
2: Idu kitakamaina chestundi melu mahetudaina cheyadu. Manchi cheyatamlo mana science ni abhirudhi cheyalu kaani chedda cheyatamlo kaadu manam abhirudhi chesukotam.
0: An ant could possibly do you harm, but the Lord will never do so. In science certainly you try and do that which will be beneficial to you.
2: ఈనాడు అనేక రకమైనటువంటి యొక్క బాంబుస్ అంతా కూడాను పసిఫిక్ మహాసముద్రం లోపల పరిశోధనలు జరుపుతున్నాయి.
0: Now you talk about bombs and the researches thereon and the Pacific Ocean.
2: తద్వారా ఈ జలము యొక్క మాలిన్యం ఎంత జరుగుతుందో యోచించడం లేదు.
0: As a result you do not know how much of pollution is coming through in these ocean waters.
2: ఈ వాయువు ద్వారా గడ్డి ఎంత విషపూరితమవుతుందో యోచించడం లేదు.
0: So also these harmful, the poisonous fumes which go, what discussion
2: ee gaddini bujinchi pasuvulu enni vidhamainatundi visha paaniyam anukunte oka cheeramunu istundado yochinchatam ledu.
0: They are affecting the grass which is grazed by the cattle and which in turn has an effect on the milk that they yield.
2: Ee cheeram valla enni rakamainatundi jabbulu vyapistunnayo vaallu go yochinchatam ledu.
0: And this milk which is damaged thus if taken can lead to any number of
2: kalu inni rogamulaku inni vidhamainatundi oka vatavaranam chelipovataniki moola kaaranam ee parishodhanle.
0: So the cause for all the diseases or for the change in factors which has come through are these experiments.
2: ఈ పరిశోధనలు కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
0: Now there must be a ceiling, a limit on these experiments.
2: కానీ హద్దు మీరినటువంటి పరిశోధనలు జరిగిపోతున్నాయి.
0: Anything beyond is what is being done.
2: పరిశోధనలు చాలా గొప్పగా ఉన్నాయి, పరిశీలనలు చిన్నగా ఉంటున్నాయి.
0: Experiments probably are any number and of great magnitude.
2: వీటి నిమిత్తమై తమ స్వార్థంగా ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు లోక కళ్యాణ నిమిత్తమై దీన్నంతా వినియోగం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంటాయి.
0: బట్ యువర్ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ ఆర్ అబ్జర్వేషన్ ఇస్ రాదర్ లిమిటెడ్ నౌ ద మనీ దట్ ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ దీస్ ఇఫ్ ఇట్ ఓన్లీ ద థింగ్ వర్ టు బి డైవర్టెడ్
2: అయితే ఇట్టి విశాల హృదయము ఈ పవిత్రమైన భావము నిష్కల్మషమైనటువంటి యొక్క ప్రేమ అభివృద్ధి కావాలంటే ఒక్క ఆధ్యాత్మిక మార్గం నందు తప్ప అన్య మార్గం ఎందు లేదు.
0: ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ ద వరల్డ్ వుడ్ బి ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. Now all your efforts should therefore be directed towards the well-being of man, and it's a spiritual path alone which gives you this confidence to pursue.
2: కనుక ఈ పంచభూతముల యొక్క పరిశోధనలు చాలా వరకు తగ్గించాలి.
0: Now the experimentation dealing with the five elements has to be on the reduce.
2: అప్పుడే ఈ వాతావరణములు కూడాను మారుతుంది.
0: Then the climate around you would also change for the better.
2: మనము త్రాగే నీరు కూడాను పరిశుద్ధం అవుతుంది.
0: The water also would get purified, the drinking water.
2: ఇప్పుడు పంచభూతములు కూడాను అశుద్ధంగా మారిపోతున్నాయి.
0: At the moment the five elements are being defiled.
2: అందువలనే జగత్తుకు అనేక రకములైనటువంటి యొక్క కష్టములు ప్రాప్తిస్తున్నాయి.
0: That's why the world is coming to grief in a number of ways.
2: మహాభారత యుద్ధం జరిగి 5500 సంవత్సరాలు అయింది.
0: Now Since the Mahabharata war was waged, a period of 5,500 years.
2: కానీ భారతదేశం యొక్క చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు 15,000 యుద్ధములు ఈ 5,500 సంవత్సరంలో జరుగుతూ వస్తున్నాయి.
0: But then, when you look at the history of the country since that time, in these 5,500 years, at least 15,000 wars would have been waged.
2: ఇంకా ఎన్ని వార్లు జరుగుతుందో.
0: And you do not know how many more are to come.
2: కారణం ఏమిటి?
0: What's the reason?
2: మానసిక పరిణామం లేదు.
0: There is no transformation of the mind.
2: ఈ మానవుని యందు ఒక పశుత్వం అనేటువంటి శేషించి ఉంటుండాలి.
0: There is this element of residue of animality in man.
2: కనుక మనలో ఉండేటువంటి పశుత్వం దూరం చేసుకోవాలి.
0: So try and remove this animality from
2: you. ఈ పశుత్వం దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
0: And for the sake of this, try and develop love.
2: మనసు మారినప్పుడే సర్వము మారగలదు.
0: When the mind changes for the better, everything could change.
2: మనసును మార్చేటువంటి విధానం లేక ఎన్ని విధములైనటువంటి అభివృద్ధులు జరిపినప్పటికీ ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక నిరుపయోగమైనటువంటివి.
0: You have no means of transforming the mind. You talk of progressing in a number of other directions. It's meaningless.
2: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యః. ప్రతి ఒక్క విషయమునకు మనస్సు చాలా అవసరం.
0: It has been rightly said that it's the mind which is responsible either for one's bondage or for one's liberation.
2: మనోమూలం ఇదం జగత్తు. సర్వము జగత్తంతా మనసుపైనే ఆధారపడి ఉంటుంది. కనుక మనలో ఉండేటువంటి పశుత్వం మనం దూరం చేసుకోవాలి.
0: So try and remove this animality from
2: you. ఈ పశుత్వము దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
0: And for the sake of this, try and develop love.
2: మనసు మారినప్పుడే సర్వము మారు

0: one's bondage of one's liberty.
1: మనోమూలం విధం జగత్తు సర్వము జగత్తంతా మనసుపైనే ఆధారపడి ఉంటుంది.
0: And the world as such rests on this, is pivoted on this mind.
1: కనుక మనస్సు అనేటువంటి దానిని మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడే ఈ జగత్తే కాకుండా సర్వమును కూడా నువ్వు గుర్తించినటువంటి వారం అవుతావు.
0: సో వెన్ యూ ప్యూరిఫై ద మైండ్ యూ సర్టెన్లీ రికగ్నైజ్ ద అండర్లైన్ ట్రూత్ ఆఫ్ ఆల్ దిస్ అరౌండ్.
1: కానీ సీయింగ్ ఈజ్ సైన్స్ అని అంటున్నాం.
0: యూ టాక్ ఆఫ్ సీయింగ్ ఈజ్ సైన్స్.
1: కానీ ఇది అంత అర్థవంతంగా లేదు.
0: బట్ దిస్ సర్టెన్లీ డస్ నాట్ కన్వే ద ఫుల్లెస్ట్ మీనింగ్.
1: నా మనసు చాలా అశాంతిగా ఉంది అంటున్నాం.
0: నౌ యూ సే దట్ మై మైండ్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎజిటేషన్.
1: మనసును చూడగలుగుతున్నావా?
0: But then are you able to see the mind?
1: కేవలం ఎక్స్‌పీరియన్స్ మాత్రమే.
0: It's only a case of experience.
1: I am very unhappy అంటారు.
0: Then you say I am very unhappy.
1: ఈ హ్యాపీ అనేది కానీ అన్హ్యాపీ అనేటువంటి కానీ మనం చూడగలుగుతున్నామా?
0: Are you able to see what you call is happy and what is unhappy?
1: ఎంత నమ్ముతున్నాం మనం?
0: Then how are you believing this statement?
1: ఇది ఎక్స్‌పీరియన్స్.
0: This is from experience.
1: కనుకనే faith అనేటువంటిది beyond reason.
0: So you talk about faith now in this context and faith is beyond
1: reason అనేటువంటిది లేదు.
0: Faith is beyond reason. It has no reason as such.
1: కనుకని మన నమ్మకం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకోవాలి.
0: So the first thing is that try and cultivate this element of faith in you.
1: న్యూటన్ అనేటువంటి వాడు పరిశోధనల సర్పకమునకు జగత్తుకు ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుండాలి.
0: Now, before Newton started his researches in the field of gravitation, certainly this force of gravitation to the earth was present.
1: అతను పరిశోధనలు సరిపిన తర్వాత ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని నిర్ణయం చేశాడు.
0: After he had concluded his researches, a finding, he said the earth has got the capacity to attract.
1: Kani antaku purvam diniki aakarshana shakti leda?
0: But then does it mean that the earth did not have this power of attraction?
1: Undi kani tanaku kanapadaledu.
0: It did have, all right, but it was not seen, observed by anybody.
1: Kanapadaka purvam ledani cheppadaniki veel avutunda?
0: Can you say that it did not exist because you did not see till then?
1: Ee naadu scientist parishodhanalu chestunnappudu mundu em untundado tanaku em teliyadu.
0: Now today when the scientists are undertaking a project research, they do not know what's coming their way.
1: ఈనాడు మనం నిర్ణయించినటువంటి ఒక పరిశోధము నిన్నటి దినము అది కొత్తదిగా ఉంటుంటారు.
0: అండ్ టుడే వాట్ యు హావ్ డిసైడెడ్ అపాన్ యువర్సెల్ఫ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం కుడ్ బి న్యూ.
1: కనుకని మనకు తెలియనటువంటివి ఎన్నో ఉంటుండాలి జగత్తులో.
0: సో ఇన్ దిస్ మానర్ యు ఫైండ్ దట్ దేర్ ఇన్ నంబర్ ఆఫ్ థింగ్స్ ద నాలెడ్జ్ ఆఫ్ విచ్ యు డు నాట్ హావ్.
1: కేవలం తెలిసినటువంటిది కొంచెం దానిని మాత్రమే మనం ఆధారం చేసుకుని ఇంత మితిమీరి పోవడానికి గర్వించడానికి ఏమాత్రం ఆధారం లేదు.
0: వి గో మియర్లీ బై వాట్ లిటిల్ వి నో. వి గెట్ పఫ్డ్ అప్ బై సెన్స్ ఆఫ్ ఈగో అండ్ ఆరోగెన్స్.
1: మానవుని యందు ఏనాడు స్వార్థము ఈ అహంకారము ఏనాడు నిర్మూలమవునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: When man can remove himself from these two traits in him, the sense of ego and selfishness, that will be the day of progress for mankind. Now, when you see this piece of cloth as a whole, you'll decide it's a handkerchief.
1: కానీ ఇదంతా లోపల పెట్టుకొని ఇది ఏమిటి అని చెప్తే మీరు ఏమేమి చెప్పగలరు?
0: But then the whole thing is shielded from view, just a tiny wee bit is shown. What can you decide now?
1: కనుక ఈనాడు సైంటిస్టులు కనిపెట్టినటువంటిది ఇంత మాత్రమే.
0: Now today what the scientists have found is that wee bit of a thing jutting out.
1: ఇంత మాత్రం ఉండాలి వాళ్ళు చూడవలసినటువంటిది.
0: There is so much more to it which they have yet to see.
1: కనుక మనం నిత్యము పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోయే కొలది ఇంకా దానికంటే అధికమైనటువంటి మనం తెలియనటువంటివి గుర్తింపబడుతున్నాయే కానీ తెలుసుకుందామనేటువంటిది ఏనాటికి నిర్ణయం కాదు.
0: సో డే బై డే యాజ్ యూ కీప్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ అబ్జర్వింగ్ ద కన్క్లూజన్ దట్ యు డ్రా ఇస్ దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ టు బి నోన్ దాన్ వాట్ హావ్ బీన్ నోన్.
1: కనుక మానవునికి కలిగినటువంటి యొక్క పరిమితిలో ఉండినటువంటి విద్య బుద్ధి యొక్క ప్రమాణం చేత భగవంతుని కొలచడానికి సాధ్యం కాదు.
0: సో మ్యాన్ కన్ఫైన్డ్ యాజ్ హీస్ టు దిస్ మియర్ నాలెడ్జ్ పర్టైనింగ్ టు హిస్ విద్య అండ్ బుద్ధి can never hope to comprehend God, which is
1: భగవంతుని కొలచడానికి ఇవి కాదు మట్టములు.
0: హీ కెనాట్ మెజర్ ఆర్ గేజ్ గాడ్ త్రూ దీస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ హిస్.
1: ఇతను అనేక విధములైనటువంటి యొక్క తత్వంతో ఉంటుండేటువంటిది.
0: నౌ హీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ సో వెరీ డైవర్స్ అండ్ వాస్ట్.
1: కనుక మానవత్వంలో విశాలమైనటువంటి హృదయం ఈనాడు పెరగాలి.
0: సో టుడే ద నీడ్ ఆఫ్ ద డే ఈస్ ఎ బ్రాడ్ విజన్.
1: కొత్త విద్య కాదు మనం ఈనాడు కోరవలసినటువంటిది.
0: వి డోంట్ నీడ్ టు హావ్ ఎ న్యూ ఫార్మ్ ఆఫ్
1: కొత్త సంస్థను కాదు మనం కోరవలసి.
0: నార్ ఎ సెట్ ఆఫ్ న్యూ ఆర్గనైజేషన్.
1: కొత్త విధానం కాదు మనం కోరవలసి.
0: నార్ ఎ న్యూ ఫార్మాట్ ఆర్ ఎ న్యూ వే.
1: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీ పురుషులు అవసరం ఈనాడు.
0: వాట్ వీ నీడ్ ఈస్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఎ ప్యూర్ అన్సలీడ్ హార్ట్.
1: కనుక ఈనాడు హృదయ పరిశుద్ధత చాలా అవసరం.
0: సో క్లీన్లీనెస్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్ ఈస్ నెసెసరీ టుడే.
1: ఇది ఏనాడు మనకు పరిశుద్ధమవుతుందంటే స్వార్థము అహంకారము ఈ రెండు ఏనాడు నిర్మూలన చేస్తామో ఆనాడే పరిశుద్ధమవుతుంది.
0: వెన్ కెన్ దిస్ బి పాసిబుల్? ద డే వెన్ యు హావ్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఆర్ ఈగో ఇన్ యూ.
1: ఇదికి ప్రేమను పెంచాలి.
0: ఫర్ దిస్ యూ మస్ట్ డెవలప్ అండ్ కల్చివేట్ లవ్.
1: ఒక్కొక్క పదార్థమును పరిశుద్ధం చేయడానికి ఒక్కొక్క వస్తువులు ఉంటుంటాయి.
0: నౌ ఇన్ ఆర్డర్ టు ప్యూరిఫై ఎ పర్టికులర్ థింగ్ దేర్ ఇస్ సర్టెన్ మెథడ్ ఫర్ ఇట్. ఎ సర్టెన్ థింగ్ నెసెసరీ.
1: హృదయాన్ని పరిశుద్ధం చేసేటువంటి పదార్థం ఏమిటి?
0: నౌ వాట్ ఇస్ ఇట్ దట్ విల్ హెల్ప్ యూ టు ప్యూరిఫై ఆర్ క్లెన్స్ యువర్ హార్ట్?
1: ఇదే ప్రేమ.
0: దట్ మీడియం ఇస్ లవ్.

0: సకలమైనటువంటి ప్రేమ ఏనాడు మన నుంచి పెరుగుతుందో ఆనాడే మానవులందరి కూడాను ఏకత్వంగా ఉంటారు.
1: When you have pure unsullied love sprouting and springing in you, that will be the day when all individuals will come together. భారత
0: దేశంలో 70 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
1: In this country of Bharat there are 70 crores of people living.
0: కానీ ఒకరికొకరికి ఎట్టి సంబంధము లేదు.
1: But there is no link between one and another.
0: భారత దేశమునందు పుట్టి భారతీయులం అనేటువంటి యొక్క పేరును పెట్టుకుని భారత పుత్రులమని కూడా చెప్పుకుంటూ కేవలము ఇతర దేశములను ఆశిస్తున్నారే కానీ ఒక భారతదేశం యొక్క విశ్వాసం వారిలో దృఢంగా ఉండటం లేదు.
1: Born in India, brought up in India and saying that he belongs to India, he really has no feeling for the country as such. He looks beyond the shore.
0: తన తల్లిని మాత్రం తాను వదలి పరులను తల్లి అని విశ్వసించడం ఎంతకాలం జరుగుతుంది?
1: యు డెసర్ట్ యువర్ మదర్, లుక్ అపాన్ సంబడీ ఎల్స్ యువర్ మదర్ అండ్ బిలీవ్ ఇట్ సో. హౌ లాంగ్ విల్ దిస్ లాస్ట్?
0: ఈనాటి విద్యార్థులు ఎందుకని, ఈనాటి యొక్క విద్యా అధికారులు ఎందుకని దేశం యొక్క అభివృద్ధిని కోరేటువంటి ఉత్తమ భావం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా తయారు కావాలి.
1: సో టుడే స్టూడెంట్స్ ఆర్ ఆఫీషియల్స్ కనెక్టెడ్ విత్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ షుడ్ హ్యావ్ దిస్ యాజ్ ఎ బేసిస్, ద బ్రాడ్ విజన్, దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఫర్.
0: కనుక ఈ ఏకత్వాన్ని పెంచుకునేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని పెంచుకోవటమే నిజమైనటువంటి భక్తి.
1: సో దిస్ సింగిల్ పాయింట్ షుడ్ అటెన్షన్ డైవర్టెడ్ టువర్డ్స్ డెవలపింగ్ వన్స్ లవ్ ఈజ్ నెససరీ అండ్ దట్ ఈస్ భక్తి.
0: ఈ ప్రేమతత్వం నుండి సర్వస్వం కూడా ఇమిడి ఉంటుండాలి.
1: అండ్ ఇన్ దిస్ మీడియం ఆఫ్ లవ్ ఎవ్రీథింగ్ కుడ్ బి సింథసైజ్డ్.
0: లౌకికంగా ఈ వైజ్ఞానిక శాస్త్రం మనకు అవసరమే.
1: In a worldly context, what you have achieved in the fields of science and technology is absolutely necessary, no doubt.
0: ఇహమున సింగింప హేమతారక విద్య పరమున సింగింప బ్రహ్మ విద్య, మానస శాంతి దేహం యొక్క కంఫర్ట్, ఈ రెండు మనకు అవసరం.
1: Now you certainly do need two things, the peace of mind and the bodily comfort.
0: కానీ దేహం యొక్క అనుకూలత అంత ప్రధానం కాదు.
1: But between the two, the comfort of the body is not that necessary.
0: దేహం ఒక్క కార్ట్ వంటిది.
1: The body is like the cart.
0: మనసు అనేటువంటిది గుర్రం వంటిది.
1: The mind is like the horse.
0: గుర్రమును ముందు పెట్టి కార్ట్ వెనకలు పెట్టినప్పుడే ప్రయాణం చక్కగా జరుగుతుంది.
1: You have the horse in the front and the cart in the rear, then you can have a safe journey.
0: కాని ఈ నాడు విజ్ఞానం పెరుగుకొలది బండి ముందు హార్స్ వెనుక పెట్టున్నారు.
1: But today with the increase in knowledge around you, you have put the cart before the horse.
0: మానసిక శాంతి అనేటువంటిది లేకపోయినప్పటికీ దేహం యొక్క అనుకూలత అధికం కావాలని మనం కోరుతున్నాం.
1: Though you don't have the peace of mind, you talk about the bodily comfort as if that's the need of the day.
0: పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాం.
1: You do build mansions.
0: Air conditioners పెడుతున్నాం.
1: Talk of air conditioned comfort.
0: Dunlop sofas, Dunlop beds అంతా వేస్తున్నాం.
1: Want to rest and recline on Dunlop sofas and beds.
0: కానీ మానసిక శాంతి లేదు.
1: But you have no mental peace.
0: ఇదికి ఇక్కడ సుఖం ఇస్తోంది. Body cool అవుతోంది, mind heat అవుతోంది.
1: Now this is a case where the body is certainly getting cool, but the mind is getting heated up.
0: కనుక ఈ నాడు మనం కోరవలసింది ఏమిటి? మానసిక శాంతి ఉంటే అరణ్యములో ఉంటుందే గానీ ఆనందాన్ని అనుభవిస్తాం.
1: So what is that you look for today? If you want to secure mental peace, even by living in a jungle or a forest, you could get it.
0: Kanuka manaku motta motta manashanti undinappude manavattam raanistundi.
1: So when you have this peace of mind, certainly you can come out with what's really in you.
0: Manasika shanti lenetunte vaadiki sukham ee naati kudunu labhinchadu.
1: One who doesn't have this peace of mind can never experience any comfort.
0: Ee vedantam cheppindi ashantasya kutam sukham ani. Ashanti kaliginatunte vaadiki sukham dikkadu.
1: This is what the Vedanta has said. One who has lack of peace can never have peace.
0: కనుక మానసిక శాంతి కేవలము ఒక ప్రేమ ద్వారానే మనకు లభిస్తుంది.
1: One who has lack of peace can never have comfort.
0: ఈ మానసిక శాంతిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి యొక్క వైజ్ఞానాన్ని ఈనాడు మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: This peace of mind could be obtained through the medium of love, and this is what all your efforts should be.
0: ఎంత సేపు చూచినా మనము పరిశోధన పరిశోధన పరిశోధన పరిశోధన.
1: You talk of observation, you talk of experimentation in an endless way.
0: ఈ పరిశోధనలు జీవితం అంతా జరిగితే దీనిని ప్రజలకు అందించేది ఎప్పుడు?
1: Now you keep spending all your lives in this. When can you offer the benefits of it to the world?
0: ఒక సైంటిస్ట్ కూడాను కేవలం నీటి పైన తైలం పుట్టు మాదిరి ఏకాకిగా ఉండరాదు.
1: Now a scientist can never hope to be like an isolated drop of oil on a water surface.
0: ఈ సైంటిస్ట్ కు కేవలం పారిశ్రామికులు కూడాను కొంతవరకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: Along with the scientists, you must have the component in the form of industrialized.
0: కనుక ఈ పారిశ్రామిక వ్యక్తులతో సైంటిస్ట్ ఏకమైనప్పుడే యంత్ర రూపకంగా బయలుదేరుతుంది.
1: So when you have both of them coming together, you have your machinery coming through.
0: ఈ యంత్రములు అభివృద్ధి చేసినప్పుడే జగత్తు సుక్షేమంగా ఉంటుంది.
1: And when you have machinery, then the world can enjoy comfort.
0: ఐన్స్టీన్ చెప్పేటువంటి వాడు, నా పరిశోధనలకు ఒక పేపరు, ఒక పెన్సిల్, ఒక వేస్ట్ పేపర్ బాస్కెట్ కావాలన్నాడు.
1: Einstein often used to say, for my researches and experiments, all I need is a piece of paper, a pencil and a waste paper basket.
0: పరిశోధనలు ఇంత సులభంగా జరిగిపోయేటువంటి పరిశోధనలకు ఈనాడు ల్యాబొరేటరీలో చూస్తే కోట్లకు కోట్లకు కోట్లకు యంత్రాలంతా తెచ్చిపెడుతున్నారు.
1: దిస్ ఇస్ సింప్లిసిటీ అట్ ఇట్స్ బెస్ట్, నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్ బియాండ్. అండ్ టుడే యు హావ్ ఎక్స్పెండిచర్ రన్నింగ్ ఇన్ టు క్రోర్స్ ఫర్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద ల్యాబ్.
0: సెన్స్ కు మనం బానిసలు కారాదు.
1: వి షుడ్ నెవర్ బికమ్ స్లేవ్స్ టు ద సెన్సెస్.
0: మన యొక్క స్వాధీనంలో వాటిని ఉంచుకోవాలి.
1: ద సెన్సెస్ షుడ్ బి ఇన్ అవర్ హోల్డ్.
0: కానీ ఈనాడు సైన్స్ చూస్తే పైకి పోతుండది, సెన్స్ చూస్తే లోపలికి వస్తుంది.
1: బట్ టుడే యు ఫైండ్ ద సైన్స్ అస్ సచ్ ఇస్ సోయింగ్ అప్వర్డ్స్ బట్ ద సెన్సెస్ అస్ సచ్ కమింగ్ డౌన్.
0: ఈ సెన్సెస్ ని కూడా పైకి పంపినప్పుడే విశాలమైనటువంటి దృష్టి మనకు ఏర్పడుతుంది.
1: వెన్ యూ మేక్ ఎ ఎఫర్ట్ టు సీ ద సెన్సెస్ ఆల్సో కమ్ అప్, దెన్ యూ కెన్ సీ ద వరల్డ్ ఇన్ ఇట్స్ టోటల్ కాంప్రహెన్షన్.
0: కనుక మనం సమాజం ఏ గతి పెట్టుతుండాలి, మన యొక్క జనులు ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటున్నారు, ప్రపంచం ఏ విధమైనటువంటి బాధలకు గురి అవుతుండాలి అని ప్రపంచం విషయాన్ని పట్టించుకునేటువంటి వారే లేరు.
1: వాట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ సొసైటీ, వాట్స్ ద ప్లైట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అండ్ వాట్ ఇస్ ది పాత్ విత్ ద వరల్డ్ ఇస్ టేకింగ్, హూస్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్.
0: కేవలం నేరో మైండ్ లోపల, సంకుచితమైన భావం లోపల తన యొక్క అభివృద్ధి, తన యొక్క పరిశోధన, తన యొక్క నిర్ణయం లోపలనే తాను అంత్యమైపోతున్నాడు.
1: నోబడీ ఈజ్. Every individual is engaged in a pursuit dealing with his own singular personality.
0: కనుక ఈనాడు సైంటిస్టులు అంతా ఏం చేయాలంటే సమాజం యొక్క క్షేమాన్ని కోరడానికి వాళ్ళు ముందుకు రావాలి.
1: Today scientists should come forward to try and do benefit to the society.
0: ప్రజల యొక్క దుఃఖాన్ని, ప్రజల యొక్క కష్టాన్ని నిర్మూలన చేయడానికి వాళ్ళు ప్రయత్నించాలి.
1: They must make an effort to alleviate the suffering of people at large.
0: నిజంగా సైంటిస్టులు చేయాలంటే ఎంతైనా మంచి పనులు చేయొచ్చు.
1: If only they were to take it upon themselves, the scientists could achieve wonders.
0: ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
1: దిస్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: లోక సమస్త సుఖినో భవంతు, సర్వుల యొక్క క్షేమమే నా యొక్క క్షేమం.
1: ద వెల్ఫేర్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ ఈజ్ సర్టన్లీ మై ఓన్ వెల్ బీయింగ్.
0: అంతేకాని నేను, నా కుటుంబము, నా బంధువులు మాత్రమే అభివృద్ధి రావాలనేటువంటి యొక్క ఈ సంకుచితమైన భావం ఉండకూడదు.
1: మై పీపుల్, మై కిత్ అండ్ కిన్, అండ్ ఐ షుడ్ కమ్ అప్. దిస్ ఈజ్ ఎ వెరీ నారో అవుట్లుక్.
0: అందరూ ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా ఉండేటువంటి యొక్క జీవిత తత్వాన్ని గడపాలి.
1: All should get the same type of life to lead.
0: Kanuka andari yendu okka daivattam undalanetundi ee aadhyatmikamlone nirupistundi.
1: It is the aadhyatmika, the spiritual domain, which proves beyond doubt the point that in all individuals
0: yesoham bahusyam
1: resides the one and the only one, the one manifests as the many.
0: ఈ దివ్యమైనటువంటి భావము ఏనాడు వ్యక్తి యందు అభివృద్ధి అవుతుందో అది నిజమైనటువంటి ఒక సైన్స్.
1: This glorious divine feeling, when it's inborn in you, when it's born in you, then certainly you can talk about triumph of science.
0: కేవలం knowledge ని develop చేసినంతా మాత్రమే ప్రయోజనం లేదు.
1: Merely a furtherance of knowledge is of no use.
0: ఈ knowledge today and tomorrow knowledge, day after tomorrow allergy.
1: What you call knowledge is today and tomorrow, day after tomorrow that becomes allergy.
0: Practical no lenetvanti oka knowledge prayojanam emiti, useless.
1: That knowledge which cannot be transferred into practice is useless.
0: What knowledge without action is useless.
1: Knowledge.
0: Action without knowledge is foolishness.
1: Knowledge without action is useless. Action without knowledge is foolishness.
0: కనుక మనం అన్నింటిని కూడా క్రియారూపంలో మనం నిరూపించాలి.
1: So what you have learned, try and show it in practice.
0: మనం ఎక్కడ పరిశోధనలు చేశామో అవన్నీ పుస్తకములోకి ఎక్కిస్తున్నారు. మస్తకము పుస్తకము రెండు ఒకటి అయిపోతున్నాయి.
1: All that you have learned, you are pushing it into the pages of the book. What's in the book comes into the mind. There is a link between the mind and the book now. Nothing more than that.
0: దానిని సమాజంలో ఎంతవరకు ఉపయోగపడుతున్నారు?
1: How much of it is being thrown up in the society?
0: లేదు, ఇది ఏమాత్రం కూడా లేదు.
1: నాట్ అన్ అయోచ ఆఫ్ ఇట్.
0: కనుక దీనిని మనము సమాజంలో ప్రవేశపెట్టి దీన్ని సరైన రీతిగా మన సోదర మానవులకంతా కూడా అనుకూలంగా చేస్తూ రావాలి.
1: సో ట్రై అండ్ యూజ్ ఇట్ ఫర్ ద బ్రదర్స్. ఆఫ్టర్ ఆల్ ఎవ్రీబడి అరౌండ్ యూ ఈజ్ యువర్ ఓన్ బ్రదర్.
0: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రము, భగవత్ తత్వము రెండు కూడా భిన్నమైనటువంటివి కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. What you must understand is, what you call science, what you call spirituality, or that dealing with God, they are not two disparate or different entities. The two are essentially one.
0: ఇది ఒక్కటి. ఏమిటిది?
1: Now this is, what is this? A piece of cloth.
0: ఇది cloth కాదు, bundle of threads.
1: This is not a piece of cloth, it's a bundle of threads.
0: కానీ threads కాదు, cotton.
1: It's not threads again, it's cotton.
0: Cotton, thread, cloth, మూడు ఒక్కటే.
1: It's not threads, it's cotton. So cotton, thread and cloth are all the same.
0: లౌకికం, భౌతికం, ఆధ్యాత్మిక మూడు ఒక్కటే.
1: సో హియర్ యూ హ్యావ్ లౌకిక, భౌతిక అండ్ ఆధ్యాత్మిక ఆల్ ద
0: యూ ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్.
1: ద ఫస్ట్ ద వన్ యూ థింక్ యు ఆర్, ద సెకండ్ ద వన్ అదర్స్ థింక్ యు ఆర్, అండ్ ద థర్డ్ వాట్ యూ రియలీ ఆర్.
0: కనుకనే వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, ఈ మూడింటిని ఏకం చేయాలి.
1: సో యూ టాక్ అబౌట్ ద సింథసిస్, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఇన్ దిస్
0: వర్క్. చేతులతో మనం పని చేయాలి.
1: We talk of work through the medium of hands.
0: Worship, నీవు మనస్సుతో చింతించాలి.
1: Talk of worship, the medium of heart.
0: విజ్డమ్, బుద్ధితో విచారణ చేయాలి.
1: And you talk of wisdom, the intellect comes
0: into play. ఈ బుద్ధితో విచారణ చేయటమే జ్ఞానము.
1: What you try to, this process of inquiring through the medium of intellect is gnana.
0: పవిత్రమైనటువంటి హృదయాన్ని చేరి ఉండటమే భక్తి.
1: And where you have a pure heart, that is bhakti.
0: ఉపకారమైనటువంటి కార్యములు చేయటమే కర్మ.
1: And doing beneficial acts is karma.
0: కనుకనే వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, ఇది 3 W's నీకు కావాలి.
1: So you have here the 3 things, work, worship and wisdom, the 3 W's, that's what you must become.
0: ఇది నిజమైనటువంటి యొక్క మానవత్వానికి తగినటువంటి ఉత్తమ మార్గం.
1: This is the true hallmark of man's greatness, or his great, the path that he must take.
0: నిజంగా మన హృదయం యొక్క పరిశీలతను మనం ఏమాత్రమూ చూడటం లేదు.
1: But today we really not concerned about the welfare of the heart or the purification of it.
0: ఈ పరిశుద్ధమైనటువంటి యొక్క విషయాన్ని మనం చూసుకుంటూ రావాలి.
1: You must try and protect and safeguard the purity of the heart.
0: ప్రపంచములో ఒక విధమైనటువంటి ఉపకారమును కాని అపకారమును కాని ఏక మనసే ఆధారం.
1: Now either for good to the society at large or for the bad, it's the mind
0: which is responsible. బలమునకు కాని ఒకమనసే కారణం.
1: Either for weakness or for strength, it's the mind again which is the cause.
0: కనుకని బలవంతుడైనటువంటి వాడు అనేక విధమైనటువంటి యొక్క పరిశోధన చేస్తాడు.
1: A powerful person tends to take up any number of
0: బలమైన మనసు కలిగినటువంటి వాడు ఏరోప్లేన్ అంతా తయారు చేస్తుంటాడు.
1: ఎని నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. నౌ వన్ ఫర్ ఎగ్జాంపుల్ హీ టాక్స్ అబౌట్ డెవలపింగ్ ద ఏరోప్లేన్స్.
0: బలహీనమైన మనసు కలిగినటువంటి వాడు పారాచూట్ తయారు చేస్తాడు.
1: ద వన్ ఎండోర్డ్ విత్ అ స్ట్రాంగ్ మైండ్ టాక్స్ ఆఫ్ డెవలపింగ్ ద ఏరోప్లేన్. ద వన్ విచ్ హస్ గాట్ ఎ వీక్ మైండ్ టాక్స్ అబౌట్ ద పారాచూట్ అండ్ డెవలప్డ్ ఇట్.
0: ఈ పారాచూట్ కూడా మనకు ఉపయోగమే, ఏరోప్లేన్ ఉపయోగమే.
1: నౌ వెన్ యు లుక్ క్లోజర్ యు డు నీడ్ ద పారాచూట్ as you need the aeroplane.
0: ఈ మంచి చెడ్డలు రెండు కూడా సమాజమునకు ఉపయోగంగానే వస్తున్నాయి.
1: So both these 2 things are necessary for man for your day to day life.
0: కనుకనే మనము నమ్మకం అనేటువంటి దాన్ని బలంగా మనం పెట్టుకోవాలి.
1: So the first thing is faith of belief as your strength.
0: మన faith అనేటువంటిది ఏమాత్రమూ రీజన్ చూడకూడదు.
1: The faith should see no reason whatsoever.
0: ఎందుకంటే ఇది అతీతమైనటువంటి యొక్క తత్వం.
1: బికాస్ ఇట్స్ బియాండ్ రీజన్.
0: నీ ఫెయిత్ తోనే నీ కర్మలంతా కూడా సంసిద్ధమవుతాయి.
1: ఇట్ ఇస్ త్రూ యువర్ ఫెయిత్ దట్ యు డు యువర్ కర్మ ఆర్ యాక్షన్స్. ఫెయిత్
0: లేకపోతే మన చర్మ కూడా నివసించడానికి
1: వీలు కాదు. ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్ యు కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: కనుకనే ఈ ఫెయిత్ అనేటువంటిది మన చేతిలో పెట్టుకున్నప్పుడు ఎంతవరకునైనా మనం సాధించవచ్చు.
1: ఆర్మ్ విత్ దిస్ వెపన్ ఆఫ్ ఫెయిత్ యు కెన్ అచీవ్ ఎనీ సక్సెస్.
0: కానీ సైంటిస్ట్ చెప్తారు ఇది మూఢ నమ్మకము అంటారు.
1: సైంటిస్ట్ డిక్రై దిస్ టెండెన్సీ అండ్ సే దిస్ ఇస్ ఎ బ్లైండ్ బిలీఫ్.
0: ఇది అర్థం కాని మాటలు.
1: దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నో మీనింగ్.
0: నమ్మకం ఒక్కటే ఉండేది, మూఢ నమ్మకం ఒకటి, మంచి నమ్మకం అంటే రెండు లేదు.
1: This is meaningless. What you talk of faith or belief is just one. Not, you can't have 2 types of faith. One
0: foolish. Vicharana cheyakunda nirmala manastho nammatame oka moodha manasu antunnaru veellu.
1: You can't say that there's 2 types of faith, foolish and that which is not foolish. When you talk.
0: Idi anavasaramainatundi oka vicharana kalipi confusion ayipoyi kattagadapudu fuse pogottukottame nammakam antunnaru.
1: Now what you mean by this faith or belief is you keep looking at so many things and in the process you get confused, you lose your fuse itself.
0: Kanuka manam eenadu హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో అందరినీ మనం నమ్మాలి.
1: సో ట్రై అండ్ బిలీవ్ ఇన్ ఎవ్రీబడి త్రూ దిస్ మీడియం ఆఫ్ హార్ట్.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఆర్ రిడిక్యూల్ ఎనీవన్.
0: కారణమేమనగా నీలో దోషం లేనప్పుడు నీ పరులను ఒక నిందించడానికి అధికారం ఉంటుంది.
1: Now when you have no fault in you have the right to criticize others.
0: Manalo ye naadu ye nimishamlo ekkadi ye vidhamaina patti dosham erpadutundo.
1: But you never know at what time, at what point of time and when you have these faults in you.
0: Sarvulanu preminchetuvanti oka tattvanni manam penchukovali.
1: Try and develop that nature where you can love everyone.
0: ఈ ప్రేమతో ఎంతైనా మనం సాధించుకోవాలి.
1: అండ్ త్రూ దిస్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఒక వైపున మ్యాటర్, మరొక వైపున ఎనర్జీ, ఈ రెండింటిని చేర్చేటువంటి విధానం చూడాలి.
1: ఆన్ ద వన్ హ్యాండ్ మ్యాటర్, ఆన్ ద అదర్ ఎనర్జీ. ట్రై టు సింథసైజ్ దీస్ టూ అట్ సమ్ పాయింట్.
0: కనుక మనము ఈ నిజమైనటువంటి తత్వంలో లౌకికమైనటువంటి ఒక సైన్స్ కును ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పిరిచువల్ కు సన్నిహిత సంబంధం చెయ్యాలి.
1: సో వాట్ యూ మస్ట్ ట్రై టు ఎండెవర్ ఇస్ try and link, bridge the gap between the worldly and the adhyatmika.
0: I think inaudu manam veru veru chestunnam
1: science and spirituality, but today we are dividing the two. We are dividing the two. This is not the correct thing to do.
0: Ekoham bahusyam ekam nunchi anekam ayipoyutundari.
1: From the one have come the many.
0: Idi sareyindi kaadu.
1: Now what you are trying to do, providing this division,
0: anekam nunchi ekam chestu raavali.
1: Now when you say from the one has come the many, it's not correct. From the many you must come to the one.
0: ఒక్క వృక్షములో అనేక పుష్పాలు కనిపిస్తుంటాయి.
1: In a single tree you have flowers of any number.
0: అనేక ఫలములు కనిపిస్తుంటాయి.
1: Any number of fruits.
0: అనేక బ్రాంచెస్ ఉంటా ఉంటాయి.
1: Any number of branches.
0: అనేక రూట్స్ ఉంటా ఉంటాయి.
1: Any number of roots.
0: కానీ లీవ్స్ ఉంటా ఉంటుంటాయి.
1: And also any number of leaves.
0: ఈ లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఈ రూట్స్, ఈ బ్రాంచెస్ అన్ని చేరి ఒక్క విత్తనం నుంచి వస్తున్నాయి.
1: All these leaves, the branches, the fruit, the flowers, all of them have sprouted and come from one single seed.
0: దీనిని బీజం మాం సర్వభూతానాం అనింది భగవద్గీత.
1: This is what the Bhagavad Gita has said. The seed is one, and what you have are many.
0: కనుక భగవంతుడే దీనికి విత్తనం.
1: Now God is the seed.
0: విశ్వమే దీనికి పెద్ద వృక్షము.
1: This creation is the huge big tree.
0: ఈ విశ్వములో వచ్చినటువంటి యొక్క ఈ యొక్క ఫ్లవర్స్ మన యొక్క థాట్స్.
1: And in this tree you have flowers, our thoughts.
0: నిజంగా మనం చేసినటువంటి ఉపకారమే దీంట్లో ఉన్నటువంటి ఫలములు.
1: And the good that you do are the fruit.
0: మన రిలేషన్షిప్ దీనికి బ్రాంచెస్.
1: Our relationships are like the branches.
0: దీని పలినటువంటి ఫలమే మన క్యారెక్టర్.
1: And that fruit that comes through is a character.
0: కింద ఉన్నటువంటి రూట్ ఏ మనకు విశ్వాసము.
1: That root down below is this element of faith.
0: కింద రూట్ పైన ఫ్రూట్ ఉండినప్పుడు ఇది ఒక ట్రీ.
1: When you have root below and the fruit above, then you have the tree.
0: పైన ఫ్రూట్ లేకుండా కింద రూట్ లేకపోతే ఇది ఫైర్ వుడ్ అయిపోతుంది.
1: Now without the fruit at the top and root at the bottom, this becomes a mere firewood.
0: కనుక ఈ అన్నింటికి చేరి ఒక్కటిగానే మనం ఏకత్వంగా తీసుకోవాలి.
1: So the cause for all this is one.
0: కనుక ఈనాడు మనము ప్రేమతో మన యొక్క క్యారెక్టర్ ని పెంచుకుంటూ రావాలి.
1: So through this love, try and develop character.
0: The end of education is character.
1: The end of education is character.
0: The end of culture is perfection.
1: The end of culture is perfection.
0: The end of knowledge is love.
1: The end of knowledge is
0: the
1: love.
0: End of wisdom is freedom.
1: The end of wisdom is freedom.
0: ఈనాడు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏమిటి ఈ ఫ్రీడమ్? మితిమీరినటువంటి ఫ్రీడమ్.
1: Today you repeat parrot like the word freedom, freedom. What do you really mean by it?
0: ఈనాడు మితిమీరినటువంటి యొక్క ఫ్రీడమ్ లో పోవటం చేతనే మతి చెడిపోతుంది.
1: What you have really is freedom in excess. As a result, mental derangement.
0: అన్నిటికీ ఒక నియమం ఉంటుండాలి.
1: For everything there is a limit.
0: నశ్రేయో నియమం వినా.
1: Everything bound within a certain limit.
0: నియమము లేకపోతే శ్రేయస్సే ఉండదు.
1: Without this limit you cannot have a degree of comfort.
0: ఈనాడు మనము చేసేటువంటి సర్వ పరిశోధనలు కూడాను మానవ అభ్యుదయానికి తోడుగా ఉండేటట్టుగా చేయాలి.
1: So all our efforts today should be directed towards the furtherings of man's life as such.
0: ప్రేమ స్వరూపులారా, ఈనాడు మానవునకు అనేక గుండె జబ్బులు, అనేక విధమైన క్యాన్సర్స్ ఇలాంటి బయలుదేరుతున్నాయి. దీనికి మూల కారణం ఏమి?
1: టుడే యూ హ్యావ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ డిసీజెస్ పర్టైనింగ్ టు ద హార్ట్. దిస్ ఇస్ లైక్ క్యాన్సర్.
0: ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వలన ఇన్ని జరుగుతున్నాయి.
1: దీస్ ఆర్ ఆన్ ద ఇంక్రీజ్. ద రీజన్, ద చేంజెస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్.
0: పూర్వం ఇలాంటి జబ్బులు ఎక్కడా కనిపించడం లేదు.
1: ఇన్ ద డేస్ గాన్ బై such diseases.
0: కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు పూర్వం ఉండినాయి కానీ తెలుసుకోలేకపోయారన్నారు.
1: Such diseases were not so many. Now some doctors are prone to say these diseases were very much there, but nobody could really decipher them. This is a mistaken notion.
0: ఎందుకంటే మనం తీసుకునేటువంటి గాలిలో పరిశుద్ధం లేదు.
1: Now the reason is that the air that you inhale is not pure.
0: మనం త్రాగే నీరులో పరిశుద్ధం లేదు.
1: The water that you drink is not pure.
0: మనం ఉండేటువంటి యొక్క జీవితంలో పరిశుద్ధం లేదు.
1: అండ్ ద టైప్ ఆఫ్ లైఫ్ దట్ యు లీడ్ ఇస్
0: మన వెలుతురులో పరిశుద్ధం లేదు.
1: ద లైఫ్ దట్ యు హావ్ ఇస్ నాట్ ప్యూర్.
0: అంతా మాలిన్యమయంగా ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ టెయింటెడ్ విత్
0: కారణం ఏమిటి?
1: దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ అన్డిజైరబుల్ దేర్.
0: వాట్ ఈ పరిశోధనల యొక్క రిజల్ట్.
1: ద రిజల్ట్ ఇస్ ద ఎక్స్‌పెరిమెంట్స్ దట్ హావ్ బీన్ డన్.
0: ప్రకృతి భగవత్ సృష్టి లోపల ఎంతెంత వరకు బ్యాలెన్స్ ఉండాలో అంతవరకు ఉంటుంది.
1: నౌ ఇన్ దిస్ నేచర్ దే ఆట్ టు బి ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అమంగ్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్.
0: పైన టాప్ లోపల ఎనర్జీ.
1: At the right at the top you have energy.
0: దానికి skill.
1: Then you talk of skill.
0: దీనికి మధ్యలో balance.
1: And before that you talk of balance.
0: Down low insight.
1: And under that you have insight.
0: పైన ఉన్నటువంటి knowledge ని ఈనాడు మనం skill చేయటం లేదు, kill చేస్తున్నాం.
1: Now this knowledge which is right at the top, you're not trying to make it knowledge, you're trying to kill it.
0: ఈ కిల్ చేయటం వల్ల బ్యాలెన్స్ తప్పవుతా ఉంది.
1: అండ్ బిఫోర్ బికాస్ యూఆర్ కిల్లింగ్ ఇట్ ద బ్యాలెన్స్ ఇస్ బీయింగ్ అప్సెట్.
0: బ్యాలెన్స్ తప్పవటం వల్ల ఇన్సైట్ లేకుండా అవుట్ సైడ్ అయిపోతా ఉంది.
1: అండ్ బికాస్ దిస్ బ్యాలెన్స్ ఇస్ అప్సెట్ యూ డోంట్ హ్యావ్ ఇన్సైట్, యూ హ్యావ్ దిస్ అవుట్వర్డ్ థింగ్.
0: కనుకనే మనం మొట్టమొదటి నాలెడ్జ్ ని స్కిల్ చేయాలి.
1: సో యువర్ నాలెడ్జ్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బి మేడ్ ఇంటు ఎ స్కిల్.
0: ఆ స్కిల్ చేసేటువంటి విధానమే ఆధ్యాత్మికం.
1: అండ్ దాట్ విచ్ టెల్స్ యూ హౌ టు మేక్ దిస్ ఇంటు ఎ స్కిల్ ఇస్ ఆధ్యాత్మిక.
0: కానీ ఈనాటి మానవుడు ఇన్ని విధములైనటువంటి తెలివితేటలు కలిగినప్పటికీ తాను సరైనటువంటి మార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు.
1: Today man is certainly clever and intelligent, but he doesn't know where to go.
0: కనుక దీనిని ఆధ్యాత్మికమందు మధ్య భాగంలో ఉంటున్నటువంటిది హ్యూమానిటీ.
1: సో ఇన్ ది ఆధ్యాత్మిక్ పార్లెన్స్ యు హావ్ ఎన్ ఇంటర్మీడియట్ లెవెల్ ద హ్యూమన్.
0: ఈ హ్యూమన్ లెవెల్ లోపల సెల్ ఉంటున్నాడు.
1: The intermediate level is the human level.
0: క్రింద మ్యాటర్ లెవెల్ లో ఉంటుండాలి.
1: And before that and below that you have the level of matter.
0: పైన డివినిటీ ఉంటుండాలి.
1: అండ్ అబౌ దిస్ హ్యూమన్ లెవెల్ యూ హ్యావ్ డివినిటీ.
0: ఇక్కడ మెటీరియల్, ఇక్కడ ఒక హ్యూమానిటీ, ఇక్కడ డివినిటీ.
1: సో హియర్ యూ హ్యావ్ దీస్ త్రీ సెడిమెంటేషన్ ప్రాసెస్ గోయింగ్ ఫ్రమ్ అబౌ. సారీ,
0: ఈ మధ్య ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ డివినిటీకి పోవటం లేదు, మ్యాటర్ కి దిగుతున్నాడు.
1: యూ హ్యావ్ రైట్ అట్ ద బేసిస్ ఆర్ ద బిలో మ్యాటర్. in between human and at the top divinity.
0: కనుకనే divinity దూరం అయిపోతుండాలి.
1: Now today the man instead of going up towards divinity is coming down to the level of matter. He is getting far removed from divinity.
0: మనం కిందికి చూడకూడదు.
1: So you should never look down.
0: Low aim is crime అన్నాడు.
1: A low aim is a crime.
0: కనుక మనం కింది దృష్టిలో ఉండకూడదు. విశాలమైన పై దృష్టి. Look up.
1: Never look down. Look up always.
0: మనం ఎప్పుడు కూడా ఉన్నత ఉన్నత ఉన్నత భావాలలోకి మనం పోవాలి.
1: All the while try and get yourself motivated by thoughts.
0: ఒక్క దాంట్లో మనం సక్సెస్ అయిపోతే ఇంకా అన్నింటి ఎందుకు సక్సెస్ అవుతుంది అధ్యాత్మికంలో.
1: Have a high goal and aim. Once you succeed once, there's nothing like success.
0: Success begets success అన్నారు.
1: Success begets success as they say.
0: మనం ఈ విజయాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి.
1: This is the type of success that you must try to achieve.
0: కాన మనము ఈ స్పిరిచువల్ అనేటువంటి దానికి ఈ యొక్క సైన్స్ ని కూడా తోడుగా తీసుకుని తద్వారా రెండింటి యొక్క ఏకత్వం చేయాలి కానీ భిన్నత్వంగా మనం భావించాలి.
1: Try and make spirituality and science. Take them together. Don't make a division between the two.
0: ప్రపంచం అంతా కూడా సైన్స్.
1: The whole world is science.
0: ప్రపంచం అంతా కూడా స్పిరిచువాలిటీ.
1: And the world at the same way. Without one, the other has no meaning.
0: ఒకటి నెగటివ్, ఒకటి పాజిటివ్.
1: One is negative, the other is positive.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనకు ఫలితం.
1: And there you have the two coming together, you have a result.
0: నెగటివ్ గా పోతే, పాజిటివ్ పాజిటివ్ గా పోతే ప్రయోజనం లేదు.
1: You have a positive result. Negative by itself, positive by itself, you can't achieve anything.
0: ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
1: And today try and bring them together. That should be your endeavor.
0: కానీ ఈనాడు సైంటిస్ట్ స్పిరిచువాలిటీ అంటే దానికి ఏమాత్రం గిట్టదు.
1: బట్ టుడే సైంటిస్ట్ సేస్ హి హస్ నో ప్లేస్ ఫర్ స్పిరిచువాలిటీ.
0: అది బ్లైండ్ ఫెయిత్ అంటారు.
1: హి సేడ్ దట్ బ్లైండ్ ఫెయిత్.
0: నిజంగా ఆ విధంగా వారు భావించరాదు.
1: బట్ హీ షుడ్ నాట్ రియలీ గో దట్ వే.
0: ఈ విధంగా భావించేటువంటి వాడు నిజమైనటువంటి సైంటిస్ట్ కాదు.
1: వన్ హూ రియలీ బిలీవ్ సో ఈజ్ నో సైంటిస్ట్ అట్ ఆల్.
0: కనుక నిజమైనటువంటి సైంటిస్ట్ రెండింటినీ విశ్వసించాలి.
1: A true scientist gives due credence for
0: రెండింటినీ ఏకం చేయాలి.
1: Tries to synthesize the two.
0: ఈ ఏకం చేసినటువంటి నిజమైనటువంటి యొక్క పూర్ణ మనస్కుడు.
1: అండ్ వన్ హూ కెన్ బ్రింగ్ అబౌట్ ది సింథసిస్ ఇస్ వన్ హూ హాస్ గాట్ ప్రేమ టోటల్ పిక్చర్.
0: ముఖ్యంగా మనము ఆధారమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించి ఆదేయమైన జగత్తును అనుభవించడానికి చూసుకోవాలి.
1: వన్ హూ హాస్ ద టోటల్ పిక్చర్ ఇన్ మైండ్. నౌ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్, యు మస్ట్ హావ్ గాడ్ యాస్ ద బేసిస్ అండ్ ట్రై టు లుక్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ రెస్టింగ్ ఆన్ ఇట్.
0: సృష్టిని పరిశోధన చేసేటువంటి వాడు సైన్స్.
1: వన్ హూ ట్రైస్ టు సీక్ టు అండర్స్టాండ్ దిస్ nature around him is a scientist.
0: సృష్టికర్తని పరిశోధన చేసేటువంటి వాడు సెయింట్.
1: He is a scientist. But one who looks for something beyond, the one who is responsible for this creation is a saint.
0: ఎక్కువ వ్యత్యాసం లేదు. అతను సెయింట్, ఇస్ అ సైంటిస్ట్.
1: There is no difference. One is the saint, the other is the scientist.
0: కనుక మనం ఈ మ్యాటర్ తో పాటు ఆ ఎనర్జీని కూడా చేర్చుకుంటే అది సహజంగానే ఉంది, చేర్చుకోనక్కర్లేదు.
1: Now, when you look at it closely, matter and energy are closely linked. All right. You don't have to make a special effort to bring them together.
0: కనుక నిజముగా ఈనాడు మనం అభివృద్ధి కావించుకోవాల్సింది ప్రేమతత్వము. ఈ ప్రేమతత్వం ఒక ఆధ్యాత్మికతోనే లభిస్తుంది.
1: But the need of the day is this element of love, which again could be got only through the medium of spirituality.
0: ఈ ప్రేమనే లేకపోతే మనం జీవించలేము.
1: Without love, you cannot live.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: And a small example for this.
0: గొప్ప అధికారిగా ఉండేటువంటి వాడు మా బంధువు, మా యొక్క మిత్రుడు ఉంటే మనం ఎంతో బలం వస్తాము.
1: Now, if you have a feeling that somebody in a high position is your relative, you derive a lot of strength from that.
0: గొప్ప శ్రీమంతుడైనటువంటి వాడు నా బంధువు, నా మిత్రుడు అనుకుంటే మనకి ఎంతో బలం ఇస్తుంది.
1: సో ఆల్సో ఎన్ ఎక్స్ట్రీమ్లీ వెల్దీ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు యూ, యూ డిరైవ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ దాట్.
0: అదే విధంగా భగవంతుడే నా బంధువు, భగవంతుడే నా మిత్రుడు అంటే మనకి ఎంత బలం వస్తుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్, ఇఫ్ యూ వర్ టు సే గాడ్ ఈజ్ మై రిలేటివ్, గాడ్ ఈజ్ మై ఫ్రెండ్, హౌ పవర్ఫుల్ అండ్ సెక్యూర్ షుడ్ యూ ఫీల్.
0: కనుక నిజమైనటువంటి బంధువు భగవంతుడు ఒక్కడే.
1: So the true relation of yours is really God.
0: ఈ లోక సంబంధమైనటువంటి బంధువులందరూ కూడాను ప్రాణం ఉండినంత వరకే సంబంధం.
1: These relatives of yours through the medium of this body, so long as you have your life.
0: మిత్రుడు నిజంగా.
1: So long as you have life in you.
0: భగవంతుడే మనకు నిజమైన మిత్రుడు.
1: Who's your true friend then again? God.
0: ఈ లోక సంబంధమైన మిత్రులంతా కూడాను మంచి పొజిషన్ లో ఉంటున్నావా? హలో హలో హలో, పాకెట్ లో మనీ ఉందా? హలో హలో హలో హలో, ఈ పాకెట్ లో మనీ పోయింది, పొజిషన్ దిగబడిపోయింది, గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు.
1: Now these friends of yours in a worldly sense, how fast and thick are they? So long as you are in a position, they'll say, hello, hello, how are you? So long as you have some currency notes being seen through your pocket, hello, hello, how are you? The moment the currency notes disappear, they say goodbye and they are their way.
0: Tankulo water undinanta varaku nu frogs anni vachi cheripothayi.
1: When there is water in the tank or the pond, all the frogs collect there.
0: Water dry aipothane okka single frog unta.
1: Once the pond dries up, you can't find even a single frog.
0: కనుక ఈనాటి బంధువులందరూ కూడాను మన యొక్క మంచిని చూసి అందరూ చేరుతుంటారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ యువర్ రిలేటివ్స్ దే కమ్ టు యూ సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ సంథింగ్.
0: కానీ మన స్థితిని మారిపోయేటప్పటికి ఒక్క బంధువైనా దగ్గరకు రాడు.
1: వన్ ఫేట్ డిసైడ్స్ అదర్వైజ్ ఆల్ యువర్ రిలేటివ్స్ డిసప్పియర్.
0: కానీ నిరంతరము కూడా మన వెంట దంట ఇంట కంట ఉంటుండి కాపాడేటువంటి వాడు దైవం ఒక్కడే.
1: But the one who's always with you, in you, around you, looking after you constantly and continuously is God alone.
0: అతను మనం విశ్వసించి జగత్తును కూడాను అనుభవించి ఈ జగత్తులో ఉండేటువంటి సత్యాన్ని కూడాను గుర్తించటము ఇది సారా సరే సహజమైన జీవితము.
1: So believe in a God of this nature and live in this world, experience all that has to be experienced, and that is certainly a true way of life.
0: కనుక ఈనాడు సైంటిస్టులు కూడాను కొంతవరకు సరైనటువంటి సత్యాన్ని గుర్తించి దీన్ని తీర్చలేనటువంటిది ఆధ్యాత్మికం వేరు కాదు అనేటువంటి యొక్క మార్గానికి ఏనాడు వస్తారో ఆనాడే మన జగత్తు చక్కగా స్థిరమైనటువంటి శాంతి భద్రతను అందుకుంటుంది.
1: ద డే ద సైంటిస్ట్ త్రూ దేర్ మీడియం ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ కమ్ టు ది రియలైజేషన్ దట్ స్పిరిచువాలిటీ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సైన్స్ దట్ విల్ బి ద డే ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఫర్ మ్యాన్కైండ్ అట్ లార్జ్.
0: ప్రతి పదార్థాన్ని మనం పరిశీలించవలసింది.
1: We certainly have to observe and experiment on everything.
0: విరుద్ధమైన భావంతో పరిశీలించకూడదు.
1: But never do so with a prejudiced mind.
0: సమంజసమైనటువంటి భావంతో పరిశీలించి.
1: Do so by way with an open mind.
0: కనుక అక్కడనే ఉంటుండేది నిజమైన పరిశీలన.
1: There lies a true path of observation.
0: కానీ ఈ పరిశీలన మనం చేస్తూ పరిశోధనను మనం అభివృద్ధి పరచుకుంటూ పరతత్వాన్ని మనం గుర్తించాలి.
1: Observe us, experience us, and reach and become one with the Lord.
0: దీనికి నీదిగానే వేరుగా చేయకుండా కొంతవరకు సమంజసం చేసేటువంటి విధానం ఈనాడు కొత్తగా మనం అభివృద్ధి పరచాలి.
1: అండ్ వాట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టుడే ఈజ్ టు సీ టు ఇట్ దట్ దేర్ ఇస్ నో డివిజన్ ఎనీ మోర్ డివిజన్ బ్రాట్ అబౌట్ ప్రేమ స్వరూపులారా.
0: ఈనాడు వ్యక్తులనేటువంటి యొక్క విద్యార్థులు యువకులుగా ఉంటుంటారు. ఈ సైన్స్ అనేటువంటిది యువకుల మనసును అంతా కూడా కన్ఫ్యూజన్ చేసి పెట్టా ఉంది.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ టుడేస్ యూత్ టేక్ టు ద పాత్ ఆఫ్ సైన్స్ యాజ్ ఎ రిజల్ట్ దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్.
0: తెలిసింది తక్కువైనా కూడా విర్రవీగటం ఎక్కువగా ఉంటుండాలి.
1: What they know is hardly anything, very little, but they tend to become arrogant.
0: ఆంగ్ల విద్యాభిమానులుగా రూపొందుతున్నారు కానీ ఆత్మ విద్యాభిమానులుగా రావటం లేదు.
1: They do have a lot of liking for this sort of a pursuit, but they don't have anything for their own interest.
0: ఆంగ్ల విద్య ఆవగింజంత నేర్చుకుంటే గుమ్మడికాయంత అహంకారం వస్తుంటుండాలి.
1: This mere mastery of the knowledge of English gives them so much of arrogance.
0: నిజముగా విద్యావంతుడంటే అహంకారం అక్కడ ఉండకూడదు.
1: They feel they have understood everything in terms of a big pumpkin.
0: ఎవరు విద్యావంతుడో అతనికి అహంకారం ఉండదు.
1: One who is truly educated has no trace of ego in him.
0: విద్యే వినయ సంపన్నే అన్నారు.
1: Vidya or education confers humility on a certain person.
0: ఇది నిజమైనటువంటి విద్య.
1: This is the indication that a person is educated.
0: ఈ వినయం ఉండినప్పుడే అందరితోన కలిసి చేరుతుంది.
1: When you have this humility, you can move freely with others.
0: కనుక ప్రేమను పెంచుకొని ఈ దివ్యమైనటువంటి వినయం తోపల జగత్తునంతా ఒక్క కట్టగా కట్టుకుని ఉన్నతమైనటువంటి యొక్క జీవితంగా ఆదర్శవంతమైన జీవితంగా అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Have this element of love in you. Find everybody through this divine quality of humility. And through this medium of love and humility, bring everybody together. And therein lies your peace and progress and prosperity.
0: Prema Swaroopulara, mottamota manasika parinamam tappa inki enni parinamamulu vachina jagattu manchidi paapu.
1: I'm hoping and blessing that you would do so. Embodiments of love. This transformation of mind is certainly called for. That is what is required at the moment.
0: Manasu maritene jagattanta marutundi.
1: When the mind changes, the world also would change.
0: కనుక మనసు మార్చడానికి ప్రేమను పెంచుకోండి.
1: So for the sake of changing the mind, develop this love.
0: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way of God.
1: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోండి. సర్వమును తెలుసుకున్నటువంటి వారు.
1: Understand this truth, you have understood everything.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 11th of May 1983.

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of sight.
1: Prema swarupulare. Anni yugamula kante karinchutuku kaliyugame సులభ మార్గమని కూడాను అనేక శృతులు శృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమస్వరూపాస్ ఆఫ్ ఆల్ ఏజెస్ ది కలియుగ ఈస్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరేర్నామ ఇవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన చేతనే శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: By singing the name of the Lord and by listening to the name of the Lord, one can get sacred devotion out of these two practices.
1: Nava vidha margamulu yandu pradhanamainatundi kirtanamaneetundi yokka satyanni kudanu manam gurtinchutu vachchaam.
0: We have also been recognizing that in all the nine paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని హృదయంతో విచ్చలవిడిగా హృదయానందముగా నిర్భయముగా నిరాటంకముగా భగవంతుని యొక్క నామమును ఉచ్చరించడమే సంకీర్తనము అని కూడాను దీనికి సార్థక నామం.
0: The word సంకీర్తన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పాండెడ్ బై సేయింగ్ దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అటరింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ loudly and without fear and without obstruction and continuously.
1: Oka vyakti kirtanam cheyatam chetane taanu maatrame tarinchagaladu. Sankirtanam anaga 10 mandi koodi cheri nama sankirtanam cheyatamlo idi vishwamune tarimpa chestundi.
0: If one individual participates in sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the sankirtan, such sankirtan will liberate the whole group and the entire world.
1: Kirtanamunaku sankirtanamunaku chala vyathyasam unnadi.
0: There is a big difference between kirtan and sankirtan.
1: Kirtana oka vyaktigatamainatundi yokka aanandamu.
0: Kirtana refers to individual happiness.
1: Sankirtana vishwavyaptiniga vinche aanandamu.
0: Sankirtan spreads this happiness throughout the world.
1: ఇట్టి సంకీర్తన యందు నాలుగు విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఫోర్ డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: ది ఫస్ట్ వన్ ఇస్ గుణ సంకీర్తన.
1: రెండవది లీలా సంకీర్తన.
0: ది సెకండ్ ఇస్ లీలా సంకీర్తన.
1: మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ ఇస్ భావ సంకీర్తన.
1: నాలుగవది నామ సంకీర్తన.
0: ది ఫోర్త్ ఇస్ నామ సంకీర్తన.
1: అయితే ఈనాటి మానవుల యందు లేక సాధకుల యందు కీర్తనమనగా ఏమిటి సంకీర్తనమనగా ఏమిటి ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అర్థం తెలియనటువంటి యొక్క గానమునందు అర్థం తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు కానీ హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
0: In the songs, the meaning of which one does not understand, and in Sankirtan, the meaning of which one does not understand, one gets only temporary happiness, but not happiness with the depth of his heart.
1: Mottamadidi guna sankirtana.
0: The first one is guna sankirtan.
1: Idi kevalamu bhaktuni yokka bhavodrekamto eludinatundide kani guna sankirtana anetundidi ఇది ఏమాత్రమో అర్థం లేనటువంటిది.
0: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ బట్ ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
1: కారణమేమనగా భగవంతుడు గుణాతీతుడు.
0: The reason is God is above gunas, is above quality.
1: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తన గావించటము భక్తుని యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
0: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
1: నిత్యానందము పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతని చెప్పవచ్చు.
0: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot be.
1: ఇది భక్తుని యొక్క సంతృప్తి మాత్రమే చేకూరుతుంది. ఆ సంతృప్తి కూడాను తాత్కాలికమైనటువంటి సంతృప్తియే.
0: This gives only satisfaction to the devotee. Even that satisfaction is momentary.
1: ఇలాంటి తాత్కాలిక ఆనందం నిమిత్తమై సాధకులు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకొనలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకొనలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మెనీ సాధకాస్ వాంటింగ్ టు గెట్ దిస్ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ లైఫ్ విదౌట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ విదౌట్ నోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ ఇస్ అప్రోప్రియేట్.
1: రెండవది లీలా సంకీర్తన.
0: The second one is Leela Sankirtan.
1: Jagatantai kunu Bhagavantuni yokka leelani.
0: The entire creation is God's Leela.
1: Srishti sthiti layamulu anni kunu Bhagavantuni yokka leelani.
0: Creation, maintenance and dissolution are all God's Leelas.
1: Okka nimishamunandu aneka vidhamulainatundi yokka marpulu sambhavimpa chesukovachchu.
0: In one moment you can see many changes coming about.
1: ఐశ్వర్యమిప్పించు అంతా నదనిపించు క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు ఈశ్వర సంకల్పం ఎవ్వరెరుగుదురు ఏ నిమిషమెట్టుండును.
0: ఇన్ వన్ మోమెంట్ హీ కెన్ మేక్ యూ ఫీల్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ యువర్స్ అండ్ ఇట్ ఇస్ అట్ యువర్ కమాండ్. ఇన్ ది నెక్స్ట్ మోమెంట్ ఇట్ కెన్ డిసపియర్ ఆల్ టుగెదర్. హౌ కెన్ ఎనీవన్ అండర్స్టాండ్ ఆర్ డిస్క్రైబ్ హౌ ఈశ్వర సంకల్ప ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్?
1: అది నిజనెలకి పీలకాది బ్రహ్మ పర్యంతము నీవే. అది ఎరుంగరు మదిగలంగరు ముదము చెందరు భువుని కొందరు వివేకమున వర్తించదెన్నికలు వీరవీగదరు. కానీ చివరకే మేలకేది సంభవించును తెలియజాలరు ఎంత వారలైనా.
0: In the same manner, from the smallest thing in this world to the biggest creation, one can feel that it is all God's or it is under your control, but no one will understand what in the end will be the result. How can anyone know what is going to be
1: samasta srishti kudanu leela swarupanga undinappudu bhagavantuni yendu konni maatrame leelanu kalpinchi idi bhagavantuni leela ni uchcharinchadamu idi kudanu kevalamu bhaktuni yendu unnatundi balaheenata maatrame.
0: When the entire creation is God's Leela, to create and say that a few of them are God's Leela and sing in terms of Leela Sankirtan is also a devotee's ignorance and weakness.
1: ఏది చేసినా మంచి అయినను చెడ్డ అయినను భగవంతుని యొక్క లీలని.
0: Whatever is done, whether it is good or bad, it is God's Leela.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా నువ్వు గుర్తించడానికి అర్హులమవుతాము.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ టు గుడ్ అండ్ బ్యాడ్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
1: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటాది.
0: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
1: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
0: These are not the symptoms of a true devotee.
1: Na sukhar labhyate sukham. సుఖము నుంచి సుఖము లభించుతుందనేది అనుకోవటము ఇది కేవలము వెర్రి తల్లి యొక్క భావము.
0: టు థింక్ దట్ హ్యాపీనెస్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు బి వెరీ ఫూలిష్.
1: కనుకనే మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నములకు సంసిద్ధులమై ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
1: కనుక భగవంతుని యొక్క లీలాగుణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
1: ఇంకా మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ వన్ ఇస్ భావ సంకీర్తన.
1: ఈ భావ సంకీర్తన యందు ఆరు విధములైనటువంటి భావములు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ భావ సంకీర్తన్ దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ భావ ఆర్ థాట్.
1: శాంతి భావము.
0: One is శాంతి భావ.
1: సఖ్య భావము.
0: సఖ్య భావ.
1: అనురాగ భావము.
0: అనురాగ భావ.
1: వాత్సల్య భావము.
0: వాత్సల్య భావ.
1: మధుర భావము.
0: మధుర భావ.
1: ఇంకా అన్ని విధములైనటువంటి ఐక్యత భావము.
0: ది లాస్ట్ వన్ ఇస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడెంటిటీ ఐక్య భావ.
1: ఈ ఆరు భావములు ఎందుకు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతులుగా చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
0: ఇన్ ఆల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ భావ దేర్ ఇస్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇమాజినేషన్ బట్ నాట్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: శాంతి భక్తి. ఈ శాంతి భావం నందు భగవంతుని యొక్క కీర్తనలు చేయటం.
0: ది ఫస్ట్ వన్ ది శాంతి భావ టు డిస్క్రైబ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ బై హిస్ శాంతి.
1: భీష్ముడు శాంతి పర్వమునందు భగవంతుని శాంతి రీతిగా గానం చేస్తూ వచ్చాడు.
0: భీష్మ ఇన్ ది శాంతి పర్వ వాస్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ శాంతి.
1: ఉత్తమ కాలము, ఉత్తమ స్థానము, పవిత్రమైన దివ్య దినము లభించాలని ఆయన అన్ని విధములకు కూడా త్యాగం చేసి భగవంతుని యొక్క సంకీర్తన యందు తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు.
0: Wanting to have a high and important good day and a good time in the name of the Lord, he was spending time in describing the shanti of in shanti bhava of God.
1: Idiye uttarayana kalamu ani sankramana kalamu ani Bhishmudu vishwasistu vachadu.
0: Bhishma believed that this good time is the uttarayana time and it is the time when the sun enters the makara.
1: Kala swarupudu, kala nimitudu, kala atitudu, సర్వము భగవంతుడే ఉండగా మంచి కాలము చెడ్డ కాలము అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
0: When God is time itself, when God is about time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
1: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు సర్వ సౌఖ్యములకు సర్వానందములకు మూల నిలయం.
0: God's sankalpa is the main basis for all happiness and all good things.
1: Kalukane ee shantamu cheta gaanamunu acharinchi oka kaalamunaku bhagavantuni baddunu gaavinchatamu idi balaheenata yokka lakshanamee.
0: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
1: Inda sakya bhakti indulo sakyamu cheta sankirtana gaavinchatamu.
0: Sakya bhakti. This is to sing the glory, do the sankirtan with sakya, closeness or friendship.
1: Sakya managa Arjunudu Krishnunaku aneka vidhamulaga kudanu sannihitudiga tayarayyadu.
0: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
1: Nirantaramu kudanu కృష్ణుని సన్నిధియే పెన్నిధిగా భావించుకుని తన కాలమును తన కాయమును తన కర్తవ్యాన్ని కూడా అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలం ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుణ్ణి అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
0: అర్జున who regarded to be close to Krishna as the greatest thing, at all times wanted to be near to Krishna, but he regarded his closeness as one of relationship but not as one of divinity.
1: ee samipattamu kevalamu manavatvanni maatrame nirupistundi tappa daivatvamunaku ati dooramuga avistu untadi.
0: Such proximity is connected only with human relationships but this goes very distant.
1: karanam emelaga sulabhamuga labhinchinatvanti yokka sannidhanamunu తాను సరిగా గుర్తించుకోలేకపోవడం చేత ఇది కేవలము ఒక బలహీనతగా రూపొందుతూ వస్తుంటుంది.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ the proximity which he attained easily, he is unable to recognize the strength of that proximity. That becomes a weakness.
1: భగవంతుడు కేవక పదమును కాని అర్థములేనిటువంటి రీతిగా తాను అందుకోవటానికి అంగీకరించడు.
0: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
1: నిరంతరము అర్జునుడు బావా బావా బావా అని సంబోధించుచున్నటువంటి పదములకు తానుకు సరియైనటువంటి రీతిగా బావా అనిపించుకోవాలని తాను కూడా తగిన ప్రయత్నం చేశాడు.
0: The way Arjuna used to address Krishna as his brother-in-law, Krishna tried to justify this word of addressing him as a brother-in-law.
1: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
0: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
1: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
0: Krishna said, since you have been addressing me as a brother-in-law, that will remain as a human relationship and I will justify it by giving my sister as your wife in marriage, Subhadra.
1: ఈ విధముగా ఒక విధమైనటువంటి యొక్క సత్యభక్తి అనేటువంటిది దైవత్వమును కొంతవరకు మరిపింపజేస్తుంది.
0: In this manner, this kind of bhakti, sakya bhakti, hides and obstructs divinity to some extent.
1: ఇంకా దాస్య భక్తి, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ దాస్య భక్తి. ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఈస్ ది క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ హనుమాన్ అండ్ రామ.
1: నిరంతరము కూడాను రామ సేవ ఎందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
0: At all times, Hanuman dedicated his body for the service of Rama.
1: ప్రతి రోమ రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
0: Every bit and bit of his body was always thinking only of Rama's name.
1: హనుమంతుడు మాత్రం సామాన్యుడు కాదు.
0: హనుమాన్ టూ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: సామాన్య మానవులకు కోటి రూపమును మాత్రమే తాను దర్శింపజేయగలుగుతున్నాడే తప్ప హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోక వ్యాప్తి గావించినటువంటివి.
0: For ordinary people, he appears in the form of a monkey, but his abilities and his devotion have reached a world stature.
1: 64 విద్యలు కూడాను పవిత్రంగా ఆర్జించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్.
1: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
0: టుడే as soon as one acquires one branch of learning, he becomes giddy and proud.
1: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
0: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
1: Ananta vedamuli yokka prabhavani kodanu gurtinchinatundi vaadu hanumantudu.
0: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
1: Aaru shastramulu kodanu vallinchinatundi vaadu hanumantudu.
0: He was one who could get by heart all the 6 shastras.
1: Paisachika bhashanu kodanu abhyasinchinatundi vaadu hanumantudu.
0: He learned the language called the paisachika language.
1: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమునందుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
1: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
0: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత హీ రోట్ ఇన్ సాంస్క్రిట్ ది ఎంటైర్ భగవద్గీత.
1: అట్టి బలవంతుడైన విద్యావంతుడైన గుణవంతుడైన హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితం గావించుకుంటూ కృష్ణుడు అర్జునునికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమునందుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్

0: బలవంతుడైనా విద్యావంతుడైనా గుణవంతుడైనా హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితముగా వించుకుంటూ వచ్చింది. సచ్ స్ట్రాంగ్, సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్, హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్. రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడా అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే గాని కనిపించటం లేదు.
1: ఇన్ రిగార్డ్ టు రామ, ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
0: అహంకారం సర్వ పతనమునకు మూల కారణము.
1: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
0: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోటి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా అని ప్రశ్నించారు.
1: When he entered Lanka looking for Sita, the demons asked him, what is this peculiar form of a monkey? Who are you and why have you come here?
0: శాంతి వచనములతో దాసోహం కోసలేంద్రశ్చ, నేను శ్రీరామచంద్రుని యొక్క దాసుడను అని తాను వర్ణిస్తూ వచ్చాడు.
1: విత్ క్వైట్ అండ్ పీస్ఫుల్ వర్డ్స్ హి డిస్క్రైబ్డ్ హింసెల్ఫ్ యాజ్ ది దాస, ది సర్వెంట్ ఆఫ్ శ్రీరామచంద్ర.
0: తన వచనమునందు కూడా దాసత్వమే, తన ప్రవర్తన యందు దాసత్వమే.
1: దేర్ వాజ్ సర్వీస్ ఈవెన్ ఇన్ హిస్ వర్డ్స్, దేర్ వాజ్ సర్వీస్ ఈవెన్ ఇన్ హిస్ కాండక్ట్.
0: మనసునందు కూడా దాసత్వమే,
1: ఇన్ హిస్ మైండ్ టు ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ సర్వీస్.
0: మనోవాక్కార్ కర్మములు యందు దాసత్వమును అనుభవించడం చేత త్రికరణ శుద్ధి ఏర్పడింది హనుమంతునకు.
1: సిన్స్ హీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎగ్జిబిటెడ్ సర్వీస్ ఇన్ హిస్ థాట్ ఇన్ హిస్ వర్డ్ అండ్ ఇన్ హిస్ డీడ్, వీ సే హనుమాన్ హ్యాస్ గాట్ త్రికరణ శుద్ధి.
0: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుని కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
1: ఈవెన్ ఇన్ సచ్ ఎ కేస్ ఆఫ్ హనుమాన్ హూ హ్యాడ్ ఆల్ ది త్రికరణస్ ఫిల్డ్ విత్ సర్వీస్, హీ టూ ప్రమోటెడ్ ఓన్లీ బాడీలీ కనెక్షన్.
0: రామ అంటే ప్రీతి తప్ప మరొక కృష్ణ అంటే కూడా అతను ఇష్టపడేటువంటి వాడు కాదు.
1: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
0: ఇది సంకుచితమైనటువంటి బుద్ధి.
1: This is a narrow idea.
0: ఈ విధమైనటువంటి యొక్క భావము ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితము చేతనే హనుమంతుని యొక్క దాస్యభావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్, ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్యభక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
0: వేదమునందు సహస్ర శేష పురుష సహస్రాచ సహస్రపాద్, సర్వనామములు కూడాను సర్వ రూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
1: While the Vedas have been telling us that all the thousand names and all the thousand forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
0: ఇక్కడ కూడా సమచిత్తము లేకపోవటం చేతనే హనుమంతుడు కొన్ని కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
1: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to...
0: అందువలననే ఒకే జన్మములోనే హనుమంతుడు కూడా తరించలేకపోయాడు.
1: This is the reason why in one birth Hanuman could not liberate himself.
0: ఏతావాతా దాస్యభక్తి కూడాను అంత పవిత్రమైన పూర్ణమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: బీ దట్ యాజ్ ఇట్ మే, ఇట్ ఎస్టాబ్లిషెస్ దట్ దాస్యభక్తి ఆల్సో ఈజ్ నాట్ ఎ టోటల్లీ అక్సెప్టబుల్ టైప్ ఆఫ్ భక్తి.
0: ఇంకా నాలుగవది వాత్సల్య భక్తి.
1: ది ఫోర్త్ వన్ ఈజ్ వాత్సల్య భక్తి.
0: ఈ వాత్సల్య భక్తి యశోద తరం.
1: An example for this వాత్సల్య భక్తి ఈజ్ యశోద.
0: ఆమెకు పెట్టిన పేరు తప్ప పుట్టిన పేరు తప్ప అన్య పేరులను అంగీకరించేటువంటిది కాదు.
1: She would not accept any other name except the name which was given at birth by her.
0: గోపాల గోపాల గోపాల, ఈ పేరు తప్ప అన్య పేరులు తాను ఏమాత్రం కూడా అంగీకరించదు.
1: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
0: ఒకానొక సమయంలో ఉద్ధవుడు మధుర నుండి వచ్చి యశోద గృహము ముందు దిగి కృష్ణుని యొక్క క్షేమ సమాచారం తెలపడానికి వచ్చాడు.
1: On one occasion, Uddhava came

0: Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
1: ఆతురతతో యశోద పరిగెత్తి వచ్చి, ఉద్ధవా, నా గోపాలుడు బాగున్నాడా? నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు? నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు? అది అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
0: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ, ఇస్ మై గోపాల వెల్? విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల? సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్.
1: వెన్ ఇస్ హీ కమింగ్?
0: వెన్ ఇస్ హీ గోయింగ్ టు కమ్ హియర్?
1: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో, ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నారు తల్లి అన్నాడు.
0: వైల్ యశోద వాజ్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్స్, ఉద్ధవ వెరీ క్వయట్లీ అండ్ పీస్ఫుల్లీ సెడ్, ది వన్ హూ లివ్స్ ఇన్ మధురాపుర, ది వన్ హూ ప్లీజెస్ ది గోపికాస్, హీఈస్ డూయింగ్ వెరీ వెల్.
1: యశోదకు కోపం వచ్చింది.
0: యశోద బికేమ్ యాంగ్రీ.
1: ఎవడా మధురాపుర విహారుడు? వాటితో నాకు సంబంధం లేదు.
0: Who is it that lives in Madhurapura? I am not concerned with
1: Gopika Mana Sancharudu. Evado naaku teliyadu.
0: I do not know who fills the minds of the Gopikas.
1: Naa Gopaludu baagunnada?
0: I ask, is my Gopala well?
1: Ee vidhamuga kevalam sankuchitamainatundi bhavamu cheta taanu pettina perunu maatrame aakarshinchukuntundi tappa anya perulu ee maatramu taanu abhirshinchatam ledu.
0: Such a narrow idea makes her accept only the name which she has given and not any other name.
1: కరకు వాత్సల్య భక్తి కూడాను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అని నేను చెప్పవచ్చు.
0: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ వేస్ యాజ్ బీయింగ్ రాదర్ నారో.
1: ఇంకా అనురాగ భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఈజ్ అనురాగ భక్తి.
1: గోపికల భక్తి.
0: Example is the devotion of the Gopika.
1: ee gopikala bhakti ni aneka mandi aneka rakamainatunti yokka vakram margamunu avalambinchi danini sakramainatunti satyamunu gurtinchalekapothu vastunnaru.
0: The bhakti of the Gopikas has been described many people in a crooked and unconcerned manner and they do not recognize the truth of that bhakti.
1: aa gopikala bhakti ఒక వైపున ధర్మ మార్గమును మరొక వైపున బ్రహ్మ మార్గమును సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
0: ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్డ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
1: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కానీ గుణ సంబంధమైన వృత్తులు కానీ వారి చిత్తంలో ఏనాడు కూడాను కనిపించలేదు.
0: దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ anything concerned with the bodily relationship or anything concerned with the human relation.
1: కానీ దురదృష్టవశాత్తు గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Unfortunately, people have been explaining the devotion of the Gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
1: ఇలాంటి ప్రచారమునకి అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రవర్తనను కూడాను కొంతవరకు పెడమార్గంను పట్టించుకుంటూ వచ్చారు.
0: Many people accepting such an interpretation of the devotion of Gopikas have also been making their own devotion take wrong paths.
1: వేరు పురుగు జేరి వృక్షంబు జరచును చీడ పురుగు చెరి చెట్టు జరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును.
0: ఎ పెస్ట్ కెన్ డెస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
1: చీడ పురుగు చెరి చెట్టు జరచు.
0: సిమిలర్లీ ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
1: కుచ్చిటుండు చేరి గుణవంతు చెరచును.
0: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హూ హెస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
1: సత్యమైన బట సాయి మాట.
0: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను తమ యొక్క నారో మైండ్ సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములకు కూడాను మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
0: పీపుల్ హూ హ్యావ్ సచ్ నారో ఐడియాస్ అండ్ నారో మైండ్ ఈవెన్ టుడే బై రూయినింగ్ దర్ ఓన్ థాట్స్ దే ఆర్ టేకింగ్ టు మెనీ రాంగ్ పాత్స్ అండ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్.
1: గోపికల యొక్క భావము పూర్ణ విశ్వాసంతో కూడినటువంటిది.
0: ది థాట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ ఫిల్డ్ విత్ టోటల్ బిలీఫ్, టోటల్ ఫెయిత్.
1: తమ యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క మార్గమును అనుసరించేటువంటివి.
0: దే హావ్ ఆల్వేస్ టేకెన్ ఎ పాత్ బై విచ్ దే ఫుల్ఫిల్ దేర్ డ్యూటీ.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
0: గాడ్ విత్ ఎ వ్యూ టు టెస్ట్ హిస్ డివోటీస్ అండర్టేక్స్ సెవెరల్ టైప్స్.
1: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహం.
0: సమ్ పీపుల్ గెట్ ఎ డౌట్ వై షుడ్ గాడ్ టెస్ట్ us.
1: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్ కు మనం పోతుంటాం.
0: The earlier the test comes to us, the higher we can rise.
1: Oka pillalu chaduvutuntaru prathi samvatsaram kuda nu oka parikshalo parikshalo ani pettutunte kada mundu class ku thanu pogaladu parikshale lekapothe thanu unna class nunde untuntadu.
0: The children who are studying only when there is an examination and a test they can move to the higher class. Till there is no
1: kada parikshalu anni kuda nu manaku rakshala gaane manam bhavinchukovali.
0: We should regard all such tests as protectors to us.
1: Oka naadu ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి ఒక పరీక్ష సంభవించింది.
0: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెండ్.
1: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూచుకొని.
0: It was usual that the husband of that particular Gopika, after looking after his work in the fields, would come late in the night at 10 o'clock.
1: కాని ఆనాటి విచిత్రం ఏమిటో 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
0: Surprisingly, that day, in an inexplicable manner, the husband came at 6 p.m.
1: వచ్చినటువంటి భర్త ఆలస్యపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
0: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
1: Gopika chuchindi.
0: Gopika looked at that.
1: Ayyo bhartha alisipothu vachade ani aame kodunu athaniki e maatram kodunu tondari nivvakakunda taanu kodunu deepamulu aarpi vesi taanu kodunu nemmadiga pandukundi.
0: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
1: Aa samayamini puraskarinchukoni 7 gantalaku krishnudu vachadu.
0: Using that occasion, Krishna came at 7 p.m.
1: వచ్చి తలుపును తొట్టాడు.
0: He was knocking at the door.
1: గోపికకు భయం వేసింది.
0: The Gopika was afraid.
1: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణుడికి కోపము, తెరిస్తే భర్త కోపము.
0: Husband is inside. Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
1: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణుడే తలుచుకుంటూ వచ్చింది.
0: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
1: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
0: But Krishna plays his game and drama. He was knocking at the door more and more intensely.
1: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటుంది.
0: The Gopika neared the door. There is a hole through which one puts the key and the lock.
1: ఆ రంధ్రం దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటుంది గోపిక.
0: She went to the keyhole and she was praying.

0: O Krishna, why are you so impatient and do not let me time to open the door? Wait, be patient. I will open the door after a little while. Why are you so impatient?
1: Patinidura povaledu madisandhiya mundu memu.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me, so I will wait.
2: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది. కానీ కృష్ణుడు కొడుతున్నాడు.
0: With such confusion, she was in trouble. But Krishna was knocking at the door.
2: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది. మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
2: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
0: As soon as the door was opened, Krishna entered.
2: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడక పైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
2: భక్త వేషము ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్ అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ.
2: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికాస్ ఎగ్జిబిట్ ఏ డ్యువల్ మైండ్.
2: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: Wherever there is such a duality, there is ignorance.
2: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: Where there is ignorance, there is sorrow.
2: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? అజ్ఞానం.
0: What is the reason for this sorrow? It is ignorance.
2: ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? ద్వైతము.
0: What is the reason for ignorance? It is the duality.
2: ఈ ద్వైతమునకు కారణం ఏమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
2: ఈ పరస్పర విభాగమునకు కారణం ఏమిటి?
0: What is the reason for this different attitude of yours?
2: రాగ ద్వేషముల యొక్క గుర్తు.
0: The likes and the dislikes.
2: రాగ ద్వేషమునకు కారణం ఏమిటి?
0: What is the reason for likes and dislikes?
2: కర్మనే కారణము.
0: The work we do is that.
2: కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణము.
0: What is the reason for the work that we do?
2: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుండాలి.
0: For this birth comes our sorrow.
2: కనుకనే ఈ ద్వైతంతో ఉండినటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికల యొక్క భక్తి కూడాను ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
0: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్ సిన్స్ ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ దట్ టూ ఇస్ నాట్ ది రైట్.
2: ఇంకా మధుర భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
2: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
0: This is not easily attainable by everyone.
2: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
0: రాధ ఇస్ ది ఓన్లీ పర్సన్ హు
2: కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
0: ది మోమెంట్ కృష్ణస్ నేమ్ ఇస్ అటర్డ్ షీ యూజ్ టు ఫర్గెట్ హర్ సెల్ఫ్.
2: కాన ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనల యందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావములే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
0: Since in all these six types of sankirtan, there are some kinds of duality everywhere, they are not the right type of sankirtan.
2: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
0: We now come to nama sankirtan, sankirtan of the name.
2: Ee nama sankirtaname sai sarvatra kulanu sthapistu vastunnadu.
0: It is this nama sankirtan sai has been establishing everywhere.
2: Nama sankirtana sarva manavulaku kulanu సర్వత్రా కూడాను సర్వకాలముల యందు కూడాను మనస్సునకు హాయి జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
0: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సీక్రెట్నెస్ అండ్
2: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఈస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన.
2: దివ్యాత్మ స్వరూపులారా ఈ నామం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: దివ్యాత్మ స్వరూపాస్ ఫ్రమ్ వేర్ హ్యాస్ దిస్ నేమ్ కమ్?
2: దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క వేద ప్రమాణములు ఉంటున్నవి.
0: ఫర్ దిస్ దేర్ ఈస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదాస్.
2: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకంలో రాశాడు.
0: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్ హీ రోట్ 100 crores ఆఫ్ వెర్సెస్ ఆఫ్ ఆత్మారామాయణ.
2: ఈ 100 కోట్ల రామాయణంకును ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
0: He said, these 100 crores of verses of Atma Ramayana should be distributed equally between the inhabitants of the three worlds.
2: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకములు పంచాడు.
0: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores, 33 lakhs, 33,333 verses.
2: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: There was a remainder of one verse.
2: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరములు వేరు చేస్తూ వచ్చాడు.
0: He began separating the letters in this verse.
2: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
0: Out of this came 32 letters.
2: ఈ 32 అక్షరములో 10 10 అక్షరములు ఒక్కొక్క లోకమునకు పంచాడు.
0: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
2: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 letters remain.
2: ఆ 2 అక్షరములే ప్రేమా, అదే 2 అక్షరములు.
0: Those 2 letters are ప్రేమా. Two letters.
2: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
0: These 2 letters of prema have been distributed and remained equally.
2: ఆ ప్రేమనే దైవము.
0: That prema is God.
2: దాని వలననే ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
0: That aspect of love is God's aspect.
2: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామ అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
0: The same 2 letters became Rama, the 2 letters.
2: ఆ రామ అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
0: The same 2 letters became Hari.
2: ఆ 2 అక్షరములే హరా అనేయింది.
0: The same letters became Hara.
2: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ, రామ, సాయి, బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్, రామ, కృష్ణ, హరి, హర, సాయి, బాబా.
2: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్, ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
2: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
2: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
2: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
0: విత్ సచ్ లవ్ వీ షుడ్ డు ఆల్.
2: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
0: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
2: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
0: The name which is full of love in this manner has become సంకీర్తన.
2: దీనికి నామా అని 2 అక్షరములు.
0: There are again 2 letters, నామా.
2: నామా అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
0: నామా, వన్ కెన్ లుక్ ఇన్ టు దిస్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ ఆఫ్ నంబర్స్.
2: నా ఆ మా, 3 చేర్తేనే నామా అయింది.
0: నా ఆ మా బికమ్స్ నామా.
2: నా 0,
0: ఆ ఇస్ 2,
2: మా 5,
0: మా ఇస్ 5.
2: 0 + 2 + 5 = 7.
0: 0 + 2 + 5 = 7.
2: కనుకనే ఈ 7 స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామా.
0: These 7 swaras, the 7 tunes, the form of these 7 tunes is nama.
2: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. ఈ అన్ని విధములైనటువంటి దీంతో చేరిపోయినటువంటిది.
0: This is consisting of all the 7, shruti, laya, raga, tala, prema, bhava.
2: కనుకనే దీనినే సప్త స్వరములు అన్నారు.
0: This has also been called the Sapta Swara, the 7.
2: దీనిని సప్త లోకములు అన్నారు.
0: Also been called 7 worlds.
2: సప్త ఋషులు అన్నారు.
0: 7 rishis.
2: సప్త దినములు, Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, ఇంత సప్త దినములు.
0: 7 days from Sunday, Monday, Tuesday onwards.
2: ఈ విధంగా కొడను చేర్చుకోవటం వల్ల దీనికి సప్తాహము అని కొడను మరొక పేరు వచ్చేసింది.
0: Because of the same significance, it has also been called Saptaha.
2: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి యొక్క తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
0: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్.
2: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్. గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
2: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
0: That swara should come from the depth of your heart.
2: Nee bhavamulo porlali.
0: That thought should be full.
2: ప్రేమలో మునగాలి.
0: It should be dipped into
2: prayer. తర్ణయత్తుడు కావాలి.
0: You should forget yourself.
2: ఇదే తపస్సు.
0: This is called tapasu.
2: ఈ విధమైన సంకీర్తన తనను తాను తరింపచేయటమే కాకుండా విశ్వమును కూడా తరింపచేస్తుంది.
0: Such sankirtan will liberate not only the individual but the entire community.
2: ప్రేమ స్వరూపులారా, ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను, ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన. తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
0: ప్రేమ స్వరూప, ఈవెన్ ఇఫ్ యూర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఏ పరమహంస.
2: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆర్తుడై ప్రార్థన చేయి.
0: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రేజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ విదౌట్ ఫియర్ లౌడ్లీ.
2: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
0: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
2: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింపజేయరు.
0: If you are afraid of others, they are not going to give you liberation.
2: ఏ కష్టమునకు ఏ నష్టమునకు ఇతరులు మనం ఆదుకోరు.
0: No one will come to our help when there is any trouble.
2: ఒక్క దైవమే నిన్ను ఆదుకునేటువంటి వాడు.
0: God is the only one who will come to
2: you. ఈనాడు చెప్పి నిన్ను చెడపగలరే కాని రేపటి దినం ఉద్ధారం చేసేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: Individuals can only ruin you but they can never help you at any.
2: స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థము సర్వత్రా స్వార్థం అనేటువంటిది నిమ్మిడి ఉంటుంది.
0: Selfishness, selfishness, everywhere selfishness is filled.
2: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
0: When this selfishness exceeds limits, it becomes ego.
2: అహంకార స్వార్థములు రెండు కూడా సమ్మిళితమయ్యేటప్పటికే ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
0: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
2: ఈ తమోగుణము లోభి యొక్క లక్షణము.
0: This tamoguna is a symptom of the man with greed.
2: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
0: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
2: Evare vidhamga poyinappudiki nee hrudayanni nirmalanga pettuko.
0: Irrespective of what others may say and what paths others may take,
2: nishwarthamainatundi deento bhagavantanni prarthinchu.
0: You pray to God in a selfless.
2: Nee vishwasam needi.
0: Your faith is yours.
2: Vishwasamunaku no reason, no season.
0: There is no reason and season for your faith.
2: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటిది విశ్వాసము.
0: యువర్ బిలీఫ్ ఇస్ అబౌవ్ యువర్ రీజన్.
2: నీవు పరులకు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
2: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
2: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
0: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
2: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనేన లభ్య, నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింపచేస్తుంది.
0: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
2: కనుకని మన విశ్వాసమును పెంచుకుని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులను అభివృద్ధి గావించుకుని సార్థకం నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

0: மஞ்சி நடத்த இந்த கண்ணனு வேறெத்தி எருக பரத்து சாது சத்குண கன்யுளவு சபியுளார சாது சத்குண கன்யுளவு சபியுளார.
1: People aspire for exalted positions and good times, but they don't desire jnana, wisdom, and they don't aspire to be wise, endowed with good intellect, nor good conduct either. What else, what more is to be communicated to this assembly of noble souls?
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: Jagatthilo paaparulu modalukoni paramahamsa varaku kooti peda modalukoni kotisvarunu varaku tanam taanu parichayam cheskunna samayalo nenu నేను నేను అనేటువంటి పదమును ఉపయోగపెడుతుంటాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ రైట్ ఫ్రమ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ టు ద లెవెల్ ఆఫ్ ద రియలైజ్డ్ సోల్, ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్, ఎవ్రీవన్ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
0: పచ్చిపచ్చి మృగాదులకు మాటలు రాకపోవటం చేత అవి కూడాను నేను నేను అని ఉపయోగించలేకపోతున్నాయి. కానీ వాటికి మాటలే వచ్చి ఉండినా అవి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరించు వచ్చింది.
1: బర్డ్స్ అండ్ బీస్ట్ అనిమల్స్ హ్యావ్ నో వెర్బల్ ఎక్స్ప్రెషన్. హ్యాడ్ దే బీన్ ఎండో గిఫ్టెడ్ విత్ దిస్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్, దే టూ వుడ్ హ్యావ్ యూస్డ్ దిస్ ఐ టు ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్.
0: నేను అనేటువంటి తత్వము ఇది ఉపనిషత్ వాక్యము.
1: దిస్ ఐ ఇస్ ఉపనిషదిక్ ఇన్ ఇట్స్ ఆరిజిన్.
0: నేను అనేటువంటి పదము ఆధ్యాత్మిక సంస్కృతి యందు ప్రధాన పదము.
1: దిస్ ఐ ఇస్ ఎన్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ స్పిరిచువల్ లిటరేచర్.
0: నేను అనే పదము సామాన్యమైనటువంటి పదం కాదు.
1: This word I is not an ordinary one.
0: Aham Brahmasmi, idi Upanishad vakyamu.
1: The declaration of Upanishad is Aham Brahmasmi.
0: Brahma ku purvame aham anetunte nenu prarambhamaindi.
1: Prior to Brahman, this aham started.
0: Aham Brahmasmi అనగా నేను వచ్చిన తర్వాతనే బ్రహ్మ పదం వస్తుండాలి.
1: అహం అండ్ ఐ, ద బ్రహ్మన్ ద డివైన్ కమ్స్ నెక్స్ట్.
0: జగత్తునందు రామకృష్ణ అవతారాదులు కూడాను పేర్లు పెట్టినవే కాని అవి వారు కాదు.
1: ఇన్కార్నేషన్స్ లైక్ రామ అండ్ కృష్ణ, దేవర్ నేమ్స్ సో క్రిజెంట్ సో నాట్ బోర్న్ విత్ ద నేమ్.
0: వారికి సరి అయినటువంటి పేదము సత్యమైన పేరు నిత్యమైన పేరు అహం అహం అహం.
1: ద ట్రూ నేమ్ ఇన్ రియాలిటీ ఇస్ అహం ఐ.
0: నేను నేను నేను అనే పదమే మొట్టమొదటి పేరు భగవంతునకు.
1: ది ఫస్ట్ నేమ్ ఆఫ్ ద డివైన్ ఇస్ దిస్ ఐ నేను.
0: మిగిలిన పేర్లన్నీ కూడాను వారి ఆనందమునకై వారి సంతృప్తనకై ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునకై పెట్టుకున్న పేర్లే కాని నిజమైన పేరు అహం అహం.
1: ద రెస్ట్ ఆఫ్ ద నేమ్స్ గివెన్ టు అస్ ఆర్ ఫర్ వరల్డ్లీ యూటిలిటీ, వరల్డ్లీ వాల్యూ అండ్ ఫర్ అవర్ ప్లెజర్ అండ్ సాటిస్ఫాక్షన్.
0: కేవలము మనస్సు యొక్క వికారం చేతనే ఈ భ్రాంతులను మనము అభివృద్ధి గావించుకుంటున్నాం.
1: ద ఇల్యూజన్స్ ఆర్ డ్యూ టు అవర్ మెంటల్ పర్వర్షన్స్.
0: మనసు వంపు లేక చేసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్ట్రైటన్ అవర్ మైండ్ వితౌట్ ఎనీ బెండ్.
0: బ్రాను తిప్పవచ్చు మరి వంపు లేకుండా.
1: వీ కెన్ స్ట్రైటన్ ఎ ట్రీ వితౌట్ ఎనీ బెండ్ ఎనీవేర్.
0: తిప్పవచ్చు ఇది తిన్నగాను.
1: వీ కెన్ స్ట్రైటన్ ఇట్.
0: మనసు తిప్పగలరా మరి వంపు లేకుండా?
1: Can you straighten your mind without any bend?
0: ఇది అసాధ్యము.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: కనుక మనసును సక్రమమైన మార్గంలో పెట్టుకోవటమే సాధన యొక్క ప్రధాన లక్ష్యము.
1: ది ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ పర్స్యూట్ ఈస్ టు స్ట్రైట్ అవర్ మైండ్ టు సెట్ ఇట్ రైట్ అండ్ ప్రాపర్.
0: లోకములో అనేక మంది అనేక విధములైన సాధనలు సలుపుతున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ మెనీ అండర్టేక్ సెవెరల్ స్పిరిచువల్ ఎండివర్స్.
0: ఈ సాధనలన్నీ కూడాను మానసిక యొక్క వికారములకు అంతై తృప్తిని అందించినవి.
1: ఆల్ ది స్పిరిచువల్ పార్ట్స్ విల్ గివ్ అస్ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్.
0: కానీ నిజమైన తృప్తిని అందించినది నేను నేను నేను.
1: ఇన్ ఫ్యాక్ట్ ద రియల్ సాటిస్ఫాక్షన్ యూ గెట్ బై యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
0: భగవత్ తత్వాన్ని గుర్తించుకునలేనటువంటి ప్రతి మానవుడు కూడాను అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో ఆరాధన సలుపుతున్నారు.
1: Many who cannot understand the reality and the significance of the divinity give names and forms to God.
0: బ్రహ్మాండం అంతటా ప్రబలచుండెడి తనకు ఆలయంబున మర్చ నలవయగునా.
1: The God is universal, all-pervading. Can you limit him in a temple?
0: కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన తనకు ప్రమిద దీపమునే వారు పట్టగలరు.
1: When God has got the effulgence and brilliance of 1 crore of suns, can you hold a lamp in front of him?
0: అజహరాదులకైన అందని తనకును ఏ రూపు నిమగన ఎవరి తరము.
1: When Brahman, the creator, himself cannot comprehend the divinity, what form can you give him?
0: సర్వ జలములియందు సంచరించేటి తనకు సరైన పేరు సాధ్యమగున.
1: When God dwells in all of the beings, what name can you give him?
0: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చబోజ్యము తనకు పెట్టదగున.
1: When the entire universe lies there in his belly, can you feed him with any food?
0: వసుదేయుచున్నది రామకృష్ణ యనుచు.
1: We just give them the names Rama and Krishna.
0: ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ జగత్తునందు ఈ విధమైన పేర్లు పెట్టుకుని భగవంతుని ఆరాధనలు సలుపుతున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ టెంపరీ అండ్ ఎఫీమరల్ వి వర్షిప్ గాడ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క పేరు నిత్య సత్యమైనటువంటి పేరు అహం అహం.
1: ద నేమ్ ఇన్ రియాలిటీ విచ్ ఇస్ ఎటర్నల్ ఈస్ అహం.
0: నేను అనేటువంటి పదమే ప్రథమ పేరు.
1: నేను ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: అందువల్లనే 4 ఉపనిషత్తులు కూడాను అహం బ్రహ్మాస్మి.
1: అండ్ హెన్స్ ఉపనిషత్ డిక్లేర్డ్ ఐఎమ్ గాడ్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఐఎమ్ ప్రజ్ఞాన.
0: అహం ఆత్మ బ్రహ్మ.
1: ఐఎమ్ ద సోల్ ద బ్రహ్మన్.
0: తత్త్వం అసి.
1: తత్వమసి.
0: వేదమునందు మహావాక్యములుగా ప్రకటించవచ్చింది.
1: These are the main dicta of Veda.
0: Kanuka vedavakyam kudanu ekoham bahusyam.
1: The declaration of Veda is one manifests into many.
0: Ekam sat vipra bahuda vadanti.
1: The Veda also declared the one reality is interpreted vakkate and experienced differently.
0: Ekam
1: reality is the only one.
0: Aa vakkate aham.
1: That ultimate reality is aham.
0: ఈ అహంకు అనేక విధమైనటువంటి రూపనామములు కల్పించి మానవుడు తృప్తి పొందుతున్నాడు.
1: Different names and forms have been attributed to the divine for worship.
0: కనుక మానవుని తృప్తి నిమిత్తమై ఈ మనస్సు అనేక రకములైనటువంటి యొక్క ఆటలు ఆడుతూ ఉన్నది.
1: It is only to confer satisfaction to the human beings, we can understand it's all the game of the mind.
0: ఎవరి తరము కాదు.
1: It is impossible for anybody to set the mind right.
0: చీమలో దోమలో అన్ని ప్రదేశములపైన వాలుతుంటాయి, కానీ అగ్నిపైన మాత్రం వాలవు.
1: The ants and mosquitoes fall on every object, but never on the fire.
0: అదే విధంగానే ఈ మనస్సు సర్వత్రా సంచరిస్తుంది.
1: Mind moves about all over.
0: సర్వ విషయములను ఆకర్షిస్తుంది.
1: It attracts all material objects.
0: కానీ దైవం వైపున మాత్రము ఇది మనసు నిలవదు.
1: But mind will never be directed towards God.
0: ఏ మనసు దైవం వైపున స్థిరంగా నిలిచినో అట్టి మనసే నిజమైనటువంటి మనసు.
1: You can call it as the true mind if it remains steady in God.
0: కనుక మనస్సును దైవం వైపున నిశ్చలంగా నిర్మలంగా నిస్వార్థంగా ఉపయోగపెట్టుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: The main spiritual path, its objective lies in keeping our mind steady in God, selflessly, pure and unsullied.
0: కనుక మనో నిగ్రహం నిమిత్తమై ఈనాటి సాధనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.
1: We follow spiritual paths to control our mind.
0: నవవిధ మార్గములు యందు కూడాను మనసు అర్పితమే ప్రధానమైన లక్ష్యము.
1: In all the 9 paths of devotion, the surrender of the mind is important.
0: నవవిధ మార్గములు యందు ఈ మనసు యొక్క నిగ్రహమే ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: Control of the mind is the chief aim in all the 9 paths of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాదసేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: స్నేహం,
1: friendship,
0: దాస్యం,
1: servitude,
0: ఆత్మ నివేదనం,
1: surrender.
0: ఆ నివేదన కావాలి.
1: That surrender is necessary.
0: మనస్సు అనగా కేవలము ప్రత్యేకమైనటువంటి యొక్క సంకల్పముల మూట కాదు.
1: మైండ్ ఈజ్ నాట్ మియర్లీ ఎ బండల్ ఆఫ్ థాట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క ధర్మము.
1: ఇట్ ఈస్ వరల్డ్లీ.
0: ఇది ఏమిటి అనిగా వస్త్రం అంటారు మీరు.
1: ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఇట్ ఈస్ ఇట్ యూ విల్ సే ఇట్స్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
0: కానీ దిస్ ఈజ్ నాట్ పీస్ ఆఫ్ క్లాత్, దిస్ ఈజ్ థ్రెడ్.
1: ఇట్ ఇస్ నాట్ పీస్ ఆఫ్ క్లాత్, ఇట్స్ బండల్ ఆఫ్ థ్రెడ్స్.
0: దిస్ ఇస్ నాట్ థ్రెడ్, దిస్ ఈజ్ కాటన్.
1: దే ఆర్ నాట్ థ్రెడ్స్ ఎయిదర్, ఇట్స్ కాటన్.
0: కాటన్ నుంచి థ్రెడ్ కావటము, థ్రెడ్ నుంచి వస్త్రం కావటం.
1: కాటన్ ఈజ్ మేడ్ ఇన్ టు థ్రెడ్స్ అండ్ థ్రెడ్స్ ఆర్ ఇంటర్ ఓవెన్.
0: అదే విధంగానే యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: లైక్ వైజ్ యు ఆర్ నాట్ వన్ పర్సన్
0: బట్ త్రీ. ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్.
0: ది వన్ యూ రీల్ యు ఆర్ దట్ ఈస్ ఆత్మ.
1: The one you really are, that is Atma.
0: Adiye I.
1: That is I.
0: Adiye Brahmamu.
1: That is Brahman.
0: Adiye Daivamu.
1: That is God.
0: Kanukane Daivamunaku etti peru kuda ledu.
1: God has no particular name.
0: Nirgunam, Niranjanam, Sanatanam, Niketanam, Nitya Shuddha Buddha Mukta Nirmala Swarupinam.
1: Divinity is attributeless, formless, pure, unsullied, immortal, ever effulgent, ever brilliant.
0: ఏదో ఒక ఆకారముగా కల్పించుకొని మానవుడు తృప్తి నిందుతున్నాడు.
1: We derive satisfaction by assuming a form to God.
0: కట్టకడబడికి సర్వరూపములు కూడాను ఏకం కావాలి.
1: Finally, we should reach the state of formlessness.
0: కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బ్రాహ్మణులు ఉన్న ఒక్కటినే అనేకంగా వర్ణిస్తూ వచ్చారు.
1: సో స్కాలర్స్ డిస్క్రైబ్డ్ నరేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ద సేమ్ రియాలిటీ విచ్ ఇస్ వన్.
0: కేరళ యందు
1: ఇన్ కేరళ
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: వామనమూర్తికి
1: టు వామన
0: 3 అడుగులు దానం అడిగిన చేయటం వచ్చింది.
1: హూ గేవ్ ఇన్ చారిటీ ద 3 ఫుట్ స్టెప్స్.
0: బలి చక్రవర్తి గొప్ప రాజు.
1: Bali is a great emperor.
0: Mahatyagi.
1: He is the one who sacrificed.
0: Parama bhaktudu.
1: An ardent devotee.
0: Alanti parama bhaktudu ainatvanti deeniki Vamanamurti chinna vidavadu ayi vachadu.
1: Vamana asked for a simple thing from this emperor Bali.
0: Ee chinna roopamunu enduku dharinchadu Vamanudu?
1: Vamana, why should he come in that war form?
0: Bichchamadigeetvanti vaadu chinna vaade kaani pedda vaadu kaadu.
1: The one who asks ఈజ్ స్మాల్, హీ కెనాట్ బి గ్రేట్.
0: కనుకనే బలిచక్రవర్తి గొప్ప మహారాజు.
1: బలి ఈజ్ అ మైటీ ఎంపరర్.
0: చక్రవర్తి దగ్గరికి భిక్షమడుకోవడానికి వచ్చినప్పుడు నారాయణమూర్తి కూడాను చిన్నవాడయ్యాడు.
1: నారాయణమూర్తి, గాడ్ హింసెల్ఫ్, కేమ్ ఇన్ ఎ స్మాల్ ఫార్మ్ బికాస్ హీ కేమ్ దేర్ టు బెగ్.
0: లక్ష్మీవాహనము లక్ష్మి ఎంది ఉంటుండగా, అనగా పక్షివాహన నరికి అక్షి వక్షమందే ఉండగా బిచ్చమెత్తిన ఏడే బిడిపడిక.
1: విష్ణు హింసెల్ఫ్ హూ హాస్ గాట్ ద బర్డ్ యాజ్ ద చారియట్ అండ్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ రైట్ ఆన్ హిస్ చెస్ట్, వై షుడ్ హీ ఆస్క్ ఫర్ ఎనీథింగ్.
0: కనుక భగవంతుడు కూడాను చిన్నవాడికి అయినప్పుడే బిచ్చమెత్తుతూ వచ్చాడు.
1: గాడ్ ఆల్సో హ్యాస్ టేకెన్ ఎ స్మాల్ డ్వార్ఫ్ ఫామ్ బికాస్ యూ వాంటెడ్ టు బే.
0: ఆ చిన్నవాని పాదములు మరింత చిన్నవి.
1: అండ్ వాట్ హీ ఆస్క్డ్ ఇస్ స్టిల్ స్మాలర్.
0: మూడు అడుగులు మాత్రమే అడిగాడు.
1: జస్ట్ హీ ఆస్క్ ఫర్ 3 ఫుట్ స్టెప్స్.
0: కానీ ముల్లోకములంతా సాధించాడు.
1: బట్ యెట్ హీ కుడ్ విన్ ఓవర్ ఆల్ ద 3 వరల్డ్స్.
0: శుక్రాచార్యుడు చెప్పాడు.
1: శుక్రాచార్య ప్రిసెప్టర్ సెడ్,
0: బలి చక్రవర్తి యొక్క గురువు,
1: హీ ఈజ్ ది ప్రిసెప్టర్ ఆఫ్ బలి.
0: బలి ఇతను సామాన్యుడు కాదు.
1: బలి ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: సాక్షాత్ నారాయణమూర్తి.
1: ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: నీవు అతనికి మాట ఇవ్వద్దు.
1: డోంట్ గివ్ ఎ ప్రామిస్.
0: దానికి బలి చక్రవర్తి చెప్పాడు.
1: బలి ఆన్సర్డ్ దిస్ వే,
0: ఇచ్చిన మాటను తప్పను నేను.
1: ఐ విల్ నెవర్ విత్డ్రా మై ప్రామిస్.
0: మాట తప్పినేని మరినడు అవుతాడా?
1: ఇఫ్ ఐ గో బ్యాక్ బై ది ప్రామిస్ గివెన్ కెన్ ఐ బి ఎ కింగ్? నో.
0: కనుక నేను ఇచ్చాను మాట.
1: ఐ గివ్ ది ప్రామిస్.
0: ఏమైనా సరియే నేను తప్పకిస్తానన్నాడు.
1: కమ్ వాట్ మే ఐ విల్ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
0: కనుక భగవంతుని యొక్క వాక్యములకు అడ్డు తిరిగేటువంటి వ్యక్తిని చాలా తక్కువ.
1: In fact, there were very few or none who would transcend disobey God's utterances.
0: వామనుడు అడిగినట్టుగ ఇచ్చాడు మూడు అడుగులు.
1: Emperor Bali gave 3 foot steps in response to the request of Vamana.
0: కడపటికి ఒక్క అడుగు భూలోకమంతా అయిపోయింది.
1: With 1 foot step he occupied the whole earth.
0: భూర్భువస్సువః.
1: భూర్భువస్సువః.
0: ఈ మెటీరియల్ లోకమంతా కూడా ఒక్క పాదములకు చేరిపోయింది.
1: ది ఎంటైర్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ ఆక్యుపైడ్ బై జస్ట్ 1 ఫుట్ స్టెప్.
0: సువహ
1: సువహ
0: భూర్భువస్సువహ
1: భూర్భువస్సువహ.
0: భూవం అనగా భావముతో కూడినటువంటి ఒక లోకము.
1: ద భూవర్ రిఫర్స్ టు ద రెల్మ్ ఆఫ్ థాట్.
0: అదే మైండ్.
1: దట్స్ ద మైండ్.
0: సువర్లోకము.
1: సువర్లోక.
0: అదే ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్.
0: కనుకనే మెటీరియల్ లోకము,
1: one the material
0: భావలోకము,
1: the realm of thought,
0: ఆత్మలోకము,
1: and that of the
0: మూడు చేరి ఒక్కటే.
1: The matter, the thought and ఆత్మా are one.
0: కనుక భగవంతుని యందు కేవలము అనంతమైనటువంటి శక్తి కలదు.
1: God is infinite in his power.
0: ఇటువంటి శక్తిమయుడైనటువంటి భగవంతునకు ఏది సాధ్యం కాదు.
1: What is it that's not possible to God who is so powerful?
0: కేరళ దేశము మహాత్యాగ భూమి.
1: Kerala is the land of sacrifice.
0: Bhakti prapattulaku aatapattu.
1: It is the center of all devotion and steadfastness.
0: Tyagamanaku puttinillu.
1: It is the birthplace of sacrifice.
0: Yetti bichchagaadaina kudanu tanaku tagindanto bichchamistuntadu.
1: Any needy person would receive the alms that he would ask for.
0: Yavadu ledu ani cheppetuvanti vyakti ledu.
1: Nobody would deny the alms to anyone who approaches.
0: Atuvanti punya bhoomi endu,
1: the land of merit,
0: బలి చక్రవర్తి పుట్టాడు.
1: దట్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ఎంపరర్ బలి.
0: ఈ బలి చక్రవర్తికి,
1: ఫర్ దిస్ బలి,
0: గురువు శుక్రాచార్యుడు.
1: ద ప్రిసెప్టర్ హ్యాపెన్ టు బి శుక్రాచార్య.
0: ఈ శుక్రాచార్య గురువాజ్ఞ కూడాను మీరి,
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిసోబేయ్డ్ హిస్ గురు,
0: దైవానికి అర్పితం చేశాడు.
1: హీ సరెండర్డ్ హింసెల్ఫ్ టు గాడ్.
0: దైవానికి అర్పితం చేసినటువంటి వ్యక్తి ఒక్క బలి చక్రవర్తి.
1: Emperor Bali is the only one who has surrendered
0: Bhudanamu,
1: to God.
0: Godanamu, Annadanamu, Sarvadanamu, Suvarnadanamu, Annidanamulu Chesevarunnaru.
1: In fact, there are many people who would offer in charity the cows, the food and clothing.
0: Kani Bali Chakravarti tanantane danam chesukunnadu.
1: Emperor Bali has surrendered himself to God.
0: Atti punya bhoomi Kerala desham.
1: Kerala is punya bhoomi, the land of merit.
0: Edo konni కాల ప్రభావం చేత కొన్ని మార్పులు జరగవచ్చునే కానీ మొదటి నుండి కూడాను భారతదేశము చాలా వెనకెక్కినటువంటి కేరళ దేశం.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్స్ థింగ్స్ మైట్ హావ్ చేంజ్డ్ బట్ యెట్ కేరళ ఈజ్ నోన్ ఫర్ డివోషన్.
0: అక్కడనే ప్రహ్లాదుడు కూడా పుట్టాడు.
1: కేరళ ఇస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ప్రహ్లాద.
0: ప్రహ్లాదుడు కూడాను తండ్రి ఆజ్ఞను ధిక్కరించాడు.
1: ప్రహ్లాద్ ఆల్సో డిసోబేడ్ ద ఫాదర్.
0: ధిక్కరించి హరికి నేను అర్పితమైపోయాను.
1: ప్రహ్లాద్ సరెండర్డ్ హింసెల్ఫ్ టు హరి గాడ్.
0: కానీ తండ్రి అయినటువంటి యొక్క ఇతను కేవలము భగవంతునికి దూరమయ్యాడు.
1: బట్ ది హిరణ్యకశిపు ఫాదర్ హ్యాడ్ టోటల్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్.
0: మానమని చెప్పాడు.
1: హి సెడ్ గివ్ ఇట్ అప్.
0: ఈ ప్రామిస్ ను వదులుకోమన్నాడు.
1: హి సెడ్ డోంట్ అబైడ్ బై ద ప్రామిస్ గివెన్.
0: పలుకు చెప్పి తప్పుట కంటే పాడి ఉన్నే.
1: అండ్ వాట్ ఇస్ ద రిప్లై ఆఫ్ ది ఎంపరర్? హావింగ్ గివెన్ ద ప్రామిస్ కెన్ ఐ విత్డ్రా?
0: నేను తప్పను తండ్రి.
1: హి సెడ్ ఐ విల్ నాట్ డు దట్.
0: అతనికి ఇచ్చిన మాట తప్ప నెరవేరుస్తాను.
1: బలి సెడ్ ఐ విల్ సర్టన్లీ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
0: హరికి నేను అర్పితమైపోయాను.
1: ప్రహ్లాద్ సరెండర్డ్ హింసెల్ఫ్ టు హరి గాడ్.
0: కానీ తండ్రి అయినటువంటి యొక్క

0: He said, I will not do that.
1: అతనికి ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తాను.
0: Bali said, I will certainly fulfill the promise given.
1: ఇలాంటి మహానీయులంతరు కూడాను పవిత్రమైన కేరళలో పుట్టినటువంటి వారు.
0: All noble souls have taken birth in that holy land of Kerala.
1: ప్రహ్లాదుడు మహాజ్ఞాని.
0: Prahlada is one of wisdom.
1: Mahatyagi.
0: He is the one of sacrifice.
1: Paramabhaktudu.
0: He is an intense devotee.
1: Ilanti paramabhaktudu ayinatundi vaadu tandri talli evaru cheppinappudikini vinaledu.
0: Prahlada didn't pay heed to the words of his father or mother.
1: Scientist nanta kudanu bhagavantudu edo oka pradeshamle ledu ekkada chusina unnadu ani cheptuntaru.
0: Many of the investigators, scientists say that God is present
1: in a certain place. Bhagavantude ledu antuntaru.
0: But the modern scientists deny God's existence.
1: Idi chaala porapatu.
0: It's a big mistake.
1: Bhagavantudu lenatundi sthanam ledu.
0: There's no place where there's no
1: Sarvata
0: God.
1: Panipadam.
0: His feet are everywhere.
1: Sarvata srutimalloke.
0: His heads and ears
1: Sarvata
0: are everywhere.
1: Chistati.
0: And he installed himself everywhere.
1: Tanu lenatundi sthaname ledu.
0: There's no place where he does not exist.
1: Indukaradu andu ledani sandeham valadu.
0: Never doubt that God is here and he is not there.
1: Sarvopagatundu endendu vetakichuchina andande kaladu.
0: Wherever you search, wherever you want him, you will find him there.
1: Prahladudu gantavale vaagi cheppinatundi vaadu.
0: That was the strong faith of Prahlada.
1: Prahladudu chinna pillavaadu.
0: Prahlada was tiny thought.
1: ఈ నాటి సైంటిస్ట్ అంతా ఎంతో గొప్పవారు.
0: The scientists are great today.
1: తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కూడాను గొప్ప సైంటిస్ట్.
0: The father of Prahlada, Hiranyakashipu, is a reputed scientist.
1: కాని హిరణ్యకశిపుడు కూడాను చంద్రమండలము సూర్యమండలము వెళ్ళాడు.
0: Hiranyakashipu reached moon and sun.
1: కాని నక్షత్రమండలము కూడాను వెళ్ళాడు.
0: He reached even stars.
1: ఆ నక్షత్రమండలం లోపల ధ్రువ నక్షత్రాన్ని పోయి సోకేటప్పటికీ భూమి తిరిగిపోయింది.
0: By the time he reached that star Dhruva, the whole planet Earth turned.
1: Kanuka ee vidhamainatundi oka sahasaniki poorukunnatundi vaadu Hiranyakashipudu.
0: Hiranyakashipu is a man of such valor and courage.
1: Alanti scientist nanta kudanu neti varaku kudanu kevalam telusukolekapoyaru.
0: We do not find scientists of this day who could accomplish to that level.
1: Oka prema tattvam chetane bhagavantuni kanukovachunu.
0: But you can know God only by following the path of love.
1: ప్రేమ తప్ప అన్య మార్గములకు ఏది అవకాశం లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ పాత్ అదర్ దాన్ పాత్ ఆఫ్ లవ్.
1: కనుక ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమలేపన తనకు తానే అర్పితమయ్యేటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ వుడ్ హెల్ప్ యూ టు సరెండర్.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని ఆనాటి నుంచి నేటి వరకు కూడాను పెద్దలు ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ హ్యాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఎల్డర్స్ సిన్స్ దెన్.
1: ముఖ్యంగా భగవంతుని నామము తలుచుకోవాలంటే అహం బ్రహ్మాస్మి.
0: If you want to know God's name, the first one is I am.
1: అదియే బ్రహ్మ.
0: That is Brahma.
1: అదియే భగవంతుడు.
0: That's God.
1: అదియే ఆత్మ.
0: That is self.
1: అదే పరమేశ్వరుడు.
0: That's God himself.
1: అదే జ్యోతిర్మయము.
0: That is light.
1: అదే నిత్యానందమయము.
0: That is eternal.
1: అదే పరాత్పరమయము.
0: Supreme.
1: అదే ఆనందమయము.
0: That is bliss.
1: అంత అహం అహం అహం.
0: This I is bliss. This I is supreme bliss. That is eternal bliss.
1: ఈ ఐ లోపలనే సర్వము ఇమిడి ఉంటున్నాయి.
0: Everything is contained within this.
1: అయ్యా నీవు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నిస్తే,
0: if we question when did you come,
1: నేను నిన్న వచ్చాను అంటాడు.
0: I came yesterday.
1: నిన్న వచ్చినది ఎవరు?
0: Who came yesterday?
1: నీవా ఈ దేహమా?
0: You or your body?
1: దేహం వచ్చింది కానీ నీవు రాలేదు.
0: Body came, not you.
1: దేహమునే నేనని భావించి నిన్న వచ్చానంటున్నావు.
0: యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ రిప్లై ఐ కేమ్
1: యెస్టర్డే. తెల్లవారి వస్తుండగానే కాలు జారి పడ్డాడు, కాలు విరిగింది.
0: నెక్స్ట్ మార్నింగ్ వాట్ హ్యాపెన్ వాస్ డ్యూ టు స్లిప్ హీ సస్టైన్డ్ అ ఫ్రాక్చర్.
1: నా కాలు విరిగింది అంటున్నాడు.
0: మై లెగ్ ఫ్రాక్చర్డ్ యు సే.
1: నిన్న దేహమే తాననే బ్రాంచ్తో నేను నిన్న వచ్చానంటున్నాడు.
0: Identifying with the body, you said, I came yesterday.
1: ఈనాడు కాలు విరిగేటప్పటికి నా కాలు అంటున్నాడు. కాలు తనకంటే ప్రత్యేకమైంది కదా.
0: And today you say, my leg. It means you are different from your body.
1: ఈ my leg అనేటువంటిది my ఎవరు?
0: When you say my leg, who is this my?
1: ఇది leg నీవు కాదు.
0: You are not the leg.
1: దేహం నీవు కాదు.
0: You are not the body.
1: కేవలము నేను అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుండాలి.
0: The real you is I.
1: ఈ విధంగా నిత్య జీవితంలో మనము ప్రతి చిన్న పదమును కూడాను ఉపయోగపెడుతుండేప్పుడు ఐ ఐ ఐ ఐ ఐ అనేటువంటి పదమే నిత్య సత్యమైనటువంటి పదం.
0: ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్ అండ్ సిచ్యువేషన్ వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ఐ

0: ఎవ్రీవన్ షుడ్ నో ది ఐ విదిన్.
1: ప్రతి వ్యక్తి ఎందుకు నేననేటువంటిది సమానంగా ఉంటుండాలి.
0: దిస్ ఐ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
1: సర్వులు ఎందు ఉండినటువంటి దైవత్వము ఆ ఐ ఒకటే.
0: గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
1: వాస్యం మీతం జగత్.
0: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద డివినిటీ.
1: ప్రతి వ్యక్తి ఎందుకు ఉన్నటువంటి పరమాత్మలు ఐ అనేటువంటిది.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
1: నేను అనేటువంటిది ఎక్కడ ఉందో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: Wherever you have I, there is God.
1: నేను అనేటువంటి పదం లేనప్పుడు భగవంతుడే లేడు.
0: Where there is no I, there is no God, you can say.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును నేను అనేటువంటిది సర్వుల ఎందుకును నిండి ఉన్నది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిక్లేర్స్ హింసెల్ఫ్ యాజ్ ఐ.
1: అహం స్వరూపమే మానవుని యొక్క ఆకారము.
0: అండ్ దట్ ఈస్ హిస్ ఫామ్.
1: కనుక అహం అనేటువంటిది నేను అని.
0: అహం ఈస్ ఐ.
1: నేను అనేటువంటిది ఉన్న చోట భగవంతుడు ఉన్నాడు.
0: వేర్ దేర్ ఇస్ ఐ అహం దేర్ ఇస్ గాడ్.
1: భగవంతునికే నేను నేను అనే పేరు.
0: గాడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐ.
1: అహం బ్రహ్మాస్మి.
0: I is divine.
1: Nene daivamu.
0: I am God.
1: Daivam rendavadi. Nenu modati.
0: I comes first, God next.
1: Kanukane prati okkaru kudanu I aneetundi padam unna chotu daivam unnadu aneetundi vishwasanni manam penchukovali.
0: We should develop strong faith in this declaration. Wherever there is I, there is God.
1: Sarva sukhadukku manukudanu aye moola karanamu.
0: This I is responsible for all kinds of things that we have.
1: కష్టసుఖములకంత అయ్యే కారణము.
0: For all kinds of things that we pass through.
1: ఐ అనేటువంటిది నేను అనేటువంటిది లేకుండా ఏ సుఖ దుఃఖము లేదు.
0: Without this I, there is no comfort at all.
1: ఇది నా మనసు.
0: Is my mind.
1: ఇది నా బుద్ధి.
0: My intellect.
1: ఇది నా హ్యాండ్.
0: My hand.
1: నా లెగ్.
0: My leg.
1: అంత నాది నాది అంటున్నావు. Who are you?
0: Everything you say mine, then who are you?
1: దీనికి ప్రశ్న వేసుకుంటే ఏది నీవు కాదు.
0: To this question you have no response.
1: My mind, my buddhi, my chittamu, my indriyam, my antakarana, but who am I?
0: We say my senses, my mind, my intellect, then who am I?
1: Ee question vesukunte ivanni neevu kaadu.
0: When you put this question, you are none of these.
1: Aakara drushtamle kaani
0: they are just in form.
1: Ananda drushtamu kaadu,
0: but they are not the reality, the bliss.
1: Atma drushtamu kaadu,
0: they are nothing to reflect the self.
1: Adi ai,
0: that is I.
1: కాబట్టి ఆ అహం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: దిస్ అహం ఐ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: వీడు బీదవాడు, వాడు లక్షాధీశుడు అంటున్నారు.
0: హి మే బి ఎ పాపర్ ఆర్ ఎ మిలియనేర్.
1: ధనంలో అటు లక్షాధీశుడు భిక్షాధీశుడు కావచ్చును, కానీ ఐ అనే పదంలో అందరూ సమానమే.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ వన్ మే బి ఎ పాపర్, అదర్ మే బి మిలియనేర్, బట్ ఐ ఈజ్ కామన్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమనే ఐ.
0: This very love is I.
1: ఈ ప్రేమనే లేకపోయినా మానవుడే లేడు.
0: Without this love, man cannot.
1: ప్రతి మానవుని ఎందుకును ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నది.
0: Love shines in every human being.
1: ఈ ప్రకాశించేటువంటి ప్రేమ తత్వమే ఐ.
0: The shining love in everyone is I.
1: కరెంట్ ఉండినప్పుడే బల్బులన్నీ వెలుగుతూ ఉన్నాయి.
0: When there's current, the light bulbs burn.
1: కరెంట్ లేకపోతే ఏ బల్బు వెలగదు.
0: When there's no current supply,
1: చేతులు పనిచేస్తున్నాయి,
0: light would burn.
1: కన్నులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాలుగు మాట్లాడుతుంది.
0: The eye watches, the ear listens, and the tongue speaks.
1: ఇవన్నింటికి ఐ అనేటువంటి ఒక కరెంట్ ఉండటం చేతనే ఇవన్నీ పనిచేస్తున్నాయి.
0: Behind the functioning of all these senses, there is inner flow of the current I.
1: నీవు చూసేది కన్నులు కాదు.
0: It's not the eye that sees.
1: కన్ను ద్వారా నీవు చూస్తున్నావే, కానీ కన్నుల్లో ఉన్నటువంటి ప్రకాశమే దైవత్వం.
0: యు వాచ్ త్రూ ది ఐస్, బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ లైట్ విత్ ఇన్.
1: కన్నులు మూసుకో, ఏది కనిపించదు.
0: వెన్ వన్స్ యు క్లోజ్ యువర్ ఐస్ యు డోంట్ సీ ఎనీ.
1: కనుకనే ఈ ప్రకాశము కన్నుల్లో కనిపించాలి.
0: సో దిస్ లైట్ ఈస్ విత్ ఇన్ ది ఐ.
1: దైవము లేనటువంటి స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
1: గాడ్. దైవం కానటువంటి పేరే లేదు.
0: దేర్ ఇస్ నో నేమ్ దట్ ఇస్ నాట్ హిస్.
1: సర్వనామములు, సర్వస్వరూపములు దైవమే.
0: ఆల్ నేమ్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నది.
0: హూ సో ఎవర్ యు సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్ అన్ టు ద లార్డ్.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే.
0: హూ సో ఎవర్ యు డినైస్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినైల్ ఆఫ్ గాడ్.
1: ఎవరిని నీవు దూషించినా నీవు దైవాన్ని దూషించిన వాడే అవుతావు.
0: యు మే అక్యూజ్ ఎనీబడి, యు విల్ బి అక్యూజింగ్ గాడ్.
1: ఎవరిని నీవు గౌరవించినా నీవు దైవాన్ని గౌరవించిన వాడే అవుతావు.
0: యు మే రెస్పెక్ట్ ఎనీబడి, ఇట్స్ టోటల్ రెస్పెక్ట్ టు గాడ్. ఫైనల్లీ
1: గౌరవ మర్యాదలన్నీ కూడా ఆత్మ దగ్గర నుంచినే వచ్చినాయి.
0: ద రెస్పెక్ట్ అండ్ కర్టసీ యాక్చువల్లీ రీచ్ ఆత్మ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మొట్టమొదట మనం ఇతరులను గౌరవించాలనుకున్నప్పుడు,
0: when you want to be respected, first of all,
1: nee gauravam kosam nee paatu padagoddu.
0: Don't struggle to earn respect.
1: Nee gauravani prakaganettu,
0: brush it aside.
1: Mottamoti itharulu gauravinchu.
0: First you respect others.
1: Itharulu gauravinchinappude ninnu itharulu gauravistaru.
0: When you respect others, you will be respected.
1: కనుకనే నీవు ఇతరులను గౌరవించకుండా నిన్ను అందరూ గౌరవించాలంటే ఎవరు గౌరవించరు.
0: Without respecting the others, you will never be respected by anybody.
1: నిన్ను నీవు ప్రేమించిన వాడే పరులంతా ప్రేమించగలడు.
0: When once you love yourself, you will be loved by everybody.
1: నీ ప్రేమనే నీకు లేనప్పుడు ఇతరులు ఏ రీతిగా ప్రేమించగలవు?
0: When you don't love yourself, how do you love others then?
1: కనుకనే ప్రేమనే ప్రకాశవంతమైనటువంటి యొక్క దైవము.
0: So love that is the brilliance is divine.
1: ఈ ప్రేమనే ప్రకాశవంతమైన నేను.
0: This love is the shining eye.
1: కనుకనే ఆ ప్రకాశవంతమైనటువంటి దాన్ని నీవు ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: Love that is the light should be the main principle.
1: ఒక రూమ్ లో స్విచ్ వేస్తే ఆ రూమ్ కు మాత్రమే లైట్ వస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ ఆన్ ద స్విచ్ యూ విల్ హ్యావ్ ద లైట్ ఇన్ దట్ రూమ్.
1: కానీ ఇంటికంతా లైట్ రావాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ ద లైట్స్ ఆన్ ఇన్ ఆల్ ద రూమ్స్ యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్.
1: చెవు వినాలంటే నీ చెవు మాత్రమే స్విచ్ వేయచ్చు.
0: And if you want to hear, you can put on the switch of the ear.
1: నీ కన్నులు మాత్రం కనిపించాలంటే కన్నుల స్విచ్ నీ వేయొచ్చును.
0: If you want to see, you can put on the switch of the eye.
1: నోటితో మాట్లాడాలనుకుంటే నోటి స్విచ్ నీ వేయొచ్చును.
0: If you want to talk, you can put on the switch of the tongue.
1: కానీ ఈ స్విచ్లన్నీ వేరు వేరు.
0: But these switches are many.
1: అన్నింటికి నీ మెయిన్ స్విచ్ ఆత్మ, అదే ఐ.
0: But the main switch is this eye, ఆత్మ, the spirit.
1: నేను అనేటువంటి ఒక మెయిన్ స్విచ్ వేస్తే సర్వదేహం నందు కూడా ఉన్నట్టు అంగములు ప్రకాశిస్తుంటాయి.
0: When once you put on this main switch, I, the aham, you will have the lights everywhere.
1: కనుకనే మెయిన్ స్విచ్ ఆత్మస్వరూపము.
0: So this main switch is the
1: self. అదే సత్య స్వరూపము.
0: That is the true form.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That reality is divine.
1: Truth is God.
0: Truth is God.
1: God is truth.
0: God is truth.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించుకుంటే,
0: when once you know this,
1: ఇంతకంటే వేరు సాధన చేయనక్కర్లేదు.
0: No other spiritual practice is needed.
1: మన అందరికీ కూడాను సాక్షిభూతమై ఉన్నటువంటిది దైవం ఒక్కడే.
0: God is an eternal witness.
1: ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో మనము దర్శిస్తున్నాము.
0: We worship and visualize.
1: ఎవరిని చూసినప్పటికీ మనం గౌరవించాలి.
0: And we have to respect any form.
1: ఆ గౌరవాన్ని మనం కూడా పొందుతాం.
0: అండ్ దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: ఇతరులను మనం గౌరవించకుండా పోతే ఎవరు మనల్ని గౌరవించరు.
0: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ అదర్స్, యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్ బై ఎనీబడి.
1: కనుక ప్రతి మానవుని కూడాను గౌరవించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు రెస్పెక్ట్.
1: ప్రతి ప్రాణిని కూడాను మనం ప్రేమతో చూడాలి.
0: వి షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ లవ్.
1: ఈ విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క ప్రేమనే లేకపోతే సంకుచితమైన జీవితం జరిగిపోతుంది.
0: వితౌట్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ లవ్, if we lead this life in contraction, it is narrow mindedness.
1: Idi manchidi kaadu,
0: is not good.
1: Sarva manavulu endukodanu manavudu chaala uttamudu.
0: Man is noblest of all of the creatures.
1: Jantunam narajanma durlabham.
0: Of all the beings, human life is rarest.
1: Narajanmane bhagavantuni yokka swaroopamu.
0: God is in human form.
1: Daivam manusha roopena.
0: God is in human form.
1: కనుకని మనుష్య ఆకారమంతా కూడాను దైవ స్వరూపమే.
0: సో ద హ్యూమన్ ఫామ్ ఇస్ బేసికలీ డివైన్.
1: ఏదో ఆకారమును పురస్కరించుకుని మీరు హాస్యాస్పదం చేయవచ్చు.
0: వీ మే నాట్ బిలీవ్ ఇట్ వెన్ వీ గో బై ఫార్మ్స్ అండ్ నేమ్స్.
1: ఆకారములు కావు ప్రధానము.
0: ఇట్స్ నాట్ ద ఫార్మ్ దట్స్ రియల్.
1: చక్కెర పాకం చేసి
0: వెన్ యూ మేక్ సిరప్
1: ఒక జింక ప్రింట్ వేస్తాడు.
0: And we make it a mold.
1: ఒక కుక్క వేషం వేస్తాడు.
0: We bring it in the form of a dog.
1: ప్రింట్ కొడతాడు.
0: Or some other
1: కుక్క ప్రింట్ కొడతాడు.
0: Make different prints.
1: అన్నిటికి రెండు నాలుగు అంటాడు.
0: And we pay 2 NS for every form.
1: మా పిల్లవాడు వచ్చేసిస్తాడు, నాకు జింక కావాలి అంటాడు.
0: A boy comes and he asks for deer.
1: 2 NS ఇచ్చి జింక కొన్నాడు.
0: And he says there is.
1: నాకు కోడి కావాలి అంటాడు.
0: One will ask for another one.
1: రెండు నాలుగు ఇచ్చేస్తే కోడి కొంటాడు.
0: Well, how long you want?
1: ఇవంత ఆకారములు కోడి కుక్కలే గాని
0: the forms are different.
1: అన్నింటి యందు ఉన్నటువంటి మాధుర్యము చక్కెర ఒక్కటే.
0: బట్ ద క్యాండీ ఈస్ బేసికలీ స్వీట్ బికాస్ ఆఫ్ షుగర్.
1: నీవిచ్చేది చక్కెర కోసం ఇస్తున్నావే గానీ కోడి కోసం కుక్క కోసం కాదు.
0: ద వాల్యూ ఈస్ ఫర్ ద క్యాండీ ద షుగర్ అండ్ నాట్ ద ఫార్మ్.
1: ఆకారం కోసం నీవు ఇవ్వటం లేదు.
0: నాట్ ఫర్ ఎనీథింగ్.
1: ఆకారాన్ని భ్రమించేటువంటిది బాలుడు.
0: వేర్ ఇస్ ద బాయ్ రన్స్ ఆఫ్టర్ ద ఫార్మ్.
1: ఈ ఫండమెంటల్ మ్యాటర్ ని భ్రమించేటువంటి వాడు నిజమైనటువంటి సాధకుడు.
0: వేరేస్ ఏ మెచ్యూర్డ్ మ్యాన్ ఏ సాధక విల్ నో ది
1: ఎసెన్స్. మాత్రమే లక్ష్యం అందించుకుని చూసేటువంటి వాడు నిజమైనటువంటి యొక్క భక్తుడు.
0: ఏ ట్రూ డివోటీ విల్ గో బై ది ఎసెన్స్.
1: కానీ ఆ కాలంలో మాత్రమే ప్రత్యేకంగా భావించి ప్రదర్శించేటువంటి వాడు సామాన్యమైనటువంటి పామరుడు.
0: Whereas an ordinary ignorant person will go by the name and form.
1: కనుకనే మనం ఆకారంలో మనం చూచి భ్రమించరాదు.
0: సో డోంట్ బి డెల్యూటెడ్ బై ద ఫామ్.
1: ఆత్మభావాన్ని చూచి మనం భ్రమించాలి.
0: You be carried away by the reality.
1: ఆత్మతత్వమే మనం వరించాలి.
0: Know the nature of the self.
1: ఆత్మనే మనం ప్రేమించాలి.
0: And we should love that self.
1: ఆత్మకొట్టే మించినటువంటిది మరొకటి లేదు.
0: There is nothing beyond the self.
1: ఆత్మనే ఐ.
0: That very ఆత్మ is I.
1: ఆత్మనే అహం.
0: That is అహం.
1: ఆత్మనే బ్రహ్మ.
0: దట్ ఆత్మ ఇస్ బ్రహ్మ.
1: అంత ఆత్మనే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆత్మ.
1: ఆత్మకు అనేక రూపనామములు ఉన్నాయి.
0: అండ్ ఇట్ టేక్స్ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
1: కానీ ఈ నామం లోపల మనం ఏమాత్రము పొరపాటు పడకూడదు.
0: వి షుడ్ నాట్ బి మిస్టేకెన్ బై దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ఈ నామముల చేతనే మనం పొరపాటు చేస్తున్నాము.
0: వి ఆర్ మిస్టేకెన్ క్వైట్ ఆఫెన్ బికాస్ ఆఫ్ ది నేమ్.
1: నామమును ప్రక్కనెట్టు.
0: Brush them aside. Keep them aside.
1: దాని యొక్క స్వరూపంని స్వభావం తీసుకో.
0: Go by the basic essence, the fundamental.
1: అన్నింటి ఉండినటువంటి చక్కెర ఒక్కటే.
0: Basically, sugar is one.
1: ఈ సత్యాన్ని తీసుకుంటే.
0: When you go by this truth.
1: నిజంగా లోకములో మానవుడే దేవుడైపోతాడు.
0: The very man would be divine.
1: మానవుడే సర్వసంపన్నుడు.
0: Man is mighty, affluent.
1: మనుష్యం దైవరూపం.
0: అండ్ మ్యాన్ ఇస్ జస్ట్
1: ఎక్కడైనా దైవాన్ని ఆకారం పెట్టినప్పుడు మనుష్యాకారమే పెడతారు, కానీ మరొక ఆకారం చూడు.
0: ద డివైన్ ఇస్ పిక్చరైజ్డ్ అండ్ పోర్ట్రేడ్ ఇన్ ఏ హ్యూమన్ ఫామ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఇస్ డివైన్.
1: అతన్ని హృదయం అని పిలిచినాయి ఉపనిషత్తులు.
0: ఉపనిషత్స్ కాల్ హిమ్ యాజ్ హృదయ.
1: హృదయం.
0: హృదయం.
1: హృదయం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ హృదయ?
1: హృదయం అంటే కరుణతో కూడినటువంటిది హృదయము.
0: హృదయ, దట్ విచ్ ఇస్ కంపాషనేట్.
1: ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ కంపాషనేట్.
1: అతనిలో హృదయం ఉంది.
0: దేర్ ఇస్ హృదయ.
1: కాబట్టి అందరి యందు ఆ యొక్క ప్రేమతత్వం ఉండినప్పుడు.
0: When there is love in everyone.
1: అందరూ ఆ కరుణానందియ ఉండినప్పుడు.
0: When everyone is compassionate.
1: ప్రపంచమంతా కరుణామయమే.
0: The whole world will be full of
1: compassion. అశాంతి ఎక్కడ ఉంది?
0: Then where is restlessness?
1: No అశాంతి.
0: There is no restlessness.
1: No ద్వేషము.
0: There is no hatred.
1: No కోపము.
0: No anger.
1: No దాపము.
0: Nothing.
1: అంతా కరుణామయమే.
0: Everything will be full of compassion.
1: కరుణే దానికి హృదయం అని పేరు పెట్టారు.
0: So the name is given హృదయా.
1: హృదయం అనగా కరుణామయుడైనటువంటిది.
0: హృదయా meant that which is compassionate.
1: కాబట్టి ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
0: So every man is full of compassion.
1: ప్రతి మానవుడు కూడాను కరుణ స్వరూపుడే.
0: Every man is very embodiment of compassion.
1: ఆ కరుణ ఉండినప్పుడు ఇంకా నిద్ద ఎక్కడ వస్తుంది?
0: When there is kindness, where is the scope for hatred?
1: కరుణ ప్రపంచమంతా కూడాను కరుణామయమే.
0: The whole world is full of this compassion.
1: కరుణామయమైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తికి అశాంతి అనేది ఉండదు.
0: When once you know that you are the very embodiment of kindness, you will never be agitated or disturbed.
1: కరుణ ఆ కరుణనే ప్రేమ.
0: And this very kindness is love.
1: హృద్ దయా హృదయం.
0: హృద్ దయా హృదయ.
1: దయా.
0: హృద్ దయా.
1: దయా అనగా కరుణ.
0: దయా compassion.
1: హృద్ మన యొక్క హృదయమంతా దయమేమి.
0: The హృద్ the హృదయ is full of compassion.
1: ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద ట్రూత్ అండ్ కనెక్ట్
1: ఔర్సెల్ఫ్. హృదయం హృదయం అని ఏదో మనకున్నటువంటి గుండెని గురించి చెప్పుకుంటున్నారే కానీ
0: ఇన్ ద నేమ్ ఆఫ్ హృదయ వీ థింక్ ఆఫ్ ఫిజికల్ హార్ట్.
1: అనే పేర్లు కాదు.
0: ఇట్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
1: అది గుండెనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ఫిజికల్.
1: హృదయం అనగా సర్వవ్యాపకమైనటువంటి ఒక ఆత్మతత్వమే గృహం. అది అహం.
0: హృదయ ఇన్ రియాలిటీ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఆత్మతత్వం అనేటువంటిది హృదయము.
0: ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్
1: హృదయాన్ని మనము పవిత్రంగా పెట్టుకోవాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ హృదయ హైలీ సీక్రెట్.
1: దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి?
0: హౌ షుడ్ యు మేక్ ఇట్?
1: చిన్న ఉదాహరణ.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనము ఎక్కడైనా విలువైనటువంటి వస్తువులు దొంగలకు మధ్యలో పెట్టము.
0: Valuables, we don't keep it open.
1: ఈనాడు మన యొక్క దయ ప్రేమ సహనము సానుభూతి ఇలాంటి నగలన్నీ కూడాను విలువైనటువంటి నగలన్నీ కూడాను మైండ్ అనే దొంగకు దగ్గర పెడుతున్నాం.
0: We have kept all valuable jewelry, like compassion, kindness, available to the thief, the mind.
1: ఈ మనసు దగ్గర పెట్టి ఈ విలువైనటువంటి మనకు దక్కుతాయా చిక్కుతాయా?
0: ద థీఫ్ హియర్ ఇస్ ద మైండ్. వెల్ హీ విల్ నెవర్ కీప్ దీస్ ట్రెజర్స్ విత్ యూ.
1: చిక్కనే చిక్కవు.
0: యూ కెనాట్ హోల్డ్.
1: మనకు దక్కనే దక్కవు.
0: దేర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ ది వాల్యుబుల్స్.
1: కనుకనే ఈ యొక్క విలువైనటువంటి వస్తువుకంతా ఉండను సరైన హృదయాన్ని మనము దాని యజమానుడిగా పెట్టాలి.
0: ద మోస్ట్ వాల్యుబుల్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద ట్రెజర్ ఆఫ్ హృదయ.
1: ఈ దొంగ అయినటువంటి ఒక మనసును మనం యజమానుడిగా పెట్టకూడదు.
0: వీ షుడ్ నెవర్ కీప్ ద మైండ్ ద థీఫ్ ఇన్ కస్టడీ ఆఫ్ దీస్ వాల్యూ.
1: ఈనాడు మనమంతా చేసేది అదే పని.
0: దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్ టుడే.
1: ప్రతి దానికి మనసు మనసు మనసు మనసు.
0: వీ మేక్ ద మైండ్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈ మనసును ఆధారం చేసుకోవటం వల్ల మనసును ఆధారంగా కొన్న మానవుండు.
0: ద మ్యాన్ హూ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద మైండ్
1: దొంగ కంటిని హీనమై దుర్గను.
0: హి విల్ బి వర్స్ దెన్ ఎ థీఫ్.
1: ఆ యొక్క మనసుకు ఆధారం చేసుకున్నటువంటి వాడు పూర్తి దొంగ అవుతాడు.
0: యూ బికమ్ ఎ థీఫ్ ఇఫ్ యు గో బై ద మైండ్
1: చిత్తం ఆధారంగా కొన్న చిత్తజనుండు.
0: Whereas if you think of the intellect,
1: ఆత్మ కంటిని గొప్పయ్య అనర్చుండు,
0: and you'll transcend the principle of the self,
1: చిత్తాన్ని మనం పెట్టుకోవాలి.
0: We should keep in view the intellect.
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని అన్నాడు తిరుత్తుండాళ్వారు.
0: తిరుత్తుండాళ్వారు laid emphasis on the purity.
1: కనుక ఆ చిత్తాన్ని మనం ఆధారంగా తీసుకోవాలి.
0: ద ప్యూరిటీ ఆఫ్ ద మైండ్ ఈస్ ద బేస్.
1: మైండ్ ను మనం ఆధారంగానే తీసుకోకూడదు.
0: నాట్ బై ది ఆర్డినరీ మైండ్.
1: మైండ్ ఎప్పుడు కూడా చంచలమైనటువంటిదే.
0: మైండ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్.
1: మనసు ఎప్పుడు కూడా దొంగనే.
0: మైండ్ ఈస్ ఆల్వేస్ ఎ రాబర్.
1: ఈ విధమైనటువంటి దొంగకు ఈ విధమైన విలువైనటువంటి నగలు దగ్గర పెడితే మనకు చిక్కేటువంటివి కాదు.
0: మైండ్ ద రాబర్ కెన్ నాట్ బి ది కస్టోడియన్ ఆఫ్ దీస్ వాల్యుబుల్
1: జ్యువెల్స్. మానవుని ఎందుకు కూడా సద్గుణములున్నాయి.
0: దేర్ ఆర్ వర్చ్యూస్.
1: సదాచారములున్నాయి.
0: గుడ్ ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనలు ఉన్నాయి.
0: గుడ్ కాండక్ట్.
1: సచ్చింతనలు ఉన్నాయి.
0: గుడ్ థాట్.
1: ఇవన్నీ డైమండ్స్ తో సమానము.
0: దీస్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ లైక్.
1: అలాంటి విలువైనటువంటి యొక్క నగలంతా కూడా మనం మైండ్ అనేటువంటి దొంగ ఎందుకు యజమానుడిగా పెడుతున్నాం?
0: సచ్ మోస్ట్ వాల్యుబుల్ డైమండ్స్ ఆర్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద రాబర్.
1: మైండ్ ని మనం ఆధారం చేసుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ కీప్ దెమ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ మైండ్.
1: మైండ్ ని ఆధారం చేసుకోవటం వల్లనే మన సాధనలు కూడా కృంగిపోతున్నాయి.
0: If we are carried away by the whims and the fancies of the mind, all of
1: ప్రేమను ఆధారంగా చేసుకోండి.
0: Go with the love as the basis.
1: సత్యను ఆధారంగా చేసుకోండి.
0: And devotion as the foundation.
1: Truth is everywhere.
0: Truth is everywhere.
1: ఇది ఇండియన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, అమెరికా సత్యము అని మనం సత్యాన్ని వేరువేరు చేయకూడదు.
0: Truth is the only one. There are no differences like
1: Pakistan
0: kaani, Indian,
1: India kaani, America kaani, satyam is satyame.
0: Truth is truth. It's only one for all countries.
1: Din emi maatchadaniki veelu kaadu.
0: Truth is changeless.
1: Kanuka atti satyanni manam aadharanga teeskondi.
0: That truth should be our foundation.
1: Atti premani manam aadharanga cheskondi.
0: That love should be our basic value.
1: Kanukane aa premanu manam aadharanga teeskunnappudu sarvamu manaku shanti chekurutundi.
0: When once we have this love as the foundation, we'll have the mansion of peace.
1: Maa iddaru ministers kudanu,
0: both the ministers,
1: Keralaku aneka demulu nunchi ramani korutu vacharu,
0: have been praying to Swami that he should visit Kerala.
1: Kani ituri matram tappaka nenu vastanu.
0: This time Bhagavan will definitely visit Kerala.
1: Inte kaadu,
0: not only this,
1: ee samvatsaram nunchi,
0: from this year,
1: కేరళ సైన్స్ లోపల కూడా చాలా అభివృద్ధికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
0: దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ స్కోప్ ఫర్ కేరళ టు బి అడ్వాన్స్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: సైన్స్ అండ్ టెక్నాలజీకల్ ఒక కర్ణాటకంలో, ఒక ఆంధ్రాలో అని చెప్తున్నారు. కాదు కాదు, కర్ణాటక ఆంధ్ర కంటే కూడా కేరళ చాలా గొప్పదైపోతుంది.
0: Kerala state is going to excel Andhra and Karnataka in the field of science and technology. Nenu
1: kalpistanani deeniki pratyekamainatundi anukoolamulu kalpistanani cheppani ninnadu dinamu prime minister kuda promise chesadu.
0: Prime minister also made a promise that he will fulfill the desires as
1: prime minister. Chesina cheyakapoyinappudiki Kerala desamu chala unnatamaina sthetanga avutundi.
0: But Kerala is going to improve, advance and progress.
1: సత్యాన్ని ఎరిగినటువంటి దేశము కేరళ దేశము.
0: కేరళ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ట్రూత్.
1: ప్రేమను గురించి ప్రకాశించినటువంటిది కేరళ దేశము.
0: కేరళ ఇస్ ది స్టేట్ వేర్ ద లవ్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: ప్రేమయందు సత్యమునందు ఎట్టి మార్పులు లేకుండా ఉండేటువంటిది.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రిగార్డ్ టు లవ్ అండ్
1: ధర్మములో ఆరితేరినటువంటిది.
0: అండ్ ఇట్స్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్.
1: కనుక ప్రాచీన భారతీయ సంస్కృతి నందు సత్యం వద ధర్మం చెర.
0: Therefore the ancient culture of Bharat said, speak truth and follow dharma.
1: Kaga ee samacharamu nen tappak Kerala vastanu.
0: Bhagavan will visit Kerala definitely this year.
1: Kerala prajalu chaala sunnitamaina hrudayulu.
0: The people of Kerala are tender hearted.
1: Ye vyakti endu chusinappudiki లోపలంతా కూడా ప్రేమతత్వం ఉంటుంటుంది.
0: దే ఆర్ సో సాఫ్ట్ అండ్ టెండర్ అండ్ డెలికేట్ విదిన్.
1: కనుక త్వరలోపలే కేరళ దేశము చాలా ఉన్నతమైనటువంటి సైంటిస్ట్ లో కూడా ఆదర్శంగా చూపిస్తుంది.
0: వెరీ సూన్ కేరళ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఐడియల్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: ఒక చిన్న ఉదాహరణను,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్,
1: ఎక్కడైనా ఇతర దేశములకంతా కూడా వర్షం రావాలంటే మొట్టమొదటి కేరళలో ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ రెయిన్స్ రెయినీ సీజన్ ఈస్ టు స్టార్ట్ కేరళ ఇస్ ద ఫస్ట్ టు హ్యావ్ రెయిన్స్.
1: కనుకనే అన్నింటికి కూడా కేరళ దేశము మొట్టమొదటి ప్రధానమైనటువంటిది.
0: సో కేరళ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
1: అలాంటి దేశము భగవంతునికి మాత్రం ముఖ్యం కాదా?
0: Such a land is very important to God also.
1: తప్పగా దైవం కూడా అక్కడే ఉంటున్నాడు.
0: God dwells there in that state.
1: బలచక్రవర్తి పుట్టినటువంటిది కానీ, వామనుడు పుట్టినటువంటిది కానీ శాంత ఆశ్రమం.
0: It was the land, it was the birthplace of Emperor Bali and Vamana.
1: వాళ్ళిద్దరు కూడా పుట్టినటువంటిది కూడాను మంచి ప్రదేశము.
0: Therefore it is highly sacred.
1: సిద్ధాశ్రమము అని పేరు.
0: ఇట్స్ నేమ్ వాజ్ సిద్ధాశ్రమ.
1: సిద్ధాశ్రమ అనగా అన్ని కూడా సిద్ధింపజేసేటువంటిది.
0: సిద్ధాశ్రమ మెంట్ ద ల్యాండ్ ఆఫ్ ఫుల్
1: అన్ని సక్సెస్ చేసేటువంటిది.
0: ఇట్ వన్ ద సొల్యూషన్
1: సంకల్పించినా కానీ అది విజయాన్ని గావించేటువంటిది.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ థాట్ ఆఫ్ అండ్ ప్లాన్ ఫార్
1: అందువల్ల విశ్వామిత్రుడు అక్కడికి పోయి తపస్సు చేశాడు.
0: సో విశ్వామిత్ర డిడ్ పెనెన్స్ దేర్.
1: ఆ విశ్వామిత్రుడు అక్కడ తపస్సు చేసి
0: because his penance
1: siddhashram anetundi daniki shastram anetundi kirtini deppinchadu
0: and he brought a very good name to siddhashrama the land of fulfillment
1: kanuka atti siddhashramu sarva siddhulaku kuda moolakaranamee
0: and it is responsible for all the kinds of divine powers
1: ee karanaanni gurinchukoni bali chakravarti kuda akkade puttadu
0: that's the reason why emperor bali was born there
1: ante kaadu
0: not all this
1: గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా అక్కడే పుట్టారు.
0: మెనీ సెయింట్స్ లివ్ దేర్. విశ్వామిత్ర
1: వామన జమదగ్ని వీళ్ళందరూ కూడా కేరళలోనే పుట్టారు.
0: మెనీ ఆఫ్ ది సేజెస్ అండ్ సీయర్స్ హ్యాడ్ దిస్ కేరళ యాజ్ దేర్ బర్త్ ప్లేస్. తెలుసు,
1: కొంతమందికి తెలియదు.
0: బట్ మెనీ పీపుల్ డు నాట్ నో దిస్.
1: తెలిసిండేటువంటి విశ్వామిత్రుడు.
0: దే నో ఓన్లీ విశ్వామిత్ర.
1: కానీ విశ్వామిత్రుడు గొప్ప రాజు.
0: యట్ విశ్వామిత్ర వాజ్ ఎ బిగ్ కింగ్ దెన్.
1: అతను రాజు అయినప్పటికీ కట్ట కనబడికి సన్యాసాశ్రమం తీసుకుని పోయి,
0: though he was a king to begin with, he renounced everything. Vasishtha varu, he made a renunciation.
1: Vasishtha varu goppa tyaga bhumiga pominchadu.
0: And he also followed Vasishtha in this land of tyaga.
1: Adhyatmika margamlo tyagi anipinchukunnadu.
0: In spiritual parlance, he stood for sacrifice.
1: Kani nenu kudunu rajayogi kaakoddu brahmayogi kavalani Vishwamitra pattubettadu.
0: Vishwamitra wanted to be a brahmayogi, brahmarishi and not rajarishi.
1: Ee brahmarishi kavadaniki edi kaaranamu?
0: What is the cause for this title, Brahmarishi?
1: Deshanni tyajinchadame Brahmarishi karanam.
0: Because he killed all the ego and hatred so he could become Brahmarishi.
1: Vasishtha varu deshanni tyajinchadam chetane atan rajarishi oka Brahmarishi ainadu.
0: Because Vasishtha had no trace of hatred, he is Brahmarishi.
1: Kakane Vishwamitra kudunu ee oka krodhamu jayinchadam chetane Brahmarishi ayyadu.
0: As Vishwamitra could win over this anger and hatred, he could become Brahmarishi.
1: Nenu tyagaanni sadhinchanu.
0: Now I could achieve this sacrifice.
1: ప్రకృతి పరమాత్మలకు అంకితం చేశాను.
0: I could bring a union between the creation and creator.
1: కల్పించాడు.
0: The hope holy wedlock
1: కల్పించాడు.
0: Creation creator Rama and Sita.
1: జనక రాజ్యం నుంచి కూడాను తాను అరణ్యానికి వెళ్ళాడు.
0: Thereafter he has gone to the exile.
1: కనుకనే అతను వచ్చిన పని ఇదే సిద్ధాశ్రమం.
0: Siddhashrama is the main center of
1: సంకల్పించినదంతా కూడాను సిద్ధి గావించుకున్నాడు.
0: The fulfillment of all his thought is there.
1: ఇదికిని ప్రేమనే మూల కారణము.
0: For all this love is the main cause.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: అందరి కూడాను ప్రేమని పెంచుకోండి.
0: All of you foster love.
1: ఎవరిని ద్వేషించకండి.
0: Don't hate anybody.
1: నీ ద్వేషిని కూడాను నీవు ప్రేమించు.
0: You love even the one who hates you.
1: నీపై నీకు వారిపై కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకో.
0: Convert all your anger into love.
1: అప్పుడే నీవు కూడా గొప్ప మహర్షిగా మారవచ్చు.
0: Then also you will become maharshi, a sage.
1: ఏ దేశం వెనుక నీ వెంట వచ్చినప్పుడు కూడా నమస్కారం చేయి.
0: Your enemy may come in front of you, still respect him.
1: ఎవ్వరిని నువ్వు ద్వేషించద్దు.
0: Don't hate anybody.
1: ద్వేషం చాలా గొప్పది కాదు.
0: The hatred is not good.
1: చాలా చెడ్డది.
0: It's very bad.
1: కనుకనే ప్రేమతో వారిని పలకరించు.
0: Talk to them lovingly.
1: ప్రేమముదిత మనసే కహో.

अवत्र भोगः पुरुषे न भुज्यते करोति दुःखे।

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక సేవలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: Atma shariramu kante bhinnamane satyanni gurtinchinatundi vyakti ee badhalaku guri kaadu.
1: An individual who recognizes the self atma is separate from the body will never suffer this way.
0: Nijamuga ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితం నందే పుట్టి, మానవ జీవితం నందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకోనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that he is much worse than the beasts and birds.
0: Manavatvam adbhutamainatundi,
1: human
0: anantamainatundi, arthavantamainatundi.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద వన్ విత్ ద ఫిజికల్ బాడీ అలోన్.
0: శరీరము, మనస్సు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటం, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ద మీనింగ్ ఇస్ దట్ ది యాక్టివిటీ మస్ట్ బి అండర్టేకెన్ బై ద బాడీ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ వై ద సెల్ఫ్ రిమైన్స్ ఎ విట్నెస్.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద హిడెన్ మీనింగ్, దట్ ఈస్ డూయింగ్, నోయింగ్ అండ్ రిమైనింగ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: Manavudu tana yokka manavatvanni ye vidhamga vyaktam cheskovali, ye vidhamga gurtinchali, ye vidhamga vartinchali aneetundi trimargamulanu prathamamulo vidyarthulu gurtinchali.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: Modatidi manasu, ee manasu kalavade manishi.
1: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
0: Yat bhavam tad bhavati ani, manasu ettido manishi attivadu.
1: As is the mind, so is the human being.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో think the man, so is the man అన్నారు.
1: This in English also said, the human being will be as he thinks.
0: కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ ఐదు కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
1: Man is encased by five sheets, the food sheet, the life, the mind, the bliss and the wisdom sheet.
0: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
1: The physical body is out of the food.
0: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
1: So it is called the gross body.
0: రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
1: The next aspect is the combination of the life sheet, the sheet of the mind and the sheet of the wisdom, which is the subtle body.
0: ఇదియే మానవుని యొక్క సుఖదుఃఖములకు ఆధారం.
1: This is the basis for the pleasure and the pain of man.
0: మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు.
1: Man experiences of all sorts out of this subtle body.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: Next is that of the sheet of bliss.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఏ విధముగానగా?
1: How?
0: అన్నమయ కోశములందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
1: the self that shines as awareness, the self in the sheath of food,
0: bodily consciousness అన్నారు,
1: is called body consciousness.
0: అనగా శరీరమునందు కూడాను ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటున్నది.
1: Meaning the self shines in the body also.
0: ఇక ప్రాణచేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మకు bodily consciousness అన్నారు.
1: That the self which is present in the sheath of the life sheet is called bodily consciousness.
0: దీనిని nervous consciousness అని కూడా అన్నారు.
1: This is also called nervous consciousness.
0: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
1: This not only expresses the life source and also speaks of the basis of life.
0: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: The next one is the self that shines forth in the realm of the mind.
0: దీనిని శారీరకమైనటువంటి ఒక చైతన్య తత్వము అన్నారు.
1: This is called awareness relating to the body.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: The fourth one is the sheath of wisdom.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది.
1: This has got
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడాను పేరు పెట్టి వచ్చారు.
1: This has got two aspects, the chit awareness and the tapas penance.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు
1: when we inquire in the other way,
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యశక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: It shapes itself as the all-pervasive power.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నము చేయటం లేదు.
1: Man today is not making an effort to understand the nature of this aspect.
0: దీని తరువాత
1: later
0: the pure divine self అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
1: Later comes the pure divine self, which is the main objective of human life.
0: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడాను ఇమిడి ఉంటున్నది.
1: Here, a sort of power for the entire universe in is contained.
0: In it, all effective soul and mind.
1: This is called all effective soul.
0: Infinite, all effective.
1: Infinite
0: will.
1: All
0: effective will.
1: All infinite will.
0: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తుండాలి.
1: It is this that protects the world.
0: దాని తరువాత
1: later
0: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
1: Saints started making effort to know the nature of the sheep of bliss.
0: ఈ ఆనందమనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడాను ఆశిస్తున్నాడు.
1: This bliss is aspired for by every human being.
0: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: How can we acquire this bliss?
0: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
1: In the first instance, we should know clearly the meaning of this word manava, human being.
0: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
1: మానవ హ్యూమన్ బీయింగ్ మెన్స్ సెల్ఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
1: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ ఓన్లీ ఇమనేటెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ అండర్ హిస్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
1: సో మ్యాన్ కుడ్ బికమ్ మాస్టర్.
0: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
1: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
0: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మానవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
1: He will have the real capacity to know the very quality if he knows the meaning of this word manava.
0: ఈ వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
1: This in Vedanta said, one would be able to know everything if he is to know his own self. నిన్ను
0: తెలుసుకునేటకు తగిన కృషి చేయాలి.
1: You should make an effort to know thyself.
0: నీవనగా ఎవరు?
1: Who are you?
0: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
1: We should be away from this external view.
0: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది, ఇవన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
1: All that seen with the eye, all that heard through the ear, all that has been experienced with the mind, they are all external.
0: ఇవన్నీ కూడాను కేవలము ఎలివేషన్ అన్నారు. లోపల ఉన్నటువంటి యొక్క దివ్యశక్తి యొక్క ప్రతిబింబములే.
1: All this come under one aspect, elevation, which is the reflection of the inner one.
0: ఇలాంటి దీనిని మనం సత్యమని గుర్తించి సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి మానవత్వము వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: Man is wasting his life taking this as the truth, forgetting the divinity.
0: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So effort should be made to know the divinity in this human life through the mind, with the mind.
0: Manase hetu.
1: The mind is the reason.
0: Manujuni manugadakanu dukkamunaku manyatakulu.
1: Mind is responsible for the name, for the pain and the pleasure.
0: Manase muktiki moolamu.
1: Mind is the cause for liberation.
0: Manase narakambu dechu maimarapinchu.
1: Is the mind that gives all the pleasure, makes you forget yourself.
0: ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
1: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ టేక్స్ ది మ్యాన్ టు ది స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ మేక్స్ యూ ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడాను దీని అర్థం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: జగత్ యూనివర్స్ హ్యాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్స్
0: ఇది సత్యము కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ.
0: జగత్ వచ్చిపోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
1: జగత్ యూనివర్స్ ద వర్డ్ సేస్ జా దట్ విచ్ కమ్స్ గత్ దట్ విచ్ గోస్.
0: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ హూ నేదర్ కమ్స్ నార్ గోస్.
0: ధరించిన దేహము మార్పు చెందవచ్చును.
1: ద బాడీ దట్ హి హాస్ మే చేంజ్.
0: క్షీణించవచ్చును.
1: మే డికే.
0: కానీ మానవుడు మార్పు చెందేవాడు కాదు, నశించేటువంటి వాడు కాదు.
1: బట్ హ్యూమన్ బీయింగ్ షల్ నెవర్ పెరిష్, హి షల్ నెవర్ చేంజ్.
0: కనుకనే అతనికి నరహ అన్నారు.
1: సో హీ ఈజ్ ఆల్సో కాల్డ్ నరహ.
0: రహ అనగా నాశనము.
1: రహ మీన్స్ దట్ డిజనరేషన్.
0: నా అనగా లేనటువంటి వాడు.
1: నా ద వన్ హూ హాస్ నో డెత్.
0: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు.
1: నరహ మీనింగ్ ద వన్ హూ హాస్ నో డెత్. హీ ఈజ్ హ్యూమన్ బీయింగ్. నర
0: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము.
1: That which is deathless is the nature of the self, Atma.
0: Kalukane manavudanaga Atma swaroopude kaani kevalamu bhautika shariramane kaadu.
1: So when he says manava, human being, he is the very true self, not the body.
0: Idi manasu yokka prabhavam chetane aneka vidhamulain yokka maarpulu chendutu untunnadi.
1: The very same thing changes differently because of the effects of the mind.
0: Ee manasu kudanu నాలుగు విధములైనటువంటి స్థితిలో ఉంటుంటాది.
1: ద మైండ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఫోర్ డిఫరెంట్ పొజిషన్స్.
0: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
1: ద ఫస్ట్ ఈజ్ సూపర్ మైండ్.
0: రెండవది హైయర్ మైండ్ అన్నారు.
1: ద సెకండ్ హైయర్ మైండ్.
0: మూడవది ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు.
1: థర్డ్ వన్ ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఇంకా నాలుగవది ఓవర్ మైండ్ అన్నారు.
1: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
0: ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే మానవుడు అనగా ఎవరు అనేటువంటిది తాను అర్థం చేసుకోగలడు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజెస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్, హీ విల్ అండర్స్టాండ్ హూ ఈజ్ మానవ, ద హ్యూమన్ బీయింగ్.
0: మైండ్
1: ద ఫస్ట్ సూపర్ మైండ్.
0: ఇది అంతర్దృష్టితో మనము విచారం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: బట్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎంక్వైర్ విత్ ది ఇన్నర్ వ్యూ విజన్,
0: అనగా తన యొక్క భావమును తన యొక్క దృష్టిని బహిర్ముఖములో విస్మరించి అంతర్ముఖంతో విశ్వసించి అందులో విచారణ జరపడానికి తగిన కృషి చేయాలి.
1: అప్రోప్రియేట్ ఎఫర్ట్ హ్యాస్ టు బి మేడ్ టు ఫర్గెట్ ది ఎక్స్టర్నల్ వ్యూ అండ్ షుడ్ హ్యావ్ ది ఇన్నర్ విజన్ అండ్ థింక్ ఆఫ్ ది ఫీలింగ్స్ విత్ ఇన్.
0: మనము చేయవలసినటువంటి ఎంక్వైరీ అంతా కూడా లోపల కాని బయట కాదు.
1: ఆల్ ది ఎంక్వైరీ దట్ యు హ్యావ్ టు డూ ఈజ్ విత్ ఇన్, నాట్ అరౌండ్.
0: ఇన్నర్ డివైన్,
1: దట్ ఈస్ ద ఎంక్వైరీ ఆఫ్ ది ఇన్నర్ డివైన్.
0: అనగా దేహమా నేను కాదు.
1: Meaning, are you the body? No.
0: దేహం ఒక జడమైనటువంటిది.
1: Body is inert.
0: మనసా నేను కాదు.
1: Am I the mind? No.
0: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
1: This is just a reflection.
0: ఇవన్నింటి యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్స్ లే చిత్తము బుద్ధి అహంకారములు.
1: The reaction, reflection, is sound. All these three make the ego and also the mind.
0: మార్పు చెందేటువంటిదే.
1: So all that is external is bound to change.
0: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
1: However, there is a basis which is changeless.
0: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
1: One has to imagine, one has to view that this inner divinity is the main one.
0: ఇలాంటి రెండవ తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు, డివైన్.
1: Later comes the second aspect, the cosmic divine.
0: Anaga na yendundinatvanti yokka divya tattvame chaitanyame na edutu vyakti endu kuda untunnadi.
1: Meaning the divinity and awareness in me are verily present in the man in front.
0: Ma iruvuri endu undinatvanti yokka divya shaktiye vishwamanandanta untunnadi.
1: The divine power present in both of us is all pervasive in the universe.
0: Sarvatra undinatvanti yokka divya shakti okkate.
1: The divine power is one and the same.
0: దీనికంటే మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్.
0: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
1: బాడీస్ మే బి డిఫరెంట్ లైక్ బల్బ్స్.
0: కానీ అన్నింటి యందు ఉండినటువంటి ఒక చైతన్య శక్తి ఒక్కటే, అది విద్యుత్ శక్తి.
1: దట్ అవేర్నెస్ ది ఎలక్ట్రిసిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇది కాస్మిక్ డివైన్ అంటారు.
1: వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వీ కాల్ ఇట్ యాజ్ కాస్మిక్ డివైన్.
0: దాని తరువాత
1: ద నెక్స్ట్ వన్,
0: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం నా చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్.
0: నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ బై ఎస్పైరింగ్ ఫర్ ఇట్.
0: భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడా నీవు ఏకంగా భావించాలి.
1: యు షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ ఫామ్, కాస్మిక్ ఫామ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే
1: when we believe in that oneness
0: మన మానవత్వం మనకు చక్కగా అర్థమవుతుంది.
1: we can understand the human life in full.
0: కాని ఈనాటి పరిణామము, మానవుని యొక్క పరిణామము, పదార్థములు, ప్రాణము, దేహం వరకే ప్రయాణం చేస్తూ ఉన్నాడు.
1: But today all the material, all the thoughts just travel up to the body only today.
0: దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి.
1: Beyond this the travel comes to a total halt.
0: మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man travels up to the position of mind.
0: కానీ ఓవర్ మైండ్, ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడాను మనం పొందాలి.
1: But there is another something beyond the mind, over mind, that we should imagine.
0: ఈ మనసు ఎంతవరకు ప్రయాణం చేయగలదు?
1: How far the mind can travel?
0: మనోమూలం విదం జగత్తు, జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
1: The mind can travel up to the universe.
0: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
1: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
0: Manasuto vartinchenta varaku kulanu manavudu gane untadu.
1: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
0: Kani idi amanaskudu kavali.
1: But he should withdraw the mind, amanaska.
0: Amanaskudanaga emi, manasuku atheetamainatundi sthitiki povali.
1: Amanaska means one should reach the state beyond the mind.
0: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి. మూలం విదం జగత్తు, జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
1: ద మైండ్ కెన్ ట్రావెల్ అప్ టు ది యూనివర్స్.
0: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడాను

0: reach the state beyond the mind.
1: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: యు షుడ్ స్టెప్ ఇంటూ సూపర్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది సూక్ష్మ దేహములకు సంబంధించినటువంటిది.
0: దిస్ సూపర్ మైండ్ ఈజ్ రిలేటెడ్ టు ద సటిల్ బాడీ.
1: ఈ యొక్క సూక్ష్మ దేహమునందు మాత్రమే ఇవన్నీ కూడాను శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏవీనూ లేక,
0: ఇన్ ది సటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, the mind, the ego are not present.
1: కేవలం చేతన శక్తిడై ఉంటుంటాడు.
0: Is just the awareness.
1: దీనికి కూడాను అతీతమైనటువంటి కారణ దేహాన్ని మనం ప్రవేశించాలి.
0: But we should also step into that which is beyond this, the causal body.
1: ఈ కారణ దేహం అనేటువంటి దాని ఎందే,
0: in this causal body,
1: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడాను కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
0: This causal body has got that controlling power. Of the body, the senses, the mind, ego.
1: Yeta vata sarva shaktulu kudunu manavudi ende imidi untunnavi.
0: It's all said and done. All capacities are latent in
1: manavudu. Anantamaina shakti kalagadu.
0: Man has got infinite power.
1: Manavudu adbhutamaina yokka shakti kalavadu.
0: Man has got excellent power.
1: Manavulaku artham kaanatunte vishayamulu jagattulo levu.
0: In this world there is nothing that man cannot comprehend.
1: Kanukane adbhutamaina anantamaina arthavantamainatundi vaadu manavudu.
0: So man is mysterious, infinite, and that is meaningful.
1: Kaani ee naati manavudu,
0: but man today,
1: goppa vidyavantudai,
0: being highly
1: avantudai, vaijnanavantudai, sarvashaktimayuduga raanistu untunnadu.
0: Man today is shining as a highly educated, intellectual, scientific one.
1: Kaani ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
0: బట్ దీస్ సెక్యులర్ ఫిజికల్ వరల్డ్లీ థింగ్స్ విల్ నెవర్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెస్ ద సెల్ఫ్. ఇవి
1: ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది.
0: దే ఓన్లీ ఎక్స్ప్రెస్ మానిఫెస్ట్ ద వరల్డ్లీ పవర్స్.
1: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి, అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
0: బట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ హిడెన్ latent, which is hidden in secret, which cannot be expressed,
1: adi manavuni endunnatundi cosmic power antaru.
0: That is the cosmic power in
1: universal shakti.
0: That is universal power.
1: Sarvatra undunnatundi oka shaktiye manayendu, manayendu unnatundi oka shaktiye sarvatra kuda untundali.
0: The power present all over the universe is within us, and the power within us is present everywhere.
1: Kani ఆకారమును పురస్కరించుకుని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకుని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
0: బట్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఫార్మ్ వి టేక్ ఇట్ యాస్ మైక్రోకాజం అండ్ ద మాక్రోకాజం.
1: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
0: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్. When it is blown into the balloon, it will be in a limited form.
1: Kani anantamaina galilo idi merge kavatam ledu.
0: But it doesn't merge into the infinite air around.
1: Eppudu idi anantamaina kunti galilo ekamaipothundi.
0: When does it become one with the infinite air?
1: Ee galini marinta oodi oodi oodinappudu ee aakaram anekunti balloon burst aipothundi.
0: When you blow up this balloon more and more, the balloon bursts.
1: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండినటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
0: When the balloon bursts, this air which is so small and little would merge into the infinite air around.
1: మన దేహములే ఒక బెలూన్ వంటివి.
0: So our bodies are a sort of balloon.
1: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండినటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాము.
0: The infinite air present within us, we take it as a fraction, as an atom.
1: కానీ ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
0: This atom is just a part of the mighty one.
1: Ano raniyan mahato mahiyan. Ee rendintu yokka ekatvam okkate.
0: There is oneness in both the microcosm and the macrocosm.
1: Kaani manasu chese chintana,
0: but the thinking of
1: the
0: mind,
1: dehi chese pani,
0: the action of the body,
1: atma chuche satyabhutamu,
0: and the self which
1: is the bhinna bhinnanga kanipistayi.
0: They appear to be different.
1: Kaadu kaadu idi okadanito okati ekamai untuntayi.
0: No, they are interrelated.
1: ఆకారంలో భిన్నమే కాని,
0: దే మే బి డిఫరెంట్ ఇన్ ఫార్మ్,
1: ఆనందములో ఏకమే,
0: బట్ ఇన్ బ్లెస్ జస్ట్ వన్.
1: దీనిని ఉపనిషత్తులు,
0: దిస్ ఉపనిషత్స్,
1: అనంతములోని ఏకత్వమే, అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.

0: has taught that this is unity in diversity.
1: కనుక మానవత్వం అనగా
0: సో హ్యూమన్ లైఫ్
1: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
0: సో హ్యూమానిటీ ఈజ్ ఇన్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ డివినిటీ.
1: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
0: ది హ్యూమానిటీ అండ్ ది డివినిటీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు,
0: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్,
1: దేవుడైన నేను దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
0: ఇట్ కమ్స్ టు దట్ oneness, the equality. I am God, the universe is God, both are one.
1: Idi divine universal form annaru.
0: This is called divine universal form.
1: Ee universal form anetundi etla cherindi?
0: How do you get this universal form?
1: Vastuvulu yokka bhinnatvamto kaadu,
0: is not out of difference.
1: Shakti yokka ekatvamtone.
0: It's only of oneness, unity.
1: Kanaka shakti tattvanni manamu quality ga teeskovali.
0: So we should take this power as quality.
1: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
0: We should take the body as quantity.
1: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
0: There may be plenty of quantity.
1: క్వాలిటీని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: But we should take quality as the chief
1: one. అది ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్.
0: It is the consciousness in every man.
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
0: this consciousness,
1: సర్వత్రా వ్యాపించినటువంటిది,
0: is present everywhere.
1: మనము గాలిని తీసుకుంటున్నాము,
0: వీ బ్రీత్.
1: ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా రావటం లేదు.
0: ది బ్రీత్, దిస్ ఎయిర్, ఈజ్ నాట్ సెపరేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్.
1: హియర్ ఉండేటువంటి గాలి లోపలే ఎవరి కెపాసిటీకి తగినట్టుగా వారు తీసుకుంటున్నారు.
0: ద ఎయిర్ ప్రెజెంట్ ఆల్ ఓవర్, ఈజ్ జస్ట్ ఇన్హేల్ డిపెండింగ్ ఆన్ కెపాసిటీ.
1: ఈ దేహములకు సంబంధించినటువంటిది ఒక లిమిట్ గా విశ్వసిస్తున్నాము.
0: దట్ వీ బ్రీత్ ఇన్ టు అవర్ బాడీ, వీ టేక్ ఇట్ యాజ్ లిమిటెడ్ కెపాసిటీ.
1: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి, అల్పంగా భావించి, కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు.
0: టేకింగ్ దిస్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వెరీ హంబల్, ఈజ్ వెరీ సింపుల్.
1: కాదు కాదు, మానవుడు అల్పుడు కాదు, అనంతుడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ సో లిమిటెడ్ బట్ హీస్ ఇన్ఫినిట్.
1: కనుకనే అట్టి ఇన్ఫినిట్ గా ఉండినటువంటి మానవత్వాన్ని,
0: దట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్,
1: ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే,
0: బికాస్ వీ లిమిట్ టు ద బాడీ,
1: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క విశాలత్వాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ బ్రాడ్ ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
1: మొట్టమొదట నీ దివ్యత్వాన్ని నీవు గుర్తించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్, అండర్స్టాండ్ యువర్ డివినిటీ.
1: నీవెవరో నీవు అర్థం చేసుకోవాలి.
0: అండర్స్టాండ్ హూ యు ఆర్ ఫస్ట్.
1: కానీ ఈనాటి విద్యా విధానం లోపల,
0: బట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్
1: సిస్టమ్, తనను తాను వదలి,
0: leaving one's own self,
1: విశ్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: They make an effort to understand universe.
1: ఇది పెద్ద అజ్ఞానం.
0: This is big ignorance.
1: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
0: today the science has progressed.
1: ఎంత విశాలమైనదో,
0: it is so vast.
1: ఎంత విజృంభించినదో,
0: it has spread far and wide.
1: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
0: But in same hand, along with that, ignorance is also on the rise.
1: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
0: Man is not understanding this ignorance.
1: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానమును మాత్రమే దృష్టి అందించుకుంటున్నాడు.
0: He keeps in view all his achievements in the field of science.
1: ఇది నిజమైన విజ్ఞానము కాదు.
0: This is no true wisdom.
1: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే.
0: Just a part of ignorance.
1: ఎంతవరకు మానవులకు భేదములు, భిన్నత్వములు, శరీరం యొక్క కృషులు ఉంటున్నాను, అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
0: So long man has got the feelings of differences and diversities. He is just ignorant but not the one of wisdom.
1: He over mind. ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
0: So he should reach that state over mind from finite to infinite.
1: ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు.
0: One may question, is that possible?
1: తప్పక సాధ్యమే.
0: Certainly it is possible.
1: మానవుడు సాధించలేనిటువంటిది జగత్తులో ఒక్కటి లేవు.
0: There is nothing in this world that man cannot accomplish.
1: సర్వమును సాధించవచ్చును.
0: Everything he can accomplish.
1: కాని అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
0: As man has no such confidence within him, he is not able to achieve.
1: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి,
0: he goes by the limited body.
1: ఈ పరిమితమైన దేహంతో నేను ఇంత ఘనకార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
0: He doubts, is that possible to understand the infinite with this finite body?
1: నేను పరిమితమే కాని నీవు పరిమితుడు కాదు, అపరిమితుడవు.
0: Body is limited, but you are limitless.
1: కనుక నేను నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
0: So this I is infinite power.
1: నేను అనేటువంటి అపరిమితమునకు,
0: this I which is infinite,
1: ప్రక్కలో దేహం అనేటువంటిది పెట్టినప్పుడు
0: వెన్ వీ కీప్ ద బాడీ బై ఇట్ సైడ్
1: నేను దేహము అయిపోతున్నాడు
0: దెన్ ఇట్ బికమ్స్ ఐఎమ్ ద బాడీ
1: దేహము పరిమితమైనటువంటిది
0: బాడీ ఈజ్ లిమిటెడ్
1: నేను అపరిమితమైనటువంటిది
0: ఐఎమ్ లిమిట్లెస్
1: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమను తాను విసర్జిస్తున్నాడు
0: కీపింగ్ ది లిమిటెడ్ బై ది సైడ్ ఆఫ్ లిమిట్లెస్ హీ ఫర్గెట్స్ ది లిమిట్లెస్ ఆస్పెక్ట్ అండ్ గోస్ బై దిస్ లిమిటెడ్ ఆస్పెక్ట్
1: మన బలహీనతలకు
0: ఫర్ ఆల్ అవర్ వీక్నెస్
1: మన సందేహములకు
0: ఫర్ డౌట్స్
1: మన యొక్క డౌట్స్ కు అన్నింటికి మూల కారణము ఈ దేహమే
0: ఫర్ ఆల్ అవర్ డౌట్స్ ఫర్ ఆల్ అవర్ క్వశ్చన్స్ బాడీ ఈస్ ద కాజ్
1: కనుక దేహము పాంచ భౌతికము
0: Body has got all the five senses.
1: దేహము కూలక తప్పదెప్పుడు
0: బాడీ ఈస్ బౌండ్ టు ఫాల్
1: దేహి నిరామయుండు
0: బట్ ఇన్ వెలా
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు
0: ద ఇన్ వెలా హాస్ నో హాస్ నైదర్ బర్త్ నాట్ డెత్
1: నిజము చూడ
0: ట్రూలీ
1: ఆ దేహియే దేవదేవుడు
0: దట్ ఇన్ వెలా ఇస్ వెరీ
1: నీవు దేహివి కానీ దేహం కాదు
0: యూఆర్ ది ఇన్ వెలా బట్ నాట్ ద బాడీ
1: నీవు శరీరి కానీ శరీరం కాదు
0: యూఆర్ ది ఇన్ వెలర్ ఇన్ ద బాడీ బట్ నాట్ ద బాడీ
1: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు
0: యు ఆర్ ద నోవర్ బట్ నాట్ ద నో
1: కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది
0: వెన్ యు ఆర్ నాట్ ది నోవర్ హౌ డు యూ గెట్ దిస్ నేమ్ ద క్షేత్ర
1: కనుకనే బాడీ క్షేత్రము
0: బాడీ క్షేత్ర
1: క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది
0: హౌ డు యూ గెట్ దిస్ నేమ్
1: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది
0: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర
1: తిరుపతి క్షేత్రము
0: క్షేత్ర తిరుపతి
1: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది
0: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఇస్ కాల్డ్ క్షేత్ర
1: బద్రీ క్షేత్రము అమర్నాథ్ క్షేత్రము
0: బద్రీ క్షేత్ర అమర్నాథ్ క్షేత్ర
1: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది
0: ఇన్ ఆల్ దీస్ క్షేత్రస్ పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్
1: అదే విధంగానే దేహం ఒక క్షేత్రము
0: బాడీ క్షేత్ర
1: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా క్షేత్రజ్ఞుడు
0: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ ద నోవర్
1: క్షేత్రజ్ఞుడు అతనే ఆత్మస్వరూపుడు
0: ఈ క్షేత్రజ్ఞ ద నోవర్ ద సెల్ఫ్ ఆత్మ
1: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది
0: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర
1: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి
0: సో స్టూడెంట్స్
1: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి
0: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ
1: విశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడా మనకు లభ్యమవుతాయి
0: వెన్ దే హ్యావ్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దే కెన్ అకంప్లిష్ ఎనీథింగ్
1: ఆత్మవిశ్వాసము లేనటువంటి వాడికి ఏది కూడా సాధ్యము కాదు
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నథింగ్ ఇస్ పాసిబుల్
1: ఏ కార్యము కూడా చేయలేడు
0: హీ కెనాట్ డూ ఎనీథింగ్
1: కనుకనే ఆత్మవిశ్వాసము విద్యార్థులకు అత్యవసరం
0: సో దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు స్టూడెంట్స్
1: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి
0: This self-confidence means, I am the true self.
1: నాకు నా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ త్రుంచి వేయాలి
0: We should remove the barrier that stands in between me and the person in front.
1: నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అడ్డము ఏది అది దేహం
0: What is that obstacle between you and the man in front? That is the body.
1: ఈ దేహములు ఉపాధులను మనం దూరం చేసినప్పుడు
0: When we get away from this body,
1: రెండు ఏకమైపోతాయి
0: Both become one.
1: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము
0: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది షీత్ ఆఫ్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ యూనిటీ వన్నెస్
1: అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు
0: సో ఆల్ దీస్ ఫైవ్ షీట్స్ ద షీత్ ఆఫ్ ఫుడ్ ద షీత్ ఆఫ్ ద మైండ్ ద షీత్ ఆఫ్ ద లైఫ్ ద షీత్ ఆఫ్ ది బ్లిస్ అండ్ షీత్ ఆఫ్ విజ్డమ్ దే ఆర్ ఆల్ జస్ట్ ఎన్నో
1: షర్ట్స్ ఉండవచ్చును ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును
0: You may have many shirts, many pants.
1: కానీ ఇవన్నీ నీ డ్రెస్సులే కానీ నీవు దావి కాదు
0: దే ఆర్ మియర్లీ యువర్ డ్రెస్ బట్ యు ఆర్ నాట్ దాట్
1: కారులో నీవు ప్రయాణం చేసినంత వరకును కారు నీవు అవుతావా
0: సింప్లీ బికాస్ యూ ట్రావెల్ బై కార్ యూ కెనాట్ బి ద కార్
1: కాదు కాదు కారు రథము నీవు రథికుడు
0: కార్ ఇస్ ద చారియట్ యు ఆర్ ద చారిటీర్
1: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవు అవుతావా
0: సింప్లీ బికాస్ యూ ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ బి ది హౌస్
1: నీవు ఇల్లు యజమానుడవు ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము
0: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్ ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్
1: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు
0: బాడీ ఈస్ జస్ట్ ద హౌస్ ద ఇన్వెలర్ ఈస్ వెరీ గాడ్ యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ And you forget the indweller. నీవు
1: దేహము కానే కాదు.
0: You are not certainly not the body.
1: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
0: You have just put on this vesture, the body.
1: ఇది ఎలాంటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
0: One day or other you may change.
1: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
0: You are really the changeless.
1: నీవు నిత్యుడవు సత్యుడవు.
0: You are eternal and all truth.
1: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: యు షుడ్ హావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
1: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
0: యు షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
1: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నా దేహం అని భావనతో ఈ పదమును ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
0: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
1: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
0: వి షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
1: ఈనాడు అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
0: మ్యాన్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్ మెనీ వర్డ్స్ హీ డజంట్ నో ద మీనింగ్
1: డిక్షనరీలో చూస్తున్నాడు.
0: బట్ హీ జస్ట్ రిఫర్స్ టు ద డిక్షనరీ.
1: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
1: అదే నీ యొక్క హృదయతత్వము.
0: ద డిక్షనరీ ఇస్ వెరీ హార్ట్.
1: అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
0: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
1: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
0: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
1: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
0: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
1: ఒక వేలిలో ఎంత శక్తి ఉంటుండదని నువ్వు చక్కగా పరీక్ష చేస్తే,
0: if you examine clearly the power in one finger,
1: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తిని కూడాను ఒక వేలి అందే మాత్రం ఉంటుండాలి.
0: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
1: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
0: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
1: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
0: నెవర్ గో బై ఫార్మ్.
1: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ,
0: వన్ మే బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫార్మ్.
1: ఆచరణ చేత మానవుడు కావాలి.
0: బట్ హి హస్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
1: ఈనాడు 99% అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
0: In the world today, 99% of people are human beings just in form but not in
1: practice.
0: We should become a human being in practice.
1: దీనిని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం జరగాలి.
0: దిస్ స్వామి కాల్స్ ఇట్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ఈ విధమైనటువంటి శక్తి మానవుడి లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
0: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
1: కనుక మానవునియందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
0: In man, a sort of demonic quality, animal quality, are on the rise.
1: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: Where lies the difference between the demonic quality?
1: భిన్నత్వం భిన్నత్వం.
0: Diversity.
1: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
0: Because of that, the animal quality is on the rise.
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: టుడే ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ రాపిడ్ స్ట్రైడ్స్.
1: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
0: దర్ మెనీ సర్ప్రైజింగ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అటామిక్ లెవెల్ ఎలక్ట్రానిక్స్.
1: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
0: మ్యాన్ హస్ అకంప్లిష్డ్ ఇన్ ది రెల్మ్స్ ఆఫ్ స్పేస్.
1: ఆటమ్ బాంబులు హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
0: హీ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిస్కవరింగ్ ది అటమ్ బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబ్.
1: వైపున పెరిగిపోతూ ఉంటుండాలి.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: మరొక వైపున
0: ఆన్ వన్ హ్యాండ్
1: నైతికంగా
0: మోరల్
1: భౌతికంగా
0: ఫిజికల్
1: ఆధ్యాత్మికంగా
0: స్పిరిచువల్
1: ధార్మికంగా
0: ధార్మిక్
1: దినదినమునకు దిగజారిపోతుంది.
0: డే బై డే ఇట్ ఆర్ డిక్లైనింగ్.
1: ఒకవైపు చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము
0: ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్.
1: మరొక వైపున కుల మతముల యొక్క భిన్నత్వము
0: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ.
1: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు
0: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్.
1: విద్యార్థుల యొక్క ఆందోళనలు
0: అజిటేషన్స్ అమంగ్ స్టూడెంట్స్.
1: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
1: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
1: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతుండాలి.
0: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: దైవత్వము మానవత్వము పశుత్వము దానవత్వము నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
0: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
1: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
0: As is forgotten the human quality, the other qualities are increasing.
1: మన తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ
0: we are developing our intelligence.
1: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: We are not developing the nature of the self.
1: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
0: How are we putting making use of this skill?
1: Mana knowledge mana vidyam tutti telivitetalu kontha skill chesinappude idi kramakramida kudanu oka antarbhavanga roopondutundi.
0: When we develop when we skill our knowledge, naturally it will lead to
1: innovation. మానవుడి యందు నాలుగు రూపములు ధరిస్తూ ఉంటుండాలి.
0: All these four powers latent in man as you perform.
1: మొట్టమొదటి knowledge.
0: The first one, knowledge.
1: రెండవది skill.
0: The second, skill.
1: మూడవది balance.
0: Third, balance.
1: నాలుగవది insight.
0: Fourth, insight.
1: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి knowledge. Knowledge పెరుగుతుండాలి.
0: Among these four, the first one, knowledge, it is increasing, ever increasing.
1: కానీ మూడవదైన balance తప్పిపోతుండాలి.
0: But third one, the balance is lost.
1: మానవుడు balance పైనే ఉంటున్నాడు జీవితమంతా.
0: Human life rests on this balance.
1: Balance చెడిపోవడానికి కారణం ఏమిటి?
0: What is the reason for this balance that
1: knowledge ని skill చేయటం లేదు విద్యార్థులు, knowledge ని kill చేస్తున్నారు.
0: Students are not skilling their knowledge, they are killing their knowledge.
1: Knowledge ని kill చేయటం వల్లే balance తప్పిపోతుండాలి.
0: As they kill the knowledge, the balance is lost.
1: ఈ బ్యాలెన్స్ తప్పిపోవటం వల్లే ఇన్సైట్ పోయి అవుట్ లుక్స్ వస్తుండాలి.
0: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
1: ఈ యొక్క అవుట్లుక్స్ మూల కారణం ఇదే.
0: This is responsible for all the outlooks,
1: మనం
0: external view.
1: నిరంతరం కూడాను బయట దృష్టిలోనే ఉంటున్నాము.
0: Continuously we indulge in the external vision.
1: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీని తత్వాన్ని గుర్తించాలి.
0: Certainly not. All that you find outside is not there. It is just a reflection of the inner being.
1: కనుక ఈ రిఫ్లెక్షన్ ని చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
0: యూఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాజ్ ద రియల్.
1: రియల్ ను మర్చిపోతున్నావు.
0: యూఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
1: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
0: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
1: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
0: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
1: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
1: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
0: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
1: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
0: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఎక్కడెక్కడో దీనిని మనం విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
0: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
1: నీవెవరు నీవెవరు నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
0: టుడే వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూమ్ సో ఎవర్ యూ మీట్.
1: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
0: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ, హూ రియల్లీ యూ ఆర్.
1: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ, ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
0: సో వీ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ది ఇన్నర్ సెన్సెస్.
1: ఇవన్నీ నీ ఉపాధులే.
0: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
1: నీ ప్రాపర్టీస్.
0: యువర్ ప్రాపర్టీ.
1: నీవే దానికి ఓనరు.
0: యువర్ ద ఓనర్.
1: దిస్ ఇస్ మై బాడీ, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ, ఈ మై, అదే నీవు మాస్టర్.
0: When you say my body, my mind, my senses, my inner senses, meaning
1: ikkada
0: you are the master.
1: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
0: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
1: Nee illu antunnavu.
0: You say this is my house.
1: Neevu evaru dehamane nenu ankovatam kalagadu nee aa bhavana padutunnavu.
0: Because you mistake yourself with the body, because you have that feeling.
1: Ee yokka inti paina edaina oka cinema wall poster ni kanipisthe nuvu vaanto jagada vestunnavu.
0: If any wall poster is stuck to the wall, you fight with him.
1: Idi enta varaku nee abhimanamu.
0: How far you have
1: ఈ ఇల్లు నాది నాది అనే అభిమానం ఉండినంత వరకు అతనితో నీవు జగడ వేస్తున్నావు.
0: యు ఫైట్ విత్ దట్ పర్సన్ బికాజ్ యు హావ్ గాట్ ద ఐడెంటిటీ అటాచ్డ్ విత్ యువర్ హౌస్.
1: ఆ ఇల్లును అమ్మి వేస్తే దానిపైన బాంబు పడి పగిలేకుండా నీవు విచారణ చేయవు.
0: వెన్ వన్స్ యు సెల్ అవుట్ యువర్ హౌస్, ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్, యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
1: ఆనాడు విచారానికి, ఈనాడు అవిచారానికి కారణమేమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణము.
0: At one time you had pleasure, later you grieve. What is that responsible? It is only attachment.
1: కానీ ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటి పైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
0: You should not have attachment on the house or the body.
1: నీ పైన నీకు అభిమానం ఉంటే దేహం కూడా సుక్షేమంగా పెరుగుతుంది.
0: If you have got that attachment on the self, the body also will grow.
1: కానీ నీ పైన నీకు విశ్వాసం లేక,
0: without faith in yourself,
1: ఇంకా మిగిలిన దానింతా అభివృద్ధి పరచాలంటే ఇది అసాధ్యము, అసాధ్యం.
0: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ అదర్ ఆస్పెక్ట్స్ ఇట్స్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్.
1: అదే నిజమైనటువంటి గొప్పతనము.
0: దట్స్ రియల్ గ్రేట్నెస్.
1: నీ పైన నీకు విశ్వాసము,
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: పైన విశ్వాసము,
0: ఫెయిత్ ఇన్ ది సెల్ఫ్.
1: ఫెయిత్ ఇన్ యూ, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: Faith in you, faith in God is the secret of greatness.
1: ఈ గ్రేట్నెస్ మనం తెలుసుకోవాలి.
0: We should understand that greatness.
1: ఈ సీక్రెట్ మనం తెలియటం ప్రయత్నించడం లేదు.
0: We are not making an effort to know that secret.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: సమస్త విశ్వము కూడా మీలోనే ఉంటుండాలి.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ యూ.
1: మీరు కేవలం అల్పులమని కాని,
0: యూ షుడ్ నాట్ టేక్ కన్సిడర్
1: కేవలం ఒక మానవ శరీర దారులు కాని భావించకూడదు.
0: You should not consider yourself the body.
1: దేహాలు కేవలం వాటర్ బబుల్స్ వంటివి.
0: Bodies are merely water bubbles.
1: దీని తర్వాత మైండ్ ఉంటుంది, ఇది మ్యాడ్ మంకీ వంటిది.
0: Then comes the mind which is mad monkey.
1: కనుక మంకీ వంటి మైండ్ ను,
0: the mind that's like a monkey,
1: వాటర్ బబుల్ వంటి దేహాన్ని,
0: the body the water bubble,
1: విశ్వసించవద్దు.
0: You should never rely on that.
1: నీ విశ్వసించవలసింది ఏమిటి? నీ కాన్షియన్స్.
0: What you should have faith is on conscience.
1: నీ ఆత్మవిశ్వాసం కలగాలి.
0: You should have self confidence.
1: అది లేకుండా ఎన్ని విశ్వాసం ఉంటుంది, ఏమి ప్రయోజనం?
0: Without that there's no use in having faith in others.
1: శరీరం చక్కగా అలంకారంగా ఉంటుండాలి.
0: The body is highly decorated.
1: కావలసినంత నగలంతా ధరించినాము.
0: You have got so much of jewelry.
1: మంచి మంచి వస్త్రాలు ధరించినాము.
0: You have got very good dress.
1: కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకపోతే దీనికి ఏమి విలువ ఉంటుంది?
0: But when there is no breathing, inhalation, exhalation, what value the body has?
1: అదే రీతిగానే
0: సిమిలర్లీ
1: విశ్వాసం అనేటువంటిదే మన శ్వాసము.
0: సో ద ఫెయిత్ ఈస్ ద బ్రెత్.
1: విశ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
0: Without faith, even if the mighty things are accomplished in the body, ఏదో
1: ప్రాప్త శక్తులు దీన్ని అడిస్తూ ఉంటుందనే కానీ,
0: ఓన్లీ ది ఫిజికల్ పవర్
1: స్వయంగా ఆడేటువంటిది కాదు.
0: దే డోంట్ డాన్స్ ఆన్ దేర్ ఓన్.
1: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు ముండ్లు తిరుగుతూ ఉంటున్నాయి.
0: When you apply the key to the clock,
1: ఇది తెలియనంత మాత్రమే లైఫ్ ఉందనే.
0: Because the hands move, can you call it alive?
1: ఈ ఉన్నంత వరకు తిరుగుతుంది.
0: The hands move, the, because of the key.
1: క్లాక్ కు కీనే లైఫ్.
0: The key is the life of the clock.
1: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణ జరుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యము సాధిస్తున్నాడు.
0: Man does so many things, accomplishes, investigates.
1: ఏది లైఫ్ సోర్స్?
0: What is the life source?
1: అది ఆత్మ.
0: That is the self.
1: అదే కాన్షియస్నెస్.
0: That is consciousness.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
0: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness,
1: నీవు అని నీకు బోధిస్తుండాలి.
0: It only teaches you that you are the consciousness.
1: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి?
0: How does that consciousness express physically?

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్ ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై స్వాన్ హంస?
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది హంస.
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: అనగా దేహాత్మ భావమును జీవాత్మ భావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి దేహము.
1: This is vesture, the body.
0: ఇది ఆధారము దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: ఈ గాయత్రి? అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి మెంట్ మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: ఈ గాయత్రికి రెండవ పేరు సావిత్రి.
1: ద సెకండ్ నేమ్ ఆఫ్ గాయత్రి
0: మాస్టర్ ఆఫ్ లైఫ్.
1: దట్ మాస్టర్ ఆఫ్ లైఫ్.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడవ పేరు.
1: ది గాయత్రి ఇస్ థర్డ్ నేమ్. సరస్వతి,
0: సావిత్రి, సరస్వతి. సరస్వతి మించు వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్ కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం. నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ద లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఐస్ జస్ట్ లైజ్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodhi, Prajna.
1: Third awareness, Prajna.
0: Dhirini, radiation, vibration, materialization annar.
1: This is also called
0: radiation, adhe Prajna Sakti.
1: Radiation, that is awareness.
0: వైబ్రేషన్ అదే ప్రాణశక్తి.
1: వైబ్రేషన్ ద లైఫ్ ఫోర్స్.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్వః ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: దేర్ఫోర్ భూర్భువస్వః ఆర్ నాట్ ది త్రీ వరల్డ్స్ లయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: మూడు లోకములు మన యందే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇన్ యూ.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుంది.
1: ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ యువర్ బాడీ.
0: మూడు కాలములు మన యందే ఉంటుంది.
1: ఆల్ ద త్రీ టైమ్స్ ఆర్ ఇన్ యూ.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీలీ ది వెరీ డివైన్.
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాం.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్సుల్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్ ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటి.
1: ఇట్స్ నాట్ ఫర్ దట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్.
0: దీనికి ఏ యొక్క సమయంలో కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్గోస్ నో
0: దానినే సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎనఫ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ లైఫ్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడనగ వేరు, దేశమందును లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడనగ తనదు దేహమందే.
1: God is present in his body.
0: పాపమనగ వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యం కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: So the merit and the sin, they lie in one's own actions.
0: మనము దివ్య భావంతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: If you have divine feelings, you will certainly undertake good actions.
0: మనం కేవలము ఒక పశుభావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: If you have animal feelings, you do animal activity.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: So there should be change.
0: మన పరిణామం అనేటువంటివి మనస్సుకు అతీతంగా పోవాలి.
1: So this progress advancement should be beyond the mind.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనం మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: So long it centers around the mind, there is bound to be dirt.
0: ఈ మాలిన్యం పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపంతో దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: యూ షుడ్ ప్యూరిఫై విత్ దట్ అవేర్నెస్.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: వాట్ ఈస్ దిస్ చిత్ అవేర్నెస్?
0: ఇదే చిత్తుకు అవేర్నెస్ పేరు అంతే.
1: చిత్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై అవేర్నెస్?
0: పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్, యూ సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఇస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పడం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ఫీలింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్, ఇట్ ఇస్ ఈగో.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాంకర్ చీఫ్, ఇది అవేర్నెస్.
1: వెన్ యూ అన్ఫోల్డ్ ఇట్ దెన్ యూ అండర్స్టాండ్ హ్యాంకర్ చీఫ్, దట్ ఇస్ అవేర్నెస్.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నట్టు అవేర్నెస్ అంటారు.
1: ద టోటాలిటీ ఫుల్ అండర్స్టాండింగ్ ఇస్ అవేర్నెస్.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: సో హ్యూమన్నెస్ షుడ్ బి అండర్స్టాండ్ ఇన్ ఫుల్, దట్ ఇస్ అవేర్నెస్.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: టుడే నో వన్ నోస్ వాట్ ఇస్ హ్యూమన్ క్వాలిటీ.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: ఇట్స్ ఓన్లీ ఫూలిష్నెస్ టు ఫీల్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: This doesn't come under awareness.
0: Awareness ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాయి.
1: Awareness is always
0: అవేర్నెస్ ఉండదు.
1: Awareness doesn't lie apart for a moment.
0: అలాగా అవేర్నెస్ ఎప్పుడు శాశ్వతమైన దాంతో చేరి ఉంటుంటాయి.
1: సో అవేర్నెస్ ఇస్ ఆల్వేస్ ఇన్ కాంబినేషన్ విత్ దట్ పర్మనెంట్ వన్.
0: సత్తు చిత్తు అని రెండింటికి సంబంధం పోల్చారు.
1: That's why it is said sat and chit.
0: సత్తుకు పక్కన చిత్తు ఉండే ఉంటుంటాయి.
1: The chit is by the side of the sat.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: సో బీయింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ చిత్తు కూడా శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటిని మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ వీ అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్ అవేర్నెస్.
0: దీనిని వేదాంతిక్ పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ కాల్డ్ అస్థి భాతి ప్రియం.
0: ఈ రెండింటికి మధ్య లోపల రూపనామములు చేరటం చేత
1: ఇన్ బిట్వీన్ ది టూ బికాస్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫామ్
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి.
1: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో లాస్ట్.
0: కనుక మనము ఆకారమును ఆధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వములకు మాధవత్వములకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్, వేర్ ఇస్ రిలేషన్?
0: మానవుడు దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: జీవుడు దేవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: ఇట్స్ ఓన్లీ ది ఫీల్ నోవేర్ అండ్ నో.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: ఆల్ లైస్ ఇన్ యూనిటీ.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్నెస్.
0: ఇలాంటి విశాల భావమును ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచంలో అనేక భిన్నత్వములు, అనేక ద్వేషములు, అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఫీలింగ్స్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ జెలసీస్, హేట్రెడ్ అండ్ డిఫరెన్సెస్.
0: అశాంతి
1: ఎవ్రీవేర్.
0: ఎక్కడ చూసినా భయము.
1: ఎవ్రీవేర్ దిస్ ఫియర్.
0: ఎక్కడ చూసినా కూడా దిగులు. ఎక్కడ చూసినా కూడా ఒక విధమైనటువంటి ఆందోళన బయలుదేరుతుండాలి.
1: దేర్ ఇస్ ఎజిటేషన్ ఆల్ ఓవర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: ద మెయిన్
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదము ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ డు యు ఫైండ్ డిఫరెన్స్?
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యు ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిచువల్ పవర్.
0: యథార్థాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానాత్మంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: ఫర్ ఎవ్రీథింగ్ ది ట్రూత్.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: ది ట్రూత్ ఈజ్ వన్ ఫర్ ఎవ్రీబడీ.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాస సత్యం అని దీనికి విభాగం లేదు.
1: ద ట్రూత్ కెనాట్ బి డిస్టింగ్విష్డ్. ఇట్ కెనాట్ బి కాల్డ్, కెనాట్ బి లిమిటెడ్ టు ఏ
0: సెలబ్రిటీ. ఇది సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: ట్రూత్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎనీ రీజియన్ ఐదర్ చైనా.
0: ఒక్కటే ఒక్కటే సత్యం.
1: ట్రూత్ ఈజ్ వన్ వన్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడా సత్యం వద ధర్మం చర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore, in Indian culture since ancient times, these two things are taught. Speak truth an unfit righteous action.
0: మానవునకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుకని తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: So he is not able to protect himself.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుంది.
1: You are not in this creation, the creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తూ ఉంటుంది.
1: క్రియేషన్ కేమ్ అవుట్ ఆఫ్ యూ.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: బీయింగ్ ఎన్ ఇండివిజువల్ ఐ గెట్ ఇన్ టు ది డివినిటీ, యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ డెల్యూషన్.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్
0: యు ఆర్ ఆత్మ. నీవు ప్రవేశించావు ఈ జగత్తుకు, ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: యూ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఆత్మ ఇన్ టు దిస్ వరల్డ్, దట్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that atma, but you are not getting into atma from this nature.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: So Swami says you may worship picture as God, but not God as the picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: ఈ అన్నిటిని పైకి పంపించేసి
1: just take them up to the heights.
0: అంతే కాని God is flower, God is cloth, God is plate. కిందికి దింపొద్దు దీన్ని.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up. Adi nee yokka stage.
1: So Swami says, look up. That is the main thing.
0: Unnata sthayilo nee povali.
1: Go to noble heights.
0: Low aim is crime. Adi nee paapam.
1: Low aim is crime. That is sin.
0: Nee lopaliki digavaddu. Paiki pampinchandi.
1: Never go down. Take it up.
0: ఇది ఉన్నత స్థాయి. ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో రిఫర్స్ టు రీచింగ్ ద నోబుల్ హైట్స్.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ హార్మ్
0: ఎనీవన్. ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వైలెంట్ టువర్డ్స్ ఎనీవన్.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: ద సెల్ఫ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days, we will be certainly thinking of the sacred powers latent in human life.
0: ఇక్కడ నేను కేవలం ఒక విధమైనటువంటి outlines మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: ఇదంత only ఒక master plan మాత్రమే.
1: Swami has designed the master plan.
0: ఇదంత కేవలం raw material మాత్రమే.
1: Swami has placed in front of us the raw material.
0: ఈ raw material మనం తోక చేసుకున్నాము.
1: We collected the raw material.
0: ఇంకా యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం production చేయాలి.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: దీన్ని ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material, an object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
1: the students should know this.
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి
1: they should be ideal to the
0: ఈ world. సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడా చాటి
1: they should also publicize this.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: And establish the peace and security.
0: మనము ఏ కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: వి షుడ్ నెవర్ ప్రే దట్ భారత్ షుడ్ బి పీస్ఫుల్.
0: అదే నారో మైండ్.
1: దట్ ఇస్ నారో మైండ్.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: యు షుడ్ హావ్ ఎ బ్రాడ్ ఫీలింగ్, లెట్ ఎవ్రీవన్ బి హ్యాపీ.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడా ఆవిర్భవిస్తుంది.
1: యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ అదర్స్.
0: అంతేకాకుండా లోకం ఎట్లపోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రే విత్ ద ఫీలింగ్ వాట్ ఇఫ్ వాట్ మే హ్యాపెన్ టు ద వరల్డ్ బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: లోకంలో ఉండే అందరి ఎందుకు నీవు ఒక వ్యక్తి.
1: యు ఆర్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇలాంటి సమస్తి భావంతో
1: విత్ ద కమ్యూనిటీ,
0: ఇలాంటి విశాల భావంతో
1: విత్ ద బ్రాడ్ ఫీలింగ్,
0: ఇలాంటి అనంతమైన భావంతో
1: ఇన్ఫినిట్ ఫీలింగ్,
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రమే చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ దిస్ వరల్డ్ ఎనఫ్.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: జాలను పొట్ట కోసం.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద స్టమక్ టు ఫిల్ ద బెలీ.
0: ఈ స్టమక్ ని ఫిల్అప్ చేసుకోవడానికి ఇంత చదువులు చదవాలనా?
1: టు ఫిల్అప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ యు హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ యు హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: తిరగనక్కర్లేదు.
1: యు నాట్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కారం.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్, దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి
1: having studied all
0: sala viveki ayi
1: being highly intelligent
0: magidi tanneri kuda mandamatudu
1: is a foolish one who does not know himself.
0: Enta chaduvu chadivi
1: with all the scholarship
0: ye neeti unnanu
1: he may be in any way.
0: హీనుని గుడంబు మానలేడు.
1: Mean man shall never change
0: his mind. చదువు చదువా.
1: With all the education.
0: తర్కవాదమే కాని.
1: It's just argumentation.
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: He will never get comprehensive
0: knowledge. చదువు చదువు చదివి చావంగనేటికి. చావు లేని చదువు చదవాలి.
1: Why should one die with all this education? He should study to be deathless.
0: ఏమిటి ఈ ఎడ్యుకేషన్?
1: What is your education?
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: Because of education is more, there is more of agitation also.
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: Education should lead to elevation.
0: అదే మన ఆదర్శము.
1: That is the ideal.
0: అదే నిజమైనటువంటి విద్య.
1: That is the true education.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: The spiritual education is the true education.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: The world education is necessary.
0: ఇది వద్దని చెప్పకూడదు.
1: You should not say no.
0: దానితో పాటు
1: along with that
0: దీన్ని కూడా చేయాల్సింది.
1: You should do this also.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: To eat food
0: is ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: That is main.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: That is important item.
0: అయితే దాంట్లోకి పులుసు రసము పచ్చడి పెరుగు ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉంటూ ఉండాలి కదా కొన్ని కలుపుకోవటానికి రుచికి.
1: Along with the rice you need పులుసు సాంబార్ రసం to mix and eat.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆల్ లాక్ టు యువర్ టేస్ట్.
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: అడ్జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ లైక్ ఇట్.
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ డిజైర్.
0: ఈ విధంగా వాంఛన చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యూ పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్.
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యూ విత్డ్రా ద మైండ్.
0: అప్పుడే ఓవర్ మైండ్.
1: దట్ ఈస్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మౌండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్
0: మౌండ్ ముందు మనం తెలుసుకోవాలి.
1: వీల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్.
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యూ అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: స్పిరిచువల్ పాత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపులంగా విభజించి చెప్పే నిమిత్తమే ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: ఓన్లీ టు టీచ్ యూ క్లియర్లీ the spiritual part, the summer classes are held.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాసురూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: The world education you will have in your daily routine.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: But this is chief one.
0: నదీనాం సాగరో గతిహి. నదులు అనేక నదులుగా ఉంటుంది, అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names, they flow in different
0: directions.
1: But ocean is one.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: Therefore, physics, botany, zoology, English, they are like rivers.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి.
1: Ultimately, they should unify with that ocean, the spiritual knowledge.
0: అదే unity in diversity.
1: That is unity in diversity.
0: మీరందరు చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many.
1: Beings are many.
0: But breath is one.
1: But breath is one.
0: చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటుండదు అందరికీ.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతికని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this
0: దైవచింతన చేస్తూ
1: thinking of the Lord
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల నీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an ideal
0: to the world. సెల్ఫ్లెస్ జీవితాన్ని గడపాలి.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్లెస్ చేయడానికి వీలే కాదు.
1: టు లీడ్ సెల్ఫ్లెస్ లైఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ది ఓన్లీ వే.

0: things that are beautiful, things that bring fame, can be only impermanent, but the only permanent thing is truth.
1: Rajya bhogamulennu ravachu povachu shashvitamainadi satyamokate.
0: You can have the pelf and power of kingdoms, but that which is permanent is only truth.
1: Bratalu bandhu ravachu povachu.
0: Relations and brothers may come and go.
1: శాశ్వతమైనది సత్యం ఒకటే.
0: ది ఓన్లీ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్ ఇస్ ట్రూత్.
1: లోకమందు అధికార భోగము రావచ్చు పోవచ్చు.
0: ఇన్ ద వరల్డ్ స్టేటస్ అండ్ పవర్ మే కమ్ అండ్ గో.
1: శాశ్వతమైనది సత్యం ఒకటే.
0: ది ఓన్లీ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్ ఇస్ ట్రూత్.
1: సరస సన్మార్గ తత్వంబు తెలియజెప్పి.
0: ద ఈజీ పాత్ టు గుడ్ కండక్ట్ అండ్ రైచియస్నెస్.
1: అమృతంబు అది ఏ సకల సౌభాగ్యమందు.
0: ద పాత్ ఆఫ్ రైచియస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ బ్రింగ్స్ ప్రాస్పెరిటీ అండ్ ఆస్పీషియస్నెస్.

0: సత్యమందు.
1: The greatest prosperity in the world is only truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు,
1: today,
0: స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క గుణగణములను ప్రకటించి ప్రచారం చేసి ఆనందించగోరే ఈ యొక్క 19వ తేదీ ప్రారంభించాము.
1: The 19th of November is set apart to look into all the matters relating to women and disseminate what is good.
0: స్త్రీలలో అనేక విధములైనటువంటి యొక్క సత్య సంస్కృతులు ఉన్నవి.
1: In women there is virtue and there is good and truth.
0: భూమి ఒక్కటే.
1: The world is only one.
0: కాని ఎట్టి విత్తనం నాటుదమో అట్టి మొక్కలే అభివృద్ధి అవుతాయి.
1: The seeds that we sow, we get only plants of those seeds.
0: అదే విధముగానే తల్లి యొక్క గర్భము భూదేవితో సమానం.
1: The woman's womb is synonymous with the earth.
0: ఇందులో ఎట్టి సంకల్పములనేటువంటి యొక్క విత్తనం మనం నాటుకుందమో అట్టి ఫలములే మనం అందుకునేటప్పుడు సిద్ధంగా ఉంటాం.
1: What is the idea that we conceive in ourselves, that it is that comes forth from the womb.
0: మామిడి విత్తనము నాటి చేదు ఫలమును పొందలేము.
1: We cannot sow mango seeds and get some other type of fruit.
0: వేప విత్తనము నాటి మధురమైనటువంటి మామిడి ఫలమును పొందలేము.
1: We cannot sow the seeds of a neem tree and ask for sweet fruits.
0: కనుకనే తల్లి గర్భము నిరంతరము సత్య సంకల్పముల చేత సత్య భావముల చేత సత్య కార్యముల చేత నింపుకోవాలి.
1: సో ద మదర్స్ వూమ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ డీడ్స్.
0: అప్పుడే మనకు సత్పుత్రులు, సదాచార సంపన్నులు, సద్గుణవంతులైనటువంటి బిడ్డలు కలుగుతారు.
1: ఇట్స్ ఓన్లీ దెన్ వి గెట్ వర్చ్యువస్ అండ్ గుడ్ కండక్ట్ ఫ్రమ్ చిల్డ్రన్ హు ఆర్ బోర్న్.
0: కానీ ఈనాడు దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు కలిగినటువంటి బిడ్డలు అభివృద్ధి అవుతున్నారనగా దీనికి మూల కారణము తల్లి యొక్క సంకల్పం లేని కారణం.
1: The ideas of the mother are responsible for the children who are either good or bad, and today there are children who are full of bad thoughts and wicked inclinations. So the mother's womb should be full of good thoughts, good words and good deeds.
0: అప్పుడే మనకు సత్పుత్రులు, సదాచార సంపన్నులు

0: bad. And today there are children who are full of bad thoughts and wicked inclinations.
1: పూర్వము ఆర్యాంబాని గొప్ప గుణవంతురాలు ఉండేటువంటి ఆర్యాంబ.
0: Earlier, Aryamayi was a very good woman.
1: ఆమె కేరళ దేశం లోపల కాలడి అనేటువంటి దీంట్లో ఉండేది. కేరళ దేశం కాలడి.
0: She was in Kaladi in Kerala. She was born there.
1: ఆమె నిరంతరం కూడాను దైవచింతనే చేస్తూ దైవ కార్యములు ఎందే నిమగ్నులై ఉండేటువంటి వారు.
0: She was always thinking of God and doing the actions relating God's word.
1: దీని తత్ఫలితంగా ఆమె పవిత్రమైన గర్భమునందు జగద్గురువైన శంకరాచార్యులు వారు జన్మించారు.
0: As a consequence and of a good idea, Shankaracharya was born to her.
1: శంకరాచార్యుడు ఇంతటి గొప్ప మహాగురువు కావడానికి కారణము తల్లి యొక్క సంకల్పంలే దీనికి మూల కారణం.
0: For Shankaracharya to become a great guru, the mother's ideas were the cause for it.
1: వివేకానంద కాని రామకృష్ణ పరమహంస కాని వీరందరూ కూడాను ఈ తల్లి యొక్క సంకల్పం చేతనే వీరు ఇంతటి గొప్పవారుగా తయారయ్యారు.
0: Either Ramakrishna or Vivekananda are what they are because of the ideas of their mother.
1: పుత్రీ దేవి మీకు తెలిసినటువంటిదే. ఆమె నిరంతరం కూడాను దైవ చింతన లోపల కాలం గడుపుతూ వచ్చేటువంటిది.
0: You all know Puttali Devi. She was all the time thinking of God.
1: ఆమె ఒక వ్రతమును నిరంతరము ఆచరిస్తూ ఆ వ్రతం పూర్తి అయినప్పటికి కోకిల గానం కాడాలి.
0: She was undertaking a vow, and after the finishing of the vow, she waited for the cuckoo to sing.
1: ఆ యొక్క కూతలు వినక తాను ఏమాత్రము భుజించేటువంటిది కాదు.
0: Till she heard the singing of the cuckoo, she would never partake of food.
1: కానీ ఎంతసేపు అయినప్పటికీ తల్లి భుజించక ఆ విధంగా ఉండటము కుమారుడు చూడలేకపోయాడు.
0: So the son could not bear the mother keeping fast till she heard the cuckoo sing.
1: Kani aa pillavade inti velukuku velli kokila koochinattuga koosi amma kokila koosindi inka meer bhujinchavachunu ani prarthinchadu.
0: So the son went inside and imitated the singing of the cuckoo, went to the mother and said, mother, you can now partake of food.
1: Appudu talliki chaala dukham kaligindi.
0: Then the mother felt very sad.
1: నా గర్భములో ఇలాంటి అసత్యవాది ఆ జన్మించటము.
0: You have born in my womb. Have you become a person who tells
1: lies? నేను ఏ పాపం చేశాను?
0: Oh God, what sin have I committed?
1: కనుక నాకు ఇలాంటి పుత్రుడు కలగడానికి నా పాపమును పరిహారం చేయమని.
0: So to have given birth to such a boy, please God forgive my sins.
1: చాలా విలపించింది.
0: She felt very sad and cried.
1: ఈ విలాపము చూచి కుమారుడు దుఃఖించి నా తల్లికి నేను ఇంత శ్రమ ఇచ్చింది కదా అని విచారించాడు.
0: Seeing the state of his mother, the sad state of his mother, the son felt very sad that he had given so much trouble to her.
1: అప్పటి నుంచి నేను ఇకపైన అసత్యమే ఆడను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు కుమారుడు.
0: Then from then onwards he promised himself that he would never tell a lie.
1: ఆనాటి నుంచి సత్యము తప్ప అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
0: ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ హీ స్పోక్ ఓన్లీ ద ట్రూత్ అండ్ ట్రూత్ అలోన్.
1: కనుకనే తల్లుల యొక్క శిక్షలు కూడా కుమారులకు అత్యవసరము.
0: సో ద ట్రైనింగ్ ఫ్రమ్ ద మదర్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: తప్పులు చేసినప్పుడు తల్లి శిక్షించి అతన్ని మందలించి సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
0: ద మదర్ షుడ్ ట్రై వెరీ హార్డ్ టు కరెక్ట్ ద సన్ వెన్ హీ కమిట్స్ ఎ మిస్టేక్.
1: తప్పులు చేశాడు కదా అని పిల్లవాడిని క్షమించకూడదు.
0: She should not forgive the son for having committed an error.
1: కనుకని తప్పుకు తగినటువంటి శిక్ష మంచికి తగినటువంటి ఫలితమును తల్లి యొక్క చేతుల యందే ఉంటున్నది.
0: To punish if he has done wrong and to reward him if he has done good is the task of the mother.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తల్లి సంకల్పాలను అనుసరించి ముందు మంచి చెడ్డలుగా మారుతున్నారు.
0: It's because of the ideas and the will of the mother, the son changes either for the good or the bad.
1: Oka chinna aadarshamu.
0: One small example.
1: Puramu Rangoon yuddham aina tarvata,
0: after the Rangoon war,
1: andarni kolpoyi talli oka kumarudu edo oka vidhanga Madras cheraru.
0: One mother and son, after everything was lost, reached Madras.

0: కాని వారికి ఉండడానికి ఇల్లు కాని తినడానికి తిండి కాని ఎక్కడ లభించలేదు.
1: They had no shelter over their heads, no food to eat.
0: తల్లి ఇంటింటికి పోయి బిచ్చం తేవటము, కుమారునికి కొంత పెట్టడము, తాను కొంచెం భుజించటము.
1: The mother would go asking for alms house to house, give most of it to her son and partake of a little to herself.
0: ఒక్కొక్క దినము ఈ యొక్క ఆహారం చికెన్ దినము కుమారుడికి మాత్రమే పెట్టి తాను పస్తుపడేటువంటిది.
1: One day when she did not get much food, she gave everything to her child and she fasted.
0: ఈ విధంగా కుమారుడి యొక్క సుక్షేమం నిమిత్తమై తల్లి అనేక బాధలు పడుతూ వచ్చింది.
1: For the sake of the well-being of her son, she put herself to a lot of difficulties.
0: తల్లి దినదినమునప్పుడును క్షీణించిపోతూ వచ్చింది.
1: The mother got emaciated day to day.
0: కుమారుడు చెప్పాడు.
1: Then the son said,
0: తల్లి నీవు భుజించుక నాకు మాత్రమే వడ్డిస్తున్నావు.
1: Why you are not eating and you are giving to me the food alone?
0: సరికాదు అని.
1: This is not correct.
0: ఎంతనో ప్రార్థించాడు.
1: He prayed to the mother.
0: రేపటి నుంచి నేనే బిచ్చానికి పోతానన్నాడు.
1: So because you do not take the food, mother, I will go myself tomorrow and ask for alms.
0: కుమారుడు బిచ్చవెచ్చటము తల్లి కన్నా చూడలేదు.
1: The mother could not stand the child going and asking for food.
0: అట్టి మదర్ యొక్క హృదయము కరిగిపోయింది.
1: So the mother's heart melted.
0: నాయనా నీవు పోనక్కర్లేదు, నేనే దీన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తాను.
1: Dear son, you need not go. I will go myself and try.
0: నీవు బిచ్చవెచ్చటము నేను సహించలేను, భరించలేను.
1: I just cannot see you going and asking for alms.
0: ఒకనాడు చాలా బలహీనమైపోయింది.
1: She became very weak one day.
0: కుమారుడు భిక్షానికి వెళ్ళాడు.
1: The son went for alms.
0: ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు.
1: He went to a big officer's house.
0: ఆ ఆఫీసర్ వరండాలో ఈజీ చైర్ పైన కూర్చున్నాడు, పేపర్ చదువుతున్నాడు.
1: The officer was sitting on the veranda on an easy chair.
0: అయ్యా నాకు ఆకలి, ఆకలి, ఆకలి అని రోదు పట్టాడు.
1: And the son cried out, "Oh sir, we are hungry, we are hungry."
0: అప్పుడు ఈ ఆఫీసరు, నాయన కూర్చో ఇక్కడ, నేను తెస్తాను ఒక ఆకులు, నీవు భుజించిపోమన్నారు.
1: Then the officer said, "Dear one, sit here, I will bring the food."
0: అప్పుడు ఆ బిడ్డ చెప్పాడు, "లేదు లేదు, నేను ఈ అన్నాన్ని నా ఇంటికి తీసుకుని పోవాలి."
1: No, no, I have to take this food to the house.
0: అప్పుడు ఆఫీసర్ అనుకున్నాడు, "అరే వీరికి ఆకలేమి లేదు, నిజంగా ఆకలే ఉంటుంటే దీన్ని తీసుకుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి?"
1: Oh, you surely are not hungry, were you? So you would have eaten this here and not taken it to your house.
0: ఈ మాటలు చెప్తూ ఉండగానే పిల్లవాడికి తల తిరిగింది, పడిపోయాడు.
1: As soon as he heard his harsh words, the boy felt giddy and fell down.
0: పడిపోయి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: And then he was talking something as he fell down.
0: ఈ ఆఫీసరు తన చెవిని తన యొక్క నోటి దగ్గర పెట్టి విన్నాడు ఏమి చెప్తున్నాడు అని.
1: Then the officer came close to him and tried to hear what he was saying.
0: Ayya adhikari modaru na talliki.
1: Oh officer, first it is for my mother,
0: tarvada nen tintanu,
1: and it's afterwards my son.
0: Ani swaram raanatvanti dintu deeninga cheptunnadu.
1: Even when the voice was very faint, he was
0: modalu ammaku ammaku ammaku,
1: first it is for my mother, my mother, my mother,
0: ammaku ammaku ani cheptu pranam vichadu.
1: And saying so, he died.
0: Anaga alanti kumarudu ee naadu ekkadaina kanipistara?
1: Such type of sons, can we see them today?
0: Talli aakala nimittamai kumarudu tana pranaanni kuda arpitam chesadu.
1: For the sake of the hunger of his mother, the son was prepared to give up his life.
0: Alanti prachinapu yokka samskrutulu ee naadu abhivruddhi parchali.
1: The traditions of the olden times, we have got to resurrect them today.
0: Atti tallulu kaani అట్టి కుమారులు కాని ఈనాడెక్కడ కూడా లభించటం లేదు.
1: We cannot see such a type of mother or such a son today.
0: ఇది కలి ప్రభావమే కాకుండా విద్యా ప్రభావం కూడా దీనికి కొంచెం తోడుగా వస్తుంది.
1: It is not only because of the Kali age, but because of the educational system today.
0: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటి చదువులే.
1: Today's education seems to be only for a livelihood.
0: సమాజము, కుటుంబము, దేశము యొక్క క్షేమాన్ని హృదయంలో ఏమాత్రమూ సంకల్పించటం లేదు.
1: They do not have the feelings in the heart for the nation, for the world and for their own country.
0: మొట్టమొదట తన కుటుంబ క్షేమాన్ని దృష్టి ఎందుంచుకోవాలి.
1: First you must think of the welfare of the family.
0: కానీ అట్టి దృష్టియే ఎందుకు కనిపించటం లేదు.
1: బట్ టుడే వి కెనాట్ సీ సచ్ టైప్ ఆఫ్ థాట్స్.
0: ఒకానొక సమయం లోపల
1: వన్స్
0: తల్లి చాలా శిక్షించి బిడ్డలను పోషిస్తూ వచ్చేటువంటిది.
1: వన్ మదర్ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ విచ్ ఇస్ విత్ హర్ చిల్డ్రన్ అండ్ దట్స్ ద వే షీ వాజ్ బ్రింగింగ్ దెమ్ అప్.
0: ఆమె దగ్గర యథా రాజా తదా ప్రజా అని, యథా అధికారి అదా సేవకురు అని.
1: So how is the one who rules, so is the subject. That's what
0: అట్టి పవిత్రమైన హృదయం గల తల్లి దగ్గర పవిత్రమైనటువంటి ఒక సేవకురాలే చేరింది.
1: So to that mother who was very pure in heart came a person, was a worker.
0: ఆమె పేరు రంభ.
1: A worker came, her name was Rambha.
0: అట్టి ఆ రంభ సేవకురాలైనటువంటి ఆమె పిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుతూ వచ్చేటువంటి.
1: సో దట్ రంభ హు వాజ్ సర్వింగ్ లుక్డ్ ఆఫ్టర్ ది చిల్డ్రన్ విత్ లవ్ అండ్ కేర్.
0: ఒక దినము
1: వన్ డే
0: గాంధీ పరిగెత్తి వచ్చాడు.
1: గాంధీ కేమ్ రన్నింగ్.
0: రంభ రంభ నాకు చాలా భయంగా ఉంటుండది అన్నాడు.
1: రంభ ఐఎమ్ వెరీ అఫ్రేడ్.
0: అప్పుడు ఆమె దగ్గరికి పిలిచి, నాయన నీకెందుకు భయము?
1: Oh, she called him to her and then said, child, why
0: are you afraid? Sarvana chakudainu Ramachandra undaga neevenduku bhayapadtavu?
1: Why are you afraid when God, the all protected, is with us?
0: Kanukane neevu eppudu bhayam vastundo appudu ram ram ram ram ani ramanamane smarinchamani cheppindi.
1: So whenever you're afraid, my child, recite the name ram ram ram.
0: Ee ramanamani kadapatti pranam vidicheyanta varaku kudanu Gandhi smaristu vachadu.
1: The same name of Rama Gandhi started chanting till the end of his life.
0: Kanuka ee naadu atti sevakulu ekkadaina manaku labhistara?
1: Can we see such type of workers or servants today?
0: Aa naadu atti tallulu atti sevakrannu abhiruddhiga undatam chetane pillalu sadgunavantulaipoyi sadaacharavantulaipoyi sanmargamlo nadchukuntu vacharu.
1: It's because there were such mothers, such those who served, that women were very virtuous and they prospered.
0: Inka meeku telusunu Ishwar Chandra Daya Sagar,
1: you know Vidyas Chandra Daya Sagar, Vidya Sagar,
0: aina chaala beeda vaadu.
1: He was a very poor man.
0: Talli kudanu ekka shakti leenatundi.
1: The mother also did not have much to give.
0: Kaani taanu edho vidhanga koncham sampadinchi బిడ్డకు పెట్టేది తాను మిగిలితే తినేటువంటిది.
1: Somehow she should get something for her son and the remaining part she would take it.
0: ఆ విధంగా కాలం గడుపుతూ పిల్లవాడిని పోషిస్తూ వచ్చింది, చదివిస్తూ వచ్చింది.
1: She spent her time this way. She started to take care of her son and educate.
0: ఆ తల్లి హృదయం లోపల పవిత్రమైన భావాలు ప్రవేశించాయి.
1: In the mother's heart there were pure thoughts.
0: నా జీవితం నాకు అక్కర్లేదు, నా కుమారుడు శాంతి జీవితంగా పవిత్రమైనటువంటి జీవితంగా గడపాలని ఆశించింది.
1: ఐఎమ్ నాట్ సో యాంగ్షియస్ అబౌట్ మై లైఫ్, ఐ విష్ మై సన్ టు లివ్ వర్చ్యువస్లీ అండ్ హ్యాపీలీ.
0: రాత్రి పూట కలకత్తా లోపల స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి పిల్లవాడు చదివేటువంటి వాడు.
1: ఇన్ కల్కత్తా డ్యూరింగ్ నైట్స్ ఇన్ ద స్ట్రీట్ లైట్స్ దిస్ చైల్డ్ వుడ్ గో అండ్ స్టడీ.
0: ఆ విధంగా చదివి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: He studied in that fashion and became an eminent man.
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు.
1: He studied post graduate.
0: ఇది అయిపోయేటప్పటికి ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు.
1: And after he finished it, he tried for a job.
0: ఉద్యోగం లభించింది.
1: He got a job.
0: ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఆనాడు చాలా తక్కువ జీతములు.
1: He used to do the job and in those days the pay was very less.
0: ఆ తక్కువ జీవితంతోనే తల్లిని తాను పోషించుకోబడుతుండేటువంటి వాడు.
1: Within that small emolument, he used to take care of his mother and himself.
0: ఒకనాడు తల్లి ఎక్కడో తిరునాళ్ళకు పోవాలని ఊరి వారందరూ కూడా కలకత్తాలో తిరునాళ్ళకు పోతున్నారు.
1: సో ద మదర్ డిజైర్డ్ దట్ షీ షుడ్ గో ఫర్ సమ్ మేలా బికాజ్ ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్.
0: తల్లి కూడా పాత చీర కట్టుకుని ఆమె కూడా తిరునాళ్ళకు దేవుని దర్శనం కోసం పోయింది.
1: సో ద మదర్ హ్యాడ్ టు వేర్ ఎ సార్ట్ ఆఫ్ అన్ ఓల్డ్ సారీ అండ్ షీ జాయిన్ ద పీపుల్ వర్ గోయింగ్ ఆన్ ద పిల్గ్రిమేజ్.
0: అప్పుడు ఈ దృశ్యాన్ని చూచాడు.
1: షీ సా ద సైట్.
0: తల్లి చూచి, అమ్మా నీవు ఈ విధమైనటువంటి దుస్తులతో తిరునాళ్ళకు పోవటం నాకు చాలా కష్టంగా ఉంది.
1: మదర్ యూ గోయింగ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సారీ, ఐ డు నాట్ లైక్ ఇట్, ఐ ఫీల్ బ్యాడ్.
0: నువ్వు సరైనటువంటి దుస్తులు నీవు తీసుకో.
1: ప్లీజ్ వేర్ ద ప్రాపర్ క్లోత్స్.
0: నా జీవితం అంతా కూడా నీకే అర్పితం చేస్తాను.
1: ఐ షల్ ఆఫర్ మై హోల్ లైఫ్ టు యూ
0: అని ఆయన సాయంకాలం వెళ్ళాడు, మంచి చీరలు తీసుకుని వచ్చాడు.
1: సో దట్ వెరీ ఈవినింగ్ హీ వెంట్ అండ్ బాట్ ఎ నైస్ సారీ.
0: మరి ఒక దినం సాయంకాలం వెన్నెలలో కూర్చొని ఇద్దరు సంభాషణ చేస్తున్నారు.
1: One day in the evening, both mother and son were talking to each other.
0: అమ్మా, నీ అభిష్టమేమొ తెలిపితే తప్పక నేను దాన్ని నెరవేరుస్తాను, నా శక్తి కొలది అన్నాడు.
1: Mother, if you tell me your desire, I shall try to fulfill it to the best of my effort.
0: నాయనా, నాకు ఒక కోరిక ఉన్నది అన్నది.
1: Child, I have one desire.
0: ఏమిటి ఆ కోరిక?
1: What is that?
0: మన విలేజ్ ప్రజలంతా కూడాను నీరు లేకుండా చాలా దూరం వెళ్లి ఆ నీరుని తెచ్చుకుని తాగుతున్నారు. వారు పడేటువంటి అవస్థను నేను చూడలేకుండా ఉన్నాను.
1: The people of this village go a long way to fetch water. There isn't water in this village. I cannot bear to see them suffering. So
0: kana manaku oka palle lopala oka baavini travinchatamo neeku bore well veyatamo nivu chesthe na chaala santosham annadu.
1: If you can please get a bore well board and a well, I shall be so happy.
0: Ee pillavaadu bore well vesadu.
1: This boy got a bore well jug.
0: Chakkani neeru vachi prajalakantarki daahana teechadu.
1: Clear water came out of it and all the people there were so satisfied.
0: అప్పుడు తల్లి చెప్పింది, నాయన నాకు చాలా ఆనందంగా ఉంటుండాలి.
1: And then the mother said, son, I'm so happy.
0: దాహమే ప్రధానమైనటువంటిది.
1: So the thirst
0: మీరే ప్రాణ సమానము.
1: Thirst has been quenched and that is what is so
0: అది నీరును ఈ ప్రజలకు అందించడము నాకెంతో ఆనందంగా ఉంటుండాలి. నీవు నా కుమారుడు పుట్టినందుకు ఈ సత్కార్యం చాలా గొప్పదిగా ఉంటుండాలి.
1: I'm so happy that you have quenched the thirst of these people and you have done such a good deed as
0: well. మరి ఒక దినము ఇది పాత చీర కుట్టుకుంటూ కూర్చొని ఉండినది తల్లి.
1: One day she was wearing an old saree stitched all over.
0: కుమారుడు ఆఫీస్ నుంచి వచ్చాడు 5 గంటలకు.
1: The son came at 8 o'clock from the office.
0: అమ్మా, నీకు ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అని ప్రశ్నించాడు.
1: Mother, don't you have any other?
0: నాయనా, నాకు మరొకటి చిన్న కోరిక ఉంటుండాలి.
1: Son, I have a small desire.
0: మన గ్రామంలోని చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవడానికని ఇంకో గ్రామానికి వెళ్లి చాలా శ్రమపడి నడుచుకుని వస్తున్నారు.
1: Children from our village go to other villages. They take so much of trouble for going there to the school.
0: ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోతున్నాను.
1: I am unable to see that sight.
0: కనుక మన గ్రామంలోనే ఒక చిన్న బడిని నిర్మించు అన్నది.
1: Could you please build a small school in our village?
0: సరే, తనకు వచ్చేటువంటి జీతంలోనే చాలా వరకు తాను మిగిలించుకుని ధనమును ఏమాత్రమో దుర్వినియోగం చేయకుండా పోషించుకుంటూ వచ్చాడు.
1: So with a small pay that he was getting, he tried to set up for something and got a school built in the village.
0: చిన్న స్కూల్ కట్టించాడు.
1: A small school was built.
0: ఆ స్కూల్ లోపల పిల్లలందరూ చాలా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆనందంగా కాలం గడుపుతూ వచ్చారు.
1: So the children in that village would sing and dance and were very happy.
0: ఈ దృశ్యాన్ని తల్లి కూడా చూచింది.
1: And the mother saw this sight.
0: నాయన, ఇది మరొక ఉపకారం. నాకు కాదు, మన గ్రామానికి కాదు, ఈ దేశానికి ఒక విధమైన ఆదర్శంగా కనిపిస్తుండాలి.
1: This has become an illustrious example for the whole nation.
0: కనుక నువ్వు చాలా ధన్యుడు అయిపోయినావు నాయన, నా గర్భంలో పుట్టినందుకు అని ఆనందించింది.
1: So she became very happy that the son had achieved such a great thing.
0: ఈ విధంగా కాలం గడుపుతూ గడుపుతూ ఉండగా
1: So when they were spending time
0: మరి ఒక దిన ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే చాలా బాధగా ఉండేది తల్లి.
1: When he came back from the office, he saw his mother in a very bad state.
0: అమ్మా, ఎందుకు నిన్న వరకు చాలా ఆనందంగా ఉండినావి, ఈనాడు దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: Mother, till yesterday you were so happy. Why are you now downhearted?
0: నాయన, నీరు అందించావు, స్కూలు కట్టించావు, కానీ ఈ పిల్లలు సరైనటువంటి స్థితిలో లేక అనారోగ్యవంతులైపోయి చాలా కష్టపడుతున్నారు.
1: You got a well dug, you got a school built, but I see the children over here are not healthy.
0: కనుక వీరికి ఏదైనా ఒక విధమైన వైద్యశాలను నిర్మించమని చెప్పింది.
1: So if we could get some kind of a hospital built, it would be very
0: good. చిన్నది ఒక వైద్యాలయం కట్టించారు.
1: He built a very small hospital.
0: ఇది ఒక డాక్టరు ఒక నర్సు ఉండేటట్టుగా పెట్టాడు.
1: There was only one doctor and one nurse.
0: ఈ విధంగా చేసినప్పుడు తల్లి మరింత ఆనందం అయిపోయింది.
1: And the mother, when he did this, could not contain her joy.
0: ఇది ఎందుకోసం మీకు చెప్తున్నానగా, తల్లి యొక్క సంకల్పాలు ఉత్తమమైన సంకల్పాలుగా ఉంటుంటాయి.
1: Why I am telling you this is because the mother has got pure thought.
0: ఆ సంకల్పాలు మనము పరిపూర్ణం గావించుకునే నిమిత్తమై మనం ఆమె గర్భంలో పుట్టామని సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి మనం.
1: We have got to fulfill the pure thoughts of the mother and tell ourselves that we have been born for that.
0: తల్లి గర్భం నుండి పుట్టి తల్లి గర్భమునకే కొన్ని దుఃఖము కల్పించేటువంటి ఆటలు మనం ఆడకూడదు.
1: We should not do acts having been born to a pure mother.
0: ఇది ఏ రకంగా ఈ దేహం యొక్క సంబంధమైనటువంటి దీంతో చక్కగా జరిగింది.
1: సో దాట్ విచ్ వాజ్ రిలేటెడ్ టు దిస్ బాడీ, వెల్ థింగ్స్ హ్యాపెన్ వెరీ వెల్.
0: నేను పైన భోంచేస్తూ ఉండినాను.
1: ఐ వాజ్ ఈటింగ్ అప్ స్టేర్స్.
0: అప్పుడు గృహం అమ్మాయి పైకి వచ్చింది.
1: గృహం
0: అమ్మాయి దేహం యొక్క తల్లి.
1: గృహం అమ్మాయి కేమ్ అప్ స్టేర్స్. షీ వాజ్ ద మదర్ టు దిస్ బాడీ.
0: ఏమి ఈనాడు పైకి వచ్చావమ్మా అన్నాను.
1: వై హ్యావ్ యు కమ్ అప్ మదర్? ఐ
0: సే భోంచేయండి భోంచేయండి, తర్వాత నేను చెప్తాను.
1: యు ఈట్ దెన్ ఆఫ్టర్ వర్డ్స్ ఐ విల్ సే, షీ సెడ్.
0: భోజనం అయిన తర్వాత,
1: ఆఫ్టర్ ఫినిషింగ్ మై ఫుడ్,
0: స్వామి మన పల్లె చాలా కుగ్రామం.
1: Our village is a very very small one.
0: ikkada vaidyame lekunda chaala baadha padutunnaru.
1: There is absolutely no medical facilities here.
0: Sanula chantipidini ettukoni bukkapattanam parigettunnaru.
1: And because of that many people go to bukkapattanam.
0: Vaadu nadachaleka kruchoni aneka samala padutunnaru.
1: They cannot walk the distance, though they sit and they suffer a lot.
0: Appudu nenu cheppanu.
1: Then I said,
0: లేదు ఈ గ్రామంలో నేను ఒక హాస్పిటల్ కట్టిస్తానన్నాను.
1: I said, in this village I'll get a hospital built.
0: అప్పుడు మొట్టమొదట చిన్నది కట్టించాను.
1: So in the beginning a small hospital was built.
0: తరువాత ఒక దినము పైకి వచ్చింది ఆమె.
1: Then a bigger hospital became.
0: స్వామి మీరు ఏమి అనుకోకూడదు, నాకు రెండవ కోరిక ఒకటి ఉండాలి, మీరు తీర్చాలని.
1: Then she said, Swami, don't think otherwise. I've got a second desire.
0: మీకు కోరికలు వచ్చాయా అని నేను మందలించాను.
1: Then I became a little strict and I asked, why you got another kid?
0: ni vela mandi vastunte vaari korukulanta teerustunnave, naa koruku matram enduku teerchakoddu?
1: So many hundreds and thousands are coming to you, you're fulfilling their desires, why can't you?
0: Yemi nee koruka annanu,
1: why can't you fulfill my desire, what is yours? I asked.
0: Appudu aame cheppindi.
1: Then she said,
0: mana gramamlo ekkada chusina kaani neeru lekunda anta endi pothunnayi.
1: In our village there's absolutely no water, everything is getting dried up.
0: ఏం కావాలన్నాను.
1: What do you want? I
0: మన గ్రామంలో ఒక చిన్న బావిని త్రవ్వించండి.
1: In our village please get a well dug.
0: చిన్న బావిని త్రవ్వించాము.
1: Then I got a well dug.
0: మన మందిరంలోనే త్రవ్వించాను.
1: It was right in our
0: గ్రామం. జనం అంతా కూడాను ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు.
1: The people of the village, all of them would come to this village and take water.
0: అప్పుడు ఆమె చేరి మూడో దినం వచ్చి, స్వామి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను అని.
1: Then she came the third time and said, Swami, I am very very
0: kali marokkati matram nalo untundadi,
1: but there is still one desire.
0: Ee korikalaku oka adupe ledu.
1: For desires there is absolutely no end.
0: Karaku mana chinna chinna pillalandaru kudanu chadukovatanikani bukkapattanam velutunnaru.
1: All the little children are going to bukkapattanam to study.
0: Vaadu nadachadaniki shakti lekunte paristhiti techukuntunnadu.
1: They do not have the strength even to walk.
0: Kanuka mana school lo oka chinna pillalikanta kudanu oka school kattinchandi anindi.
1: So please get a school built in this village.
0: Kattinchanu.
1: I got it built.
0: Appudu chaala santoshinchindi.
1: Then she felt very happy.
0: Inka naaku chaalu swami ee korikalu anindi.
1: Then she said, enough swami, all my desires are fulfilled.
0: Anaga aanadu chinna స్కూలే కట్టించినప్పుడు ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది.
1: సో దాట్ లిటిల్ స్కూల్ నౌ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా మారిపోతుంటది.
1: ఇట్ హస్ బికమ్ ఎ బిగ్ యూనివర్సిటీ, ఎ స్మాల్ సీడ్ కెన్ బికమ్ ఎ బిగ్ ట్రీ.
0: పూర్వమంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది.
1: ఎర్లియర్ దిస్ ఎ స్మాల్ హాస్పిటల్,
0: హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది.
1: That small hospital has become the super speciality today.
0: Anadu edo chinna borewell oka chinna baavino vesi neeru ippistunnatundi vaanni ee naadu mana jillaku antakunu pipes veyinchi chakkani neeru andincharu.
1: In those days when only a borewell and a well was there, today I have been able to supply them.
0: Kanukane talli sankalpamulu uttamainappudu kumaru yokka sankalpam kuda uttanga untuntayi.
1: So the thoughts and the deeds of the son are due to the
0: dai tegalatundi shakti samarthyamulu kudunu chekuchukuntai.
1: So he gets the strength and the power to do
0: this. Bharat desham yokka pavitrata evaru kudunu sariga gurtinchaleru.
1: Nobody has been able to understand the power and the purity of the mother.
0: Kani satsankalpamulu manavuni yendu kariginappudu adi tappaga pavitramainti abhirudhiki vastundi.
1: So we ask for wealth and for power.
0: Adi chaala balahinata.
1: That's weakness, mental weakness.
0: Manchi cheyalani neevu sankalpinchukunte tappaga adi jarigipothundi.
1: If you resolve to do something good, always
0: nee sankalpa balame deeniki tegalatundi shakti nandistundi.
1: The power of your thoughts will give you the strength.
0: Okara kutana lopala Sachi Devi chaitanya teeskoni padi.
1: So one day Sachi Devi took Chaitanya
0: అప్పుడు పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళాడు.
1: సో దే బిల్ట్ ఎ వెరీ ప్యూర్.
0: అప్పుడు చూచాడు.
1: హి సో
0: ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంకు వెళ్ళాడు.
1: వేర్ హావ్ వి గోన్? ఐ హావ్ గోన్ టు ద టెంపుల్.
0: చైతన్యమూర్తిని దర్శించాడు.
1: హి సో చైతన్యమూర్తి.
0: దర్శించి, స్వామి నాకు ఏమీ అక్కర్లేదు.
1: హి సో హిమ్ అండ్ ఐ సెడ్ స్వామి ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: నీవు జగత్ పాలకుడు.
1: యు ఆర్ ద వన్ హూ రిడీమ్ ఎవరీ
0: లోక పాలకుడు.
1: యు విల్ రిడీమ్ ఎవ్రీబడీ.
0: ప్రాణనాథుడు.
1: యు ఆర్ ఎ గ్రేట్ వన్.
0: జీవనాథుడు.
1: యు గివ్ లైఫ్.
0: దేహనాథుడు.
1: అండ్ యు ప్రొటెక్ట్ ద బాడీ.
0: అన్నింటినీ నీవు పోషించగలవు.
1: యు ఆర్ ఏబుల్ టు ఫాస్టర్ ఎవ్రీథింగ్.
0: కానీ నాకు ఈ దేహ వంచ లేదు.
1: బట్ ఐ డో నాట్ హావ్ ద డిజైర్ ఫర్ దిస్ బాడీ.
0: ఆధ్యాత్మికంలో చూస్తే,
1: ఇన్ ద స్పిరిచువల్ లైఫ్,
0: ఐహిక ఆముష్కములంతా కూడా కోరుతుంటారు. ఐహిక ఆముష్కములు కోరుతుంటారు.
1: సో దే గెట్ ఇన్ టు ఎ కైండ్ ఆఫ్ ఎ హైయర్ స్టేట్.
0: నాకు అట్టి ఆశలు లేవు.
1: ఐ డో నాట్ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ డిజైర్.
0: నాకు ఎట్టి కోరికలు లేవు.
1: ఐ డో నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: కానీ
1: బట్
0: నాకు ఒక్క కోరిక కలదు.
1: ఐవ్ గాట్ వన్ డిజైర్.
0: అది ఒక్కటే నాకు అనుగ్రహించమన్నాడు.
1: దట్ ఇస్ ద ఓన్లీ థింగ్ యు కెన్ ఫుల్ఫిల్.
0: చైతన్య, ఈ చైతన్యునికు నిన్ను ప్రేమించేటువంటి శక్తిని మాత్రం ఒక్కటి అనుగ్రహించు. నాకు ఇంకేది అక్కర్లేదు అన్నాడు.
1: చైతన్య, గివ్ మీ ద పవర్ టు లవ్ యూ. దట్స్ ఎనఫ్ ఫర్ మీ.
0: ఎందుకంటే నీవు ప్రేమ స్వరూపుడు.
1: బికాజ్ యు ఆర్ ద వెరీ ఎంబాడీమెంట్.
0: ప్రేమనే మా ప్రాణము.
1: అండ్ లైఫ్
0: ప్రేమనే మా జీవితము.
1: లవ్ ఇస్ ప్రేమ.
0: ప్రేమ ఎందే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ అవర్ వెరీ లైఫ్. అవర్ వెరీ
0: ప్రేమ ఎందే పుట్టి.
1: వి హావ్ బీన్
0: ప్రేమ ఎందే పెరిగి.
1: వి హావ్ బీన్ లివింగ్ ఇన్ లవ్.
0: ప్రేమ నుంచిన ప్రేమ మహిమ.
1: అండ్ వి హావ్ గాట్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుక నిన్ను ప్రేమించేటువంటి ఒక్క ప్రేమను నాకు అందించు చాలు.
1: గివ్ మీ ద లవ్ దట్ ఐ కెన్ లవ్ యు టోటలీ. దట్స్ ఎనఫ్ ఫర్ మీ.
0: ఆ సచీదేవి వచ్చి, ఏమిటి నాయన, నువ్వు బ్రతకాలి కదా, తినాలి కదా, నిలవని నీడ ఉండాలి కదా, నువ్వు ఇదేది వద్దంటున్నావే, కారణం ఏమిటి అని.
1: Oh, you have got to live, Sachidevi said. You have got to eat and survive. Then why are you behaving like this?
0: Amma, neekinta vayasu vachi kudanu bhagavantuni tattvanni kinchittena kudanu gurtinchukolekapothunnam.
1: Mother, though you have become so old, you are not able to feel
0: bhagavantuni yokka premanu maatrame manam andukunde inga sarvamu andulone cheripothuntadi.
1: If you get the love of God, you get everything, he said.
0: Prema roopamu brahmamu premamayamu.
1: So the whole world is full of God's love.
0: Anta bhagavantuni yokka premane.
1: The whole world is full of God's love.
0: ఈ జగత్తంత కూడాను ప్రేమని.
1: The world is full of love.
0: కనుకనే ఆ ఒక్క ప్రేమ ఉంటుంటే కావాల్సిందంతా సిద్ధిస్తాయి మనకు.
1: If you get that love, it's enough. Everything will come to you.
0: ఈ చిల్లల చిల్లల కోరికలు కోరుకొని
1: do not ask for these small desires.
0: మన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు.
1: Let us not waste our life.
0: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమని.
1: In everybody there's the same love.
0: ఆ ప్రేమ చేతనే ఈ జగత్తులో అందరూ జీవించగలుగుతున్నారు.
1: సో బికాస్ ఆఫ్ దట్ లవ్ ఆల్ ఆఫ్ us are able to live.
0: ప్రతి మానవుడు కూడా విశ్వ కుటుంబం లోపల ఒక వ్యక్తిగా రూపొందుతున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ లివింగ్ ఇన్ దిస్ హ్యూజ్ యూనివర్స్.
0: ఆనాడు చైతన్యుడు ఈ కోరికను కోరి వీధి కూడా తిరిగి దైవ చింతన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హావింగ్ ఆస్క్ దిస్ ఫ్రమ్ హిస్ మదర్ బోన్ ఫ్రమ్ హిస్ మదర్ హీ వెంట్ ఫ్రమ్ డోర్ టు డోర్
0: సింగల్ పట్టి కృష్ణ భజన చేస్తూ పోతుంటే దుర్మార్గులు వచ్చి ఆ భజనకు చితికలి కూడా పెరుగుకుని పోయేటువంటి.
1: When he went around doing the bhajan of Krishna, even the wicked ones.
0: ఎక్కడ మంచో అక్కడ చెడ్డ కూడా ఉంటుంటది.
1: Even in the wicked there is good.
0: ఎక్కడ పవిత్రమో అక్కడ అపవిత్రం కూడా చేరుతుంటది.
1: Where there is good there is always.
0: ఎక్కడ జ్యోతియో అక్కడ నీడ కూడా వస్తుంటాయి.
1: Where there is light there is also darkness.
0: మంచి వారికి అన్ని కష్టాలే కలుగుతుంటాయి.
1: So good people will have to face all these difficulties.
0: కాబట్టి ఆ కష్టాలు మన మంచికి అభివృద్ధి పరుస్తాయి.
1: So those sufferings bring us out.
0: అని ఆ విధమైనటువంటి విశ్వాసం చేత, దృఢమైనటువంటి ఒక సంకల్పం చేత తిరిగి అవి పారేశాడు. తన పాట తాను భజన చేస్తూ పోయాడు.
1: So Chaitanya went about singing the bhajans of God having the conviction.
0: క్రమక్రమేణ వీధి భజన చేస్తూ పోతుండగా,
1: when as he was singing along the streets,
0: కొంతమంది తోటి పిల్లలంతా కూడా చేరి,
1: there were other children who joined.
0: తాళాలు చితికలు తీసుకుని వచ్చి వాళ్ళు కూడా భజన చేస్తూ వచ్చారు.
1: They also brought these different type of instruments and started singing along with
0: them. తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని మందలించారు.
1: Then they also scolded the children.
0: కానీ ఆ పిల్లలు ఈ చైతన్య మార్గాన్ని ఏమాత్రం వదలలేదు.
1: But Chaitanya, they did not give up Chaitanya.
0: ఆ పిల్లలంతా కూర్చోబెట్టుకుని చక్కగా బోధ చేసేటువంటి వాడు.
1: He used to keep the children with him and do the bhajan.
0: మంచికి ప్రక్కలు చెడ్డ వస్తుంటది.
1: Where there is good there can always be bad.
0: ప్రపంచంలో మంచి లేకుండా చెడ్డ జరగడానికి వీల్లేదు.
1: In the world without good no bad.
0: చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీల్లేదు.
1: Without bad good cannot happen.
0: మంచి చెడ్డలు రెండుగా పొందియుండు.
1: both together are good and bad.
0: వీటి విడదీయని ఎవ్వరి వశము కాదు.
1: To separate them no body can do.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: Pleasure is not by itself alone good.
0: కష్టము ఫలించినేని సుఖం పడందురు.
1: Without suffering you cannot attain happiness.
0: కనుక మన సుఖమంతా కూడా కష్టమునందే ఉంటుండాలి.
1: So our pleasure is
0: అని ఆ విధంగా ప్రచారం చేస్తూ వెళ్ళాడు.
1: So he went on telling that good is in bad and our happiness also.
0: తల్లి యొక్క ప్రభావము చేతను, తల్లి యొక్క సత్సంకల్పము చేతను ఈ కుమారుడు చాలా సత్పురుషుడిగా మారిపోయాడు.
1: Because of the will of the mother and because of the assurance of the son became a very great
0: being. ఈనాడు లోకములోపల తల్లి యొక్క భావాలు ఉత్తమమైన భావాలుగా పెంచుకోవాలి.
1: So the mother should have pure thoughts within them.
0: సత్యమైన సంకల్పాలుగా తీర్చిదిద్దుకోవాలి.
1: They'll have to will to do the good things.
0: ఉత్తమ ప్రవర్తనలో కూడా మెలగాలి.
1: They've got to go in the right way.
0: అప్పుడే వారికి ఆదర్శవంతమైనటువంటి పుత్రులు కలుగుతారు.
1: It's only then they'll get exemplary sons.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క పుణ్యభూమి, త్యాగభూమి, యోగభూమి.
1: In the ancient days, from the ancient days, India, Bharat has been a place which is full of tyaga, sacrifice and goodness and virtue.
0: Yanta tyagam manaku chestamo,
1: the amount of sacrifice that we do,
0: anta tejamu manayandu utti padutundi,
1: and within us will come the tremendous power.
0: Oka chinna vishayam meeku cheptunnanu,
1: a small thing I'm going
0: to tell you. Naaku kuda tejam untune untundadi.
1: I'm always having that strength within.
0: Kaani kontha mandi 15 dinamal nunchi vachinatunte varu swami మీ తేజం చాలా ప్రకాశిస్తుండదే అన్నారు.
1: అండ్ సమ్ పీపుల్ సే స్వామి ఫర్ ద లాస్ట్ 15 డేస్ యువర్ ఎఫల్జెన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్
0: పిల్లల యొక్క క్షేమాన్ని మనసులో ఉండేటువంటిది.
1: I would have the welfare of people within
0: me always. Health, education, water, వీటిపైన పడి దాన్ని కొంతవరకు వదిలినాను.
1: So for some time when I got myself involved in this water and the school and the other facilities.
0: ఒక నెలకు పూర్వము
1: a month ago
0: నేను కుర్చీలో కూర్చొని
1: when I was sitting in the chair
0: ఏదో చిన్నది ఒక పేపర్ అక్కడ పడి ఉంటే చూస్తూ వచ్చాను.
1: Something reported in the paper was there. I read it.
0: ఆ పేపర్ లో
1: in that paper
0: ఒక తల్లి
1: one mother
0: కుమారుడు ఉన్నాడు
1: and a son.
0: ఏ విధంగా ఉన్నారు? డెడ్ బాడీలతో ఉన్నారు ఇద్దరు.
1: How are they existing?
0: ఆ తల్లి ఆ కుమారుని ఆకలిచింతను భరించుకోలేకపోయింది.
1: She could not bear the hunger of a son.
0: Ammana aakali aakali ani vachadu.
1: He came crying out, mother, I'm hungry.
0: Nayana ippudu ekkada chusina varshalu ostunnayi poyina nelle jarigindi idi.
1: So from then so much of rain is coming.
0: Varshamulu adhikanga kurustu vachayi
1: because there's too much of rain.
0: కనుక ఈమె బిచ్చాని కుడుకు పోవడానికి వ్యవధి
1: లేకపోయింది.
0: నాయన ఈ వర్షం వల్ల నేను బిచ్చము కూడా ఎత్తలేకపోయేస్తున్నాను.
1: సో బికాస్ ఆఫ్ దిస్ ట్రెమెండస్ రెయిన్స్ ఐ కాంట్ గో అవుట్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్.
0: వర్షం నిలిచేటువంటి అవకాశం కనిపించలేదు.
1: డజంట్ సీమ్ యాజ్ ఇఫ్ ద రెయిన్ వుడ్ స్టాప్.
0: కానీ నా కుమారుడికి నేను ఏ రీతిగా అన్నం పెట్టాలి?
1: దెన్ హౌ కెన్ ఐ బ్రింగ్ యూ
0: అని భరించుకోలేకుండా ఎలుకలకు వేస్తారు చూడండి. ఆ మందు తీసుకుంది, నీళ్లలో కలిపింది, చాలా స్ట్రాంగ్ గా ఆ కుమారుడు తాపింది, తాను తాగింది. ఇద్దరు
1: ఐ కెనాట్ గో బికాస్ ఇట్స్ రైనింగ్ సో బ్యాడ్. సో షీ గాట్ సమ్ పాయిజన్ విత్ ది అడ్మినిస్టర్ టు ది యానిమల్స్. షీ గేవ్ సంథింగ్ టు ఆఫ్ ఇట్.
0: అది పేపర్ లో ఎవరో దీన్ని వేశారు.
1: షీ పార్టుక్ ఇట్ అండ్ దే డైడ్.
0: పేపర్ వాళ్ళకు కూడా ఇలాంటి చెడ్డవి చిక్కుతాయి కానీ మంచివి చిక్కవు.
1: సో ఐ సా దిస్ ఇన్ ద పేపర్. ద పేపర్స్ ఆల్వేస్
0: ఒకవేళ మంచి చిక్కినా దాన్ని గమనంలో తీసుకోరారు.
1: They do not think of publishing good
0: news. మంచిని తెచ్చి ప్రపంచానికి చాటేటువంటి ఒక అదృష్టవంతులుగా ఉండేటువంటి వారికి ఈ విధమైనటువంటి పని చేస్తారు.
1: So those who want to publish the truth will say so.
0: ఏ సందుల్లోనూ ఏ గొంతుల్లోనూ ఏమి జరిగింది అనేటువంటి వాటంతా వెతుక్కుని వెతుకుని చెడ్డనంతా తెచ్చి వేస్తుంటారు.
1: So they take wicked things and always publish.
0: మంచిని వేయడానికి వాళ్ళకి బుద్ధి రాదు, చెయ్యి కదలదు.
1: To publish good things and neither do they.
0: అది వాడి యొక్క జన్మ కర్మనే దీనికి మూల కారణము.
1: So the life of those people is full of
0: వాళ్ళ తల్లిదండ్రుల యొక్క భావమునే వీళ్ళకి మూల కారణము.
1: బికాస్ ఆఫ్ దర్ థాట్స్ ఆల్ ద బ్యాడ్ ఇస్ డ్యూ టు దెమ్.
0: నాకు చాలా కష్టమేసింది.
1: ఐ ఫెల్ట్ వెరీ సాడ్.
0: ఇది పవిత్రమైన భారతదేశము.
1: ద ప్యూర్ భారతదేశ.
0: ఈ త్యాగభూమి.
1: దిస్ ఇస్ ఫుల్ ఆఫ్
0: అమృత దేశము.
1: అండ్ దిస్ ఇస్ వండర్ఫుల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అమృత భూమి లోపల
1: ఇన్ దిస్ ప్యూర్
0: అన్నపూర్ణ క్షేత్రం అని పేరు పొందినటువంటి ఈ
1: దేశంలో
0: కుమారుడికి ఇంత అన్నం పెట్టలేక మరణించింది తల్లి.
1: ద చైల్డ్ డైడ్ బికాజ్ షీ కుడ్ నాట్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ టు హర్ సన్.
0: భావం నాకు కలిగింది.
1: ఐ ఫెల్ట్ వెరీ సాడ్.
0: తక్షణమే ఇంకా అన్ని కార్యములు వదిలిపెట్టాను.
1: సో ఐ మేడ్ ఐ విల్ దట్
0: విలేజ్ విలేజ్ కూడాను
1: సో దట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్
0: వంటలు చేయటము పంపటము.
1: So that we would cook here and send the food.
0: ఈ విధమైనటువంటి ప్రజలకందరికీ ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించుకుంటూ వచ్చాను.
1: సో ఐ వాంటెడ్ ఎవ్రీ citizen to feel happy.
0: మన పిల్లలు కూడా నువ్వు చాలా బంగారు వంటి వారు.
1: Our children also are like gold.
0: ఎంత కష్టంలైనా చేపడ్డారు.
1: They underwent all lots of difficulties.
0: తెల్లవారు మొదలుకొని రాత్రి వరకు సంచరించి
1: they went from morning
0: ఉత్సాహంగా కూడా తిరిగి మందిరం చేరేటువంటి
1: and with a lot of enthusiasm would come back.
0: ప్రతి ఇంటి ఇంటికి చేరారు.
1: They went to each house.
0: ప్రతి పల్లె పల్లెకు వచ్చారు.
1: They went to each village.
0: వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు చేశారు.
1: And those people gave a lot of comfort to them.
0: అప్పటి నుంచి నాకు పెద్ద ఆనందం కలిగింది.
1: And from then on my heart is full of
0: త్యాగం చేసం చెల్లనే తేజం పెరుగుతూ ఉంటుంది.
1: If anybody sacrifices, I'll do anything for them.
0: కనుక నేను ఈనాడు గొప్పగా నేను భుజించటం లేదు.
1: I don't eat much.
0: ఇంత పూర్వం నేను తక్కువగా భుజించే వాడిని కాదు.
1: Earlier also I was not eating very nice.
0: అప్పటి భోజనమే ఇప్పుడు కూడాను.
1: What I was eating then, I'm eating now.
0: నేను తెల్లవారి భజన ఇంత క్షణమే.
1: After the bhajan in the morning.
0: ఇంత సంకటి, ఇంత ఆకుపచ్చడి లేక ఇంకా ఆకుకూర తీసుకుని వచ్చేవాడిని.
1: I'll eat a little ragi rice and a little chutney.
0: దీంట్లో ఏ మాత్రమూ మార్పు కలగలేదు.
1: There's absolutely no difference from then to now.
0: చిన్న భోజనం చేతనే నాకు తేజం అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: Because of the meager food that I take, I get a tremendous strength.
0: ప్రజాపకారమే చాలా ప్రధానమైనటువంటి ప్రమాణం.
1: Because I always think of the welfare.
0: ప్రజల క్షేమమే పరమాత్మని యొక్క అందము.
1: I feel very happy when I think of the welfare of
0: ప్రజల ప్రజాక్షేమం నిమిత్తమై ఈ కార్యక్రమంలో పాల్గొనటం చేత ఎంతైనా క్షేమం కలుగుతుంది.
1: So one gets a lot of enthusiasm, strength when one thinks of the welfare of the people.
0: ఇంతకు పూర్వం నేను ఇంత నడుస్తుంటే
1: when I was walking earlier
0: చాలా మంది భక్తులు కూడా స్వామికి ఏమో కాలుకి దెబ్బ తగిలిందేమో ఎందుకోసం కుంటుకుంటూ నడుస్తున్నాడే అని అనుకునేటువంటి వారు.
1: Many devotees felt, why is Swami walking so slowly?
0: నాకు ఎట్టి దెబ్బ తగలలేదు.
1: Maybe
0: ఎట్టి జబ్బులు రాలేదు.
1: Maybe his legs are hurting. No, I never get any disease. I never get any disability.
0: మెల్లగా ఎందుకు నడుస్తున్నా అంటే అందరికి ఎక్కువ దర్శనం ఇవ్వాలా, ఎక్కువ టైం దీన్ని అనుభవించుకోవాలి.
1: I walk very slowly only because I like to get darshan to
0: everyone. నాకు నొప్పులు లేదు.
1: I do not have any pain in the legs.
0: ఎట్టి బాధలు లేవు.
1: I do not have any disability.
0: ఆనందంగా ఉంటున్నాను.
1: I am very happy.
0: ఆనాటి నుంచి నా ఆనందం దినదిన అభివృద్ధి పొందుతుండాలి.
1: From then on my
0: మన ప్రజాసేవనే మనకు ప్రాణ సమానమని మీరందరూ భావించాలి.
1: You have got to understand that serving humanity is what I am.
0: నీ తేజస్సు కూడా దైవ తేజస్సుగా మారుతుంది.
1: You will also become very brilliant.
0: దైవం ప్రత్యేకంగా లేడు.
1: Divinity is not separate.
0: దైవం ఏ మందిరంలోనో ఏ టెంపుల్లోనో ఉన్నాడని మీరు భావించకూడదు.
1: Divinity is not in a temple or anywhere else.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
1: God resides within you.
0: మన దేహమే భగవంతుని దేవాలయం అనుకోవాలి.
1: Our body is a temple of God.
0: ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడే దేవుడిగా భావించాలి.
1: And the life that is within the body is God.
0: కనుకనే దేవుణ్ణి వెతకడానికి ఎక్కడా పోనక్కర్లేదు.
1: You need not search for God here and there.
0: మీ లోపల మరచు.
1: Go and look within yourself.
0: అంతర్దృష్టిని అభివృద్ధిపరచుకో.
1: Try to inculcate
0: the ఆనంద స్వరూపుడు కనిపిస్తాడు.
1: The inside and you will find the blissful form.
0: కనుక దైవం అనేటువంటి వాడు మనకంటే వేరు కాదు.
1: So God is not something different from us.
0: మనమే దైవ స్వరూపులము.
1: We are the very form of divinity.
0: మీరు మానవుడు మానవుడని దేహాభిమానం చేత చాలా పొరబడుతున్నారు.
1: You think of yourself as men because you have the body consciousness.
0: ఈ దేహాభిమానాన్ని క్రమక్రమేణా సన్నగిల్లపు చేసుకోవాలి.
1: You have got to decrease this body consciousness.
0: దైవాభిమానాన్ని పెంచుకుంటూ రావాలి.
1: You have got to increase your love for divinity.
0: అన్ని విధాల కూడాను మానవుడు దేవుడైపోతాడు.
1: Then man himself becomes divinity.
0: కనుక మానవుడు దేవుడు ప్రత్యేకం కాదు.
1: It's not man who is separate.
0: రెండు కొడును బింబ ప్రతిబింబములే.
1: They are only the image and the reflection.
0: కనుక ఇది ప్రత్యేకంగా మనం భావించరాదు దేవుణ్ణి వెతకటం.
1: We should not think them separate. They are one.
0: కానీ దేవుడు మనంగానే ఉంటున్నాము. మన యందే ఉంటున్నాడు దేవుడు.
1: God is within us forever.
0: ఇది కేవలము జీవరహితమైనటువంటి యొక్క గుడి.
1: This body is something without life.
0: దీంట్లో దేవుడు రావటం చేతనే ఇది కదిలాడుతూ వస్తుండాలి.
1: Because God is within, it's full of life.
0: ఈ వైబ్రేషన్ నిజమైనటువంటి యొక్క ప్రాణము.
1: So this is the one that is within, which is the
0: దీన్ని ఆలోచించేటువంటి రేడియేషన్ దీనికి తగినటువంటి యొక్క జ్ఞానము.
1: So if you separate them, it is ignorance.
0: ఈ వైబ్రేషన్ ప్రాణము.
1: Vibration is life.
0: ఆ విజ్డమ్ పవర్ అని పెట్టిది జ్ఞానము.
1: The wisdom power is called.
0: ఈ రెండు కూడా దైవం యొక్క శక్తులే.
1: So these are the strength that is given to you by God. Satyajnanam
0: anantam brahma.
1: Truth, wisdom and this.
0: Satya margamulo manam praveshiste adi brahmatattvam.
1: If you go on the righteous path, that is the way to brahma.
0: Brahmatattvanni manam telusukodaniki ekkado manam ప్రాక్ పోవడం లెక్క.
1: టు నో ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ వి నీడ్ నాట్
0: ఎక్కడ ఉన్న దేవం నాలోనే ఉన్నాడు. ఈ దేహమే తన యొక్క ఇల్లు అని మనం భావించాలి.
1: వి హావ్ గాట్ ఎ థింగ్ దట్ ద బాడీ ఇస్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: మనకి ఎక్కడ లేని ఆనందం ఉట్టి పడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ దెన్ వి గెట్ ఎక్స్ట్రీమ్
0: ఎక్కడ లేని శక్తి మనలో ప్రవేశిస్తుంది.
1: వి గెట్ ఎ ట్రెమెండస్ స్ట్రెంగ్త్.
0: సర్వశక్తులకు మనమే అధిపతులు అయిపోతాము.
1: We become the repositories of tremendous power.
0: మన శక్తికి శక్తి మరొకటి లేదు లోకంలో.
1: The strength that we have within is not anywhere else.
0: కనుక ఈ శక్తిని మీరు పోషించడానికి తగిన కృషి చేయండి.
1: So foster this strength and make an effort.
0: ఇది అంత సులభంగా రాదు.
1: It cannot come so easily.
0: అనేక జన్మ జన్మముల యొక్క సంస్కారం చేతనే ఇలాంటి ప్రాప్తి మనకు లభిస్తుంటారు.
1: The deservedness you get after taking birth again and again.
0: ఏ పనినైనా చేయండి.
1: Do any work.
0: ఇదంతా దైవ కార్యమే.
1: Think that it's the work of God.
0: అప్పుడు అది కూడా దైవ కార్యం ఎట్టవుతుంది అని కొంతమంది ప్రశ్నిస్తారు.
1: Some people ask, going to office, how can it be God's work?
0: దైవం కానటువంటి ఒక్కటే కదా ఇది దైవ కార్యం ఎట్టవుతుంది.
1: How can you think that any work is without God?
0: అంతా దైవమే.
1: The whole thing is created.
0: పాడిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: Everything is pervaded by divinity. All over is his hands and his legs and his head.
0: ఏ కర్మ చేసినా కానీ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మీరు వదలండి.
1: Any action that you undertake, think that it is the offering to God.
0: ఈ విధమైన యొక్క సద్భావం ఆనాడు తల్లులు పెంచుకోవటం చేతని ఆనాడు బిడ్డలంతా కూడా సత్పుత్రులుగా అభివృద్ధి అయ్యారు.
1: Because the mothers fostered in those days such type of
0: ఆదర్శమైన జీవితాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
1: That's why they got illustrious.
0: ఈనాటి కూడా భారతదేశం అన్ని దేశముల కంటే చాలా ఉపాధ్యాయ స్థానం నందు ఉంటున్నది.
1: Bharat is a country which is like a teacher to all the nations.
0: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాదే.
1: Was not Savitri a wonderful woman in Bharat who brought back her dead husband to life?
0: Tara satya mahima che davagni challarche truti chandramati bharatiya gade.
1: Chandramati, who did she not assist her husband in his endeavor?
0: Kula satitvam agni gundana prakatinche sita bharata dara jata gade.
1: Did not Sita jump into the fire? Was she not the child of Bharat?
0: Kinisi durmada kiratiyu bhutigavinche damayanti bharata ramanigade.
1: Was not Damayanti a great illustrious woman of Bharat?
0: Satva sagara veshti tatmatalamuna bharata dati pativrata prabhava bhava sampannataku gade panta bhumi.
1: So Bharat is a land wherein it gives a harvest.
0: Akila deshalakidi upadhyayakade.
1: Great illustrious women are there and it's a teacher
0: to the
1: whole
0: world. Ee Bharat desamu upadhyaya sthanamlo untundadi.
1: Bharat desha is a world teacher.
0: Kaani mana pravartana valla aa upadhyaya sthanani manam kolipothunnam.
1: So we are forgetting the great works that we have got to do.
0: Elanti panditulu unnaru ee lokamlo?
1: How many pandits are there in this?
0: ఎలాంటి విద్యావంతులు ఉన్నారు ఈ
1: లోకంలో?
0: ఎలాంటి మేధావులు ఉంటున్నారు ఈ
1: లోకంలో? ఇంటెలెక్చువల్స్ ఇన్ దిస్ కంట్రీ.
0: కానీ స్వార్థము స్వప్రయోజనము వీళ్ళు అభివృద్ధి కావడం చేత అంతా కూడా క్షీణించిపోతుండాలి.
1: సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిషెస్ ఇట్ ఇస్ దట్ ఇస్ మేకింగ్ ఎవ్రీథింగ్.
0: కన్న కుమారుడైనా సరే, కట్టుకున్న భర్త అయినా సరే తప్పు చేసినప్పుడు మందలించాలి.
1: వెదర్ ఇట్స్ అ సన్ ఆర్ అవర్ హస్బెండ్ ద మదర్ హ్యాస్ గాట్ టు టేక్ దెమ్ టు టాస్క్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆదర్శము?
1: దట్ ఇస్ ద ఇలస్ట్రియస్ ఎగ్జాంపుల్.
0: అది ఏ నిజమైనటువంటి అభివృద్ధికి మూల కారణము?
1: దట్ ఇస్ ద ట్రూత్ విచ్ లీడ్స్ టు ప్రోగ్రెస్.
0: కనుక ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని మందలిస్తూ రావాలి కానీ క్షమిస్తూ పోకూడదు.
1: వేర్ ఎవర్ ఎన్ ఎర్రర్ ఇస్ కమిటెడ్ వన్ హ్యాస్ టు బి రిప్రిమాండెడ్ ఫర్ ఇట్. యూ షుడ్ నాట్ ఫర్గివ్ ఇట్.
0: ఆ క్షమించడం కూడాను సరి అయినటువంటి మాటల్లో చెప్పాలి.
1: సో వీ హావ్ గాట్ టు టెల్ దెమ్ టు గో ఆన్ ద రైట్ వే టు ఫర్గివ్ దెమ్.
0: మీరు ఇంత ఆఫీసర్ అయిపోయినారు, మీరు కూడా ఇట్లా అబద్ధం చెప్పొచ్చునా, మీరు ఇట్లా రాడవచ్చునా అని మంచిగా చెప్పాలి.
1: సో యూ హావ్ గాట్ ఇట్ ఇన్ ఎ నైస్ వే, యూ హావ్ బికమ్ సచ్ ఎ బిగ్ ఆఫీసర్, కుడ్ యూ టెల్ నైస్.
0: ఆఫీస్ దగ్గర ఏమండి మీరు అసత్యం ఆడుతున్నారు అని గట్టిగా చెప్తే భార్య కొడతాడు రెండు.
1: So if you go and tell him what you are doing like this and talk in a good harsh way, then you will get to beat him.
0: హృదయానికి ఆనందమును కష్టము లేకుండా ఉండేటట్టుగా చెప్పినప్పుడు ఆ మృదుమధుర భాషలతో ఎంతైనా మార్పు చెప్పొచ్చు.
1: If you say things in a very nice way, pleasant way, then anything will touch the heart of any person.
0: కనుక భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎంతో ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
1: So the country of Bharat has been an illustrious example from time immemorial.
0: అట్టి ఆదర్శమే అన్ని దేశాలకు కూడాను ఉపాధ్యాయ స్థానం చేకూర్చింది.
1: So you have got to be the illustrious examples of Bharat.
0: ప్రేమ స్వరూపులార,
1: embodiments of love.
0: ప్రేమను పెంచుకోండి.
1: You foster love.
0: సత్యాన్ని వచించండి.
1: You have truth in you.
0: ఏదో చదువు చదువు చదువు అని చదువు కోసం కాలాన్ని వ్యర్థం చేయకండి.
1: It's not merely study and study, don't waste. what is this education?
0: If
1: you read books, is that enough?
0: కాలేజీకి పోయినంత మాత్రం నా చదువు.
1: ఇస్ ఎడ్యుకేషన్ మెయిన్లీ గోయింగ్ టు ద కాలేజ్?
0: కాలేజీకి పోయి డిగ్రీలు తెచ్చుకున్నంత మాత్రం నా చదువు.
1: If just go to the college and get degrees, is it education?
0: కాదు కాదు. సద్గుణములు, సద్బుద్ధి, సత్యనీతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
1: Good conduct, doing good acts and sacrifice and all such virtues only lead to truth and happiness.
0: కనుకనే మనం సద్గుణముల చేత, సదాచారం చేత, సత్ప్రవర్తన చేత మన జీవితాన్ని ధన్యం
1: చేసుకోవాలి. With good thoughts, good actions and good deeds we have got to progress in our life.
0: ఈ విధమైనటువంటి యొక్క గుణములు పెంచుకున్నప్పుడే
1: try to foster such qualities.
0: ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాము.
1: We have got to resurrect the old traditions.
0: తిరిగి పునరుద్ధరించినటువంటి వారం అవుతాము.
1: We'll have to resurrect them again.
0: పురుషత్వాన్ని నిరూపించినటువంటి వారం అవుతాము.
1: We'll be the people who will be called an example to the others.
0: యొక్క ప్రవర్తనలో జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: So you've got to make these efforts and start right in your lives.
0: ఏ కర్మలు ఆచరిస్తూ ఉండినప్పటికీ
1: whatever we practice
0: భగవత్ నామం అనేటువంటిది మన నాడిగా రూపొందాలి.
1: It should, God's name should be right within, coursing
0: in our
1: veins. నామం
0: ఆడకపోతే ప్రాణం లేనట్టే.
1: If your pulse doesn't act,
0: నామం చెప్పకపోతే అది కూడా ప్రాణం లేనట్టే.
1: So if you do not chant the name of God, it's as if
0: నాడు ఆడినంత మాత్రమున బ్రతికినట్టు అనుకుంటారా?
1: So as long as the pulse is there,
0: నాడి ఆడుతూ ఉంటుంది కానీ బ్రతుకు మాత్రం ఉండదు.
1: So the pulse should be functioning, only then you are alive.
0: నా ఆడుతున్నది అనేటువంటిది తనకు సత్యాన్ని గురించి చెప్పుకోవాలి.
1: Then you will feel the truth that your pulse is really functioning.
0: మత్తు ఇచ్చినటువంటి వారి పల్స్ కూడా ఆడుతుంటాయి.
1: Those who have taken some kind of
0: కానీ ప్రపంచ జ్ఞానం లేదు వాడికి.
1: Anesthesia, the pulse is working, but they are not able to.
0: కాదు కాదు.
1: It's not that.
0: కనుకని ప్రతి ప్రాణం కును దైవ నామమే నాడిగా పెట్టుకోవాలి.
1: సో ఫర్ ఎవ్రీవన్ ద పల్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఫంక్షనింగ్.
0: ఏది జరిగినా కానీ ఇది నా మంచికి, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ టెల్ యువర్ సెల్ఫ్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఆ విధమైనటువంటి సద్భావాలు మనం పెంచుకున్నప్పుడే
1: ఇఫ్ యు ఫాస్టర్ సచ్ గుడ్ థాట్
0: అదే సదాచారంగా మారిపోతుంది.
1: దట్ టర్న్స్ ఇంటు గుడ్ యాక్షన్స్.
0: సదాచారమే మన జీవితంలో ఒక ఆదర్శవంతమైనటువంటి.
1: అండ్ దోస్ గుడ్ యాక్షన్స్ విల్ బికమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అవర్ లైఫ్.
0: కనుక
1: దేర్ఫోర్
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: సత్య ధర్మాన్ని మనం గుర్తించాలి.
1: రైచియస్ కండక్ట్స్ అండ్ ట్రూత్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ దెం, వి హావ్ గాట్ టు ప్రాక్టీస్ దెం,
0: అందించాలి,
1: వి హావ్ గాట్ టు ఆల్వేస్
0: ఆనందించాలి,
1: వి హావ్ గాట్ టు ఫీల్ హ్యాపీ.
0: ఈ ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: అండ్ వి హావ్ గాట్ టు గివ్ ఇట్ టు అదర్స్, షేర్ ఇట్ విత్ దెం.
0: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ

0: ప్రేమ స్వరూపులారా. కాని మనము ధన నిమిత్తమై సిరి నిమిత్తమై అనేక విధమైనటువంటి కన్న కష్టాలు పడుతున్నాం.
1: We are trying to make a lot of efforts for gaining health and power.
0: Chaitanya okkate okati korutu vachadu.
1: Chaitanya asked only for one thing.
0: Na dhanamu siri kadu hariye annadu.
1: My dharma is not wealth but God.
0: Hari na dhanamu.
1: Hari is my wealth.
0: Siri kadu.
1: It's not wealth.
0: Siri ne pakkaku nettadu harini smaristu vachadu.
1: He set aside wealth and he started to think of hari.
0: Kalukune hari nama bina ఆనందనహి. ఆనందం కలగాలంటే హరినామం కావాలి మనకు.
1: సో ఇఫ్ యు వాంట్ బ్లెస్ యు గాట్ టు సింగ్ ద నేమ్ ఆఫ్ హరి.
0: కనుక దైవనామాన్ని స్మరిస్తూ రండి.
1: సో వి హావ్ గాట్ టు థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్. దైవ
0: చింతన చేస్తూ రండి.
1: సో వి హావ్ గాట్ టు డు
0: సమాజ సేవలో పాల్గొనండి.
1: We have got to get ourselves involved.
0: మీరు పరాయివాడు మీరు నావాడు అనే భేదాన్ని పక్కకు నెట్టండి.
1: In the service of society, don't make differences between people and people.
0: అది రెండు కూడా ఒకటిగానే భావించాలి.
1: People who are different from us, they are not there, they are one.
0: అందరం నావారే.
1: They are all my own.
0: ఎంత విశ్వ కుటుంబంలో ఒక వ్యక్తులము.
1: We are all one family members.
0: ఈ ఏకత్వంలో మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: You try to feel bliss in the sense of unity. మీ
0: భావాలకు అవకాశం ఇవ్వకండి.
1: Do not give any scope for any type of disunity.
0: ఎవరు చూసినా గాని దేహో దేవాలయములతో జీవో దేవ సనాతన. ఆ దేహము దేవాలయమే.
1: So the body of everybody is a temple of God.
0: ఏ దేహాన్ని మనం చూసినప్పటికీ ఈ దేహంలో దేవుడు ఉన్నాడని వారికి నమస్కారం చేసుకో.
1: When you see any body, do namaskar to that body because God is in it.
0: కనుకనే ఆ విధమైన సద్భావం చేసినప్పుడే ఈ దైవం ప్రత్యక్షమవుతాడు.
1: When you have such good thoughts and God materializes himself to you.
0: సంతోషం. బంగారు.

0: Bharat, which is the motherland of ours, is the one which has earned fame intercontinental. Ours is the land, Bharat is the land which has defeated all foreign enemies and won victorious battles. Ours is the one, Bharat is the land which has earned extremely great name in the areas of music and all other fine arts. Bharat has given birth to you, and it is your responsibility to see that the dharma, the honor and dharma of Bharat is protected, fostered and developed. Devotees, this is your great responsibility.
1: Prema Swarupulara,
0: embodiments of divine love.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ.
0: ది ల్యాండ్ ఆఫ్ భారత్ కెన్ బి కంపేర్డ్ టు ఎన్ ఆరెంజ్ ఫ్రూట్.
1: కనగా జాతులు మతములు తొనలు కాదే.
0: ది ఇన్సైడ్ ద పీసెస్ విచ్ కాన్స్టిట్యూట్ ది ఆరెంజ్ ఫ్రూట్ may be compared to different types of castes and religions which are there.
1: Bhinna tegalunu vruttulu avi enni unna.
0: There may be different types of people who follow different professions and different communities may be there.
1: Bharata deshana puttute bhagyamagunu kada mari.
0: Is it not a great good fortune to be born in the land of Bharat, to whichever community and religion and caste you belong to?
1: Aikamatyambu jnanamu nandajeyu divya jyotini veliginchu desamidiye.
0: This is the land which can make the unity and the divinity shine in its fullness.
1: Pavitramaina Bharata desamu anadi kalamu nundiyu ఆస్తిక్యాన్ని ప్రబోధిస్తూ ప్రచార ప్రబోధన చేత ఆచరణను అందిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ ది టైమ్స్ ఇన్ మెమోరియల్ భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ టీచింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హెస్ బీన్ ప్రూవింగ్ బై బోత్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ బై ప్రాక్టీస్.
1: లోక సమస్త సుఖినో భవంతు అన్నదే హైందవ సాంప్రదాయం యొక్క లక్ష్యము.
0: ద ట్రెడిషన్ ఆఫ్ హిందూ ల్యాండ్ ఈస్ everyone in the world should be happy, all the world should be happy.
1: Itti pavitra Bharata deshamunandu janminchinatvanti bharatiyulu yokka sukhitamu adrishtamu entayo koniyadadaginadi.
0: In such a great land as Bharat, the people who have been born in that particular land, how fortunate they are.
1: Sahasra sirisha purushah sahasraaksha sahasrapad. అన్ని శిరస్సులు అన్ని నేత్రములు అన్ని పాదములు అతని యొక్క అంగములే.
0: ఆల్ ద హెడ్స్ ఆల్ ద ఐస్ ఆల్ ద ఫీట్స్ దాట్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్ షుడ్ బి హ్యాపీ ఆల్ ద వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: ఇట్టి పవిత్ర భారతదేశమునందు జన్మించినటువంటి భారతీయుల యొక్క సుకృతము అదృష్టము.

0: all the heads, all the eyes, all the feet are the limbs of the cosmic person.
1: Vishwame Vishnu Swarupamu.
0: The world itself is the manifestation of the Lord.
1: Prati Padatama Andukudanu Asti Bhati Priya Nama Rupamula Netvanti Aidu Tattamulu Kudi Unnavi.
0: In every object there are five principles: Asti, Bhati, Priyam, Nama and Rupa.
1: Modativi Mudai Netvanti Sat Chit Anandamule Manavunyaka Nijaswarupamulu.
0: The first three principles, Sat, Chit, Anand, are the real form of a human being.
1: Nama Rupamulu, Kalpitamulu.
0: The name and form are created ones.
1: Nijamuga, Manavuni Yokka Swabhavamu, Chala Pavitramain Puntidi.
0: Truly speaking, the nature of humanity is most sacred.
1: Nirmalamainatvantidi.
0: Extremely pure.
1: Nisvarthamainatvantidi.
0: Absolutely selfless.
1: Kani. Prakruta doshamulu kottadam padachan cheta. Manavattamulo malinyam yerpadutu vachinadi.
0: But on account of the superimposition of nature on man, there are defects in him.
1: Manavani yandu avirbhavinchinatvanti. Ee satchit anandam yokka tattvanni. Prati vyakti kudanu gurtinchadam atyavasaramu.
0: Every human being should basically recognize the fact that he constitutes Sat Chit and Ananda.
1: Manavuni avarinchinatvanti ee ajnanam anetvantidi kevalam matalato povunnadi kaadu.
0: Ignorance which has engulfed the man cannot be removed by mere words.
1: Yanta sampada kaliginappatikini enni uttamamainatvanti yokka అధికారములు చేపట్టినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ, మనసునందు ఆవరించినటువంటి ఈ అశాంతిని ఏమాత్రం కూడా తొలగించలేవు.
0: However much wealth one may possess, whatever high position one may occupy, and whatever high education one may have, it is not so easy to remove ignorance which is in one's heart.
1: ఈ అజ్ఞాన రోగమును తొలగించేటువంటి యొక్క దివ్యోషధము ఆత్మజ్ఞానం ఒక్కటి మాత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్
1: మానవులకు లభించేటువంటి యొక్క సంతోషము కాని, ఆనందము కాని, సుఖము కాని, ఐశ్వర్యము కాని వీటిని చూచి మనం మురిసిపోరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, వీ షుడ్ నాట్ బి ఓవర్ జాయ్డ్ బై మియర్లీ లుకింగ్ అట్ ద వెల్త్ దట్ వన్ హ్యాస్ and the joy that one may get, and the happiness that one may get, and even that kind of temporary bliss that one may get.
1: Idi kevalam vachanam matrame kaadu, povutu kudanu jarugutunnadi.
0: It is not merely that these happen to come to us, but they go away from us.
1: Ee sukha dukkhamulu anetvantidi vachi poye bandhuvula vanti matrame.
0: Joy and sorrow may be compared to the relatives who visit us now and then.
1: Kanuka మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విస్మరించక, క్షణికమైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములకు లొంగక, తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకునేందుకై తగిన ప్రయత్నం చేయాలి.
0: Therefore, man has to make an effort to see that his real nature is recognized without falling a prey to the temporary joy that may be there. Therefore, he has to manifest divinity within himself.
1: మానవుని యొక్క దేహము నీటి బుడగ వంటిది.
0: మ్యాన్స్ బాడీ మే బి కంపేర్ టు ఎ వాటర్ బబుల్.
1: దీనిని ఆశ్రయించి మాత్రం మనం జీవించరాదు.
0: వి షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దాట్ అండ్ గో ఆన్ లివింగ్ ఎ లైఫ్.
1: సుఖమునకు ఎట్టి వికారము, దుఃఖమునకు అట్టి వికారమే.
0: వాట్ ఎవర్ ది ఫామ్ దట్ యు గెట్ ఇన్ జాయ్, ద సేమ్ థింగ్
1: సుఖ దుఃఖములు రెండు కూడా వికారములతో కూడినటువంటివి.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఫుల్ ఆఫ్, they are also one of the manifestations of a human nature.
1: Itti vikara swarupamainatvanti okka bhavamulanu avarinchi varinchi satyamainatvanti okka swabhavamunu thanu marachadam manavuni okka kartavyamu kaneradu.
0: One should not fall in love with this kind of wrong human form that one is likely to get, and one should not forget his real nature and his real divinity.
1: Sarvam nityam sarvagatam, అనగా ఆత్మ అనేటువంటిది

0: నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, దేశకాలములకు అతీతమైనటువంటిది.
1: ఆత్మ ఈజ్ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ పర్మనెంట్ ఎంటిటీ. ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద థింగ్స్ విచ్ రిలేట్ టు ఏ పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ ఏ కంట్రీ.
0: ఆత్మజ్ఞాన విచారణమే సనాతన ధర్మము.
1: సనాతన ధర్మ ఇస్ బేసికలీ ఎన్క్వైరీ ఇన్ టు ఆత్మజ్ఞాన.
0: ఇట్టి ఆత్మజ్ఞాన విచారణ స్వరూపమైనటువంటి యొక్క సనాతన ధర్మమును అనుసరించడమే జీవుని యొక్క కర్తవ్యము.
1: హ్యూమన్ ది మేస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు ఫాలో దిస్ సనాతన ధర్మ.
0: అంతవంత ఇవి దుఃఖ దేహ. ఈ దేహము యొక్క తత్వం అనేటువంటిది అంతమయ్యేటువంటిది.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది బాడీ ఇస్ వన్ దట్ కమ్స్ టు ఎన్ ఎండ్. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
0: మలినపు కొంప.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్టీ ఓడర్స్.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: ఇట్ ఈస్ ఎ బాస్కెట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ డిసీజెస్.
0: జాత సంచలనము పొందు దుంప.
1: దిస్ ఇస్ ద వన్ విచ్ అండర్ గోస్ డిఫరెంట్ చేంజెస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
0: భవసాగర మీదగలేని కంప.
1: దిస్ ఇస్ ద వన్ విచ్ కెనాట్ హెల్ప్ యూ టు ట్రావెల్స్ టు క్రాస్ ది ఓషన్ ఆఫ్ భవ.
0: అమ్ముల పదలమ్ము మనం ఎప్పుదలంప.
1: ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ, దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ పియర్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఆరోస్.
0: మే నుశ్చలమని నమ్మబోకు మనసా, హరి పాదములు ఆశ్రయించవే అన్నారు.
1: ఓ మైండ్, డోంట్ కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎ పర్మనెంట్ థింగ్. టేక్ షెల్టర్ అండర్ ద ఫీట్ ఆఫ్ హరి.
0: పంచభూతములు పాంచభౌతిక దేహమును మాత్రమే బాధించవచ్చును కాని పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఇవి ఏమాత్రం కూడా కదిలించలేవు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ మే కాజ్ పెయిన్ టు ద బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్, బట్ ఇట్ కెనాట్ టచ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: మానవుడు అనగా విశ్వాసం కలిగినటువంటి వాడు.
1: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ వన్ హూ హ్యాస్ ఫెయిత్.
0: విశ్వసించదగినటువంటిది మానవత్వము.
1: టు హ్యావ్ ఫెయిత్, దాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ హ్యుమానిటీ.
0: పవిత్రమైనటువంటిది మానవత్వము.
1: హ్యుమానిటీ ఈజ్ ఎసెన్షియలీ సేక్రెడ్.
0: జీవించదగినటువంటిది మానవత్వము.
1: హ్యుమానిటీ లివ్స్ ఫర్ ఎవర్.
0: లక్ష్యమును వీడక,
1: వితౌట్ ఫర్గెటింగ్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: మానవత్వమును సార్థకం గావించుకోవటమే తమ యొక్క కర్తవ్యము.
1: యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ శాంక్టిఫై యువర్ ఆపర్చునిటీ.
0: శరీరము మనసు ఆత్మల యొక్క కూడికనే మానవత్వము.
1: మానవత్వ ఆర్ హ్యూమన్ బీయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అవర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఆత్మ.
0: ఈ మూడు మానవుని యొక్క స్వభావం నిరూపించుచున్నది.
1: ఆల్ దీస్ త్రీ ప్రూవ్ ది హ్యూమన్ నేచర్.
0: మానవత్వాన్ని ఉన్నత స్థితికి గోనుకోవచ్చున్నవి.
1: దీస్ త్రీ హెల్ప్ హ్యూమన్ బీయింగ్స్ టు ట్రావెల్స్ అప్వర్డ్స్.
0: వీటిని చేయుట, తెలుసుకునుట, ఉండుట అని దీనికి ఒక అర్థము.
1: అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ డూయింగ్, బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ రీచింగ్.
0: చేయుట అనగా శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ఈ శరీరము చేతనే అన్ని కర్మ ధర్మములు కూడాను ఆవరించుచు, అనుసరించుచు, ఆచరించుచు వచ్చుచున్నది.
1: డూయింగ్ రెఫర్స్ టు ద యాక్టివిటీ ఆఫ్ ది బాడీ. ఆల్ ద డ్యూటీస్ విచ్ ఆర్ ఎంజాయిడ్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బాడీ.
0: దేహమే లేకుండినా ఎట్టి ధర్మ కర్మల కూడాను ఆచరించటకు వీలు కాదు.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ బాడీ, యూ కెనాట్ పర్ఫార్మ్ ఎనీ డ్యూటీస్ ఎంజాయిడ్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్.
0: కనుకనే సమస్త కర్మల కూడాను ఆచరించడానికి అనుకూలమైనటువంటి యొక్క కరణము ఈ యొక్క దేహము.
1: దేర్ ఫోర్ బాడీ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ హెల్ప్స్ యూ టు పర్ఫార్మ్ ఆల్ ది డ్యూటీస్ ఎంజాయిడ్ ఆన్ యూ.
0: రెండవది మనస్సు.
1: ద సెకండ్ వన్ ఇస్ మైండ్.
0: సంకల్ప వికల్పాత్మకం మనః.
1: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్రాసెస్ ఆఫ్ థాట్.
0: నిరంతరం కూడా సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటున్నది.
1: మైండ్ ఇన్ మైండ్ థాట్స్ విల్ బి అకరింగ్ అండ్ డిసపియరింగ్ కంటిన్యూస్లీ.
0: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతయి కూడా మనోమయంగానే ఉంటున్నది.
1: ద ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ మైండ్ అలోన్.
0: మనస్సు లేనటువంటి యొక్క పదార్థం కానీ, వ్యక్తి కానీ, విషయము కానీ ఇందులో కానరాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ మైండ్ అట్ ఆల్.
0: మంచి చెడ్డల విచారణ కూడాను మనస్సు ద్వారానే జరుగుతున్నవి.
1: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద మైండ్ యూ కెన్ ఎన్క్వైర్ ఇన్ టు ది గుడ్ అండ్ ద బ్యాక్ ఆఫ్ ది
0: నిత్యానిత్య విషయ పరిశీలన కూడా మనసు వల్లనే జరుగుతున్నవి.
1: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ మైండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ పర్మనెంట్ థింగ్స్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
0: కనుకని మనసు తెలుసుకునుట అని దీనికి ఒక అర్థము.
1: దట్ ఈస్ వై మైండ్ మే బి రెఫర్డ్ టు యాజ్ నోయింగ్ ఆర్ బికమింగ్ అవేర్.
0: ఇంకా ఆత్మ, ఇది నిత్యమై సత్యమై నిర్మలమై నిస్వార్థమైనటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క స్వరూపము.
1: దెన్ నెక్స్ట్ ఈజ్ ఆత్మ విచ్ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఇస్ నెవర్ డైయింగ్ విచ్ ఇస్ ఎఫల్జెంట్.
0: ఇది ఎట్టి కూర్పుల చేత కానీ మార్పుల చేత కానీ మార్పు చెందినది కాదు.
1: Atma is one which doesn't undergo any change either by addition of things or by subtraction of
0: ఇది మానవుని అంతరాత్మ యందు పరంజ్యోతిగా వెలుగుతున్నది.
1: ఇన్ ది ఇన్నర్ కోర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ దిస్ విల్ బి షైనింగ్ ఎఫల్జెంట్లీ.
0: దానిని దైవత్వం అని కూడా పిలుచబడుతున్నవి శాస్త్రములు.
1: ది స్క్రిప్చర్స్ హావ్ బీన్ డిస్క్రైబింగ్ దట్ యాజ్ డివినిటీ ఇట్సెల్ఫ్ గాడ్ హెడ్.
0: భారతీయుల పవిత్రమైన శాస్త్రములు చరిత్రములు కూడాను ఇట్టి అంతరాత్మను ప్రబోధించడమే జరుగుతూ వస్తున్నది.
1: ద సేక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ భారత్ హెస్ బీన్ ఎక్స్పౌండింగ్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్ అండ్ థాట్స్.
0: భగవంతుడు ఆత్మస్వరూపం అని కూడాను శాస్త్రములు బోధిస్తూ వచ్చినవి.
1: స్క్రిప్చర్స్ హావ్ బీన్ ఆల్సో టీచింగ్ దట్ లార్డ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: హృదయ కుహరమునందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
1: ఉపనిషత్స్ హావ్ బీన్ ఎక్స్పౌండింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ లివింగ్ ఇన్ ద కేవ్ ఆఫ్ హార్ట్.
0: హృదయము పవిత్రమైనప్పుడే దైవత్వాన్ని పొందుటకు సాధ్యమవుతుందని బైబిల్ వర్ణిస్తూ వచ్చింది.
1: Bible has been describing that you will be able to just get divinity only when you purify your own heart.
0: Pavitra karyamulu acharinchi hrudayamunu nirmalamainatundi sthitilo unchukovatame divyattamainatundi daivattamu ani Muhammadiyulu anaga Quran bodhisthu vachinadi.
1: Quran also has been describing that by purifying your heart with such activity which can purify your heart, you can find divinity within yourself.
0: Sadbhavamula chetanu సత్కర్మల చేతను సత్ప్రవర్తన చేతను మానవత్వాన్ని నిరూపించడము హృదయమే ప్రధానమని చెప్పిన కూడాను గురునానక్ బోధిస్తూ వచ్చాడు.
1: గురునానక్ ఆల్సో హాస్ థాట్ దట్ బై గుడ్ థాట్స్ గుడ్ డీడ్స్ అండ్ గుడ్ బిహేవియర్ యూ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
0: ఏ తావాత సర్వ మతముల యొక్క సారము సర్వ మార్గముల యొక్క కర్మము ధమ్యము గమ్యము అన్ని కూడాను హృదయం యొక్క పవిత్రతనే నిరూపిస్తూ వచ్చినది.
1: The sum and substance of all this is that all the scriptures, all the religions, and everyone has been expounding the fact that one must have pure heart.
0: Kanuka prema annatvantidi leka satyamu annatvantidi dehamunku maatrame sambandhinchinadi kaadu hrudayamunku sambandhinchinatvantidi.
1: Love and truth are not so much with reference to the physical body as such, but they are essentially associated with one's heart.
0: Manavudu nijamuga atma swaroopude.
1: Truly speaking, man is the very embodiment of atma.
0: Aithe tana yokka itti swaroopanni marchi poyi chanikamainatvanti chudramainatvanti laukikamainatvanti ee bhoga bhagyamulaku murisi poyi bhagavantunni marchi pothunnadu.
1: But being swayed by things which are temporary, which are worldly, he is forgetting his own true nature, unfortunately.
0: ee laukika sukhamulanu aashinchu nimittamai aneka prayatnamulaku guri avutunnadu manavudu.
1: Desiring the happiness and joy of the world, he has been putting himself to innumerable problems and troubles.
0: Kadaku tana prayatnamulu phalinchaka sadhinchinatuvanti darini poorthiga anubhavinchaleka nirashache nispruhache అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు.
1: అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ హీస్ నాట్ బీన్ ఏబుల్ టు సాటిస్ఫైడ్ విత్ ఆల్ ది అంబిషన్స్ హీస్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దెమ్ అండ్ హీస్
0: కానీ 190 వంతులు మానవులు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాప్లాడుచూ తమ అశాంతిని అందుకుంటున్నారు.
1: మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సీజనస్లీ వర్కింగ్ ఫర్ థింగ్స్ not knowing what they will have to work for, not knowing what is correct, and in a confused state.
0: Intatito tana yokka prayatnamunu viraminchuta ledu.
1: Even with that, he is not putting an end to his own efforts.
0: Manavuni yendu undinatvanti manavatvanni daivatvanni marchipothunnadu.
1: He is forgetting the human nature which is embedded in him and also the divinity which he is.
0: దానవత్వాన్ని పెంపొందింప చేసుకుంటున్నాడు.
1: He is developing the demonic nature in him.
0: తనకు తాను పతనమవుటయే కాక తోటి మానవులను కూడా పతనము గావించుతున్నాడు.
1: Not merely he is destroying himself, he is becoming the cause of destruction of all his brother.
0: దీని అన్నింటికి మూల కారణము
1: the primary reason and cause for all this is
0: dharmabaddhamaina neemabaddhamainatvanti oka jeevitamunu alakshyam cheyatame,
1: ignoring a life which is based upon right conduct and which is based upon some discipline.
0: Dharma eva ato moolam, dharmamu annintiki nee moolamainatvantidi.
1: It is dharma, the righteous conduct, which is the root and the foundation of all the other things.
0: Dharma me goppa sugunamu.
1: Dharma is a great virtue.
0: Dharma managa kevalamu manavudu nitya jeevitamulo tama tama kartavyamunu gurtinchukotamu aacharinchatam maatrame kaaneradu.
1: Dharma does not necessarily refer to only the conduct which is restricted to day-to-day life.
0: అనేక మంది ధర్మం అనగా నీతికి పర్యాయ పదముగా భావిస్తూ వస్తున్నారు.
1: Many people consider dharma as a synonym of morality.
0: ఇది నిజమైన ధర్మము కానేరదు.
1: But this is not true dharma.
0: మానవుని యందు ఆవిర్భవించేటువంటి చైతన్యమును ఏకంగా సత్యపరముగా పట్టి ఉంచటమే నిజమైన ధర్మము.
1: The true dharma refers to the capacity of the man to manifest the divinity and the life principle which is there in him.
0: Manavuni yokka chaitanyam tattvamunu ahankara bhavam che ahankara sutram che tattinappude idi tiguna swaroopamainatundi dharmanga yerpadutundi.
1: When the principle of chaitanya which is in man is bound by the three gunas in him, then only he develops all sorts of problems.
0: Srishti chaitanyamune ishwara baddhanga manavu bhavinchinappudu ఇదియే నిజమైన ఆత్మధర్మంగా రూపొందుతుంది.
1: ఇట్ బికమ్స్ ఆత్మధర్మ ఇఫ్ యూ ఓన్లీ రికగ్నైజ్ దట్ ది నేచర్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ ది ఆత్మ ఇట్సెల్ఫ్.
0: ఏకాత్మ భావమును పొందటమే నిజమైన ధర్మము.
1: ద ట్రూ ధర్మ ఈజ్ సీయింగ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్.
0: భాష్యమైన లౌకికమైన ఈ జగత్ సంబంధమైనటువంటి యొక్క కర్తవ్యములన్నీ కూడాను ఇవి కేవలము త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మములే.
1: All the other duties which are with reference to the external world are associated with three gunas.
0: Swadharmamu anaga swa anaga atma dharmame.
1: Swadharma refers to the atma dharma.
0: Paradharma anaga deha dharmame.
1: The other paradharma refers to dharma relating to the body.
0: Deha dharmamulu anityamulu.
1: Dharma relating to the body is impermanent.
0: Markulato kudinatvantivi.
1: It is subject to a number of changes.
0: Yuga yugamulandu kudanu itti marpulu jarugutune vastunnavi.
1: From age after age and age to age there will be changes in that kind of dharma.
0: Kani itti dharmamulu atma dharmamulaga manam visvesincharadu.
1: Such dharma relating to the body which undergoes change should not be considered as atma dharma.
0: Ee dharmamulu yende kudanu grahastha dharmamulu ashrama dharmamulu varna dharmamulu aneetunte aneka rakanga untuntayi.
1: Among the dharmas there are dharmas associated with the stage in life like grahastha dharma.
0: Idi kevalamu manavuni yokka jeevanopadhi nimittama yerpadinatundi maatrame.
1: All these dharmas have taken their birth in order to help man to eke out his livelihood.
0: Jeevita paramavati sambandhamainatundi yokka atma tattvanni atma dharmanni manam anusarinchali.
1: But we have to follow atma dharma which will help us to reach the goal of life.
0: కేవలము దేహ ధర్మములు మాత్రమే అనుసరించడం చేతనే మనము మృగములుగా తయారవుతున్నాము.
1: యాజ్ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ ధర్మా రిలేటెడ్ టు ది బాడీ వీ ఆర్ బికమింగ్ ఎనిమల్స్.
0: ఇంకా మనోధర్మమును ఆచరించినప్పుడు ఇది కేవలము తాత్కాలికమైనటువంటి మానవత్వంగా నిరూపిస్తూ వస్తున్నది.
1: ఇఫ్ వీ ఫాలో ధర్మా విత్ రిఫరెన్స్ టు ది మైండ్ వీ మే బి ఏబుల్ టు జస్ట్ సాటిస్ఫై థింగ్స్ రిలేటింగ్ టు టెంపరీ
0: శారీరక మానసికములు రెండు కూడాను కూడి ఆత్మతో అనుబంధం చేర్చుకున్నప్పుడే ఇది దైవత్వాన్ని పొందింపచేస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ జాయిన్ ద బాడీ అండ్ ద మైండ్ టు ఆత్మ యుడ్ బి ఏబుల్ టు జస్ట్ పర్ఫార్మ్ ఆత్మ ధర్మ.
0: దేహము చేయుట మనసు ఆలోచించుట.
1: మైండ్ బాడీ అండర్ టేక్స్ వర్క్ మైండ్ అండర్ టేక్స్ థింకింగ్.
0: ఆత్మ సాక్షిభూతమై ఉండుట.
1: ఆత్మ విల్ రిమైన్ యాజ్ విట్నెస్.
0: ఈ మూడింటి యొక్క కర్తవ్యము వివిధములుగా ఉండినప్పటికీ,
1: ఆల్ దీస్ త్రీ మే బి అపీరింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్,
0: ఇది వేరు వేరు మార్గములు ప్రవర్తించినప్పటికీ,
1: దే మే బి టేకింగ్ త్రీ డిఫరెంట్ పాత్స్,
0: అన్నింటికి అన్యోన్యాశ్రయం అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: బట్ దెర్ ఈస్ ఎ బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఈ మూడు కూడా అవినాభావ సంబంధం అయినప్పుడే మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవచ్చు.
1: ఓన్లీ వెన్ యూ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యూ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే పూర్ణత్వం అనేటువంటి ఒక మార్గమును అనుసరింపజేస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ యూనిఫై దీస్ థింగ్స్ యూ బి ఏబుల్ టు రీచ్ ద ఫుల్నెస్.
0: ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థములు.
1: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష ఆర్ ఫోర్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఈ ధర్మం అనేటువంటి దీనితోనే అర్థము ఆశించాలి.
1: దిస్ ధర్మ హ్యాస్ టు బి అసోసియేటెడ్ విత్ అర్థ.
0: అర్థకామములు రెండు కూడా ధర్మమును అనుసరించినప్పుడే ఇవి సార్థకం అవుతుంది.
1: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ వెన్ దేర్ బి
0: ధర్మమును మాత్రం విసర్జించి అర్థకామములు ఎందే అరులు చాచినప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది అశాంతికి గురి అవుతుంది.
1: యు గో అగెన్స్ట్ ధర్మ అండ్ ఫాలో అర్థ అండ్ కర్మ విల్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ ట్రాక్.
0: అర్థకామములు అనేటువంటి ధర్మములు ఆచరించినప్పుడు మోక్షం మనకు సహజసిద్ధంగా ఏర్పడుతుంది.
1: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ వుడ్ బి ఏబుల్ టు రీచ్ మోక్ష ఈజీలీ.
0: మోహచ్చయమే మోక్షం అనేటువంటి ఒక సులభ మార్గాన్ని మనం అనుసరించవచ్చు.
1: ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ మోక్ష. దిస్ వీ కెన్ అచీవ్ బై దట్ పాత్.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటిది కాదు.
1: హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఈజ్ నాట్ ద వన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ టుడే.
0: మా అనగా కాదు.
1: మా రెఫర్స్ టు నో.
0: నవ అంటే క్రొత్తది.
1: నవ రెఫర్స్ టు
0: మానవ అంటే ఇది క్రొత్తది కాదు అని దీని అర్థము.
1: మానవ మీన్స్ దట్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ.
0: ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటిది పాతదే రోతదే.
1: దిస్ ఈస్ ద వన్ విచ్ హెస్ బీన్ కమింగ్ ఫ్రమ్ అ నంబర్ ఆఫ్ బర్త్స్ వెరీ ఓల్డ్ వన్.
0: కనుక ఎంతకాలమైన కూడా మన యొక్క మానవత్వాన్ని పాతగానే రోతగానే అనుభవిస్తుంటే ఇంకా నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని ఏనాడు మనం అనుభవించేది?
1: ఇఫ్ యూ గోన్ ఎంజాయింగ్ దిస్ హ్యూమన్ నేచర్ ఇన్ ద ఓల్డ్ ఫ్యాషన్ అండ్ ఇన్ ద రాటన్ ఫ్యాషన్, వెన్ ఆర్ వీ గోయింగ్ టు ఫాలో ద రైట్ పాత్?
0: కనుకనే సర్వమును బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపాన్ని మనం నిరూపించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు అండర్టేక్ టు ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీథింగ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రహ్మ ఓన్లీ. ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ.
0: సమాజంలోనే సర్వస్వరూపమైనటువంటి ఈశ్వరత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవాలి.
1: వి హావ్ టు మేనిఫెస్ట్ ద ఈశ్వరతత్వ ఇన్ ద సొసైటీ ఇట్సెల్ఫ్.
0: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్.

0: the stars are Brahma. Sun is Brahma. Moon is Brahma.
1: Swargamananu Brahma. Vaikunthamadi Brahma.
0: Water
1: Taliyananu Brahma. Tandri Brahma.
0: Water is Brahma. Heaven is Brahma. Vaikuntha is Brahma. Father is Brahma. Mother also is Brahma.
1: Sampadantayu Brahma. Sarlabhyamadi Brahma.
0: Wealth is Brahma. And good objects are Brahma.
1: Puttinchutadi Brahma. Poshinchutadi Brahma.
0: It is Brahma.
1: Puttinchutadi Brahma. Gruhini Brahma.
0: It is Brahma which causes birth. It is Brahma which protects you. It is Brahma which puts an end to the life.
1: Kalamantayu Brahma. Kayamvadi Brahma.
0: The entire time is Brahma. Your body itself is also Brahma.
1: Prakruti antayu Brahma, pranambu Brahma.
0: The entire nature is Brahma. Life itself is Brahma.
1: Sarvamunu Brahma, mariyu ee sabhayu Brahma.
0: Everything is Brahma. And this assembly itself is Brahma.
1: Satyamunu Brahma.
0: Truth is Brahma.
1: Telupu ee sai Brahma.
0: Sai, who is telling all this, is himself Brahma.
2: Sarvamnu Brahmamayami.
0: Everything is full of Brahma.
2: Brahmaku vereinatvanti oka padartham marokati ledu.
0: There is nothing which is different from Brahma.
2: Sarvamu bhagavat swarupakanga undinappudu manam vetukute ekkada, taanu chikkute ekkada.
0: When everything is the manifestation of Brahma, where have you to search Brahma? And how can he be found elsewhere?
2: Vishwamanta prana vibhuni mandiramaina vidivakli ekkada.
0: If the entire world is an open building, how can you find a door for that?
2: Vishwamanta mandiramaina pudu vidiki inkekkada sthanam unnadi. Vidiye lenappudu inka vakali deeniki enduku?
0: If the entire world is only a bungalow, where is the street for you? There is no street at all.
2: Vishwavibhude, nee hrudayeshwarudu.
0: The Lord of the universe is the Lord of your heart also.
2: Veena tantrulu meedi, prana tantrulu naati, ananda bhashmamuto aatmarpanamu cheya. Adiye vaikunthamu, adiye daivatvamu.
0: If you play upon the strings of your heart, as if you are playing on the strings of Veena, and offer your own heart to himself, then you will find Vaikuntha there itself.
2: Bhagavantani yokka sampadalu kani, Bhagavantani yokka aishwaryamulu kani, manaku anukoolamainatundi margamulo andistu vachadu.
0: God has been giving the entire wealth and prosperity relating to God in the way that it is most appropriate.
2: Aishwaryamulaku varasule meerandaru.
0: You are all the heirs apparent for this particular wealth and prosperity of God.
2: Aishwaryam emito meeru gurtinchadaniki prayatninchali.
0: But you have to make efforts to recognize what that real wealth is.
1: Taayikunnatti aishwarya sampadalaku.
0: The wealth and properties of Sai. Saati
1: aishwaryam unnadi echotanaina.
0: The Sai's wealth and property.
1: Sai aishwaryamemanna swartharahita nitya nirmala premaye nijamu nijamu.
0: If you ask what is the wealth and properties of Sai, it is only love.
2: Sai yokka aishwaryamulu ee bhavanamulu ee yokka mandiramulu ivi kaadu Sai aishwaryamulu. సాయి యొక్క ఐశ్వర్యం అనేటువంటిది నిస్వార్థమైన నిర్మలమైన పవిత్రమైన ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: సాయి
2: ఆ ప్రేమకు మీరు వారసులై, ఆ ప్రేమను మీరు అనుభవించి, ఆ ప్రేమను మీరు అందుకొని, ఆ ప్రేమను మీరు సరి అయినటువంటి రీతిగా జగత్తునకు చాటటమే ఇది మీ యొక్క ప్రధాన కర్తవ్యము.
0: Sai's wealth and property does not consist of all these bungalows and temples. It is basically all his property is selfless, pure love. You have to accept this particular fact and enjoy
2: it. Sarvajnudainatundi, sarvashaktimainatundi, bhagavantuniki meeru arpitam chesedi em untundi?
0: God who is omniscient, omnipresent and omnipotent, what is there which can happen to such a one?
2: Bhranti matrame. మానసిక తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని విధములైనటువంటి యొక్క అర్పితములు గావిస్తూ వస్తున్నారు.
0: ఆల్ ద థింగ్స్ విచ్ యు ఆర్ ఆఫరింగ్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇల్యూజన్ విచ్ యు ఆర్ హ్యావింగ్. ఇట్స్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ దట్ యు ఆర్ ఆఫరింగ్ థింగ్స్ టు ద లార్డ్.
2: బ్రహ్మాండమంతట ప్రబలు చుండెడి తనకు ఆలయంబునమర్చ అలవియగున.
0: ఫర్ ద వన్ హూ ఆక్యుపైస్ ది ఎంటైర్ కాస్మాస్, కెన్ యూ కన్స్ట్రక్ట్ టెంపుల్స్ ఫర్ సచ్ ఎ వన్?
2: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపము నెవరు పట్టగలరు.
0: హూ కెన్ హోల్డ్ ఎ స్మాల్ ల్యాంప్ టు ద వన్ హూ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ఎ బిలియన్ సన్స్?
2: అజహరాదులకైన అలవి కాని తత్వము, అలది రాజులకైన అందని వాడును తన రూపుగనుగొననెవరితరము.
0: హూ కెన్ ఫైండ్ అవుట్ ద ఫార్మ్ విచ్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ ఫార్ అజహ అండ్ హరా టు ఫైండ్ అవుట్?
2: సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఎన్ అప్రోప్రియేట్ నేమ్ ఫర్ ద వన్ హూ ఈజ్ మూవింగ్ ఇన్ ఆల్ ది
2: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చ బొజ్జము తనకు పెట్టదగున.
0: ఫర్ ద వన్ ఇన్ హూస్ స్టమక్ ద ఎంటైర్ కాస్మాస్ ఇస్ దేర్, హౌ కెన్ యూ ఆఫర్ ఎనీ ఫుడ్ ఫర్ సచ్ ఎ వన్?
2: బ్రతుకు కోసము బహు బాధ బద్దులైరి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ యు ఆర్ బౌండ్.
2: ఇది కేవలము మానవ జీవితం యొక్క ధన్యత కోసమై ఈ విధమైన మార్గమును అనుసరిస్తూ వస్తున్నారే కాని నిజముగా భగవంతుడు ఒక స్థానము, ఒక పేరు, ఒక రూపము అన్నటువంటిది ఎక్కడ కూడా కానరాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ అండ్ గివింగ్ ఎ నేమ్, గివింగ్ ఎ ప్లేస్.
2: సర్వత పాణిపాదం తర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్తతి. భగవంతుణ్ణి ఏ భావము చేత, ఏ హృదయము చేత, ఏ వాంఛన చేత ఆరాధింతురో, ఆచరింతురో, ఆశింతురో, ఆ రూపనామముల్ని భగవంతుని యొక్క దీనిని గుర్తించడానికి వీలవుతుంది.
0: గాడ్స్ ఫామ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై డిఫరెంట్ పీపుల్ డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ దే హావ్, వాట్ టైప్ ఆఫ్ అప్రోచ్ దే హావ్, వాట్ టైప్ ఆఫ్ వర్షిప్ దే ఆఫర్.
2: భగవంతుడు కల్పవృక్షము, కామధేనువు.
0: గాడ్ ఈజ్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ సెలెస్టియల్ కౌ.
2: ఎవరు ఆర్థి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని తమ యొక్క స్థాయి నుండి తాము ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రాప్తింపజేసుకుందరో దానినే తాను అనుగ్రహిస్తూ చేస్తున్నాడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ గోస్ ఆన్ కన్ఫరింగ్ టు ఆల్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సీకర్స్, ఆర్థి అర్థార్థి జిజ్ఞాసు అండ్ గాని జ్ఞాని, డిపెండింగ్ అపాన్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్.
2: భగవంతుని సులభంగా పొందుటకు ఒక్క ప్రేమ మాత్రమే ప్రధానమైన మార్గము.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. To reach God, it is only love which is the most appropriate instrument.
2: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని మనం చూడవలనందే చంద్రుని యొక్క కాంతి చేతనే చంద్రుని చూడవచ్చును కాని ఆ చంద్రుని చూచుటకు ఏ పెట్టమాక్స్ లైటో, ఏ అరికన్ లైటనో, ఏ టార్చ్ లైటో మనకు అవసరం లేదు.
0: If you want to enjoy the shining moon, there is no need for any other type of help like a torch light or another lamp to enjoy ది ఎఫల్జెన్స్ ఆఫ్ మూన్.
2: భగవంతుడు ప్రేమస్వరూపుడు కనుక ఆ ప్రేమస్వరూపుణ్ణి ప్రేమించడం ద్వారానే మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: యాజ్ గాడ్ ఈజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, యూ హ్యావ్ టు రికగ్నైజ్ గాడ్ ఓన్లీ త్రూ లవ్.
2: కనుక ప్రేమనే మన యొక్క ప్రాణముగా మనం విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దాట్ ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ అవర్ లైఫ్.
2: మానవుల నుండి మొట్టమొదట ఆవిర్భవింపజేసేటువంటిది, ఆవిర్భవించేటువంటి కూడా ఒక్క ప్రేమ మాత్రమే.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ ఇస్ ది ఓన్లీ లవ్ విచ్ మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్.
2: తదుపరి అన్ని గుణములు కూడాను ఆవిర్భవిస్తున్నవి.
0: ఇట్ ఇస్ ఓన్లీ లేటర్ ఆన్ ది అదర్ క్వాలిటీస్ హ్యావ్ ఎమర్జ్డ్.
2: కనుక ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయములుగా ఉండకూడదు.
0: దేర్ ఫోర్ యువర్ హార్ట్ షుడ్ నాట్ బి ద వన్ విచ్ ఈస్ డివైడ్ ఆఫ్ లవ్.
2: ప్రేమమయమైనటువంటి యొక్క జీవితాన్ని గడపాలి.
0: యు మస్ట్ స్పెండ్ లవ్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
2: మానవుని యొక్క భావములు అనేక విధమైనటువంటి రాగముల చేత కూడి ఉంటుంటాయి.
0: ది ఫీలింగ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్స్.
2: రాగద్వేషములే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క రాహుకేతువులు.
0: ది ట్రూ రాహు కేతుస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
2: నవగ్రహములు నవగ్రహములని మనం భావిస్తున్నామే కానీ ఇది భ్రాంతి మాత్రమే. రెండు గ్రహములే మనల్ని బాధిస్తున్నాయి, అదే రాగద్వేషములు.
0: We are thinking that there are 9 planets, Navagrahas, they are giving us trouble. It is not these 9, only 2, that is Raga and Dvesha.
2: Shankaravari Shishyullo, Totakuda Netvinti Vaadu Prasthisthadu Okati.
0: Totaka, a disciple of Shankara, questioned Shankara thus.
2: Gurudeva, ee jagattulo Dikvijayamunu Sadhinchina Netvinti Vaadu Evvadu Annadu.
0: He asked, ఓ మాస్టర్, హూ ఇస్ ద పర్సన్ హూ హాస్ కాంకర్డ్ ద వరల్డ్.
2: కేవలం రాజ్యములు సాధించినటువంటి వాడు విజయుడు కానేరదు.
0: ద వన్ హూ హాస్ కాంకర్డ్ ఎ కింగ్డమ్ కెనాట్ బి కన్సిడర్డ్ విక్టోరియస్.
2: హిమాలయ పర్వతం నెక్కి మొట్టమొదట అక్కడ ఒక ఫ్లాగ్ను చెక్కి ఇందులో గొప్ప వీరుడు అని భావించుకోవటము ఇది ఒక వీరత్వం కానేరదు.
0: టు గో అండ్ ఎస్టాబ్లిష్ ఎ ఫ్లాగ్, పుట్ ఎ ఫ్లాగ్ ఆన్ ద టాప్ ఆఫ్ హిమాలయ.
2: సముద్రం ఎదగలిగినటువంటి వాడు విజయాన్ని సాధించిన వాడు కానేరడు.
0: వన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ హాస్ అచీవ్డ్ ఆల్ సక్సెస్ ఇఫ్ హి స్విమ్స్ ద ఓషన్.
2: ఆటల పాటల యందు విజయత్వాన్ని సాధించినటువంటి వాడు విజయుడు కానేరడు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద వన్ హూ హాస్ వన్ ఎ నంబర్ ఆఫ్ ప్రైజెస్ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్.
2: హిరణ్యకశిపుడు సముద్రమునందు దిగి దానిని శోధించినటువంటి వాడు.
0: Hiranyaksha was one who entered into the depths of the ocean and conquered the oceans.
2: Ninnu nundi mannu mannu nundi minnunu kuda nu jeyinatundi vaadu.
0: He is the one who has conquered the earth and the sky together.
2: Kaani sarvatra kuda nu taanu sancharinchi daivatvanni guttimpu cheyadaniki taginatundi krushil chalipinatundi vaadu.
0: He is the one who went round all the worlds to find out where divinity is.
2: Kaani atti vaadu kuda nu vijayanni sadhinchalekapoyadu.
0: Even that one was not able to achieve success and become victorious.
2: Nijamainatvanti vijayudu evaru?
0: Who is the one who has achieved real victory?
2: Indriyamulanu nigrahinchinatvanti vaade nijamaina vijayudu.
0: Only the one who has controlled his senses is the one who has succeeded.
2: Barudainatvanti Prahladudu kuda nu inta goppa vijayanni sadhinchinatvanti Hiranyakashipuniki oka prashna vestunnadu.
0: Prahlada, who was a small boy, put a question to Hiranyakasipu, who had conquered a number of kingdoms.
2: Lokamulanniyun gadiyalona janinchina vadavu, lokamulanniyun gadiyalona jayinchina vadavu, indriya lokamu chittamun geluvaneeravu.
0: You are the one who had conquered all the worlds in a matter of a moment. But you have not been able to conquer your own senses and your own chitta.
2: Tandri, shudramainatvanti chanikamainatvanti ee rajyamulu neevu sadhinchadaniki jayinchadaniki neevu prayatnistunnavu.
0: Oh father, you have been trying to conquer the worlds which are temporary, which are after all
2: yuddhamulo cheyali. Adavilo sancharinchetunte mrugamunu kada champinattuga manavulni champinanta matramuna veerudu kaaneradu.
0: One does not become a hero by merely killing people as if they are merely animals or to be hunted in a forest.
2: Nee endu undinatvanti mrugamunu neevu samharinchadaniki tagina krushi cheyamannadu.
0: Only when you destroy the animals inside your own heart, you would be able to.
2: Nee durgunamulanetvanti indriyamulu neevu mottamota jayinchamannadu.
0: He asked his father to conquer the bad qualities in him and his own sense organs.
2: Loni shatruulaku లొంగిపోయిన వాడు బయటరిపున నెట్లు పట్టగలడు.
0: ద వన్ హూ ఈజ్ సబ్డ్యూడ్ బై ద ఇన్నర్ ఎనిమీస్, హౌ కెన్ హీ కాంకర్ ద ఔటర్ ఎనిమీస్?
2: లోపల శత్రువులకే లొంగిపోయినటువంటి వాడు బయట శత్రువులు ఏ రీతిగా తాను విజయం సాధించగలడు?
0: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ డిఫీటెడ్ బై ద ఎనిమీస్ ఇన్ సైడ్, హౌ కెన్ హీ కాంకర్ ద ఎనిమీస్?
2: అసాధ్యము.
0: దిస్ ఈజ్ ఇంపాసిబుల్.
2: లోని శత్రువులను సంహరించాలంటే, లోని శత్రువులను జయించాలంటే ఒక్క ప్రేమాస్త్రం మాత్రమే సరైనటువంటి ఆస్త్రము.
0: ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ ద ఇన్నర్ ఎనిమీస్, and establish your kingdom firmly, it is only through love you will be able to do it.
2: Kanuka prema chetane mana yokka jeevithamunu saarthakam gaavinchukoni prema chetane manaku addu tagileetuvanti yokka ee arshadvargamulanu jeyinchukoni divyattamaina daivattanni manam pondadaniki tagina krushi cheyatamu atyavasaramu.
0: Conquer all our inner enemies, and we have to conquer the six enemies which face us and establish our own selves firmly.
2: Manuja anaga manu chakravarti yokka santati varu manujulu ani deeniki artham.
0: The word manuja tells us that we have
2: atani yokka santati varu atani yokka aastini manamu aashrayinchali.
0: We belong to the lineage of manu and we have inherited all the wealth.
2: Dharmamu satyamu prema sahanamu sanubhutulu yokka gunamule atani swabhavamulu.
0: His nature is morality, truth, love, compassion, patience and perseverance.
2: Ilanti dinni manam anusarinchinappude atani santatiki atani viniki manam varasuluga avadaniki adhikaram untundadi.
0: Only when we follow this particular path can we claim ourselves to be the inheritors of and the persons belonging to the lineage of Manu.
2: Prema swarupulara,
0: embodiments of divine love,
2: andaru bhagavantuni biddale,
0: all are the children of one God.
2: Roopa naamamulu endukani vesha bhashalu endukani veru veru margamulu anusarinchinappatikini andaru kudanu andariki okka prabhu maatrame unnadu.
0: People may be following different faiths, people may be having different names and forms, but there is only one Lord.
2: Tandri okkade,
0: there is only one Father.
2: Kanukane brotherhood of man, fatherhood of God, ఈ రెండింటిని మనం సాధించాలి.
0: దట్ ఈస్ వై వీ హావ్ టు అచీవ్ ది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
2: లోకములో అనేక విధములైనటువంటి అశాంతిల చేత, అక్రమముల చేత, అనాచారముల చేత, అధర్మముల చేత మానవుడు కుళ్ళి కృశించి కురికిపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఇన్ అన్టోల్డ్ ఆగోనీ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద కేఆస్, కన్ఫ్యూజన్, అన్రైచియస్ కాండక్ట్ and agitations.
2: Ilanti dushta paristhiti yendu manavulu bhagavat vishwasamunu abhiruddhi gavinchukoni manavatvanni sarthakam gavinchukone nimittame premaashramulu chetabatti divyamainatundi samajamulo praveshinchi sevaka vrutti yendu ee jeevitamunu sarthakam gavinchukovalani nenu aashistunnanu.
0: At such a time when the world is full of turmoil, you have to take up the instrument of love and use the instrument of love to serve humanity and remove all the lack of peace etc in the world.
2: Kevalam dehamune aashrayinchakandi,
0: don't take shelter only in the body.
2: Dehamunu maatrame kaaka manasunu kudanu meeru aashrayinchakandi.
0: You don't even accept the mastership of mind.
2: Deha manasulu yokka tattvamu cheta aatmanu aashrayinchandi.
0: Taking body and the mind, take real shelter only under atma.
2: Atte atmanu aashrayinchinatundi vaade dhanyudu kaagaladu.
0: Only that one who takes refuge with atma would be able to sanctify his own life.
2: Adi eenaadu manam cheyavalsinatundi jarapavalsinatundi sevalu.
0: This is the real service which we have to undertake and perform.
2: మానవత్వంలో ప్రత్యేకమైనటువంటి సాధనలు చేకపోయినప్పటికీ సేవనాభావం అనేటువంటి దీంట్లో సేవకా వృత్తి లోపల జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
0: యూ మే నాట్ బి ఏబుల్ టు అండర్టేక్ ఎనీ అదర్ యాక్టివిటీ, బట్ సాంక్టిఫై యువర్ లైఫ్ అండర్టేకింగ్ సర్వీస్ యాజ్ ది యాక్టివిటీ.
2: నవవిధ మార్గముల్లో ప్రాణ సమానమైనటువంటిది, మధ్యస్థాయితో కూడినటువంటిది ఈ సేవ.
0: అమంగ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్, ఇట్ ఈస్ ది సర్వీస్ which comes very close to the last one.
2: ee seva dwarane aatmaarpitam jarugutundi.
0: It is only through service one would be able to offer his own atma to the Lord.
2: ee aatmaarpitam jariginappude sneham prarambham avutundi.
0: Only when one offers oneself completely one would be able to perform
2: ee sneham chetane aikyataku cherutundi.
0: Only through service one would be able to achieve unity.

0: Travanam, listening and hearing the stories of the Lord, singing the glory of the Lord, remembering the Lord, doing Pada Seva and service of the lotus feet of the Lord, and offering Vandanam to the Lord, and worshipping the Lord, friendship to the Lord, and offering one's own Atma to the Lord.
1: Kanuka, Sarva Manamulu Yendukudanu, Prakasin Chetvanti Paratattamu, ఇది ఆత్మతత్వమని విశ్వసించండి.
0: యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ ఆత్మ విచ్ ఈస్ షైనింగ్ ఇన్ ఎవరీ.
1: ఎవరిని మీరు గౌరవించినప్పటికీ, ఎవరిని మీరు నమస్కరించినప్పటికీ, ఇది దైవమునికే చెందుతుందనేటువంటి భావాన్ని మీరు విశ్వసించాలి.
0: యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ టు హూమ్ సో ఎవర్ యూ ఆఫర్ వర్షిప్ ఆర్ ఒబీసన్స్ ఆర్ యూ టు హూమ్ సో ఎవర్ యూ.
1: ఇది భారతీయ శాస్త్రమునందు సర్వజీవ నమస్కారము కేశవం ప్రతిగచ్చతి అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ సే దట్ వెన్ యూ ఆఫర్ ది నమస్కార్ టు పీపుల్ ఇట్ అల్టిమేట్లీ రీచెస్ కేశవ ఓన్లీ.
1: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ అది కూడా భగవంతుడికి చేరుతుందన్నారు.
0: సిమిలర్లీ హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ ఇట్ విల్ అల్టిమేట్లీ రీచ్ ది సేమ్ గాడ్ అండ్ కేశవ.
1: కనుక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదములు ద్వేషములు ఎన్ని ఉండినప్పటికీ ఆత్మతత్వాన్ని మాత్రము ఏకత్వంగా మనం భావించాలి.
0: దేర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్ యూ విల్ హావ్ టు జస్ట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ ద సేమ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

దైవం ప్రేమ

గొని వచ్చి ప్రేమి వీర ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి వీర ప్రేమ రూపము దైవంబు ప్రేమమయము ప్రేమ రూప

0: కృష్ణ ప్రేమ కృష్ణ ప్రేమ అవతార శ్రీకృష్ణ ప్రేమ కృష్ణ
1: ఈస్ ది వెరీ గాడ్ ఆఫ్ లవ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఆన్ ఆల్ ద పీపుల్ హిస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఈజ్ లవ్ He is saturated with love. He showers the nectarine love on all people. He is the very avatar, the descendant of the love itself. He fills everyone with thirst for love and Krishna himself.
0: Prema మహా విలువైన వజ్రం వంటిది.
1: లవ్ ఈజ్ ఎ ప్రెషియస్ డైమండ్.
0: ఈ ప్రేమ స్వార్థపరుల దగ్గర క్షణమైన నిలువుదారదు.
1: ఇట్ విల్ నెవర్ స్టే విత్ సెల్ఫిష్ పీపుల్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: అహంకారుల దగ్గర అరక్షణమైనా ఉండలేదు.
1: ఇట్ డజంట్ స్టే హాఫ్ ఎ సెకండ్ విత్ ఈగోటిజం.
0: ఆడంబరములు వారి దగ్గర ఇది అసలే ప్రవేశించదు.
1: ఇట్ నెవర్ ఎంటర్స్ ఇన్ టు పీపుల్ హూ ఆర్ షోయీ అండ్ ఆస్టెంటేషియస్.
0: స్వార్థ అహంకార ఆడంబరములు ఏమాత్రం కూడా మొహమైనా చూడదు.
1: ఇట్ విల్ నెవర్ లుక్ అట్ సెల్ఫిష్నెస్ ఈగో అండ్ ఆస్టెంటేషన్.
0: కానీ ఈ ప్రేమ ఎక్కడ లభ్యమవుతుంది?
1: But where do you get this love?
0: ఈ విలువైన వజ్రము ప్రేమ రాజ్యమునందు మాత్రమే లభ్యమవుతుంది.
1: You get this precious diamond only in the kingdom of love. It never enters into people who are showy and ostentatious.
0: స్వార్థ అహంకార ఆడంబరములు ఏమాత్రం కూడా

0: You get this precious diamond only in the kingdom of love.
1: Prema margamunande idi labhyam avutundi.
0: You can get straight only in the street of love.
1: Prema angadi yandu maatrame idi manaku labhistundi.
0: You can get it only in the shop of love.
1: Prema hrudayamtone manaku praaptistundi.
0: You can get it only with a heart full of love.
1: Aithe ఈ జగత్తంతయునకు ప్రేమమయమే కదా, ఇట్టి ప్రేమ యందు ప్రేమ ఎందుకు లభ్యం కావటం లేదు?
0: When this entire universe is filled with love, how is it that we are not getting love?
1: కానీ జగత్తంతయును ప్రేమగా భావిస్తున్నారు, కానీ ఇది ప్రేమ కాదు.
0: You think that the world is full of love, but that is not love.
1: దేహ ఇంద్రియ మనోబుద్ధుల సంబంధమైనటువంటి జీవితములకు ప్రేమ అనిపించుకోదు.
0: ఎనీథింగ్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ, ది సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ కెనాట్ బి కాల్డ్ లవ్.
1: ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటిది అనురాగమే కాని ప్రేమ కాదు.
0: వన్ అసోసియేటెడ్ విత్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ మే బి కాల్డ్ అనురాగ అఫెక్షన్.
1: ఆత్మ జీవితమే నిజమైన ప్రేమ.
0: ఎ లైఫ్ ఆఫ్ ఆత్మ ఈజ్ అలోన్ లవ్.
1: కనుక ఆత్మజీవులుగా మనం భావించాలి, కానీ శరీర జీవులుగా, ఇంద్రియ జీవులుగా, మనోజీవులుగా, బుద్ధిజీవులుగా మనం జీవించరాదు.
0: వీ షుడ్ నాట్ లివ్ ద లైఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది బాడీ, ది సెన్సెస్, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
1: శరీర ఇంద్రియ మనోబుద్ధులు ఉండినంత వరకు అహంకార మమకారం అనేటువంటిది కానీ, ఆడంబరం స్వార్థం అనేటువంటిది కానీ మానవుని విడిచి ఉండలేదు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ ఈజ్ థింకింగ్ ఆఫ్ హిస్ బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ అండ్ సెన్సెస్, హీ విల్ బి ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్, ఈగో అండ్ షో.
1: వ్యక్తి ప్రేమను పొందుటకు ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ క్రతువులో ఆచరించనక్కరలేదు.
0: To get such great love, there is no need for doing any japa, dhyana, yajna.
1: Viti valla kudanu prema labhyam kaadu.
0: You cannot get love through them.
1: Karanam emanaga ee yokka karmala yandu anto into swarthamu saprayojanamu imidi untunnadi.
0: The reason is, in all these actions there is an element of selfishness and self interest.
1: Kanuka యజ్ఞమునకు కాని, యాగమునకు కాని, ధ్యానమునకు కాని, యోగమునకు కాని ఈ ప్రేమ లభ్యమయ్యేటువంటిది కాదు.
0: Therefore you cannot get this love either through యజ్ఞ, యాగ, ధ్యాన అండ్ జప.
1: సర్వార్పిత భావమునకే ఈ ప్రేమ సాధ్యమవుతుంది.
0: You can get love only when you offer entirely.
1: కనుకనే కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు.
0: That is why Krishna said, you have to give up all dharmas.
1: Jesus kudanu,
0: even Jesus,
1: ide vidhamainatundi artham vachinattuga
0: mentioned to this
1: person. I am the path annadu.
0: He said that I am the path.
1: Buddhudu kudanu ide artham vachinattuga sarvam taranam gacchami annadu.
0: Buddha also has mentioned to this extent when he said sarvam saranam gacchami.
1: Anaga sarvamatamula saramu.
0: The meaning of this is the essence of all religions.
1: Sarva shastramula moolamu.
0: The origin of all
1: sarva dharmamula yokka gamyamu.
0: The goal of all dharmas.
1: Sarvarpita bhavame.
0: Offering totally, entirely to the Lord.
1: Atti arpitamu gavinchukunnatunti vare gopikalu.
0: Gopikas are those people who have offered themselves unreservedly and entirely.
1: అయితే ఈ ప్రాకృతమైనటువంటి ఈ జగత్తునందు సర్వార్పిత భావము సాధ్యమవుతుందా అని సందేహించవచ్చు.
0: One may get a doubt whether in this world of action and natural world, is it possible to offer oneself entirely?
1: స్వార్థము కాని, సప్రయోజనము కాని, అహంకారం కాని, ఆడంబరం కాని లేకుండా ఉండుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ లైఫ్ వితౌట్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఈగో.

0: షో.
1: కానీ దీనికి కూడా ఒక పరిమితం ఉంటున్నది.
0: బట్ దేర్ ఇస్ అ లిమిట్ సెట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్.
1: నశ్రేయో నియమం వినా, కొంత నియమం పాటించాలి.
0: యూ హ్యావ్ టు అబ్జర్వ్ సర్టన్ రూల్స్ లిమిటేషన్స్.
1: మన దేహంలో ఉష్ణము ఒక పరిమితమై ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అ లిమిట్ ఫర్ ది టెంపరేచర్ ఇన్ అవర్ బాడీ.
1: ఈ యొక్క వేడి ఒక పరిమితంలోనే ఉంటున్నది.
0: దేర్ ఈస్ ఎ లిమిట్ ఫర్ ది టెంపరేచర్ సెట్.
1: 98.4 ఆర్ 0.6 ఉంటే ఇది ఆరోగ్యము. కానీ 99 చేరేటప్పటికీ అనారోగ్యం ప్రారంభమైంది.
0: వన్ ఈస్ హెల్తీ వెన్ ది టెంపరేచర్ ఈస్ 98.4 ఆర్ 98.6.
1: అదే విధముగానే మానవులకు స్వార్థము ఉండవచ్చు. కానీ ఎంతవరకు అంతవరకు స్వార్థము, అది మితిమీరిపోతే రోగముగా రూపొందుతుంది.
0: సిమిలర్లీ దేర్ కుడ్ బి సెల్ఫిష్నెస్ ఇన్ మ్యాన్, బట్ ఇట్ షుడ్ బి విత్ ఇన్ లిమిట్స్. వన్స్ ఇట్ ఎక్సీడ్స్ ది లిమిట్స్ ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: అహంకారము ఒక రోగము.
0: ఈగో ఈజ్ ఆల్సో ఎ డిసీజ్.
1: ఆడంబరము ఒక రోగము.
0: ఆస్టెంటేషన్ ఈజ్ ఎ డిసీజ్.
1: స్వార్థము ఒక రోగము.
0: సెల్ఫిష్నెస్ ఈజ్ ఎ డిసీజ్.
1: స్వప్రయోజనము ఒక రోగము.
0: సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎ డిసీజ్.
1: కనుకని వీటన్నిటినీ కూడా నువ్వు చేర్చి భవరోగము అని దీనికి పేరు పెట్టారు.
0: ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ భవరోగ, భవ డిసీజ్.
1: అనగా జగత్తునందు మనకు వ్యాపించేటువంటి రోగములు ఇవన్నీ.
0: దట్ మీన్స్ ఆల్ దీస్ డిసీజెస్ అక్కర్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: అయితే భగవంతుడు సర్వులయందు ఉండినప్పటికీ సర్వాత్మ భావాన్ని భక్తునియందు లేకుండినా ఇది కేవలము సాత్వికమైనటువంటి యొక్క ప్రేమతత్వము కాదు.
0: యాజ్ గాడ్ ఈజ్ డిసైడింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్, ఇఫ్ ఎ డివోటీ డజంట్ రికగ్నైజ్ దిస్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్.
1: తన యందు భగవంతుడు ఉన్నాడని విశ్వసించవచ్చునే కాని,
0: వన్ మే బిలీవ్ దట్ గాడ్ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ హిస్ హార్ట్.
1: ఈ విశ్వాసము సరి అయిన విశ్వాసము కాదు.
0: బట్ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ ఫెయిత్.
1: నీ యందు భగవంతుని చూడటం గొప్పతనము కాదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ సీయింగ్ గాడ్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: భగవంతుని యందు నిన్ను చూడాలి.
0: యూ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్.
1: అది సరి అయినటువంటి ప్రేమతత్వం.
0: దట్ ఈస్ ప్రాపర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యందు నీ యొక్క స్వరూప లక్షణములు కనిపించకుండినంత వరకు కూడాను నీవు స్వార్థపరుడే కాని పరాత్మ తత్వముతో కూడినటువంటి వాడు కాదు.
0: అంటిల్ యూ సీ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ నేచర్ రిఫ్లెక్టెడ్ ఇన్ గాడ్, యు ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. యు డోంట్ హ్యావ్ సాక్రిఫైస్.
1: కనుక ప్రతి విషయమునందు కూడాను ఈ ప్రాకృతమైన జగత్తునందు ఒక పరిమితమైనటువంటి యొక్క భావమును గుర్తిస్తూ పోవాలి.
0: ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ లిమిట్స్ ఆర్ సెట్ ఫర్ ఎవ్రీ.
1: ప్రతి మానవుడు కూడాను ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ డిలైట్ అండ్ జాయ్.
1: ఆనందం అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై జాయ్?
1: దీనిని వేదాంత పరిభాషయందు యోగము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లన్స్ దిస్ డిస్క్రైబ్డ్ యాజ్ యోగ.
1: యోగం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాణాయామం, ప్రత్యాహారం ఇలాంటి కర్మలను ఆచరించడం యోగంగా భావిస్తున్నాము.
0: సమ్ పీపుల్ కన్సిడర్ యోగా యాజ్ అసోసియేటెడ్ విత్ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ డయట్.
1: యోగం అంటే ఇది కాదు అర్థం.
0: దాట్ ఈస్ నాట్ ది మీనింగ్ ఆఫ్ యోగా.
1: యోగం అనగా ఆనందము అని అర్థం.
0: యోగా మీన్స్ జాయ్.
1: ఈ ఆనందం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
0: వేర్ డు యూ గెట్ దిస్ జాయ్?
1: ఆనందమైన దగ్గర నుంచినే మనకు లభ్యమవుతుంది.
0: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ది సోర్స్.
1: ఆనందం వస్తువాహనములు ఎందు కాని,
0: జాయ్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆబ్జెక్ట్స్.
1: ఆహార విహారములు ఎందు కాని,
0: ఇన్ ఫుడ్ అండ్ రెస్ట్.
1: ప్రాకృతమైనటువంటి పదవులు ఎందు కాని,
0: ఇన్ ది వరల్డ్లీ పొజిషన్స్ అండ్ పవర్.
1: స్థితిగతులు ఎందు కాని,
0: ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్.
1: ఆనందము మనకు లభ్యము కాదు.
0: యూ కెనాట్ గెట్ జాయ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్.
1: ఈ ఆనందము ఆనందమయుడైనటువంటి భగవంతుని ఎందే మనకు లభ్యమవుతుంది.
0: యూ కెన్ గెట్ దిస్ జాయ్ ఫ్రమ్ గాడ్ హూ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జాయ్ అండ్ డిలైట్.
1: అయితే ఎప్పుడు ఈ ఆనందం మనకు లభ్యమవుతుంది?
0: వెన్ కెన్ యూ గెట్ దిస్ జాయ్?
1: గోపికలు, రాధ, వీరందరూ కూడాను నిరంతరము కూడాను ఏకాత్మ భావంతో కృష్ణుని స్మరిస్తూ వచ్చారు అని.
0: గోపికాస్ అండ్ రాధా హ్యావ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ వన్ విత్ దెమ్. ఏకాత్మ భావన.
1: గోపికలు అనగా ఎవరు?
0: హూ ఆర్ గోపికాస్?
1: రాధ అనగా ఎవరు?
0: హూ ఈజ్ రాధా?
1: కేవలము ఒక స్త్రీలుగా భావించి దీనికి అనేక విధమైన ఆపోహలను కలిగించి అనర్థములను పెంచి యథార్థమును విశ్వసిస్తూ వస్తున్నారు.
0: రాంగ్ మీనింగ్ ఈజ్ attributed to the word Gopikas, and thus there is a lot of misunderstanding, consequent suffering of that.
1: Mana sankalpamule gopikalu.
0: Our thoughts are gopikas.
1: Sarva sankalpamulu yokka koodike ainatundi manasse radha.
0: Mind which is a conglomeration of all thoughts is radha.
1: Kanuka mana sankalpamulu mana manasu pragna aneetundi krishnulo karigi povali.
0: Our thoughts and mind should merge in Krishna, who is pragna.
1: Adhe pragnanam brahma annaru.
0: That is the meaning of pragnanam brahma.
1: ఈ ప్రజ్ఞానం అనేటువంటిది కేవలము శరీరమునందు మనస్సునందు బుద్ధి యందు అంతఃకరణ యందు సర్వత్ర అంతర్బహిష్ట సర్వవ్యాప్య ప్రజ్ఞా స్వరూప.
0: దిస్ ప్రజ్ఞ ఈజ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇన్ ద మైండ్ ఇన్ ద చిత్త ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్ ద హార్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: కనుకనే ఇట్టి ప్రజ్ఞనే బ్రహ్మ అని పిలుస్తూ వచ్చారు.
0: This pragna is described as brahma.
1: Anaga constant integrated awareness nanu inipes.
0: This is pragna means constant integrated awareness.
1: Itti pragna yendu mana bhavamulu mana manasu sankalpamulu leenamai povali.
0: In this constant integrated awareness, all our feelings, our mind and our thoughts must get merged.
1: Aithe ఇలాంటి ప్రజ్ఞస్వరూపుడైనటువంటి భగవంతుడు సర్వత్రా ఉండినప్పుడు ఈ అవతారమును ధరించేటువంటి యొక్క దీంట్లో ఉన్న రహస్యం ఏమిటి?
0: వెన్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రజ్ఞ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఇస్ అవైలబుల్ ఎవ్రీవేర్, వై షుడ్ అవతార్స్ కమ్ డౌన్ అండ్ అపియర్ ఆన్ ద ఆర్త్?
1: అయితే ఈ అవతారమును ధరించడానికి కారణములు లేకపోలేదు.
0: దేర్ ఆర్ రీజన్స్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అవతార్స్ టు అపియర్.
1: ప్రత్యక్షం పరోక్షం అని రెండు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ టూ థింగ్స్ లైక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ప్రత్యక్ష పరోక్ష
1: అంతర్శక్తి బాహ్యశక్తి అని కూడా రెండు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఇస్ ది ఇన్నర్ పవర్ అండ్ ది అదర్ ఇస్ ఎక్స్టర్నల్.
1: అంతర్భూతము బహిర్భూతము అని కూడా రెండు ఉంటున్నవి.
0: సిమిలర్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ కాల్డ్ అంతర్భూత అండ్ బహిర్భూత.
1: కట్టెల యందు అగ్ని ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్.
1: కానీ ఆ కట్టెల యందు ఉండేటువంటి అగ్ని అంతర్భూతమై ఉంటున్నది.
0: బట్ దట్ ఫైర్ ఈజ్ ఇన్సైడ్ ఇది ఫైర్ వుడ్
1: అంతర్గతమై ఉంటున్నది.
0: అండ్ ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్
1: అవ్యక్తమై ఉంటున్నది.
0: ఇట్ ఈస్ నాట్ సీన్.
1: కనుక ఈ కట్టెల పైన బియ్యం పెట్టి ఆ కట్టెల పైన పాత్ర పెట్టితే బియ్యం అన్నముగా మారవు.
0: దేర్ ఫోర్ యూ కెనాట్ కుక్ ఫుడ్ విత్ మియర్లీ ఫైర్ వుడ్ కీపింగ్ ఇన్ ది ప్లేస్.
1: ఆ కట్టెలు ఎందుకునేటువంటి ఒక అగ్ని ప్రత్యక్షముగా వచ్చినప్పుడే కట్టెలను కూడా కాల్చి బియ్యంను కూడా ఉడికించి అన్నముగా రూపొందింపజేస్తుంది.
0: ఓన్లీ వెన్ ది అన్మానిఫెస్ట్ ఇన్విజిబుల్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్ మానిఫెస్ట్ అండ్ కమ్స్ అవుట్ ఇట్ కెన్ కుక్ ఫుడ్ అండ్ గెట్.
1: కనుక ప్రతి దేహము కూడా ఒక ఫైర్ వుడ్ వంటిది.
0: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఫైర్ వుడ్.
1: ఈ కట్టె ఎందు అంతర్భూతమై ఉంటున్నది ఆత్మతత్వం.
0: This principle of Atma is invisibly embedded in this
1: darani pratyakshamu gavinchukune nimittamai konni rakamainatunte prema tattvanni manam anubhavinchali.
0: To manifest this invisible divinity there is need for doing some sadhana.
1: Maroka chinna udaharanam.
0: One more example.
1: Mana jobi unde match box untundadi agge pette.
0: There is a match box in our pocket.
1: కానీ మన జోబీని ఏమాత్రం కూడా కాల్చదు.
0: బట్ ఇట్ డజంట్ బర్న్ అవర్ పాకెట్.
1: కానీ ప్రతి పుల్ల ఎందుకు అగ్ని ఉంటున్నది.
0: ఇన్ ఎవరీ మ్యాచ్ స్టిక్ దేర్ ఇస్ ఫైర్.
1: ఆ పుల్లను తీసి పెట్టెతో రాసినప్పుడు ఆ యొక్క అగ్ని ప్రత్యక్షంగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ యూ స్ట్రైక్ ది స్టిక్ అగ్నిస్ ది ఫైర్ బాక్స్
1: ప్రత్యక్షంగా రూపొందినటువంటి అగ్ని తనను తన చొక్కాను తన జోబీని సర్వంను కాల్చివేస్తుంది.
0: వన్స్ దిస్ ఫైర్ బికమ్స్ మానిఫెస్ట్ అండ్ డైరెక్ట్ ఇట్ కెన్ బర్న్ అప్ the entire shirt, the pocket and even the body itself.
1: Kanuka attane manavuniyandu divyattam aneetundi prema tattvam aneetundi yokka gnana swaroopamaina prakasham undinappatikini,
0: though there is this divine principle of God in every human being,
1: darani pratyaksham gavinchukolanna,
0: if we want to make that manifest,
1: premato premanu chechinappude aa pratyakshamaina swaroopamu manaku సాక్షాత్కరిస్తుంది.
0: ఓన్లీ వెన్ లవ్ ఈజ్ మేడ్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ లవ్ ఇట్ కెన్ మేనిఫెస్ట్.
1: అగ్గి పుల్లలో ఉండినటువంటి మందు ఒక్కటి, అగ్గి పెట్టపై

0: వంటిది మందు ఒక్కటే. రెండింటినీ రాపిడి జరిగినప్పుడే అది అగ్ని మనకు గోచరం అవుతుంది.
1: ది పాయింట్ ఆన్ ది మ్యాచ్ బాక్స్ అండ్ ఆల్సో ఆన్ ద మ్యాచ్ స్టిక్ ఇట్సెల్ఫ్ ఇట్ ఇస్ ది సేమ్, బట్ ఓన్లీ వెన్ యూ రబ్ వన్ అగేన్స్ట్ ది అదర్ ది ఫైర్
0: ఉండేటువంటి ప్రేమ, దైవం నందు ఉండేటువంటి ప్రేమ రెండు ఒక్కటిగా నీవు భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ లవ్ ఇన్ యూ అండ్ లవ్ ఇన్ గాడ్ యాజ్ ద సేమ్.
0: కానీ దైవం యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది.
1: బట్ గాడ్స్ లవ్ ఈస్ టోటలీ అన్సెల్ఫ్,
0: నిర్వికల్పమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్
0: నిరంజనమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ప్యూర్,
0: నిత్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ పర్మనెంట్,
0: నిర్గుణమైనటువంటిది.
1: ఇట్ ఈస్ క్వాలిటీ లెస్.
0: నీ ఎందుండేటువంటి ప్రేమ,
1: యువర్ లవ్,
0: స్వార్థమైనటువంటిది.
1: ఈజ్ సెల్ఫిష్,
0: స్వప్రయోజనమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
0: గుణ సహితమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఇలాంటి ప్రేమతత్వంతో ఆ ప్రేమతత్వం ఏమాత్రం కూడా కలియుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మిక్స్ సచ్ లవ్ ఆఫ్ యువర్స్ విత్ ది లవ్ ఆఫ్ ది గాడ్.
0: కనుక మానవుని ఎందుకుండినటువంటి ఈ అహంకార, ఆడంబర, అసూయ, స్వార్థాదులనేటువంటిది ఏనాడు త్యజించినో ఆనాడే ఆ హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: ఓన్లీ వెన్ మ్యాన్స్ హార్ట్ ఈజ్ రిడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఆస్టెంటేషన్, ఈగో, గాడ్ విల్ టేక్.
0: త్యాగము చేయక,
1: వితౌట్ సాక్రిఫైసింగ్
0: భోగముల పైన మనస్సు నుంచి,
1: ఇఫ్ యూ వాంట్ టు జస్ట్
0: విషయ రాగములతో ఈదుతూ,
1: ఇఫ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ డిజైర్స్,
0: ప్రాకృతమైన జీవితాన్ని గడిపేంత వరకు కూడాను,
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివింగ్
0: భక్తిగా నటించినప్పటికీ,
1: హౌర్ వచ్ ఆఫ్
0: ఎంతగా నీవు భావించినప్పటికీ,
1: యు మే థింక్ యువర్ యువర్ సెల్ఫ్ ఆమ్నిషియన్,
0: ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి జీవితమే కానీ నిన్ను నీవు మోసం చేసుకునేటువంటి వాడే కానీ దైవంతో కూడేటువంటి యోగం లేదు అక్కడ.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్నెస్, యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్, యు కెన్ నెవర్ జాయిన్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ గుణములతోనే నిండి ఉంటున్నది.
1: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ క్వాలిటీస్.
0: దైవాన్ని ప్రేమిస్తున్నామంటున్నాం.
1: You think that you are loving God.
0: దైవాన్ని ప్రేమించేటువంటి జీవుడు ఎక్కడ కూడా ఇంతవరకు నాకు కనిపించలేదు.
1: I have not been able to see anyone who loves God.
0: తన నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమిస్తున్నాడు కానీ దైవ నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమించటం లేదు.
1: He is loving God for his own sake, not for the sake of God.
0: ఇదే స్వార్థం.
1: This is selfish.
0: ఈ యొక్క కర్చీఫ్ నిమిత్తమే నేను కర్చీఫ్ని ప్రేమిస్తున్నాను కానీ నా నిమిత్తమే కర్చీఫ్ని ప్రేమించడం లేదు.
1: ఐ ఆమ్ లవింగ్ దిస్ హ్యాంకీ ఫర్ సేక్ ఆఫ్ మై సెల్ఫ్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్
0: ఈ జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను పదార్థముల యొక్క ప్రయోజన నిమిత్తమే పదార్థములు ప్రేమిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ లవింగ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆబ్జెక్ట్స్,
0: కానీ పదార్థముల నిమిత్తం ప్రేమించడం లేదు.
1: ఫర్ హిస్ సేక్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆబ్జెక్ట్స్.
0: అన్ని తన స్వార్థమే, తన స్వార్థమే.
1: Everything is for his own
0: selfishness. He is
1: loving God also for his own selfishness.
0: దైవం సామాన్యం కాదు.
1: God is not ordinary.
0: దైవం అంత సులభంగా లభ్యమయ్యేటువంటి వాడు కాదు.
1: It is not so easy to get at God.
0: ఇది కేవలము ఒక్క సింహాసనమే, హృదయం.
1: This heart is a seat,
0: ఇది double sofa కాదు.
1: This is not a double sofa bed.
0: లేక మ్యూజికల్ చైర్ కాదు.
1: ఇట్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
0: ప్రాకృతమైన భావాన్ని ఈ చైర్ పైన కూర్చోబెట్టుకుని దైవమా ఇందులో కూర్చోమంటే ఏది కూర్చోగలడు?
1: If your heart is full of worldly desires, how will God come and sit on your in your heart?
0: కనుక దీనిని నీవు ఖాళీగా ఉంచినప్పుడే అందులో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: Only when you vacate your heart and make it free, God will enter into your heart.
0: కనుక ఈనాడు ప్రేమ అనేటువంటి పేరుతో నీవు మ్యూజికల్ చైర్ ఆడుతున్నావు.
1: In the name of love, you are playing the game of musical chair.
0: ఆ చైర్ ఒక్కరికి సొంతం కాదు.
1: This chair doesn't belong to anyone.
0: ఒకరు కూర్చోవచ్చును, మరి ఒకరు కూర్చోవచ్చును.
1: One person is given the seat on the chair once, another person has
0: the chair. సొంతం చెప్పడానికి అధికారం లేదు.
1: How can you say that it is yours then?
0: కానీ అట్టి అధికారము,
1: that power, that authority,
0: గోపికలు మాత్రమే ఆదర్శంగా నిరూపించారు.
1: Only Gopikas had that kind of authority.
0: Anaga bhavamudu daiva bhavamuto jeevinchite vacharu.
1: They lived their life and feelings with godly feelings.
0: Prati indriyam kudanu daivarpitamaina bhavamuto anubhavistu vacharu.
1: They enjoyed every sense only offering it to God.
0: Tama matalu daiva matale.
1: Their talk was full of divine talk.
0: Tama smarana daiva smarane.
1: Their thinking was full of God.
0: Tama shravanamu daiva shravaname.
1: Their hearing was full of God.
0: Tama hastamulu daiva karmale.
1: whatever they did with hands was for God.
0: కనుక తమ సర్వేంద్రియములు కూడాను దైవాత్మితమైన భావముతో అనుభవిస్తూ వచ్చారు.
1: They enjoyed all their sense organs offering them.
0: తమది అనేటువంటిది ఎక్కడ కూడాను వారి యందు కనిపించలేదు.
1: They never felt anything as their own.
0: తామెవరు? కృష్ణుడు మాత్రమే తమ వారు.
1: Who are they? After all, Krishna is theirs.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: వారి భక్తి ప్రపత్తులకు చక్కని సాక్ష్యంగా ఒక ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna offered to show to the world as an example their love.
0: అనేక పర్యాయాలు చెప్పాను.
1: I told you a number of times.
0: ఒకానొక దినము ఉండినట్టుగా ఉండి కృష్ణుడు తనకు గొప్పగా తలభారము అని తలనొప్పిగా భావిస్తూ వచ్చాడు.
1: On a particular day, Krishna all of a sudden mentioned that he is having very severe headache.
0: ఈ తలనొప్పి కోసము మందు కావాలని ఆశించాడు.
1: He wanted to have medicine for the headache.
0: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు సర్వము కూడినటువంటి సమయం నందే ఈ యొక్క లీలను ప్రకటన గావిస్తూ వచ్చాడు.
1: Omniscient Krishna always showed these leelas, these miracles for all people.
0: Rukmini, Narada, Jambavati, వీరందరూ కూడా సమీపంలోనే ఉంటున్నారు.
1: సత్యభామ, రుక్మిణి, జాంబవతి, నారద, ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ నియర్ కృష్ణ అట్ దట్ టైమ్.
0: ఏ కించిత్ ఆహారం కూడా తాను స్వీకరించడం లేదు.
1: హీ వాజ్ నాట్ టేకింగ్ ఈవెన్ ఎ పార్టికల్ ఆఫ్ ఫుడ్.
0: చాలా నాటకం ఆడుతూ వచ్చాడు.
1: హీ బిగాన్ ప్లేయింగ్ ఎ డ్రామా.
0: ఈ బాధను నేను భరించలేను అన్నాడు.
1: ఐ కెన్ నెవర్ బేర్ దిస్ పెయిన్.
0: ఈ దృశ్యాన్ని గుర్తించినటువంటి నారదుడు, స్వామి దీనికి మందు ఎక్కడ ఉంటున్నది, తప్పక చెప్పండి నేను చేస్తాను అన్నాడు.
1: సీయింగ్ దిస్ నారద ఆస్క్డ్, స్వామి వేర్ కెన్ ఐ ఫైండ్ ది మెడిసన్, ఐ విల్ సర్టన్లీ గెట్ ఇట్.
0: వ్రేతలకు వెళ్లి గోపికల యొక్క పాదధూళిని తీసుకుని వచ్చి నా తలపైన పట్టు వేసిన ఈ తలనొప్పి తగ్గిపోతుందన్నారు.
1: ఇఫ్ యూ కెన్ గో టు రేపల్లే అండ్ గెట్ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ అండ్ పుట్ ఇట్ ఆన్ మై ఫోర్ హెడ్ దెన్ ఐ విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ హెడేక్.
0: పరమ భక్తులైనటువంటి వారు ఆ గోపికలు.
1: గోపికాస్ వర్ గ్రేట్ డివోటీస్.
0: ఆ పరమ భక్తుల పాదధూడియే నా శిరోవేదన తగ్గిస్తుంది.
1: ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ దోస్ గోపికాస్ వర్ ది గ్రేట్ డివోటీస్
0: నాదునకు కొంత తన లోపల దాగి ఉండినటువంటి అహంకారము బయట వచ్చింది.
1: ద హిడెన్ ఈగో ఇన్ నారద బిగాన్ మేనిఫెస్టింగ్ ఆన్ హియరింగ్ దిస్.
0: స్వామి సతతం యోగినః, నేను నిరంతరం కూడా కృష్ణ యోగంలోనే ఉంటున్నాను.
1: స్వామి ఐఎమ్ ఆల్వేస్ ఇన్ కృష్ణ యోగ థింకింగ్ ఆఫ్ యూ కాన్స్టెంట్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కృష్ణ చింతనం, ఎక్కడికి వెళ్ళినా నేను కృష్ణ చింతన చేస్తున్నాను.
1: At all times, in all places, under all circumstances, I am thinking of Krishna alone.
0: నాకంటే గొప్ప భక్తులు ఉంటున్నారా ఈ జగత్తులో?
1: Is there a greater devotee than me, Swami, in this world?
0: కానీ దీనిని అంగీకరించలేదు కృష్ణుడు.
1: Krishna did not agree for this.
0: నీవు భక్తులు కావచ్చును నారద, కానీ ఆ గోపికల యొక్క పాదజోడియే నా యొక్క శిరోవేదనను చల్లారుస్తుంది.
1: You may be a devotee, Narada, but only the dust of the feet of Gopikas will free me from the headache.
0: ఈ నారదుడు కొంచెం ప్రజ్ఞానం కలిగినటువంటి వాడు.
1: నారద హ్యాడ్
0: తమ తెలివితేటలంతకును మాటల్లో చూపుతూ వచ్చాడు.
1: నారద బిగాన్ షోయింగ్ ఆల్ హిస్ క్లెవర్నెస్.
0: అమితమైనటువంటి తెలివి గలవానికి అమితమైన భాష ఉంటుంటాడు.
1: A person who has extraordinary cleverness will also speak in an extraordinary way.
0: తెలివితేటలు గలవానికి ఎప్పుడు కూడా సందేహాలే ఉంటుంటాయి.
1: People with excessive cleverness will have full of doubts.
0: ఎంత మేధాశక్తి కలిగిందని భావిస్తున్నాడో అంత అపశక్తులు కూడా అతనిలో ప్రవేశించి ఉంటాయి.
1: ది మోర్ వన్ థింగ్ దట్ హీస్ క్లవర్, ది మోర్ హీ విల్ ఫుల్ ఆఫ్ ది నెగటివ్ ఫీలింగ్స్.
0: కృష్ణ, పోనీ నా యొక్క భక్తి దానికి తగినంతటిగా లేకపోవచ్చును. సత్యభామ, నీ నిమిత్తమై జీవితానంతా అంకితం చేసినటువంటిది సత్యభామ పాదశ్ర ఒక పాదముల యొక్క ధూడిని నీవు ధరించరాదా అన్నాడు.
1: He asked Krishna, I may not be a great devotee. Satyabhama has offered her entire life to Krishna. Can we not get the dust off her feet?
0: Satyabhama cheppindi. Narada, nenu sati, Krishnudu pati. Sati padaduli pati sirasu paina veyatam enta paapamu, nenu daniki angikarinchanu annindi.
1: Satyabhama said, I am wife and Krishna is husband. How can the dust of my feet be put on the head of my husband? I don't agree for this.
0: నేను పాపకూపంలో పడ్డాను కానీ నీ పని చేయటం.
1: ఇఫ్ ఐ దిస్ ఇస్ డన్ ఐ విల్ బి కమిటింగ్ ఎ గ్రేట్ సిన్.
0: అక్కడ కూడా పూర్తి స్వార్థం ఏర్పడిపోయింది.
1: దేర్ అగైన్
0: తన పాదధూళి తన శిరస్సు భర్త యొక్క శిరస్సు పైన వేసినప్పుడు తాను పాపకూపంలో మునుగుతుంది అనేటువంటి స్వార్థము తనలో ప్రవేశించింది.
1: She had the selfish feeling that she would be committing a sin if the dust of her feet is put on Krishna's head.
0: Satyabhama kodanu aa paadadudiki angikarinchaledu.
1: Satyabhama did not agree for this particular proposal of putting.
0: Rukmini kodanu ide bhavamune pondutu vachindi.
1: Rukmini also had the same feeling.
0: Kaani varevaru ivaledu.
1: None of them gave the dust.
0: Tana chalavaru kodanu Krishnudu yokka baadha adhikamavutu vachindi.
1: Every second Krishna's pain was increasing.
0: Tappinadi kaaka Naradudu Repallaki vachadu.
1: Narada was compelled to go to Repalle.
0: Naradudu vachina tarvata gopikalandaru kuda gumiguraru.
1: The moment Narada came to Repalle, all the gopikas
0: Narada vachinadu. Eppudu ostadu maa Repalleku? Ini vaartalu bodhinchamani chepparu.
1: Please let us know, how is our Krishna? When is he coming to Repalle?
0: Amma, ఇప్పుడు కృష్ణుడు వచ్చే విషయము నాకు తెలియదు, కానీ ఇప్పుడు అమితమైనటువంటి శిరోబాధను అనుభవిస్తున్నాడు.
1: He said, I do not know when he is coming to Repalle, but he is having
0: ఆ బాధ నివారణార్థమై నేను మందు నిమిత్తమై ఇక్కడికి వచ్చాను.
1: ఫర్ దిస్ హెడ్ ఏక్ ఐ వాంటెడ్ టు టేక్ మెడిసిన్, దేర్ ఫర్ ఐ హావ్ కమ్ హియర్.
0: నారద, మా కృష్ణుని యొక్క శిరస్సు యొక్క బాధను నివారణ గావించేటువంటి మందు మా రేపల్లె ఎందుందా?
1: Narada, is there medicine available in Repalle which can free Krishna's headache?
0: Kanuka aa mandu ekkada undo chepte tappaku mem vetikistam annaru.
1: If you can let us know where the medicine is available, we will certainly get it.
0: Amma, mee paadadoodi athari yokka siro baadana nivarana gaavinchetundi mandu annadu.
1: The dust of your feet alone will remove the headache of Krishna, he said.
0: Oka gopika vellindi duppada techindi andaru తమ పాదాలు దూడినంత తగుందో విదిలించారు, మూట కట్టుకున్నాడు. నారదు దాన్ని బయలుదేరి వచ్చాడు.
1: వన్ గోపికార్ గాట్ ఎ బెడ్షీట్, కలెక్టెడ్ ది డస్ట్ ఆఫ్ ఆల్ ది గోపికాస్ ఫీట్ అండ్ ఇట్ వాస్ ప్యాక్ అండ్ కృష్ణ నారద బిగాన్ గెటింగ్ ఇట్ టు కృష్ణ.
0: ఇక్కడ వారి యొక్క నిస్వార్థమునకు చక్కని ఉదాహరణ.
1: యూ కెన్ సీ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్ లెస్ నెస్.
0: మేము భక్తులమే, మేము దాసులమే, మా పాదధూళి కృష్ణుడికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి యోచనే వారికి లేదు.
1: దే నెవర్ హ్యాడ్ ది థాట్ దే వర్ డివోటీస్ అండ్ దేర్ ది డస్ట్ ఆఫ్ దేర్ ఫీట్ షుడ్ నాట్ బి.
0: ఆనందంగా ఉంటే అంతే చాలు మాకు.
1: ఆల్ దట్ దే వాంటెడ్ వాజ్ కృష్ణ షుడ్ బి హ్యాపీ.
0: అంతేకాని ఇది అది వాదోపవాదములు వేయడానికి మాకు అర్హత లేదు.
1: దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అవర్ ఆర్గ్యూయింగ్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇన్ సచ్ మ్యాటర్స్.
0: మా జీవితమే అతనికి అర్పితమైనటువంటివి.
1: వి హావ్ ఆఫర్డ్ అవర్ లైఫ్ టు కృష్ణ.
0: అతని ఆనందమే మా ఆనందం.
1: అవర్ జో హిస్ జాయ్.
0: ఏకాత్మ భావంతో వారు ఆ పాదధూడిని ఇచ్చిన దర్శనమే అక్కడ కృష్ణుడికి తలభారం నివారణ అయిపోయింది.
1: ది మూమెంట్ దిస్ ది డస్ట్ వాస్ గివన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ఆత్మ,
0: కృష్ణ పాదధూడిని తీసుకుని వెళ్లి చూసేటప్పటికీ కృష్ణుడు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు.
1: By the time Narada took this dust to Krishna, Krishna was talking full of smiles.
0: Narada, meeru bhaktulamu bhaktulamani ahankara padutunnaru, aadambaralato jeevithanni gadaputunnaru, ee swarthamto jeevithanni ankitam gaavichinattuga bhavistunnaru.
1: Narada, thinking that you are devotees, you are spending your life full of selfishness,
0: nirahankaramu nisvarthamu niradambaramu gopakali endunnadu kaani meelandu evari endu ledannadu.
1: Only gopikas are free from selfishness, ego and show. None of you are free from that.
0: Kanuka inaadu lokamulo satti okaru mem bhaktulamu bhaktulamu swamiki sannidhulamu sannihitulamu ani bhavistunnaru kaani ivi evaru kaadu.
1: In the world of today, everyone is thinking that we are devotees of Swami.
0: Anto into swartham anetundi emidi untunnadi.
1: You can find selfishness in small measure or bigger measure. Every
0: ahankaramu undinanta varaku kodanu bhagavantuni drishti vaari paina padadu.
1: As long as people have this selfishness and ego, God will never.
0: Suryudu prakashistu unnadu.
1: You may say, how he will not shower his love.
0: Dattamaina meghamulu addu vachinappudu suryudu kanipinchadu evariki?
1: Sun is shining. When the clouds cover the sun, you cannot see the sun.
0: Kaani prakasham leda undi.
1: ఈ దర్ నో షైనింగ్ ఆఫ్ ది సన్, దేర్ ఇట్ ఈస్.
0: మేఘములు అడ్డు తగలటం చేత ఆ ప్రకాశం తన పైన పడలేకపోతుండాలి.
1: క్లౌడ్స్ ఆర్ ప్రివెంటింగ్ ది సన్ షైన్ ఫ్రమ్ ఫాలింగ్ ఆన్ హ్యూమన్ బీయింగ్.
0: అదే విధంగానే దైవము నిరంతరము ప్రేమ స్వరూపుడే.
1: Similarly, God is the very embodiment of love.
0: కాని ఆ ప్రేమకు ఈ అహంకారము స్వార్థము ఆడంబరం అనేటువంటిది ఒక దట్టమైన మేఘములుగా అడ్డం రావటం చేతనే ఆ ప్రేమ తత్వాన్ని వీరిపైన ప్రసరించలేకపోతుంది.
1: Selfishness, ego and show become clouds obstructing the grace and love of Lord to fall on the devotees.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రేమతత్వమే ప్రధానమైన ప్రయాణం.
1: Love is the right royal path to recognize and to manifest divinity hidden in man.
0: Lokamulo dhanakadaka vastuvahanadala shaktini.
1: In the world there is the power of
0: vijaya balamunu buddhi balamunu dana balamunu aashrayinchi aneka vidhamainatunti yokka ahankaralu padutuntaru.
1: There are number of people who are full of ego on the basis of their physical prowess, their money, their position, their power, which is only.
0: కానీ దైవానుగ్రహమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థములుగా తోస్తాయి.
1: వితౌట్ గాడ్స్ గ్రేస్ ఆల్ దిస్ ఆర్ ఎ వేస్ట్.
0: భారతమునందు కృష్ణుడు ఈ ఇరువురి బలమును గుర్తింపజేయడానికి చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: కృష్ణ హాజ్ ఆఫర్డ్ ఎన్ ఎక్సలెంట్ ఇలస్ట్రేషన్ ఇన్ భారత టు షో దిస్.
0: అర్జునులకు కర్ణులకు ఉండినటువంటి భేదాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: He was showing the difference between Arjuna and Karna.
0: ఈ ఇరువురు శక్తికి లోపల కూడా కర్ణుడి శక్తి అధికంగా ఉంటున్నది కానీ అర్జున శక్తి అంత అధికంగా లేకపోయింది.
1: Karna's prowess and strength was much superior to that of Arjuna.
0: అస్త్రశస్త్ర విద్యములు యందు కూడాను కర్ణుడే వీరుడిగా కనిపించాడు.
1: In the use of archery,
0: కర్ణుడే అధికుడిగా కనిపించాడు.
1: Karna was much superior to Arjuna in the use of all the weapons.
0: అర్జునుడి కంటే అధికమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి ఈ కర్ణుడు కడపటికి ఏమయ్యాడు?
1: But what happened to Karna, who was much superior to Arjuna at the end?
0: దుష్టులు దుర్మార్గులు అన్యాయులు అక్రమలు అనాచారంతో ఉండినటువంటి యొక్క దుర్యోధన దుశ్శాసనాదులను ఆశ్రయించాడు.
1: Karna took shelter with people who are full of evil wicked qualities like Duryodhana, Dushyasana and the host of them.
0: నిస్వార్థము నిరహంకారము ప్రేమతత్వంతో సత్య ధర్మములతో కూడినటువంటి దైవాన్ని ఆశ్రయించాడు అర్జునుడు.
1: అర్జున టుక్ షెల్టర్ అండర్ గాడ్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ పర్మనెన్స్ స్ప్లెండర్ అండ్ గ్లోరీ.
0: ఇన్ని శక్తులు ఉండినప్పటికీ ఆశ్రయించినటువంటి వారి యొక్క ఇది చాలా హీనమైనటువంటి స్థితి కనుక వీడు కూడాను అదే స్థితిని పొందాడు కర్ణుడు.
1: కర్ణ కేమ్ టు ఆల్ రూయిన్ అండ్ సఫరింగ్ బికాస్ హీ టుక్ షెల్టర్ అండర్ పీపుల్ హు ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్
0: క్వాలిటీ. గొప్ప బుద్ధి బలం దైవ బలము లేక దీనుడగును.
1: వన్ మే హ్యావ్ ఎక్స్ట్రాడినరీ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంటెలెక్ట్, బట్
0: కడపటి వాడు కడపటికేమయ్యే వినుడు భారతీయ వీరసుతుడా.
1: Without God's grace, it would not be possible for anyone to shine. Look at Karna.
0: Inni shaktulu untundi Karnudu em ayipoyadu?
1: With all the powers, what happened to Karna?
0: Daivanni aashrayinchaledu.
1: Karna did not take
0: daivanni devulaku paatrudu kaledu.
1: He never earned the grace of God.
0: Inni shaktulu undi em prayojanam?
1: What is the use of having any power?
0: Kanukane prati Bharata Bhagavata Ramayana itihasa puranamulanni kudanu ilanti pavitramainatvanti neetulanu bodhinchi మానవత్వాన్ని వికసింపజేసి పశుత్వాన్ని నిర్మూలం గావిస్తూ వచ్చాయి.
1: ఆల్ ద స్క్రిప్చర్స్ సచ్ అస్ భారత భాగవత రామాయణ అండ్ అదర్ స్క్రిప్చర్స్ దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ డివైన్ గ్రేస్ అలోన్ విల్ కన్ఫర్ సక్సెస్ అండ్ ది యానిమల్ పవర్ విల్ నెవర్ సక్సీడ్.
0: మనము అనేక జన్మల నుండి కూడాను ఈ ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ రావటం చేత ఈ ప్రాకృతమైన జీవితం యొక్క భావములే మన హృదయంలో ప్రవేశిస్తూ వచ్చాయి.
1: బర్త్ ఆఫ్టర్ బర్త్ ఫర్ మెనీ బర్త్స్ వి హావ్ బీన్ లివింగ్ ఎ వరల్డ్లీ లైఫ్, దేర్ఫోర్ దిస్ హస్ గాట్ సచ్ పవర్.
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క దైవము యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించలేకపోతున్నారు.
1: దేర్ఫోర్ దే వి హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ డివైన్ గ్రేస్ విచ్ ఇస్ ఫుల్.
0: ఎంతో కాలం చెరసాలలో కాలం గడిపినటువంటి వ్యక్తి,
1: a person who has spent all his life in prison,
0: katina nela paina pavadinchinatvanti oka aa vyakti,
1: person who has slept on the
0: tana parimitamainatundi oka shikshanu poorthi kagare
1: as soon as he completed his imprisonment
0: intiki velli pattu paanpulu paina pavadinchinadu.
1: He began sleeping on a luxurious bed in his home.
0: కాని పట్టు పాన్పుల పైన పవడించినప్పటికీ అతనికి నిద్ర రాలేదు.
1: He did not get sleep in spite of his sleeping on such comfortable beds.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఎంతో కాలం కఠిన నేలపైన పవడించినటువంటి ఈ వ్యక్తి కనుక ఇక్కడ పట్టు పాన్పుల పైన పవడించేటప్పటికీ నిద్ర రాకపోయింది.
1: The reason is he is used to sleeping on the rough ground.
0: కఠిన నేలపైనే అతనికి హాయిగా అనిపించింది.
1: He will feel comfortable only when he sleeps on this rough ground.
0: అతను లోక వ్యవహారము లోపల లోక గుణముల లోపల లోక సంబంధమైనటువంటి చింతన లోపల కాలము గడిపినటువంటి వాడికి పవిత్రమైన దివ్యభావములు అతనికి ఏమాత్రం కూడా గిట్టవు.
1: సిమిలర్లీ ఎ పర్సన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ది ఓన్లీ థాట్స్ ఓన్లీ ఫీలింగ్స్ ఓన్లీ ఎక్స్పీరియన్స్
0: అతి మధురమైనటువంటి యొక్క భగవంతుని యొక్క ప్రేమతత్వం అతనికి అర్థం కాదు.
1: He would never understand the nectarine divine grace of Lord.
0: పరమ ప్రశాంతమైనటువంటి భగవత్ యొక్క తత్వము అతను అనుభవించలేడు.
1: He would never seem to be enjoying the peace and serenity.
0: కారణం ఏమనగా దానికి పూర్వం అనుభవించినటువంటి యొక్క దుర్భావములు దుర్గుణములు దురాలోచనలే దుశ్చింతనలే దీనికి మూల కారణం.
1: The reason is the memories of his previous life, which is full of bad thoughts, bad feelings, bad experiences, bad
0: actions.
1: When you free yourself from these feelings,
0: అప్పుడే ఈ పవిత్రమైన భావం అందులో ప్రవేశిస్తుంటాయి.
1: Then only you can get these divine feelings in you.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: If there is nothing in one's head, it is possible to fill it with something.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీయగున.
1: If that head is full of all sorts of things, can it be emptied easily?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగున.
1: Without emptying the head, can you fill it with the nectarine grace?
0: కనుక ఈ పాత్రలో నీరు ఉందంటే దీంట్లో పాలు నింపాలంటే ఈ నీరు పారబోయాలి.
1: If you want to put milk into this, you will have to throw out the water which is inside that.
0: కనుక మన యందుండినటువంటి యొక్క దుర్భావములు దుర్గుణములు దురాలోచనలు మనం దూరము గావించుకున్నప్పుడే దైవత్వానికి సన్నిహితులవుతాం.
1: ఓన్లీ వెన్ వీఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ యాక్షన్స్ బ్యాడ్ టెండెన్సీస్ వీ కెన్ బికమ్ క్లోజర్ టు గాడ్.
0: కనుక మనము గావించుకోవలసినది ఏమిటంటే దుర్భావములు దూరం చేసుకోవాలి.
1: What we have to do is we have to free ourselves from
0: Krishna tattvam anaga emtanaga prema tattvame Krishna tattvam.
1: What is the principle of Krishna? Principle of love is
0: prema anaga emiti.
1: What do you mean by love?
0: Kevalam daiva tattvamto kudinatundi prema avutundi kani praaptamaina tattvamto kudinatundi prema kaadu idi anuragam avutundi.
1: Love of God alone is true love. Love of the world can never be called love. It is only affection.
0: Kanuka prema ane perito anuragaanni anubhavistunnaru manavulu.
1: Men are enjoying affection in the name of love.
0: పేరు ప్రేమ పేరు చెప్తున్నారే కానీ అనుభవించేదంతా అనురాగాలే.
1: దే ఆర్ కాలింగ్ ఇట్ లవ్ బట్ దే ఆర్ ఓన్లీ హ్యావింగ్
0: ప్రేమ బుర్కా వేసుకున్నారు.
1: బట్ దే ఆర్ ఓన్లీ పుట్టింగ్ ఆన్ దిస్ కర్టన్ ఆఫ్ లవ్.
0: చూసారా? కనుక మానవత్వము లోపల కేవలం రూపనామములు మాత్రమే వేష భాషలు మాత్రమే మనం చూస్తున్నాము కానీ భావశుద్ధిని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్ బట్ వీఆర్ నాట్ లుకింగ్ అట్ ద ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
1: కెన్ ది ఆల్ గ్రీన్ బర్డ్స్ మేక్ సౌండ్స్ లైక్ ఎ ప్యారెట్.
0: పువ్వులపై పారాయుడు పురుగులు తుమ్మెదలగున.
1: ఆల్ ది వర్మ్స్ దట్ మూవ్ ఆన్ ది ఫ్లవర్స్ కెన్ దే బి కాల్డ్ బీస్.
0: పులి చర్మము కప్పినట్టి గాడిద పులియగున.
1: ఎ డాంకీ కవర్డ్ విత్ ఎ టైగర్ స్కిన్ కెన్ ఇట్ బి కాల్డ్ ఎ టైగర్?
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగవులటయ్యా.
1: హౌఎవర్ ఫ్యాట్ ఎ పిగ్ కెన్ బి యాజ్ మచ్ యాజ్ ఎన్ ఎలిఫెంట్ కెన్ ఇట్ బి కాల్డ్ ఎన్ ఎలిఫెంట్?
0: కాదు కాదు కాదు.
1: యు కెనాట్ కాల్.
0: ఇది పైవేషములే కాని
1: దిస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రా
0: రూపములు కావు. ఇవి
1: దిస్ ఆర్ ఆల్ నాట్ ది కరెక్ట్ రియల్ ఫార్మ్స్.
0: కనుక స్వస్వరూప సందర్శనం కావాలనుకుంటే పైవేషములు పూర్తి మనం తీసివేయాలి.
1: If you want to really know who you really are, you'll have to free yourself from all these.
0: ఈ నాడు జగత్తంతా కూడా ఈ విధమైనటువంటి రోగంతోనే నిండి ఉంటుంది.
1: Today's world is full of this kind of disease.
0: ఈ రోగాలు నివారణ కావాలంటే పరిశుద్ధమైన ప్రేమ తత్వాన్ని మనం పొందాలి.
1: Only when you fill yourself with pure love, you can free yourself from this disease.
0: ఈ ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: There is no better path than this path of love.
0: ఈ ప్రేమ నిలవాలంటే మొట్టమొట్ట స్వార్థమును అహంకారాన్ని త్యజించాలి.
1: Only when you give up selfishness and ego, love can stay in you.
0: త్యజించినటువంటి వాడే ప్రేమకు కొంతవరకునైనా సమీపానికి రాగలడు.
1: Only such a person can come at least a little close to the love, the source of love.
0: విద్యార్థులారా,
1: dear students,
0: భక్తులారా,
1: dear devotees,
0: భగవత్ తత్వాన్ని గుర్తించడం అంటే అంత సులభం కాదు.
1: Understanding the principle of divinity is not
0: easy. గుర్తించినట్టుగా మీరు భావిస్తున్నారు.
1: You think that you know.
0: ఈ విధంగా మీరు అనేక జన్మలు తరించినప్పటికి మీరు ఈ గుర్తించడాన్ని, మీరు సత్యాన్ని గుర్తించుకోలేరు.
1: In this way, even if you spend a number of births, you can never understand the principle of divinity.
0: తాత్కాలిక జీవితానికి మీరు అనుభవిస్తున్నారు.
1: You are all enjoying temporary life.
0: ఈ తాత్కాలిక జీవితానికే సమీపంగా ఉంటున్నారు.
1: You are only close to this kind of life.
0: ఇది శాశ్వత సమీపత్వాన్ని అందించలేదు.
1: This can never give you closeness to the permanent Lord.
0: ఎవరు దీని నిమిత్తమై పాటు పడుదురో వారే అతి సమీపులవుతారు.
1: Whoever aspires and struggles to achieve this can become closer.
0: కృష్ణ తత్వములో అనేక విధమైనటువంటి ఇలాంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చాయి.
1: There are a number of things which have been demonstrated by the principle of Krishna.
0: Gopikalu tama sarvasvanni kodanu Krishnudiki arpitam gavistu vacharu.
1: Gopikas have offered their entire life to Krishna.
0: Krishna, neeve vruchamaithe nenu creeperiga vachi ninnu allukoni untundali annadu.
1: If you become a tree like a creeper, I'll circle round you.
0: Ilanti ekatvanni gurtinchi ఆశించి ఆనందించి అనుభవించడానికి పూనుకున్నటువంటి వారు గోపికలు.
1: గోపికాస్ వర్ సచ్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ హూ లివ్డ్ ఎ లైఫ్ అకార్డింగ్ టు దాట్.
0: గోపికలు అంటే ఎవరు?
1: హూ ఆర్ గోపికాస్?
0: వారే ఆత్మభావంతో జీవించినటువంటి వారే గోపికలు.
1: ఆల్ పీపుల్ హూ లివ్ విత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, విత్
0: ఆత్మభావంతో జీవించినటువంటి వారే పాపులు.
1: And people who live always for food and with the thoughts of food are sinners.
0: Gopi, veeru papi.
1: One is gopi, the other is papi.
0: Kanukane manam nirantaram kodanu annamu annamu annamu annamu ee annamaya jeevithamlo manam jeevinchutu kurchoni aatmayanni chintinchakunda mana jeevithanni vyartham gaavinchukuntunnam.
1: We are constantly thinking of food and making our life based upon food and not thinking of atma at all.
0: Atma bhavanni manam chintistu raavali.
1: Could always think of atma.
0: Swartham undavasindi kaani enta varaku anta haddulo pettukovali.
1: Selfishness must be within limits.
0: Okaru mechukoni okaru dushinchani dani enniki nee lakshyam chesekunte varu kaadu gopikalu.
1: They never care the praise of some people or the criticism of others.
0: Krishnulu mechukovali kaani veeru meppulu maakenduku.
1: Krishna has to accept and appreciate. Why should we care for these people's praise?
0: Needu navadu ani okkatu anipinchukunte chaalu inka.
1: If Krishna can say that he is mine even once, that is sufficient.
0: Bhagavantudu navadu ani anukotam valla prayojanam ledu.
1: It is no use your calling God as yours.
0: Bhagavantudu cheppali veedu navadu ani.
1: God has to say that this person is mine.
0: Appude deeniki taginatanti viluva.
1: Then only it has some value.
0: Arjuna kodanu ento kaalamu ahankara padutu vachadu.
1: Arjuna also had ego for a long time.
0: Krishna ma sneetudu.
1: Krishna is my friend.
0: Krishna ma bhavamardi.
1: Krishna is my brother in law.
0: Krishna ma bandhuvu.
1: Krishna is my relative.
0: Krishna na sarathi.
1: Krishna is my charitya.
0: Krishna na mitrudu.
1: Krishna is my friend.
0: Ee rakanga bhavinchukuntu vachadu.
1: He went on thinking on these lines.
0: Enta kaalam ee tanni ee vidhanga bhavistu vacharo anta kaalam kollu krishna tattvanni vaadu artham chesukolekapoyaru.
1: As long as he was thinking on these lines, he never understood the principle of Krishna correctly.
0: Anta varaku bhavamardi gaare idru jeevistu vacharu.
1: Till that time they were living the life of relatives.
0: Arjuna mahamedhavi.
1: Arjuna was extremely intelligent.
0: Ee medhasakti nanta kodanu upayoginchi krishnunu aneka vidhamula vaadopavaadamulu vesadu.
1: Using all his intelligence, he began arguing with Krishna.
0: Inka saruku poyindi taggipoyindi.
1: He exhausted all his intelligence.
0: Appudu inka tana matanu tagginchadu.
1: He reduced his talk.
0: Charanagatudayyadu.
1: He fell at the feet and surrendered.
0: Appude karishye vachanam tava annadu.
1: He said that I'll do whatever you ask me to do.
0: Krishna ichapaina nee matanu nenu anusaristanu.
1: Krishna, I'll follow your word.
0: Nee vachanani nenu anusaristanu.
1: I'll enjoy your word.
0: ఆచరిస్తాను.
1: ఐ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్.
0: అనుకరిస్తాను.
1: ఐ విల్ ఫాలో ఇట్.
0: ఆ విధమైనటువంటి వాగ్దానం చేసిన తర్వాతనే కృష్ణ యొక్క తత్వము చక్కగా గుర్తించుకోవడానికి వచ్చాడు.
1: ఓన్లీ ఆఫ్టర్ అర్జున ప్రామిస్ ఆన్ దీస్ లైన్స్ హీ కుడ్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: నీవు ఒక మిత్రుడికి నీవు ఒక జాబు రాస్తే,
1: ఇఫ్ యూఆర్ రైటింగ్ ఎ లెటర్ టు యువర్
0: రిజిస్టర్ జాబ్ చేశావు,
1: యూ హావ్ సెంట్ ఎ రిజిస్టర్ లెటర్,
0: కానీ ఆ రిజిస్టర్ జాబు నీ మిత్రుడికి చిక్కిందా లేదా అనేటువంటిది నీకు తెలియలేదు. ఏమి కావాలి?
1: If you want to know whether that registered letter has reached your friend or not, what should you get?
0: Akkada nunchi neeku acknowledgement vaapu raavali.
1: You should get acknowledgement from your friend.
0: Ee acknowledgement neeku raakunda undinanta varaku kuda nee job nee mitrudiki inka cheyaledu.
1: If you have not got acknowledgement, your letter has not reached your friend.
0: Adhe vidhangane neevu naaku prema undi anukuntunnavu, kaani ee letter naaku vachi cheri naa yokka acknowledgement neeku vachi cherali.
1: You are thinking that you have love for me. Your love should reach me, that letter, and acknowledgement must come from me to you.
0: అప్పుడు దీనికి చేరినట్టు గుర్తు.
1: Then only you can say that your letter has
0: reached. అనగా భగవంతుడు నీవు నావాడు అని చెప్పాలి.
1: That means God should say that you are mine.
0: అది చెప్పకుండా ఉండినంత వరకు కూడా నీవు భగవంతుడికి సంబంధించినటువంటి వాడు కానే కాదు.
1: Until God tells so, you are not God's.
0: ఎప్పుడు నీవు అవుతావు?
1: When do you become God?
0: నీ సర్వస్వాన్ని అర్పితం గావించుకొని,
1: when you offer your entire thing,
0: aatma bhavam tho neevu jeevinchinappude,
1: when you live the life on the principle of
0: sadhyam avutundi,
1: it becomes possible for you.
0: Ee sulabhamainatuvanti margam kaadu,
1: it is not that easy,
0: kaani daniki taginatuvanti krushi cheyali.
1: But one has to make effort for this.
0: Nenu samanyamaina manavudu,
1: I am an ordinary man,
0: nenu intati ghana karyam nenu sadhinchagalana,
1: can I achieve this
0: greatness?
1: Don't doubt on these lines.
0: Pattu padte denaina sadhinchavachchu.
1: If there is a firm determination, anything can be achieved.
0: Abhruddhi parchukovali.
1: You should develop that kind of earnestness.
0: Pradhavan labate jnanam.
1: A person with earnestness can get knowledge and
0: wisdom. Na cheta kaadu, na cheta kaadu, na cheta kaadu antani vadala pettukuntu kurtundi. Neevu kevalam heerudaipothavu.
1: If you go on telling, well, I cannot
0: do this. Unna kudanu neevu nirupayogam gaavinchukuntavu.
1: You will waste whatever capacities you have also.
0: సాధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా నీవు సాధించవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ అచీవ్ సక్సెస్, వెల్ యూ కెన్ డూ ఇట్.
0: రెక్కలు ఉండి కూడాను గ్రద్ద ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక ఇంచైనా ముందుకు పోలేదు.
1: ఆల్దో ది కైట్ హ్యాస్ ది వింగ్స్, ఇఫ్ ఇట్ డజంట్ డిసైడ్ టు ఫ్లై, ఇట్ కెనాట్ ఈవెన్ మూవ్ ఎన్ ఇంచ్.
0: చిన్న చీమ నడచడానికి ప్రయత్నిస్తే మైళ్ళ దూరమైనా నడుస్తుంది.
1: When even a small ant decides to move, it can move miles.
0: Kanaka sadhinchalani sankalpam pettukunte emaina manam sadhinchavachchu.
1: If you have a determination to achieve, you can achieve anything.
0: Manavattulo ee madhya madhya konchu ee ahankaram praveshistundi.
1: But in human beings, this ego interferes.
0: Ee maha rakshasi.
1: This is very demonic.
0: Chala chadda jabbu.
1: It is a grave disease.
0: ఈ రోగం నివారణ కావాలంటే చాలా కాలం తీసుకుంటుంది.
1: It takes a long time if you want to free yourself from this disease.
0: ఈనాడు లోకములో అన్ని జబ్బుల కంటే అహంకారం అనే జబ్బు చాలా మితిమీరిపోయింది.
1: The disease of ego is seen excessively in the world today.
0: కనుక ఈ అహంకారం పోవాలి.
1: Free yourself from ego.
0: అహంకారమునకు అవకాశమే లేదు.
1: There is no room for ego at all.
0: దేనిని చూసి నువ్వు అహంకార పడుతున్నావు?
1: Why are you egoistic?
0: ఈ ధనమును చూచా?
1: ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ వెల్త్?
0: ఈ ధనం కంటే అధిక ధనం కలిగిన వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: ఆర్ దేర్ నో పీపుల్ హు ఆర్ వెల్తియర్ దాన్ యూ?
0: లేక నీ అందమును చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ బ్యూటీ?
0: నీకంటే అందమైనటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ?
0: నీ చదువును చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ స్టడీస్?
0: నీ చదువు కంటే మించినటువంటి చదువు గల వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
0: లేక నీ గుణములు చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ క్వాలిటీస్ ఆఫ్ వర్చ్యూ?
0: నీ గుణం కంటే ఎంతో ఉత్తమ గుణములు కలిగినటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఫెలోస్ హు ఆర్ మచ్ బెటర్ దెన్ యు. దేని
0: గురించి నువ్వు అహంకార పడుతున్నావు?
1: వై ఆర్ యు బికమింగ్ ఎ
0: రోగం?
1: దిస్ ఇస్ ఎ గ్రేట్ డిసీజ్.
0: అజ్ఞానం అనే రోగం.
1: దిస్ ఇస్ ది డిసీజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అహంకారం అనేటువంటి దానిని పూర్తి మనం నిర్మూలనం చేయాలి.
1: రూట్ అవుట్ దిస్ ఈగో.
0: ఈ దేహం కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
1: దిస్ బాడీ ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: శరీర మాధ్యం కనుధర్మ సాధకం, ధర్మమును ఆచరించే నిమిత్తం వచ్చింది.
1: దిస్ బాడీ ఈజ్ గివన్ టు ప్రాక్టీస్ ధర్మ రైటియస్నెస్.
0: కనుక ఈ భావం చేత నీవు పనులు చేస్తూ వస్తే తప్పక దైవత్వాన్ని నీవు పొందగలవు, దైవత్వానికి సమీపం కాగలవు.
1: లివ్ యువర్ లైఫ్ ఆన్ దీస్ థాట్స్, దెన్ యుల్ బికమ్ క్లోజర్ టు గాడ్ అండ్ యుల్ రీచ్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
1: We should enjoy this love.
0: ఈ ప్రేమనే మనం అనుభవించినామంటే ప్రపంచంలో ద్వేషం అనేది ఉండదు.
1: If we experience this love, దేర్ కెన్ బి నో హేట్రెడ్ ఇన్ ద వరల్డ్
0: దేశం అనేది లేకపోతే ఈ అలజడంతా కూడా జరగనే జరగవు
1: వితౌట్ హేట్రెడ్ దేర్ కెనాట్ బి దిస్ కైండ్ ఆఫ్ వయలెన్స్
0: అసలు జరుగుతున్నాయి
1: హౌ మచ్ ఆఫ్ వయలెంట్ యాక్టివిటీస్
0: జరుగుతున్నాయి
1: క్రూయల్ యాక్టివిటీస్ ఆఫ్ దీనికంత
0: కారణం ఏమిటి
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్
0: ఈ స్వార్థము అహంకారమే మూల కారణం
1: సెల్ఫిష్నెస్ అండ్ ఈగో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్
0: కనుక ఈ స్వార్థము అహంకారాన్ని మొట్టమొదట కాల్చివేయాలి
1: Therefore, burn out all this selfishness and ego.
0: అప్పుడే నిస్వార్థమైనటువంటిది నీలో ఆవిర్భవిస్తుంది.
1: Then only selflessness can emerge in you.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఆధారం చేసుకుని
1: బేస్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రేమ భావాన్ని మనం అభివృద్ధి గావించుకుని
1: డెవలప్ ఫీలింగ్ ఆఫ్ లవ్
0: ప్రేమ జీవితాన్ని మనం గడిపి
1: లివ్ ది లైఫ్
0: ప్రేమలోనే మనం అంత్యం కావాలి
1: యూ షుడ్ ఎండ్ అప్ విత్ లవ్
0: ఈ ప్రేమతత్వాన్ని అనుభవించే సమయంలో ఏది మనకు బాధలు అనిపించవు
1: వెన్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్ యూ విల్ నెవర్
0: ప్రేమ లేని వాడికి అన్ని బాధలు
1: ఏ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ దిస్ లవ్ అలోన్ ఎక్స్పీరియన్స్ ఆల్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్
0: నీరజ ఆ దీపం అంటించుకుంటూ ఉన్నప్పుడు
1: వెన్ నీరజ
0: కృష్ణుని చూస్తూ
1: షీ సా కృష్ణ ఇన్ దట్ ఫ్లేమ్
0: తన వేరు కాలుతూ ఉండినా కూడా తనకు తెలియటం లేదు
1: ఈవెన్ వెన్ Her fingers were being burned, she was not aware of
0: Adi, it. Tana dehanne marchi.
1: She forgot her, about her body.
0: Adi nijamaina prema tattva.
1: That is true love.
0: ఈ దీపంలో ఏలు పెడితే కాలుతుందో ఏమో కాలుతుందో ఏమో ఈ యొక్క భావం నీలో ఉంటే నీకు భగవంతుడు కనిపించదే కనిపించదు
1: యాజ్ లాంగ్ యాజ్ యువర్ థింకింగ్ వెదర్ యువర్ ఫింగర్స్ విల్ గెట్ బర్న్డ్ అప్ ఇన్ దిస్
0: కారణం ఏంటి భగవంతుని ప్రేమ కంటే నీ దేహ ప్రేమ అధికంగా ఉంటుండాలి
1: బికాస్ ది లవ్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ మచ్ మోర్ దాన్ ది లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ
0: కనుక ఈ అనిత్యము అశాస్త్యము అసత్యమైనటువంటి దేహభ్రాంతిని నీవు పెంచుకుంటున్నావు
1: You are developing love of this body which is impermanent.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమ తత్వంతో కూడినటువంటి ఆత్మభావాన్ని విస్మరిస్తున్నావు.
1: You are giving up principle of ఆత్మ which is permanent and which is everlasting.
0: అట్టి ఏకత్వ భావాన్ని మనం అనుభవించాలి.
1: We should enjoy that kind of principle of unity.
0: నిత్య సత్యాన్ని ప్రబోధించే నిమిత్తమై
1: in order to preach this kind of
0: అవతారాలు రావటం కూడాను కారణం.
1: The avatars come down on earth.
0: సర్వడియందు దైవత్వం ఉండినప్పటికీ
1: గాడ్ లివ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: నువ్వులలో నూనె ఉండినట్టుగా
1: ఇట్ ఇస్ లైక్ ఆయిల్ ఇన్ టిల్స్
0: నీలో దైవం ఉన్నాడు
1: గాడ్ రిసైడ్స్ ఇన్ యూ
0: కానీ నువ్వులో నూనె దాన్ని పిండినప్పుడే ఆ నూనె నువ్వు తలంటుకోవచ్చు కానీ నువ్వులతో నువ్వు తలంటుకోగలవా
1: ఓన్లీ వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ దిస్ టిల్స్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఆయిల్ బాత్ అదర్వైజ్ హౌ కెన్
0: యూ నూనె నుంచి నూనెని తీవాలి
1: యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఆయిల్ ఫ్రమ్ ది టిల్స్
0: కనుకనే ప్రతి మానవుడికి కొన్ని కష్టాలు కూడా సంభవిస్తుంటాయి
1: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ కమ్స్ అక్రాస్ ఫేసెస్ సమ్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్

0: చందనపు కట్టెను మనము అగరి దీనిని తిక్కుతూ తిక్కుతూ రావుగా అందులో నుంచి పవిత్ర పరిమళంతో కూడినటువంటి ఒక గంధం మనకు లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ యు రబ్ ది శాండిల్ స్టిక్ యు కెన్ ఎక్స్ట్రాక్ట్ ది శాండిల్ పేస్ట్ అవుట్ ఆఫ్ ఇట్.

0: బంధం. చెరకును నములుతూ నములుతూ నములుతూ రాగానే ఆ చెరకునున్నటువంటి యొక్క తీయని రసము మనకు అనుభూతికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ చూ షుగర్ కేన్ యూ గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్వీట్ జ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది షుగర్ కేన్.

0: బంగారును అగ్నిలో వేసి కాల్చిన కొలది కూడాను అందులో ఉండేటువంటి మాలిన్యం తొలగి అపరంజిగా ప్రకాశిస్తూ వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ ది గోల్డ్ ఇన్ ది క్రూసియబుల్ అండ్ బర్న్ ఇట్ ది ఇంప్యూరిటీస్ గో అవే అండ్ ఇట్ షైన్స్ రెస్ప్లెండెంట్లీ.
0: అటులనే ఉత్తముడైనటువంటి వానికి అనేక కష్టములు కలిగే కొలది కూడాను వాళ్ళలో ఉండేటువంటి యొక్క పవిత్రమైన విశ్వాసము అభివృద్ధి కావాలనే కానీ క్షీణించరాదు.
1: సిమిలర్లీ ఫర్ ఎ గుడ్ పర్సన్ మోర్ అండ్ మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ హిస్ ఫెయిత్ ఫర్మర్ అండ్ ఫర్మర్. హి షుడ్ నెవర్ బికమ్
0: కష్టాలలో బాధల్లో దుఃఖాల లోపల భగవంతుని యొక్క ప్రేమ తగ్గిపోతుందా? వాడు దుష్టుడు, రాక్షసుడే.
1: ఇఫ్ ఎనీ పర్సన్ లూజెస్ ఫెయిత్ ఇన్ గాడ్ వెన్ హి ఫేసెస్ డిఫికల్టీస్,
0: ప్రేమ అధికం కావాలి.
1: మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ ఫెయిత్ స్ట్రాంగర్.
0: ఎక్కడగా బంగారును కాల్చిన కొలది అది పరిశుద్ధమే అవుతుంది కానీ మాలిన్యం కాదు.
1: ది మోర్ యు బర్న్ దిస్ గోల్డ్ ఇట్ బికమ్స్ ప్యూరర్ అండ్ ప్యూరర్.
0: మాలిన్యమైపోతే వీడు ఏ విధంగా ఉంటుంది? ఈ మాలిన్యం కాకూడదు.
1: ఇఫ్ దేర్ షుడ్ బి
0: సరైన భక్తి కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఇంప్యూర్ ఫీలింగ్ ఇట్ ఇస్ నాట్ డివోషన్.
0: కనుక మన భక్తిని మనమే ప్రమాణంగా దాన్ని నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ డివోషన్ వీ హ్యావ్.
0: మనము కృష్ణునంతకులను పలు విధములుగా ప్రసరింపజేసుకుంటున్నాం.
1: వీఆర్ డైవర్టింగ్ అవర్ లుక్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: రామాయణం నందు కూడా ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితము అనేకంగా నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ ఆల్సో హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: రామ లక్ష్మణ సీత 14 సంవత్సరములు కఠినమైనటువంటి యొక్క కారణములందు జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: రామ లక్ష్మణ అండ్ సీత స్పెంట్ 14 ఇయర్స్ ఇన్ ది ఫారెస్ట్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: వయసు చూస్తామా, చాలా చిన్న వయసే.
1: దే వర్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్.
0: 20-21 సంవత్సరం రామలక్ష్మణులకు.
1: రామ లక్ష్మణ
0: 16-18 సంవత్సరం సీతకు.
1: రామ లక్ష్మణ వర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 20-21.
0: ఊరు కూడా ఒకే కుటీరమునందు జీవిస్తూ
1: ఆల్ ది త్రీ వర్ లివింగ్ ఇన్ ది సేమ్
0: సంవత్సరములు కూడా జీవించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ లివింగ్
0: తన యొక్క ఉదయమైనటువంటి సీత ముఖం ఏనాడు కూడా చూచింది.
1: లక్ష్మణ నెవర్ లుక్డ్ ఈవెన్ వన్స్ డ్యూరింగ్ దిస్ 14 ఇయర్స్ ఆఫ్ స్టే ది ఫేస్ ఆఫ్ సీత.
0: కానీ రావణుడు సీతను అపహరించిన తర్వాత సీతాన్వేషణ నిమిత్తమై రామలక్ష్మణుడు ప్రయాణమైపోతున్నారు ఆ భయంకరమైన అరణ్యంలో.
1: ఆఫ్టర్ షీ వాజ్ టేకన్ అవే బై రావణ, రామ అండ్ లక్ష్మణ బిగాన్ సర్చింగ్ ఫర్ సీత ఇన్ ది ఫారెస్ట్.
0: తిరిగి హనుమంతుడు సుగ్రీవుడు స్నేహమైన తర్వాత వారితో సంభాషించు సమయం లోపల సీత వియోగ భావనను లక్ష్మణుడు బోధించాడు.
1: ఆఫ్టర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ లక్ష్మణ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ సీత.
0: అది జ్ఞాపకం వచ్చి హనుమంతుడు ఒక మూటను తెచ్చి ఇచ్చాడు.
1: హనుమాన్ బ్రాట్ వన్ స్మాల్,
0: ఈ విధంగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని పోయాడు, ఆమె కిందికి ఈ మూటను విడిచింది, ఇందులో ఆమె మూటలేమైనా ఆమె నగలేమైనా ఉన్నాయా చూడమన్నాడు.
1: హనుమాన్ బ్రాట్ ఎ బ్యాగ్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ సెడ్ దట్ దీస్ జ్యువెల్స్ వర్ ఫౌండ్ ప్రాబబ్లీ సీత మైట్ హావ్ లెఫ్ట్ దెమ్.
0: రాముడు ఎప్పుడు తన భార్య యొక్క నగలను ఏనాడు చూసిన వాడు కాదు.
1: రామ నెవర్ హ్యాడ్ ఎన్ ఆపర్చునిటీ టు నెవర్ లుక్ అట్ ది జ్యువెలరీ ఓన్ బై
0: లక్ష్మణుడు. అంతకంటే చూడలేదు పాపం.
1: లక్ష్మణ వాజ్ వర్స్ స్టిల్ ఇన్ దిస్ రెస్పెక్ట్.
0: లక్ష్మణ ఇందులో మీ వదిన యొక్క నగరేమైనా ఉన్నవా చూడమన్నాడు.
1: రామ ఆస్క్ లక్ష్మణ, లక్ష్మణ లుక్ అట్ ది వెదర్ దీస్ జ్యువెలరీ బిలాంగ్ టు యువర్ సిస్టర్ ఇన్ లా.
0: చూచాడు. నహం జానామి యూరి అన్న, ఈ కంకణాలు నేను ఎప్పుడు చూడలేదు, ఇది సీతవు కాదేమో అన్నాడు.
1: హి సెడ్ బ్రదర్ ఐ హాడ్ నెవర్ సీన్ ది బ్యాంగిల్స్.
0: ఈ చెవుల పోగులు నేను ఎప్పుడు చూడలేదు, ఇది నాకు తెలియదు అన్నాడు.
1: ద ఇయర్ వే ఆల్సో ఐ హావ్ నెవర్ సీన్, ఐ డు నాట్ నో.

0: అన్న, ఈ కాలి అందరు మాత్రమే సీతవేను అన్నాడు.
1: దీస్ యాంక్లెట్స్ ఆర్ హర్ట్ బికాస్ ఐ యూస్ టు ప్రాస్ట్రేట్ ఎవ్రీ డే అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్
0: నిత్యము పాదాభివందనం చేసే సమయంలో ఆ అందరు మాత్రమే నాకు చూచినాను, అవి సీతవేను అన్నాడు.
1: ఎవ్రీ డే ఐ యూస్ టు టచ్ హర్ ఫీట్, దేర్ ఫార్ ఐ కెన్ రికగ్నైజ్
0: అలుహే టు అది జానామి నిత్యం పాదాభివందనం. చూసారా యువకుడు, ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: ద యూత్ షుడ్
0: రికగ్నైజ్. 14 సంవత్సరములు అరణ్యంలో ఉంటున్నప్పటికీ ఆ యొక్క తల్లి యొక్క ముఖం ఏనాడు కూడా చూచి ఎరుగడు. ఈ లక్షణం.
1: ఆల్దో హీ లివ్ టుగెదర్ విత్ రామ అండ్ సీత ఫర్ 14 ఇయర్స్, హీ నెవర్ లుక్డ్ అట్ సీతాస్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: అట్టి శీల గుణం కలిగినటువంటి వాడు లక్షణుడు.
1: సచ్ వాజ్ ది క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ.
0: ఒక్కతూరి రాముని చేతులెత్తి లక్ష్మణ నీకు నమస్కారం అన్నాడు.
1: వన్స్ రామ హోల్డెడ్ హిస్ హ్యాండ్స్ అండ్ సెడ్ దిస్
0: వయసులో నేను పెద్దవాడు కావచ్చును,
1: ఇన్ ఏజ్ ఐ ఎల్డర్ టు యూ,
0: గుణము కంటే గొప్పది మరొకటి లేదు లోకంలో.
1: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ వర్చ్యూ అండ్ క్యారెక్టర్.
0: నీలాంటి గుణవంతుడు ఈ లోకంలో నాకు కానరాడు.
1: ఐ కెన్ నెవర్ కమ్ అక్రాస్.
0: నేను పెద్దవాడైనప్పుడు నీ పాదములు పట్టి నమస్కరిస్తాను అని రాముడు లక్ష్మణుని పాదములు పట్టి నమస్కరించాడు.
1: Rama said that no one can excel you in character. I would like to
0: అనగా భగవంతుడు గుణాన్ని మెచ్చుకుంటున్నాడే కాని తన యొక్క వయసును కాని శక్తి సామర్థ్యములు కాని ఏమాత్రమూ చూడలేదు.
1: గాడ్ రికగ్నైజెస్ అండ్ అప్రిషియేట్స్ గుడ్ క్వాలిటీస్ అండ్ క్యారెక్టర్.
0: యువకులలో మొదలు చూసేది ముఖము.
1: ఇన్ టుడేస్ యూత్ దే సీ ది ఫేస్ ఫస్ట్.
0: ఈ ఎంత దుర్గుణమో చూసుకోండి.
1: యూ కెన్ సీ వాట్ ఎ బ్యాడ్ క్వాలిటీ ఇట్ ఈస్.
0: గుణశీలుడైనటువంటి వాడు పాదమును చూడగలిగింది ముఖమును చూడకూడదు.
1: ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ షుడ్ లుక్ అట్ ద ఫీట్ నాట్ ద ఫేస్.
0: ఈనాడు మాటలు పాటలు ఆటలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి మాలిన్యంతో కూడినటువంటివి.
1: టుడే దేర్ టాక్ దేర్ సాంగ్
0: అన్ని కలుషితమైనటువంటివి,
1: ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: అనగా గాలి అపవిత్రంతో కూడినటువంటిది.
1: ఎయిర్ ఇస్ పొల్యూ.
0: శక్తి సామర్థ్యములు కానీ ఏమాత్రమూ చూడలేదు.
1: గాడ్ రికగ్నైజెస్ అండ్ అప్రిషియేట్స్ గుడ్ క్వాలిటీస్ అండ్ క్యారెక్టర్.
0: మొదలు చూసేది ముఖము.

0: అపవిత్రంతో కూడినటువంటిది.
1: ఎయిర్ ఇస్ పొల్యూటెడ్,
0: మాటలు అపవిత్రంతో కూడినటువంటివి.
1: టాక్ ఇస్ పొల్యూటెడ్,
0: చూపులు అపవిత్రంతో కూడినటువంటివి.
1: లుక్ ఫర్ పొల్యూటెడ్,
0: అపవిత్రంతో కూడినటువంటి.
1: హ్యాండ్ ఇస్ పొల్యూటెడ్,
0: ఈ చేతులు ఎన్ని పాపాలకో గురి అవుతున్నాయి.
1: దిస్ హ్యాండ్స్, ఇట్స్ డిఫికల్ట్ టు సే హౌ మెనీ.
0: ఈ రైతుడైనటువంటి ఈ యువకత్వము ఎందుకు ఉండాలి?
1: Youth without character, why should there be a thorn?
0: యువకులనగ ఆదర్శప్రాయులుగా రూపొందాలి.
1: యూ షుడ్ బి ఎగ్జాంపులరీ.
0: అప్పుడే భారతదేశం యొక్క రామచరిత్రను చక్కగా మనము సాటిన వారము, ఆదర్శించి అందించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వుడ్ హెల్డ్ అవర్ లైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ రామ.
0: ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి విద్యార్థిగా రూపొందాలి.
1: ఎవరీ స్టూడెంట్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ బై హిమ్సెల్ఫ్.
0: కానీ అది ఏమాత్రం కూడా సాధ్యమవటం లేదు.
1: బట్ First things are not obtained today.
0: అనేక రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్.
0: దీంతో సహవాస దోషాలు కూడా ఉంటుంటాయి.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఈస్ ఆల్సో.
0: ఈ యొక్క సహవాస దోషంతోనే సర్వం కూడా క్షీణించిపోతుంది.
1: అన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ పీపుల్ గెట్ డిస్ట్రాయ్డ్.
0: పైకి పోవటానికి కానీ అధోగతికి దిగడానికి కానీ ఈ యొక్క సంఘ దోషమే.
1: టు గో అప్ ఆర్ టు డిసెండెంట్ గో డౌన్ ఇట్ ఇస్ కంపెనీ.
0: ఇందులో డస్ట్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డస్ట్ ఆన్ ఆర్.
0: ఈ డస్ట్ గాలితో స్నేహం చేస్తే గగనం వరకు ఎగురుతుంది.
1: డస్ట్ అసోసియేటెడ్ విత్ విండ్ గోస్ ఇన్ టు స్కై.
0: కానీ పైకి ఎగరడానికి రెక్కలు లేవు దానికి.
1: డస్ట్ డజంట్ హ్యావ్ వింగ్స్.
0: ఫ్రెండ్షిప్, ఈ యొక్క గాలి ఫ్రెండ్షిప్ వల్ల గగనం వరకు పోయింది.
1: ఇట్ ఇస్ కంపెనీ అండ్ ఫ్రెండ్షిప్ విత్ ఎయిర్ విచ్ హస్ టేకన్ డస్ట్.
0: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంత వరకు దిగిపోతుంది అది ఆ మట్టి.
1: ఇఫ్ ది డస్ట్ మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ వాటర్ ఇట్ గోస్ ఇన్ టు
0: దానికి. కాళ్ళు లేవు దానికి.
1: ఇట్ డజంట్ హ్యావ్ లెగ్స్ టు గెట్ డౌన్.
0: కనుక ఎలాంటి దాన్ని మనం ఫ్రెండ్షిప్ చేస్తామో అలాంటి గుణములు మనలో వస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ది ఫ్రెండ్షిప్ అండ్ ది కంపెనీ విచ్ డిసైడ్ ది టైప్ ఆఫ్ క్వాలిటీ
0: ఆఫ్ కంపెనీ. ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ.
0: చెడ్డవారితో సహవాసం చేసినప్పుడు అంతా మనం కూడా చెడ్డ అయిపోతాం.
1: ఇఫ్ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్ పీపుల్ యూ డెవలప్ వికెట్ క్వాలిటీ.
0: వేసుకుని
1: యూ హావ్ వోర్న్ ఏ వైట్
0: కంపెనీ. వాడు బంగారు పని చేస్తుంటాడు.
1: A goldsmith is doing his work.
0: దాని ఒక గొట్టంతో ఊదుతూ ఊదుతూ ఉంటాడు.
1: He is blowing into the crucible.
0: దాని సహవాసంతో ఉన్నాడు కనుక తన తెల్ల బట్ట అంతా కూడా నల్లగా మారిపోతుంది.
1: On account of the work which he is doing, his clothes, white clothes, are becoming dirty.
0: ఆ ఊదినప్పుడంతా కూడా ఆ యొక్క బొగ్గు యొక్క కణములంతా కూడా తన చొక్కా పైన పడిపోతున్నాయి.
1: Every time he blows into the crucible, the charcoal, the particles of that will fall on his
0: తాను చేసేది బంగారు పనే.
1: ది వర్క్ దట్ ఈస్ డూయింగ్ ఈస్.
0: కానీ ఆ డస్ట్ అంతా అతని పైన వచ్చి పడిపోతుంది.
1: బట్ ఆల్ దిస్ డస్ట్ ఈస్ కలెక్టింగ్ ఆన్ హిస్ క్లోత్స్.
0: సహవాసం దానికి కారణం.
1: కంపెనీ అసోసియేషన్
0: కనుక మనం సత్సంగాన్ని చేరండి.
1: హ్యావ్ గుడ్ కంపెనీ.
0: అప్పుడే మనము సద్గుణవంతులుగా రూపొందవచ్చును.
1: దెన్ ఓన్లీ వి బికమ్ వర్చ్యూస్ అండ్ ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
0: ప్రేమతత్వాన్ని మనం ప్రవేశపెట్టుకోండి.
1: డెవలప్ లవ్ ఇన్ యూ.
0: ప్రేమ గల వారితోనే మనం సంబంధం చేర్చుకోండి.
1: హ్యావ్ అసోసియేషన్.
0: ప్రేమ అనగా లౌకికమైనటువంటిది కాదు.
1: లవ్ ఈజ్ నాట్ ఓన్లీ.
0: కేవలం డివైన్ అనేటువంటిది.
1: లవ్ ఈజ్ డివైన్.
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అనుకుంటున్నాం. ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై స్పిరిచువాలిటీ?
0: భజనలు చేయటం ఆధ్యాత్మికం.
1: డూయింగ్ భజన్ ఈజ్.
0: పూజలు చేయటం ఆధ్యాత్మికము.
1: వర్షిప్.
0: జపం చేయటం ఆధ్యాత్మికం.
1: డూయింగ్ జప.
0: ధ్యానం చేయటం ఆధ్యాత్మికం.
1: డూయింగ్ మెడిటేషన్.
0: ఇది ఆధ్యాత్మికమే కాదు.
1: ఆల్ దిస్ ఆర్ నాట్
0: స్పిరిచువల్. ఇవన్నీ ఉపాంగములు.
1: దిస్ ఆర్ ఆల్ ఓన్లీ లింబ్స్.
0: ఆధ్యాత్మికమనగా దీనికి సరైన అర్థం ఏమిటి?
1: ది రియల్ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: మానవత్వమును ఉన్నటువంటి పశుత్వాన్ని నాశనం చేసి
1: డిస్ట్రాయింగ్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్.
0: మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం.
1: ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ నేచర్ ఇన్ డివైన్ నేచర్.
0: ఈనాడు జపాలు ధ్యానాలు యోగాలు భజనలు అన్ని చేస్తూనే ఉంటున్నాం. మనలో ఉన్న పశుత్వం ఏమాత్రం తగ్గలేదు.
1: బట్ యూఆర్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ జప మెడిటేషన్ భజన్ ఎవ్రీథింగ్ బట్ ఎనిమల్ నేచర్ ఇస్ నాట్ డిస్ట్రాయింగ్.
0: దేతాయకు ద్వాపరిగం నందు దుర్మార్గులు దుర్మార్గులుగానే కనిపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది బైగోన్ ఏజెస్ ఆఫ్ కృత త్రేత అండ్ ద్వాపర వికెట్ పీపుల్ వర్ రికగ్నైజ్ వికెట్.
0: ధర్మరాజు ధర్మరాజుగానే నిరూపిస్తూ వచ్చాడు.
1: ధర్మజ వాజ్ అపీరింగ్ లైక్
0: ధర్మజాగానే నిరూపిస్తూ వచ్చాడు.
1: శకుని
0: దుర్యోధనుగానే ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: దుర్యోధన వాజ్ బిహేవింగ్ లైక్.
0: కానీ కలికాలంలో ఇప్పుడు వేషము ధర్మరాజు కానీ చేస్తాడు దుర్యోధన చేస్తాడు.
1: బట్ ఇన్ ది కలి ఏజ్ హీ పుట్స్ ఆన్ ది రోప్స్ ఆఫ్ ధర్మజ బట్ అపీరెన్స్ ఆఫ్ ధర్మజ.
0: ఒక కవి చెప్పాడు పేరు ధర్మరాజు పెనువేప విత్తండ్రు అని. పేరు ధర్మరాజే కానీ వాడు రాక్షస పనులు చేస్తున్నాడు.
1: దేర్ వన్ పాయింట్ సెడ్ దట్ హిస్ నేమ్ ఇస్ ధర్మరాజ బట్ హిస్ యాక్షన్స్ ఆర్ డెమోనిక్.
0: మానసిక తత్వమును మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: రికగ్నైజ్ యువర్ మెంటల్ లెవెల్ థాట్స్.
0: భక్తి ఆధ్యాత్మికం అంటే ఇది కాదు.

0: మొట్టమొదట మనలోని పశుత్వాన్ని నాశనం చేసుకోవాలి.
1: When you say spirituality and devotion, you have to destroy animal nature. What do you mean by animal nature?
0: Ahara, nidra, bhaya, maidunal. ఇవన్నీ పశువుకు మనిషికి నాలుగు ఒకటే.
1: ఫుడ్, స్లీప్ అండ్ రెస్ట్, డిజైర్, దీస్ ఆర్ ఆల్ కామన్ బిట్వీన్ అనిమల్ అండ్ మ్యాన్.
0: కానీ జ్ఞానం నరాణ అధికం విశేష.
1: బట్ ది విజ్డమ్ ఈస్ ది యునిక్ నేచర్ ఆఫ్ మ్యాన్.
0: జ్ఞానేన శూన్య పశుభి సమాన.
1: మ్యాన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వర్స్ దెన్ అన్ అనిమల్.
0: కనుక మనలో ఈ పశుత్వం అనేటువంటి ఉండటం చేతనే ఎన్ని చేసినా కూడా అన్ని నిరుపయోగం అయిపోతున్నాయి.
1: హావింగ్ అనిమల్ నేచర్ ఇన్ అస్, వాట్ ఎవర్ యూ డూ, ఇట్ బికమ్స్ అ వేస్ట్.
0: ఈ పశుత్వాన్ని మొట్టమొదట నిర్మూలన చేసుకోవాలి.
1: డిస్ట్రాయ్ అనిమల్ నేచర్ ఇన్ యూ.
0: మనం మానవుడు అనేటువంటి తత్వాన్ని నుంచి దివ్యత్వానికి మారాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్
0: సరైన భక్తికి లక్షణాలు.
1: దట్ ఈస్ ది కరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డివోషన్.
0: కనుక వేషాలు వేస్తే ప్రయోజనం లేదు.
1: No use putting on appearances.
0: భాషను ఉపయోగపెడితే ప్రయోజనం లేదు.
1: No use using language.
0: చేష్టల్లో మనం నిరూపించాలి.
1: Through actions we'll have to prove.
0: ఇదే నిజమైనటువంటి భక్తికి గుర్తు.
1: That is the correct proof of devotion.

0: బ్రహ్మాండమంతయు నిండియున్నవాని ఆలయంబనువచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివి తప్పి తెలియకున్నది మానవులకు తెలివి తప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: ఈ కనిపించినటువంటి దృశ్యమును ఏమనిపించుతున్నాం మనం?
1: How is it we call all the scenario, the scene that we see around?
0: దీనిని ప్రపంచము అని పిలుస్తారు.
1: We call this ప్రపంచం, world.
0: అనగా పంచభూతముల సమ్మిళితమే ఈ ప్రపంచం.
1: This word, ప్రపంచం, is the combination of the five elements.
0: Pra anaga vikasinchatam.
1: Pra means that which blossoms, that which manifests.
0: Pra anaga prakatinchatam.
1: Pra means that which expresses.
0: Panchabhutamulo prakatinchetuvantide ee prapancham.
1: Is the world that expresses the five of the elements.
0: పంచభూతములనే కాకు పంచ ప్రాణములు కూడాను ప్రకటించేటువంటి.
1: నాట్ మియర్లీ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ ఆల్సో ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: పంచభూతములు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాలు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద సెన్స్ ఆఫ్ టచ్, ద సెన్స్ ఆఫ్ సైట్, ద సెన్స్ ఆఫ్ ఆడిషన్.
0: పంచభూతములు అనగా జలము, వాయువు, వేడి. ఈ యొక్క పరిస్థితి లోపల పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: We find the five elements shining in the form of the water, the earth, the fire, the ether.
0: ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము.
1: The five are prana, apana, ఉదాన, సమాన, యాన.
0: ఇట్టి పంచతత్వములను ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
1: ఈజ్ ద బేసిస్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఇందులో ఏదైనా శాశ్వతమైనది ఉన్నదా?
1: Is anyone, anything among these, the everlasting or permanent?
0: Annantikini shastramai samanamainatundi ee yokka brahma tattvame.
1: That which is uniform, that which is everlasting, immortal, is the nature of Brahman, Brahmatattva.
0: Brahma. Anaga, dini artham emti.
1: Brahma. What is the meaning of this?
0: Panchabhuta, panchapranam, panchakosha, to jivinchunatvantati.
1: Brahma represents the life of the five elements, the five life breaths, the five essential sheets, and the five life principles.
0: Panchapranamalu.
1: The five life principles.
0: Pana, apana, vana, udana, samana.
1: And they are expressed in the form of prana, apana, samana, udana.
0: Itti, prapanchamanu, kevalamu, oka manavudu, oka aakaramuga bhavinchi, praktistunnadu.
1: Man considers the whole world in a particular specific form and goes on worshipping it.
0: Ee rupanamamru shashvatamaina kaadu.
1: The name and form are not permanent.
0: Sarvamanakunu aadharamainatvanti yokka purna brahmatattvame.
1: That which is the foundation is the totality of Brahman.
0: Iti brahmatattvam marchi edo domaravale dinini bhavinchi chinna chinna bhavamuto manam pratisthunnamu.
1: Forgetting that cosmic principle which is Brahman, we consider it as a tiny little creature and go on worshipping, adoring it.
0: Karuka manamu brahmandamane manamu pujinchali.
1: Therefore we have to worship the cosmic form of the divine.
0: Brahmandame bhavasvarupamu.
1: This universe is the very form of God.
0: Kani indulo kudanu andapinda brahmandamulanu kudanu kudi unnavi.
1: Here also we find the three essential components andapinda brahmanda.
0: Andamanaga kevalamu padatramato pranato kudinatvanti yokka tattvam.
1: Anda means the combination of the material and the life.
0: Pindamanaga gadbhamanandu janminchi ta janmamunu sathakam gavinchukune nimittam.
1: Pinda represents having been born, one should find its fulfillment at the end.
0: Ivanni kudanu brahmandamulo ekamayetuntivi.
1: These two get unified in Brahmanda, the universe.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: ఈ బ్రహ్మాండములకు ప్రేమయే ఆధారము.
1: ఫర్ ఆల్ దిస్ యూనివర్స్ ఇట్ ఇస్ ది లవ్ విచ్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ ప్రేమయే లేకుండా అసలు ప్రకృతియే లేదు.
1: వితౌట్ దిస్ లవ్ దేర్ ఇస్ నో ప్రకృతి ఆర్ నేచర్.
0: ప్రపంచమే లేదు.
1: దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
0: ఈ పంచభూతముల యందు ఉన్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమనే ఈ ప్రపంచమును చేకూర్చుతుంది.
1: దిస్ వరల్డ్ ఇస్ సస్టైన్డ్ బికాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ which is uniformly distributed in these five elements.
0: Kanuka ee prema tattvamunu manamu marachi ennintini manam poojinchinappatikini upayogam undadu.
1: Forgetting the principle of love, you may follow any mode of worship, it would be all in vain.
0: Kanuka prapanchamanaga kevalamu bhootamulato vastuvulato vahanamulato koodinatundi kaadu.
1: Therefore world does not mean the comforts and the conveniences and the material alone.
0: ee panchabhutamude manavuni yokka tattvamunu prapancham yokka shaktini kaapadutu vachundi.
1: The five elements express their power in the human life and the world by and large.
0: Indulo ye okati lekapoyinaru sarvam kodanu manaku shunyame.
1: Even one among them is missing, everything would be empty.
0: శబ్దము,
1: ద సౌండ్,
0: చెవులతో వింటున్నాము.
1: యూ హియర్ విత్ యువర్ ఇయర్స్.
0: చెవులతో వినకుండా అది ఏమాత్రం మనకు అర్థం కాదు.
1: ఇఫ్ యూ డోంట్ హియర్ యూ కెనాట్ అండర్స్టాండ్.
0: కన్నులతో చూస్తున్నాము.
1: యూ వాచ్ విత్ యువర్ ఐస్.
0: కన్నులో చూడకుండా పలాని వ్యక్తి పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
1: ఇఫ్ యూ డోంట్ సీ you cannot decide any particular person or any particular object.
0: Kalugi panchabhutamulu kodanu prapanchamunu nirupistunnavi.
1: Therefore the five elements demonstrate, identify the whole of the world.
0: Kani manavulu kevalamu ee goppa tattvamunu marchi alpa tattvamunu chechukoni aanandaniki paatapadutunnaru.
1: But man has forgotten this gigantic magnificent principle go by the lower feeling and lower levels of comprehension.
0: ప్రాణతత్వము,
1: the life principle.
0: ఈ ప్రాణము దేనికోసం ఇచ్చాడు?
1: What for is the life gifted?
0: కేవలము ప్రాణం మనిషి రూపము.
1: This life is in a human form.
0: మనిషి రూపం నరజన్మ దుర్లభం.
1: And this human life is rarest of all.
0: ఈ మనిషి రూపమే దైవతత్వము.
1: And the human represents the divinity.
0: ఇందులో ఐదు తత్వములు కలిగినవి.
1: Here we find all of the five essential elements.
0: కాయి ఈనాటి మానవుడు కామము అనేటువంటి ఒక మొట్టమొదటి దాన్ని పట్టుకుని వాడు వేలాడుతున్నాడు.
1: In fact, man is running after the first one, the desire, the kama.
0: Kadu, kadu.
1: It shouldn't be so.
0: Bhagavantudu andarini srushtinchadu.
1: God has created everybody.
0: Bharya, pillalu, bandhulu, shatruvulu, andarini srushtinchadu.
1: God has created the entire universe.
0: Bharyanu bharyaga, putrulnu putrulaga, bandhulnu bandhulaga, varini visheshinchi, varini gauravinchadame. వారిని కూడా పూజించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టు రెస్పెక్ట్ ద వైఫ్, ద చిల్డ్రన్ అండ్ ద రిలేషన్స్.
0: భార్యను భార్యగానే అనుభవించాలి.
1: వన్ హ్యాస్ టు ట్రీట్ ద వైఫ్ యాజ్ వైఫ్ ఓన్లీ.
0: ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి.
1: షీఈస్ ఆల్సో ద డివైన్.
0: పిల్లలు, పిల్లలు కూడాను తన ఇంటి నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి.
1: The children born to you also represent the divinity.
0: వారు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: They are also the very form of Brahman.
0: శత్రువులు, శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: Even enemy is also Brahman.
0: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడాను పోరాడినారు.
1: Enemies, they fought with God also in a different way.
0: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి.
1: In spite of the conflict and the war, they merged in him.
0: Mitrulu,
1: friends.
0: ఈ మిత్రులు కూడాను తన వారిగానే భావించుకుని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు.
1: He considered his friends as near and dear, and they merged in him.
0: ఈ ప్రపంచంలో భగవంతుడు లేనటువంటి ఒక స్థానం ఎక్కడ కూడా లేదు.
1: In this world, there is no place where there is no God.
0: ఎక్కడ చూసినా కూడా దేని ఎందు చూసినను భగవంతుడున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: సర్వత పాణిపాదం, తత్సర్వత శిరోముఖం, సర్వత స్థుతిమధోకి, సర్వమా ఉత్తిష్ఠతి.
1: ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ వాచ్ బట్ గాడ్ ఈస్ ద విట్నెస్.
0: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ హియర్ బట్ గాడ్ లిసన్స్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేదు.
1: బట్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్.
0: దేవుడు కనిపించడం లేదు, అసలు చెవులు ఎక్కడున్నాయి వినడానికి అని అనేక మంది వాదిస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ లైక్ వీ డోంట్ సీ గాడ్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు హియర్ విదౌట్ ఇయర్స్ దట్ వీ డోంట్ సీ.
0: శబ్దమే తన యొక్క స్వరూపము.
1: గాడ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ద సౌండ్.
0: శబ్దం లేనటువంటి స్థానం ఎక్కడ నువ్వు కనిపించదు.
1: There is no place where there is no sound.
0: Aa shabdame tana minikili.
1: In fact, that very sound is his audition.
0: Kaanti lenatundi pravancham ekkadu kanipinchadu.
1: There is no place where there is no light.
0: Aa kaanti e prakashamu.
1: That very light is the effulgence of
0: the prakashame bhagavanti yokka drishti.
1: And that radiance itself is the vision of God.
0: Kanuka bhagavantudiki emi teliyadani meeru anukokoddu.
1: So never think that God does not know anything.
0: కంటికి కనిపించకుండా పోయినంత మాత్రం మీకు భగవంతుడు లేడని భావిస్తున్నారు.
1: యు మే నాట్ సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, యు థింక్ దట్ గాడ్ నాన్ ఎగ్జిస్ట్.
0: మీ హృదయం నుండి సంకల్పించుకునేటువంటి ఒక భావములు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఆల్ ద థాట్స్ దట్ యు ఎంటర్టైన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ హార్ట్,
0: అది
1: ఈజ్ ఇట్స్ ఆరిజిన్.
0: ఆ భగవంతుని యొక్క సంకల్పమే.
1: ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ విల్.
0: శృతి తప్పినా, శృతి ఎచ్చినా, శృతి తగ్గినా కనుక పరమాత్మ యొక్క తత్వము ఏమాత్రం కూడా నువ్వు హెచ్చదు, తగ్గదు.
1: దేర్ మే బి రైజ్ ఆర్ దేర్ మే నాట్ బి, బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్వేస్ యూనిఫామ్.
0: లోకంబులు, లోకేశుడు అంత ఒకటి.
1: లోక ద వరల్డ్, లోకేశ గాడ్ ఆర్ వన్.
0: ఈ భగవంతుడు, భగవంతుడి యొక్క రూపము రెండు ఒక్కటే.
1: Creator and the creation, the former one.
0: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు.
1: They are intimately related.
0: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు.
1: This is called ఆత్మ.
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: దీనికి ఒక రూపం లేదు.
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ.
1: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్.
0: ఇట్టి భగవంతు స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకొని పూజించుకొని ఆరాధించటము ఇది చాలా పొరపాటు.
1: టు కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్ ఇన్ ద వే దట్ యు ఫీల్ ఇస్ అ బిగ్ మిస్టేక్.
0: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీఆర్ డెల్యూడెడ్.
0: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్ స్వరూపమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది టోటాలిటీ రిప్రజెంట్స్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్
0: సర్వం కల్విదం బ్రహ్మ.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: సర్వము భగవంతుని యొక్క ఆకారమే.
1: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అట్టి పరిపూర్ణ ఆకారమును గుర్తించుకోలేక ఏ అల్పమైన స్వల్పమైన ఆకారమును గుర్తించి రాముడు కృష్ణుడు విష్ణువు అని పేరు పెట్టుకుని పూజిస్తున్నాము.
1: As we are not able to have the holistic comprehensive view of God, we go by specific name and form and go on worshipping as Rama and Krishna.
0: Kummari bankamatti isukoni kontha okati ramudu kodu krishnudu kodu vishnuvu ani aaradhistuntadu.
1: A potter would make so many forms as Rama and Krishna and he goes on worshipping them.
0: Kani annintini cherchi kattagalapadiki samskruti అనేటువంటి దీంతో కాలుస్తుంటాడు.
1: అండ్ ద హోల్ థింగ్ ఈజ్ ప్రాసెస్డ్ సంస్కృతి సో దట్ ఇట్ వుడ్ టేక్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: అన్ని కలిసి తిరిగి మట్టియే.
1: ఫైనల్ అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ క్లే ఓన్లీ.
0: కనుక ఈ మట్టి యొక్క తత్వము ఇన్ని రూపములు ధరిస్తున్నది.
1: ఇట్ ఈస్ ది సేమ్ క్లే విచ్ ఈస్ మోల్డెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్.
0: పశువులు అన్నది వేరు పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ మే వేరీ బట్ ది మిల్క్ ఈజ్ వన్.
0: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే.
1: అండ్ దేర్ ఆర్ సెవెరల్ బీయింగ్స్ ఇన్ అనిమల్స్ బట్ ద బీయింగ్ ఈజ్ వన్.
0: కనుక మనం ఏకత్వాన్ని గుర్తించుకోలేక అనేకత్వంలో పడి మనకు అజ్ఞానంలో మునిగిపోతున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ. వీ గో బై ప్లూరాలిటీ అండ్ మల్టిప్లిసిటీ అండ్ దేర్ ఫోర్ వీఆర్ డెల్యూడెడ్.
0: పెద్దలారా, భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అట్టిది అని వర్ణించలేదు.
1: నోబడీ కెన్ ఎక్స్టోల్ నారేట్ ఇన్ ఫుల్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: సర్వత పాదం
1: ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వత స్థుతిమల్లోకే.
1: అండ్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: సర్వత స్థుతిమల్లోకే సర్వత పాదం.
1: అండ్ యాజ్ హిస్ ఇయర్స్ అండ్ ఐస్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్.
0: కనుక భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అని ఇట్టిది అని ఎవరు కూడా నువ్వు నిరూపించలేదు.
1: సో నో వన్ కెన్ ఎస్టిమేట్ అండ్ డిక్లేర్ in a particular way the divine form.
0: Roopam lekunda bhagavantu ledu.
1: In fact you cannot visualize God with a form.
0: Naamam lekunda roopam ledu.
1: Without name there cannot be a form.
0: Naama roopam cheyinade bhagavatattu.
1: Therefore God represents the name and form.
0: Ee prapancham anetundi kevalamu oka peru.
1: Prapancha world is merely a name.
0: Ee prapanchamlo unnatundi oka parikaram anni kudanu prema swarupamai.
1: All the instruments that we find here in this world are the embodiments of love.
0: కనుక ఈ ప్రపంచమును మనం ప్రపంచముగా భావించకూడదు.
1: So do not consider this world as mundane or physical.
0: ఇది భగవంతుని యొక్క స్వరూపంగా అయిన ప్రేమ స్వరూపమే భావించాలి.
1: Consider it as divine, the very personification of love.
0: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: Manamu bhagavantuni inta cheap ga chusukuntavalle bhagavantunu manamanna anta cheap ga chustunnadu.
1: If you have a cheap understanding of God, naturally he would look at you in the same way.
0: Purna tattvanto nee koodi bhagavantuni prajichu.
1: Think of God as totality, holistic.
0: Bhagavantunu purna aanandamunu andistuntadu.
1: God also confers the total love.
0: కనుక భగవంతుడు మధ్యాహ్న మరణములకు చిక్కున్నటువంటి వాడు కాదు.
1: యు కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ లిమిటెడ్ టు బర్త్ అండ్ డెత్.
0: దుఃఖ ఆనందములకు భరించేటువంటి వాడు కాదు.
1: యు కెనాట్ విజువలైజ్ హిమ్ ఇన్ ద డ్యూయాలిటీ ఆఫ్
0: భగవంతుడు. ఏదీ లేదు.
1: There is nothing in the God's nature.
0: దుఃఖము లేదు, ఆనందము లేదు.
1: There is neither pleasure nor pain.
0: దుఃఖమే వచ్చినా అది దుఃఖముగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటే.
1: It is also a kind of an attribute or a quality.
0: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి అంటే.
1: Even the bliss that comes to you is also an attribute or a quality.
0: ఈ రెండింటిని కూడా తాను భుజించను.
1: And he is beyond both, beyond these two.
0: కనుక దేనిని కూడా విసర్జించడు.
1: He doesn't go a particular attribute.
0: నీవు పాపమే అని భరిస్తున్నావు.
1: And you think that you are a sinner.
0: ఈ పాపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: And even this sin is God's creation.
0: పుణ్యం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: The merit also represents divinity.
0: పుణ్య పాపములు రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు.
1: God transcends sin and merit.
0: దుఃఖము,
1: grief,
0: నీ యొక్క కల్పన.
1: It's only your imagination.
0: ఆనందము,
1: happiness,
0: నీ యొక్క కల్పనే.
1: Is also your imagination.
0: దుఃఖానందములు రెండు కూడాను మానవుని యొక్క కల్పితములే.
1: The pleasure and pain are your assumptions, imagination.
0: ఈ pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోని ఒక ఆనందం లభిస్తుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుక భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సిడర్ గాడ్ సెపరేట్.
0: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావం చేత పాల్పడుతున్నారు.
1: పీపుల్ అట్రిబ్యూట్ డిఫరెంట్ ఐడియాలజీస్ టు గాడ్ అండ్ దేర్ఫోర్ దే సఫర్.
0: భగవంతుడా నీవు ఒక్కడే.
1: God, you are one.
0: ఏకం సత్వి ప్రభావదంతి.
1: You are one while scholars praise you in different styles.
0: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి.
1: As in a drama you find many roles on display, so also we come across incarnations.
0: ద్రౌపది బాధపడి తాను ఏడుస్తూ ఉంటుంది.
1: ద్రౌపది వెంట్ ఆన్ క్రైయింగ్ బికాస్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: కానీ దుర్యోధన దుశ్శాసనాథుడు శత్రువులుగా భావించి ద్రౌపదిని బాధ పెడుతుంటారు.
1: దుర్యోధన దుశ్శాసన దే కన్సిడర్ యాజ్ ఎనిమీస్ అండ్ దేర్ఫోర్ దే వెంట్ ఆన్ కాజింగ్ గ్రీఫ్ టు ద్రౌపది.
0: కానీ ప్రకృతి భావం కలిగినటువంటి ఒక భీముడు,
1: భీమ హూ హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ప్రకృతి నేచర్,
0: సోదరుడితో చెప్తున్నాడు.
1: వెంట్ ఆన్ టెలింగ్ టు హిస్ బ్రదర్
0: వీడిని భరించే
1: ఐ కెనాట్ బేర్ ఎనీ లాంగర్.
0: ఒక్క ముష్టితో వారిని భస్మం చేస్తున్నాడు.
1: Just with one shot I can kill them all.
0: Kanuka meerandaru kuda ee vidhamaitundi balahinatato dvaitamto meeru kaalam gadutunnaru.
1: You have succumbed to duality because of this weakness.
0: Meeru champaleda.
1: You could not kill them.
0: Itvanti reetro unnatundi vaarini champivaru.
1: The one who misbehaves like that must be killed.
0: Kaani bhagavantudu champinada champaledu.
1: But God has not killed.
0: ఇటువంటి పరిస్థితి లోపల అన్నింటినీ భగవంతుడేగా చూసుకుని భావించటం, భరించటం, ఊహించటం చాలా అవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు థింక్ ఆఫ్ గాడ్ దిస్ వే, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్ విల్, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్ మేనిఫెస్టేషన్.
0: ఇవన్నీ మన మంచి కోసమే.
1: ఆల్ థింగ్స్ హ్యాపన్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: ఇవన్నీ కూడా నా మేలు కోసమే.
1: దే ఆర్ ఆల్ ఫర్ మై అల్టిమేట్ గుడ్ ఓన్లీ.
0: కనుక ఈ విధంగా అన్నింటినీ మంచిగా మనం భావించి
1: we should consider all of them for our own good.
0: Chetta adi manchi ani bedhamuku choti vakudu.
1: We should not observe differences that some are good, some are bad.
0: Kani adi bharinchukotam konchi kashtame.
1: It is difficult to bear.
0: Aa kashtamanu bharinchukune nimittamai manam poojalu vratamulu vratamulu chestunnam.
1: We undertake various spiritual paths like worship and other forms only to bear the difficulties.
0: Ee naadu dukham ga untadi, repati dinamu ee dukham maaripothundi.
1: You may be miserable today, but tomorrow you will be different.
0: కాబట్టి దుఃఖం ఎప్పటికీ దుఃఖంగా ఉండదు.
1: The grief will not remain like that all through.
0: కష్టం ఏనాటికి కష్టంగా ఉండదు.
1: The difficulties will not be so all through.
0: సుఖం కూడా కలుగుతుంది.
1: Happiness is bound to come.
0: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
1: Therefore the happiness is the primal thing that we need.
0: Happiness is union with God.
1: True happiness lies in union with God.
0: భగవంతుడితో కూడినటువంటిది హ్యాపీ.
1: The happiness when once you are in union with God.
0: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
1: When once you enjoy that happiness, you experience God.
0: భగవంతుడికి ఏమాత్రం కూడా దుఃఖము, విచారము, కష్టము, జాలి, దయ అనేటువంటిది లేదు.
1: God is beyond all dualities like compassion or kindness or anger or whatever you say.
0: నీవు ఏది చేసినప్పుడు తథాస్తు తథాస్తు తథాస్తు అన్ని మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు.
1: వాట్ ఎవర్ యూ డూ గాడ్ గోస్ ఆన్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ఎఫర్ట్.
0: కనుక ఇలాంటి భగవతత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ యూ నెవర్ బి గ్రీఫ్ స్ట్రికెన్.
0: ఏదో ఒక మనిషిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తున్నాడు.
1: You are suffering today because God has an intention to make you happy later.
0: కనుక హ్యాపీ లేకుండా దుఃఖము, దుఃఖము లేకుండా హ్యాపీ నాకు జరగదు.
1: You cannot get happiness without facing difficulties and are bound to happen in our life.
0: కనుక ప్రజలారా, భగవంతుణ్ణి మనము ఏకత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider in a narrow way of your choice.
0: ఏ వ్యక్తిని చూసినను ఆ వ్యక్తి భగవత్ స్వరూపమే అనే భావాన్ని మనలో శాస్త్రం చేసుకోవాలి.
1: యూ మే సీ ఎనీ ఫర్మ్ ఎనీ ఫార్మ్ ఎనీ పర్సన్ కన్సిడర్ హిమ్ యాజ్ డివైన్.
0: నీ ద్వేషం నుండి చూసినప్పటికీ మీరు నావాడే నావాడే నావాడే అనుకోవాలి.
1: కన్సిడర్ యువర్ ఎనిమీస్ యాజ్ యువర్ ఓన్ పీపుల్ సో నియర్ టు యూ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దుఃఖమునకు కష్టమునకు బాధలకు భరించుకోవాలి.
1: Therefore, every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
0: ఇవన్నీ కూడాను నా మంచి కోసమే.
1: All these things will do ultimately good to me.
0: భగవంతుడు ఏది సృష్టించకూడదు అది అన్ని మంచివే.
1: What all that God has created, they are bound to be good.
0: తన సృష్టి ఎంత కూడాను మంచిది అనుకుంటున్నారా లేక చెడ్డది అనుకుంటున్నారా?
1: All his creation, do you think it's good or bad?
0: భగవంతుడి సృష్టి అంతా కూడా పవిత్రమైనటువంటిది.
1: ద హోల్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ఈజ్ హైలీ సీక్రెట్.
0: దీంట్లో దుఃఖము కష్టము ఒక బాధ అనేటువంటిది కలిగారు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ ట్రబుల్.
0: మానవాకారం ధరించినటువంటి యొక్క మానవత్వంలో ఒక భ్రమనే.
1: ది ఫీలింగ్ దట్ హీస్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్ ఈజ్ ఆల్సో డెల్యూషన్.
0: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే.
1: And this human delusion is because of identification of with that what
0: you manava are. Manava.
1: The three letters manava.
0: Na anaga.
1: Na means.
0: Kadu.
1: Denial, no.
0: Ma anaga maya.
1: Ma means maya, delusion.
0: Manava. Manava. Anaga mayanu kadu. Ani tatchukovali.
1: Manava means that you are not maya. You are not delusion.
0: నీవు మాయనే అయితే నీవు ఇక్కడ మర్మమే తెలియదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మాయను లేనటువంటిది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బియాండ్
0: మానవుడు మానవుడి యొక్క కల్పనే.
1: అండ్ దిస్ డెల్యూషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: తన మానవుడి యొక్క కల్పన చేతనే భ్రమణ పొందుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
0: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
1: You find a person acting in a cinema.
0: Akkada raudyam chuptuntadu.
1: There you find his ferocious
0: prema chuptuntadu.
1: And you find all his heroic
0: aanandam chuptuntadu.
1: And you also you find him happy.
0: Ahadam chuptuntadu.
1: You find his laughter.
0: Katta kadapidiki paadu manavadi.
1: Whatever it is ultimately is only a human being.
0: Ivanni bhramichukunnatvanti bhramare.
1: All the rest is merely illusion.
0: Uhinchukunnatvanti uhare.
1: All your imaginations.
0: Kaduka ee vidhamainatvanti deeniki భగవంతుని మనం గుర్తించుకోవడం వీలు కాదు.
1: సో నథింగ్ విల్ హెల్ప్ యూ టు నో గాడ్ ఇన్ టోటాలిటీ.
0: భగవంతుని కుంతీదేవి ఏమని ప్రార్థించలేదు.
1: హౌ డిడ్ కుంతి ప్రే టు గాడ్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నీవు భగవంతుడు అని కానీ మా గుర్తుకు భగవంతుడు అని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
1: ఓ గాడ్, we don't see you as God. We think that you are in a human form amidst us.
0: Tyagaraju kudanu adhe vidhamga bhavistu vacharu.
1: Tyagaraju also had similar feeling.
0: Nee mahimanu pogadane evariki taramu vasudaina divyasudaina punindudaina evaru kudanu deenni gurtinchaleru.
1: He went on questioning this way. Let him be the Vyasa, the highest composer, or Munindra, a sage or a saint, cannot extol you.
0: నీ మాయ చేత పాండవుల చేత రక్షించబడ్డావు.
1: బికాస్ ఆఫ్ యువర్ ఓన్ విల్ ద పాండవాస్ కుడ్ బి
0: కురుపియైన కుబ్జావజ్య వక్రములను పోగొట్టినావు.
1: The body that is bent of that of Kubja is set right.
0: Draupadi vachi, oh Krishna, annavatante tan rachinchavu.
1: And Draupadi shouted, cried, Krishna responded.
0: అటువంటి దివ్యత్వమైన భావములు మనమే కాని చెడ్డవి కాని మనమే కాని వేరు కాదు.
1: Therefore the good and bad belong to you only, your own thoughts.
0: కనుక నీ భావములను నీవు సరిచేసుకో.
1: Therefore correct your thoughts.
0: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడుగుణములు దూరం చేయి.
1: When one there is human quality in you, get rid of all bad qualities.
0: నీవు ఎవరిపైన ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం చెయ్యి. ఇది నా యొక్క మానవత్వం అవమానమైనటువంటిది.
1: ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ హేట్రెడ్, కన్సిడర్ దట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు హ్యావ్ బీన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఎవరినైనా చూసినప్పుడు నీవు మోహించినప్పుడు కాదు కాదు, ఇది నా మోహం యొక్క ప్రభావం.
1: ఇఫ్ యు ఆర్ అట్రాక్టెడ్ బై ఎనీబడి, అండర్స్టాండ్
0: మోహించేటువంటి భగవంతుడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్ దట్ అట్రాక్ట్స్ ఎవ్రీవన్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: పుత్రుని చూసినప్పుడు నువ్వు ప్రేమించవచ్చు.
1: యు కెన్ లవ్ ఆల్.
0: ఆ పుత్రుడు కూడా నా యొక్క స్వరూపమే.
1: And the very sun is your own form.
0: ఈ విధంగా అన్ని రూపములను నావే.
1: In fact, all forms are his.
0: నన్ను మోహించేవాడు, దూషించేవాడు, ప్రహసించేవాడు, ప్రేమించేవాడు అందరూ ఒక్కరే.
1: The one that loves, the one that criticizes, the one that accuses, the one that praises, they are all one.
0: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
1: They are all temporary qualities.
0: ఒకతూరి కోపించవచ్చు, రెండవ తూరి ప్రేమించవచ్చు.
1: At one time you may be angry, later you may love.
0: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
1: They are not permanent.
0: ఇది అశాశ్వతమైనటువంటి భావనను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాం.
1: We are drowned in delusion because we have all temporary feelings and thoughts.
0: నీకెవరూ ద్వేషులు లేరు.
1: In fact there are none against you.
0: నీ మనసే నీకు ద్వేషము.
1: In fact your own feelings turn against you.
0: నీకెవరూ ప్రేమ లేరు.
1: In fact, there are none that love you.
0: నీ ప్రేమనే నీకు ప్రేమ.
1: It's only your love which is responsible to be loved.
0: కనుక ప్రతి ఒక్కరి కూడా మన నుంచి ఆవిర్భవించినటువంటి కానీ భగవంతుడు అందించినటువంటి కాదు.
1: So you are the origin for everything and God has not given you anything.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: You are all the embodiments of love.
0: ఎవరు ఇందులో వేరు కాదు.
1: None are separate from this.
0: ఎవరు ఇందులో దిజులు లేరు.
1: In fact, there are none beyond this. There is no second other person.
0: Panchabhutamulennavi ekkada chusinanu panchabhutamule kani marokati aarava bhutam ekkada kanipinchadu.
1: Wherever you go, wherever you find only five elements but not the sixth one.
0: Ee ekka sixth anetundi kalpane kani panchabhutamulu eppudu kodanu pranamto telu.
1: The so called sixth element is only your imagination, but in reality elements are five.
0: ప్రేమ స్వరూపులారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందరి ప్రేమను.
1: ద లవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యు.
0: ఈశ్వరు యొక్క స్వరూపము.
1: రిప్రజెంట్స్ ద డివైన్ ఫామ్.
0: ఇది బ్రహ్మ యొక్క ఆకారము.
1: దిస్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా ఎక్కడో లేదు, ఇది మన భ్రమనే.
1: బ్రహ్మ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యూ. టు థింక్ దట్ ఈజ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: ఇది మనం మనుషులు అనుకోవటం ఒక భ్రమ.
1: Just to consider him as a human being is your Brahma or delusion.
0: Kanu sarvamu brahmamayame.
1: Everything is Brahman or divine.
0: Daiva swarupame.
1: It is the manifestation of
0: Atma
1: God.
0: Atma swarupame.
1: It is the form of Atma.
0: Ananda swarupame.
1: It is one of bliss.
0: Kanukane nityanandam param
1: bliss.
0: Prema swarupam.
1: Supreme bliss and embodiment of love.
0: Ivanni kulu bhagavanti yokka aakaramle.
1: These are all forms of God.
0: Titti పవిత్రమైనటువంటి భావములను మనము అపవిత్రంగా మార్చుకోవటం ఇది కేవలము మన యొక్క కర్మనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ రాంగ్ యాక్షన్స్ టు కన్సిడర్ దీస్ సీక్రెట్ థాట్స్ అండ్ డైవర్ట్ ఇట్ ఆర్ పర్వర్ట్ దెమ్.
0: ఈ కర్మ కూడా బ్రహ్మస్వరూపమే.
1: ద వెరీ యాక్షన్ ఈజ్ ఆల్సో డివైన్.
0: దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావించండి, అది మీకు మంచి చేస్తుంది.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ, అల్టిమేట్లీ ఇట్ విల్ డూ గుడ్ టు యూ.
0: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ గాడ్ బ్రహ్మన్.
0: దేవుణ్ణి ఏమాత్రం కూడా తిరస్కరించవద్దు.
1: నెవర్ డినై గాడ్.
0: అంతా బ్రహ్మనే, అంతా దేవుడే.
1: ఎవరింగ్ ఇస్ లవ్.
0: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము ఇది తెలుసుకోవలసినటువంటిది, సర్వము శివుడే, సర్వము బ్రహ్మనే, సర్వము విష్ణువే, సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు నో ఇన్ శివరాత్రి మెసేజ్. that everything is Shivam, everything is Vishnu, everything is Ishvara, everything is divine.

0: ప్రపంచంలో గల విలువ కలిగినటువంటి వస్తువులు అన్నింటి యందు కాలము చాలా విలువైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది ప్రెషియస్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ టైమ్ ఈజ్ ది మోస్ట్ ప్రెషియస్.
0: ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
1: ఈచ్ వన్ ఆఫ్ అస్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ హౌ వీఆర్ యూజింగ్ సచ్ ప్రెషియస్ టైమ్.
0: కాలకాల ప్రపన్నానాం కాలక్యం కరిష్యతి. కాలమును కూడాను మృంగేటువంటి యొక్క దైవత్వానికి కాలరూపుడైనటువంటి కాయమును కర్తవ్య రూపములో కర్మల ద్వారా సార్థకం గావించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యం.
1: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు ఆఫర్ హిజ్ బాడీ, హిజ్ టైమ్, హిజ్ వర్క్స్ టు ద లార్డ్ హు ఈజ్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ టైమ్.
0: గడిచిపోయినటువంటి కాలమును మనం ఏమాత్రం కూడాను వెనుకకు మరల్చలేము.
1: ద టైమ్ దట్ హెస్ గాన్ బై కెనాట్ బి టర్న్ బ్యాక్ అండ్ వీ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్ అగైన్.
0: కోల్పోయిన ఆరోగ్యమునైనా కూడాను ఏదో ఒక విధంగా సర్వ విధముల ధనమును వ్యయం చేసైనా దానిని సంపాదించుకునవచ్చు.
1: హెల్త్ విచ్ ఈస్ స్పాయిల్డ్ అండ్ విచ్ ఈస్ లాస్ట్ కెన్ బి గాట్ బ్యాక్ బై స్పెండింగ్ మనీ అండ్ గెటింగ్ మెడికల్ ఎయిడ్.
0: మనము గడుపుకున్నటువంటి యొక్క కాలమును ఏమాత్రం కూడాను ముందుకు తెచ్చుకునేటానికి వీలు కాదు.
1: The time which we have spent already, we would not be able to get it back again for use.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి కాలమును మనం సద్వినియోగపరచుకుంటకై తగినటువంటి కృషి చేయాలి.
1: We have to make every effort to use such precious and sacred time in the proper way for our good.
0: అనంత కాలములో మన జీవితము క్షణికమైనటువంటిది.
1: Time which is infinite, the time which we have is very small and a fraction of it.
0: కాని దృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని యందే ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాము.
1: We are wasting our life thinking that the phenomenal world is true and we are using all the limited time at our disposal for enjoying the phenomenal world.
0: మన జీవితములో మనము సాధించినటువంటి యొక్క విశిష్టత ఏమిటి అని ఒక్కతూరి సింహావలోకనం చేసిన మానవత్వంలో ఏమాత్రం కూడాను తగినటువంటి జవాబు రావటం లేదు.
1: ఇఫ్ యూ రిట్రాస్పెక్ట్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ హౌ హ్యావ్ స్పెండ్ ద టైమ్ వుడ్ బి సారీ టు సీ దట్ హ్యావ్ నాట్ డన్ ప్రాపర్లీ.
0: పుట్టినప్పుడు మానవుడు కోహం కోహం కోహం అనేటువంటి యొక్క శబ్దంతో ఏడ్చుచున్నాడు.
1: వెన్ A person is born, he cries, Koham, who am I, and who am I?
0: ఇది కేవలం జీవితమంతయి కూడాను కోహము కోహము కోహం అనేటువంటి యొక్క నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క దీని అందే వ్యర్థం గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం.
1: ఇఫ్ యూ ఆర్ టు వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ హూ యు ఆర్ అలోన్ వెన్ వుడ్ యు బి ఏబుల్ టు అండర్స్టాండ్ హూ యు రియలీ ఆర్.
0: కానీ మన జీవితం యొక్క అంతరార్థం ఇది కాదు.
1: బట్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ దిస్.
0: కోహంతో ప్రారంభించి సోహంతో అంత్యం కావాలి.
1: వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ కోహం హూ ఎమ్ ఐ అండ్ వీ హ్యావ్ టు ఎండ్ విత్ సోహం దట్ ఐఆమ్.
0: నేనే దానిని అనగా దైవత్వమును అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి తాను ప్రశాంతిని పొందాలి.
1: వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ హీఈస్ హిమ్సెల్ఫ్ ది డివినిటీ and obtain peace supreme.
0: కానీ మానవుడు తన ముందున్నటువంటి ఒక వస్తువును మాత్రమే లక్ష్యం నందుంచుకొని వెనుక ఏమి జరగబోతున్నదో వెనుక ఏమి రాబోతున్నదో అనేటువంటి ఒక విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: But unfortunately, man has been concentrating all his attention on the present and he is not thinking of what is going to come in the future.
0: నిరంతరము కూడాను ముందు పదార్థమును ఆకర్షించుకునేటువంటి యొక్క దృష్టిని తాను అభివృద్ధి గావించుకున్నాడే కాని వెనుక కలగబోయేటువంటి యొక్క ప్రమాదం ఎట్టివో తాను విచారించుకోవటం లేదు.

0: thinking and concentrating in attracting the immediate present, but he is not prepared to think the consequences thereof which would follow on account of his concentrating, his doing certain works.
1: Oka kappa mundu undinatvanti purugunu chuchi taanu ee naadu naaku tagina aaharam labhinchuchunnadi kaane ni chaala aanandamuto daani paina uppanginchadaniki kontha varaku pinchi egaradaniki samsiddhamai untunnadi.
0: A frog, when it sees some flies and some worms in its front, it is so happy and enthusiastic that it would like to jump on it and enjoy.
1: Kani aa kappaku venukala oka paamu kappanu mringutakai taanu kudanu kuppa kvechi untundadi.
0: But behind this frog there is a snake laying wait to catch the frog and eat it up.
1: Aithe ee sarpamunu kudanu తనకు వెనుకలు ఏమి రాబోవునో ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విచారించుకోకుండా ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కదా అని ఈ పాము కూడాను సంతోషించుచున్నది. కానీ ఆ పామునకు వెనుకల ఒక పీకాక్ నెమలి ఈ పామును మృంగుటకై పొంచి ఉంటున్నది.
0: ది స్నేక్ ఈజ్ సో హ్యాపీ దట్ ఇట్ హాస్ గాట్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాగ్, బట్ ఇట్ డస్ నాట్ నో దట్ దేర్ ఇస్ పీకాక్ బిహైండ్ ఇట్ which is aiming at it.
1: Kani ee nemali ee paamunu chuchi ee naadu naaku samruddhi ainatunte aaharam labhinchuchunnadi aashinchutu aanandamuto uppungipovuchunnadi kaani tana venuka oka boyavaadu ambunu teesukoni tanani kottadaniki samsiddhamai unnatunte vishayamu ee yokka pachi gamaninchatam ledu.
0: The peacock is so overjoyous at getting the food in the form of a snake, but it doesn't realize that there is a hunter behind it aiming at it to kill it.
1: Adi vidhamugara oka dani venuka okati mana yokka aayif nimittamai ponchi untunnatvanti yokka drishyamunu manam gurtinchukoleka edo munmundu emo manam cheyagalam anetvanti yokka utsaham tenu protsaham tonu mundanje vestunnam.
0: In the same way we also are thinking of only things which are in our front, but not realizing what is behind and what is waiting for us.
1: ఏ క్షణములో ఏ నిమిషములో ఏ ప్రదేశములో ఏ విధమైనటువంటి యొక్క ఇక్కట్లు సంభవించును ఏ విధమైనటువంటి ప్రమాదములు సంభవించును అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకొనక కాలంను వ్యర్థము గావించుకుంటున్నాం.
0: We are wasting time not realizing what harm is going to befall, what danger may be there in future, under what circumstances, in what time, in which particular place.
1: కనుక కాలమును మనం సద్వినియోగం కర్చుటూ పరచవలనన్నా మనము తగినటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థం గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: ఇఫ్ వీ హావ్ టు శాంక్టిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్ అండ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, వీ హావ్ టు రికగ్నైజ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ టైమ్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ ప్రాపర్ వే.
1: ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుక రాదు.
0: You may be prepared to offer millions of dollars and crores of rupees, but you would not be able to get a second back once the time is spent.
1: Yavvanamu chaala pradhanamainatundi pramanamainatundi prati vishayamunandu kudunu aadarshavantamaina jeevithanni andinchadaniki idi sariyaina samayam.
0: Youth is the most precious, most sacred time. It offers you an opportunity to utilize the time and sanctify your life.
1: మన యొక్క జీవితంలో నరుని యవ్వనము నది జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు.
0: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ ద యూత్ అండ్ ద వాటర్స్ విచ్ ఆర్ ఫ్లోన్ ఇన్ ఎ రివర్ కెనాట్ బి గాట్ బ్యాక్ అండ్ టర్న్ బ్యాక్.
1: ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి.
0: యూత్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ యూటిలైజ్ ద టైమ్ ఇన్ అ ప్రాపర్ వే సో దట్ దే విల్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
1: కనుక కాలమును మనం ఆధారం చేసుకుని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్షిభూతంగా నుంచుకొని తద్వారా మన జీవితం నావలను నడుపుకుంటూ ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్నెస్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ రికగ్నైజింగ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వీల్ ఆఫ్ టైమ్.
1: ముందు ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు.
0: వీ ఆర్ నాట్ కేరింగ్ టు రికగ్నైజ్ what is going to happen in future.
1: Manuku jeevita lakshyanni oka pradhanamaina prathi drishtilo unchukovali.
0: We have to keep the goal of our life in our own view and vision.
1: Bhagavad Gita lo, Bhakti Yogam lo, Pradhanamuga.
0: In Bhagavad Gita, in Bhakti Yoga, primarily a few things are said.
1: Kalamunu pramana rupamulo swarupinchindi.
0: It has proved time as the most important element.
1: Ee kalamunu nee kartavya rupamulo neevu ye vidhamainatvanti okka వైరాగ్యమును పొందకపోయినప్పటికీ సర్వకర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థంగా గావించటం చేత ఇది సార్థకమవుతుందని కూడాను బోధించాడు గీతాచార్యుడు.
0: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ డెవలప్ ఎ హై సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ బట్ ఇఫ్ యూ కెన్ ఆఫర్ ఆల్ యువర్ వర్క్స్ అండ్ ఆల్ యువర్ డ్యూటీస్ పర్ఫార్మ్ ఇన్ ది సెన్స్ ఆఫ్ ఎ డ్యూటీ అండ్ ఆఫర్ ఇట్ టు ద లార్డ్ యూ బి ఏబుల్ టు జస్ట్ ఫుల్
1: మా మను స్మరయుజ్జచ్చ మా మను స్మరయుజ్జచ్చ అర్జున నీ యొక్క స్వధర్మమైనటువంటి యుద్ధమును కూడా నీవు ఆచరించు కాని మా మనుస్మరియుజ్జచ నన్ను స్మరించుతూ నీవు యుద్ధం చేయి. నీకు ఇందులో ఏ విధమైనటువంటి దోషంలో నిన్ను అంటావు
0: అర్జున? పర్ఫార్మ్ యువర్ డ్యూటీ ఈవెన్ ఇఫ్ యూ హావ్ టు ఫైట్ ఫైట్ బట్ థింకింగ్ ఆఫ్ మీ యూ ఫైట్ యూ విల్ నాట్ గెట్ ఎనీ సిన్ అవుట్ ఆఫ్ ఇట్.
1: నీ కర్తవ్యం విసర్జించి అరణ్యమునకు పోయి తపస్సు ఆచరించమని బోధించలేదు.
0: యూ ఆర్ నాట్ ఆస్క్డ్ టు గో టు ఫారెస్ట్ అండ్ డూ తపస్.
1: సర్వసంగ పరిత్యాగి సంసారమును త్యజించి నీవు ఏదో ఒక సన్యాసిగా రూపొందించమని బోధించలేదు.
0: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు టేక్ అప్ సన్యాసం గివింగ్ అప్ ఆల్ యువర్ వరల్డ్లీ బాండేజెస్ అండ్ అటాచ్మెంట్స్.
1: నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు.
0: యూ నీడ్ నాట్ గివ్ అప్ యువర్ హౌస్ అండ్ ప్రాపర్టీ.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాడు.
0: Krishna has told Arjuna, whatever you see, whatever you talk, whatever you hear, whatever you think, whatever you do, think of me and do it as my work and offer it to me.
1: Maya arpita mano buddhi. Naaku nee mano buddhulu arpitam gavinchamannadu.
0: You offer your mind and intelligence to me.
1: ఈ విధమైనటువంటి దీనిని అద్భుతం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ఉండవు.
0: వీ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ డూ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: కానీ ఈ మాత్రమైన కూడా భగవత్ అర్పితము గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కానీ దృఢ విశ్వాసములు కానీ మానవుని ఎందు ఈనాడు కోల్పోయినాడు.
0: బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ది మ్యాన్ ఆఫ్ టుడే యూ డోంట్ జస్ట్ గెట్ that capacity and prowess and that particular faith and firmness in offering at least his mind and his intelligence and doing these things in that
1: nammakamunu manam abhruddhi gachukovali.
0: We have to develop this faith in that.
1: Kani ee naati vidyavantulu kani ee naati pavrulu kani nammakamunu rendu nayanambule leni andhulairi manulu avani endu.
0: But today's educated people and today's citizens are unfortunately not having the eyes of faith.
1: Yavarevari janmanu ee yokka karanamunu puraskarinchukoni ee paristhiti lopala ee sthanamunu ponduchunnavo evariki nee artham kaavu.
0: No one would be able to understand on the basis of his own actions, his own merits and his own demerits, what particular life he would be enjoying, in which particular time, and under what circumstances, and in what particular place.
1: Bhakti yandu drudha shakti ni manatram abhivruddhi parchukovali.
0: A devotee has to develop firmness and strength of mind.
1: Ye karyamunu manam cheyavalannappudiki oka drudha nischayaniki manam raavali.
0: Whatever work you want to do, you must have a firm resolve.
1: Ee drudha nischayame lekapothe మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
0: వితౌట్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్.
1: ఒక చిన్న పక్షి టిట్టిభము అంటారు దాని పేరు.
0: వన్ స్మాల్ బర్డ్ బై నేమ్ టిట్టిభము.
1: ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము ఏదో పిల్లల్ని పెంచుకుని తాను ఆనందంగా జీవితాన్ని గడపవాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది.
0: On the banks of a ocean, this particular bird laid eggs and it wanted to have a comfortable life.
1: Adi okoka paryayam alalu peddaga raavatamu ee alallo ee gudlu kottukoni povatamu ee vidhanga jarugutu vachindi.
0: A number of times the waves came and washed away these eggs into the ocean.
1: Taanu pettinatundi gudlu aneka paryayamulu samudrudu ee vidhanga konipoyipochunnadu kada ani ee yokka టిట్టి బొమ్మనకు చాలా నిరాశ నిస్పృహతోపల కొన్ని విధమైనటువంటి ఒక విరక్తి కూడా కలిగింది.
0: ఇట్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ డిస్గస్ట్ అండ్ ఇట్ బికేమ్ ఎ లిటిల్ డెస్పరేట్ when it saw ocean taking away all the eggs laid by it over a period of time.
1: Samudram paina amitanga kopam vachindi ee pachiki.
0: It developed unlimited anger on the ocean.
1: Samudrini ee pachi emi cheyagaladu?
0: What can this small little bird do to the ocean?
1: Kani inta pedda samudrame nenu emi cheyagalanu aneetuvanti nirashaku nispruhaku ye maatramu avakasam ivvaledu.
0: It did not think that way, that after all it is a small bird, what can it do for the whole
1: emaina sariye ee samudranni khali cheyali aneetuvanti deekshana pattindi.
0: But it took a firm resolve that it wanted to drink the entire waters of the ocean.
1: Ee drudha nischayam aneetuvanti tana hrudayamlo chesukundi.
0: It had that firm resolve and determination in its own heart.
1: Tana chinna mukkuto koncham neeru teeskochadam bayata poyatam చిన్న ముక్కుతో నీరు తేవటం బయటకు ఈ విధంగా తాను సముద్రాన్ని ఖాళీ చేయాలని తాను సంకల్పించుకుంది.
0: ఇట్ రిజాల్వ్ దట్ ఇట్ షుడ్ టేక్ ఎ లిటిల్ వాటర్ ఫ్రమ్ ఇట్స్ నోస్ అండ్ పోర్ ఇట్ అవుట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్.
1: కట్టకడుపుకి ఏమి జరిగింది? సముద్రాన్ని జయించింది ఈ పక్షి.
0: అల్టిమేట్లీ ఇట్ వాజ్ ఏబుల్ టు కాంకర్ ఓషన్ ఇట్సెల్ఫ్.
1: ఇది క్రమక్రమేణా గరుడని యొక్క సహాయం తీసుకుంది.
0: ఇట్ వాజ్ ఏబుల్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ the bird garuda.
1: ee garuni yokka recommendation tho vishnu yokka anugrahanni sadinchindi.
0: With the help of the vehicle of vishnu garuda, it was able to earn the grace of vishnu
1: sahayamato samudranni khandinchindi dandinchindi.
0: It was able to punish ocean with the help and the grace of
1: inka paina nee gudlaku etti pramadamunu kalavuku nivukunda chusukuntanani samudrudu promise chesadu.
0: Ocean assured this particular bird that I will see that your eggs are not destroyed by me.
1: Kani tittima pachi ekkada samudram ekkada?
0: Where is the small little bird and where is the ocean?
1: Kani adhe vidhamgane manam nirashaku kuri karadu. Brahmandamantata prabalachundedi neeku alayamuna marcha nalaviyeguna ani nirashaku kuri kaakudadu.
0: Even we may be small, but still we should not become desperate and lose hope.
1: Brahmandamantata ప్రబలచుండటి నీకు ఆలయమును మర్చ నలవేయగునా అని బలహీనత ఎందుకు చెందాలి?
0: వి షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ బై థింకింగ్ దట్ ఓ లార్డ్ యు ఆర్ ఆల్ పర్వేసివ్, యు ఆర్ ఫౌండ్ ఎవ్రీవేర్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు కన్స్ట్రక్ట్ ఎ స్మాల్ టెంపుల్ ఫర్ యూ?
1: కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన నీకు ప్రమిత ద్వీపమును ఎవరు పట్టగలరు?
0: ద వన్ యు ఆర్ హూ హ్యాస్ గాట్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ ఎ క్రోర్ ఆఫ్ సన్స్, హౌ కెన్ ఐ హోల్డ్ ఎనీ ల్యాంప్ ఆర్ లైట్ టు యూ?
1: అజహరాదులకైనా అందని వాడవు నీరూపు గనుగొనని ఎవరితరము?
0: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు బి సీన్ బై ఈవెన్ గాడ్స్ లైక్ అజా అండ్ హరా, హౌ కెన్ ఎనీ వన్ డిటర్మిన్ యువర్ ఫార్మ్?
1: సర్వజీవుల యందు సంచరించటి నీకు సరి అయిన పేరుడు సాధ్యమగునా?
0: యు ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ పీపుల్, హౌ కెన్ ఐ జస్ట్ గివ్ ఏ స్పెసిఫిక్ నేమ్?
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండేది నీకు, బ్రహ్మాండమంతట పొట్టలోనున్నట్టు నీకు భక్ష్యభోజ్యము ఎవరు పెట్టగలరు?
0: వెన్ ది ఎంటైర్ కాస్మాస్ అండ్ ఆల్ ద వరల్డ్స్ ఆర్ ఇన్ యువర్ స్టమక్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు ఆఫర్?
1: సర్వ జలముల యందు సంచరించటి నీకు స్నానంబు చేయింప సాధ్యమగునా?
0: You are found in all the waters of all oceans and the rivers. How is it possible to give
1: the mind with branthal to manamu bhagavantuniki emi cheyaledu?
0: With such thoughts we would not be able to do any service to the Lord.
1: Kani ee balahinataku manamu em matram kudanu avakasam ivvaradu.
0: We should not give room for such weaknesses in our hearts.
1: Brahmandamantati prabalachundedi neevu నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద లార్డ్ ఇన్ అవర్ హార్ట్, టెలింగ్ ఆల్ రైట్ ఓ లార్డ్ యు ఆర్ రిసైడింగ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్ బట్ స్టిల్ యు ఆర్ ఇన్ మై హార్ట్ ఆల్సో, ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ మై
1: అనోరణీయాన్ మహతో మహీయాన్. నీవు గొప్పతనంలో గొప్పగా ఉన్నావు కానీ అల్పత్వంలో నా హృదయం లోపల అరించి స్వరూపంలో ఉంటున్నావు.
0: యు ఆర్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్. ఇన్ ఎ స్మాల్ ఫారం యు ఆర్ రిసైడింగ్ ఇన్ మై ఓన్ హార్ట్, ఐ జస్ట్
1: ఈ విధమైనటువంటి దృఢ నిశ్చయాన్ని మనం సంకల్పించుకున్నప్పుడే దైవత్వాన్ని కూడా సాధించడం సాధ్యమవుతుంది.
0: వీ విల్ బి ఏబుల్ టు అటైన్ ద లార్డ్ ఇఫ్ యు హావ్ గాట్ సచ్ ఫర్మ్ రిజాల్వ్ అండ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
1: భగీరథుడు గంగను భూలోకమునకు తెప్పించాడు. ఏ విధంగా? ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేతనే, ఈ విధమైనటువంటి సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ వల్లనే,
0: కింగ్ భగీరథ
1: నిశ్చయం వల్లనే.
0: కింగ్ భగీరథ వాజ్ ఏబుల్ టు గెట్ గ్యాంజెస్ ఫ్రమ్ కైలాసా టు ద అర్త్ by such firm resolve, firm determination, and with an oath which he took,
1: బుద్ధుడు కూడాను దృఢ నిశ్చయుడై కట్టగడపు తపస్సు ఆచరించి తాను ఒక విధమైనటువంటి ఒక దృఢశక్తిని సాధిస్తూ వచ్చాడు, నిర్వాణంను పొందటం వీలైనట్టు శక్తిని సాధించాడు.
0: ఈవెన్ గౌతమ బుద్ధ విత్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ విత్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్ హి వాజ్ ఏబుల్ టు అచీవ్ నిర్వాణ.
1: ఒకనొక సమయంలో తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు కుమారుడు భిక్షమెత్తుతున్నాడని విని అతనికి ఒక వార్తను పంపించాడు.
0: ఆన్ ఏ పర్టికులర్ డే ఆఫ్టర్ హియరింగ్ ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ బుద్ధా వాజ్ బెగింగ్ ఆర్మ్స్ శుద్ధోదన సెంట్ వర్డ్ టు బుద్ధ.
1: నాయన, నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడాను మహారాజే.
0: ఓ చైల్డ్, మై గ్రాండ్ పేరెంట్స్ వర్ ఎంపరర్స్ అండ్ కింగ్స్, సో వాజ్ మై ఫాదర్ అండ్ ఐ ఆమ్ ఆల్సో దట్. యు ఆర్ ఆల్సో ఏ మహారాజా.
1: ఇలాంటి రాజకుమారుడైనటువంటి నీవు సామాన్యుల వలె భిక్షమెత్తుతున్నావని విన్నాను.
0: I have come to know that being an emperor, being a king, you have started begging.
1: Danakanaka vastu vahanaadulaku takkuva ledu.
0: There is no dearth of property, wealth.
1: Bhoga bhagyamulaku e vidhamainatundi lotu ledu.
0: There is no shortage of any luxury that you want.
1: Aanandamga vachchabhojyamulato bhujinchi hamsatulika paanupaina pavalinchagalinatundi neevu kevalamu kathinamainatundi raallapaina pavalinchi కేవలం ఒక కుండను చేతబట్టుకుని ఇంటింటంబడి బిచ్చాటం చేయటము నేను భరించరానిటువంటి దుఃఖం అనుభవిస్తున్నాను.
0: ఐ ఆమ్ సఫరింగ్ అన్ అన్టోల్డ్ సఫరింగ్ అండ్ పెయిన్ ఆఫ్టర్ నోయింగ్ దట్ యూ హూ కెన్ ఎంజాయ్ ఆల్ ది లగ్జూరీస్ అండ్ ఆల్ ది డెలిషియస్ ఫుడ్ అండ్ ఆల్ ది కంఫర్ట్స్ ఆఫ్ ఎ ప్యాలెస్ యూ హ్యావ్ జస్ట్ టేకన్ టు బెగింగ్ అండ్ యూఆర్ లయింగ్ డౌన్ ఆన్ హార్డ్ అర్త్ అండ్ లివింగ్ ఎ వెరీ అన్కంఫర్టబుల్ బెగర్స్ లైఫ్.
1: నీవు వెనుకకు వచ్చుట సిద్ధమైన నేను తగినటువంటి ఏర్పాట్లు గావించి తగిన స్వాగతం చేయిస్తానన్నాడు.
0: ఇఫ్ యూ క్యాన్, ఇఫ్ యూ అగ్రీ టు కమ్ బ్యాక్ టు ద ప్యాలెస్, ఐ వుడ్ వెల్కమ్ యూ అండ్ మేక్ ఆల్ ది నెసరీ ఫిట్టింగ్ అరేంజ్మెంట్.
1: ఈ వార్తను విన్నటువంటి ఒక బుద్ధుడు పక్కున నవ్వాడు.
0: బుద్ధ హూ కేమ్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ హీ హ్యాడ్ ఎ హార్ట్ లవ్.
1: ఆ వచ్చినటువంటి వ్యక్తితో, నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజే, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అటువంటిది కాదు. నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని, అంతా నా జీవితం అంతా సన్యాసిత్వమే.
0: హి సెంట్ వర్డ్ విత్ ద పర్సన్ హూ బ్రాట్ ద మెసేజ్, వెల్ మై ఫాదర్ వాజ్ కింగ్, గ్రాండ్ ఫాదర్ వాజ్ కింగ్, ఐ ఆమ్ కింగ్, బట్ మై దేర్ ఇస్ అనదర్ థింగ్ విచ్ ఐ బిలీవ్ ఇన్. ఐఎమ్ ఎ సన్యాసిన్, మై పేరెంట్స్ ఆర్ సన్యాసిన్స్, మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ సన్యాసిన్స్.
1: నీవు నన్ను నిజముగా రావాలని కోరుటే సత్యమైనప్పుడు నన్ను మృత్యువు నుంచి తప్పించేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? దీనికి మొట్టమొదటి జవాబు చెప్పు.
0: ఇఫ్ యూ వాంట్ మీ టు కమ్ బ్యాక్, ప్లీజ్ ఆన్సర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ది కెపాసిటీ టు సేవ్ మీ ఫ్రమ్ డెత్?
1: రెండవది, నన్ను ఏనాటికి కూడాను రోగిష్ఠుని కాకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
0: డూ యూ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ ది సెకండ్ ప్లేస్ whether you can just guarantee me a health which is free from any disease?
1: నాకు వార్ధక్యం రాకుండా ఉండేటువంటి చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
0: Do you have the capacity to prevent me from getting into old age?
1: నాకు ఎట్టి రోగములు కూడా సంభవించకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
0: Do you have the capacity to see to free me from all the diseases and prevent the diseases from coming to me at all?
1: దీనికి నీవు సరి అయినటువంటి జవాబు చెప్పి పంపినా నేను తక్షణమే వస్తానన్నాడు.
0: ఇఫ్ యూ కెన్ గివ్ ప్రాపర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్, ఇమ్మీడియట్లీ ఐ వుడ్ కమ్ టు ద ప్యాలెస్.
1: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః అంత్యకాలే మహాదుఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: ఇట్ ఈస్ సెట్ బర్త్ ఈస్ సారోఫుల్ అండ్ లైఫ్ ఈస్ సారోఫుల్ అండ్ ఎండ్ ఈస్ సారోఫుల్. Therefore, you must be extremely careful. A warning is
1: ivanni kudunu manaku telisi anubhavinchetunte vyaktulu yokka drushyamunu manam chuchi prapanchamlo jarugutunnatunte vishayamulu vini inkanu ee ajnanamulo padatam anetunte emiti ani tandriki kathinamainatunte reetiga jawabu andichadu.
0: Buddha gave a reply to his father in a fitting way, telling, after seeing all the sorrows of life, after seeing the experience of so many people in these areas, and still wallowing in the ignorance, and just succumbing to awareness of the ignorance,
1: unnamera lopala mana satyanni manam gurtinchali.
0: Within the time available, we'll have to recognize our own truth.
1: Idi nijamainti manavuni yokka lakshyam.
0: This is the most important goal and objective of human life.
1: Desamu panchabhautikamu dehamu.
0: Our body, it consists of 5 elements.
1: Dehamu koolaka tappadu eppudu.
0: It is going to perish sometime or the other.
1: Dehi niramayundu.
0: The indweller is a permanent
1: entity. Dehiki chaavu kuttukal moha nibandha bandhana mudra levu.
0: If only one were to inquire into, there is nothing like old age, nothing like death for the
1: jambu chuda aa dehiye deva devudu.
0: If truly one can see that particular indweller himself is God.
1: 13th adhyayamlo kshetra kshetragna vibhaga yogam anetundi dinkam balaraju prarambhinchadu. క్షేత్రమునకు క్షేత్రజ్ఞమునకు ఉండినటువంటి యొక్క భేదం ఏమిటి?
0: 13th చాప్టర్, ది చాప్టర్ ఆఫ్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ, బాలరాజు హెస్ కమెంట్స్. అండ్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్షేత్ర ఫీల్డ్ క్షేత్రజ్ఞ దట్ డ్వెలర్?
1: ఒకటి క్షేత్ర, రెండు అక్షరములు.
0: వన్ ఇస్ క్షేత్ర విత్ 2 లెటర్స్.
1: ఇంక రెండవది క్షేత్రజ్ఞ, మూడు అక్షరములు.
0: ది సెకండ్ వన్ క్షేత్రజ్ఞ విత్ 3 లెటర్స్.
1: క్షేత్రజ్ఞకు క్షేత్రముకు ఉండినటువంటి అధికక్షరం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఎక్స్ట్రా లెటర్ విచ్ ఈస్ మోర్ ఇన్ ది క్షేత్రజ్ఞ క్షేత్ర?
1: ఇది రెండు అక్షరం క్షేత్రజ్ఞ. క్షేత్ర దీంట్లో ఎందుకుంటుంది? జ్ఞా అధికంగా ఉంటుండాలి క్షేత్రజ్ఞ.
0: బిట్వీన్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ, క్షేత్ర ఈజ్ కామన్, జ్ఞా ఈజ్ ఎక్స్ట్రా ఇన్ క్షేత్రజ్ఞ.
1: అనగా జ్ఞకారము లేనటువంటిది క్షేత్రము, నకారము కూడినటువంటిది క్షేత్రజ్ఞ.
0: ఇట్ మీన్స్ Chetra is devoid of that word gna, and Chetragna is having that particular letter gna.
1: Anaga gnana rahitamainatundi dehamu, gnana sahitamainatundi Chetragna.
0: It means body is devoid of wisdom, and Chetragna, the indweller, has got that wisdom.
1: Aiti Chetra Chetragna chaapiman vidhi adanu kudanu adi kudanu nenenu ani mari tirigi cheppadu.
0: The Lord has declared that the field as well as the indweller, both are he himself.
1: Anaga kshetram anetundi tana yokka nivasam.
0: He has declared that kshetram is his dwelling place.
1: Ee upadhi anetundi dehamunu kudanu tanadiga bhavistu vachadu.
0: This form, which is the indwelling place of the Lord, he considered.
1: Manam nitya jeevithamlo em antunnam? Naa dehamu antunnam.
0: In our day to day life, when we refer to the body, we say it is my body.
1: Neevu dehamu kaanappatikini adi needi aneetundi deento neevu anubhavistunnavu.
0: Although that is not you, you enjoy it as yours.
1: Adhe vidhamane kshetrajnudu tana deham kaanappatikini idi naa dehamu aneetundi kshetrani kshetrajnudu bhavistunnadu.
0: Kshetrajna similarly is considering that he is not kshetram, but it is his.
1: Aithe నాది అన్నప్పుడు తాను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
0: వెన్ యూ సే దట్ ఇట్ ఈస్ మైన్, యు ఆర్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్.
1: ఇది నా కర్చీఫ్,
0: దిస్ ఈస్ మై కర్చీఫ్.
1: అయితే ఈ కర్చీఫ్ నేను వేరు చేయడానికి నాకు అధికారం ఉంటుండాలి, వేరు కావడానికి తనకూడదు ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఏ కెపాసిటీ అండ్ అన్ అథారిటీ ఫర్ మీ టు బీ డిఫరెంట్ ఫ్రమ్ ద కర్చీఫ్. కర్చీఫ్ ఆల్సో కెన్ డిసోసియేట్.
1: అదే విధంగా నా దేశం అనుకున్నప్పుడు దేశం వేరు, నేను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
0: When I say that this is my body, there is room for myself being separate and the body being separate.
1: Adhe vidhamga ne kshetram anetundi dehamulo kshetrajnudu nenu kudanu naade kudanu aa deham ani annadu. Ainappatikini deham kuda nene anetundi samaya lopala deham enaadaina visarjinchavachchu.
0: In the same way, when the Lord has declared that the field is his, he can give it up any time that he wants.
1: దేహం ఉన్నంతలో తాను తెలియవలేవు. ఈ దేహాన్ని తనను తెలుసుకునే నిమిత్తమై ప్రసాదించాడు.
0: బాడీ ఈస్ గివెన్ టు యూ ఇన్ ఆర్డర్ దట్ యు మే రియలైజ్ హూ యు ఆర్.
1: దేహిని గుర్తించే నిమిత్తమై దేహాన్ని అనుగ్రహించాడు.
0: బాడీ ఈస్ గివెన్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద ఇండ్వెలర్.
1: దేహమే లేకపోతే దేహిని మనం వెతకలేము.
0: ఇఫ్ దర్ ఇస్ నో బాడీ, యు వుడ్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎ సర్చ్.
1: సర్వ కర్మలు సర్వ సాధనలు కూడా దేహం ద్వారానే మనం ఆచరిస్తున్నాము.
0: ఆల్ ది యాక్టివిటీ అండ్ ఆల్ ది ధర్మాస్ హావ్ బీన్ పర్ఫార్మ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది బాడీ.
1: ఐదు కర్మేంద్రియములు,
0: 5 కర్మేంద్రియ,
1: 5 జ్ఞానేంద్రియములు,
0: 5 జ్ఞానేంద్రియ,
1: 5 ప్రాణములు,
0: 5 ప్రాణాస్, లైఫ్ బ్రెత్,
1: ఐదు కోశములు,
0: ఫైవ్ కోశాస్
1: ఒక జీవి. దీనికి తీర్చి 21 తత్వములతో కూడినటువంటిది మన దేహం.
0: అవర్ బాడీ దట్ మే కన్సిస్ట్ ఆఫ్ 21 ప్రిన్సిపల్స్.
1: దీనికి మనోబుద్ధి, చిత్త, అహంకారములు కూడా నాలుగు చేరుతున్నాయి.
0: ఫర్ దిస్ వెన్ యూ యాడ్ మైండ్, ఇంటెలిజెన్స్, హార్ట్ అండ్ ఈగో, ఇట్ బికమ్స్.
1: కనుక మాయ 25 మర్మములు అన్నాడు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దేర్ ఆర్ 25 ఐటమ్స్ విచ్
1: కనుకనే మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయ నిరుంగరు మందమతుడు.
0: ఫూలిష్ వన్స్ బీయింగ్ బోర్న్ ఇన్ ఇల్యూజన్, దే గ్రో ఇన్ ఇల్యూజన్, బట్ స్టిల్ దే డు నాట్ నో వాట్ ఇల్యూజన్ ఈస్.
1: బ్రతుకులన్నీ మాయ.
0: ఆల్ ద లైఫ్ ఈజ్ ఇల్యూజన్.
1: భవబంధములు మాయ.
0: ఆల్ ది అటాచ్మెంట్స్ ఈజ్ ఇల్యూజన్.
1: సంసారం అది మాయ.
0: ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఇల్యూజన్.
1: చావు మాయ.
0: డెత్ ఈజ్ ఇల్యూజన్.
1: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా.
0: వై ఫాల్ ఇన్ ఇల్యూజన్ ఫర్ దిస్ పర్టికులర్ లైఫ్ విచ్ ఇస్ ఇట్స్.
1: మనం చూస్తున్నవి, అన్ని తలచున్నవి, సర్వం కూడా మాయగానే ఉంటున్నాయి.
0: ఆల్ దట్ యు సీ అండ్ ఆల్ దట్ యు థింక్ ఈస్ ఫుల్ ఆఫ్
1: ఇల్యూజన్. ఒక్క క్షణంలో ఉండేటువంటి స్థానం మరొక క్షణంలో లేదు.
0: Things which you get in one second, you don't obtain.
1: Karera azuru rajyamun kalavare garvonnatin pondari vareri.
0: Enta
1: mandi chakravartulu, enta mandi rajulu, enta mandi untunnaru, kaani kaalam lopala sarvam kuda nu chakramlo kadipothunnadi.
0: There were so many people, so many kings, emperors who are very proud of their own accomplishment. Where are they now? They are all rolled into this wheel of time.
1: Dinamulu, nelalu, samvatsaramulu, యుగములు, సర్వం కూడా మారిపోతున్నాయి.
0: డేస్, మంత్స్, ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ యుగాస్, ఆల్ దీస్ ఆర్ మర్జ్డ్ ఇన్ టు ద టైమ్.
1: కనుక కాలం ఒక ప్రవాహం.
0: దేర్ఫోర్ టైమ్ బి కంపేర్డ్ టు ఏ కంటిన్యూస్.
1: ఈ కాల ప్రవాహములో సర్వ పదార్థములు, సర్వ వ్యక్తులు, సర్వ విషయములు కూడా కొట్టుకుని పోయేటువంటివి.
0: ఇన్ దిస్ ఫ్లో ఆఫ్ టైమ్ ఆల్ ది పర్సన్స్, ఆల్ ద థింగ్స్ అండ్ ఆల్ ద ఐటమ్స్, ఎవ్రీథింగ్ ఇస్ వాష్ ఆఫ్.
1: కొట్టుకుని పోయేటువంటి వస్తువు మరొక కొట్టుకుని పోయే వస్తువును కాపాడటానికి ఏమాత్రము సాధ్యం కాదు.
0: ఏ థింగ్ విచ్ ఈస్ వాష్డ్ అవే కెనాట్ బికమ్ ఏ సపోర్ట్ ఫర్ అనదర్ థింగ్ విచ్ ఈస్ బీయింగ్ వాష్డ్ అవే.
1: ఎవరిని ఎవరు కాపాడగలరు?
0: హూ కెన్ సే హూ?
1: సర్వరక్షకుడైనటువంటి దైవమే సర్వులను కాపాడేటువంటి.
0: ద వన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అండ్ దట్ ఇస్ ద లార్డ్, హీ అలోన్ కెన్.
1: అతనే ఈ కాల ప్రవాహమునకు గట్టు.
0: హీ ఈస్ ద ఓన్లీ బ్యాంక్ ఫర్ దిస్ ఫ్లో ఆఫ్ టైమ్.
1: ఇదే జీవితానికి గుట్టు.
0: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్.
1: ఈ గుట్టును గుర్తించినటువంటి వాడే వ్యక్తి.
0: దట్ ఈస్ ఎ రియల్ పర్సన్ హూ రికగ్నైజెస్ దిస్ సీక్రెట్.
1: కనుకనే మనము దైవత్వాన్ని విస్మరించక, జగత్తును విశ్వసించక మానవత్వం లోపల మన దివ్యత్వాన్ని అనుభవించాలి.
0: వితౌట్ బిలీవింగ్ ద వరల్డ్, వితౌట్ గివింగ్ అప్ ద లార్డ్, రికగ్నైజింగ్ ది రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ, వీ హావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్.
1: జగత్తును నమ్మకూడదు ఒక్కటి.
0: వీ షుడ్ నాట్ బిలీవ్ ద వరల్డ్, దిస్ ది ఫస్ట్ థింగ్.
1: మృత్యువుకు భయపడకూడదు.
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
1: దైవాన్ని వదలకూడదు.
0: వీ షుడ్ నాట్ గివ్ అప్ లార్డ్.
1: ఇవి మూడే మన జీవితానికి ప్రమాణం.
0: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి దీనిని భక్తి యోగము అన్ని విధములైనటువంటి ఆధారములతో బోధిస్తూ వచ్చింది.
0: విత్ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ విత్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ది భక్తి యోగ హ్యాస్ టాట్.
1: భక్తి యోగములో భక్తునికి ఉండవలసినటువంటి లక్షణములు 64 లక్షణములుగా నిరూపించింది.
0: ఇన్ దిస్ భక్తి యోగ ది క్వాలిటీస్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఆర్ 64.
1: 64 లక్షణములు కూడా వ్యక్తికి కలగవాలంటే ఇది అసాధ్యం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ సింగిల్ ఇండివిజువల్ టు హ్యావ్ ఆల్ ది 64 అట్రిబ్యూట్స్.
1: ఏ ఒక్క లక్షణమైనా కూడా మనము ఆచరణలో పెట్టితే అంతే చాలు.
0: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ వన్ ఆఫ్ ది 64, ఇట్ ఈస్ సఫిషియంట్.
1: భగవంతుని విశ్వాసాన్ని గాఢంగా విశ్వసించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్.
1: ఈ యొక్క దృఢ నిశ్చయంతో నీవు భగవంతుని విశ్వసిస్తే ఇంతకంటే ఇంక నీవు చేయనక్కర్లేదు.
0: ఇఫ్ యూ కెన్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్, యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ మోర్.
1: మ్యాచ్ బాక్స్ లోపల 50 మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి.
0: ఇన్ ఎ స్మాల్ మ్యాచ్ బాక్స్ దెర్ బి 50 మ్యాచ్ స్టిక్స్.
1: కానీ మనకు అగ్ని కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ తీసి కావాల్సినంత అగ్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ ఫైర్, యూ కెన్ జస్ట్ స్ట్రైక్ వన్ మ్యాచ్ స్టిక్ అండ్ గెట్ ఎనీ అమౌంట్ దట్ యూ వాంట్.
1: మనం 50 మ్యాచ్ స్టిక్స్ కూడా గీయనక్కర్లేదు.
0: వీ నీడ్ నాట్ స్ట్రైక్ ఆల్ ది 50 మ్యాచ్ స్టిక్స్.
1: అదే రీతిగానే 64 యొక్క గుణముల లోపల ఏ ఒక్క గుణమైనా కూడా మనము ఆచరణలో పెట్టి అంతే చాలు.
0: ఇన్ ది సేమ్ వే అవుట్ ఆఫ్ 64 అట్రిబ్యూట్స్ ఈవెన్ వన్ సింగిల్ అట్రిబ్యూట్ కుడ్ బి ప్రాక్టీస్.
1: ఇది ఏ ప్రధానమైన గుణము? ప్రేమ.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఈస్ లవ్.
1: కనుకనే ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: Therefore, love is God and God is love.
1: Live in love. కనుక ఈ దైవత్వం లోపల మనం జీవించినామంటే సర్వం కూడా నువ్వు దైవమే చూసుకుంటాడు.
0: ఇఫ్ వీ కెన్ లివ్ ఇన్ డివినిటీ, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఇది భక్తి మాం మే ప్రియో నరహ, ఈ విధమైనటువంటి భక్తిలో నీవు ఉంటే నీవు నాకు ప్రియుడవుతావు అన్నాడు.
0: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై భక్తిమాన్ మే ప్రియో నరహ. ఇఫ్ యూ హావ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ యు ఆర్ డియర్ టు మీ.
1: అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, భజనలు చేయటము ఇంత మాత్రమే కాదు.
0: Bhakti does not refer to the ritualistic formalities like worshipping and doing bhajan.
1: Lopala nalugu vidhamulainatundi bhakti untundali.
0: In devotion there are four types:
1: arthi, artharthi, jignasi, gnani.
0: Arthi, artharthi, jignasi and gnani, these are the four.
1: Ee samanyamga aatulanaga kashtamulu, dukkhamulu, vicharamulu sambhavinchina samayalo bhagavantunni prarthinchatam.
0: Ordinarily, Arthi refers to the one who prays to the Lord when he is having difficulties, problems and some trials and tribulations in
1: life. ఇంటిలో పశువుకో శిశువుకో కొంచెం ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు తిరిగి భగవంతుని ప్రార్థిస్తుంటాం.
0: If child at home or an animal in the house, if it is
1: ఆంధ్రలో అధికంగా ఉపయోగిస్తుంటారు సంకటం వస్తే వెంకటరమణ అని. ఏనాడు మనకు కష్టం కలిగితే అప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని ప్రార్థిస్తుంటాం.
0: ఇన్ దట్ పర్టికులర్ వే ఇన్ ఆంధ్ర ఆల్సో దర్ ఇస్ ఎ ప్రోవర్బ్ విచ్ సేస్ దట్ వెన్ వీ ఆర్ ఇన్ డిఫికల్టీస్ వీ థింక్ ఆఫ్ ద లార్డ్.
1: కష్ట కాలములో, బాధల కాలములో, నష్టములు సంభవించిన సమయంలో భగవంతుని చింతించి ఏదో వారు ఉపశాంతిని పొందడానికి ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలు జరుపుతుంటారు.
0: డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ట్రిబ్యులేషన్స్, doubts and such problems, thinking of the Lord and praying to the Lord, this is one type of devotion.
1: Ilanti deenini artha bhakti ani cheptaru.
0: This particular devotion is described as artha devotion, artha bhakti.
1: Artha bhakti anaga emi? Dhanam kavali, adhikaram kavali, inka aneka vidhamainatundi sukha santoshamlo anubhavinchali.
0: Arthaarthi refers to seeking money, seeking position, seeking power
1: and indu kavali, భూములు కావాలి, నగలు కావాలి, ఈ విధమైనటువంటి యొక్క ధనంతో సంబంధించినటువంటి వాటిని అంతా కోరుతుంటారు.
0: సీకింగ్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ మనీ లైక్ హౌసెస్, ప్రాపర్టీ, యానిమల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి ఐశ్వర్యము, ఈ విధమైనటువంటి ధనమును, ఈ విధమైన సంపదను ఆశిస్తుంటారు.
0: Such kind of property, wealth and money would be sought after by an artharthi.
1: శీలమే సదాచారం.
0: Character is good behavior and that is life.
1: Gnaname aishwaryam.
0: Wisdom itself is wealth.
1: Sadaacharame mana sampada.
0: Good behavior is our property.
1: Ivi nijamainatundi dhanamu, aishwaryamu, sampada.
0: This is our wealth, property and our possessions.
1: Kani antarbhavamuto dinni arthamunu gurtinchukoleka baashya sambandhamainatundi okka vastu vahanadala kosame manamu paruvulettutuntam.
0: We are hankering after the worldly gross objects, not realizing the subtle meaning and subtle sense what they stand for.
1: Idi artharthi annaru.
0: This is artharthi.
1: Inka jignasa.
0: The third one is jignasa.
1: Jignasa ani emti? Daivamnu telusukovali, daivam ante ekkada untadu, ee vidhanga atanni pondadaniki margamu ani ee tattvajnana samacharam anta kodanu vicharana chestuntadu.
0: Jignasi refers to enquiring into the principles of spirituality. Where is God? Who is God? Where is He? How to obtain Him?
1: Tattva jnanam. Tattva tvam jnanam. Tattva anaga adi. Tvam anaga nenu. Atani emiti, nenu emiti, atani emiti, nenu ekkada nunchi vacchanu. Nenu anaga emiti. Idi gamyam emiti. Aneetundi ninnu vicharinchukotame idi jignasa.
0: Tattva jnanam refers to understanding who I am, who is He and what is our relationship. How to reach Him and such inquiry.
1: Motta motta vaamai. Neenevaru aneetu daani vicharinchali.
0: In the first place, we'll have to find out.
1: Ee jagattu ekkada nunchi vachindi.
0: Who am I and from where did this world come?
1: Naaku gamyam ekkada.
0: What is my goal?
1: Ivi moodu kudunu chaala pradhanamainatuvi.
0: These are three important factors.
1: ఈ విషయమే తాను అనేక మంది పెద్దలను దర్శించి, స్పర్శించి, సంభాషించి, వారి ప్రబోధనలు శ్రవణం చేసి, వారి గురువుల ద్వారా లేక శాస్త్రము ద్వారా దీనిని కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: జిజ్ఞాసు ట్రైస్ టు అండర్స్టాండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ బై ఐదర్ లిజనింగ్ టు గ్రేట్ పీపుల్, అప్రోచింగ్ గ్రేట్ పీపుల్, సర్వింగ్ ది నోర్స్ ఆర్ బై స్టడీయింగ్ స్క్రిప్చర్స్.
1: ఇది కేవలం జ్ఞాతం.
0: దిస్ రెఫర్స్ టు ది ఎర్లియర్ ఆస్పెక్ట్ విచ్
1: వినటం మాత్రమే.
0: దిస్ ఓన్లీ లిజనింగ్.
1: ద్రష్టు తిరిగి దాన్ని చూడాలి.
0: ద నెక్స్ట్ స్టెప్ ఈస్ హీ హాస్ టు సీ ఇట్.
1: ప్రవేశం దీన్ని చేర్చుకోవాలి.
0: దెన్ హీ హాస్ టు అబ్జార్బ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: అదే విధంగానే ఈ యొక్క జిజ్ఞాసుడైన తర్వాత జ్ఞానం అది ప్రవేశం.
0: ఆఫ్టర్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాసు దెన్ ది నెక్స్ట్ స్టేజ్ జ్ఞానం.
1: జ్ఞానం అనగా ఏమిటి? లౌకిక జ్ఞానమా?
0: వాట్ డస్ జ్ఞానం రెఫర్ టు? ఈజ్ ఇట్ సెక్యులర్ నాలెడ్జ్?
1: ఇది సరి అయినటువంటి జ్ఞానం కాదు.
0: దిస్ ఈస్ నాట్ కరెక్ట్.
1: ఇది భౌతిక జ్ఞానం.
0: దిస్ ఇస్ ఓన్లీ ఫిజికల్.
1: ఇది పదార్థ జ్ఞానం.
0: దిస్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ ద
1: కాని. జ్ఞానం అనగా పరార్థ జ్ఞానమే నిజమైన జ్ఞానం.
0: ఎ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఈజ్ ట్రూ నాలెడ్జ్.
1: అది ఏ జ్ఞానం అనగా ఏమిటి? అద్వైత దర్శనం జ్ఞానం.
0: రియల్ జ్ఞానం రిఫర్స్ టు ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
1: సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఆ సుఖమే నిజమైన జ్ఞానం.
0: ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ ఎక్స్టర్నలీ సారో. ఎవ్రీథింగ్
1: పదార్థ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటే పదార్థం వల్ల దాని యొక్క ప్రతిధ్వనిని కాని, దాని ప్రతిఫలమును కాని, దాని యొక్క ప్రతిబింబాన్ని కాని అనుభవించవలసి వస్తుంది.
0: If you base your experience on the base of the worldly knowledge, you will have to just enjoy and experience the reflection and the reaction of it.
1: Idi padartha gnana.
0: Eating this particular roast, this is the knowledge of
1: nenu ee okka dosku kottanu gattiga.
0: I have hit this roast very hard.
1: Kaani nenu ee ballanu గట్టిగా కొట్టినాను అని చాలా ధైర్యంగా చెప్తున్నా, కానీ నేనెంత గట్టిగా ఈ బల్లను కొట్టాను, బల్ల కూడా నన్నంత గట్టిగా కొట్టింది.
0: ఐ సే విత్ ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్ దట్ ఐ హావ్ హిట్ దిస్ పర్టికులర్ టేబుల్ బట్ దట్ హాస్ ఈక్వలీ హిట్ ఇట్ బ్యాక్, హిట్ మీ బ్యాక్.
1: ఎట్లా అంటే నేను కొట్టాను అనుకుంటున్నా, మంట పుట్టింది, అది కూడా నన్ను కొట్టింటేనే కదా నాకు మంట పుట్టింది.
0: ఐ హావ్ హిట్ హర్ అండ్ ఐ గెట్ పెయిన్ అండ్ బికాస్ ఐ థింక్ దట్ ఇట్ హాస్ been hurt, but I have been also hurt by that.
1: Kanukane padartha gnanamu reaction, resound and reflection tho koodi untundi.
0: In the knowledge of the world there is resound, reaction and reflection. These are inherent.
1: Parartha gnanamunaku no reaction, no reflection, no resound.
0: In the knowledge of the transcendental there is no reaction, no reflection and no resound.
1: Idi e nijamainatundi gnanam. Second anetundi ledu. Ekam jeeva advitiyam.
0: This is true knowledge. There is nothing like second. There is only one.
1: Rendavudi okati unte kada dani valla oka bhayamo dani valla aanandamo dani pondalani ichchanu edo okati kalugutundi.
0: Only when there is a second entity there will be a desire to have it, there will be a fear and such other feelings are likely to come.
1: Rendavude ledu gnanamulo.
0: In the real knowledge there is nothing like a second
1: kaani danini wisdom ani cheppochu kaani gnanam anukodadu.
0: That may be described as wisdom and not as knowledge.
1: Ah, wisdom tattvam lopala nu deaf and dumb ayipothavu.
0: In that extreme, that final principle of wisdom, you will be really
1: edi neevu vinalevu, edi neevu chudalevu, sarvamlo leenam ayipunnam.
0: You will not be able to see anything, you will not be able to hear anything, and you enjoy supreme bliss and silence.
1: Shashita anandam.
0: That is permanent bliss.
1: Idi bodhinchetuvantide oka nijamainatuvanti daivattvam.
0: Divinity is that which teaches this.
1: Kanukani indulo bhakti margamlo nalugu vidhamuluga undeetundi darini oka chinnaga kathaga cheppi na yokka prasangam mugistanu.
0: Giving a story to illustrate these four types of devotion, I would bring the discourse to a close.
1: Oka srimantu undeetundi vaadu.
0: There was a wealthy man.
1: Aa srimantunaku naluguru bharyalu undeetundi vaadu.
0: He had four wives.
1: ఇతనికి ఏదో ఒక కార్యనిమిత్తమై తాను పరదేశమునకు వెళ్ళాడు.
0: ఆన్ సమ్ ఇంపార్టెంట్ టాస్క్ హీ హాడ్ టు గో అబ్రాడ్.
1: ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు.
0: హీ స్పెంట్ ఎ ఫ్యూ మంత్స్ ఇన్ అనదర్ కంట్రీ.
1: తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వము నలుగురు భార్యలకు జెటెస్ రాశాడు.
0: బిఫోర్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ నేటివ్ ల్యాండ్ హీ రోట్ లెటర్స్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్.
1: అందులో పెద్ద భార్యకు ఒక లెటర్ రాశాడు, చిన్న భార్యకు, మూడో భార్యకు, నాలుగో ఏం రాశాడు, నేను నెక్స్ట్ వీక్ లో నేను వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమేం కావాలి మీరు ఒక పట్టీ రాసి పంపించండి, ఇక్కడ నుంచి నేను అన్ని తీసుకుని వస్తాను అన్నాడు.
0: ఇన్ ది లెటర్స్ విచ్ రోట్ ఆల్ ద ఫోర్ వైఫ్స్ హీ మెన్షన్ దట్ యుడ్ బి గోయింగ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అండ్ వాట్ ఎవర్ దే వాంట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ కంట్రీ ఇఫ్ దే కెన్ సెండ్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్ హీ వుడ్ బి గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్.
1: నాలుగో భార్య, చిన్న భార్య, ఆమెకు చాలా ఆశలు ఎక్కువ.
0: ద ఫోర్త్ వైఫ్
1: చిన్న వయసు కనుక.
0: ద ఫోర్త్ వైఫ్ షీ ఈజ్ ది యంగెస్ట్ ఆఫ్ ఆల్ ద ఫోర్ అండ్ యాజ్ ఎ యంగ్స్టర్ షీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ డిజైర్స్.
1: ఈమె రాసింది ఏమిటండి, మీరు వచ్చే సమయంలో ఆ దేశంలో లేటెస్ట్ ఫ్యాషన్ గా ఉండేటువంటి చీరలు నగలంతా తీసుకురామని.
0: ఆల్ ది ఫ్యాషన్ జ్యువెలరీ ప్లీజ్ గెట్ షీ హస్
1: చేరింది అతనికి పాపం.
0: He got that letter.
1: రెండో భార్య రాసింది ఏమిటండి, నాకు ఈ డబ్బుతో నేను బాధపడలేకపోతున్నాను, మన భారతదేశంలో ఎక్కడ కూడా చిక్కటం లేదు మందులు, ఈ యొక్క నా డబ్బుకు సంబంధించినటువంటి మందులు ఏమైనా ఉంటే మీరు పట్టుకుని రండి అని ఆమె మందు లిస్ట్ రాసి పంపించింది.
0: The second wife was an unhealthy lady and she just sent a big list of medicines telling that my health is not all right, you get all these medicines for improving my health.
1: మూడో భార్య ఆమె రాసింది, ఆమె కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది, అక్కడ ఏమైనా మహనీయులు ఎవరైనా ఉంటున్నారో, ఎవరైనా పెద్దలు ఏమైనా ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే, కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకుని రాండి అని ఈమె రాసింది.
0: She had certain spiritual aspirations, the third one. She had certain spiritual inclinations. She wrote that there may be some great people, some saints and servants. There may be some good books and good works. Please get them for me.
1: నాలుగు భార్య రాసింది, నాకు ఏమి వద్దండి, మీరు వస్తే క్షేమంగా నాకంతే చాలని రాసింది.
0: The first one, she wrote that, well, I don't need anything. I'll be happy if you can come back safe.
1: సరే, నాలుగు జవాబులకు తగినటువంటి జవాబులు. మొదటి భార్యకు కావాల్సినటువంటి నగలు చీరలు తెచ్చి మొదటి భార్యకి ఇచ్చాడు. రెండో భార్యకు తగినటువంటి యొక్క మందులంతా తెచ్చి రెండో భార్యకి ఇచ్చాడు. మూడో భార్యకు తగినటువంటి గ్రంథాలంతా తెచ్చి మూడో భార్యకి ఇచ్చాడు. నాలుగో భార్య ఇంట్లో పోయి భర్త కూర్చున్నాడు.
0: వాట్ ఎవర్ దే హాడ్ రిటన్ హీ బ్రాట్ దెమ్ అండ్ టు ది ఫస్ట్ వైఫ్ హూ హాడ్ ఆస్క్డ్ ఫార్ ది లేటెస్ట్ జ్యువెల్స్ హీ గేవ్ ద జ్యువెల్స్ ద సెకండ్ వైఫ్ హూ ఆస్క్డ్ ఫార్ ది మెడిసిన్స్ హీ గేవ్ సెండ్ ద మెడిసిన్స్ ద థర్డ్ వైఫ్ హూ వాంటెడ్ గ్రేట్ స్క్రిప్చర్స్ ఎట్సెట్రా హీ సెండ్ దోస్ books and the fourth wife who wanted him to go and he went to that particular house and he started residing there stayed there
1: అప్పుడు ఈ ముగ్గురు భార్యలకు చుప్పనాతి బుద్ధి బయలుదేరింది. ఏమిట్రా ఇంతకాలం అంతా కూడా నువ్వు భర్త మన దగ్గర లేకుండా పోయి వచ్చింది వస్తాను ఆమె ఇంటికే పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరికీ కొంచెం కష్టం కలిగి ముగ్గురు పోయి అతన్ని అడిగారు ఎందుకు మా ఇంటికి రావటం లేదని.
0: దీస్ త్రీ అదర్ వైఫ్స్ దే వర్ జెలస్ ఆఫ్ హర్ ది ఫోర్త్ వన్ యాజ్ హీ వెంట్ అండ్ జస్ట్ సెటిల్డ్ దేర్ and they said that what is this after a long time he is coming instead of coming to our house he has gone there let us go and ask him why he has done
1: kudu bhartha cheppadu neevu korindi nagalu cheeralu neevu korindanta kudanu mandulu maaku eevi korindanta grandhalu kaani eevi korindi nanne korindi కనుక ఎవరు ఏ విధంగా కోరుతారో వారికి నేను అనుగ్రహిస్తాను. సకలైశ్వర్య సంపన్నుడే ఈశ్వరుడు, అతనే శ్రీమంతుడు.
0: హస్బెండ్ రిప్లై, well, one asked for the latest jewels, I have got them.
1: అతను ఇహలోకము నుంచి పరలోకములో ఉంటున్నాడు.
0: The second asked for medicines, I have given medicines. The third asked for the books, I have given the books. And the fourth one wanted
1: me. అతను నుంచి ఆర్తి అర్థార్తి జిజ్ఞాసి జ్ఞాని ఈ నలుగురు కూడాను అతని సతులు.
0: He is the Lord God himself and his four wives maybe compared to ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అండ్ జ్ఞాని.
1: ఎవరెవరు ఏమేమి కోరుతుంటారు వాళ్ళకు తదాస్తు తదాస్తు అని అందిస్తుంటాడు.
0: లార్డ్ సేస్ బి దట్ బి సో టు ఎనీ పర్సన్ హూమ్ సో
1: ఎవరు నీవే తప్పని తప్పరం మెరుగాని ఎవరు తన్నే కావాలని కోరుతుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు.
0: హూ ఎవర్ ఆస్క్స్ ఫార్ లార్డ్ హిమ్సెల్ఫ్ హీస్ ప్రిపేర్డ్ టు రిసైడ్ ఇన్ దేర్ హార్ట్.
1: కనుక మనము దేన్ని కోరితే భగవంతుడు దానిని అనుగ్రహిస్తాడు.
0: Therefore, whatever we ask, God will give that.
1: అతను కల్పవృక్షం.
0: He is wishful willing tree.
1: అతను కామధేను.
0: He is
1: ఆర్తుడు ప్రార్థించవచ్చు, అర్థార్థి ప్రార్థించవచ్చు, జ్ఞాని ప్రార్థించవచ్చు, జిజ్ఞాసి ప్రార్థించవచ్చు.
0: ఆర్తి మే బి ప్రేయింగ్, అర్థార్థి మే బి ప్రేయింగ్, జిజ్ఞాసి మే బి ప్రేయింగ్, జ్ఞాని మే బి ప్రేయింగ్.
1: భగవంతుడు సర్వంతర్యామిగా ఉంటున్నాడు.
0: God is omniscient.
1: సర్వత్రా ఉంటున్నాడు.
0: He is everywhere.
1: ఈ జగత్తే ఒక పెద్ద కల్పవృక్షం.
0: This world itself may compare to a wishful
1: tree. ఈ కల్పవృక్షంలో ఎక్కడ ఎవరు ఏ విధంగా కోరితే వాళ్ళని అనుగ్రహిస్తుంటాడు.
0: He will be satisfying all the people whatever their wants be.
1: కాని ఇది కల్పవృక్షం అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
0: Man has not been able to recognize the fact that this is కల్పవృక్ష itself.
1: ఒక బాటసారి ప్రయాణమై వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.
0: A traveler was just traveling and he wanted to take rest under a tree.
1: ఈ ఎండలో చాలా అలసిపోయి నడిచి వచ్చాడు.
0: He was tired walking in the hot sun.
1: ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుండాలి.
0: The shade of the tree was giving him a lot of
1: కూర్చున్నాడు కొంత విశ్రాంతి తీసుకున్నాడు. అయ్యో చల్లటి నీరు ఉంటే ఎంత హాయిగా ఉంటుండును, ఇక్కడ లేకపాయనే అని అనుకున్నాడు. కానీ తక్షణమే ఒక మరచము చల్లటి నీళ్లు కింద వచ్చింది.
0: He rested for a while, then he wanted to have a cup of cool water, and he just said, how nice it would be if I can get a cup of water. A tumbler of water came.
1: Marachembu.
0: A small vessel of water came there.
1: అది కల్పవృక్షము, అతనికి తెలియదు పాపం.
0: దట్ ఈస్ అ విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అండర్ విచ్ హి వాస్ టేకింగ్ దిస్. హి డిడ్ నాట్ నో దట్.
1: ఇది తీసుకున్నాడు, ఆహా చల్లగా, చాలా దాహం తీరింది అన్నాడు. ఒక పరుపు పిల్లోనే ఉంటే నేను పండుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని పోయిండొచ్చు కదా అన్నాడు. ఒక పరుపు పిల్లో వచ్చి చేసింది.
0: ఆఫ్టర్ టేకింగ్ ది వాటర్ హి గాట్ ఎ సెకండ్ డిజైర్, ఎ థాట్, హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ హావ్ ఎ పిల్లో అండ్ ఎ బెడ్, ఇట్ వుడ్ బి వెరీ నైస్, ఐ కెన్ జస్ట్ రిలాక్స్.
1: అది దైవ సృష్టితో వచ్చినటువంటిది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అది ఎవరిన డెన్ల పెట్టుకుంటే చాలా అధికంగా ఉంటుంది, మంచి కంఫర్ట్ గా ఉంది.
0: He got a bed and a pillow which was given by Lord himself, and therefore they were very comfortable.
1: నేను ఇలాంటి పరుపును ఇలాంటి పిల్లలు దిండును నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా నా భార్యనే ఉంటే చూచి ఎంత కుళ్ళి ఉండిరో అన్నాడు. భార్య వచ్చి దిగింది.
0: After getting the bed and the pillow, he just said, how nice and unique and fine this particular bed and pillow. In such a circumstance, how nice it would be if I can have my wife.
1: తక్షణమే అతనికి భయం ఏర్పడింది. ఈమె నా భార్యనా లేక దయ్యమా అనుకున్నాడు.
0: His wife came, and as soon as he saw, he got a little fright in his own mind, and he wondered whether it was his wife or some devil.
1: తక్షణమే దయ్యంగా మారిపోయింది.
0: The moment that thought flashed in his mind, she became a devil.
1: ఓ ఇది తింటుందో ఏమో అన్నట్టు తినేసేసి.
0: Then he got a doubt whether that is going to swallow him, and
1: anaga emiti kalpavrutchamu krinda untundi manam elanti talampulu talaste alanti phalithalu manaku jarugutuntai.
0: The meaning and the moral of this particular thing is that when we are under a wishful willing tree, whatever thoughts we get them.
1: Kaliga jagatantha oka pedda kalpavrutchamu.
0: The entire world may be compared to a wishful.
1: Manam manchi bhavalu talaste manchine manaku ఫలితం వస్తుంది.
0: ఇఫ్ యూ హావ్ గాట్ గుడ్ థాట్స్ అవర్ ది రిజల్ట్స్ విల్ బి.
1: కనుకని చెడ్డ తలంపులు మీరు తలంచకూడదు అని చెప్పటం.
0: దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్.
1: బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: ఇట్ ఇస్ సెడ్ బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: కారణం ఏమిటనగా ఈ జగత్తంతా దైవం యొక్క సృష్టి, దైవం యొక్క సంకల్పంతో కూడినటువంటిది.
0: ది రీజన్ ఈస్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ క్రియేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ హిస్ విల్.
1: మనలో చెడ్డ తలంపులు వస్తే చెడ్డ ఫలితాలే మనకు వస్తాయి.
0: ఇఫ్ యూ హ్యావ్ బ్యాడ్ థాట్స్ వీ గెట్ బ్యాడ్ రిజల్ట్స్.
1: కనుక మనం చెడ్డ తలంపులు రాకుండా దానిని ఇంద్రియ నిగ్రహం, దీనిని మనం నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్, వీ షుడ్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: కనుకని యువకులైనటువంటి వారు కానీ ఇక వృద్ధులు కానీ ఏ వయసు ఉండేటువంటి వారైనా కూడా మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
0: బి ఇట్ యూత్ ఆర్ ఓల్డ్ పీపుల్,
1: మంచి పనులు చేయాలి.
0: గుడ్ థాట్స్ అండ్
1: మంచిగా బ్రతకాలి.
0: We should live a good life.
1: ఇదే మానవత్వానికి సరైనటువంటి అర్థం.
0: దిస్ ఇస్ ది రియల్ మీనింగ్ ఆఫ్ హ్యూమానిటీ.
1: నరా,
0: ది వర్డ్ నర
1: అనగా నాశనము కావటము కాదు, నాశనము కానటువంటి దేని రా అనేటువంటి అర్థములకు.
0: ఇట్ స్టాండ్స్ ఫార్ దట్ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు డిస్ట్రాయ్, యు షుడ్ కమ్ బ్యాక్ టు మీ.
1: రా అనగా నాశనం.
0: రా రెఫర్స్ టు డిస్ట్రక్షన్.
1: నర అనగా నాశనము కానటువంటి వాడు.
0: నర మీన్స్ ద వన్ హూ ఈస్ నాట్ గోయింగ్ టు బి రూయిన్డ్.
1: అమృత పుత్రుడు.
0: హీఈస్ ది సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
1: కనుకనే ఉపనిషత్తుల నీకుడు సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడు కాని అమృత పుత్రుడు కాదు అని చెప్పని గట్టిగా బోధించింది.
0: దేర్ ఫోర్ ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ఇన్ అన్మిస్టేకబుల్ వే దాట్ యు ఆర్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ, యు ఆర్ నాట్ ది చైల్డ్ ఆఫ్.
1: ఇంతే కాదు, మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటి వాడు వీడు.
0: అనదర్ అపెలేషన్ ఇస్ మా నా వా యూజ్ ఫార్ డిస్క్రైబింగ్ మ్యాన్.
1: మా అనగా అజ్ఞానము.
0: మా రెఫర్స్ టు ఇగ్నోరెన్స్.
1: నా అనగా లేకుండా.
0: నా రెఫర్స్ టు
1: అనగా వర్తించటం.
0: వా రెఫర్స్ టు బిహేవింగ్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని.
0: ఇట్ మీన్స్ ద వన్ హూ బిహేవ్స్ వితౌట్ హ్యావింగ్ ఇగ్నోరెన్స్.
1: కానీ ఈనాడు అంతా అజ్ఞానంతోనే మనం వర్తిస్తున్నాం.
0: బట్ టుడే వీఆర్ ఆల్ బిహేవింగ్ ఫుల్.
1: ఈ మానవ అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క విలువ కూడా లేకుండా చేసుకుంటున్నాం.
0: వీఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వాల్యూ ఫర్ ద వరల్డ్ మానవ.
1: కనుక ఈ అజ్ఞానం మనం దూరం చేసుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ హావ్ టు మేక్ డిస్టెంట్ దిస్ ఇగ్నోరెన్స్.
1: Death is sweeter than the blindness of ignorance annaru.
0: It is said death is sweeter than the blindness of ignorance.
1: Manayoka ajnanam dooram cheskolante gnanam manaku labinchali.
0: You have to make ignorance a distant factor, then you should acquire wisdom.
1: Ikkadi povalante velthur raavali.
0: If you want to drive away darkness, get light.
1: Ajnanam povalante gnanam kaligali.
0: If you want to drive away ignorance, you have to just get
1: gnanam kaligalante anugraham raavali. జ్ఞానం కలగాలంటే అనుగ్రహం కావాలి.
0: ఇఫ్ యు వాంట్ విజ్డమ్ యు షుడ్ ఎర్న్ గ్రేస్.
1: అప్పుడే మనం అజ్ఞానం అనే గ్రహం దూరం అయిపోతుంది.
0: వన్స్ యు ఎర్న్ గ్రేస్ ది ఇగ్నోరెన్స్ విల్ గో అవే.
1: త్యాగరాజు చెప్పాడు.
0: త్యాగరాజు హస్ సెడ్,
1: రామ అనుగ్రహం అనేటువంటిది ఒక్కటి ఉంటే నాకు ఈ గ్రహములు నన్ను ఏమి చేయగలవన్నాడు.
0: హి హస్ సెడ్ రామ, ఇఫ్ ఓన్లీ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ వాట్ కెన్ దిస్ ప్లానెట్స్ డూ టు మీ.
1: మానవుని యొక్క జీవితము కామక్రోధ లోపమోహమదాచల్యంతో ఆధారపడినటువంటిది కాదు.
0: మ్యాన్స్ లైఫ్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ ద సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్, ది లాస్ట్ డిజైర్ యాంగర్.
1: కానీ అనుగ్రహం పైన ఆధారపడినటువంటి,
0: ఇట్ ఈస్ ఎంటైర్లీ బేస్డ్ అపాన్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక ఈ అనుగ్రహానికై మనం పాటుపడి తగినటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి నిజతత్వంలో మనము కొంత జగత్తుకు ఆదర్శప్రాయాన్ని అందించాలి.
0: Therefore, we'll have to just understand this particular thing and aspire to earn the grace of God and set an example to the world.
1: Satatam, daiva chintanam.
0: Always thinking of the Lord.
1: Sarvada, sarvakaryeshu, sarvatra, hari chintanam.
0: Always, all places and every time thinking of Hari.
1: Nasti, nasti, mahabhaga, karikala, samam yugam. స్మరణా చింతనాదేవ ప్రాప్తవతి పరమాంగతి అని. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది లేదు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది రెప్యుటేషన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: భజన బినా సుఖ

しないし。

0: is the one quality that can never be taken away by others from us? What is it that never diminishes even when we give it in abundance? Let's now get the answers to these questions in today's discourse. A divine discourse delivered by Bhagavan Baba on 19th February 2004 in Prashanti Nilayam during the Sivaratri celebrations.
1: Srinvanta Vishve Amritasya Putraha Nachiketa, Nee Vekkadunchi Vachchavu? Dani Moola Sthananni Gurtinchu Ani Yamudu Prashninchadu. Body is a water bubble. Mind is a kevalam asthiramainatundi. Chanchalamainatundi. Kani, Nivu, ee rendintini visarjinchi, mukhyamaina, mooladharamaina, satyanni gurtinchu, ani cheppadu.
2: The teaching of Yama to Nachiketa is this, that body is just a water bubble. Mind is wavering and unsteady. Nachiketa, understand the very source of your life, the very origin of your life, and lead your life in full awareness.
1: Maudi gulkiri chandra markanda kalathoda bedadaru gumpedu jadalathoda jadallo brahminchu chadareti jigutoda dambaina pala netrambutoda maudi gulkiri chandra markanda kalathoda బెడదారు గుంపెడు జడలతోడ జడలో బ్రహ్మించు చెదిరేటి జీవితోడ డంబైన పాల నేత్రంబుతోడ మౌళి గుడికెడు చంద్ర మర్కండ కళతోడ. జగత్తునే మరిపించేటువంటి యొక్క కళలతో నిండి ఉంటుండది. అట్టి ఈశ్వరత్వాన్ని నీవు గుర్తించడానికి నువ్వు ప్రయత్నించవద్దు, అది నీవే ఉన్నావు.
2: With the effulgent moon in the hair, with many hair locks, with the Ganges flowing in these hair locks, with a prominent eye in the forehead, with snake skin around his waist, with ash all over his body, with a large vermilion mark, do not try to understand its significance. Know full well that you are the divine.
1: Vidyarthulara.
2: Students.
1: విద్యార్థినీయులారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ప్రియమైన భక్తులారా,
2: అండ్ డివోటీస్,
1: శివరాత్రి యొక్క మూలాధార తత్వమును గుర్తించాలి.
2: యు హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ శివరాత్రి.
1: భౌతికమైన, నైతికమైన, అస్థిరమైన, అశాశ్వతమైన, క్షణభంగురమైనటువంటి దేహములతో నిండినటువంటి యొక్క ప్రపంచమే నీవు కాదు.
2: యు ఆర్ డెఫినెట్లీ నాట్ ద వరల్డ్ which is fleeting, momentary, ephemeral, transitory and temporary.
1: నీవు చూడవలసినటువంటిది చర్మచక్షువులతో కాదు, జ్ఞానచక్షువులతో చూడాలి.
2: You have to watch with the eye of wisdom and not with the physical naked eye.
1: పశుపక్షి మృగాదులు, క్రిమికీటకాదులు కూడాను చర్మచక్షువులతో జగత్తునంతా చూస్తూనే ఉన్నవి.
2: The birds and beasts and insects, all creatures watch the world with the physical naked eye.
1: ఇదే వదిలి నీవు కూడా చర్మ సచివులతోనే చూచిన నీవు క్రిమికీటకాలు, నీవు అనిమల్ మారిపోతావు, కాని నీవు అతీతమైనటువంటి ఆత్మతత్వం కాదు.
2: If you also begin to watch things with the help of the physical naked eye, you will be reducing yourself to minute creatures like insects. And you are no true human at all.
1: ఈ చర్మచక్షువులకు అతీతమైనటువంటి యొక్క దృశ్యాన్ని నీవు గుర్తించాలి.
2: You have to understand the transcendental principle beyond the body.
1: మానసిక సమయమైనటువంటి నేత్రములు, మనస్సు కూడాను శాశ్వతం కాదు.
2: So long the fear lasts, the mind is not permanent.
1: ఈ రెండింటికి అతీతమైనటువంటి జ్ఞానచక్షువుతో నీవు చూడాలి.
2: You have to watch things with the eye of wisdom which transcends these two.
1: Dehamu neeti budagala vale perugutundi.
2: The body grows like water bubble.
1: Pachipachi mrugadula vale perugutundi.
2: It grows like the birds and beasts and animals.
1: Kattagalapadiki pachipachi mrugadula vale cheenistundi.
2: Ultimately body also vanishes like any other animals.
1: పుట్టి పెరిగి క్షీణించేటువంటి యొక్క దృశ్యములు నీవు ఎప్పుడు కాదు.
2: You are not the apparent seeing which involves birth, growth and death.
1: పుట్టినది గిట్టినది నశించినది ఒకటి ఉన్నది, దాన్నే గుర్తించమని చెప్పాడు.
2: You recognize that which is birthless, which is deathless, neither the beginning nor the end.
1: అది ఆత్మతత్వము.
2: That is the nature of the true self.
1: ఈ ఆత్మ అంటే ఏమిటి అని కొంతవరకు ప్రశ్నించవచ్చు.
2: You may ask a question, what this ఆత్మ is.
1: ఆత్మకు అరూపము, అనంతము, అస్తమీయము.
2: This ఆత్మ is formless. It is infinite.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
2: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ ఇమ్మార్టల్ బ్లెమిష్లెస్ అండ్ పర్మనెంట్.
1: కనుక అట్టి ఆత్మతత్వం ఎక్కడ ఉన్నదేంటి? ప్రతి వ్యక్తి ఎందు కూడాను, ప్రతి జీవి ఎందు కూడాను ఉంటున్నది.
2: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్.
1: అది ఏ చైతన్య శక్తి.
2: దట్ ఈస్ చైతన్య శక్తి అవేర్నెస్.
1: అట్టి చైతన్య శక్తిని నీవు గుర్తించినప్పుడే నీవు సార్థకం అవుతావు.
2: Then once you understand this chaitanya shakti, the consciousness, then you will be powerful.
1: Migilina prashnalanni kudanu anarthamainatundivi.
2: In fact, all the rest are useless.
1: Tandri prashna prajala kvadini loka sambandhamainatundi vishayamu ivanni kudanu nu adugutunnavu. Idi kevalam adagarani vishayamu ivanni.
2: In fact, you have been asking questions relating to your near, dear and the world.
1: దేనిని తెలుసుకున్నా, సర్వము తెలుసుకున్న వాడవుతావో దాని యొక్క తత్వాన్ని నీ గుర్తించు.
2: నో దాట్ ఇఫ్ దాట్ ఈస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి అండర్స్టూడ్. ట్రై టు కాంప్రిహెండ్ ఇట్.
1: ఆత్మను తెలుసుకుంటే ఇవన్నీ కూడా నీవు తెలుసుకోనక్కర్లేదు.
2: ఇఫ్ ది నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ నోన్ యూ డోంట్ హ్యావ్ టు నో ది రెస్ట్.
1: కనుక నీవు ఆత్మతత్వాన్ని గుర్తించమని చెప్పాడు.
2: సో హీ సెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ద సెల్ఫ్ ఆత్మ.
1: పుట్టి పెరిగి క్షీణించేటువంటిది దేహము.
2: It is the body that is born, that grows and ends.
1: Chaavu puttukollenatti shashvathundu aadi madhyantara hitudu anadi vaadu taanu chaavaka puttaka champabadaka sarvamunu saachiyayundu aatma vibudu.
2: This eternal witness atma has no beginning, has no end. It can neither be killed nor would ever kill. It remains as an eternal witness.
1: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకుంటే నీవు అన్ని చూసిన వాడవుతావు.
2: ఇఫ్ యు నో దిస్ ఆత్మ యుల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: చూడండి, ఈ బల్బుల్లో ఎక్కడ చూసినా కానీ ఒక దీపం వెలుగుతూ ఉండాలి.
2: యు ఫైండ్ బల్బ్స్ హియర్ ఇల్యూమినింగ్.
1: కానీ బల్బులు వేరువేరుగా ఉంటున్నది కానీ కరెంటు ఒక్కటే.
2: యు సీ ద మెనీ బల్బ్స్ హియర్ బట్ ద కరెంట్ బీయింగ్ వన్.
1: ఈ కరెంటుకు మూలాధారం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బేసిస్ ఫౌండేషన్?
1: అది దివ్యమైన శక్తి.
2: That is the divine power.
1: అది వైర్ ద్వారా వెళ్లి,
2: ఇట్ ఫ్లోస్ త్రూ ద వైర్,
1: మనసు ద్వారా బల్బుగా నిలిచి,
2: అండ్ ఇట్ స్టాండ్స్ దేర్ ఇన్ ద బల్బ్ ఆఫ్ ద మైండ్,
1: ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది అది,
2: అండ్ షైన్స్ ఫోర్త్ హిస్ లైట్.
1: కనుక ఈ అన్ని వెలిగించేటువంటిది, తొలగించేటువంటిది, తిరిగించేటువంటిది సర్వం కూడాను ఆత్మతత్వమే.
2: దేర్ఫోర్ దట్ బ్రైటన్స్, దట్ ఇల్యూమిన్స్, దట్ రివాల్వ్స్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ ఓన్లీ.
1: దీన్ని నేను ఎప్పుడప్పుడు చెప్తున్నాను, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అని.
2: భగవాన్ రిఫర్స్ టు దెమ్ యాజ్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
1: సత్యం అనేది కరెంట్,
2: ట్రూత్ ఈజ్ కరెంట్.
1: ధర్మము అనేటువంటి వైర్,
2: ధర్మ ఈజ్ ద వైర్.
1: శాంతి అనేది బల్బు,
2: పీస్ ఈజ్ ద బల్బ్.
1: ప్రకాశము అనేటువంటిది ఆత్మ.
2: దిస్ వెరీ లైట్ ఈజ్ ఆత్మ.
1: ఈ ప్రకాశం అనేటువంటిది, ఈ ఆత్మతత్వము దేని ద్వారా వచ్చింది?
2: How do you get this light? Through what?
1: Bulb dwara.
2: You get the light out of the
1: bulb. This bulb is deham.
2: This very bulb is our body.
1: This bulb ko ekkada nunchi vastundadi current?
2: Where from the current receives?
1: Deham ane wire nunchi vastundadi.
2: The current is received through the wire of the body.
1: Kanukane dharmamo ane wire nunchi.
2: Out of the wire of dharma.
1: Satyam anetundi current.
2: The current of truth.
1: ధర్మము అనేటువంటి బల్బులో చేరి,
2: యాజ్ ఇట్ గెట్స్ ఇన్ టు ద బల్బ్ ఆఫ్ ద ధర్మ,
1: శాంతి, ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని ప్రకాశిస్తుండాలి.
2: షెడ్స్ ది లైట్ ఆఫ్ పీస్ అండ్ లవ్.
1: కనుక ఈ ఆత్మానందం కనుక్కోవాలంటే మొట్టమొదట సత్యధర్మాన్ని తీసుకోవాలి.
2: టు నో ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ వన్ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ.
1: కనుక మన ప్రాచీన సాంప్రదాయంలో భారతీయ సంస్కృతి ఏమిటంటే సత్యం వద, ధర్మం చెర.
2: Therefore, the ancient culture of Bharat emphasizes on these two principles, speaking truth and following righteous conduct.
1: Satyam vada.
2: Speak truth.
1: Satyam neevu cheppu.
2: Speak truth always.
1: Kani inadu satyam vada. Vadistunnaru satyanni.
2: But today we kill truth.
1: Dharmam chara.
2: Follow righteousness.
1: Dharmamunu cherasalla betti beegumestunnaru.
2: But dharma is in chara, under arrest.
1: Idi kaadu manaku.
2: This is not thing we are supposed to do.
1: Satyamunu palakali.
2: We have to tell truth.
1: Dharmamunu nadchukovali.
2: We have to follow righteousness.
1: Oka vaipuna nadipinchadamu, oka vaipuna prakashinchadamu, ee rendinti endukudanu ekattam unnadi.
2: There should be perfect harmony between what is said and the way one conducts one's own self.
1: Kanuka nachiketa.
2: Nachiketa.
1: Ee panchabhautikamaina dehamunu neevu visarinchadu.
2: And do not go by this body which is temporary. Anybody will necessarily must come to an end like
1: you.
2: Come whatever may, this day or tomorrow, the body is temporary. Know that which is eternal, which is permanent, which is immortal. And it's not the physical eye that visualizes. It is the wisdom eye that helps you to see. What is this wisdom jnana? That oneness is jnana. Therefore the eye that carries with it the three attributes is not the truth. That which is one is atma.
1: అట్టి ఆత్మతత్వాన్ని గుర్తించు.
2: నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: దాన్ని చూచుట కూడు ఈ జన్మ చచ్చుకుని పనికిరావు.
2: ద ఫిజికల్ ఐ విల్ నాట్ హెల్ప్ యూ టు సీ.
1: జ్ఞాననేత్రమే నీకు అత్యంత అవసరమైనటువంటిది.
2: ద విజ్డమ్ ఐ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
1: జ్ఞానం జ్ఞానం జ్ఞానం ఎట్టి జ్ఞానము?
2: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
1: భౌతిక జ్ఞానమా?
2: వరల్డ్లీ నాలెడ్జ్?
1: లౌకిక జ్ఞానమా?
2: ఫిజికల్?
1: వస్తు జ్ఞానమా?
2: సెక్యులర్?
1: ప్రకృతి జ్ఞానమా?
2: ఆర్ టెక్స్చువల్?
1: కాదు కాదు.
2: నో,
1: రూపనామరహితమైనటువంటి యొక్క ఆత్మ జ్ఞానమే.
2: సో ట్రూ విజ్డమ్ ఇస్ దాట్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: కనుక దానిని నీవు సాధించమని చెప్పాడు.
2: అక్వైర్ దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: దాన్ని సాధించవలనండి.
2: టు అటైన్ దాట్.
1: ఈ సాధనలంతా పనికిరావు.
2: The spiritual practices that you adopt are not necessary.
1: పిచ్చివారైపోయి మీరంతా కూడా స్పిరిచువల్ సాధనాన్ని కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని జ్ఞానాన్ని విచేస్తున్నారు.
2: ఇన్ ద నేమ్ ఆఫ్ సాధన ఆఫ్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ క్లోజ్ యువర్ ఐస్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ కాల్ ఇట్ ద సాధన.
1: కానీ ఈ భౌతికమైనటువంటి అన్ని కూడాను భౌతికములే.
2: All these physical practices after all are worldly.
1: అన్నింటి యందు ప్రేమతత్వమైనటువంటిది దానిని ముఖ్యాధారంగా తీసుకోవాలి.
2: Consider the principle of love as most important factor.
1: Kanuka deham panchabhautikamu.
2: Body has got the senses.
1: Deham kudaka tappadeppudu.
2: It is bound to fall someday.
1: Dehi niramayundu.
2: But the indweller is permanent.
1: Kanutimpaka dehiki chaavu puttukal moha nibandha bandhanalu muddalu levu.
2: The self has no beginning, no birth nor the end, neither the liberation nor bondage.
1: Kanuka atti నేత్రములే మనం ఈనాడు ధరించాలి.
2: దట్ విజ్డమ్ ఐ వీ మస్ట్ హ్యావ్ ఇట్ టుడే.
1: అవి ఎక్కడ ఉన్నాయి? బజార్లో కొనుక్కునేటువంటి కాదు.
2: ద విజ్డమ్ ఐ ఇస్ నాట్ టు బి
1: బోర్న్. మన యందే ఉన్నటువంటి ఈ జన్మ చచ్చువును మనం కొంతవరకు బంధన చేసి జ్ఞాన చచ్చువును మనం విచారించి దాని ద్వారా ఈ యొక్క దివ్య తత్వాన్ని మనం గుర్తించాలి.
2: వీ హావ్ టు క్లోజ్ ది ఫిజికల్ ఎక్స్టర్నల్ ఐ, టర్న్ ఇన్ వర్డ్, ఓపెన్ ది విజ్డమ్ ఐ అండ్ ప్రొసీడ్ విత్ ది ఇంక్వైరీ.
1: దీనిలో అనేక రకమైనటువంటి ఇంద్రియములు, దీనిలో అనేక రకమైనటువంటి ఇన్సెప్షన్లు దీనికి చేరుకొని దాన్ని అడ్డు చేస్తూ ఉన్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ద సెన్సువల్ ప్లెషర్ అండ్ ఆల్ అదర్ డిస్క్రిమినేషన్ డిస్క్రిషన్ స్టాండర్డ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ ద
1: సాధనని కూర్చొని ఏదో ఒకటి కన్నులు మూసుకొని భగవంతుని తెలుస్తున్నాము.
2: వి జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాధన, క్లోజింగ్ అవర్ ఐస్.
1: ఇవన్నీ కూడా చంచలమైనటువంటివి.
2: ఆల్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: అనిత్యమైనటువంటివి.
2: That is temporary.
1: అసత్యమైనటువంటివి.
2: అంట్రూ.
1: అప్రియమైనటువంటివి.
2: Which is not acceptable.
1: ఈనాడు మనం ఎందుకు దీనిని ధరించాలి?
2: Why should you follow these things which are
1: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆకారము మన యందే ఉంటున్నది.
2: In fact, the fundamental truth is present within us.
1: మన యందున్నటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలంటే ఒక క్షణం కూడా చాలదు.
2: To know that, experience that eternal, permanent truth within us, a moment is enough.
1: నేను చెప్తుంటాను, బాడీకి కలిగేటువంటి యొక్క భద్రత అంతా నీకును కేవలం అనిత్యమైనటువంటివి.
2: All that relates to body is temporary.
1: సత్యాన్ని గుర్తించుకుంటే ఈ సత్యం ఒక క్షణంలో మనకు తెలుస్తుంది.
2: This truth can be known in a moment of time.
1: దాన్ని మనం దూరం చేసుకుని సత్యమునకు అతీతమైనటువంటి తత్వం మనం గుర్తించాలి అని బోధిస్తుంది.
2: Therefore we should go behind these physical facts and know the truth which is transcendental.
1: దేహాభిమానమును క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
2: We have to reduce the body attachment slowly.
1: ఆత్మాభిమానమును అభివృద్ధి పరచుకోవాలి.
2: We should be attached to the self more and more.
1: ఈ ఆత్మాభిమానమును అతీతించుకుంటే తందులో అనేది తత్వము చక్కగా గుర్తింపడానికి వీలవుతుంది.
2: When once you are attached to the self, you can understand its nature in its death.
1: ఈ దేహము నాది అనుకుంటున్నాం.
2: You consider this body as
1: yours. ఎంతవరకు నీది అనుకుంటున్నావు?
2: How long?
1: ఈ దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం జరిగేంత వరకు ఇది నాది అనుకుంటున్నావు?
2: So long there is breathing process, you claim this body as your own.
1: అవి రెండు నిలిపివేస్తే ఏది నీది?
2: When once breathing stops,
1: ఒక్క క్షణంలో మనము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం స్తంభింపజేస్తే ఏది మనకు తెలియదు.
2: The moment you just control your breath, you will not come to know anything.
1: Ante idi em vidhanga cheptundadi bodhisthunnadi so hum so hum ani bodhisthunnadi.
2: The breathing process teaches the lesson of so hum.
1: Ee so ante ganam teeskovatam.
2: So is inhalation.
1: హమ్ వదలటము.
2: హమ్ ఇస్ ఎక్సలేషన్.
1: కాబట్టి తీసుకోవటమే ఒక లైఫ్.
2: బ్రీతింగ్ ఇన్ ఇస్
1: వదలటమే ఒక మరణము.
2: బ్రీతింగ్ అవుట్ ప్రాసెస్.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను జనన మరణాల కింద చేరినటువంటివి.
2: ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇన్వాల్వ్స్ ది టూ.
1: రెండు లేకుండా మనం చేసుకోవాలంటే ఒక క్షణం కూడా చాలదు.
2: టు బి ఫ్రీ ఫ్రమ్ దీస్ టూ ఎ మోమెంట్ ఇస్ ఎనఫ్.
1: అదే విధంగా నేను చేసి మీకు చూపిస్తున్నాను.
2: భగవాన్ డస్ ఇట్ అండ్ డెమోన్స్ట్రేట్స్ టు ఎవ్రీబడీ.
1: దేహమునకు ఎన్నో బాధలు కలుగుతున్నాయి.
2: ద బాడీ హాస్ గట్ సో మచ్ ఆఫ్ సఫరింగ్.
1: ఎన్నో విధములు కష్ట నష్టములు మీకు అందరికీ జరిగినట్టుగానే ఈ బాడీ కూడా జరుగుతూనే ఉంటుంటది.
2: దిస్ బాడీ ఆల్సో సఫర్స్ లైక్ ఎనీ అదర్ బాడీ.
1: కానీ నేను దానిని లెక్క చేయను.
2: బట్ భగవాన్ డజంట్ కేర్ ఎనీ ఆఫ్ దీస్
1: అన్నారు స్వామి. ఇక్కడ ఎరిగటం వల్ల ఎంత బాధ ఉంటుంటుందో భరించలేనిటువంటిగా ఉంటుంది అని.
2: దే సెడ్ భగవాన్ యూ హ్యాడ్ ఫ్రాక్చర్ దేర్. That will be giving you excruciating pain.
1: Untadu nijame dani pai nee drushti pettinappude nee ga baadha kanipistundi.
2: You will suffer the pain if you think of it.
1: Idi naadi kaadu ani cheppi sthiranga nee bujinchunte tappaga ee baadha nee kem ga gamyam chaledu.
2: When once you consider this body does not belong to you,
1: idi naa kerchief. Idi naa kerchief.
2: This is my kerchief.
1: నా కర్చీఫ్ అనుకున్నంత వరకు నువ్వు దీన్ని భద్రంగా తీసుకుని నిమ్మని దీని యొక్క మలినం అంతా తుడుచుకోవటం దీని మలినం అంతా శుభ్రం చేసి మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
2: సో లాంగ్ ఐ ఫీల్ దట్ దిస్ కర్చీఫ్ బిలాంగ్స్ టు మీ ఐ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: అయితే ఈ కర్చీఫ్ తగినట్టు మలినం అంతా నాది అని నువ్వు అనుకుంటావా?
2: బట్ డూ యూ కన్సిడర్ ద డర్ట్ ఆఫ్ ది కర్చీఫ్?
1: కాదు కాదు కాదు కాదు. ఇవన్నీ నావే అని అనుకున్నవన్నీ ఒకతూరి నువ్వు పారవేస్తావు.
2: ద మూమెంట్ ఆల్ దట్ క్లెయిమ్ దట్ యూ క్లెయిమ్ టు బి మైన్ యూ విల్ త్రో ఇట్ అవే.
1: ఈ విధంగా నీవు దాన్ని ఇది నాది కాదు అని అనుకుంటే తప్పక నొప్పి ఏమి ఉండదు.
2: వెన్ వన్స్ యూ కన్సిడర్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్ యూ డు నాట్ ఫైండ్ ఎనీ పెయిన్.
1: ఈ విధమైనటువంటివి నాకు ఎన్నో జరిగినాయి.
2: నంబర్ ఆఫ్ థింగ్స్ హాడ్ హ్యాపెన్ టు భగవాన్.
1: ఇక్కడ విరిగింది, అక్కడ విరిగింది, అక్కడ విరిగింది, అన్ని వైపున విరిగింది.
2: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఫ్రాక్చర్ అట్ డిఫరెంట్ ప్లేస్.
1: కానీ ఇది బాడీ.
2: బట్ దిస్ ద బాడీ.
1: ఇదంతా ఇంద్రియముల యొక్క చేరిక.
2: ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ సెన్సెస్.
1: దానికి జరిగితే గానీ అది నాది కాదు.
2: And in fact it happens the body.
1: ఆ విధంగా దానిని విసర్జించినప్పుడు నీకు శాంతి కలుగుతుంది.
2: When once the body identification is given up, you will be peaceful.
1: ఇప్పుడు ఒక చేయి ఉంటుండాలి.
2: Here is the hand.
1: దీనికి ఏదో చీమ పోతుండాలి అని కొంచెం గోక్కుంటే అది గోక్కుని ఇంకా ఎక్కువ అవుతుంది.
2: And once you the hand bites you, you want to scratch, there will be more of pain there.
1: ఇంత పెద్ద దేహానికి ఇంత చిన్న చీమ కురిస్తే నీకు ఎందుకు ఇంత బాధ?
2: After all, a little pain in this big body, why should you be so much worried?
1: ఇవన్నీ కూడా నువ్వు నాది నాది అనుకుని భ్రమణ చేతనే మనం పెంచుకుంటున్నాము.
2: This claim of mine is an illusion. That is the cause for the pain.
1: కనుక చూచేది నేత్రం కాదు.
2: It's not the eye that sees.
1: చూచేది నేత్రం అయితే చూచినంత సత్యమే అని చెట్టు నువ్వు తెలుసుకుంటున్నావు.
2: All that you see, if it were to be truth, how do you know it?
1: చూచినంత కొంతసేపులో మార్పు తగులుతుంది.
2: All that is seen changes.
1: విన్నటువంటిదంతా కూడా కొంత సేపులో మార్పు కలుగుతుంది.
2: All that is heard also changes.
1: తిన్నటువంటిదంతా కూడా ఒకతోటి జీర్ణమైపోతుంది.
2: All that is partaken is digested.
1: తిన్నది కన్నది తిన్నది అంతా కూడా క్షణంలో భంగురమయ్యేటువంటిది.
2: All that is watched, all that is heard, all that is partaken.
1: ఈ మూడింటి యందు కూడా శాశ్వతమైనది ఒకటి కూడా లేదు.
2: None of these three is ever permanent.
1: కనుకనే ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
2: You have to recognize this basic truth.
1: త్రికాలం యందు కూడా ఉన్నది ఏమిటి?
2: What is that exists in all the three periods?
1: భవిష్యత్ వర్తమాన కాలమునంతా కూడా శాశ్వతంగా నిలిచినటువంటి ఏది?
2: What is that last in the past, present and future?
1: దీన్ని సత్యంగా గుర్తించుకొని రమ్మని చెప్పిన నచికేతునికి ఏమని చెప్పాడు?
2: It was the lesson of Yama to Nachiketa to know the truth.
1: పెద్ద పెద్ద శ్లోకాలతో చెప్తే నీకు అర్థం కాదు.
2: You don't understand if slokas are quoted.
1: నిత్య జీవితంలో జరిగినటువంటి అనుభవములంతా గుర్తించుకుంటే నీకు క్షణంలో సత్యం గుర్తింపవచ్చు.
2: If you just understand with the use of your daily physical experience, you can comprehend.
1: నేను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
2: భగవాన్ ఇస్ టేకింగ్ ద హాస్పిటల్.
1: ఇక్కడంతా కూడా ఏదో చేయాలన్నారు.
2: They wanted to do something.
1: ఏమైనా చేసుకుని ఇది నాది కాదు, ఇది బాడీ.
2: భగవాన్ సెడ్ యూ డూ ఎనీథింగ్, ఇట్స్ నాట్ మైన్.
1: ఈ బాడీ ధరించినటువంటి వస్తువే.
2: Body is just an instrument.
1: ధరించినటువంటి చొక్కానే.
2: It is something like vest.
1: కాబట్టి ఏమైనా మీరు చేసుకోండి.
2: You do whatever you
1: want. బాడీ మీ స్వాధీనంలో ఉంటున్నది కనుకనే మీరు ఏమైనా చేసుకోండి.
2: As the body is right in front of you,
1: I am not bothered.
2: And he was not bothered about it.
1: కనుక నేను
2: భగవాన్ రిమైండ్ చేశారు.
1: మరి చేసినారు, పెట్టినారు, ముక్కలు వేశారు, అంత చేశారు. ఏ మీ నామకి మాత్రం బాధ కలగలేదు.
2: They did all that they are supposed to, but there was no pain at all.
1: ఈ పెయిన్ కు నేను ఏమాత్రము లొంగలేదు.
2: భగవాన్ హ్యాడ్ నెవర్ ఎనీ పెయిన్.
1: దీనికి ఏమాత్రము నేను లొంగలేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ హీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ పెయిన్.
1: జరుగుతుంది, పోతుంది.
2: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్.
1: అని ఈ విధంగా అలక్ష్యం చేసినప్పుడే ఈ దేహ బాధలు అంతా కూడా తగ్గుతాయి.
2: వెన్ వన్స్ హీ నెగ్లెక్టెడ్ ద బాడీ, హీ డిడ్ సఫర్ అట్ హోమ్.
1: ఇది నా బాడీని, నా దేహమే, నేను ఎట్లా బ్రతికేది, నేను ఎట్లా భరించుకునేది అని ఆ విధంగా తలుచుకుంటే నీవేమాత్రం భరించుకోలేదు.
2: With body identification, if you go on feeling, how would I suffer the pain? How can I bear it? Then you cannot suffer.
1: కనుక నేను యముడు నచికేతునికి బోధించేది ఈ చిన్న చిన్న విషయాల్లోనే బోధించాడు.
2: So the teaching of Yama to Nachiketa,
1: కానీ సంస్కృతంలో ఇది పెద్ద పెద్ద పదాలుగా వివరించి దాని ఒక శ్లోకాలుగా చెప్తున్నారు.
2: But all the pompous verbosity is made in the form of శ్లోకాస్.
1: పదములు కాదు మనకు ప్రధానమైనటువంటిది.
2: ఇట్స్ నాట్ ది వర్డ్ నామినేచర్.
1: పదములు ఉన్నటువంటి అర్థములు మనకు అత్యవసరము.
2: ద మీనింగ్ ఆఫ్ ది టర్మ్స్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ఆ అర్థాన్ని గుర్తించుకుంటే ఈ అనర్థమైనటువంటి దేహతత్వం అంతా ఏమాత్రం భ్రమ అనేది తెలుస్తుంది.
2: వెన్ వన్స్ యూ నో అర్థ ద మీనింగ్, దెర్ బి నో అనర్థ ఆర్ డేంజర్ వాట్స్ ఎవర్.
1: కనుకనే మనం దేహాభిమానము క్రమక్రమేణ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి.
2: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ అటాచ్మెంట్.
1: సాధన చేస్తున్నాం, సాధన అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ సాధన? స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: కేవలము దేహాన్ని గురించి తెలుసుకోవటం కాదు.
2: నాట్ ది నాలెడ్జ్ ఆఫ్ ద బాడీ.
1: దేహాన్ని గురించి విచారించడం కాదు.
2: నాట్ ది ఇన్వెస్టిగేషన్.
1: దేహాన్ని పూర్తి త్యజించాలి.
2: యూ హ్యావ్ టు గివ్ అప్ ది బాడీ ఫీలింగ్.
1: మానసిక ఆనందతత్వాన్ని గుర్తించాలి.
2: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బ్లెస్.
1: ఈ ఆనందం అనేటువంటి కేవలం ప్రేమ నుంచినే లభిస్తుంది.
2: యూ విల్ గెట్ బ్లెస్ అవుట్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటి ఒకటి ఉంటుంటే ఈ బాధలన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ సఫరింగ్ ఆర్ పెయిన్.
1: కనుకనే ప్రేమను పెంచుకోండి.
2: డెవలప్ లవ్.
1: ఎదుటి వ్యక్తి నీకు చాలా ద్వేషంగా ఉన్నాడు.
2: యూ మే హేట్ ఎ పర్సన్ దట్ యూ కమ్ అక్రాస్.
1: ఆ ఎదుటి వ్యక్తి ద్వేషంగా ఉన్నటువంటి వ్యక్తి నీకు ఎదురైనప్పుడు రోడ్లో నీవేమంటావు?
2: ఇఫ్ యూ ఎన్కౌంటర్ యువర్ ఎనిమీ, వాట్ యూ వుడ్ యూ సే?
1: వాడిని చూస్తా వీడు నా ద్వేషి అని తల కిందకించుకుంటావు.
2: యూ విల్ ట్రై టు అవాయిడ్ హిమ్ బికాస్ ఆఫ్ హేట్రెడ్, ఎనిమిటీ.
1: ఆ విధంగా చేసుకోవటం వల్ల మీ ఇరువురి ద్వేషము పెరుగుతుందే కానీ తరగదు.
2: ది ఎనిమిటీ హేట్రెడ్ వుడ్ రైజ్ బికాస్ ఆఫ్ అవాయిడింగ్.
1: ఆ ఎనిమి నీకు వచ్చి దగ్గరకు వచ్చినప్పుడు హలో హలో హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ అని.
2: When enemy comes in front of you, say, hello, how are you?
1: ఆ విధంగా ప్రేమతో పలికించినప్పుడు వాడికి కూడా ప్రేమ ఉద్భవిస్తుంది.
2: When you talk to him with all the love, naturally he will
1: respond. ఈ ప్రేమ ఇరువురికి లభించిన తర్వాత ఇరువురికి ద్వేషమే ఉండదు.
2: Thereafter there will be no enmity or hatred at all.
1: నీవు ఏ భావం పలుచువో ఎదుటి వ్యక్తి యొక్క భావం కూడా ఆ విధంగా వస్తుంది.
2: The way you talk and the feeling that prompts your dialogue.
1: దీన్ని వేదము యత్ భావం తద్భవతి అన్నారు.
2: So as is the feeling, so is the result.
1: Kanuka manam manlo unnatundi vedaranta edutu vyakti paina prathilimpa chestunnam kaani manlo e maatram dveshamlo pettukokoddu.
2: All our feelings, all our sentiments we impose on others.
1: Ostundi potundi.
2: They come and go.
1: అంతా కూడా నో పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
2: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ నీకు పర్మనెంట్ క్లౌడ్ అంటే ఏంటిది?
2: వాట్ ఈస్ దిస్ పర్మనెంట్?
1: నీ హృదయం అనేటువంటి భూమి లోపల,
2: ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ హార్ట్,
1: దీంట్లో ఆత్మ అనేటువంటి ఆకాశం నందు,
2: దేర్ ఇస్ అ స్పేస్ ఆత్మ.
1: సర్వము జయిస్తుంది, సర్వము జయిస్తుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ దేర్, ఎవ్రీథింగ్ వుడ్ బి ట్రయంఫెంట్.
1: కానీ మేఘములు దండిగా ఉన్న చోటు సూర్యుడు కనిపిస్తాడు, కనిపించకుండా పోవచ్చు.
2: బికాస్ ఆఫ్ డార్క్ థిక్ క్లౌడ్స్ దేర్ యు మే సీ ద సన్ ఆఫ్ గాడ్.
1: క్లౌడ్స్ మూసుకున్నదే కానీ నీకు సూర్యునికి ఏమాత్రం ఎడబాటు లేదు.
2: ఇట్స్ ఓన్లీ ది క్లౌడ్ దట్ కవర్స్ ద సన్. ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ లాస్ట్ బిట్వీన్ యూ అండ్ ద సన్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్ కదిలిపోతానే నీకు సూర్యుడు కనిపిస్తాడు.
2: బీ పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, క్లౌడ్ వుడ్ క్లియర్, దెన్ యూ కెన్ సీ సన్.
1: ఈ విధమైనటువంటి చిన్న చిన్న సాధనలో మనం సార్థకం కావాలి.
2: బై దీస్ సింపుల్ ప్రాక్టీసెస్ we should work for our redemption.
1: ప్రేమతత్వం చేత సర్వము కూడా మనం సాధించవచ్చును.
2: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రేమతత్వం చేత ప్రపంచమే మనం గోలిగా చేసుకోవచ్చును.
2: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ కుడ్ బి కాట్
1: బాల్ మాదిరి,
2: లైక్ ఎ బాల్.
1: అలాంటి సత్వం లోపల నీవు దీన్ని ఎందుకు నువ్వు విచారిస్తున్నావు?
2: దెన్ వై డు యూ వరీ ఇన్ దిస్?
1: నేను తెల్లవారి సాయంకాలము ధ్యానంలో కూర్చుంటున్నానంటారు.
2: You say that you meditate from dawn to dusk.
1: Nenu dhyanam chestunnavu.
2: What is it you meditate on?
1: Aa dhyanam entha varaku nilustundadi neeku?
2: How long does it?
1: Chanamaina kuda nilchatam ledhi.
2: And it's not steady even for a moment.
1: Anni kudunu kadilipoye meghale.
2: All are unsteady.
1: Kaanti galiginatundi megham tattvam okkate.
2: But there's only the light which is only one.
1: Kanuka ee prapanchiki sambandhamainatundi vishayalu nevu ekku praveshinchavaddu.
2: Do not think of worldly matters too much.
1: Okanoka samayam lopala
2: at one time
1: ramakrishna paramhamsa bazaar lo ram ram ram ram ani chadukuntu pothunnadu.
2: He was passing by the street reciting God's name.
1: Bazaar lo nenu nityam chestu vachadu.
2: And he went on dancing along the street.
1: Kani kondaru chusaru emitai pichivadu ee vidhanga pothunnadu cheppani aa peddaga vachinatundi aa door nu teesukoni kotti vesaru.
2: They mistook Ramakrishna Paramhamsa as a madcap and have closed the doors hitting him.
1: కానీ అది డోర్ పోయింది అని బాధపడలేదు.
2: అండ్ హి వాస్ నాట్ సారీ ఫర్ మిస్టేక్.
1: పైన తాళాలు తీసుకున్నాడు, రెండు కొడుతూ వచ్చాడు.
2: అండ్ హి కలెక్టెడ్ ది బోత్ ది సింబల్స్ అండ్ స్టార్టెడ్ ప్లేయింగ్.
1: ఈ అసూయాపరులు ఆ తాళాలను కూడా తీసుకున్నారు, ఆరవేశారు.
2: ది పీపుల్ ఆఫ్ జెలసీ టుక్ ఓవర్ ది సింబల్స్ అండ్ త్రూ దెం అవుట్.
1: నాకు ఈ తాళములు ఇది భగవంతుడికి ఇష్టం లేదేమో అన్నాడు, తృప్తిపడ్డాడు.
2: అండ్ హి థాట్ దట్ హి ఇస్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ.
1: నీకు తృప్తి అయినటువంటిది ఏదో అది నాకు తెలుపు, దాన్ని నేను చేయగలను, తృప్తికరమైనటువంటిది నేను ఏమాత్రం ఉంటాను అన్నాడు.
2: హి సెడ్ ఓ గాడ్ లెట్ మీ నో దాట్ విచ్ సాటిస్ఫైస్ యూ సో దట్ ఐ కెన్ ఫాలో.
1: దైవానికి ఇష్టం లేదు కనుక నేను తాళమును పారవేశాడు.
2: బికాస్ హీ థాట్ దట్ గాడ్ డజంట్ అప్రీషియేట్ అండ్ ఆల్.
1: నీవు కొట్టేటువంటి యొక్క అపశృతి డోళ్లు అంతా కూడా దైవానికి ఇష్టం లేదు, దాన్ని తీసి పారవేశాడు.
2: హీ థాట్ పర్హాప్స్ ఓ గాడ్ ఇట్ ఈస్ నాట్ రిథ్మిక్, ద బీట్ ఇస్ నాట్ ప్రాపర్. దైవానికి
1: ఇష్టం లేనటువంటివి పోతున్నాయి.
2: Perhaps things are going beyond.
1: దైవానికి ఇష్టమైనటువంటిది నేను చేస్తే నిలుస్తుంది.
2: If I do that, appreciate like by God, it is
1: sustained. సత్యాన్ని గుర్తించాడు.
2: Yes, known the truth.
1: తర్వాత ఇవన్నీ కూడా ప్రకృతి విద్యలన్నీ కూడా మానివేశాడు.
2: And he has stopped all that is worldly.
1: ఇంకా నేను ఏం చేయాలి?
2: What is to be done further?
1: నా దగ్గర ఉన్నదంతా ఒక్కటే.
2: Only one thing is with me.
1: ప్రేమ తత్వం ఒక్కటే ఉండేది.
2: Only principle of love.
1: దాన్ని నీవు ఇంకెవరు ఎవరు కూడా తీయడానికి వీల్లేదు.
2: But this love cannot be taken away, robbed by anybody.
1: కనుక ఆ ప్రేమ నేను తీసుకుంటాను.
2: I take that love.
1: దాన్ని తీసివేసి చూస్తాం కృష్ణ.
2: Is it possible for you to take away this love out of me?
1: ఎవరి చేత కాదు.
2: It's not possible for anybody.
1: అలాంటి ఎవరి చేత కానటువంటిది, ఎవరి చేత మునగనటువంటిది, ఎవరి చేత తెల్లపరచినది, అలాంటి దాన్ని మనం ఆశించాలి.
2: Therefore we should work for that which cannot be robbed, which cannot be taken away from you.
1: దేన్నైనా కూడా మనము ఆశించి అది పోతానే మోసమైపోయిందని బాధపడకూడదు.
2: You want something, when once it is lost, you feel that you are cheated.
1: Nee gunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
2: In fact the truth is attributeless, the formless, pure, immortal. Ee
1: prema ne manamu pradhananga teeskovali.
2: We have to consider love as the main one.
1: Aati prema nu manamu pradhananga pettukunte evvaru kudanu teeyadaniki veelledu.
2: When once this love is there, nobody can
1: దైవం కూడా దాన్ని ఎత్తివేయడానికి వీలు కాదు.
2: ఈవెన్ గాడ్ ఆల్సో కెనాట్ రిమూవ్ లవ్ అవుట్ ఆఫ్ యూ.
1: కానీ ఒకటి, ఈ కాగితం ఉంటుంది, అది
2: దిస్ ద పేపర్.
1: ఈ కాగితం లోపల ప్రింట్ కొట్టారు ఏదో నా పేరు.
2: అండ్ హియర్ ది లెటర్స్ ఆర్ ప్రింటెడ్.
1: ఈ ప్రింట్ కొట్టినటువంటి పేరును కాగితంను రెండింటినీ వేరు చేయడానికి అవుతుందా?
2: క్యాన్ యూ రిమూవ్ ద నేమ్, ద లెటర్స్ అండ్ ద పేపర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కనుకనే ఈ పేపర్ లో మనం ముద్ద కొట్టినట్టుగా ఉంటుండే అది దేవుని ప్రేమ.
2: Therefore God's love is something like imprinted
1: నీ హృదయం అనేటువంటి పేపర్ పైన భగవత్ ప్రేమ అనేటువంటి ముద్ర వేసింది.
2: హ్యూమన్ హార్ట్ ఇస్ ఎ పేపర్ విచ్ ఇస్ ఎఫెక్ట్స్ విత్ ద స్టాంప్
1: ఆఫ్ డివైన్ లవ్. ఈ రెండింటిని వేరు చేయడానికి వీలు కాదు.
2: నన్ కెన్ సెపరేట్ దీస్ టూ.
1: ఎవరు కూడా చేత కాదు.
2: ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని నీవు పొందుకో.
2: అండర్స్టాండ్ దట్ లా.
1: అడవులు ఎందున్నా
2: ఆకాశంలోనున్నాం,
1: పట్టణంలో ఉన్నా, పల్లెను గుట్ట మీద పడి ఉన్నా, ఒక్కటే
2: మెయింటైన్ దట్ బ్యాలెన్స్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: కనుకనే అట్టిదాన్ని నీవు గుర్తించు.
2: అండర్స్టాండ్ దట్ ప్రిన్సిపల్.
1: అట్టిదాన్ని నీవు ప్రేమించు.
2: లవ్ దట్.
1: అట్టిదాన్ని నీవు చిక్కించుకో.
2: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్.
1: అదే నీకు నిజమైనటువంటి సాధన.
2: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన
2: సాధన
1: ధనమనేటువంటిదిగా ఉంటుండే చూడండి కాదు అది సాధన.
2: ఇట్ ఈస్ నాట్ ధన మియర్ వెల్త్.
1: సా అనగా సారూప్యం, సారూప్యం, సారూప్యం, సాధ్యం.
2: సా మీన్స్ ఐడెంటిటీ, నియర్నెస్, ప్రాక్సిమిటీ, మర్జర్.
1: అలాంటి సాధనను నీవు ఏ విధంగా తీసివేశాడు?
2: Well, how can you cultivate those sadhanas?
1: అందుకోసం అది నిజమైన సాధన.
2: That is the true sadhana.
1: సాలోక్యమే నిజమైన సాధన.
2: That identity living in the same.
1: సాధిత్యమే నిజమైన సాధన.
2: Resembling the divine.
1: సాధిత్యమే నిజమైన సాధన.
2: Merger is the true practice.
1: సఖ్యమే నిజమైన సాధన.
2: The truth is the spiritual practice.
1: ఇలాంటి సారోక్య, సారూప్య, సామీప్య, సామీప్య సారూజ్యంను నీవు దీన్ని మొట్టమొదటి తీసుకో.
2: Therefore, go by first the nearness, then identity, finally merger.
1: దాన్ని ఏమాత్రం కూడా ఎవరు భేదించలేరు.
2: None can differ so far as this practice is concerned.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చాలా మంది పిల్లలు కూడా అనేక మంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలంతా చదువుతూ చదువుతూ చదువుతూ పోతుంటారు.
2: స్టూడెంట్స్ గో త్రూ మెనీ ఆఫ్ ద టెక్స్ట్ రిటన్ బై గ్రేట్ పీపుల్.
1: అని చదివినంత మాత్రం మనకు లభించేటువంటి ఏమీ ఉండదు.
2: బై రీడింగ్ దట్ బుక్ యూ డోంట్ గెట్ ఎనీ.
1: కానీ మస్తకంలోటువంటి పుస్తకంలో వచ్చినాయి.
2: But all that is in the head is right reflected in the book.
1: పుస్తకంలోటువంటి తిరిగి మస్తకంలోకి చేర్చుకుంటున్నావు.
2: And you are just taking collecting matter into
1: it. పుస్తకం రెండు కూడా ఒక్కటైపోతాయి.
2: And then the head and the book will become one.
1: కనుక నీ పుస్తకము మస్తకము రెండింటినీ త్యజించు.
2: Give up the head and the book as well.
1: హెడ్ లోపల చేర్చుకో.
2: And keep that which is most important.
1: అది ఏనాటికి కూడా నీకు మారదు.
2: It will never change anything.
1: మార్పు కలగదు.
2: It's not possible.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
2: embodiments of divine ఆత్మ.
1: ఆత్మ కూడా ఎలాంటిదంటే దివ్యమైన ఆత్మ.
2: The self atma is divine.
1: ఏమాత్రము మరుపుకోబడింది.
2: And it cannot be hidden.
1: మరుపుకు రానిది.
2: You cannot forget.
1: అలాంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటురా.
2: Understand the principle of the self atma tattva.
1: కానీ కొంతమంది భౌతికమైన సాధన లోపల కొంచెం ఆనందం కలుగుతుంది.
2: You may have some kind of happiness out of these physical practices.
1: ఈ ఆనందం అనేటువంటిది అది భౌతికమైనటువంటి కార్యమే.
2: And this happiness is just physical.
1: కాయము పంచభౌతికము.
2: The body is of senses.
1: కాయం కూలక తప్పది ఎప్పుడు.
2: The body is bound to fall someday.
1: కాలము నిరంతరము.
2: And the time is eternal.
1: పెళ్తింపక జావకు కాలి పుత్తుకల్ మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: The indweller has neither beginning nor the end, the liberation of the body.
1: కాలంతో కలిగినటువంటి యొక్క సర్వమును కూడా మనం చెల్లించాలి.
2: Therefore that you get out of time must be given up.
1: ఈ కాయంతో కలిగినటువంటి కాయంతోనే పోతుంటాయి.
2: All that you get achieve out of this body will also vanish.
1: ఎంతో కాలం సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం వల్ల ఆ కాయం పోయినప్పుడు మనం ఎంతో బాధపడుతుంటాం.
2: Because of close association with the body we naturally feel the separation.
1: ఇది సహజమే.
2: It's quite natural.
1: కాయం పంచభౌతికం.
2: The body is of
1: కాలం కూడా తప్పది ఎప్పుడు.
2: It's bound to fall someday.
1: కాలం నిరంతకము.
2: And all the rest of
1: these ఇవన్నీ కూడాను పోతుంటాయి వస్తుంటాయి.
2: All things appear and go.
1: ఇలాంటి పై వచ్చేటువంటి దాన్ని మనం శాశ్వతమని పట్టుకోకూడదు.
2: నెవర్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్ బికాజ్ ఇట్ కమ్స్ అండ్ గో.
1: ఏది పర్మనెంట్, ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది సత్యమో, ఏది నిజమైనటువంటి గుణమో దాన్ని మనం పట్టుకోవాలి.
2: దేర్ఫోర్ వి షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ఇమ్మోర్టల్, విచ్ ఇస్ ఎటర్నల్.
1: అన్నింటికంటే భగవంతుని యొక్క ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: The divine love is beyond our estimate.
1: కించిత్తైనప్పటికీ అది అనంతంగా గోచరిస్తుంది.
2: ఇట్ మైట్ బి ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ విల్ బి ఇన్ఫినిట్.
1: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమలు అప్పటికప్పుడు కలుగుతుంటాయి, వెళ్ళుతుంటాయి.
2: ద ఫిజికల్ రిలేషన్షిప్ అపియర్స్ అండ్ వానిషెస్ ఇమీడియట్లీ.
1: కనుక ఫిజికల్ రిలేషన్షిప్ వస్తుంది పోతుంది.
2: ఫిజికల్ రిలేషన్షిప్ డిసపియర్స్ కమ్స్ అండ్ గోస్.
1: కానీ ప్రేమతత్వం అనేటువంటి హృదయం నుంచి వస్తుంది.
2: But the love comes out of the heart.
1: అది కమ్స్ అండ్ గ్రోస్.
2: But the love that comes to the heart comes and grows.
1: ఆ పెరిగేటువంటి దాన్ని తీసుకోవాలి.
2: Go by this principle which
1: grows.
2: And it never does.
1: అట్టి నిజమైన ప్రేమతత్వాన్ని పెట్టుకోండి.
2: Have this love principle.
1: దీన్ని ఏ మాత్రము కొనక్కర్లేదు.
2: You don't need to desire.
1: ఏ బజారుకు పోనక్కర్లేదు.
2: You don't need to buy.
1: ఎవరు అమ్మేటువంటిది కాదు.
2: Nobody would keep it on sale.
1: అంత కేవలం దీనికి గాడ్ ఒక్కడే ప్రధానమైనటువంటిది.
2: God is the head of love.
1: అతని ఆఫీస్ నుండే నీకు ఇవన్నీ చిక్కుతుంటాయి.
2: And if you go to him, you'll get.
1: అతని షాప్ నుండే నీకు ఇవంతా లభిస్తుంటాయి.
2: And you'll get it out of practices.
1: ఇంకొక దగ్గర లభించదు.
2: And you don't get from anybody other than God. అటువంటి
1: సత్యమైనటువంటి ఒక షాపుకు మీరు మార్గం చూడండి.
2: So go to the shop of truth to get love.
1: అది చిక్కిన తర్వాత ఇంకేది నీకు కిట్టదు.
2: The moment you get this love, you don't touch any.
1: అలాంటి ప్రేమతత్వాన్ని నీవు దగ్గరగా ఉంటుండి కూడాను ఎందుకు మీరు లభించుకోకూడదు.
2: బీయింగ్ సో క్లోజ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, వై డు యు నెగ్లెక్ట్ ఇట్?
1: కానీ దైవత్వం యొక్క ప్రేమ మీకు గుర్తుకు రాదు.
2: ద డివైన్ లవ్ యు డోంట్ రిమైండ్ యువర్ సెల్ఫ్.
1: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమ అంతా కూడాను దేహంతో ఆడుతూ పాడుతూ కూడుతూ ఉంటాయి.
2: బట్ వీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్,
1: అదే మీకు ఆనందమని భావిస్తుంటారు.
2: వీ కన్సిడర్ ఇట్ బ్లిస్ఫుల్,
1: అది ఎప్పటికీ ఆనందం కాదు.
2: బట్ ఈస్ నాట్ పర్మనెంట్,
1: ఏనాటికైనా శాశ్వతం కాదు.
2: ఇట్స్ నెవర్ పర్మనెంట్ ఎనీ టైం.
1: కానీ ఎప్పటికీ శాశ్వతమైనటువంటి దైవ ప్రేమని.
2: బట్ ద డివైన్ లవ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక అట్టి డివైన్ లవ్ ని మీరు ప్రేమించండి.
2: సో బి ఆఫ్టర్ దిస్ డివైన్ లవ్.
1: ఆ డివైన్ లవ్ అనేటువంటిది ఒక దైవం దగ్గర తప్ప అన్యం చోట్ల మనకు లభించదు.
2: దిస్ డివైన్ లవ్ యు గెట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ నోవేర్ ఎల్స్.
1: ఈ విధంగా చెప్తూ రావటం వల్ల నచికేతుడు సర్వమును త్యజించాడు.
2: Because of this teaching, Nachiketa could renounce everything.
1: ఏ కోరికలు కూడా లేకుండా నిలుపుకున్నాడు.
2: He could be desireless.
1: ఈ కోరికలన్నీ కూడాను లభించేటువంటివి, క్షీణించేటువంటివి.
2: All those that you get by desiring will vanish.
1: కానీ క్షీణించినటువంటి ప్రేమ దైవ ప్రేమ ఒకటే.
2: That which will never diminish is divine love.
1: కనుక అట్టి డివైన్ ప్రేమను మీరు ఆశించండి, ఆరాధించండి.
2: Aspire to acquire that divine love.
1: ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు మీరు.
2: యూ కెన్ బి బ్లిస్ఫుల్ వన్స్ ఫర్ ఆల్.
1: పరీక్షలో ఫెయిల్ అయిపోయినా అనుకోండి.
2: సపోజింగ్ యూ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్.
1: అది ఏదో ప్రపంచ సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి చదువు.
2: ఇట్ ఈస్ ఎ వరల్డ్లీ సిచ్యువేషన్, ఎ వరల్డ్లీ ఈవెంట్.
1: భౌతికమైనటువంటి చదువు గిట్టుతుంది, పుట్టుతుంది.
2: యూ మే పాస్ ఆర్ ఫెయిల్.
1: కానీ దైవ ప్రేమ అనేటువంటిది పుట్టేది కాదు, గిట్టేది కాదు.
2: బట్ డివైన్ లవ్ has neither failure nor
1: chaavu puttukale enattu shashvathamlu.
2: Is permanent without a beginning.
1: Adi madhyantra hitudu anadi vaadu.
2: He has no end nor beginning.
1: Thanu chaavaka puttaka champabadaka.
2: So he cannot be killed in his
1: life. Shashvathamai endu satyamundu.
2: So truth remains as eternal principle.
1: Aa satyanni nee poojinchu.
2: Worship the truth.
1: Aa satyame nee aaradhinchu.
2: Worship adore.
1: Aa satyam eppadiki satyame.
2: The truth remains as it is.
1: Inki enni cheerinappudiki nee satyam maatu chendadu.
2: You may join anything, the truth
1: మాపు చెందినటువంటి ఈ సత్యాన్ని,
2: ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్,
1: ఆరాధించండి.
2: వర్షిప్ అండ్ అడోర్,
1: దండ చేరండి.
2: అండ్ బీ
1: దండ చేరండి.
2: అండ్
1: అదే శాశ్వతమైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి మోక్షము.
2: అండ్ దట్ ఈస్ ది ట్రూ లిబరేషన్ విచ్ ఇస్
1: ఏమిటి లిబరేషన్? మోక్షం మోక్షం మోక్షం అంటే ఏమిటి మోక్షము? అది ప్రత్యేకమైనటువంటి ఎయిర్ కండిషన్ రూమా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక భవనమా? కాదు కాదు.
2: వాట్ ఈస్ లిబరేషన్? మోక్ష. Is that an air-conditioned room or a beautiful mansion?
1: Moham chayam kavatam mocham.
2: Moha, attachment, kshaya.
1: Ee prakritam sambandhamainatundi yokka mohanni manam tejinchatam.
2: So giving up attachment is moksha.
1: Adi tejinchin tachame manaku ekkada leni vairagyam kalugutundi.
2: And when once you are detached, you will be a renunciant.
1: కనుక మీరు అది సత్యమైనటువంటి మోక్షాన్ని కోరాలంటే ప్రేమతత్వమే దీనికి సరైన.
2: దిస్ ట్రూ లిబరేషన్ లవ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
1: మీకు తెలుసు, శంకరాచార్య వారు ప్రథమ శిష్యుడు.
2: యు నో శంకరాచార్య చీఫ్ డిసైపుల్.
1: మండన మిశ్రుడు.
2: మండన మిశ్ర.
1: ఈ మండన మిశ్రుడికి ఒక భార్య ఉంది.
2: అండ్ మండన మిశ్ర హ్యాస్ ఎ వైఫ్.
1: ఆమె పేరు ఉభయ భారతి.
2: హర్ నేమ్ ఇస్ ఉభయ భారతి.
1: కానీ శంకరాచార్యుల వారు వచ్చి మండల మిశ్రతో వాదం చేసి ఓడిపోయినాడు.
2: అండ్ మండల మిశ్ర అండ్ శంకరాచార్య హ్యాడ్ ఆర్గ్యుమెంట్.
1: వారి ఇరువురికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఏమిటి? ఎవరు గెలిచినో వారు గెలిచినటువంటి వారికి స్నేహ కావాలి.
2: దేర్ఫోర్ ది అగ్రిమెంట్ ఈస్ హూ సో యువర్ విన్స్ విల్ హ్యావ్ టు బి ద మాస్టర్ ఆఫ్ ద అదర్ పర్సన్ హూ బి ద స్లేవ్ టు ద వినర్.
1: దీన్ని జయించేటువంటి వాడు, దీనికి మిడ్ లో ఉన్నటువంటి ఒక లాయర్ ఎవరు?
2: హూ ఇస్ ద రెఫరీ హియర్? ద లాయర్.
1: Lawyer.
2: Lawyer.
1: అది ఎవరికి ఎట్టుంటారంటే మండల మిశ్ర చెప్పాడు.
2: మండల మిశ్ర సార్,
1: నా వైఫ్ మన ఇద్దరికి సాక్ష్యం అండి.
2: హి సెడ్ మై వైఫ్ విల్ బి ద జడ్జ్ ద లాయర్.
1: వైఫ్ ను జడ్జిగా పెట్టుకునేటువంటి ఇప్పుడు ఎదురు పార్టీ ఊరికే ఉంటుందా?
2: When the wife is the judge, do you think the opposite party will keep quiet?
1: లేదు.
2: నో,
1: ఈయన చెప్పేటువంటి సత్యము.
2: What I'm going to tell is true.
1: అని ఉభయ భారతిని కూర్చోబెట్టుకున్నారు.
2: And they made Ubhay Bharati.
1: మండల మిశ్రులు శంకరాచార్యులు వాదోపవాదం జరుపుతున్నారు.
2: And arguments and counter arguments were going on.
1: ప్రతిపక్షానికి ఉభయ భారతి చెప్పింది మండల మిశ్రులు ఓడిపోయాడు అని.
2: Finally, Ubhay Bharati pronounced her judgment that Mandana Mishra lost.
1: ఓడిపోయాడు అని.
2: She said that my husband lost.
1: అప్పుడు ఆయన సన్యాసం తీసుకున్నాడు.
2: And then he renounced the whole thing.
1: భర్త సన్యాసం తీసుకోవటం వల్ల భార్య ఏం చేసింది?
2: What did the wife do then?
1: ఆమె కూడా ఒక సన్యాసం తీసుకుంది.
2: And she too as an
1: అర్ధాంగిని.
2: I'm half body అర్ధాంగి.
1: కనుక భర్త సన్యాసి అయినప్పుడు భార్య ఆ విధంగా ఉండకూడదు. ఆమె కూడా సన్యాసం తీసుకుంది.
2: When the husband is a total renunciant, wife also decided to be so.
1: వాళ్ళిద్దరు కూడా ఆమె ఆశ్రమం కట్టుకుంది, ఈయన ఆశ్రమం కట్టుకున్నారు.
2: Both of them had their own hermitages.
1: ఇద్దరు కూడాను గంగానదికి పోవటము, తెల్లవారితే స్నానం చేసుకోవటం, ఇంటికి రావటము, ఏదో భగవత్ చింతన చేస్తుంటాం.
2: Every day they go near Ganges and return thinking of God.
1: కాని ఒకనాడు ఉభయ భారతి ఈ యొక్క తన శిష్యురాళ్లతో చేరి గంగానది స్నానానికి పోతుండాలి.
2: One day Ubhay Bharati was going to Ganges along with her associate.
1: ఒక మహాజ్ఞాని అనేటువంటి వాడు, దివ్య జ్ఞాని, ఆత్మజ్ఞాని, అనుభవ జ్ఞాని అనేటువంటి వాడు ఒక పెద్ద ముంత తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
2: A man of wisdom, a man of knowledge, a man of expertise was lying on ground with a pot as a pillow.
1: ఈ ఉభయ భారతి తన శిష్యురాలతో వెళ్తుండాలి స్నానానికి.
2: ఉభయ భారతి వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ విత్ అవర్ అసోసియేట్స్.
1: ఇతను ఎవరే అని అడిగింది.
2: And she asked, who is he?
1: ఇతను మహాజ్ఞాని అని చెప్పింది ఆమె శిష్యురాలు.
2: And her disciple said, he is an enlightened one.
1: జ్ఞానమా, జ్ఞానం ఒక్కటే కాని రెండు లేవే.
2: She said, wisdom is only one, not two.
1: ఇది కేవలం భౌతిక జ్ఞానం.
2: It's only secular knowledge.
1: దీన్ని జ్ఞానం అని చెప్పకూడదు.
2: You cannot call it wisdom.
1: అని ఈ ఇద్దరు జవాబు చెప్పుకుంటూ వెళుతున్నారు.
2: They were conversing with each other.
1: నిజమే జ్ఞానం అయినప్పుడు ఈ ముంత ఎందుకు తన తన కింద పెట్టుకోవాలి?
2: And in fact, if he is enlightened one, why should he have the pot as the pillow?
1: అది విన్నాడు ఆ సన్యాసి.
2: And the renunciant heard it.
1: ఆమె తిరిగి వచ్చేటప్పటికి ఆ ముంతను తీసి పారవేశాడు.
2: While she was returning, he had thrown away the pot.
1: ఇతను ఎవరే అని అడిగింది.
2: And she said, who is he?
1: నిన్న ఈ ముంతను దగ్గర పెట్టుకుని ధ్యానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అయింది.
2: The very same person was meditating with this pot.
1: మన మాటలు విన్నటువంటి వాడు అతనికి తిరిగి దాన్ని తీసివేసాడు.
2: Having heard our words,
1: ఇతను రాగతాళములతో కూడినటువంటి వాడే ఇతను.
2: Having heard our words, he has thrown away the pot.
1: మనం అనుకున్నటువంటిది విన్నాడు.
2: He heard what we said.
1: ఇతను జ్ఞానం కాదని నేను చెప్పుకోవటం వల్లే అతను ముంతను తీసి పారవేశాడు.
2: Because he could understand that he is not wise enough, enlightened,
1: ఇది నిజమైన జ్ఞానం కాదు.
2: He has thrown it away.
1: ఇది నిజమైన జ్ఞానం కాదు.
2: It is not true wisdom.
1: అప్పుడు ఆ సన్యాసి కుంతను గింతను సర్వమును పారవేసి ఆమె పాదాల పైన పడ్డాడు.
2: And then this renunciant fell at the feet of Ubhay.
1: ఏకత్వం జ్ఞానం.
2: Wisdom is only one.
1: అనేకత్వం అజ్ఞానం.
2: Plurality, multiplicity is ignorance.
1: కనుక ఇతను అనేకత్వంగా ఉన్నాడు, జ్ఞాని కాదు.
2: As he goes by the dual nature, he is ignorant.
1: కనుక ఈ విధంగా అనేక మందికి మనోమార్పులు కలిగిస్తూ వచ్చింది ఉభయ భారతి.
2: Therefore, so many mental aberrations and changes that Ubhay Bharati noticed.
1: కట్టగలపటికి ఉభయ భారతికి మోక్షం చిక్కింది.
2: And Ubhay Bharati could attain liberation.
1: మండల మిశ్రుడికి చిక్కలేదు.
2: మండల మిశ్ర could not attain.
1: అతను ప్రాప్తమైనటువంటి భావం పైన కొంతవరకు ఊరుగుతూ ఉన్నాడు.
2: Because he has associated with the physical world.
1: కనుక ఇది కాదు అన్నాడు.
2: And he denied it finally.
1: కట్టగలపటికి ఈ విధంగా సాధన చేస్తూ భార్యనే తనకు భర్తకు గురువు అయిపోయింది.
2: Finally, what happened? The wife became the preceptor to her husband.
1: ఎవరైనా సరియే.
2: Let him be anybody.
1: అజ్ఞానమునకు బోధం చేసి.
2: And in fact, the one who is ignorant.
1: అజ్ఞానం దూరం చేసి.
2: One should distance.
1: ప్రేమతోనే జ్ఞానాన్ని అభివృద్ధి పరిచేటువంటి వారు గురువు.
2: So, preceptor is the one who will help you to grow in wisdom and give up ignorance, dispel ignorance.
1: అప్పటి నుంచి ఉభయ భారతి అందరికి కూడా గురువుగా మారిపోయింది.
2: సిన్స్ దెన్ ఉభయ భారతి బికేమ్ ది టీచర్ ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్.
1: ఎందుకోసం గురువు అయిపోయింది?
2: వై?
1: ఆమె చెప్పేది చేసేది వినేది ఒక్కటే.
2: బికాస్ వాట్ షీ డిడ్, వాట్ షీ స్పోక్, ద వే వాట్ హీ హస్ బీన్ టీచింగ్ హ్యాపెన్ టు బి వన్ అండ్ ద సేమ్.
1: త్రికాల జ్ఞానం జ్ఞానం.
2: In fact, the wisdom is one in all the three periods of
1: time.
2: The rest is temporary.
1: కనుకనే ఈ త్రిగుణంతో కూడినటువంటి మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
2: The worldly knowledge, secular knowledge has got the three attributes. But the spiritual knowledge, wisdom is only one.
1: ఈ విధంగా కొన్ని అనుభవజ్ఞుల చేతను ప్రభుత్వం చేతను పడేటువంటి కాదు.
2: Therefore, mere experts, experienced people cannot hand over this.
1: తన మనోనాశనమే తెలియనటువంటి గురువు.
2: The annihilation of the mind is the
1: ఒక్క దైవాన్ని తప్ప దేన్ని కూడా మనము ఏమాత్రం ఆశించకూడదు.
2: In fact, we should desire only God, none else in this world.
1: ఈ జ్ఞానం అనేటువంటి సత్యనిత్యమైనటువంటి జ్ఞానం.
2: This wisdom is truth and eternal.
1: కనుక దీనికి సంబంధ బాంధవ్యం ఏమాత్రం కలగవు.
2: In fact, you don't get any kind of intimate association or relation.
1: యమధర్మరాజు బోధించినటువంటి బోధన కంటే కూడాను తన మనోహృదయమే చాలా ప్రఖ్యాతిగాంచింది.
2: మచ్ మోర్ దాన్ ది టీచింగ్ ఆఫ్ యమధర్మరాజా, ద హార్ట్ ఆఫ్ నచికేత రివీల్ టు హిమ్ సర్టన్ వేదాంతిక్ ట్రూత్స్.
1: యమధర్మరాజు కూడా జ్ఞానం బోధించింది.
2: ఇన్ ఫ్యాక్ట్ యమధర్మరాజు ఆల్సో కుడ్ నో విజ్డమ్.
1: అట్టి మహాజ్ఞానులు లోకంలో ఎందరో ఉంటున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ ఎన్లైటెన్డ్ పీపుల్.
1: జగతి ఎందు పుణ్య పురుషులు లేకుండా జగములెట్టు పగులుగాను.
2: In fact, there are no enlightened people. How do you find the universe existing with all the light?
1: ప్రపంచమంతా కూడా వెలుగుతూ ఉంటుండేటువంటి అటువంటి జ్ఞానులు లోకంలో ఉన్నారు.
2: The whole world is brilliant and effulgent because of noble souls, the realized one.
1: కనుక జ్ఞానం అనేటువంటిది ఒకరితో లభించేటువంటి కాదు.
2: In fact, wisdom will not have any
1: ప్రేమ చేతనే లభించేటువంటిది.
2: You get wisdom because of the divine love only.
1: ఆత్మనే మనం అడగవలసింది.
2: In fact, we should seek from
1: the beggar. Bhavati bichhan dehi antadu.
2: The beggar comes to the doorsteps and asks for alms.
1: Bhavati bichhan dehi.
2: Please serve me food.
1: Dehi anna.
2: Dehi, the indweller.
1: Yajamanudiki thanu koraledu. Dehi, dehi naaku bichham pettu ani.
2: So the appeal is not to the master, but to the dehi, the indweller of the master.
1: Anaga deham lopala unnatundi dehi.
2: Dehi, the indweller, is in the deha, the body.
1: Dehi nadutunnadu kani deha nadutam ledu.
2: So the beggar is seeking dehi indweller, not the body, deha.
1: Kanuka ee vidhamainatundi chinna chinna bhavan chede mana gnanam abhivruddhi parchukovachu.
2: In these small situations also we can get wisdom.
1: Ee lokamlo manam chadivetundi chadugulu,
2: all the knowledge of this world,
1: enne pilu pass ayyavachiyu peru gaachina pedda varulaina.
2: One might be scholars with all MA and BA degrees.
1: సంపద పదవి నుండి సందార పదులైన.
2: One may be rich enough.
1: పుణ్యకీర్తిని గన్న పుణ్యుడైన.
2: They may be charitable.
1: ఆయురారోగ్యము లనవర్తముండి.
2: With all the love and strength. They may be
1: దంబు జపములు తపము చేయుచు సాధనను నేర్పు సాధులైన.
2: They may be strong ones with all the muscle strength and health.
1: సరిరాదు.
2: They may be men of penance and chanting. But none can equal a devotee.
1: Even nee baita sampayinchetvanti chaduvule.
2: All that we get from the outer world.
1: Aithe idi kuda manaku undavalsindi.
2: Of course it's also necessary.
1: Laukika vidyalanta kuda nu laukika jeevithanni sampadistundi.
2: The secular knowledge is to carry our living.
1: Atma gnanamu atma tattvanni bodhisthundi.
2: The knowledge of the self speaks of the self, symbolizes it.
1: Kanuka itati gnanamu chaduvuti manam prayojanam ledu.
2: Therefore, the physical knowledge is useless. It may be essential because of this body. One is the negative, where spiritual knowledge is positive. So positive joins the negative. There you find unification. So students,
1: negative kuda manam visarjinchakoddu.
2: Don't give up the negative altogether.
1: సాధ్యమైనంత వరకు మీకు విరక్తి కలిగిన నెగిటివ్ త్యజించండి, కానీ పాజిటివ్ మాత్రం విసర్జించకూడదు.
2: యూ మే జస్ట్ గివ్ అప్ ద నెగిటివిటీ, నెగిటివ్, బట్ డోంట్ లూజ్ ద
1: పాజిటివ్. నెగిటివ్ లౌకిక సంబంధమైనటువంటి మధ్య విజయాన్ని బోధిస్తుంది.
2: ద నెగిటివిటీ స్టాండ్ ఫర్ ద వరల్డ్ నాలెడ్జ్.
1: కనుక మీరు విద్యను కూడా ఉత్తీర్ణుడు కాండి.
2: బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్.
1: లౌకిక విద్యను కూడా నేర్చుకోండి.
2: Acquire the worldly knowledge.
1: కాని ఉభయభారతిగా ఉంటుండాల్సింది.
2: But remain as ఉభయభారతి.
1: నిజమైనటువంటి జ్ఞానం ఆత్మ జ్ఞానమే.
2: The true wisdom is of the self.
1: దాన్ని పెట్టుకుని
2: with that
1: దీన్ని త్యజించండి.
2: Give up this body attachment.
1: నేను ఈనాడు 1 గంటకు రైట్, రాత్రి 1 గంటకు ఇక్కడికి వచ్చాను.
2: భగవాన్ కేమ్ ఓవర్ హియర్ మిడ్ నైట్ ఎట్ 1 o'clock.
1: ఆ మిడ్ నైట్ అనేటువంటిది ఏమిటని?
2: వాట్ ఈస్ దిస్ మిడ్ నైట్ టైమ్?
1: అది బ్రహ్మముహూర్తము.
2: దట్ ఈస్ బ్రహ్మముహూర్త.
1: అంటే ఏమి?
2: వాట్ డస్ ఇట్ మీన్?
1: ఈ కైలాసం నుంచి,
2: ఫ్రమ్ కైలాస,
1: ఆ లింగాలంతా బయలుదేరేటువంటి అంతా కూడా బ్రహ్మముహూర్తమునందే.
2: ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ లింగ, ద బ్రహ్మముహూర్త, మిడ్ నైట్.
1: కనుక మా లింగం వచ్చినటువంటి అంతా కూడాను ఆ బ్రహ్మముహూర్త టైంలో ఉన్నాయి.
2: దేర్ఫోర్ ది లింగ ఎమర్జ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్
1: దానికి కాళ్ళు ఉండవు, కాళ్ళు ఉండవు.
2: అండ్ ఇట్ డస్ నో,
1: అదే అది వస్తుంది.
2: ఇట్ జస్ట్ మూవ్స్ ఆన్ ఇట్స్ ఓన్.
1: అదంతే అంతే పోతుంది.
2: అండ్ ఇట్ వానిషెస్ ఆన్ ఇట్స్ ఓన్.
1: కనుకనే ఆ బ్రహ్మముహూర్త సమయం లోపల అవన్నీ వచ్చినప్పుడు నేను లేచాను.
2: భగవాన్ గాట్ అప్ యాజ్ లింగ స్టార్టెడ్ ఎమర్జింగ్.
1: ఇక్కడికి వచ్చాను.
2: భగవాన్ కేమ్ హియర్.
1: చూచాను
2: స్వామి
1: అందరూ భక్తులు విద్యార్థులు ఆనందంగా పాడుతున్నారు.
2: భగవాన్ నోటిస్డ్ డివోటీస్ అండ్ స్టూడెంట్స్ సింగింగ్.
1: కానీ ఎట్టి భక్తులు భక్తులుగా కనిపించారు?
2: బట్ హూ ఆర్ ద రియల్ డివోటీస్?
1: మనసునందు నిశ్చలమైన మనసుగా పెట్టుకుని,
2: ద మైండ్ విచ్ ఇస్ స్టడీ,
1: నిర్మోహం చేత స్వామి స్వామి అనేటువంటి తలుచుకుంటూ కూర్చున్నటువంటి వారు నిశ్చలమైన భక్తులు.
2: యు ఆర్ రియల్ డివోటీ ఇఫ్ యు గాట్ ది స్టడీ మైండ్ అండ్ టోటలీ అటాచ్డ్.
1: కానీ అందరూ కూర్చున్నారు.
2: All are seated.
1: ఈ హాల్లో మాత్రం వేల మంది కూర్చున్నారు.
2: ఇన్ దిస్ హాల్ థౌజండ్స్ ఆర్ సీటెడ్.
1: అందరూ భక్తులు కాదు.
2: ఆల్ ఆర్ నాట్ డివోటీస్.
1: దేహం కూర్చుంది కానీ మనసు భగవంతుని వైపు మరలుతున్నది.
2: బాడీ ఇస్ హియర్ బట్ ద మైండ్ హ్యాస్ నాట్ టర్న్ టువర్డ్స్ గాడ్.
1: కనుకనే మనోసత్వమే నిజమైనటువంటి భక్తి.
2: దేర్ఫోర్ దట్ విచ్ టేక్స్ యువర్ మైండ్ ద డైరెక్షన్,
1: ఎక్కడైనా
2: డివోషన్, యు విల్ సిట్ ఎనీవేర్.
1: కానీ దైవానికి సంబంధించినటువంటి వాడు,
2: but understand with your mind that God is near you,
1: akkade devatvam niku praptistundi.
2: There you will understand, experience divinity.
1: Nidra vastundi.
2: You may sleep.
1: Nidra po.
2: Yes, sleep.
1: Ha nidralo kuda nu bhagavatvam pettidavu.
2: Even while in sleep you can enjoy divinity.
1: Keliku malapalakunda jagratha anantha oka saprasapthulo aramalu lekunna eppudu tarchukani jeevaatma chadivedi tarakam annaru.
2: Therefore the true attainment, the true wisdom, it lies in that oneness in all the three states of consciousness, the waking, the dream and the deep sleep.
1: ee vidhanga ee samayanandu kudanu daivattu matha manasulo pettukoni,
2: keep in you the divine principle.
1: Kaani aa daivattu paina prema undabatte kada alanti samayanu kudanu lechi inta duram vachi kucchuntaru.
2: Because of that love for the devotees, భగవాన్
1: ప్రేమనే లేకపోతే వాళ్ళు బెడ్రూమ్ లో వాళ్ళు పండుకుంటారు చక్కగా.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ నాట్ హ్యావ్ లవ్ యూ వుడ్ యాజ్ వెల్ స్లీప్ ఎట్ హోమ్.
1: కానీ ఆ దాన్ని కూడా త్యజించి,
2: అండ్ దట్ హ్యాస్ టు బి
1: నౌ, వచ్చి ఓ చెట్టు కింద కూర్చొని చెట్టుకు ఆనుకొని అదే దైవత్వంగా భావించుకుంటూ ఉంటారు.
2: దేర్ఫోర్ పీపుల్ కమ్ వాక్ అలాంగ్ సిట్ అండర్ ది షేడ్ ఆఫ్ ఎ ట్రీ లీన్ బ్యాక్ అండ్ దెన్ థింక్ ఆఫ్ గాడ్.
1: అది నిజమైనటువంటి భక్తి.
2: దాట్ ఈస్ ట్రూ డివోషన్.
1: ఏ అనుకూలంలో అక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ ఎనీ కన్వీనియన్స్.
1: ఏ ఆనందము అక్కర్లేదు.
2: నాట్ ఎనీ ప్లెజర్.
1: ఏ ఆహారము అక్కర్లేదు.
2: నో ఫుడ్ ఇస్ నెసెసరీ.
1: అలాంటి సమయం లోపలనే స్వామి యొక్క తత్వము ఏకత్వంగా మారుతుంది.
2: అట్ దట్ టైమ్ ఓన్లీ యూ కెన్ నో ద ప్రిన్సిపల్ ఆఫ్ స్వామి, దట్ ఈస్ వన్నెస్.
1: కనుక ఎక్కడైనా
2: హ్యావ్ లవ్ యూ వుడ్ యాజ్ వెల్ స్లీప్ ఎట్ హోమ్.
1: కానీ ఆ దాన్ని కూడా త్యజించి,
2: అండ్ దట్ హ్యాస్ టు బి నౌ,
1: వచ్చి ఓ చెట్టు కింద కూర్చొని చెట్టుకు ఆను

0: జరుగుతుంది.
1: At that time only you can know the principle of Swami, that is oneness.
0: కనుక ఎక్కడైనా మీరు పోయినప్పటికీ మీ మనసును మాత్రము మీ స్వాధీనంలో పెట్టుకోండి.
1: You may go anywhere, have total control on your mind.
0: అది ఉభయ భారతి సర్వలోకులను బోధించినటువంటిది.
1: That is the teaching of ఉభయ భారతి to everybody.
0: అట్టి ఉభయ భారతి తత్వమును తప్పక మనం ఉంచుకుంటే మన గృహములంతా కూడాను పవిత్రమైన మార్గంలో ఉంచవచ్చు.
1: If we pay heed to the teaching of ఉభయ భారతి, we can lead a sacred life.
0: భౌతికమైనటువంటి యొక్క దృష్టి నుండి మనం మనసు మార్చకూడదు.
1: We should not go by the physical scenes, the worldly scenario.
0: Oh.

0: బహిర్ముఖమైనటువంటి శబ్దంతో నమశివాయ, హాఫ్ దీంతో ఒక నమశివాయ, శబ్దరహితంగా ఇంకొక నమశివాయ.
1: వి సే నమశివాయ విత్ ఆల్ ద సౌండ్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, బట్ దేర్ బి ఎక్స్ప్రెషన్ ఆఫ్ నమశివాయ ఈవెన్ ఇన్ స్టేట్ ఆఫ్ సైలెన్స్.
0: పెదవులతో పట్టినటువంటి కూడా ఆ నమశివాయ ప్రపంచానికి చేరిపోతుంది.
1: What that we speak out of the hell with the help of the lips would reach the whole world.
0: Tangutho palipinatvanta anta kuda nu notiki maatrame cherutundi.
1: That's what you speak with your tongue will be contained within the mouth.
0: Manasutho chesinatvanti chintana sarvatra vyapinchipothundi.
1: The thinking of the mind is all pervasive.
0: Idi moodu rakamulainatvanti chintana.
1: These are three ways of expression.
0: Kanuka manasutho chesinatvanti chintana chaala nitya satyamainatvantidi.
1: That what you do with your mind is eternal.
0: ఆ విధంగా మీరు మనసుతో చేసుకుంటూ, లేకపోతే రూమ్లో 10 మంది ఎంత ఉంటారు వాళ్లకు నిద్రాభంగం కలగకూడదు, ఇంకోరికి డిస్టర్బెన్స్ కలగకూడదు, కలుక్కోకుండా నోటితో చెప్పకుండా మనసుతోనే అనుకోండి.
1: దేర్ మే బి మెనీ పీపుల్ యువర్ రూమ్మేట్స్ దేర్ అండ్ యూ షుడ్ నాట్ డిస్టర్బ్ దెమ్, బట్ యూ షుడ్ చాంట్, యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ మెంటలీ.
0: కనుక మెంటలీగా మీరు చేసుకుంటూ పోతే,
1: ఇఫ్ యూ డూ ఇట్ మెంటలీ,
0: అదే నీకు నిత్యమైనటువంటి మార్గము, చక్కగా రాజమార్గం బయలుదేరుతుంది.
1: దట్ విల్ last long, it is the royal path.
0: Bhajan bina sukh shanti nahi, hari bhajan bina

जपतालं विना सन्नि योग नही प्रभु दर्श विना विज्ञान नही।

ఇచ్చుకొనుడు సేవా, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, అటుల దైవత.

0: చదువు చదువవలయు.
1: హీ షుడ్ స్టడీ దాట్ విచ్ విల్ మేక్ హిమ్ ఇమ్మోర్టల్ డెత్లెస్.
0: ఇది భగవద్గీత యందు ఆధ్యాత్మ విద్య విద్య నాం, నేను ఆధ్యాత్మిక విద్యను అన్నాడు.
1: ఇన్ భగవద్గీత గాడ్ డిక్లేర్స్ దట్ హీ ఈజ్ ఎ స్పిరిచువల్ విజ్డమ్.
0: ఆధ్యాత్మ విద్య నేనే,
1: ఐఎమ్ స్పిరిచువాలిటీ.
0: దీనికంటే మరొక ప్రత్యేకమైనటువంటి విద్యలు లేవు.
1: దేర్ ఇస్ నో సపరేట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యలన్నీను ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: ఆల్ ద ప్రెసెంట్ ఈజ్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఇవన్నీ బుకిష్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
0: కానీ ఆధ్యాత్మ విద్య అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుక ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైన, అనిత్యమైన, అశాస్త్రమైన, అసత్యమైనటువంటి విద్యలే.
1: Therefore, the modern education is purely temporary, worldly, physical and secular.
0: దీనిని విద్య అని చెప్పుటకూడను సరి అయినటువంటిది కాదు.
1: You cannot call this education vidya in the true sense of the word.
0: Vidya, vidya.
1: Vidya is vidya.
0: ఏది జ్ఞానమును కలిగించును అదియే విద్య.
1: That which inculcates wisdom is vidya.
0: Vidya, vid anaga jnanam. Vidya ఏది, ఏది జ్ఞానమును కలిగించును అదియే విద్య.
1: దట్ విచ్ ఇన్స్టిల్స్ విజ్డమ్ ఇస్ విద్య.
0: కానీ అట్టి విద్యా స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విజ్డమ్.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్.
0: మీరందరూ కూడా భగవత్స్వరూపులే.
1: యూఆర్ ఆల్ డివైన్ ఫార్మ్స్.
0: నీవు దైవాన్ని కావాలని కోరటం లెక్కర్లేదు. నీవే దైవం.
1: You don't need to specially ask for God. You are God.
0: దీనికి నాకొస్తేనే ఏంటంటే నీవు నిన్ను ఎందుకు ఆశిస్తున్నావు?
1: భగవాన్స్ క్వశ్చన్ ఇస్ దిస్. వై డూ యూ వాంట్ యువర్ సెల్ఫ్? వై డూ యూ వాంట్ యువర్ సెల్ఫ్? వై డూ యూ నీడ్ యువర్ సెల్ఫ్?
0: వై డూ యూ నీడ్ గాడ్ అంటే వై డూ యూ డూ యువర్ సెల్ఫ్?
1: వాట్ డూ యూ మీన్ వెన్ యూ సే వై డూ యూ వీ నీడ్ గాడ్? వై డూ యూ నీడ్ యువర్ సెల్ఫ్?
0: యూ ఆర్ గాడ్.
1: యూ ఆర్ గాడ్.
0: God is not separate from you.
1: God is not separate from you.
0: In you, with you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you, around you.
0: You are God.
1: You are God.
0: ఈ సత్యాన్ని తెలిపేటువంటిదే ఆధ్యాత్మిక విద్య.
1: This truth is taught by spiritual education, spiritual knowledge.
0: ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ అభివృద్ధి అవుతుంది?
1: Where do you find this spiritual knowledge? The place where it develops.
0: విద్యార్థులారా,
1: students,
0: ఒక విత్తనము తీసుకుని వచ్చి
1: to bring a small seed,
0: tinnulo petti
1: put it in a tin,
0: neeru poste
1: water it,
0: vittanamu kuldi potundi, mokkaradu,
1: the seed decays.
0: Adhe vidhamagane
1: likewise
0: adhyatma anetunte dani ende ee prema ane beetamulu natinappude adiye goppa vishwam anetunte prakshanga roopondi aanandam anetunte phalamulu manaku andistundi.
1: But on the other hand, if you sow the seeds of love in the field of spirituality,
0: భూమి యందు ఈ విత్తనము నాటినప్పుడు ఇది ఏమాత్రము అభివృద్ధి కాదు.
1: When the seeds are not sown in the field of spirituality, they will not grow.
0: సాధనమున్న పనులు సమకూరు ధరలోన.
1: It's only out of effort you will be successful on earth.
0: ప్రతి దానికి కూడా సాధన చేయాలి.
1: For everything you should practice.
0: Practice. Walking practice, talking practice, eating practice, dealing practice, reading practice, writing practice.
1: Walking, eating, writing, reading, everything is practice.
0: Talking practice.
1: Talking is practice.
0: Amma nerpthundi. Nayana, amma, appa, ani nerpthundi. Ivanni practice valla vachinatuntivi.
1: It's only your mother that makes you practice the words amma.
0: Deenini Geeta, Treyohi Jnanam Abhyasat. జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. మనకు శాంతి కావాలనుకున్నాం. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, అభ్యాసం చేయి మొదలు.
1: యూ వాంటెడ్ పీస్, గీత సేస్ ప్రాక్టీస్ ఇట్.
0: మీరు ఇక్కడ కూర్చున్నారు పద్మాసనం వేసుకుని.
1: యూఆర్ ఆల్ సీటెడ్.
0: ఈ పద్మాసనం వేసుకుని కూర్చోవటము అలవాటే లేకపోతే, అభ్యాసమే లేకపోతే మీరు కూర్చోలేరు.
1: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ హౌ టు స్క్వాట్ ఆన్ ద గ్రౌండ్, ఇట్స్ నాట్ సో ఈజీ టు సిట్ లైక్ దాట్.
0: కనుకనే కూర్చోవటం కూడా ఒక ప్రాక్టీసే.
1: Sitting also needs practice.
0: జీవితమంతా కూడాను ఒక ప్రాక్టీస్.
1: The whole life is a matter of practice.
0: ఒక చిన్న డ్రామా వేయాలంటే ఒక 10 దినాల ముందుగానే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటారు.
1: Even to enact a drama you start practicing earlier.
0: కాబట్టి ఇది వరల్డ్ ఇస్ లైక్ స్టేజ్.
1: World is like a stage.
0: All are actors. God is director. దీనికంత ప్రాక్టీస్ కావాలి.
1: God is the director. You need practice for all.
0: దైవత్వం అనేటువంటిది ఆధ్యాత్మికమైనందు మాత్రమే మనకు అలవడుతుంది.
1: యు కెన్ ఓన్లీ నో గాడ్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను మంచితనము అనేటువంటిది ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ పోర్షన్ ఆఫ్ గుడ్నెస్.
0: మంచితనం అనేటువంటిది జ్ఞానాగ్ని.
1: అండ్ దట్ వెరీ గుడ్నెస్ ఇన్ హిమ్ ఇస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఫైర్ అనేటువంటి దానిపైన మనం లక్ష్యంను విస్మరించి దానిని మర్చిపోవటం చేతనే ఆ ఫైర్ నుంచి యాష్ నిమురు కప్పుతూ ఉండాలి.
1: యాజ్ వీ హావ్ ఫర్గాటన్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్, యాజ్ వీ హావ్ నెగ్లెక్టెడ్ ఇట్, ఇట్ ఈస్ కవర్డ్ బై ది యాష్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
0: ఈ యాష్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from has it come?
0: Fire nunchine vachindi.
1: The ash is the product of the fire.
0: Fire nunchi vachinatundi ash fire ni kappi vesindi.
1: Having been born out of the fire, it covers the very fire.
0: Kabatti mani yendu unnatundi manchitanam anuku dinni yeni kappi vestundadi.
1: So goodness within us, what
0: raga dveshamu ee ahankaram anetundi fire nunchi vachinatundi ee nimure kappi vestundadi.
1: Therefore the fire of goodness latent within you is covered by attachment, hatred, ego. Therefore there is goodness in everybody.
0: దీనిని ప్లేటో మూడే పదములు చెప్పాడు.
1: ప్లేటో అటర్డ్ త్రీ వర్డ్స్.
0: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీనిని భారతీయుల యొక్క ఉపనిషత్తు యందు సత్యం శివం సుందరం అన్న.
1: Bharatiyas, as per Upanishad parlance, they call it Satyam Sivam Sundaram.
0: Truth.
1: Truth.
0: Goodness.
1: Goodness.
0: Adhe beauty.
1: That is beauty.
0: Kanukane prati manavani endukulanu daivattam anetvanti yokka manchitanam untundadi.
1: Therefore within every man there is present latent goodness.
0: Ee manchitanam anetvanti manavudu jagattulo ledu.
1: There is no man in this world without this goodness.
0: Kani danini kalpinchukunnatvanti yokka ragadveshamulu kappivestunnayi.
1: However, because of his own acquired artificial traits such as hatred and attachment
0: covering up,
1: for that reason we are not able to recognize the latent divinity.
0: కనుక అట్టి దైవత్వాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు ఈ కప్పుకున్నటువంటి యొక్క అహంకారము లేక రాగము ద్వేషము ఇత్యాది జూడిని మనము దూరం చేయాలి.
1: Therefore what we have to do is we have to blow off the ash of ego, attachment and hatred.
0: Vidyarthulara,
1: students,
0: aadhyatmikam anta sulabhamaina margam marakata ledu.
1: Students, spirituality is easiest.
0: Intakante sulabhamaina tundi lokamulo ekkada kuda kanipinchadu.
1: In this world there is no other thing easier than this.
0: Ee gulabi pushpamaina nalapadam koncham kashtam kavachchu.
1: Even to rub this tender petal of rose flower is difficult.
0: Ani aadhyatmikanni artham chesukunta anta sulabham.
1: But to understand spirituality is so easy.
0: Karanam emiti?
1: Why?
0: తన ఎందే ఉన్నది.
1: ఇట్ ఈస్ లేటెంట్ ఇన్ యూ.
0: వెతుకని అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్.
0: అన్వేషణ అనవసరము.
1: సర్చ్ ఈస్ నాట్ నీడెడ్.
0: అయితే ఎట్ట దీన్ని వెతకాలి?
1: హౌ టు సర్చ్ ఫర్ ఇట్?
0: ఎక్కడో బయట ఉంటే కదా నీ వెతకాలి.
1: ఇఫ్ ఇట్స్ ప్రెసెంట్ అవుట్ సైడ్ యూ కెన్ సర్చ్.
0: బయట లేదు.
1: ఇట్స్ నాట్ అవుట్
0: సైడ్. తన ఎందే ఉన్నది, తానేగానే ఉన్నాడు.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యూ ఆర్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మిమ్మల్ని మీరు ఎక్కడైనా బయట తట్టి వెతుక్కుంటారా?
1: స్టూడెంట్స్, డూ యూ సర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎనీవేర్ అవుట్ సైడ్?
0: మిమ్మల్ని మీరు ఎవరు వెతుక్కోలేరు.
1: నో వన్ విల్ సర్చ్ ఫర్ వన్స్ ఓన్
0: సెల్ఫ్. తనను తాను వెతుక్కునేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: ఎనీ వన్ హూ సర్చెస్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఇస్ ఎ ఫూల్.
0: కాబట్టి నీవే దైవమై ఉన్నావు.
1: సో యూ ఆర్ గాడ్.
0: అది మూడు అంకెలతో వైస్ ఛాన్సలర్ చెప్పాడు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ ఇన్ త్రీ నంబర్స్.
0: జీవాత్మ పరమాత్మ అని రామకృష్ణ పరమహంస ఏదో ప్రత్యేకంగా చెప్పాడని కొటేషన్ చెప్పాడు.
1: హీ కోటెడ్ రామకృష్ణ పరమహంస యాజ్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ సోల్ జీవాత్మ.
0: కానీ నా ఉద్దేశం మరొకటి.
1: Bhagavan's view is this.
0: Aham Dehatma.
1: Aham Dehatma.
0: Aham Jeevatma.
1: Aham Jeevatma.
0: Aham Paramatma.
1: Aham Paramatma.
0: Aham Dehatma.
1: Aham Dehatma.
0: Aa Dehatma nene anukotame ajnanamu.
1: To feel that you are the body is ignorance.
0: Ide dvaitamu.
1: This is dualism.
0: ఆం జీవాత్మా. ఇది విశిష్ట అద్వైతము.
1: టు కన్సిడర్ దట్ యువర్ ఇన్ ఇండివిజువల్ సోల్ ఈస్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
0: అహం పరమాత్మ,
1: అహం పరమాత్మ,
0: ఇది అద్వైతం.
1: అహం పరమాత్మ ఇస్ నాన్ డ్యువలిజం.
0: అహం దేహాత్మ,
1: అహం దేహాత్మ,
0: ది వన్ యూ థింక్ యు ఆర్.
1: అహం దేహాత్మ అమౌంట్స్ టు ద వన్ యూ థింక్ యు ఆర్.
0: అహం జీవాత్మ, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: అహం జీవాత్మ, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: అహం పరమాత్మ,
1: అహం పరమాత్మ,
0: ఐ రియలీ ఆర్.
1: అహం పరమాత్మ, ద వన్ యు రియలీ ఆర్.
0: వన్ రియలీ ఆర్,
1: ద వన్ హు రియలీ ఆర్.
0: ఈ తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు,
1: వెన్ వీ నో దిస్ క్లియర్లీ,
0: దేహ ఆత్మ,
1: దేహ ఆత్మ,
0: జీవ ఆత్మ,
1: జీవ ఆత్మ,
0: పరం ఆత్మ,
1: పరం ఆత్మ,
0: ఈ దేహం జీవం పరం మూడు వేరైపోయినాయి. ఆత్మ ఆత్మ ఆత్మ ఒక్కటే అయిపోయింది.
1: దేహం బాడీ జీవం ది ఇండివిజువల్ ద పరం స్పిరిచువల్ దర్ సపరేట్. ఆత్మ
0: గాయత్రీ మంత్రం అందు కూడాను ఓం భూర్ భువ స్వహ, ఓం భూర్ భువ స్వహ,
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ గాయత్రీ. భూర్
0: భూలోకము,
1: భూలోక
0: ఏమిటి ఈ భూలోకం అంటే,
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్?
0: అంత పదార్థమయమైనటువంటిదే ఈ భూలోకము.
1: హోల్ ఎర్త్ ఇస్ మెటీరియల్.
0: అంత మెటీరియలైజేషన్.
1: దిస్ ఇస్ ఆల్ మెటీరియలైజేషన్.
0: మెటీరియలైజేషన్ అదే బాడీ.
1: దట్ ఈస్ ద బాడీ.
0: భూమ్ అనగానే అదే బాడీ.
1: భూర్ మీన్స్ దట్ ద బాడీ.
0: ఓం భూర్ బాడీ.
1: ఓం భూర్ ద బాడీ.
0: భువః
1: భువః,
0: ఈ బాడీని ఆడిస్తూ ఉంటుంది అది. అది ఏ జీవతత్వము?
1: The individual
0: soul. దాని వైబ్రేషన్.
1: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ అనేటువంటిది లోపల ఉంటుండగానే దేహం అంతా సంచరిస్తూ ఉంటుంది.
1: As the vibration is present within, it makes the body.
0: Body materialization.
1: Body is materialization.
0: జీవుడు వైబ్రేషన్.
1: The individual soul is vibration.
0: ఆత్మ రేడియేషన్.
1: The real spirit is radiation.
0: Materialization.
1: Materialization.
0: Vibration.
1: Vibration.
0: Radiation.
1: Radiation.
0: ఈ మూడు మన యందే ఉంటున్నాయి.
1: All the three are within you.
0: ఇంక ఎక్కడ నీవు వెతికేది?
1: Where do you search?
0: ఎందుకు వెతకాలి?
1: Why should you search?
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే సర్వము నీవే అయిపోతావు.
1: When you know this truth, everything amounts to your own self.
0: అందువల్లనే ఒకానొక సమయమునందు,
1: at one time,
0: కబీర్,
1: కబీర్,
0: బీదవాడు,
1: poor man,
0: ఏదో పాప బట్టలు నేసి ఆ వచ్చిన డబ్బుతోపల ఏదో 10 మందికి అన్నం పెట్టి తాను తినేటువంటి వాడు.
1: హీఈస్ ఎ వీవర్. హీ వీవ్స్ ది ఆన్లీ క్లాత్ అండ్ లీడ్స్ హిస్ డైలీ లైఫ్.
0: ఎప్పుడు చూసినప్పుడును రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నేసేటువంటి వాడు నేత పని.
1: యాజ్ హీ వీవ్స్ హీ రిపీట్స్ గాడ్స్ నేమ్ రామ్ రామ్ వీవింగ్ వీవర్.
0: ఈ నామంతో నేసినటువంటి వస్త్రములకు ఎంతో విలువగా ఉండేటువంటిది.
1: As the weaving process went on, he repeated God's name. Therefore, they were
0: kaani taanu profit kosam ye maatramu kaachukovatam ledu.
1: But he didn't do that for profit purpose.
0: Daniki enta kaastu antaku maatrame ammeetunti vaadu.
1: But without any profit, he just sold it.
0: Vaari sthitigatanu gurtinchukunnattu samayam lopala chaala beedavariga unte ooriki ni icchetunti vaadu aanaadu pastu padu undetunti vaadu.
1: Sometimes he used to offer them free of cost if the poor people come to him.
0: Oka chinna udaharana,
1: a small example.
0: గ్రీక్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు
1: హియర్ డివోటీస్ ఫ్రమ్ గ్రీస్ ఆర్ హియర్.
0: 25 మంది గ్రీక్ పీపుల్స్ ఉంటారు కూడాను.
1: 25 గ్రీస్ పీపుల్
0: బెంగళూరులో ప్లేన్ లో దిగారు.
1: దే గాట్ డౌన్ దేర్ ఎట్ బెంగళూరు ఎయిర్పోర్ట్.
0: పెద్ద లగేజ్ నీపు కట్టుకున్నారు.
1: హ్యూజ్ లగేజ్ టైట్ టు దేర్ బ్యాగ్.
0: 2 సంకల్లో కూడాను వాటర్ కావాలి వారికి, నీరు. ఆ యొక్క నీరు బాటిల్స్ అంతా తగిలించుకున్నారు.
1: దే ఆల్సో వర్ క్యారింగ్ ది బిస్లేరీ బాటిల్స్ డ్రింకింగ్ మినరల్ వాటర్.
0: వారి భక్తి భక్తి.
1: That is their devotion.
0: అక్కడ నుంచి బై వాక్
1: రైట్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ బెంగళూర్ దే స్టార్టెడ్ వాకింగ్.
0: ఓం సత్సాయి నారాయణ బాబాయ్ నమః, ఓం సత్సాయి బాబాయ్ నమః, ఓం సత్సాయి బాబాయ్ నమః అని ఒక్కొక్క అడుగు కూడాను సత్సాయి బాబాయ్ నమః, సత్సాయి బాబాయ్ నమః అని ఆ పదం చెప్పి అడుగులు పెట్టి పుట్టబత్తికొచ్చి చేరారు.
1: Right from airport, right to the spot, they reached walking every step, repeating God's name, Om Sri Satsai Babaya Namaha.
0: వస్తానే నేను చక్కగా దగ్గరికి వెళ్లి రిసీవ్ చేసుకున్నాను.
1: భగవాన్ అప్రోచ్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్.
0: కాళ్ళు నొప్పిగా ఉందా అన్నాను.
1: డు యూ ఫీల్ పెయిన్ ఇన్ యువర్ లెగ్స్?
0: అయ్యో ఇంకా 10 మైళ్ళైనా మేము నడుస్తాం స్వామి, చాలా ఆనందంగా ఉంటుంది అది. మాకు ఒక ఛాన్స్ అన్నారు.
1: The devotees from Greece said, we can still walk further and further as this is a chance. Had we travelled by car, we wouldn't have chanted
0: your name.
1: Therefore, ancient said, unless you struggle hard,
0: Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram సంపత్తులంతా కూడాను దేశమంతా వ్యాప్తి అయిపోయింది.
1: హిస్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆర్ నోన్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: ఆ దేశపు రాజు కూడాను ఇది తెలుసుకున్నాడు.
1: ద కింగ్ ఆల్సో కేమ్ టు నో ఆఫ్ దిస్.
0: పాపం చాలా బీదవాడు.
1: హిస్ వెరీ పూర్.
0: ఇతనికి ఎవరూ దిక్కు లేరు.
1: హి హస్ నో వన్ టు సపోర్ట్.
0: అనాథి, అనాథుడు అన్నాడు.
1: హి ఇస్ ఓన్లీ అలోన్.
0: అట్టి అనాథునికి తీసుకుని పోయి, ఇదిగో ఈ పదార్థాలంతా ఇవ్వండిని, ఒక పెద్ద పల్లకీ నిండుకు బట్టలు తినుబండారములు అన్ని నింపి ఆ యొక్క కబీర్ ఇంటికి పంపించాడు.
1: హ్యాస్ హి హస్ నన్ టు సపోర్ట్. ద కింగ్ సెంట్ ఇన్ ఎ పిలాంక్విన్ ద రిచెస్ట్ అండ్ సో మెనీ ప్లెజర్స్.
0: నదికి వెళ్లి స్నానం చేసి వచ్చాడు కబీర్. చూచాడు
1: కబీర్ హ్యాడ్ బాన్ దేర్ ఇన్ ద రివర్ అండ్ రిటర్న్ అండ్ సో
0: పల్లకి.
1: హి సా బిగ్ పిలాంక్విన్.
0: పల్లకిని నలుగురు మోసుకుని వచ్చారు.
1: ఫోర్ బ్రాట్.
0: కావలసినంత సామాగ్రి అంతా అందులో నిండి ఉంటుండాలి.
1: సో మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్.
0: ఆశ్చర్యంగా విచారించాడు ఈ నలుగురిని కూడా.
1: హి ఆస్క్డ్ దెం విత్ అట్టర్ సర్ప్రైజ్.
0: మా ఇంట్లో ఉండేది మేమిద్దరే.
1: ఓన్లీ టూ స్టే హియర్ ఎట్ అవర్ హోమ్.
0: ఈ నలుగురు మూసే పల్లకి తీసుకుని వచ్చారే, మేము ఇద్దరు క్షేమంగానే ఉన్నాము అన్నారు.
1: వై హావ్ యూ బ్రాట్ దిస్ పెలాంక్విన్ క్యారీడ్ బై ఫోర్ పీపుల్? వీ టు ఆర్ ఫైన్ హియర్.
0: నలుగురు పీపుల్ మోసేటువంటిది ఏమిటి? డెడ్ బాడీని.
1: ఓన్లీ డెడ్ బాడీ ఇస్ క్యారీడ్ బై ఫోర్ పీపుల్.
0: కాబట్టి మేము క్షేమంగా ఉన్నామని రాజుగారికి చెప్పండి అన్నాడు.
1: ప్లీజ్ ఇన్ఫార్మ్ ద కింగ్ దట్ వీఆర్ ఫైన్ హెల్ అండ్ హెల్దీ.
0: కాదు కాదు కబీర్ స్వామి.
1: దే సెడ్ నో కబీర్ స్వామి.
0: ఇదిగో మీరు చాలా బీదవారు.
1: యు ఆర్ వెరీ పూర్.
0: అనాథులు.
1: యు ఆర్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: రాజుగారి ఆజ్ఞ అదే.
1: దిస్
0: ఆ అనాథునికి కొండపై దీన్ని అందించండి అన్నాడు. అదే వర్డ్స్ యూజ్ చేశారు వీళ్ళు.
1: దే యూజ్ సేమ్ వర్డ్స్ సెడ్ బై ద కింగ్ హిమ్సెల్ఫ్. హీస్ అనాథ, లెఫ్ట్ విత్ నో సపోర్ట్. గివ్ హిమ్ దీస్ థింగ్స్.
0: ఓహో, రాజుగారు చెప్పారా, అనాథునికి ఇవ్వమని చెప్పారా? మంచిది. అయితే నేను అనాథుని కాదు.
1: Say that? I'm not anatha. I'm not forlorn.
0: భగవంతుడు రాముడు నాకు నాథుడిగా ఉన్నాడు.
1: ఐ హావ్ గాట్ మై మాస్టర్ రామ.
0: నేను అనాథుడు కాదు.
1: ఐఎమ్ నాట్ లెఫ్ట్ అలోన్.
0: రాముడే అనాథుడు, అతనికి ఇంకొక నాథుడు లేడు.
1: రామ హ్యాస్ నో అదర్ మాస్టర్.
0: ఇవన్నీ తీసుకుని అతనికి ఇచ్చేసేయండి అన్న.
1: బెటర్ యూ పాస్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ టు రామ.
0: చూచారా కబీర్, ఆ పదములో ఎంత అర్థం ఉంటుండాలి.
1: Those words contain a lot of
0: ఎవరు జగత్తులో అనాథుడు లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ నన్ ఆర్ ఫోర్ లో.
0: అనాథుడు అనగా ఎవరు? భగవంతుడు ఒక్కడే అనాథుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: అందరికి ఒక్కొక్క మాస్టర్ ఉంటున్నాడు.
1: ఎవ్రీ వన్ హెస్.
0: కానీ గాడ్ కి ఇంకొక మాస్టర్ లేడు.
1: బట్ దేర్ నో మాస్టర్ టు గాడ్.
0: అతను మాస్టర్ కాదు.
1: ఈజ్ నాట్ మాస్టర్.
0: అతను కింగ్ కాదు.
1: ఈజ్ నాట్ ఎ కింగ్.
0: అతను కింగ్ మేకర్.
1: ఈజ్ నాట్ ద కింగ్ బట్ గాడ్ ఈజ్ కింగ్ మేకర్.
0: కనుక అనాథుడు అనేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: ఇఫ్ యూ ఆర్ టు సే ఫోర్ లోన్ ఇస్ గాడ్.
0: అనేక మంది అట్టంటుంటారు, స్వామి నన్ను అనాథుని చేయొద్దండి.
1: సమ్ ప్రే, స్వామి డోంట్ మేక్ మీ ఫోర్ లోన్, లెఫ్ట్ విత్ నో సపోర్ట్ ఈదర్.
0: నీవు కాదు నాయన అనాథుడు. నేను అనాథుడిని.
1: యు ఆర్ నాట్ అనాథ. ఇన్ఫాక్ట్ ఐఎమ్ అనాథ.
0: కనుక నీవు నా అనాథుడు అని చెప్పవద్దు అంటుంటా.
1: సో నెవర్ సే సో.
0: అదే విధంగానే ప్రతి ఒక్క భక్తుడు కూడాను దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క యథార్థాన్ని గుర్తించుకునలేక అనేక విధములుగా అపోహలు పడతారు. వాళ్ళ ఆవేశం లోపల ఒక విధమైనటువంటి భావమును అనేక విధంగా పొంగింపజేసుకుంటారు.
1: As devotees are not able to understand the true nature of the divinity because of their temper and emotion and they imagine different ways.
0: కాన భగవంతుని నమ్మినటువంటి వాడికి ఏ విధమైనటువంటి యొక్క లోటు ఉండదు.
1: The one who has got full faith in God will not have any shortage of
0: ఉన్నటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి జ్యోతి వెలగాలనుకుంటే మన యందు ఈ రాగద్వేషాన్ని ముందు దూరం చేయండి.
1: In order to illumine the latent divinity within you, give up all this attachment and hatred.
0: కనుక ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
1: Develop love.
0: అహంకారం, అమకారం ఉండకూడదు.
1: Do not have ego and
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: దీనికంతా నేనే చక్కని ఆదర్శం.
1: భగవాన్ సెట్స్ ది బెస్ట్ ఐడియల్.
0: ఐడియల్
1: ఐడియల్
0: ఎట్లా? మీరందరూ కూర్చున్న దగ్గరనే కూర్చోండి.
1: యు ఆర్ ఆల్ సీటెడ్ వేర్ యు ఆర్.
0: నేనే నడుచుకొని వచ్చి
1: భగవాన్ వాక్స్
0: నడుము వంచి
1: హి బెండ్
0: చెయ్యి చాపి
1: స్ట్రెచెస్
0: మీ దగ్గర నుంచి లెటర్స్ తీసుకుంటూ ఉంటుంటారు
1: అండ్ పిక్స్ అప్ లెటర్స్ ఫ్రమ్ యూ
0: లేకపోతే నేను అహంకారంతో ఒక దగ్గర కూర్చోని మీరందరూ వచ్చి నాకు లెటర్స్ ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వకూడదు మీరు ఇవ్వవచ్చు కాదని అహంకారం ఉండకూడదు నీవు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు అని చక్కగా ఆదర్శాన్ని అందించటమే సాయి యొక్క ఐడియల్ ఇన్ని వేల మంది ఇంత ప్రదేశం నుంచి ఇన్ని మైళ్ళ దూరం నడుచుకుని వచ్చినటువంటి వారి దగ్గర ఇంత స్వామి దగ్గరికి రాలేరా రాగలరు కానీ నాది అహంకారం లేదు అనేటువంటిది నిరూపించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి ఒక కర్మను మీకు బోధిస్తూ ఉంటున్నాను
1: భగవాన్ టీచర్స్ త్రూ హిజ్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఐడియల్ ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ హీ వాంటెడ్ యూ టు కమ్ టు హిమ్ అండ్ గివ్ లెటర్స్ యూ వుడ్ హ్యావ్ డన్ ఇట్ బట్ టు షో దట్ హీ హస్ నో ఈగో అట్ ఆల్
0: వీరు నా వారు వారు నా వారు వీరు నా వారు అని ఈ అభిమానమే లేదు
1: భగవాన్ హ్యాస్ నో అటాచ్మెంట్ లైక్ మైన్ అండ్ థైన్
0: అందరూ నా వారే
1: ఆల్ బిలాంగ్
0: నేను మీ వాడని
1: అండ్ హీ ఈజ్ యువర్స్
0: ఈ సత్యాన్ని ప్రతి భక్తుడు విద్యార్థుడు గుర్తించాలి
1: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ బై ఎవ్రీ డివోటెడ్
0: యందు మమాత్మ సర్వభూతాత్మ
1: బికాజ్ ఇట్స్ ఓన్లీ గాడ్ స్వామి ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్
0: మమాత్మ
1: ఓన్లీ భగవాన్
0: సర్వభూతాత్మ
1: ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్
0: అందరి ఎందు ఉన్నది ఒక్కటే
1: సేమ్ థింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్
0: ఆల్ ఎందుకు కనిపించకూడదు అందరికి
1: దెన్ వై నాట్
0: ఒకరు దగ్గరగా ఉంటారు ఒకరు దూరంగా ఉంటారు
1: వై సమ్ ఆర్ క్లోజ్ సమ్ ఆర్ డిస్టెన్స్
0: భగవంతుని యొక్క ఇది కాదు
1: ఇట్స్ నాట్ గాడ్స్ యాక్షన్
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క వ్యామోహమును వారిని చుట్టి కట్టి పెట్టి ఉండటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క దీంతో మునిగిపోతున్నారు
1: బికాస్ దే ఆర్ బౌండ్ అండ్ టైడ్ అప్ బై వరల్డ్లీ డిజైర్ దే కీప్
0: అందులో ఈనాటి యువకులకు
1: పర్టికులర్లీ
0: ఉడుకు రక్తము వేగంగా ప్రవహిస్తుంటాది
1: బాయిలింగ్ బ్లడ్
0: ఈనాటి మాటలు ఆటలు పాటలే వాళ్లకు మోజు పోజు
1: they have got all this liking mozu and they have got all the pose pose also because in the version of the pain upon their
0: vidyarthulu marigipotam chetane ee naati pichi pichi paatalu pichi pichi aatalu pichi pichi maatalu like chestunnaru
1: and because of this pose they begin to like all the meaningless songs meaningless stories in the novels the material
0: daivastham ante దైవ చింతన అంటే దైవ ప్రసంగం అంటే దైవ భజనంటే వారికి అంతా ఈ సూటిగా చేరవు
1: దే ఆర్ నాట్ రెడీ దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్
0: కొంతమందికి ఇక్కడ విని ఇక్కడ వెళ్లిపోతుంది
1: సమ్ హియర్ త్రూ వన్ ఇయర్ అండ్ లీవ్ ఇట్ త్రూ ది అదర్ ఇయర్
0: భోజరాజు సమయంలో
1: టైమ్స్ ఆఫ్ కింగ్ భోజ
0: శిల్పి
1: స్కల్ప్టర్
0: మూడు విగ్రహాలు తీసుకుని వచ్చి పెట్టాడు
1: బ్రాట్ త్రీ ఐడల్
0: శిల్పి చక్కగా మూడు కూడాను ఒకే విధమైనటువంటి రీతిగా చూడడానికి ఉంటున్నాయి
1: స్కల్ప్చర్ కార్వ్డ్ ది త్రీ ఐడల్స్
0: అన్ని సుందరంగానే ఉంటున్నాయి
1: ఆల్ ది త్రీ ఆర్ బ్యూటిఫుల్
0: మంత్రిని పిలిచాడు
1: హీ సమన్డ్ ది మినిస్టర్
0: మంత్రి
1: మినిస్టర్
0: ఇది ఏది చాలా ఫస్ట్ క్లాస్ సరైనటువంటి ప్రైజ్ అందించడానికి ఏది సరైనటువంటిది నీవు నిర్ణయించమన్నాడు
1: మినిస్టర్ డిసైడ్ నౌ ఆఫ్ ది త్రీ ఐడల్స్ హియర్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ to receive the award
0: prabhuji kshaminchandi 5 nimishallo vastanu annadu
1: minister oh lord just excuse me I'll be back in 5 minutes
0: vigraharik munti inkenduku 5 nimishalu neeku bathroom povala ge pani untundadi neeku
1: when the idols are here why do you need 5 minutes time should you go to bathroom or what
0: lopaliki veldadu inta tarra oka kaddi teesukoni vachadu inapa kaddi
1: he went in and brought and a wire
0: oka wire teesukoni vachadu
1: a wire
0: ఒక విగ్రహంలో షోలో పెట్టాడు
1: ఈ పియర్స్ ఇన్ టు ది ఇయర్
0: ఇక్కడ పెట్టేటప్పటికే ఇక్కడ వచ్చింది అది
1: అండ్ ది సేమ్ వైర్ కేమ్ అవుట్ ఆఫ్ ది అదర్ ఇయర్
0: ఇది వర్స్ట్ అన్న తీసుకెళ్ళి
1: వర్స్ట్ టైప్
0: రెండో విగ్రహంలో ఒక చెవులో పెట్టాడు
1: ద సెకండ్ ఐడల్ ఓవర్ దేర్ ఇన్సర్టెడ్ ఇన్ వన్ ఇయర్
0: వచ్చింది
1: ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ది మౌత్
0: ఇది సెకండ్ ప్రైజ్ అన్నాడు
1: దిస్ ఈస్ ద సెకండ్ వన్
0: ఇంకొకటి విగ్రహంలో చెవులో పెట్టాడు
1: ఇన్ థర్డ్ ఐడల్ ఇస్ ఇన్సర్టెడ్ ఇయర్
0: అది లోపల పోయింది
1: ఇట్ హస్ గాన్ ఇన్ సైడ్
0: ఇట్ ఇస్ ఫస్ట్ అన్నాడు
1: హి సెడ్ దిస్
0: ఇస్ ఫస్ట్ ప్రైజ్ అన్నాడు
1: దిస్ స్టాండ్స్ ఫర్
0: అనగా ఏమిటి
1: వాట్ డస్ ఇట్ మీన్
0: విన్న విషయాలు లోపలికి తీసుకోవటమే ఫస్ట్ ప్రైజ్
1: ఫస్ట్ ప్రైజ్ మీన్స్ ఆల్ దోస్ హర్డ్ మస్ట్ బి టేకెన్
0: కనుకనే ఈ విధమైనటువంటి నవీన కాలం నందు ఆధునిక యుగమునందు కొందరు ఈ చెవితో వింటారు, ఈ చెవితో వేడవిస్తారు.
1: That's what is happening in this modern age. They listen with one ear.
0: కొంతమంది గ్రంథంలో చదివినటువంటివి, స్వామి చెప్పినటువంటివి వాక్కు లోపల ఉచ్చరిస్తారు చిలక పలకల వలె.
1: Some repeat like a parrot what all they hear from Bhagavan.
0: మరికొంతమంది
1: some
0: విన్నటువంటి విషయాన్ని లోపల తీసుకుని జీర్ణించి చేసుకుంటారు.
1: Whereas some take it in the digest, assimilate.
0: దీనికంత మార్గం ఏమిటి?
1: What's the path?
0: ఏది భేదము?
1: What's the body?
0: ప్రకృతి భేదమా? కాదు కాదు.
1: Is there a difference? No.
0: ప్రకృతి ప్రకృతిగానే ఉంటుండాలి.
1: The nature remains same.
0: నీ లైక్ లో ఉంటుండాలి ఈ యొక్క మార్పు.
1: Every change. That's the main.
0: ఈ లైక్ ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: Where from does it come?
0: సంఘ దోషం నుంచి చేరుతుండాలి.
1: Because it depends on the company.
0: ప్రతి వ్యక్తి కూడాను నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని కోరుతుంటాడు.
1: Everyone desires to be happy at the individual level and also his family.
0: ఇది ఎంత పిచ్చితనము.
1: What madness is it?
0: ఓ పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్‌క్యాప్,
0: నీవు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి,
1: యువర్ ఫ్యామిలీ షుడ్ బి
0: గుడ్ అంటున్నావు. నీవెక్కడున్నావు? ఎవరిపైన ఆధారపడి ఉన్నావు?
1: Where are you? On whom do you depend?
0: నీవు నీ కుటుంబం పైన ఆధారపడి ఉన్నావు.
1: You depend on your family.
0: నీ కుటుంబం ఎవరిపైన ఆధారపడి ఉంది?
1: On whom does your family depend?
0: సమాజం పైన ఆధారపడి ఉంది.
1: It depends on society.
0: సమాజం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే నీవు బాగుంటావు. కాబట్టి నీవు నీ కుటుంబమే కాదు, సమాజము.
1: If society is good, your family will be good. If your family is good, you will be good. Therefore, society is important.
0: సంఘ సంక్షేమాన్ని మనం ఆశించినప్పుడే మన క్షేమము సంఘ క్షేమంలో ఆధారపడి ఉంటుంది.
1: So long you desire the welfare and the prosperity of the society, your prosperity in turn depends on that.
0: లోక సమస్త సుఖినో భవంతు.
1: Therefore, we pray that everybody should be happy.
0: అందరూ సుఖంగా ఉన్నప్పుడే మనము సుఖంగా ఉండగలము.
1: When everyone is happy, so do I.
0: ఈ విధమైనటువంటి యొక్క వేదాంత ప్రబోధలు ఇంత పవిత్రమైనటువంటి యొక్క మూల సూత్రాన్ని బోధిస్తూ వచ్చినాయి.
1: The Vedantic teachings speak of these primal principles.
0: కానీ ఈనాటి దురదృష్టవశాత్తు
1: unfortunately today
0: బోధకులు సరైనటువంటి బోధన చేయటం లేదు.
1: We don't have proper teachers.
0: వినేటువంటి వారికి సరైన ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది.
1: And the listeners also don't have that much
0: interest. ఉంటుంటాదో అక్కడే మనకు లభ్యమవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఇంట్రెస్ట్ దేర్ విల్ బి ఇంట్రెస్ట్.
0: కానీ ఈనాడు ఇంట్రెస్ట్,
1: బట్ టుడే వీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ బట్ వీఆర్ ఇంట్రెస్ట్.
0: ఇంట్రెస్ట్ కావాలి.
1: ఇంట్రెస్ట్ ఈజ్ నెసెసరీ.
0: అదే మనలో మనకు కావాల్సినటువంటి.
1: దట్స్ వాట్ ఈస్ నీడెడ్ నౌ.
0: ఇంట్రెస్ట్ లో ఉంటున్నాడు అనగా సోంబరిపోతుగా ఉంటున్నాడు.
1: బట్ వీఆర్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ లైక్ లేజీ మ్యాన్.
0: ఇది మనకు పనిరాదు.
1: ఇస్ దట్ గుడ్?
0: సంఘం మంచిదంతా మనం చేరాలి.
1: వీ షుడ్ బి
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: Tell me your combination, tell you what you are.
0: నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగంతో మనం చేరాలి.
1: Therefore, we should be in good company.
0: Good company.
1: Good company is needed.
0: ఏమిటి ఆ గుడ్ కంపెనీ అంటే?
1: What is this good company?
0: Good company అంటే ఏమి? విషయ సంబంధమైనటువంటి దాన్ని ఏమాత్రం కూడా అధికంగా పెట్టుకోకుండా దైవత్వాన్ని అధికంగా చింతించేటువంటిది గుడ్ అనేటువంటిది పెట్టారు.
1: Good company means which is away from the sensual pleasure.
0: Every good work is God's work. Kannaru.
1: Therefore, every good work is God's work.
0: Yet God's work. Kannaru.
1: How do you call it?
0: G-O-O-D. Good.
1: The spelling of good is G-O-O-D.
0: You chakkaga vicharam chesi.
1: Inquire clearly.
0: Ee prapancham anta emiti?
1: What is this, all this world?
0: Emi lead.
1: Nothing whatsoever.
0: Punarapi jananam. పునరపి మరణం. పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం.
1: ఇట్ ఇస్ ఓన్లీ లైఫ్ ఆఫ్టర్ లైఫ్, రిపీటెడ్ బర్త్ అండ్
0: డెత్. పునరపి జననీ జఠరే శయనం.
1: స్టేయింగ్ దేర్ ఇన్ మదర్స్ వూమ్ అగైన్ అండ్ అగైన్.

0: One finds it so difficult to cross this ocean of family life, and then he prays to God. Nothing
1: whatsoever.
0: It's only coming and going. Therefore, this is called Jagat.
1: Jagat anagemdi. Jagat. Jagat. Jagat. Ravatam potam, ravatam potam.
0: Jagat means ja coming, gat means going, coming and going.
1: ఏమీ లేదు ఇందులో.
0: Nothing here.
1: ఇదంతా ఒట్టి జీరో.
0: Everything is this.
1: కాబట్టి ఒక జీరో నీవు మైనస్ చేయి.
0: So deduct one zero.
1: O O D లో ఒక జీరో మైనస్ చేస్తే గాడ్.
0: Now out of this G O O D minus one O is G O D God.
1: కనుకనే మనకు గాడ్ ఎక్కడుందంటే జగత్ ఉండినంత వరకు గుడ్ అవుతుంది. జగత్తును కొంతవరకు మనం ఇచ్చేస్తే గాడ్ అయిపోతుంది.
0: So it is good so long you have got the feeling towards the nature. You don't need to give up nature. Take care of your family. Do your duty. Attend to your office work.
1: But
0: take it with a spirit of total surrender to God.
1: Not surrender.
0: Look after work as if it's God's work.
1: Everything is God's work.
0: Everything is God's work.
1: అందువల్లనే మనం ఏది చేసినా కానీ work will be transformed into worship.
0: With this, work will be transformed into worship.
1: అక్కడ వర్షిప్ లేకపోతే నీ వర్క్ కూడా సరిగ్గా చేయలేవు.
0: When there's no worship, you can't work properly.
1: నీ ఆఫీస్ వర్క్ ఉంటుండాలి. ఆ ఆఫీస్ వర్క్ పైన ఒక విధమైనటువంటి వర్షిప్ లేకపోతే ఆఫీస్ వర్క్ నువ్వు అలక్ష్యం చేస్తావు.
0: If you don't have worship, a kind of devotion to your office work,
1: అంటే కేవలం భగవంతుని వర్షిప్ కాదు, వర్క్ ను కూడా వర్షిప్ చేయాలి.
0: Worship doesn't mean worshiping God. Work also you should worship.
1: కాబట్టి ప్రతి వర్క్ ను,
0: every work,
1: ప్రతి విషయాన్ని,
0: every matter,
1: వర్షిప్ చేయాలి.
0: You have to worship.
1: అప్పుడే దాని యొక్క ఫలితము చక్కగా మనకు లభ్యమవుతుంది.
0: Then all the results will be positive.
1: ఒక పని చేస్తూ దానిపైన మనసు పెట్టుకుండా పోతే ఆ పని పాడైపోతుంది.
0: While doing some work, if you don't concentrate, it will get spoiled.
1: కనుకనే మన వర్క్ పై అంతా వర్షిప్ చేయాలి.
0: సో వీ హావ్ టు వర్షిప్ అవర్ వర్క్.
1: కాబట్టి వర్షిప్ అంటే ఒక దేవుడు మాత్రమే వర్షిప్ చేయటం కాదు.
0: వర్షిప్ డజంట్ మీన్ వర్షిప్
1: ప్రతి ఒక్కటి కూడా మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు చేసే సర్వ పనులు కూడా వర్షిప్ లే.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ వర్షిప్.
1: పొట్ట కోసం తింటున్నాం.
0: వీ ఈట్ ఫర్
1: అగ్ని కూడా వర్షిపే.
0: దట్స్ ఆల్సో వర్షిప్.
1: బ్రహ్మార్పణం బ్రహ్మహవిన్ బ్రహ్మాగ్ను బ్రహ్మనాహుతం బ్రహ్మైవ దేవ కంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అంత బ్రహ్మార్పణం.
0: ఈవెన్ యూ ఈటింగ్ ఈజ్ ఆఫరింగ్ టు గాడ్.
1: నీవు అక్కడ బ్రహ్మార్పణం అనేటువంటిది చేయకపోతే నీవు తిన్న అన్నం ఎట్ట నీకు జీర్ణమైపోతా ఉంది.
0: ఇఫ్ యూ డోంట్ ఆఫర్ టు గాడ్ ద ఫుడ్ యూ ఈట్ హూ ఈస్ గోయింగ్ టు డైజెస్ట్ ఇట్.
1: అక్కడ లోపల ఉన్న అహం వైశ్యా నరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాం నంద్యం చతుర్భం అహం వైశ్వానరో భూత్వ. అయ్యా నీ కడుపులో నేను వైశ్వానుడుగా ఉండి దాన్ని చక్కగా ఇడ్లీ పిండి రుబ్బినట్టుగా రుబ్బి చక్కగా దాన్ని మసం చేసి దాని సర్వాంగములకు సప్లై చేయటం వల్లే నువ్వు తిని తిరిగి మంత పుష్టిగా సంతృష్టిగా నువ్వు జీవించగలుగుతున్నావు.
0: యూ గెట్ ది రిప్లై ఫ్రమ్ ఇన్ సైడ్. I am present in the form of Vaishwanara in your stomach. I grind all the food you eat, making it into an essence of your whole body.
1: Supply chese vallu evaru?
0: Who is going to supply all the essence?
1: Nee ye vidhanga nee prayatnam chestunnavu?
0: What effort you are making?
1: Emi cheyatam
0: ledhu? Nothing.
1: Gunde kottukuntundali.
0: The heart beats.
1: Deeniki nee prayatnam em untundali?
0: What is your effort?
1: Adhe daivam yokka sankalpam.
0: That is God's will.
1: Ayyo naa sankalpam lekapothe etta jarugutundi ani ahankari viravigutadu.
0: If you are egoistic,
1: నీ గుండె కొట్టుకోవటంలో నీ యొక్క ప్రయత్నం ఏమిటి?
0: Yes, what attempt you are making to make
1: your heart beat? నీ బ్లడ్ సర్క్యులేషన్ లోపల నీ ప్రయత్నం ఏమిటి ఉండాలి?
0: What is your effort? What your activity there?
1: నీ పల్స్ లోపల నీ యొక్క ప్రయత్నం ఏమిటి ఉండాలి?
0: Well, in the pulse rate, what is your attempt?
1: నీదేమీ లేదు.
0: Nothing.
1: అంతా దైవమే.
0: Everything is divine.
1: ఆ దైవమే ఈ యొక్క దీన్నంతా కూడాను గుండె నాడిస్తున్నాడు.
0: God is only God who makes the heart beat. And he pumps the heart.
1: ఈ లంగ్స్ లో వచ్చి తెలికే దీనికి ఆక్సిజన్ చేస్తున్నాడు.
0: It's only God who purifies blood there.
1: సర్వాంగానికి సప్లై చేస్తున్నాడు.
0: And it's only God who supplies oxygen.
1: Import and export అంతా రెండు కూడా తానే చేస్తున్నాడు.
0: So God takes care of import and export all over the body.
1: ఆ దైవత్వమే లోపల లేకపోతే నీవు ఏ పని చేయలేవు.
0: Without the divinity within you cannot do anything.
1: కనుక ఆ దివ్యత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: సో వీ హావ్ టు నో దిస్ డివినిటీ ఇన్ ద ఫస్ట్.
1: మనం నమ్మినా నమ్మకపోయినప్పటికీ తన పనేమో తాను చేస్తున్నాడు.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ గాడ్ డస్ ఆన్ హిస్ ఓన్.
1: అయితే నమ్మి చేస్తే నీకు మరింత ఆనందం ఉంటుంది.
0: బట్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: తెలిసి మ్రొక్కు చూచి త్రొక్కు అన్నారు.
0: ఆఫర్ ఆల్ ప్రేయర్ ఇన్ ఫుల్ అవేర్నెస్ అండ్ వాచ్ యువర్ స్టెప్.
1: మనం ప్రతి ఒక్కటి తెలుస్తానని అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: అగ్ని ఉంది.
0: Here is fire.
1: అగ్ని ఉంటుంటే మనము తెలుసుకుంటే దానిపైన చేయి పెట్టాం మనం.
2: If you know there is fire, you don't touch it.
1: తెలుసుకోకుండా పోయినప్పుడు ఎక్కడో చూసుకుంటూ దానిపైన పెడితే కాలిపోతుంది.
2: But on the other hand, if you are not mindful of it, you'll get yourself

0: ఓ మైండ్ ప్రే టు ద లార్డ్ రామ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఇన్ ఫుల్ అవేర్నెస్
1: తెలిసి ఆ భగవత్ చింతన చేయి
0: ఇన్ ఫుల్ నాలెడ్జ్ థింక్ ఆఫ్ గాడ్
1: ఎట్ల
0: హౌ
1: సర్వము తన యందే ఉంటుంది
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యు
1: ఆ దైవాజ్ఞ లేకుండా
0: వితౌట్ గాడ్స్ విల్ నథింగ్ విల్
1: శ్రీమల్లో బ్రహ్మలో
0: రైట్ ఫ్రమ్ అండ్ టు బ్రహ్మ
1: శివ కేశవాదులలో
0: ఆల్సో ఇన్ శివ అండ్ కేశవ
1: ప్రేమ మీర వెలసియుండే

0: What for should I live? Is it for the praise of the world? Rama,
1: come and protect me.
0: Everything becomes total and holistic with the divine. We need this vidya, the knowledge, only to have this
1: vidya.
0: The whole thing is said. Bhagavan said only to teach you.
1: ఏది జ్ఞానాన్ని బోధిస్తుందో అది విద్య.
0: విద్య మీన్స్ దాట్ విచ్ టీచెస్ యు విజ్డమ్.
1: జ్ఞానం ఇది
0: వాట్ థాట్ ఆఫ్ విజ్డమ్?
1: పదార్థ జ్ఞానమా?
0: మెటీరియల్
1: పదార్థ జ్ఞానమునందు కూడా నువ్వు రియాక్షన్ ఉంటుంది.
0: ఈవెన్ ఫర్ మెటీరియల్
1: అన్నింటి అందు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ఎవ్రీథింగ్ దేర్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఇప్పుడు ఇది ఒక పదార్థం.
0: హియర్ ఇస్ మ్యాటర్.
1: బల్ల
0: టేబుల్
1: అనుకుంటున్నాను.
0: వెన్ యూ థంప్ ద డెస్క్ యూ విల్ ఫీల్ ద పెయిన్.
1: నేను బల్లను కొట్టినాను అని నేను చెప్తున్నాను.
0: యూ సే దట్ యూ థంప్ ద టేబుల్.
1: బల్ల కూడాను నిన్ను కొట్టింది.
0: ఇట్ ఆల్సో హస్ బీటెన్ యూ.
1: చక్కగా పిల్లలు అర్థం చేసుకోవాలి.
0: బాయ్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ వెల్.
1: బల్లను అనుకుంటా అనగా ఏమిటి? బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: వెన్ యూ సే దట్ యూ ఫీల్ పెయిన్.
1: మాత్రమే బల్లను కొట్టడం కాదు, బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: యూ హావ్ నాట్ ఓన్లీ థంప్ ద టేబుల్.
1: అక్కడ ఈ సౌండ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ వస్తుంది.
0: హియర్ యూ ఫైండ్ ఆల్ ద త్రీ, రియాక్షన్ రిఫ్లెక్షన్ రి సౌండ్.
1: కనుకనే మనం ఏమి చేస్తామో, ఏమి చెప్తామో, ఏమి తలుస్తామో అదంతా మనకు ఈ సౌండ్ గా రిఫ్లెక్షన్ గా రియాక్షన్ గా వస్తుంది.
0: సో వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సే, వాట్ ఎవర్ వీ లిసన్ టు,
1: కనుకనే మంచి చేసి, మంచి చూచి, మంచి విని, మంచి తలంచి, మంచిని అనుభవించు.
0: దేర్ఫోర్ లెట్ అస్ సీ గుడ్, లెట్ అస్ హియర్ గుడ్, లెట్ అస్ స్పీక్ గుడ్, లెట్ అస్ థింక్ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ గుడ్.
1: అందువల్లనే మంచి పని చేసేది మానవత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం.
0: Therefore, to do good is the main quality of mankind.
1: మానవుని యొక్క లక్ష్యం ఏమిటి?
0: What is the quality aim of man?
1: మానవుడై పుట్టి,
0: having been born a human,
1: గొప్ప తెలివితేటలు కలిగి ఉంటుంది,
0: being highly intelligent,
1: మేధాశక్తిగా భావించి,
0: an intellectual,
1: గొప్ప విద్యావంతుడని విశ్వసించి,
0: థింకింగ్ హైలీ ఎడ్యుకేటెడ్,
1: గొప్ప ఉద్యోగంలో పనిచేస్తూ,
0: ఆక్యుపైయింగ్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ,
1: సామాన్యమైనటువంటి పశుపక్షులు కాదు వలె ప్రవహిస్తుంటే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ వన్ బిహేవ్స్ లైక్ దట్ ఆఫ్ ఎ బీస్ట్, అనిమల్ ఆర్ బర్డ్ ఆర్ ఇన్సెక్ట్, వాట్ ఇస్ ది యూజ్?
1: నీకున్న ఆకలి చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద హంగర్ యు హ్యావ్ ఈజ్ వెరీ సేమ్ యాజ్ ద హంగర్ ఆఫ్ ఎన్ యాంట్.
1: నీకున్నటువంటి భయము ఆ చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద ఫియర్ ఇన్ యూ ఇస్ వెరీ మచ్ సేమ్ యాజ్
1: డిజైర్స్ అనిమల్స్ అంతా ఉంటుంది.
0: ద డిజైర్స్ ఆర్ కామన్.
1: బజార్లో పోయే కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు, కోతులకు అన్నిటి కూడా ఉంటున్నాయి నీ యొక్క డిజైర్స్.
0: The crows, the foxes, the dogs everywhere around have desires.
1: నీవు మానవుడిగా పుట్టి,
0: and we been born a
1: human, పశుపక్షి మృగాదులు ఆంచల వలె నీవు కూడా కొన్ని ఆంచల లోపల మునిగిపోతే నీ యొక్క ప్రత్యేకత ఏమిటి?
0: Being a human being, if you drown yourself in desire like animals, birds, bees around you, at one time
1: జనక మహారాజు పెద్ద యాగం చేస్తున్నాడు.
0: King Janaka was performing a very big ritual yaga.
1: పండిత సమావేశం ఏర్పడించాడు.
0: He convened an assembly of scholars.
1: ఈ పండిత సమావేశం అని చెప్పని గొప్ప గొప్ప పండితులకు అందరికి ఆహ్వానాలు పంపించారు.
0: Great scholars of those times were invited.
1: గొప్ప గొప్ప పేరు పొందినటువంటి పండితులందరూ అక్కడ ప్రవేశించారు.
0: Men of repute and fame and name.
1: కౌలందరూ ప్రవేశించారు.
0: One
1: శాస్త్రజ్ఞులతో ప్రవేశించారు.
0: ఆల్ శాస్త్రీ స్కాలర్స్ అటెండెడ్.
1: వేద శాస్త్రీ ఇతిహాస పురాణ ప్రమాణములు కూడా నిరూపించేటువంటి యొక్క శక్తులు అంతా వచ్చారు.
0: ది ఇంటెలెక్చువల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్, ఎక్స్పోనెంట్స్ ఆఫ్ దేర్ బ్రాంచ్
1: గా కూర్చున్నారు అందరూ.
0: దే ఆర్ ఆల్ సిటింగ్ సైలెంట్.
1: ఆ సభ లోపల మధ్యలో ఒకడు వంకర టింకరి ఉండేటువంటి దేహంతో తాను నడుచుకుంటూ వస్తున్నాడు రాజు దగ్గరికి.
0: దేర్ ఇన్ ద మిడ్స్ట్ there came a person with full of bends all over the body and approaching the king.
1: అందరి దృష్టి అతని పైన పడింది.
0: All looked at him.
1: ఏదో సామాన్యంగా వస్తే పర్వాలేదు, వంకర టింకర దేహంతో వస్తే అందరూ దాన్ని చూడటానికి ఒక విచిత్రంగా ఉంటుంది.
0: If he's just normal, you'd have been all right, but he has got so many bends and twists all over the body.
1: తక్షణమే అందరూ నవ్వారు.
0: Everybody laughed.
1: ఆ రూపాన్ని చూసేటప్పటికి అందరికీ నవ్వు వచ్చింది.
0: ద వెరీ ఫార్మ్ వాస్ క్వైట్ ఫనీ.
1: వారందరూ ఎంత నవ్వినారో అంతకు పదింతలు ఆ వ్యక్తి కూడా నవ్వాడు.
0: దిస్ పర్సన్ ఆల్సో లాఫ్డ్ 10 times మోర్ దాన్ ది అదర్.
1: రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: కింగ్ వాస్ సర్ప్రైజ్డ్.
1: రండి తమరు దయచేసి ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ ఆస్క్డ్ హిమ్ ప్లీజ్ కమ్ ఇన్ అండ్ మేడ్ హిమ్ సిట్.
1: పండిత మహాశయ,
0: నోబుల్ సోల్,
1: వీరందరూ నవ్వటంలో ఒక కారణం ఉంటుంది.
0: All people are laughing, there is some reason.
1: Endukaraga,
0: the reason is
1: mee dehamu chaala vankarluga tirigindi.
0: Your body is twisted with so many bends.
1: Mee pere emiti?
0: What's your name?
1: నా పేరు అష్టావక్రుడు అన్నాడు.
0: హి సెడ్ మై నేమ్ ఇస్ అష్టావక్ర.
1: అనగా ఎనిమిది వంపులు తిరిగినటువంటిది ఈ దేహము.
0: అష్టావక్ర మీన్స్ ద బాడీ విత్ ఎయిట్ బెండ్స్.
1: దీనిని చూచి వారంతా పండితులు నవ్వారు.
0: ఆల్ స్కాలర్స్ లాఫ్డ్ ఎట్ హిమ్.
1: అప్పుడు అష్టావక్రుడు లేచాడు.
0: దెన్ అష్టావక్ర గాట్ అప్.
1: ప్రభు,
0: ఓ లార్డ్,
1: మీరు పండిత సమావేశము అనేటువంటి వార్త నాకు పంపటం చేత నేను ఇక్కడికి వచ్చాను.
0: ఓ లార్డ్, ఐ హావ్ కమ్ హియర్ ఆన్ హియరింగ్ దట్ యు హావ్ కన్వీన్డ్ ఎ మీటింగ్ ఆఫ్ స్కాలర్స్.
1: పండితులే ఉంటారనేటువంటి ఒక పిచ్చి భావంతో నేను వచ్చాను.
0: ఐ కేమ్ విత్ ది మ్యాడ్ ఫీలింగ్ దట్ హియర్ వి ఫైండ్ ఆల్ స్కాలర్స్.
1: ఒక్కడైనా పండితుడు లేడు.
0: నాట్ ఈవెన్ వన్ స్కాలర్ ఇస్ హియర్.
1: చర్మకారులు ఉంటున్నారు అన్నాడు.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
1: చర్మకారులు అన్నాక చెప్పులు కుట్టేటువంటి వాళ్ళంతా వీళ్ళందరూ.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
1: ఎందుకు ఇంత పెద్దటి మాట అంటున్నావి?
0: ఈ
1: పండితులందరూ కూడా చెప్పులు కుట్టేటువంటి వాళ్ళ.
0: డూ యూ థింక్ దట్ ఆల్ ది స్కాలర్స్ ఆర్ కాబ్లర్స్?
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క ఇది చక్కగా తెలుసు.
0: ఓన్లీ ఎ కాబ్లర్ నో ది నేచర్ ఆఫ్ హి స్కిన్.
1: కనుక వీళ్ళందరికీ నా స్కిన్ చూస్తున్నారు వాళ్ళు.
0: సో ఆల్ పీపుల్ హియర్ వాచ్ మై స్కిన్.
1: నా హృదయాన్ని చూడటం లేదు.
0: దే ఆర్ నాట్ వాచింగ్ మై.
1: నా పవిత్రతను చూడటం లేదు.
0: దే డోంట్ నో మై సెక్రెట్.
1: కాబట్టి ఇలాంటి చర్మకారులకందరికీ పండితుల్ని ఆహ్వానం చేశావా అని నాకు పెద్ద నవ్వు వచ్చింది అన్నాడు.
0: ఐ లాఫ్డ్ లౌడ్లీ రిపీటెడ్లీ బికాస్ దిస్ నాట్ అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్ బట్ అసెంబ్లీ ఆఫ్ కాబ్లర్స్.
1: దృష్టి ఒక్కొక్క రకమైన ప్రతిదిగా ఉంటుంటది.
0: ఈచ్ వన్ థింగ్స్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
1: ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క రకంగా తోస్తుంటది.
0: టేస్ట్ వేరీ, హెడ్స్ డిఫర్, థాట్స్ డిఫర్.
1: కనుక ప్రపంచం లోపల ఇట్టి వికృతమైనటువంటి ఒక భావాలతో ఈ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ సో మెనీ పర్వర్టెడ్ నోషన్స్.
1: ప్రతి ఒక్కరు కూడా హృదయ తత్వాన్ని గుర్తించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ నో వన్స్ ఓన్ హార్ట్ ఫస్ట్.
1: గొప్ప పండితులు అనుకుంటారు,
0: వన్ స్కాలర్
1: గొప్ప కవులు అనుకుంటారు. భగవంతుడు ఈ పాండిత్యాన్ని ఈ కవిత్వాన్ని ఏమాత్రము ముట్టడు, కళ్ళతో కూడా చూడడు.
0: గాడ్ విల్ నెవర్ లుక్ ఎట్ యువర్ స్కాలర్షిప్. God will never be bothered of your poetry or composition.
1: Bhava priyude kani bahya priyudu kaadu.
0: God is carried away by your feeling, not by the external.
1: Ayya entha mandiki neevu anna daanam chesavu?
0: How many people you served food?
1: Nenu 5000 mandiki anna daanam chesanu.
0: I served food to 5000 people.
1: 2000 mandiki cheralu ichanu.
0: I distributed sarees to
1: 2000.
0: After all,
1: దీన్ని పేరు పెట్టుకోవటమా? ఈ 2000 మందికి చీరలు ఇవ్వటము, 5000 మందికి అన్నదానం ఇవ్వటము, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర పోయి నీవు అడ్వాన్స్ చెప్పించుకో, అంతేకాని నా దగ్గర చెప్పనక్కర్లేదంటాడు భగవంతుడు.
0: గాడ్ విల్ టెల్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సారీస్ టు 2000 అండ్ ఫీడింగ్ 5000 పీపుల్ యూ బెస్ట్ బెటర్ అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.
1: నాకు చూపనక్కర్లేదంటే
0: యూ డోంట్ నో నీడ్ టు షో మీ ద అకౌంట్.
1: నాకు చూపవలసింది నీ హృదయ పవిత్రమే చాలు.
0: వాట్ యూ షుడ్ షో మీ ఇస్ ద సాంక్టిటీ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుక హృదయ పవిత్రతను చూచేటువంటి వాడు భగవంతుడు, కానీ దీన్ని దాన్ని చూచేటువంటి వాడు కాదు భగవంతుడు.
0: గాడ్ విల్ లుక్ ఎట్ యువర్ హార్ట్ విచ్ ఇస్ సీక్రెట్, నథింగ్ ఎల్స్.
1: అది అష్టావక్రుడు చక్కగా ఈ ప్రజలకు ఈ పండితులకు బోధించినటువంటి ఒక బోధ.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ అష్టావక్ర టు ఆల్ పీపుల్ అండ్ ద స్కాలర్స్.
1: నా పాండిత్యాన్ని చూడమని.
0: సీ మై స్కాలర్షిప్.
1: పండితుడు అనగా ఏమిటి?
0: హూ ఈస్ ఎ పండిట్ స్కాలర్?
1: పండిత సమదర్శన.
0: The equal-minded.
1: Equal-minded panditun.
0: Equal-minded one is a pandit or scholar.
1: Kabatti ekkadu undi mee daggara equal-minded?
0: Where do you have? Where is this equal-mindedness?
1: Pedda salavala kappukoni kankanalu vesukoni mittudarsam vesukoni vachi kuttutunnaru photo kosamani.
0: You have got only shawls and bracelets and come over there.
1: Idi kaadu panditya.
0: It's not scholarship.
1: Nee hrudayamunu vippi.
0: Open up your heart.
1: జగత్ యొక్క సత్యాన్ని నిరూపించి
0: ప్రూవ్ ది ట్రూత్ టు ది వరల్డ్.
1: దైవత్వం యొక్క నిత్యాన్ని మనం చాటాల్సి రాపు. అదే నిజమైనటువంటి పాండిత్యం.
0: అండ్ ఆల్సో పబ్లిసైజ్ హౌ ఎఫిమరల్ ట్రాన్సియంట్ ది వరల్డ్ ఈజ్. దట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్కాలర్.
1: అలాంటి పాండిత్యాన్ని మనం ఈనాడు ప్రకటించాలి, వికసింపజేయాలి, ప్రచార ప్రబోధన సల్పాలి.
0: వీ హావ్ టు డెవలప్ సచ్ ఎ స్కాలర్షిప్. వీ హావ్ టు బ్లాసమ్ విత్ సచ్ స్కాలర్షిప్. ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఓ గ్రేడ్ తెచ్చుకోండి.
0: సెక్యూర్ ఓ గ్రేడ్.
1: మంచిగా చదవండి.
0: రీడ్ వెల్.
1: గోల్డ్ మెడల్ తీసుకోండి.
0: సెక్యూర్ గోల్డ్ మెడల్.
1: నాకు చాలా ఆనందమే. కానీ దానితో పాటు
0: అలాంగ్ విత్ దట్
1: ఒక దైవ విశ్వాసాన్ని కూడా పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసమే లేకపోతే
0: విదౌట్ దట్ ఫెయిత్
1: దేనిని సాధించలేవు.
0: యు కెనాట్ అచీవ్.
1: దేనిని సాధించి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ విత్ రెస్ట్?
1: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైన స్థితివే.
0: ఆల్ విల్ బి ఇన్ వెయిన్.
1: ఈ అన్నింటితో పాటు
0: అలాంగ్ విత్
1: దైవానుగ్రహాన్ని కూడా పొందినప్పుడు నీవు సార్థకత పొందుతావు.
0: ఇఫ్ యు ఆల్సో బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ యు విల్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఎన్ని ఉండినా దీనిలో ప్రయోజనం లేదు.
0: With all the rest of things, without God, everything is useless.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు
0: at the time of
1: చదవండి.
0: రీడ్ వెల్.
1: గోల్డ్ మెడల్ తీసుకోండి.
0: సెక్యూర్ గోల్డ్ మెడల్.
1: నాకు చాలా ఆనందమే. కానీ దానితో పాటు
0: అలాంగ్ విత్ దాట్
1: ఒక దైవ విశ్వాసాన్ని కూడా పెంచుకోండి.

0: at the time of birth.
1: కంఠమాలలవేమి కానరావు.
0: నో గోల్డ్ చైన్ ఇస్ నోటీస్డ్.
1: మంచి ముత్యపు సరుల్ మచ్చునకును లేవు.
0: దెర్ ఆర్ నో గుడ్ పర్ల్స్ రౌండ్ ద నెక్.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: దెర్ ఇస్ నో గోల్డ్ చైన్ రౌండ్ ద నెక్.
1: ముత్యాల హారము మించగాలేదు. పచ్చల పెళ్లను పుతకలేదు.
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ పర్ల్స్ డైమండ్స్ ఆర్ వాట్స్ ఎవర్.
1: రత్నాల హారము రంజిల్లగాలేదు. గోమేదికపు మాట కూడలేదు.
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ ప్రెషస్ స్టోన్స్.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు కంఠమందు.
0: హౌఎవర్ దెర్ ఇస్ వన్ చైన్ డెఫినెట్లీ రౌండ్ యువర్ నెక్. వెరీ
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: దెర్ ఈస్ డెఫినెట్లీ ఏ చైన్ రౌండ్ యువర్ నెక్.
1: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి
0: ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది యాక్షన్స్ ఆఫ్ ది పాస్ట్ లైవ్స్ ఆర్ బ్రాట్ టుగెదర్.
1: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా
0: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపెను బరువు మాల.
0: బ్రహ్మ సెండ్స్ యూ ఇన్ టు దిస్ వరల్డ్.
1: ఆ మాల ప్రతి ఒక్కరి కంఠం అందు ఉంటుండాలి.
0: దట్ నెక్లెస్ ఎవ్రీవన్ హ్యాస్.
1: కానీ అది కనిపించదు.
0: బట్ దట్స్ నాట్ సీన్ అవుట్ సైడ్.
1: కనిపించినటువంటి మాల ఉంటుండాలి మీలో.
0: దేర్ ఇస్ వన్ నెక్లెస్ చైన్.
1: మాల మంచి మాలగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి గుడ్ వన్.
1: సుగంధపు మాలగా ఉండాలి.
0: ఇట్ షుడ్ వన్
1: దుర్గంధపు మాలగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ మిజరీ.
1: కనుక ఈ విషయ వాసనలు సాధ్యమైనంత వరకు చల్లబరచుకోండి.
0: Therefore, reduce your sensual pleasures.
1: Vairagyam etta raavali.
0: How to develop detachment?
1: Chaala mandi maa pillalakanta anukuntuntaru swami deeni paina aasipothundi daani paina aasipothundi deeni paina ivannitti paina vairagyam atyavasaram annaru.
0: Bhagavan says you should develop renunciation, detachment. While boys say we want that.
1: Meeru vidyavantulu manushulu manavulamu manu daiva bhakti galavaramu aneetunti bhavame drudamga unte ee ok వైరాగ్యంతో మీ మనసు మారిపోతుంది.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ కాల్ యువర్ సెల్స్ హ్యూమన్ బీయింగ్స్ ద స్టూడెంట్స్ అండ్ ద నేచురల్ విత్ దిస్ రెనన్సియేషన్ యూ విల్ గివ్ అప్ ఎవ్రీథింగ్.
1: ఏమిటి వైరాగ్యం అంటే?
0: వాట్ ఈస్ దిస్?
1: కక్కిన అన్నమును తిరిగి వాళ్ళు భుజించరు.
0: నో వన్ వుడ్ ఎవర్ ఈట్ ద వామిటెడ్ ఫుడ్.
1: ఈ కక్కిన అన్నమును ఏ విధంగా త్యజిస్తావో అట్టనే విషయాన్ని త్యజించాలి.
0: Just as you don't look at that food which is vomited out, you should also then you should take it as vomited food. You should not look at it.
1: చూడటమే మనకి ఇష్టం ఉండదు.
0: You don't feel like
1: దాన్ని ఎట్లా భుజిస్తావు నీవు?
0: Then how do you eat?
1: ఎట్లా నీవు దాన్ని ఆరగిస్తావు?
0: How do you accept it?
1: కనుక నీ వైరాగ్యం అనేటువంటిది కక్కిన అన్నాన్ని విసర్జించినట్టుగా నీవు ఈ తుచ్చమైన భావాల్ని విసర్జించాలి.
0: Just as vomited food is just neglected and thrown out.
1: ఏదైనా విషయ వాసన
0: వచ్చింది. Also detachment.
1: పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వయసు పిల్లలంతా చాలా చెడ్డ చెడ్డవన్నీ చూడటానికి ప్రయత్నిస్తుంటారు. చెడ్డ చెడ్డవన్నీ తలచడానికి ప్రయత్నిస్తుంటారు.
0: స్టూడెంట్స్ షుడ్ హియర్ వెరీ కేర్ఫుల్లీ బికాస్ దే
1: వచ్చినప్పుడు తచ్చి ఇది నేను కక్కిన అన్నం.
0: వెన్ ఎవర్ సచ్ ఫీలింగ్ కమ్స్ ఇస్ వామిటెడ్ అవుట్
1: దుర్గంధము.
0: ఇట్స్ ఫుల్ ఫౌల్ స్మెల్.
1: ఇది చాలా చెడ్డది.
0: ఇట్స్ వెరీ బ్యాడ్.
1: కడుపులో ఉండడానికి తనకి ఇష్టం లేకుండా కక్కి వేసేశాడు.
0: ఇట్ డజన్ వాంట్ టు స్టే దేర్ ఇన్ ద స్టమక్ దేర్ ఫర్ ఇట్.
1: అలాంటి దాన్ని నేను ఎట్లా ఆశించగలను?
0: హౌ ఎమ్ ఐ టు ఆస్క్?
1: ఇది నిజమైన వైరాగ్యము.
0: దిస్ ఇస్ ది ట్రూ డిటాచ్మెంట్.
1: అప్పుడే మంచి పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తావు.
0: దెన్ యూ స్టెప్ ఇన్ టు ద సీక్రెట్ పాత్.
1: ఆ పవిత్రమైన మార్గంలో వచ్చినప్పుడే దైవం నిన్ను ఆనందంగా దగ్గర చేర్చుకుంటాడు.
0: వెన్ యూ ట్రెడ్ అలాంగ్ దట్ సీక్రెట్ పాత్ గాడ్ విల్ సర్టన్లీ ఎంబ్రేస్ యూ.
1: అంతకంటే సన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాక్సిమిటీ.
1: అంతకంటే పెన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ బియాండ్ దిస్.
1: అది ఏ నిజమైన జీవితానికి ఆశయము.
0: దట్ ఇస్ ది ట్రూ పర్పస్.
1: మానవుని యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అదే.
0: దట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: వచ్చినందుకు దాన్ని సాధించాలి.
0: లెట్ అస్ అచీవ్ ఇట్ ఫర్ హావింగ్ బీన్ బోర్న్.
1: మంచి పేరుని తెచ్చుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ ఇస్ ఇంపార్టెంట్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గో

0: whether one is a yogi or whether he is a bhogi given to luxury, whether he has renounced everything and is a sannyasi, or whether he is still living in the family and enjoying the aspects of the family, peace and truth are the two things which can alone give him sufficient ananda or bliss. The bliss, ananda, is contained in getting both peace and realizing truth.
1: Vidyarthi, vidyarthini illara, bhaja govindam nandu aneka mandi shankarula vara shishyulu okkokka shlokamnu okkokka pratyekamainatundi artham nandu prayoginchi chesinappudu nityanandam aneṭu okka prathama shishyudu ee shlokamunandu oka visishtatanu imichadu.
0: Boys and girls, when Shankara and his disciples have given the several verses in the list called the Bhaja Govinda, each disciple was giving one verse. A principal disciple by name Nityananda has given a distinctive message in this particular verse.
1: Indulo yogi aina bhogi aina లేక త్యాగి అయినా సంఘవర్జితుడైనా సంఘ సహితుడైనా ఒక్కతూరి ఈ బ్రహ్మ చిత్తమును తాను చవిచూచిన తరువాత ఎట్టి స్థితి ఎందు ఉండినప్పటికీ తాను బ్రహ్మనిష్ఠుడే కాగలడు కాని బ్రహ్మ విరుద్ధమైనటువంటి యొక్క బంధ సహితుడు కానేరడని ఈ శ్లోకం యొక్క అంతరార్థం.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్స్ ఈస్ డజంట్ మ్యాటర్ వెదర్ అన్ ఇండివిజువల్ ఈస్ ఎ యోగి or whether he is given to luxurious life and he is a bhogi, or whether he has sacrificed everything, or whether he is still attached to the society and living in a family, or whether he has renounced everything and become a sannyasi. Once he has seen the greatness of the Brahman or the aspect of the divine, then he will be a divine person and nothing else will attract him away from this divine aspect.
1: అనగా ఇది ఎట్టు సంప్రాప్తమగునని మనం సందేహించవచ్చును. పాటలు పాడుతూ నాటకం ఆడుతూ అభినయం సలుపుతూ తలపైనున్నటువంటి యొక్క దీపను లేక ఒక పాత్రను తాను ఏ విధముగా లక్ష్యం నందుంచుకొని నర్తకి తన నృత్యమును ఏ రీతిగా సలుపుతుంటాదో అదే విధముగాని తాను కొన్ని బాధ్యతలకు గురి అయి సంసార సంబంధమైనటువంటి విషయవాసనలు ఎందు తాను ఉండినట్టుగా నటించుచు తన యొక్క చిత్తము భగవత్ తత్వం పైన అంకితమునరించినట్టుగా చేయనట్టి ఒక్క వ్యక్తి ఇట్టి పరిస్థితికి మాత్రమే అర్హుడని కూడాను ఆ శిష్యుడు బోధించాడు.
0: యు మే ఆస్క్ ది క్వశ్చన్, హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఎస్, యు నో ది వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాన్సర్ ఆర్ ఎన్ యాక్టర్ వైల్ సింగింగ్ ఆర్ వైల్ ఎనాక్టింగ్ ఇన్ ఎ డ్రామా టేకింగ్ ఎ పర్టిక్యులర్ పార్ట్. That responsibility of appearing in that particular part is borne very well. At the same time, the dancer or the actor is not led away by what he or she is doing. So also, this yogi, this individual who is living in a family, undertaking all the responsibilities of a family, yet he is not attracted or taken away by those responsibilities and families.
1: భౌతికమైనటువంటి సంబంధములను మాత్రమే మనము పరికించటం చేత యోగి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బికాస్ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ది ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ విచ్ రిలేట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్, వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూ స్పిరిట్ ఇన్ విచ్ ఎ యోగి ఫంక్షన్స్.
1: దీనికి మరి ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భారతీయ సంస్థ ఎందు భారతీయ ఒక సాంప్రదాయములందు ఒక భర్తకు ఇద్దరు భార్యలుగా ఉండినప్పుడు భార్య గతించిన తరువాత ఒక భార్య గర్భవతిగా ఉండటం చేత ఆమె విధవత్వానికి ఏమాత్రం కూడాను అంగీకరించక తిరిగి ఆ ప్రసవమైన తదుపరి ఆ విధవత్వాన్ని పొందటం మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక సాంప్రదాయంగా నిలుస్తూ వచ్చింది.
0: అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్స్ and as an accepted practice in Indian culture, if one husband has two wives And if one of those wives is pregnant at the time when the husband dies, it is an accepted tradition that that wife does not acquire the widowhood on the death of the husband. She would only after delivering the child would acquire the widowhood. This is our practice.
1: Kani, ee vidhavatvanni pondanatvanti strini prakruti chuchi, ime sumangali ane bhavistundi kani, vidhavani matram evariki telavadu. Kani nenu vidhavanani matramu aameku matrame telustundi.
0: In this context, looking at this woman who is pregnant and who is in fact a widow, the world does not recognize her as such. The world thinks that she is a sumangali. It is only she that knows the fact and that she is a widow.
1: Purushuniki pravutti nivrutti aneetundi iruvuru bharyalu undatam cheta ee yokka paratattvam aneetundi yokka shaktini taanu andukunnatundi purushatattvamunandu ee pravutti tacchaname త్యాగమునకు పూనుకుంటుంది. కాని నివృత్తి లోక కళ్యాణ నిమిత్తమై తానొక సుమంగళిగా ఉండినట్టుగా నటిస్తుంది. కాని తాను తన యొక్క పురుషునితో ఏకమైనటువంటి యొక్క సంబంధమునే తాను అనుభవిస్తుంది. కాని ప్రత్యేకమైనటువంటి యొక్క వికారమును తాను ఏమాత్రము ప్రదర్శించదు.
0: పురుష, ది నేమ్ ఫర్ ది ఒరిజినేటర్ ఆఫ్ ది యూనివర్స్, హ్యాస్ టూ వైవ్స్, వన్ ప్రవృత్తి, ది అదర్ నివృత్తి. As in the story that has just been given to you, while Pravrutti has one nature, Nivrutti on the other hand keeps up her appearance of a Sumangali for the prosperity of the world and has a very special type of relationship to Purusha, the husband.
1: In Dhirini, Mundakoparishattru, Shavunakudanetvanti Sishudu, Angirasudanetvanti Mahajnani anetvanti Guruunu Prasnishtu Vachadu.
0: It is about this in the Mundakopanishad, a disciple who is very clever, Chaunaka, he has been asking question about this to the Guru Angirasa.
1: Aite, ee Mundakopanishattu, paravidya, aparavidya, rendu vidyalu yokka tattvani taanu prabodhistu, kevalam swarabaddhamainatundi yokka rugvedamunani kaani, inka samavedamu kaani, అనగా గానమునకు సంబంధించినటువంటి సామవేదము కాని, మంత్రమునకు సంబంధించినటువంటి యొక్క అధర్వణ వేదము కాని, ఈ యొక్క యజుర్వేదము కాని, ఈ సర్వవేదముల యొక్క సారమైనటువంటి యొక్క ఉపనిషత్తుల యొక్క భావమును కూడాను ఇది పరవిద్య కింద చెప్పక అపర విద్యల కిందనే తాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఇన్ దిస్ ముండకోపనిషత్, వాట్ ఎవర్ హ్యాస్ బీన్ టాట్ has not been taught, could have been taught in two ways, that is paravidya and aparavidya. Whether it is the Rigveda, which is bound up with various accents, or the Samaveda, which is bound up with different kinds of songs, or the Atharvana Veda, or the Yajurveda, these four Vedas have their special characteristics. It has not been taught in these four Vedas, but in the Upanishads, this particular aspect has been taught not as paravidya but as aparavidya.
1: Intiye kaka indulo vyakaranamu ruktamu jyotishyamu angirasamu ilanti yokka shastra sambandhamainatundi vitini kudanu aparavidyalu yendu maatrame prabodhistu vachadu.
0: Not only that, Angirasa had taught various things like grammar, prosody, astrology and so on as parts of aparavidya.
1: Kani paravidya tattvamunandu vachinappudu sarvata pani padam tas sarvato chi siromukham sarvata srutimalloki ani ee gitalo cheppinattuga ee shravanamunakkani mananamunakkani eka srotram kani shetnot netram kani ee yokka padamulu kani etti veetiki sambandham lenatvanti yokka sarvavyapakatvamu sarvabhuta tattvamu sarvagnatvamu అనేటువంటి యొక్క తత్వము మాత్రమే పరవిద్య కింద ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, వెన్ ఇట్ కేమ్ టు ది క్వశ్చన్ ఆఫ్ టీచింగ్ పరవిద్య, దెన్ వెదర్ ఇట్ ఈస్ టు లిసన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ టు అండర్స్టాండ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ టు టర్న్ ఓవర్ ఇన్ యువర్ మైండ్, ఆల్ దిస్ హ్యాడ్ బిన్ టాట్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పరవిద్య యాజ్ సంథింగ్ విచ్ ఇస్ అబ్స్ట్రాక్ట్ అండ్ విచ్ రిలేట్స్ టు ది డివినిటీ.
1: అనగా మన చిత్తమును దైవత్వమునందు అంకితము చేసినప్పుడు ఈ దేహము ఎన్ని వృత్తుల యందు పాల్గొనినప్పటికీ ఇది కేవలము అపరవిద్య కాక పరవిద్య కిందనే దీన్ని లెక్కిస్తూ వచ్చాడు.
0: The meaning of this in this context is, once you are able to turn your mind towards understanding the divine aspects, then whatever this body does, whatever is performed as a function of this body, that is no longer paravidya, that is no longer aparavidya, but is paravidya.
1: Aite janakudu kudanu tana yokka kartavya karmalanu nirvartichutu rajya paripalana salaputu తాను యొక్క చిత్తము దైవతత్వమునందు మాత్రమే ఇమిడ్చడము ఆ యొక్క జనక మహారాజు మాత్రమే చేయగలిగాడు.
0: వి నో దట్ కింగ్ జనక ఈవెన్ వైల్ పెర్ఫార్మింగ్ హిస్ డ్యూటీస్ ఆర్డినరీ వరల్డ్లీ డ్యూటీస్ సచ్ యాజ్ రూలింగ్ ఓవర్ ఎ కింగ్డమ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ది నీడ్స్ ఆఫ్ ది కింగ్డమ్ యట్ ఇట్ వాస్ పాసిబుల్ ఫర్ హిమ్ టు హ్యావ్ హిస్ మైండ్ కంప్లీట్లీ అటాచ్డ్ టు ది డివైన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి రాజయోగమును అనుభవించుచు దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమునందు తన యొక్క జీవితమును అంకితం చేసి జగత్ కళ్యాణ నిమిత్తమై భగవత్ యొక్క కైంకర్యంగా కూడాను సర్వకర్మలు కూడాను ఆచరించుతూ వచ్చాడు జనకుడు.
0: జనక ఎంజాయ్డ్ దిస్ గ్రేట్ రాజయోగ. హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఎంటైర్లీ టు ది డివైన్ అండ్ యట్ during his life he has been performing various ordinary functions, various karmas, without being attached to them at all.
1: దీనికి అతని యొక్క ఏకత్వమునకు ఒట్టి చిన్న ఉదాహరణము.
0: For this and for his ability to recognize the oneness, there is a small example.
1: సుఖమహర్షుల వారు ఈ మిథిలాపురమునకు సమీపమునందే అరణ్యమునందు కొంతమంది శిష్యులను చేర్చుకొని కొన్ని రకములైనటువంటి జ్ఞానోపదేశములు సలుపుతూ వచ్చాడు.
0: ది గ్రేట్ రిషి సుఖ అట్ వన్ టైమ్ ఇన్ ఎ ఫారెస్ట్ క్వైట్ క్లోజ్ టు మిథిలాపుర ది సిటీ హీ వాస్ టీచింగ్ సెవరల్ థింగ్స్ టు మెనీ గుడ్ డిసైపుల్స్.
1: కానీ ఇట్టి సువార్త జనకుడు కొంతవరకును తెలుసుకుని తాను కూడాను ఆ శిష్యకోటిలో చేరి సుఖమహర్షుల వారి యొక్క ప్రబోధలు తాను ఆలకించాలని భ్రమించాడు.
0: ది కింగ్ ఆఫ్ మిథిలాపుర జనక came to know that Sukha was teaching to his disciples and he wanted himself to become one of the disciples and go and listen to what Sukha has been teaching.
1: Okanadu aranyamunaku velli sukunaku namaskarinchi swami nannu kudanu nee shishyakotilo okkariga cherchukoni nenu prati nityamu kudanu ikkadiki vachinappudu tama yokka classulu yendu tamaku anumati ivvali ani prarthinchadu.
0: Janaka went to the forest and made an obeisance to the Rishi Sukha, asked him, please take me as one of the numerous devotees which you have and permit me to come and join the class whenever I come into the forest and listen to what you teach.
1: Anati nundiyu aa yokka shishyulato janakudu kudanu cheri ee yokka prabodhalanu aalakistu vastunnadu. Kaani okanaadu sukulavaru janakudu raaka kontha aalasyam kavatam cheta శుకుడు మిగిలినటువంటి యొక్క విద్యార్థులకు తన ప్రబోధన సలపక జనకుడు వచ్చినంత వరకు వేచి ఉండడానికి తాను ఒప్పుకొని ఈ యొక్క శిష్యులను కొంతసేపు వేచి ఉండమని చెప్పాడు.
0: ఫ్రమ్ దట్ డే జనక వాజ్ జాయినింగ్ ది క్లాస్ వాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ ఆఫ్ ది సెవరల్ డిసైపుల్స్ అండ్ లిసనింగ్ టు వాట్ శుక వాజ్ టీచింగ్. వన్ డే హౌఎవర్ ఇట్ బికేమ్ లేట్ అండ్ జనక డిడ్ నాట్ అరైవ్. శుక దెన్ told the others, let us wait for the arrival of Janaka. We shall not start the class until he comes.
1: Kani aa migilinatvanti vidyarthulu emiti sukamaharshulu varu sarvasanga parityagulani memu aashinchamu viswasinchamu kani maharajainatvanti yokka janakudu danavantudu ganu maharaju ganu undatam cheta అతనికి ఈ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి శుకుడు కూడాను లొంగిపోతున్నాడు. ధనమునకు అధికారమునకు లొంగినటువంటి గురువు సరి అయినటువంటి గురువు కాబోడు. కనుకనే ఆనాటి నుండి ఆ గురువు పైన కొంత అవిశ్వాసం ఏర్పడి జనకుని పైన కొంత ఓర్వలైనటువంటి బుద్ధి కూడాను ఈ యొక్క విద్యార్థులకు కలిగింది.
0: When the Rishi turned told the other disciples to wait until Janaka has arrived, the other disciples began to grumble and murmur amongst themselves and tell themselves, we joined this great rishi of Sukha thinking that he is a great sage and that he does not attach any importance to kings and powerful people. How is it? He is asking us to wait. He seems to give great respect to Janaka's wealth and Janaka's power. This is something wrong. And from that day, the disciples started developing some kind of weakness in their faith in the rishi Sukha. Not only this, they also started becoming envious of the king Janaka.
1: Ittidi yuga yugamulandu kudanu okka karma baddulainatvanti okka vyaktulaku orvalainatvanti buddhulu raavatam sahajam.
0: This is something which has been known from time immemorial.
1: Adrushtavantulanu chenta cherchi edo variki sariyainatvanti prabodhalu salputunnappudu కేవలము వారు అట్టి అదృష్టముకు నోచుకోలేనటువంటి దురదృష్టవంతులు అయినప్పటికీ అదృష్టవంతులను చూచి ఓర్వలేనటువంటి యొక్క బుద్ధి, ఇది మహాపాప బుద్ధిగా కూడాను కొంతమందికి అభివృద్ధి అవుతుంటుంటుంది.
0: When there are deserving people who are fortunate, such people are taken near great rishis, and when some teachings are given to them, there are others who are not able to understand this and who become envious. They themselves do not deserve to get any consideration from the rishis, but they develop envy and they become jealous about the people who deserve to be taught.
1: ఎవరెవరి ప్రాప్తము ఏ ఏ స్థానమునందు ఏ ఏ కాలములో ఏ ఏ దిశనందు పరిపక్వ స్థితికి వస్తుందో చెప్పడానికి సాధ్యం కాదు.
0: It's not possible to say who gets some good luck and who deserves such grace and who does not deserve such grace. At what time such grace comes, it's not possible to say for us.
1: కొంతమందికి ఇట్టి అదృష్టం కూడాను ప్రాప్తించి కూడాను చీనే పుణ్యే మధ్యలోకం విశంతి అని, తిరిగి వారి పుణ్యఫలము క్షీణించిన తక్షణమే ఆ పుణ్యఫలముకు తగినటువంటి పుణ్యకార్యములు చేయకపోవటం చేత తిరిగి వారు అధపతనం అనేటువంటి యొక్క స్థానము కూడాను చేరిపోతుంటారు.
0: Some people, even if they had attained great good in their births and they have done a lot of punya, the moment that punya is over, some of them are again reborn into this world and they lose whatever they have acquired.
1: Manaku punya phalamu praptinchinatvanti samayamunandu marinta punyamunu cheyataniki manam poonukovatam cheta వారు ఉత్తమమైనటువంటి స్థితిని కూడా అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. పుణ్య సమయము ప్రాప్తించినది కదా అని ఆ సమయమును అలక్ష్యము చేసి తిరిగి దానిని అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేయటం వల్ల ఉన్నటువంటి పుణ్యము కూడాను పోయటమే కాకుండా వాడు మరింత హీనుడుగా కూడాను మారడానికి కూడాను అవకాశం ఉంటుంటుంది.
0: The fruit and the grace of whatever good that you may have done in your earlier births dawns on you, provided you recognize that and you do more good and take advantage of that opportunity, then you will rise higher and higher. On the other hand, on the auspicious occasion when such good has come to you, if you feel that since you have got the good, thereafter you need not do any more good and you begin to do bad acts, you will lose everything that you have earned. The moment Sukha saw such envy and such jealousy in these young disciples, Sukha decided that he will teach them a lesson.
1: Maruchanamunandi midilapuri antai kudunu mandipovutunnattuga kanipinchindi ee yokka vidyarthulaku.
0: The next moment all these disciples saw that the entire city Mithilapura was in flames.
1: Appudu ఈ మిగిలినటువంటి యొక్క శిష్యులందరూ కూడాను, అయ్యో మిథిలాపురి మండిపోతున్నది, మిథిలాపురిలో ఉన్నటువంటి మా తల్లిదండ్రుల యొక్క గతి ఏమవుతుందో, మా గృహములు ఏ రీతిగా భస్మమైపోతాదో, కనుక మేము వెళ్లి వస్తువులైనా కూడాను మేము కాపాడుకోవటానికి తగిన సహాయం చేయాలని పిల్లలు ఎవరి వారి చాప వారు చంకలో పెట్టుకుని ఇంటికి పరివెత్తుతూ బయలుదేరాడు.
0: All the other disciples, as soon as they saw that the city Mithilapura was in flames, each one of them began to say, what is happening to our parents? What is happening to our houses? What is happening to our property? We should go and protect these things. The city is burning. So each one took charge of the seat which he has, put it under his hand and began to run to the city.
1: Kani Janakudu kattu kadalaledu, chettu chedaraledu.
0: But Janaka did not stir. He did not move from the place where he was sitting.
1: Tirigi Sukudu cheppadu, Janaka antapuramunu kudanu mantalu prakinavi, neevu velli nee antapuravasamunu kapadukovadaniki tagina prayatnam salpu annadu.
2: Shuka told Janaka, "It appears that the flames have spread even to the royal palace. Why don't you go and protect the inmates of your palace?"
1: జనకుడు అందుకు కూడాను ఏమాత్రం కూడాను అంగీకరించగా చిరునవ్వులు నవ్వాడు.
2: జనక డిడ్ నాట్ అగ్రీ ఈవెన్ ఫర్ దట్ సజెషన్. హీ వాస్ ఓన్లీ స్మైలింగ్.
1: దైవేచ్ఛ ఏ రీతిగా జరుగునో ఆ రీతిగా జరగవచ్చును, కానీ ఒకరు దీనిని అడ్డం చేయవారు లేరు, కనుక సర్వము ఈశ్వర సంకల్పమని కూడాను తాను నిర్ణయించుకుని స్థిర నిశ్చిత్తుడై కూర్చున్నాడు.
2: హీ డిసైడెడ్ దట్ గాడ్స్ విల్ షాల్ బి డన్. Nobody can go and change something that is happening according to God's will. This is Ishvara's desire. He just stuck to the place where he was sitting.
1: Intalone gramamunaku parigetti poyinatvanti ee yokka oorvalainatvanti shishyulu unnaru chudu tirigi vachi swami ఊరంతా కారెంటుగా కనిపించింది, కానీ అక్కడికి వెళ్లితే ఏమాత్రం కూడాను అగ్ని లేదు, కానీ జనకుడు ఇక్కడే కూర్చున్నాడు, ఇతని ఎంత స్థిరచిత్తుడు అని ఆ శిష్యులు ఈ గురువునికి చెప్పడానికి పూనుకున్నారు.
2: These envious students who had run to the city, when they went there, they found that there was no flames at all. They came back to Sukha and they told him that we ran there because we thought that the city was burning. But when we went there, we found that there were no flames. So we have come back. But how steady Janaka's mind is, that Janaka has been sitting here unperturbed throughout this time. That is what they were telling Sukha at this juncture.
1: అప్పుడు శుకుల వారు చెప్పారు, నాయన ఈ చపలచిత్తులైనటువంటి వారికి ఎన్ని గంటలు బోధించకూడదో ప్రయోజనం లేదు. స్థిరచిత్తుడైనటువంటి వాడు ఒక్కడు చిక్కినా చాలు, అతని నిమిత్తమై నేను ఈ కాలంను కాచుకుని ఉంటున్నాను, కనుక ఈనాడైనా అతని యొక్క స్థిరచిత్తం మీరు గమనించితరా అని ఆ ఓర్వలేనటువంటి శిష్యులకు చక్కని బుద్ధిని నేర్పాడు.
2: Sukha looked at those disciples, these people who were filled with envy, and he told them, "Look here, what is the use of my teaching for so many months and days to such wavering minds as you people have? Even if I teach for a short while to a steady mind like the one which Janaka has, there is some purpose in doing so."
1: Kanuka, sthirachittulainatvanti varu okkaru chikkina kudanu chalu. చపలచిత్తులైనటువంటి వారు ఎన్ని వేల మంది ఉండినా కూడాను అది ప్రయోజనం ఉండదు లోకమునకు. కనుకనే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస కూడాను పవిత్రమైనటువంటి వాక్యమును వెదజల్లుతున్నటువంటి సమయంలో రాణి రాసుమణి అక్కడ కూర్చొని వింటూ ఉండినట్టుగా నటించింది. తక్షణమే ప్రబోధిస్తున్నటువంటి రామకృష్ణుడు వెళ్లి ఈ రాణు రాసుమణికి చెంపకు రెండు అందించాడు, అనగా కొట్టినాడు.
2: To have one steady mind to whom you could convey the lesson. What is the use of having 1,000 wavering minds to whom you can convey a lesson? It's quite useless. There is no use for the world if you teach to 1,000 wavering minds. In fact, there is another story with regard to Ramakrishna Paramahamsa. When he was conveying some lesson, he found that a disciple by name Rani Rasamani was pretending to listen to the lesson. He went there and he gave her 2 slaps.
1: కానీ అక్కడ కూడినటువంటి వారందరి కూడాను ఈమె రాణి కదా, స్త్రీ కాని ఆనందంగా కూడాను ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క వాక్యములంతా శ్రవణం చేయుచున్నటువంటి సమయంలో ఏమి ఈ స్వామికి ఈ విధమైనటువంటి బుద్ధి పుట్టింది, ఆమెను ఇంతమందిలో అగౌరవపరిచినాడే అని ఇతనికి ఏదైనా కొంత మతిభ్రమణ ఉన్నదా అని కూడాను వారు ఊహించారు.
2: Others who were looking at this event felt that here was a Rani, here was an affluent person and a woman. She was sitting in the audience, listening to the teachings of the Guru with pleasure. Under those conditions, why did he go and cause hurt to her? Is he got his mind disturbed? Is he mentally disturbed? This is the way in which they were asking questions.
1: Kani Rasumani kudanu, tan yemi telinatvanti reetiga, nalo yemi tappunnadi? నన్ను ఎందుకోసం ఈ రీతిగా అవమానపరిచినాడు అని కూడాను తాను కూడాను తన తప్పును తెలుసుకునలేక తాను అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయింది.
2: రాసమణి ఆల్సో వాజ్ థింకింగ్, వాట్ హాస్ హ్యాపెన్ టు మీ? వై డిడ్ ది గురు కమ్ అండ్ డిస్రెస్పెక్ట్ మీ లైక్ దిస్? అండ్ ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ? దిస్ ఇస్ హౌ షీ హాస్ బీన్ ఆస్కింగ్ హర్ సెల్ఫ్ సెవరల్ క్వశ్చన్స్.
1: కానీ నిజంగా ఎవరి తప్పు వారు తెలుసుకుంటే తప్పులే చెయ్యరు, కనుక అదే విధంగానే ఈ రాణి రాసుమణి కూడాను తానేది తప్పు చేయనట్టుగా తాను ఊహించుతూ వచ్చింది. తక్షణమే దానిని గమనించి రామకృష్ణుడు, నీవు ఇక్కడ కూర్చోటం నా ప్రబోధన శ్రవణం చేయటానిక, లేక కోర్టు వ్యవహారములంతా చింతించడానికి ఇక్కడ కూర్చున్నావా? నీవు కోర్టు వ్యవహారములు చింతించేటట్టుగా ఉంటే ఇంటికి పోయి చింతించు, ఈ సమావేశంలో కూర్చోనక్కర్లేదు. కాలమును అపవిత్రం చేసేటువంటి యొక్క కాయమును నేను ఏమాత్రం కూడా క్షమించనని కూడాను గట్టిగా మందలించాడు.
2: ట్రూలీ ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ ఫాల్ట్స్ వన్ విల్ నాట్ కమిట్ దోస్ ఫాల్ట్స్ ఇన్ ఫ్యాక్ట్ Because Rasamani did not know what her fault was, she was not able to realize what is wrong with her. As soon as the Guru, Ramakrishna Paramahamsa, went there, he told her, look, you have come here to listen to the discourse, or have you come here to think of various litigations that you are involved in? If you want to think of the litigations that you are involved in, you better stay at home. Only you should come here if you want to listen to my teachings.
1: Adevidamgane. మనము శ్రవణం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారిలో అశ్వత్ వృక్షం మాదిరి కదిలేటువంటి యొక్క మూర్ఖులు కొంతమంది, ఇంకా ఇటువైపున అటువైపున కాకుల వలె చూచేటువంటి యొక్క వ్యక్తులు కొంతమంది, చెప్తున్నటువంటి వాటిని ఏదో అలక్ష్యంగా వినటం కొంతమంది, కూర్చోటం కూడాను చేతగానటువంటి వికార స్వరూపులు కొంతమంది, ఇలాంటి వ్యక్తులు ఈ సమావేశంలో కూడటం వల్ల కూడాను ఇతరులు కూడాను కొంత దుర్బోధలు కొన్ని దురభ్యాసములు కూడాను నేర్పినటువంటి వారిగా అవుతుంటారు. కనుక మనం ఇట్టి సమావేశంలో కలిగినప్పుడు స్థిరచిత్తులు కావటం కోసమని మనం తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. అట్టి స్థిరచిత్తుల యొక్క తత్వము ఎట్టి అవస్థల ఎందు ఉండినప్పటికీ ఆత్మతత్వమునందే తాను అంకితమై ఉంటున్నట్టుగా భావించుకోవటానికి అవకాశం ఉంటుంటుంది.
2: In the same manner, some people who come and sit here to listen to what is being said here are wavering like the leaves of the Ashwatha tree which waver when there is the smallest breeze. They move about as if they are crows. They are not able to sit steadily. They look this side and that side with a vision that is only known for the crow to possess. They are unconcerned. They cannot even sit in a proper manner. They are constantly moving. Such people in a gathering of this kind do not develop a steady mind. They are simply wavering all the time. Unless you have a steady mind, you cannot understand matters relating to the Atma.
1: Kanuka chapala chittulainatunti varu yetti యాగమును చేసినప్పటికీ, ఎట్టి యోగి అయినప్పటికీ లోక దృశ్యములకు వాడు కొంతవరకును ఆ యొక్క స్వరూపంగా గోచరించవచ్చునే కాని ఆత్మ లక్ష్యమునందు మాత్రము, ఈ అంతర్లక్ష్యమునందు మాత్రము వాడు నిజమైనటువంటి యోగి కాని, నిజమైన సాధకుడు కాని, నిజమైనటువంటి యొక్క శ్రవణము చేసేటువంటి యొక్క వ్యక్తి కాని కానేరడు.
2: Therefore, people who have a wavering mind, even if for some external appearances they may pass off for yogis, they may pass off as if they are having concentration, they can never with their wavering minds become sadhakas in regard to matters relating to Atma.
1: Itti yokka paristhitini puraskarinchukoni Shankarulu yokka shishyudainatvanti yokka Nityanandulu varu ee shlokamunu likistu vachadu.
2: It is in this context and it is having such things in his mind, this disciple of Shankara, namely Nityananda, he wrote out this particular verse.
1: Sangaratova anaga sangamuto cherikani sangamunu vadalikani mari kontha mandi sadhanalu chestuntuntaru sangamuto undi tyagaraju potana ilanti mahavemana మహాపురుషులందరూ కూడాను జయదేవ, గౌరాంగద, తుకారాము, రామకృష్ణ పరమహంస, కబీరు, రామదాసు ఇలాంటి మహాపవిత్రమైనటువంటి వ్యక్తులందరూ కూడాను సంఘములో చేరి నామస్మరణ చేత సర్వులకు కూడాను ఈ పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందిస్తూ వచ్చి వారు ఆత్మతత్వం లోపల అంకితమైనటువంటి వారు కూడా ఉంటున్నారు.
2: In this verse, Sangaratova, that is, even if you are connected with the society and appear externally as if you are involved in matters relating to the world, yet you can certainly do many things and understand the Atma Tattva. There have been such people like Tyagaraja, like Potana, like Vemana, like Jayadeva, like Kabir, like Ramadas. So many people were involved in the society and yet they did so many things by which they could understand the spirit of the Atma.
1: Kani sangamunaku duramai ye konda guhalayando ye ekantamainatundi pradeshamulando ye himachalamulando varu bhagavat chintana cheyichu vari yokka దివ్య చిత్తమునకు తగినటువంటి యొక్క పవిత్రతను కూడాను అభివృద్ధి పరచుకుంటూ ఈ బ్రహ్మ లక్ష్యమునందు మాత్రమే వారి జీవితమును అంకితం చేసేటువంటి వారు కొంతమంది ఉంటుంటారు.
2: దేర్ ఆర్ అదర్స్ who move themselves away, become distant from the society. They go into a forest, they go onto a hill, they retire to the Himalayas, they concentrate their mind, and they are able that way to realize the Atma Tattva.
1: Mari kontamandi sangamulopala mahabhaktula vale natinchutu konni rakamulainatvanti yokka veshamulu veyichu ekkada 10 mandi cherutuntaro 10 మంది చూచుచుంటారో అట్టి ప్రదేశమునందు కూర్చొని జానం చేసినట్టుగా నటిస్తూ కూర్చుంటారు.
2: దేర్ ఆర్ అదర్స్ హూ ఆర్ ఇన్ ది సొసైటీ హూ ప్రిటెండ్ టు బి గ్రేట్ పీపుల్ వైల్ రిమైనింగ్ ఇన్ ది సొసైటీ. దే ఆల్వేస్ మూవ్ టు ప్లేసెస్ వేర్ దేర్ ఇస్ ఎ గ్యాదరింగ్ ఆఫ్ డివోటీస్ అండ్ దే ప్రిటెండ్ టు బి వెరీ గ్రేట్ డివోటీస్ రిమైనింగ్ ఇన్ ది సొసైటీ.
1: ఇట్టివి ఏమాత్రం కూడాను ఆధ్యాత్మిక మార్గములకు సరి అయినటువంటి యొక్క కృత్యములు కానేరవు.
2: Such actions and such pretensions can never be the appropriate paths for the attainment of the adhyatmic spirit.
1: విలువైనటువంటి రత్నములను భద్రమైనటువంటి పెట్టెలలో పెట్టి ఎవరు దానిని కొనగలరో అట్టి వారికి మాత్రమే వారు చూపగలరు. కాని ఏదో బజార్ లోపల చేపల మార్కెట్ మాదిరి పెట్టి వజ్రాలు అప్పుడు కూడా అమ్మరు.
2: Valuable jewels or valuable gems are kept in good strong boxes and the seller can show them only to people who can buy, who have the capacity to buy. They cannot take these valuable gems and jewels into a market street or into a fish market and show them to everyone, irrespective of his ability to purchase those jewels.
1: జపము ధ్యానము ఇలాంటివంతా కూడాను పవిత్రమైనటువంటి మణుల వంటివి వజ్రముల వంటివి అవి ఏకాంతమైనటువంటి స్థానమునందు స్థిరచిత్తులై అందులో బ్రహ్మతత్వమును గురించి వారు విచారించవలసినటువంటివి కాని 10 మంది చూచినట్టుగా కూడాను ఎగ్జిబిషన్ మాదిరి వచ్చి కూర్చోవటం కానీ ఏదో చేతులకు త్రిప్పుకుంటూ ఉండటం కానీ ఇవి సరి అయినటువంటి విలువైనటువంటివి కాదు. ఇది కేవలము దుర్వాసనలు కొట్టేటువంటి చేపల వంటివే కానీ వజ్రములు విలువైన వజ్రముల వంటివి కాదు.
2: జప jhana and such other sadhanas are like valuable jewels and gems. They can only be given and shown to people who have unwavering minds. They cannot be given to all people, particularly those people whose minds go on wavering all the time. These are not intended to be given as an exhibitionist matter to people who come and who do not even know how to concentrate their minds. They cannot conduct themselves as a fish market if they want to see such gems.
1: స్థిరచిత్తులు కావడానికి 3 రకములైనటువంటి సాధనలు చెప్పారు. మీన సాధన, మృగ సాధన, మర్కట సాధన, కూర్మ సాధన. నాట్ మర్కట.
2: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్ దేర్ ఆర్ 3 కైండ్స్ ఆఫ్ సాధనాస్. 1 సాధన ది మీన సాధన లైక్ ది ఫిష్, ది అదర్ లైక్ ది యానిమల్, అండ్ ఎ థర్డ్ వన్ లైక్ ది టార్టాయిస్.
1: మీన సాధన అనగా తాను జలములో ఉంటే మాత్రమే తాను జీవించగలదు కానీ జలమును క్షణము దూరం చేసుకుంటే తాను జీవించడానికి ఏమాత్రం కూడాను జీవించడానికి వీలు కాదు. అదే విధంగానే ఏకాంతంగా సాధన చేస్తేనే తప్ప 10 మందిలో సాధన చేయడానికి చేతగానటువంటిది ఈ మీన సాధన అని.
2: మీన సాధన కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై రిఫరింగ్ టు ది ఫ్యాక్ట్ దట్ ది ఫిష్ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇన్ వాటర్. The moment it is taken out of its surroundings of water, the fish cannot survive. In this manner, meena sadhana for persons can be explained as one which can be done only in solitude. If, however, you go and sit in company with 10 other people, your sadhana will not survive. That is meena sadhana.
1: Padi mandi lopala ekagrata kudaraka, tanu ekaki ayinatuvanti sthiti endu matrame ekagratanu abhivruddhi parchukovatam meena sadhana ani artham.
2: To be unable to have concentration in mixed up, when he is mixed up with 10 other people, and to be able to acquire that concentration in solitude, this is called meena sadhana.
1: Inka mruga sadhana anaga adi kevalam bhoomi paina maatrame sancharistundi kaani jalamulo taanu jeevinchadaniki e maatram kudunu uppukodu. కనుకనే 10 మంది లోపల మాత్రమే సాధన చేయడం కొంతమందికి వాడకవుతుంది కాని ఏకాంతంలో పోయిందంటే లేని సంసార బాధ్యతలంతా తలలో చేరి ఉంటాయి.
2: ది మృగ సాధన ఆర్ ది వన్ లైక్ ది యానిమల్ దిస్ ఈస్ లైక్ బీయింగ్ ఏబుల్ టు అక్వైర్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ ది ఎర్త్ ఓన్లీ. you cannot go outside the earth and do it. In other words, there are some people who can acquire the concentration only when they are sitting in company with 10 others. When they sit alone in solitude, they begin to think of their family troubles, they begin to think of various attachments. They can never do their sadhana in solitude. This is the mruga sadhana.
1: Inka kurma sadhana naga ఏకాంతంలో ఉండని జలములో ఉండినా గట్టునుండినా తాను జీవించడానికి సంసిద్ధమై ఉంటుంటాది. రెండింటి రెండు స్థానముల యందు కూడాను తాను సుఖజీవనం జరుపుతూ ఉంటుంటాది. కనుకనే గుంపుల యందు కాని ఏకాకి యందు కాని తన యొక్క చిత్తము స్థిరత్వమును పూనుకోవటము ఇది సరి అయినటువంటి సాధన కనుక దీనిని కుర్మ సాధన అని కూడాను దీనిని పేరు పొందుతున్నారు.
2: The tortoise can live either in water or on the surface of the earth. It can do both. So when we talk of sadhana in terms of the tortoise, it means you are able to acquire concentration either alone or also while sitting in company with 10 other people. If you are able to do both, this is referred to as the sadhana relating to the kurma or the tortoise.
1: Atti samachittamunu manam abhiruddhi parchukoni tadupari స్థిరచిత్తమునకు మనం బయలుదేరటానికి పూనుకోవాలి. కానీ ఈనాడు సమచిత్తము ఏమాత్రం కూడా లేదు, కాని సంఘచిత్తమునే మనం అభివృద్ధి పరచుకుంటూ పోతున్నాం.
2: ఇన్ దట్ వే ఇట్స్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ దెన్ వీ కెన్ ఆఫ్టర్ దట్ డెవలప్ అన్వేవరింగ్ మైండ్. బట్ టుడే దేర్ ఈస్ నో ఫస్ట్ స్టెప్. యు ఆర్ నాట్ డెవలపింగ్ ఈక్వల్ మైండెడ్నెస్. యు ఆర్ ఓన్లీ డెవలపింగ్ వాట్ యూ క్యాన్ ఇన్ ది సంఘ ఆర్ ఇన్ ది సొసైటీ.
1: కనుకనే మనము ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి యొక్క ఏకాగ్రతకు మనం తగినటువంటి ప్రయత్నం సల్పాలి. ఈ చిత్తమును ఈ వయసునందే అరికట్టకున్నా వృద్ధాప్యమునందు అరికట్టడము అసాధ్యమవుతుంది. కనుక శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మహాపుష్టివంతంగా ఉండినటువంటి ఈ సమయమునందు ఈ యొక్క ఇంద్రియమును అరికట్టుకునేటువంటి విధానమునకు మీరు తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులకు ఈ చపల చిత్తములకు మీరు ఏమాత్రం కూడాను గురి కాకూడదు. ఈనాడు మీరు చపల చిత్తులుగా మీరు బయలుదేరితే మీరు తప్పక ఈ యొక్క జీవితమునే వ్యర్థం చేసుకున్నటువంటి వారు అవుతారు.
2: In this age of yours, the age of youth, it is possible for you to attain what is called the sacred concentration. You must control your mind. While your body is strong, while your mind is strong, while your spirit is strong, you must control your organs. If you do not do that, you will have a wavering mind. If you have a wavering mind, you will be wasting your life and it becomes unsacred.
1: Ni bhavamulaku viruddhamo లేక నీ ఇచ్ఛకు విరుద్ధమో నీ యొక్క సంకల్పమునకు విరుద్ధమో జరిగినప్పుడు లోపల నుంచి ఉప్పొంగేటువంటి ఉద్రేకములకు నీవు వశుడు కాకూడదు. వచ్చేటువంటి ఉద్రేకములను నీవు అరికట్టుకునేటువంటి శక్తివంతుడుగా నీవు నిలిచినప్పుడే నీవు భగవత్ అనుగ్రహానికి నీవు పాత్రుడు కావటానికి ఎట్టి సందేహము ఉండదు.
2: ఇఫ్ థింగ్స్ టర్న్ అవుట్ ఇన్ సచ్ ఎ వే దట్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ ఐడియాస్ ఆర్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ విష్ or something happens contrary to your own desire, then there will be excitement coming from within yourself. You should not become subservient to that excitement. You should control the excitement and get the upper hand over the excitement that comes from within you under such circumstances. It's only then that you will be entitled to God's grace.
1: ఈనాడు మనము సంఘముతో చేరినప్పటికీని సంఘ సేవ సలిపినప్పటికీని సంఘ జీవులు అయినప్పటికీని మన చిత్తమును ఏ యొక్క విశ్వాసముతో మనం అర్పితం చేశామో ఆ విశ్వాసమును మనం ఏమాత్రం కూడా చెలించినటువంటి స్థితిలో దానిని కాపాడుకోవాలి.
2: టుడే ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ది సొసైటీ, ఈవెన్ ఇఫ్ యూ బికమ్ వన్ ఇన్ ది సొసైటీ అండ్ ట్రై టు సర్వ్ ది సొసైటీ, యూ మస్ట్ బి కేర్ఫుల్ టు సీ దట్ ది ఫెయిత్ విత్ విచ్ యూ హ్యావ్ గివెన్ యువర్ మైండ్ టు దిస్ వర్క్ విల్ రిమైన్ అన్ అన్వేవరింగ్ ఫెయిత్.
1: నీ నమ్మకం చెదిరింపజేసుకుంటేవా నీ జీవితమే చెదిరిపోతుంది.
2: If your faith shakes, then your life will become a shaken life.
1: Kanuka nee yokka chittamunu chelinchinatvanti sthitilo neevu kaapadukuneatvanti prayatnaniki poonukovatam lopalne neevu maha dhanyudu kaagalavu. Neevu manav janmam yettinanduku gaani neevu ee prapanchamlo neevu srushtimpabadinappatiki nee yokka saarthakamainatvanti yokka kartavyanni neevu nirvartinchukunnatvanti vaadukunanu kaagalavu.
2: If your mind can be controlled and if you can develop a mind which is unwavering, then all your attempts will be successful. Your life can then be said to be fruitful and you will be doing something which has a value in your life.
1: Kana, Vidyarthulara, meeru mukhyanga ee nela dinamunu kudanu anubhavagnulainatundi peddalu andinchetundi vishayamulu meeru enta shravanam cheyuchunnaro, enni rakamulainatundi bhavamulanu mee hrudayamulo marpu chendinchukonuchunnaro, ivanni kudanu okka bhagamu. Kani ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మరొక భాగము. ఈ ఇంద్రియ నిగ్రహం లేక ఎన్ని మీరు శ్రవణము చేసినప్పటికీ, పెద్దలైనటువంటి అనుభవజ్ఞులు ఎన్ని రకములుగా శ్రమించి మీకు బోధించినప్పటికీ వారి బోధనలు వ్యర్థమైపోతుంది. మీరు ఈ నెల కాలము ఇక్కడంతా కూడా ఉండి శ్రవణం చేసినటువంటి యొక్క కాలము వ్యర్థమైపోతుంది. ఈ రెండింటినీ వ్యర్థము కాని ఒక సార్థకంగా గావించుకునేటువంటి ప్రయత్నానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
2: Students, during this 1 month of your stay here, you will be listening to many experienced people. Whatever you listen to them and the changes that may come about in you as a result of listening to what these elders say, all that is on one side. On the other hand, control of your organs and your senses is on another footing. Unless you are able to take these teachings which you are listening to from these experienced people for the purpose of controlling your senses and organs, the entire teaching will become a waste. The month which you have spent here will become a waste. I want to urge on you that you should make every effort not to waste this time and make good use of your stay during the month here.
1: Bahya drishtito nela dinamulu ikkada cherinamani ఇంతమంది మహనీయులైనటువంటి పెద్దలంతా కూడా ఇంతవరకు ప్రబోధించారని, దీనిని కేవలము కొన్ని గ్రంథరూపకంగా మనం తీసుకుని కొన్ని నోట్బుక్స్ లో మాత్రమే రాసుకుని దానిని ఒక చెంత పెట్టుకున్నంత మాత్రమున ఇవి మీరు శ్రవణం చేసినట్టుగా ఏమాత్రం కూడా అర్థం కాదు. మీ హృదయమునందు మీ హృదయ స్థానములో ఏవి భద్రముగా నిలబెట్టుకుంటారో అవి మాత్రమే మీకు భద్రమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులుగా మీకు నిలుచుతుంటుంటాయి.
2: లుకింగ్ ఎట్ ఇట్ in an outward aspect, and to feel that you have spent a whole month here, and to have a notebook in which you have taken down all the notes from what the teachers have said, is not going to be of much purpose for you. Only that portion of it which you have taken into your heart and which you can carefully preserve even after leaving this place, that alone will be of long, of standing value to you.
1: Chakali inti lopala కొన్ని నూర్ల బుష్ కోట్లు ఉంటుంటాయి, కొన్ని నూర్ల ప్యాంట్లు ఉంటుంటాయి, ఇంకా కొన్ని వందల పంచులంతా ఉంటుంటాయి. కావలసిన కలర్స్ గాను కావలసిన రకమైనటువంటి యొక్క దుస్తులు చాకలి ఇంటిలో ఉండవచ్చును, కానీ అవి ఎంతకాలం తన ఇంటిలో ఉంటుంటాయి? 2-3 దినములు మాత్రమే ఉండి తదుపరి దానిని చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి వస్త్రములు వారికి ఇచ్చేసేస్తాడు. తాను కుట్టించుకున్నటువంటి ఒక్క వస్త్రం మాత్రమే ఆ చాకలి ఇంటిలో స్థిరంగా ఉంటుంటాయి.
2: There may be at a time 100 bush coats, there may be 100 trousers, there may be 100 dhotis, and all these dresses may have very attractive colors and they may be robes of very special value. But how long will they stay there? He is going to wash them, iron them, give them away to the owners, and nothing will remain in his house. Only such of those which he has got made for himself by spending his money will remain with him.
1: Adevidamgane మన యొక్క బుర్ర ఒక చాకలి ఇల్లు వంటిది. అందరి ప్రబోధలనేటువంటి రకరకమైనటువంటి యొక్క శాస్త్రము, ఉపనిషత్తు, కళలు, ఇంకా ఇత్యాది అనేటువంటి విషయములంతా కూడాను మన యొక్క ఇంటిలో ఉంటుంటాది. కానీ ఎంతవరకు అవి ఉంటుంటాయి? మనం ఏది ఆచరణలో పెడతామో అది మాత్రమే మనకు స్థిరంగా నిలిచి మిగిలినవన్నీ గాలికి ఎగిరిపోతుంటాయి.
2: ఇన్ ది సేమ్ మేనర్ అవర్ హెడ్ ఈజ్ లైక్ ది హౌస్ ఆఫ్ ఎ వాషర్మన్. The teachings which are being given to you in the form of Upanishads, in the form of Shastras, in the form of various teachings, these things go into your house of your head as so many different clothes. How long will they remain in your head? They will remain only in as much as you put these things into practice. All others will simply fly away from your head.
1: Oka garata అన్ని పాత్రల యందు కూడాను సంచరిస్తుంటుంటాది. సాంబార్లో చేరిపోతుంది, రసములో చేరిపోతుంది, మజ్జిగలో చేరిపోతుంది, పాయసంలో చేరిపోతుంది. అన్నింటి యందు ఇది సంచరిస్తా ఉంది, కానీ దేని యొక్క రుచి కూడాను ఆ యొక్క గరిటకు తెలియదు.
2: If you take a spoon or a ladle, it goes and moves in big vessels containing sambar, containing buttermilk, containing various eatables like that. But this particular spoon will not know the taste of either the sambar or the payasam or any of these things.
1: Kanuka mana buddhi oka spoon vale andaru icchetundi lecture lopala sancharinchinanta maatramana prayojanam ledu. మనము దానిని ఆ స్పూను ఆధారంగా చేసుకుని మనము ఆరగించేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. అదే ఆచరణ.
2: దేర్ ఇస్ నో యూస్ అవర్ ఇంటెలిజెన్స్ లైక్ ఎ స్పూన్ గో ఆన్ మూవింగ్ అబౌట్ ఇన్ ఆల్ ది లెక్చర్స్ అండ్ ది గుడ్ థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ టోల్డ్ టు అస్ బై వేరియస్ లెక్చరర్స్. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు టేక్ సంథింగ్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ దట్ యూ విల్ నో ది టేస్ట్ ఆఫ్ దోస్ థింగ్స్.
1: కాన యువకులైనటువంటి మీరు ఈ పవిత్రమైనటువంటి సుసమయం మీకు ప్రాప్తించటం చేత ఈ సమయమును మీరు దుర్వినియోగ పరచస్ట్
2: ఆఫ్ ఐదర్ ది సాంబార్ ఆర్ ది పాయసం ఆర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
1: కనుక మన బుద్ధి ఒక స్పూను వలె అందరూ ఇచ్చేటువంటి లెక్చర్ లోపల సంచరించినంత మాత్రం ప్రయోజనం లేదు.

0: యువకులైనటువంటి మీరు ఈ పవిత్రమైనటువంటి సుసమయం మీకు ప్రాప్తించటం చేత ఈ సమయమును మీరు దుర్వినియోగపరచక పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ప్రబోధనను అనేక రకములైనటువంటి అనుభవాలను మీ యొక్క జీవితమునకు ఆధారమైనటువంటి యొక్క భద్రమైనటువంటి యొక్క వస్తువులుగా మీరు హృదయస్థానం నందు చిత్రించుకుని దానిని భద్రపరచుకుని అప్పుడప్పుడు సమయ స్ఫూర్తిగా కాల కర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకుని దేశ కాల పాత్రలను అనుసరించి మీరు వీటిని మీ యొక్క నిత్య జీవితమునందు ఉపయోగపెట్టుకుని ధన్యులవుతారని కూడా నేను ఆశిస్తున్నాను.
1: యంగ్ స్టూడెంట్స్, రిమెంబర్ దాట్ యు ఆర్ హ్యావింగ్ వెరీ సేక్రెడ్ ఆపర్చునిటీ. Do not waste this sacred opportunity. Take all the experiences which people are telling you in their lectures as the very basis of your life. Secure those good things in your heart. Use them later on, according to the time, according to the circumstances, according to the environment, and according to the country and place where you live. Make your life worthy of it. This is my hope.
0: Bharatamunandu meeru oka chinna katha vini untuntaru.
1: There is a small story in Bharata which you may have heard of.
0: Krishnuni vasamu chesukune nimittamai Satyabhama Narada daggariki velli edaina oka mantramu leka yantramu leka tantramu edo oka upadesham cheyamani swarthuralainatundi Satya Naradunni prarthinchindi.
1: With a view to get Krishna on her side, Satyabhama, a very selfish woman, went to Narada and prayed to Narada, tell me some trick, tell me some mantra, or tell me some shortcut by which I can get Krishna on my side.
0: ఈమెకు తగినటువంటి యొక్క పాఠము నేర్పాలని నారదుడు సంకల్పించి, ఓహో ఇంత స్వార్థమనేటువంటిది దైవం దగ్గర ఏమాత్రం కూడాను పని చెయ్యదని, ఈ స్వార్థులకంతా కూడాను తగినటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పని నారదుడు సంకల్పించి, అమ్మా ఒక పతివ్రతము అనేటువంటి దానిని నీవు చేసి ఆ వ్రతమునందు పతిని ఒకరికి దానమిచ్చి తిరిగి పతి ఎత్తు ధనమును వారికి ఇచ్చి ఆ పతిని నీవు పొందితే ఆ పతి నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా నీ చెంతనే ఉంటుంటాడని కూడాను ఆ నారదుడు ప్రబోధించాడు.
1: నారద found that Satyabhama was a very selfish lady. And Narada thought that such selfishness will never work in regard to matters relating to God. So Narada wanted to teach a lesson to Satyabhama. And Narada said, yes, I know a process by which you can get Krishna completely and on all occasions on your side. And this is a vrata. This is a kind of devotional practice which you have to take. And that consists of giving away your husband as a gift to someone in the first instance and then buy him back for yourself by paying money and wealth which is of the same weight as that of your husband. Then when you have purchased him back, he will be yours at all times and under all circumstances.
0: Daivatattvamu teliyinatuvanti yokka satya, దైవశక్తి సామర్థ్యమును గుర్తించలేనటువంటి సత్య స్వార్థమునకు లోనవటం చేతనే ఇది సులభమైన మార్గం కదా అనుకుని అందులకు ఒప్పుకుంది. ఒప్పుకొని వ్రతము చేసింది. ఆ యొక్క వ్రతము లోపల ఆ కృష్ణుని నారదునికే దానమిచ్చింది. ఆ నారదునికి దానమిచ్చిన తర్వాత నారదుడు ఈమెకు ఇవ్వటం కోసమని ఆ యొక్క కృష్ణుని తూకం వేయటానికి ప్రయత్నం చేశాడు.
1: సత్యభామ did not understand God's ways. She had no idea of the strength of God. Satyabhama was intensely selfish. She was lured into this plan which Narada had put before her. Therefore, she had undertaken this vrata or the diksha. And in this vrata, what she did was to gift away her husband, Krishna, to Narada himself. After gifting away, she started wanting to get him back to weigh Krishna in terms of money.
0: Oka vaipuna Krishnunu kurchona betti rendo vaipuna anta tana chenta unnatundi dhanamunanta techi vesindi kaani Krishnudu ye maatram kudanu kadalledu.
1: In one pan of the balance she made Krishna to sit. In the other pan she has been putting all her wealth, whatever she has by way of riches, but Krishna would not move up at all.
0: ఈ సమయంను పురస్కరించుకుని నారదునికి చక్కని అవకాశం చిక్కింది. అమ్మా సత్యభామ, నీ యొక్క భర్త ఎత్తు ధర్మ నాకు ఇవ్వలేకుండా పోతున్నావు కనుక నేటి నుంచి నీ భర్త నావాడు కనుక నేను తీసుకుని వెళుతున్నానని చెప్పని సంసిద్ధుడయ్యాడు.

0: Narada saw an excellent opportunity in this situation. Narada told Satyabhama, look, you are not able to give me wealth and money which is of the same weight as your husband. In this context, your husband from today belongs to me. He is mine. I am taking him away with me.
1: ఈ యొక్క అవస్థను ఆలోచించి అయ్యో ఈ సమయమునందు నాకు అడ్డు వచ్చేటువంటి వారు ఎవరున్నారు అని విచారించుకుని రుక్మిణి దగ్గరికి వెళితే ఏమైనా సహాయం చేస్తుందో ఏమో అని రుక్మిణి దగ్గరికి వెళ్లింది. ఆమె ఆ సమయమునందు తులసి పూజ చేసుకుంటూ నిల్చుకునింది.
0: సత్యభామ వాజ్ వెరీ మచ్ పర్టర్బ్డ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అండ్ షీ థాట్ నౌ ఐ మస్ట్ ఫైండ్ సమ్వన్ హూ విల్ కమ్ టు మై హెల్ప్. షీ థాట్ ఆఫ్ రుక్మిణి అండ్ షీ ర్యాన్ టు రుక్మిణి అండ్ ఫౌండ్ దట్ షీ వాజ్ దెన్ engaged in tulasi puja.
1: Aa yokka avasthana chuchi rukmini chellala neevu yochinchana akkaraledu tachanam vastunnanu ani cheppi aa tulasi dalamunu koncha chetulo unchukoni kannulaku addukoni aa chetulinde unchukoni satyabhama venta krishnudu daggariki vellindi.
0: Rukmini saw this confused state of Satyabhama and said, sister, you don't have to worry. I am coming with you. She took a small leaf of tulasi into her hands and she followed Satyabhama.
1: Kani akkada Krishnudu Naradudu unnatundi yokka paristhitini chitta suddhi galiginatundi kanuka Rukmini gamaninchindi. Gamaninchi aame kuda nu chirunavvu navvi ayyo భగవంతుని ధనముతో కొనేటువంటి ప్రయత్నానికి ఈ సత్య ప్రయత్నం చేసింది. ఇది కేవలం తప్పు మార్గం కనుకనే ఈ అవస్థలకు గురి అయిపోయింది అని తాను దగ్గరికి వెళ్లి, నారద, నా కృష్ణుడికి తగినటువంటి తూకము రూపమునకు నామమే సరి అయిన తూకమని కృష్ణ అని అనింది. కాని నారదుడు అందులోకి ఒప్పుకునలేదు. సాకారమైన కృష్ణులకు నిరాకారమైన నామము నాకు అందిస్తే నేను ఏమాత్రం కూడా అంగీకరించను. నీవు సాకారమునకు సాకారమే అందించాలని నారదుడు పట్టుబట్టాడు.
0: When Rukmini went there and saw the situation in which Krishna and Narada were found, she was astonished. She found that Satyabhama was trying to outweigh God with the help of money. This is never possible. And she addressed Narada and said, money is not going to be equal to Krishna, but I will utter a name and that is Krishna and that should be equal to God, Krishna. Then Narada did not accept it. Narada said, Krishna, as you see him, is a sakara. He has a form. You can see him. But in return to him, you cannot give me a nirakara name. You are just saying Krishna. I won't accept the equivalence of this.
1: Appudu thanu Krishnune chintinchi

0: కాక.
1: పత్రమో పుష్పమో ఫలమో తోయమో కృష్ణ, నీవు భక్తి కలిగిన వానికి వశడమవుట సత్యమనేటువంటిది నీవు నిరూపణ చేసినట్లయినా, నీవు ఈ తులసీదళమునకే తూగుతావని కృష్ణుడికి నమస్కరించి కృష్ణ అని తులసీదళం వేసింది. ఆ కృష్ణనామము కృష్ణునికి సమానమైనటువంటి తూకంగా వచ్చింది. తులసీదళము ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
0: సిన్స్ రుక్మిణి హ్యాడ్ ఎ ప్యూర్ మైండ్, ఇమీడియట్లీ షీ సా ది సిచ్యువేషన్ అండ్ షీ టోల్డ్ హర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ or even a spoon of water, if there is any truth in the belief of people that to devotion you will become subservient, then here I am making the test. She simply addressed him as Krishna and put a small leaf of tulasi into the pan. Krishna, the name, became exactly equal to the weight of Krishna, the person, and the extra tulasi became excess weight in the balance.
1: కనుక భగవంతుడు ప్రేమతో ఆరాధన సెలిపేటువంటి యొక్క చిత్తమునకే దక్కుతాడు కాని కేవలం యుక్తులతో కుయుక్తులతో భగవంతుణ్ణి అర్థము చేసుకున్నట్టుగా నటించి అతన్ని వశములోపల చిక్కించుకోవటానికి ప్రయత్నం చేయటము ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. నీవు ఏ రీతిగా నక్కయుక్తులను పన్నుతావో అంతకు 1000 రెట్లు నక్కయుక్తులుగా పన్ని నిన్ను కుక్కగా చేసి పెట్టడానికి కూడాను భగవంతుడు సంసిద్ధుడై ఉంటుంటాడు.
0: It is only with pure love, it is only with affection and a pure mind that you can get round God. But if you want to adopt tricks, if you want to adopt shortcuts, if you want to be foxy and try and get round God, God knows much more than that. He can be equally foxy and turn you into a dog.
1: Kanuka, neevu chitta shuddhudai ప్రేమతో భగవంతుని పొందడానికి నీవు ప్రయత్నం చేసుకో. అంతేకాని నీవు పై పై నటన చేత నీవు చెప్పినటువంటి విషయములను మీరి పెడమార్గము పట్టితివా, నీకు అట్టి పరమాత్ముడు దక్కడు చిక్కడు అని కూడాను నీవు స్థిర నిశ్చిత్తుడై ఉండాలి.
0: Therefore, make up your mind and understand fully that it is only by your pure mind that you can reach God. Your pretensions and you are doing things which you are not asked to do, such things will never take you to God. You can be quite clear about it.
1: Anduvalane yogaratova bhogaratova sangaratova sangavichitta etti margamlo undinatundi vanikaina kudanu taanu chitta shuddhi kaligi taanu premato paramaatmanu chintinchina vaadu brahmavit brahmaiva bhavati. Aa brahma tattvamunu telisetundi vaadu brahma gaane maaripothuntadu.
0: That is why whether one is a yogi or whether one is a bhogi, whether you work in the society or whether you work in solitude and outside the society, provided you do this with a clean mind, then love will take you to God. Brahma vit brahmaiva bhavati. You will then understand God and will become yourself God. This is what is said in this verse.

0: భక్తికి మించినటువంటి మరొక మార్గము, ఈ పరతత్వమునకు బోధించేటువంటి మరి ఒక మార్గము ఈ జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ అదర్ దాన్ వన్ ఆఫ్ డివోషన్. దేర్ ఇస్ నో అదర్ పాత్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ అదర్ దాన్ డివోషన్.
0: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి యందు ఉపనిషత్తులే ప్రధానమైనటువంటి వేదాంతములుగా ప్రబోధించి ప్రచారం సరిపినటువంటి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి యొక్క దేశము ఈ భారతదేశం.
1: భారత్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్ ద థాట్ ఆల్ ద నోవెల్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ అండ్ ది యునిక్ డాక్ట్రిన్ ఆఫ్ డివినిటీ.
0: ఈ ఉపనిషత్తునందు ఈశావాస్యం ఇదం సర్వం, ఈ ఒక్క మంత్రము భారతీయుని హృదయమునందు పరిపూర్ణ విశ్వాసంతో నిలుపుకున్నప్పుడు భారతదేశమునకు ఎట్టి బాధలు కూడా నువ్వు సంభవించవు.
1: దెర్ విల్ బి నో వరీ ఆర్ ఎనీ ప్రాబ్లం టు దిస్ కంట్రీ భారత్ ఇఫ్ ఓన్లీ దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ దట్ సేస్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఈశావాస్యం ఇదం సర్వం.
0: ఈశావాస్యం ఇదం జగత్, సర్వత్రా ఉండినటువంటిది దైవమే అనేటువంటి సంకల్పమును విశ్వసించినటువంటి మానవునకు ఎట్టి బాధలు కూడా నువ్వు చెంత చేరవు.
1: ద వన్ హూ హెస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హి విల్ నెవర్ పుట్ ఎనీ సార్ట్ ఆఫ్ సఫరింగ్.
0: ఉపనిషత్తులు తత్ త్వం అసి, అది నేనే అయి ఉన్నాను అనేటువంటి సత్యం కూడా నువ్వు భక్తుడి యొక్క హృదయమునందు పాతుకుని పోవాలి.
1: దిస్ షుడ్ బి ఇంప్లాంటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోటీస్ తత్వమసి దట్ దౌ ఆర్ట్.
0: అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను అనేటువంటి ఈ నిత్య సత్యమైనటువంటి పలుకు మానవుడు హృదయం లోపల స్థిరస్థాయిగా నిలిచిపోవాలి.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ షుడ్ బి దేర్ షుడ్ బి స్టడీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మ్యాన్కైండ్ దట్ హీస్ ద డివైన్ దట్ ఐఎమ్ బ్రహ్మన్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, ఎక్కడ చూసినప్పుడు బ్రహ్మ యొక్క భావమే బృహత్ భావమే ఈ జగత్తునందు ఆవిర్భవించినది ఆవరించినది.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ థాట్ అండ్ ద డివైన్ విల్ దట్ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అయమాత్మ బ్రహ్మ, ఇది తురియా స్థితి.
1: అయమాత్మ బ్రహ్మ ఇస్ ది అల్టిమేట్ తురియా స్థితి.
0: దీనిని ఓంకార శబ్దంతో పోల్చుకోబడినటువంటిది.
1: దిస్ కంపేర్డ్ విత్ ది ప్రైమల్ సౌండ్ ఓంకార.
0: ఈ ఓంకారమున కూడా ఒక స్పెల్లింగ్ ఉంటున్నది.
1: దిస్ ఓం హ్యాస్ ది స్పెల్లింగ్
0: జీఓడి గాడ్ అని. గాడ్కు ఏ విధంగా స్పెల్లింగ్ ఉంటున్నదో ఈ ఓము కూడాను అదే విధంగా కొన్ని అక్షరములతో చేరినటువంటి ఒక పదముగా ఉంటున్నది.
1: జస్ట్ యాజ్ ద వర్డ్ గాడ్ హ్యాస్ గాట్ ది స్పెల్లింగ్ జీఓడి, దిస్ వర్డ్ ఓం ఆల్సో హ్యాస్ గాట్ ఇట్స్ స్పెల్లింగ్
0: ఆ ఉమ్. ఈ మూడు పదముల యొక్క చేరికనే ఓం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఆ ఉమ్ ఇస్ ఓం.
0: దీనిని మహామంత్రంగా ఆనాటి మహర్షులు దివ్యమైనటువంటి ద్వాపర యుగమునందు జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చారు.
1: దిస్ వాస్ ది టీచింగ్ ఇన్ దట్ ఏజ్ ఆఫ్ ద్వాపర యుగ బై ఆల్ ది సెయింట్స్ త్రేతాయుగ బై ఆల్ ది సెయింట్స్ అండ్ సీయర్స్ ఆఫ్ ద టైమ్.
0: ఆ లక్ష్మణుడు,
1: ఆ ఇస్ లక్ష్మణ.
0: ఊ భరతుడు,
1: ఊ ఇస్ భరత.
0: మా శత్రుఘ్నుడు,
1: మా ఈ శత్రుఘ్న.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క ఓం రాముడు.
1: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఆ ఓం ఈజ్ రామ.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటిదే ఆత్మారామం.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దిస్ ట్రినిటీ ఈజ్ దట్ ఆఫ్ ద స్పిరిట్.
0: ఆత్మ అనేటువంటి రమేతి ఇది రామః, రమించేటువంటిది ఆత్మతత్వమే రమింపబడినటువంటిది.
1: దట్ విచ్ డిలైట్స్ దట్ విచ్ డ్రాస్ అటెన్షన్ దట్ విచ్ అట్రాక్ట్స్ ఈజ్ దట్ ఆఫ్ ద సోల్.
0: ఈ నామము సంఖ్యాశాస్త్రంలో మనం చక్కగా విచారం చేసినప్పుడు ఎంత అంతరార్థమో మనకు అర్థమవుతుంది.
1: ద న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర ఆల్సో కన్వేస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: నామం, నామం అనగా ఏమి?
1: వాట్ డూ మీన్ బై నేమ్? నామం,
0: నా ఆ మా నామ.
1: ఇట్ హెస్ త్రీ, నా ఆ మా నామ.
0: నా ప్లస్ ఆ ప్లస్ మా నామ.
1: నా ప్లస్ ఆ ప్లస్ మా ఇస్ ఈక్వల్ టు
0: నా. సంఖ్యాశాస్త్రంలో జీరో ఏమి లేదు.
1: ఇన్ న్యూమరాలజీ ద నంబర్ ఆఫ్ నా ఇస్ జీరో థింగ్నెస్.
0: ఆ నంబర్ టూ, రెండో నంబర్.
1: ఆ స్టాండ్స్ ఫర్ నంబర్ టూ.
0: మా ఐదవ నంబర్.
1: మా స్టాండ్స్ ఫర్ నంబర్ ఫైవ్.
0: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ సెవెన్.
1: జీరో
0: అవుతుంది.
1: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు సెవెన్ టోటల్.
0: కనుకనే ఈ సప్తస్వరములే ఈ యొక్క రామనామము యొక్క తత్వము.
1: ద నేచర్ ఆఫ్ రామ, ద డివినిటీ ఇస్ కన్వేడ్ బై వే ఆఫ్ ది సెవెన్
0: నామము. సప్తస్వరములను బోధిస్తుంటుంది.
1: ఇట్స్ ద నేమ్ దట్
0: స్పాన్స్ది.
1: ద సెవెన్ కలర్స్.
0: సప్త సముద్రములను బోధిస్తుంటుంది.
1: సెవెన్ ఓషన్స్.
0: సప్త సాగరములను బోధిస్తుంటుంది.
1: అండ్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆల్
0: సెవెన్ ఋషులను బోధిస్తుంటుంది.
1: స్టాండ్స్ ఫర్ సెవెన్ సేజెస్.
0: సప్త అహం, సప్తాహం. ఏడు దినములు మాత్రమే సప్తాహం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?
1: సప్తాహ ఈ సెలబ్రేటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవెన్.
0: నామమును ఈ విధమైనటువంటి సప్తాహం చేతనే, సప్త ఋషుల యొక్క భావం చేతనే, సప్త రంగుల చేతనే, సప్త ధ్వనుల చేతనే ఈ జగత్తంతా కూడా నిండి ఉంటున్నది.
1: దేర్ఫోర్ యాజ్ వి సెలబ్రేట్ సప్తాహ, ఎ ఫెస్టివల్ ఫర్ సెవెన్ డేస్ singing the glory of God, it amounts to bring out the seven colors, the seven melodies
0: and seven sounds.
1: And seven sounds.
0: దీనిని సా రి గ మ ప ద ని. ఇది ఏడు.
1: These are the seven sounds.
0: సరిగమ పదాలు ఈ ఏడు అక్షరములు అంటే సర్వభావములు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: In these seven letters, all feelings are present there.
0: దీనిని సప్త స్వరములు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దీస్ ఆర్ కాల్డ్ సప్త స్వర, సెవెన్ మెలడీస్.
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద వన్ ఆఫ్ ద సౌండ్.
0: చరాచరమయీ,
1: దట్ మొబిలిటీ.
0: జ్యోతిర్మయీ,
1: లైట్.
0: వాంగ్మయీ,
1: ద టాక్.
0: నిత్యానందమయీ,
1: ఎటర్నల్ బ్లెస్.
0: పరాత్పరమయీ,
1: సుప్రీం డైటీ.
0: పరాత్పరమయీ ఈ సప్త స్వరములతో కూడినటువంటిది. పరాత్పరమయీ,
1: పరాత్పరమయీ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ దట్ డినోట్స్ ఆల్ ద సెవెన్ సౌండ్స్.
0: కనుకనే రామ అనేటువంటి దానికి ఉన్నారు. రా ప్లస్ మా రామ.
1: రా ప్లస్ మా ఇస్ రామ.
0: రా రెండు నంబరు.
1: రా స్టాండ్స్ ఫర్ నంబర్.
0: మా ఐదు నంబరు.
1: మా ఫైవ్.
0: రెండు చేతి ఏడు నంబరు.
1: బౌత్ మేక్ ఎ టోటల్ ఆఫ్ సెవెన్.
0: కనుకనే రామనామ సప్తాహం జరుపుతున్నామని ప్రపంచంలో బోధిస్తుంటారు.
1: యు హియర్ దిస్ దట్ సప్తాహ సెవెన్ డే సెలబ్రేషన్ వేర్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇస్ సాంగ్.
0: కనుక ఏడు అనేటువంటిది ఈ భగవత్ యొక్క స్వరూపంతో కూడినటువంటి యొక్క సప్త స్వరములే.
1: దెర్ఫోర్ నంబర్ సెవెన్ ఆర్ డివైన్. And it speaks
0: ఈ నామముని ఎందుకోసం మనం ఉచ్చరించాలి?
1: వై షుడ్ వి రిపీట్ సింగ్ గాడ్స్
0: గ్లోరీ? ఎందుకు మనం ప్రార్థన చేయాలి?
1: వై షుడ్ వి ప్రే?
0: ఈ విశాలమైనటువంటి యొక్క ప్రపంచమును సృష్టించి,
1: హావింగ్ క్రియేటెడ్ దిస్ వాస్ట్ వరల్డ్,
0: ఇంత అనంతమైనటువంటి జగత్తునందు అనేక జీవరాశులను కూడా నువ్వు సృష్టించి,
1: హావింగ్ క్రియేటెడ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రియేటర్స్,
0: జీవరాశులకు సమయ సందర్భానుసారంగా వినియోగవంతమైనటువంటి యొక్క పదార్థములు కూడా నువ్వు సృష్టించి,
1: క్రియేటింగ్ ఆల్ అప్రోప్రియట్ రిసోర్సెస్ ఫర్ యూటిలిటీ,
0: తినుటకు తిండి, పీల్చుకున్నటకు గాలి, త్రాగుటకు నీరు కూడా అందించి,
1: ప్రొవైడింగ్ ఫుడ్ ఎయిర్ అండ్ వాటర్ టు డ్రింక్,
0: సర్వ విధములైనటువంటి సమయం కూడాను, సమస్త పదార్థములు కూడాను సమకూర్చినటువంటి యొక్క భగవంతునకు కొంత కృతజ్ఞత చెప్పనక్కర్లేదా?
1: షుడ్ వీ నాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు గాడ్ హూ హస్ గివెన్ అస్ ఆల్ దిస్ కన్వీనియన్సెస్ ఇన్ డైలీ నీడ్స్.
0: నీ కర్చీఫ్ నీకు కింద పడిపోతే ఎత్తి ఎవరైనా నీ చేతికి ఇస్తే థ్యాంక్స్ అంటాం.
1: ఇఫ్ యూ డ్రాప్ యువర్ కర్చీఫ్, ఇఫ్ ఎనీ వన్ పిక్స్ ఇట్ అప్ అండ్ గివ్స్ యూ బ్యాక్, యూ సే థ్యాంక్స్.
0: నీ విధములైనటువంటి యొక్క మానవునికి సమస్త పదార్థములు కూడాను సమకూర్చి అందించినటువంటి భగవంతునికి ఇంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా?
1: God has given us all these natural resources. Should we not express our gratitude?
0: Ayokka thanks e aa krutagnate e prarthana.
1: The expression of gratitude is prayer.
0: ప్రార్థన అనగా ఏమిటి?
1: What is prayer?
0: మానవుని యందు అంతర్భూతమై
1: that which is immanent,
0: అగోచరమై
1: non-apparent,
0: అప్రమాణమై
1: that is beyond all measure,
0: అతీతమై ఉండినటువంటి యొక్క దివ్యశక్తిని మేల్కొలపటమే ప్రార్థన.
1: The transcending, latent divinity is awakened.
0: దీనిని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్యబోధత.
1: That's what Upanishad says. Arise, awake, stop not till the goal is reached.
0: Lemmu, lemmu, lemmu. Ajnana nidram nundi melkomu.
1: Upanishad says, get up from sleep and slumber of ignorance.
0: Neevu ananda pipasini.
1: You're the one of bliss.
0: Nee jeevitamanta anandamayame.
1: Your life is full of bliss.
0: Ekkada chuchina anandame.
1: Everywhere there's bliss.
0: Nee jeevitame anandamayi undaga inka anandam nuku vetikeyadu ekkada.
1: When your life itself is all blissful, why are you in search of it?
0: కనుకనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను విస్మరించాడు.
1: సో మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ ఓన్ నేచర్.
0: ఆనంద నిమిత్తమై బహిర్ ప్రపంచం నందు ప్రాకులాడుతున్నాడు.
1: హీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అవుట్ సైడ్ వరల్డ్.
0: అన్వేషణ జరుపుతున్నాడు.
1: హీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
0: ఇది అజ్ఞానం.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: తనకు కావలసిన ఆనందం తన యందే ఉంటున్నది.
1: ద నీడెడ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: భగవంతుని పరిపూర్ణంగా ప్రేమించి
1: విత్ టోటల్ లవ్ ఇన్ గాడ్
0: భగవంతుని యొక్క పరిపూర్ణ తత్వాన్ని అనుభవించడమే ప్రేమ. అది ఏ భక్తి?
1: టు ఎక్స్పీరియన్స్ టోటల్ డివినిటీ ఇస్ డివోషన్ లవ్.
0: అట్టి ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకునే నిమిత్తమే ప్రార్థన అత్యవసరము.
1: టు డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ దిస్ ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్.
0: ఈ ప్రార్థన కూడా కేవలము పెదవుల నుండి ఉద్భవించిన ప్రయోజనం లేదు.
1: ద ప్రేయర్ షుడ్ నాట్ బి ద వన్ ఆఫ్ లిప్ సర్వీస్.
0: హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: రావణుడు అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్.
0: నిరంతరము కూడా పంచాక్షర నామమైన ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంటాడు.
1: హీ రిపీటెడ్ చాంటెడ్ ద ఫైవ్ లెటర్డ్ మహామంత్ర ఓం నమ శివాయ.
0: కానీ తన రాక్షస గుణం మారలేదు.
1: బట్ హిస్ డెమోనిక్ నేచర్ హాస్ నాట్
0: కారణం ఏమిటి?
1: వై
0: ఆ యొక్క ఉచ్చరించేటువంటి నామము హృదయపూర్వకంగా రావటం లేదు, భగవత్ ప్రీతిపూర్వకంగా అర్పితం గావించడం లేదు.
1: వాట్ హీ సేస్ అవుట్ వర్డ్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్. ఇట్ డజంట్ ప్లీజ్ హిమ్.
0: భగవత్ ప్రేమను ఏ రీతిగా తాను అందుకోగలడు?
1: హౌ కెన్ హీ రిసీవ్ గాడ్స్ లవ్.
0: ఏదైనా ఒకదాన్ని మనం అందించినప్పుడే ఇంకో దాన్ని మనం అందుకోవడానికి అర్హుడం అవుతాం.
1: అన్లెస్ యూ గివ్ యూ డిజర్వ్ టు రిసీవ్.
0: ఒక షాప్కైనా మనం వెళ్లి 10 రూపాయలు ఆ షాప్ కీపర్కి ఇచ్చినప్పుడే ఒక కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు.
1: If you pay 10 rupees to a shopkeeper, he will give in turn the kerchief.
0: Neevu 10 rupayalu shopkeeper ki andinchinappudu andinchaka lenappudu aa yokka kerchief nee chethiki andinchadu.
1: When you do not pay 10 rupees, you don't get the kerchief.
0: Adiye vice chancellor chepparu. Upanishattulanta kudanu enta sulabhanga manaku prabodhisthu vachayi.
1: That's what vice chancellor said. Upanishads teaches you in a subtle, simple way.
0: నీవు ప్రపంచంలో ప్రపంచ భరభత్తులకు అందించనక్కర్లేదు.
1: You don't need to give anything in this world.
0: పత్రము,
1: a leaf,
0: పుష్పము,
1: a flower,
0: ఫలము,
1: a fruit,
0: చోయము,
1: water.
0: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని.
1: If it were to be true that you will submit yourself to one of devotion,
0: dalati dalamunaku tubuduga,
1: you will certainly balance to
0: patramo,
1: a leaf,
0: ye maredu patro, ye billo patro, ye tulasi patro kaadu.
1: Is not leaf plants like maredu or tulasi?
0: Ekkada maredu chettu untundadi, ekkada tulasi chettu untundadi, ekkada billo chettu untundadi. Nee vetaganakkarledu, shravapadanakkarledu.
1: You don't need to strain yourself to search for tulasi plant, bilwa or maredu.
0: Dehame manaku oka patramu.
1: The body is the leaf.
0: Pushpamu,
1: a flower.
0: ఈ పుష్పం ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: హృదయ పుష్పమే. ఈ పుష్పమును కూడా నీవెక్కడ వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్.
0: ఏ శ్రమకు నీవు గురి కానక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
0: ఫలము,
1: ఆర్ ఫ్రూట్,
0: మనోఫలము.
1: ఇట్స్ ది ఫ్రూట్ ఆఫ్
0: యువర్. ఆ మనోఫలం ఏ విధంగా ఉండాలి?
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి?
0: భగవంతునికి అర్పించేటువంటి పుష్పము ఏ రీతిగా నీవు అర్పిస్తున్నావు?
1: In what way you offer it to God.
0: చిక్కిన పుష్పములంతా కూడా నువ్వు భగవంతునికి పూజ చేయటం లేదు.
1: యూ డోంట్ టేక్ ఎవ్రీ ఫ్లవర్ అండ్ ఆఫర్ ఇట్ టు గాడ్.
0: ఆ పుష్పమును తీసుకుని
1: యూ టేక్
0: ఆ పుష్పం పైన వారినటువంటి కామ క్రోధ లోభ మోహమును మార్చినటువంటి ఈ క్రిములంతా కూడా నువ్వు చక్కగా పరిశుద్ధం చేసి
1: యు పిక్ అప్ ఫ్లవర్స్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఆఫ్ యాంగర్ గ్రీడ్
0: నిర్మలమైనటువంటి పుష్పంగా తయారు చేసి
1: అండ్ మేక్ దెమ్ ఫ్రెష్
0: ఆ పుష్పాన్ని భగవంతునికి అందించాలి
1: అండ్ యూ ఆఫర్ సచ్ ఫ్లవర్స్
0: ఎట్టి ఫలమును నీవు భగవంతునికి అందించాలి
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్ షుడ్ యూ ఆఫర్
0: ఏదో ఒక చెట్టులో చిక్కినటువంటి కాయను కోసి ఇవ్వకూడదు
1: నాట్ ఎనీ ఫ్రూట్ దట్స్ అవైలబుల్
0: మంచి పరిపక్వ స్థితి లోపల మధురమైనటువంటి ఒక మనసు ఉండాలి
1: యూ షుడ్ పిక్ అప్ దాట్ ఫ్రూట్ విచ్ ఇస్ ఫుల్లీ రైప్ అండ్
0: ఆ ఫలము లోపల మాధుర్యం రావాలి
1: యూ షుడ్ బి
0: అది ప్రేమ ప్రేమతో కూడినటువంటి ఫలము నీవు అందించాలి
1: యూ షుడ్ ఆఫర్ ద స్వీట్ ఫ్రూట్ టు గాడ్ ద ఫ్రూట్ ఆఫ్ లవ్ ఆర్ వాటర్
0: తోయం ఏ ట్యాప్ వాటర్ ఏ గ్యాంజెస్ వాటర్ ఏ వెల్ వాటర్ ఏ రివర్ వాటర్ కాదు
1: ఇట్స్ నాట్ ట్యాప్ వాటర్ గ్యాంజెస్ వాటర్ ఆర్ రివర్ వాటర్ ఎయిదర్
0: నీ ఆనంద భాష్పమే తోయము
1: This water is a tear of joy.
0: దీనికి నీవు శ్రమపడనక్కర్లేదు.
1: You don't need to strain or exert.
0: అనేక మందిని మీరు చూచి ఉంటారు.
1: You might have seen many.
0: అమితమైన ఆనందం వచ్చినప్పుడు కంటిలో నీరులు కారుతుంటాయి.
1: When one is blissful state or ecstatic,
0: అమిత దుఃఖాన్ని పొందే సమయంలోపల కంటిలో నీరు రావు.
1: You don't find that even in times of misery.
0: ఆ నీటికే నారములు అని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: That water in Sanskrit is called నారము.
0: నారములు. నారములు ప్లస్ నయనములు నారాయణములు. ఈ నారములనేటువంటి జలము నయనములతో నారాయణకు అర్పించాలి అని
1: నారము ఇస్ ద వాటర్ నయన ఇస్ ది ఐ ఇఫ్ యు షెడ్ దిస్ టియర్ ఆఫ్ జాయ్ నారాయణ
0: రాకూడదు
1: యు షుడ్ నాట్ షెడ్ టియర్స్ ఫర్
0: ఎవరికి రావాలి నారాయణకు అర్పించేటప్పుడు మాత్రమే ఈ నీరు రావాలి
1: యు షుడ్ షెడ్ టియర్స్ యాజ్ యు ఆఫర్ టు గాడ్
0: కనుకనే మానవత్వం లోపల దివ్యమైనటువంటి యొక్క ప్రపంచమంతా కూడా ఇమిడి ఉంటున్నది
1: So in human life, there is divinity all over.
0: Ade, aham brahmasmi.
1: That is here in this declaration.
0: Ayamatma brahma, ade turiyavastha.
1: Ayamatma brahma is the ultimate turiya.
0: Anaga yemti, ayam atma, ayam brahma, ide ayamatma brahma.
1: Ayamatma brahma means I am atma, I am brahma.
0: Ilanti bhavani manam nirantaram kudanu smaristu undinappudu brahmavit brahmaiva bhavati. తానే బ్రహ్మగా మారిపోతాడు
1: వి షుడ్ పాండర్ ఓవర్ రిఫ్లెక్ట్ అపాన్ దిస్ థాట్ సో దట్ ద నోర్ బ్రహ్మ క్షేత్రమే
0: ఈ దేహం ఒక క్షేత్రమే
1: దిస్ బాడీ ఇస్ క్షేత్ర ద ఫీల్డ్
0: అయితే క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నాడు
1: బట్ దేర్ నోవర్ విత్ హిమ్
0: గుడి లేకుండా దేవుడు లేడు
1: వితౌట్ ద టెంపుల్ దేర్ ఇస్ నో
0: డెడ్ కరెంటు లేని వైరు
1: ఎ వైర్ వితౌట్ కరెంట్
0: నీరు లేని పైరు
1: అండ్ ద ఫీల్డ్ విత్
0: వాటర్ పంపులు లేని బడి
1: అండ్ స్కూల్ వితౌట్ టీచర్
0: దేవుడు లేని గుడి
1: అండ్ ద టెంపుల్ వితౌట్ గాడ్ ఆర్ యూస్లెస్
0: దేవుడు లేని గుడిని ఎవరైనా మొక్కుతారా
1: విల్ ఎనీ వన్ గో దేర్
0: పంతులు లేని బడి ఎవరైనా పెడతారా
1: విల్ యూ ఫైండ్ స్కూల్
0: కరెంట్ లేని వైర్ ఏం ప్రయోజనము
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ద వైర్ వితౌట్ కరెంట్
0: కనుకనే మనము ప్రపంచం లోపల ఈ ఒక్క ప్రియము మధురమైనటువంటి ఒక భావంతో నీ హృదయాన్ని పరమాత్మకు అర్పితం గావించాలి
1: దేర్ఫోర్ విత్ ఆల్ ది నెక్టరైన్ ఫీలింగ్స్ యూ షుడ్ ఆఫర్ టు గాడ్
0: ఇది ఏ నిజమైన ప్రార్థన
1: దిస్ ఇస్ ట్రూ ప్రేయర్
0: సుత్రేయ రాగతాళములతో కూడినటువంటిది కాదు
1: is not the one of tune and rhythm
0: edo evaku rama rama ani marokaru paata paadutunte veedu mundu raaboyetundi paataku shuti chusukuntu untadu
1: as one starts singing rama song
0: indulo rendu rakamainti aanandam
1: to sing later
0: kirtanam sankirtanam anundali
1: kirtanam sankirtanam chorus together singing
0: kirtanam lopala kevalamu oka vidhamainti swartham maatrame untadi
1: In the individual solo, there is a trace of selfishness.
0: అది వారి యొక్క పేరు ప్రతిష్టల నిమిత్తమై గౌరవ మర్యాదల నిమిత్తమై ఆ యొక్క కీర్తనలు వారు ఉపయోగిస్తుంటారు.
1: As if it is a solo, it brings a good name and fame.
0: వారికి భావములు ఏమాత్రం అక్కరలేదు.
1: They are not mindful of the thought or
0: feeling behind it.
1: They only think of the tune and the rhythm and the beat.
0: కానీ సంకీర్తనం అది ఆనందాన్ని అందించేటువంటిది.
1: సంకీర్తనం ద కోరస్ గివ్స్ యూ ద జాయ్.
0: ఎట్లా సమ్యక్ కీర్తనం ఇది హి సంకీర్తనం. నీ గొంతు యొక్క దీనిని నువ్వు చూసుకోవద్దు.
1: Don't be bothered with the voice.
0: పది మంది వింటున్నారే అనేటువంటి నీ విచారం చేయవద్దు.
1: Don't think whether all listen to you.
0: పరిపూర్ణ ప్రేమ చేతనే సమ్యక్ కీర్తనం స్వేచ్ఛగా నీవు గానం చేయి.
1: With total love, sing freely.
0: ఆ భగవత్ ప్రేమతో నీవు గానం చేసినప్పుడు ఆ స్వరం కూడాను తమంతట తామే సుస్వరంలో ప్రవేశిస్తుంది.
1: As you sing freely with total love, the tune in the
0: పరిస్థితి ఆ విధంగా ఉంటుంది.
1: That is the position in actual
0: ఈ దేశం యొక్క పేరే ఆ విధమైనటువంటి యొక్క శృతిలే రాగతాళంతో కూడినటువంటిది.
1: The very name of this country speaks of this fact.
0: భారత
1: భారత
0: భా
1: భావ ఫీలింగ్
0: రా రత
1: రత
0: భా భావ
1: భా భావ ఫీలింగ్
0: రా రాగ
1: రా రాగ
0: చా తాళ
1: తాళ ది బిగ్
0: భావ రాగ తాళ సమ్మిళితమే భారతం అన్నారు.
1: భారతం ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫీలింగ్ విత్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
0: కనుక మనం సర్వ పనులు కూడాను భావ రాగ తాళంతోనే కూడి ఉంటాయి.
1: సో ఆల్ ఓవర్ దీస్ షుడ్ carry with them these three aspects.
0: Kani idi hrudayaniki connection cheyali, sambandham cheyali,
1: but we should have connection with our heart.
0: Kevalam ram ram ram ram ram ani pedavulto matram ananta matma tape record padikinattuga untadi.
1: But if we see merely lip service ram ram, it is like a tape record.
0: Hrudayam nunchi ravali aa bhavam cheta kudanu kalchali.
1: It should come out of one's own heart.
0: Adi ekrikarana shuddhi annaru.
1: That is what is called the purity of heart.
0: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దట్ ఇస్ ద హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: అది ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఈ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: కనుకనే అట్టి మ్యాన్కైండ్ రావాలి మనలో.
1: We should have the spirit of
0: man. అప్పుడే భగవంతుడు కదులుతాడు కదులుతాడు కరుగుతాడు.
1: Then only God moves and melts and starts approaching you.
0: భగవత్ ప్రేమను పొందే నిమిత్తమై,
1: to earn God's grace,
0: భగవత్ యొక్క అనుగ్రహాన్ని అందుకునే నిమిత్తమై,
1: టు రిసీవ్ గాడ్స్ గ్రేస్,
0: మనం ప్రార్థన చేయాలి.
1: వి షుడ్ ప్రే.
0: అంతేకాని పది మంది మెప్పుల కోసం కాదు.
1: నాట్ టు బి ప్రైజ్డ్ బై అదర్స్.
0: ఆ విధమైన సుస్వభావాన్ని మనసులో నింపుకోవాలి.
1: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ సచ్ గుడ్ ఫీలింగ్స్.
0: లోకములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు జరుగుతూ ఉంటున్నాయి.
1: In this world you find many problems.
0: ఎక్కడ చూసినప్పుడు అశాంతి.
1: Everywhere there is restlessness.
0: ఎక్కడ చూసినా కల్లోలము.
1: Everywhere agitation.
0: ఎక్కడ చూసినా కలహములు.
1: There are fights.
0: కారణం ఏమిటి?
1: Why?
0: కేవలము స్వార్థము మితిమీరిపోయింది.
1: Because this selfishness is on the rise.
0: కీర్తి మర్యాదలు అనేటువంటి దాన్ని విస్మరించినారు.
1: They have forgotten the courtesy.
0: మానవత్వాన్ని మర్చిపోయారు.
1: They have forgotten the human quality.
0: మానవతా విలువలను పూర్తి విసర్జించారు.
1: The human values are totally given up.
0: కనుకనే ఈనాడు ప్రతి పదార్థమునకు విలువ ఉన్నది కానీ మనిషికి విలువ లేకపోతున్నారు.
1: Today every material object has got value but man has no value.
0: కానీ మానవునికి ఉన్నంత విలువ ఎవరికీ లేదు.
1: But the human values
0: కరిగా మానవునిగా మనం జీవించాలి.
1: We should live the life of a man.
0: విలువైనటువంటి రత్నానికి ఎవరు విలువిస్తున్నారు?
1: Who attaches value to a diamond?
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: It's only man who attaches.
0: విలువైన బంగారుకి ఎవరు విలువ కడుతున్నాడు?
1: Who attaches value to gold?
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: It's only man.
0: మానవుడే లేకపోతే డైమండ్ కు విలువ లేదు, బంగారుకు విలువ లేదు.
1: When there's no man, gold has no value, diamond has no value.
0: కనుకనే ఇంత విలువనిచ్చేటువంటి మానవునికి నాడు విలువ తగ్గిపోయింది.
1: Man who attaches value has lost.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: స్టూడెంట్ షుడ్ నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
0: బంగారు కాదు విలువైనటువంటిది.
1: ఇట్ నాట్ ది గోల్డ్.
0: డైమండ్ కాదు విలువైనటువంటిది.
1: నాట్ ది డైమండ్.
0: మనిషి విలువైనటువంటి వాడు.
1: మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: మనిషి నివసించేటువంటి పట్టణం లోపల ఒక గజానికి 1000 రూపాయలని వెలువిస్తున్నారు.
1: జస్ట్ ఎ యార్డ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది సిటీ ఈస్ వెరీ హై ఇన్ ఇట్స్ ప్రైస్.
0: అదే అడవికి పోతే ఒక 10 రూపాయలు ఇస్తే ఒక ఎకర ఇస్తారు.
1: దేర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇట్ ఇస్ అవైలబుల్ వెరీ.
0: కారణం ఏమిటి? అక్కడ మనుషుల యొక్క సంచారం లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్.
0: మనుషులు లేని దగ్గర విలువ లేకుండా ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ దేర్ ఇస్ నో వాల్యూ.
0: విలువగా పెరుగుతుంది.
1: వేర్ దేర్ ఇస్ సొసైటీ.
0: కనుక నేను ఈ విలువ దేని వల్ల పెరిగింది? మనిషి నుంచి పెరిగింది.
1: ద వాల్యూ ఇస్ బికాస్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈ సత్యాన్ని మనం క్షణ క్షణము కూడాను మర్చిపోకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ రిమైండ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ ఎవ్రీ టైం.
0: నేను విలువైనటువంటి వాడను.
1: ఐఎమ్ వాల్యుబుల్.
0: నేను కేవలం చీప్ మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఏ చీప్ మ్యాన్.
0: ఐఎమ్ చీప్.
1: ఐఎమ్ నాట్ చీప్ బట్ ఐఎమ్ చీప్. చీప్
0: కనుక నేను చాలా గొప్పవాణ్ణి.
1: ఐఎమ్ గ్రేట్.
0: అదే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి.
1: దట్స్ వాట్ హి సెడ్. అహం బ్రహ్మాస్మి ఐఎమ్ బ్రహ్మన్.
0: అది మాత్రమే స్వార్థమైపోతుంది. నేను బ్రహ్మం అనుకుంటే.
1: ఈవెన్ దట్ అమౌంట్స్ టు సెల్ఫిష్నెస్.
0: దీనికి తదుపరి కూడా వేదాంతం చెప్పింది.
1: బట్ వేదాంత ఎక్స్ప్లెయిన్స్ గోస్ ఎ స్టెప్ ఫర్దర్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ. నా ఆత్మనే అందరి అందు ఉంటుంది.
1: ఇట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ మీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అందువల్ల నిన్ను ఎదుటివాడి గౌరవిస్తాడు, ఎదుటివాడిని నీవు గౌరవిస్తావు.
1: You respect the other man and the man respects you in turn.
0: ఇది ఏ మొట్టమొదటి కృష్ణుడి భగవద్గీతలో ప్రబోధించినటువంటి
1: ఇస్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ కృష్ణ ఇన్
0: భగవద్గీత. మమాత్మ సర్వభూతాంతరాత్మ
1: ఇస్ ఓన్లీ మై ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
0: నా ఆత్మనే నీవు, నీ ఆత్మనే నేను.
1: ది ఆత్మ ఇన్ యూ అండ్ ఇన్ మీ.
0: ఆత్మలు నేనే లేవు.
1: దేర్ ఆర్ నో టూ.
0: ఒక హాల్ లోపల
1: there in a hall
0: matti patralo oka 100 pettavu.
1: You bring an earthen pot,
0: pittadi patralo oka 100 pettavu,
1: and enamel pot,
0: ragi patralo oka 100 pettavu,
1: and copper vessel,
0: inka aneka rakamainatundi oka ulohamulu oka patralu pettavu,
1: and you have the pots of
0: kaani
1: metals.
0: Oka suryundu samasta jeevulaku okkukadai toche,
1: but only one sun appears to be separate and individual to everybody.
0: అన్ని పాత్రల లోపల కూడా ఒకే సూర్యుని ప్రతిబింబం కనిపిస్తుంది.
1: Only the reflection of the same sun you find in all of these parts.
0: Gold vessel కు విలువగా వేరుగా ఉండొచ్చు.
1: Gold vessel value may be different.
0: మట్టి vessel దీనికి వేరుగా విలువగా ఉండొచ్చు.
1: That earthen pot different.
0: Copper vessel కు వేరే విలువగా ఉండొచ్చు.
1: The value of copper vessel is different.
0: అన్నిటి యందు కనిపించేటువంటి ప్రతిబింబానికి ఒకే విలువే.
1: But the reflection of the sun in all these vessels is one and the same value.
0: కొన్ని ఆత్మ అనేటువంటిది ఈ దేహం అనే పాత్ర లోపల, మనస్సు అనేటువంటి జలం లోపల ప్రతిబింబిస్తూ ఉంటుండాలి ఈ ఆత్మతత్వం.
1: Therefore, ఆత్మా ఇస్ ద సన్, మైండ్ ఇస్ ద వాటర్, బాడీ ఇస్ ద వెసల్ వేర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్.
0: ఈ మైండ్ అనేది కదిలినప్పుడు ఆ సన్ కూడా కదిలినట్టుగా కనిపిస్తుంది.
1: యాజ్ ద వాటర్ ద మైండ్ టిల్స్ starts to move, you find also the reflection moving.
0: Kadaladu.
1: But the sun doesn't
0: move. Yes, sun. Yes, you and sun, not S O N sun.
1: What sun? Yes, you and but not S O N.
0: అతను ఎప్పుడు కూడా ను కదలడు.
1: He will not move.
0: కాని కదిలేది మన యొక్క మనసే.
1: That which moves is our mind.
0: ఈ మనసు కదలటం చేతనే,
1: because the movement of mind,
0: దైవం కూడాను కదిలినట్టుగా కనిపిస్తుండాలి.
1: It appears.
0: ఆత్మ కూడాను చలించినట్టుగా ఉంటుండాలి.
1: It appears.
0: అనేక మంది అజ్ఞానులు నా ఆత్మ చంచలంగా ఉంటుండాలి అంటారు.
1: The ignorant people say that my ఆత్మ is wavering.
0: ఆత్మకు చంచలత్వమే లేదు.
1: ఆత్మ has no wavering.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం. అలాంటి ఆత్మతత్వాన్ని చంచలత్వం అని చెప్పుకోవటం ఎంత అజ్ఞానం.
1: If you say that your ఆత్మ is wavering, it's a sign of ignorance.
0: కాదు కాదు, అది కదిలేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ వేవ్.
0: మారేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: మెదిలేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ గ్రో.
0: కరిగేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్
0: కఠినమైనది కాదు.
1: ఇట్ నాట్ స్ట్రాంగ్ ఈదర్.
0: అది సర్వ మధురమైనటువంటిది.
1: ఇట్ ఇస్ స్వీట్.
0: రమ్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ అట్రాక్టివ్.
0: ఆకర్షణీయమైనటువంటిది.
1: ఇట్ అట్రాక్ట్.
0: ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ బ్లిస్.
0: ఆహ్లాదమయమైనటువంటిది.
1: ఇట్ గివ్స్ యు డిలైట్ అండ్ జాయ్.
0: అమృతమయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ నెక్టరైన్.
0: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేక
1: you are not able to know
0: the భౌతికము భౌతికము భావమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థముల నిమిత్తమై ప్రాకులాడుతున్నావు.
1: But you struggle for worldly possessions, comforts and conveniences.
0: దేహాన్ని ఆధారం తీసుకోవాలి.
1: You have to take the body into
0: consideration. దేహము ద్వారానే దైవాన్ని చూడాలి.
1: With this body only you can see God.
0: దేహము ఒక chariot.
1: Body is a chariot. Body is a chariot.
0: రథము ద్వారానే మనం ప్రయాణం చేయాలి.
1: You can travel in this chariot.
0: ఈ రథములో నీవు కూర్చొని డ్రైవ్ చేస్తున్నావు.
1: You are seated there in the chariot and you drive the chariot.
0: Kani aa ratham neevu kaadu.
1: But you are not the chariot.
0: Rathaniki neevu driver maatrame.
1: You are only charioteer, driver.
0: Ratham veru, driver veruga untunnadu.
1: Chariot and the driver.
0: Kabatti deham aneetundi oka rathamu.
1: So body is a chariot.
0: Ee rathamune nenanni neevu bhavisthunnavu akkade pedda parapaatu.
1: You identify yourself with the chariot. That's the mistake.
0: Kaadu ee rathaniki oleetundi driver okadu unnadu lopala.
1: But there is a driver different from that.
0: Steering, accelerator, clutch anni athan swadhinamlone untayi.
1: Steering, clutch, accelerator are under his control.
0: కనుకనే దేహం అనేటువంటిది రథము.
1: సో బాడీ
0: కారు.
1: దిస్ ఎ కార్.
0: ఈ కారుకు ధర్మ, అర్థ, కామ, మోక్షము ఈ నాలుగు కూడా నాలుగు పురుషాత్మలు టైర్స్ గా ఉంటున్నాయి.
1: దిస్ హ్యూమన్ బాడీ ది కార్ హ్యాస్ గాట్ ఫోర్ టైర్స్. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్
0: కూడా గాలి ఉండాలి.
1: దేర్ షుడ్ బి ఎయిర్ ఇన్ దిస్ టైర్.
0: ఈ గాలి ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ ఎయిర్?
0: అదే కాన్ఫిడెన్స్, నమ్మకము.
1: దిస్ ఎయిర్ ఆఫ్
0: ఈ నాలుగు టైర్ లోపల ధర్మ, అర్థ, కామము అన్నిటిందు నమ్మకం ఉంటుండాలి.
1: ఇన్ దీస్ ఫోర్ టైర్స్ ఆఫ్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ దేర్ షుడ్ బి ఎయిర్.
0: ఇక్కడ మైండ్ స్టేరింగ్.
1: మైండ్ ఇస్ ది స్టేరింగ్.
0: బుద్ధి స్విచ్.
1: ఇంటెలెక్ట్ ఇస్ స్విచ్.
0: స్టమక్ ఇంజన్.
1: స్టమక్ ఇస్ ది ఇంజన్.
0: మనం తినేటువంటి ఆహారమే దీనికి పెట్రోల్.
1: The food that we partake is the petrol.
0: Pichannam deharachattam vastram sita nivaranam. Mana tiffin deeniki oil.
1: And is the tiffin that we take is oil.
0: Deenni ekkada neeku prayanam cheyalante akkada ee mind nu turn cheyali.
1: In whichever direction you want to go, you should turn your mind.
0: Tyres bayata unnai kaani tyres nettite povu.
1: Tyres are present outside.
0: తిరిగేటువంటి టైర్స్ మనకు కనిపిస్తున్నాయి.
1: యు సీ ద టైర్ దట్ మూవ్.
0: కానీ లోపల ఉండి తిప్పేటువంటి స్టేరింగ్, అతని చేతిలో ఉంటుండాలి.
1: బట్ ది స్టీరింగ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ద మూమెంట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది డ్రైవర్.
0: ఎక్కడ నీవు పోవాలంటే అక్కడ నీవు స్టీరింగ్ తిప్పితే ఆ వైపున టైర్లు వెళ్ళిపోతాయి.
1: యూ కెన్ టర్న్ ద స్టీరింగ్ ఇన్ విచ్ ఎవర్ డైరెక్షన్.
0: కామ మోక్షములు అన్ని కూడా నువ్వు కేవలం జడమైన టైర్స్ మాత్రమే.
1: దేర్ఫోర్ ధర్మార్థ కామ మోక్ష ఆబ్జెక్టివ్స్ ఆర్ ఇనర్.
0: ఈ టైర్స్ లోపల కూడా నువ్వు కాన్ఫిడెన్స్ అనేటువంటి ఎయిర్ ఉండాలి.
1: సో ది టైర్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ది ఎయిర్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
0: అప్పుడే ఈ టైర్స్ కూడా నువ్వు సరైన మార్గంలో ప్రయాణం చేస్తాయి.
1: దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు మూవ్ ఇన్ ది కరెక్ట్ పాత్. స్టూడెంట్స్,
0: కారు కదా అని ఎట్టంటే ఎట్లా ఏదో రోగులు మార్గంలో నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ ఇట్స్ ఎ కార్, యూ కెన్ నాట్ డ్రైవ్ యాజ్ యు లైక్.
0: ఆ రోడ్డు యొక్క ఎచ్చు పల్లములు గమనించుకుని నీవు ప్రయాణం చేసుకోవాలి.
1: యూ ఆల్సో నో ది అప్స్ అండ్ డౌన్స్.
0: దేహాన్ని కూడా నువ్వు ఏ సమాజంలో ఏ పరిస్థితి నందు ఏ ప్రభావం నందు ఏ వయసు నందు ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి యొక్క నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేసి నీవు జీవించడానికి ప్రయత్నించాలి.
1: వీ మస్ట్ ఆల్సో టేక్ ఇన్ టు కాగ్నిసెన్స్ ద పొజిషన్ అండ్ ది ఏజ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ as you make use of this body.
0: కారుని ఎట్టంటే ఎట్ట మనం డ్రైవ్ చేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ డ్రైవ్ ద కార్ యాజ్ యు లైక్.
0: పెద్దల దగ్గర ఏ విధంగా వినయంగా ఉండాలి?
1: ఇన్ వాట్ వే యూ షుడ్ బి హంబుల్.
0: టీచర్స్ దగ్గర ఏ విధంగా మనం గౌరవాన్ని అందించాలి?
1: ఇన్ వాట్ వే యూ షుడ్ రెస్పెక్ట్ టీచర్స్.
0: తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి?
1: హౌ యూ షుడ్ లవ్ యువర్ పేరెంట్స్.
0: దైవాన్ని ఏ విధంగా ప్రార్థించాలి?
1: హౌ షుడ్ యూ ప్రే.
0: మన ఉద్యోగాన్ని ఏ విధమైన మార్గంలో మనం సక్రమంగా దీన్ని అభివృద్ధి చేయాలి?
1: ఇన్ వాట్ వే షుడ్ వి డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: ఈ కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి?
1: హౌ టు డిశ్చార్జ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ దీన్నంతా చక్కగా గుర్తించినప్పుడే ఈ కారుకు ప్రమాదం లేకుండా చక్కగా రాజమార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఫుల్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిస్క్రీషన్ యూ కెన్ డ్రైవ్ యువర్ కార్ అలాంగ్ ద రైట్ రాయల్ రోడ్.
0: దీనికి ఆహారము కావాలి.
1: ద ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
0: దీనికి తగినటువంటి హెల్త్ ఉండాలి.
1: హెల్త్ ఈజ్ నీడెడ్.
0: దీనికి సరైన శక్తి సామర్థ్యం కలగాలి.
1: ద స్ట్రెంగ్.
0: శరీరాన్ని కూడా నువ్వు ఒక అలక్ష్యం చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ బాడీ.
0: ఎందుకనగా
1: వై?
0: ఈ శరీరం ద్వారానే మన ప్రయాణం జరుగుతుండాలి.
1: యూ ఓన్లీ ట్రావెల్ ఇన్ దిస్ బాడీ.
0: దేహం అనేటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది.
1: బాడీ సీక్రెట్.
0: భగవంతుని చూపించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ గాడ్.
0: శరీరం ఒక టెంపుల్ వంటిది.
1: బాడీ ఇస్ ఎ టెంపుల్.
0: శరీరం ఒక రథం వంటిది.
1: బాడీ ఇస్ ఎ చారియట్.
0: శరీరం ఒక క్షేత్రం వంటిది.
1: బాడీ ఇస్ ఎ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్యే అది కూడా నేనేను అన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సేడ్ అండ్ ద బాడీ ఇస్ ఎ క్షేత్ర అండ్ ద నోవర్ ఇన్ సైడ్.
0: దేహో దేవాలయం ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక పెద్ద దేవాలయం.
1: బాడీ ఇస్ ఎ బిగ్ టెంపుల్.
0: ఈ దేవాలయమును ఎంత పవిత్రంగా చూస్తామో అప్పుడు దైవం యొక్క పవిత్రత కూడాను మనంత అభివృద్ధి చెందుతుంది.
1: యూ షుడ్ కీప్ దిస్ సింపుల్. ద బాడీ ఇస్ సీక్రెట్.
0: అయితే ఈ దేహాన్ని దైవ విషయంలో మనం అర్పితం చేయాలి.
1: హౌఎవర్ యు హావ్ టు సరెండర్.
0: ఏ కార్యం చేసినప్పటికీ ఇది దైవ కార్యంగా నీవు విశ్వసించాలి.
1: ఎనీ వర్క్ యూ డూ టేక్ ఇట్ ఇస్ గాడ్.
0: ఎక్కడ నీవు ప్రయాణం చేసినప్పటికీ దైవం దగ్గర ప్రయాణం చేస్తున్నావు అనుకో.
1: వేర్ ఎవర్ యూ మే గో కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్.
0: కారణం ఏమిటి? విశ్వం విష్ణుమయం జగత్. అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: తాను లేని స్థానం కానీ తనది కాని నామం కానీ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఆర్ నేమ్ వేర్ హీ ఇస్ మిస్సింగ్.
0: కనుకనే భగవద్గీత సర్వత పాడిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిష్టతి. అంతా తానే అయి ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: మేము జీవుడు, తాను దేవుడు అనేటువంటి భావం ఉన్నంత వరకు నీవు జీవుడు, జీవుడే దేవుడు, దేవుడే.
1: Never consider that you are an individual soul and God is different from you.
0: జీవుడు దేవుడు అనేటువంటి ఒక పరమ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: Have the supreme faith that the individual is divine himself.
0: దేవునికి జీవునికి ఏ విధమైనటువంటి ప్రత్యేకత మనం చేయకూడదు.
1: There is no separation, there is no difference whatsoever.
0: ఈ విధమైనటువంటి ఒక దీనిని మనం చేసుకోవడం చేతనే మనం అనేక విధమైనటువంటి అశాంతికి గురి అయిపోతున్నాం.
1: Because of this bifurcation, dichotomy, we are restless.
0: ఆ ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
1: We should have full faith in the principle of unity.
0: నీవు చేయవలసినటువంటి పనులు నీవు చేసుకో, తప్పులేదు.
1: And do your job.
0: ఈ దైవ భావంతో నీవు చేసినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి దోషములు కలగవు.
1: విత్ ది డివైన్ థాట్ అండ్ ద ఫీలింగ్ దర్ విల్ బి నో మిస్టేక్.
0: దైవం నాలో ఉన్నాడు అనుకున్నప్పుడు నీవు దోషానికి ఏమాత్రం పాల్పడవు కదా.
1: వెన్ వన్స్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ గాడ్ ఈస్ ఇన్ మీ, యు నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: ఇతరులను నీవు ఏమాత్రం హింసించవు కదా.
1: యు విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ.
0: ఇతరులను ఏమాత్రం బాధించవు కదా.
1: యు విల్ నెవర్ పుట్ ఎనీబడీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దైవం ప్రేమస్వరూపం.
1: దట్ గాడ్ ఈస్ లవ్.
0: ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎవరికి నీ హింస కలగదు.
1: Where there is love, there is no violence.
0: ఆ ప్రేమ లేని హృదయంలోనే ద్వేషం ప్రవేశిస్తుంది.
1: When there is no love, there is hatred.
0: ఈ ద్వేషం ప్రవేశించినప్పుడే ఈ దుర్మార్గమైన క్రియల్లో ప్రవేశిస్తుంది.
1: Where there is hatred, there will be wicked action.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అందరూ ఐకమత్యంగా అన్యోన్యతగా ప్రేమభావంతో పలా ఏకాత్మ భావాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి.
1: Therefore, students develop the spirit of unity and cooperation and sense of oneness.
0: ఆ యూనిటీ అనేటువంటిది చేరినప్పుడే
1: when once there is unity
0: మన హృదయం ప్యూరిటీ గా ఉంటుంది.
1: And the heart symbolizes
0: ఈ యూనిటీ లేనప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంటుంది.
1: When there is no unity, that is empty, that position.
0: కాబట్టి తక్షణమే ఎనిమిటీ వచ్చి ప్రవేశిస్తుంది.
1: There comes the enmity.
0: ఈ ఎనిమిటీ ప్రవేశించక పూర్వమే
1: before the enmity steps in
0: divinity లో మనం చేరిపోవాలి.
1: Merge in the divinity.
0: Unity, purity, divinity.
1: Unity, purity and then the divinity.
0: కానీ దురదృష్టవశాత్తు
1: but unfortunately
0: we had no unity.
1: There's no unity,
0: purity,
1: no purity,
0: no divinity,
1: no divinity,
0: only community, enmity. ఈ రెండు మాత్రమే దేశంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: బట్ టుడే ఇన్ ద కంట్రీ నో ప్యూరిటీ, నో యూనిటీ, నో
0: ఎనిమిటీ. ఎంత చెడ్డది చెప్పండి. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితే, అందరికీ మనం నమస్కారం చేయాలి. కారణం అందరి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్.
0: ఇలాంటి ఏకాత్మ భావం చేతనే మానవుడు ఎంతైనా కూడా దైవత్వాన్ని పొందవచ్చును.
1: విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యు కెన్ అటైన్ డివినిటీ.
0: ఈ ఏకాత్మ భావాన్ని ఏనాడు మనం విస్మరిస్తామో అప్పుడే పశుపతిగా మారిపోతాం, పశువుగా మారిపోతాం.
1: ద డే వెన్ యూ ఫర్గెట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: కనుక మనము అనిమల్ నుంచినే వచ్చాం.
1: వి హావ్ కమ్ ఇవాల్వ్డ్.
0: తిరిగి మనం విమర్శపోకూడదు, ఫ్రంట్ కు పోవాలి.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్, మార్చ్ ఫార్వర్డ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం గడుపుకొని జగత్తును కంత ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ దిస్ వే.
0: ఈనాడు లోకంలో అనేక మంది ధనముకు బానిసలవుతున్నారు, అధికారానికి బానిసలవుతున్నారు, అహంకారానికి బానిసలవుతున్నారు, కీర్తి ప్రతిష్టలకు బానిసలవుతున్నారు. కానీ మన విద్యార్థులు దానికి కాదు బానిసలు కావాల్సింది, ఆదర్శానికి బానిసలు కావాలి.
1: టుడే ఇన్ ద వరల్డ్ మెనీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ, positions, authority, name and fame. But our students should be the slaves of ideals. You should be ideal boys.
0: Ideal boys.
1: Ideal boys.
0: అదే మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: That's what we should tell.
0: ఎలాంటి ఐడియల్?
1: What sort of ideal?
0: పవిత్రమైనటువంటివి.
1: Sacred ideals.
0: శక్తివంతమైనటువంటివి.
1: Powerful.
0: పరులకు అనుకూలం చేసేటువంటివి,
1: పరులకు
0: ఆనందం కలిగించేటువంటివి,
1: దట్ విచ్ మేక్స్ అదర్స్ హ్యాపీ,
0: ఆదర్శము,
1: దట్స్ ఐడియలిజం.
0: ఉత్తమమైనటువంటి ఉద్దమూలం శాఖ, ఉత్తమమైనటువంటి ఆదర్శాన్ని అందించాలి.
1: ద నోబుల్ ఐడియల్స్ యూ షుడ్ కల్టివేట్.
0: ఆ ఒక్క పేరు తెచ్చుకుంటే చాలు.
1: ఇఫ్ యు గెట్ దట్ గుడ్ నేమ్,
0: తల్లిదండ్రులు ఆనందిస్తారు,
1: పేరెంట్స్ విల్ బి హ్యాపీ,
0: సొసైటీ ఆనందిస్తుంది,
1: సొసైటీ విల్ బి హ్యాపీ.
0: సమాజంలో ఒక్క వ్యక్తి చక్కగా ఉంటే సొసైటీ కూడా చక్కగా అయిపోతుంది.
1: వెన్ వన్ ఈస్ పర్ఫెక్ట్ ది హోల్ సొసైటీ వుడ్ బి పర్ఫెక్ట్.
0: కనుకనే విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ లేత వయస్సు నుండే
1: నైతిక,
0: ధార్మిక, ఆధ్యాత్మిక శక్తులను మీలో ప్రవేశపెట్టుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మీరు తయారు కావాలి.
1: రైట్ అట్ దిస్ టెండర్ ఏజ్ కల్టివేట్ మోరల్, ఎథికల్, స్పిరిచువల్ వాల్యూస్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: అది అన్ని పురాణముల యొక్క సారం ఒక్కటే.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఎపిక్స్.
0: అజమూలం అత్యశాఖ, ఉత్తమమైనటువంటి ఆదర్శాన్ని అందించాలి.
1: ద నోబుల్ ఐడియల్స్ యూ షుడ్ కల్టివేట్.
0: ఆ ఒక్క పేరు తెచ్చుకుంటే చాలు.
1: ఇఫ్ యూ గెట్ దట్ గుడ్ నేమ్,
0: తల్లిదండ్రులు ఆనందిస్తారు,
1: పేరెంట్స్ విల్ బి,

0: ప్రమాణం యొక్క సారం ఒక్కటే.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఎపిక్స్.
0: అదియే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటిని మనం దృష్టి అందించుకుంటే మనం ఏమాత్రం కూడా జగత్తునకు అన్ని సేవలు చేసిన వారం అయిపోతాం.
1: విత్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ ఎయిమ్,
0: కేవలం నీ ఇంటికి మాత్రమే నీవు చేసుకోవటం కాదు, జగత్తుకే నీవు ఒక ఆదర్శవంతమైన రూపాన్ని అందిస్తావు.
1: యూ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్, నాట్ మీ ఎర్లీ టు యువర్ హౌస్ ఆర్ ఫ్యామిలీ.
0: జగత్ అంతా ఇప్పుడు దైవ స్వరూపంగా మనం భావించాలి.
1: సో కన్సిడర్ ది యూనివర్స్ అస్
0: ఆ దైవం యొక్క ప్రేమకు మనం పాత్రులయ్యేటువంటి యొక్క విధానాన్ని మనం తెలుసుకోవాలి.
1: డిజర్వ్ గాడ్స్ లవ్ అండ్ నో ద
0: ప్రార్థన అనగా కేవలము ఏ దైవమా నన్ను రక్షించు ఇది కాదు ప్రార్థన.
1: ప్రేయర్ ఇస్ నాట్ మీ
0: అఖండమైనటువంటి భగవత్ ప్రేమను అనుభవించాలి, అదే ప్రార్థన.
1: Enjoy the infinite grace and love of God.
0: అది ఒక్కటి ఉంటే ఏ కొరత ఉండదు.
1: That there is no shortage.
0: అదే త్యాగరాజ్ కూడా చెప్పాడు.
1: That's what Tyagaraj said.
0: రామా
1: రామా
0: నీ అనుగ్రహ బలం ఒక్కటి నాకు ఈ నవగ్రహాలు ఏం చేస్తాయి అన్నాడు.
1: If I got that strength of your grace, I will not be affected by other planets.
0: ఎందుకోసం నాకు ఈ కన్నును ఇచ్చావని తులసిదాస్ కూడాను చాలా బాధపడ్డాడు.
1: తులసిదాస్ ఆల్సో క్వశ్చన్ వై యూ హావ్ గివెన్ మీ

0: స్వామి నేను ఒక కేవలము అంగహీనుడను అన్నాడు.
1: స్వామి ఐఎమ్ హ్యాండిక్యాప్డ్. వాట్ ఫార్ ఆర్ ది ఐస్? వాట్ ఫార్ ఆర్ ది లుక్?
0: చేతులున్నాయి, కాళ్ళు ఉన్నాయి, సర్వము ఉన్నాయి, ఎందుకు అంగహీనుడు అంటున్నావు?
1: ఐ హావ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. హౌ డు యు సే ఐ యామ్ హ్యాండిక్యాప్డ్?
0: అప్పుడు చెప్పాడు తులసిదాసు.
1: నేను తులసిదాస్.
0: చేతులు ఉన్నాయి,
1: ఐ హావ్ హ్యాండ్స్,
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, కాబట్టి ఇవి అంగహీనమే.
1: So I am not able to serve, therefore I am amputated.
0: చేతులు లేని వాడిని నేను.
1: I am amputated, I don't have.
0: కన్నులు ఉన్నాయి,
1: I have eyes,
0: కానీ నిన్ను చూడలేకపోతున్నాను,
1: but I am not.
0: కాబట్టి నేను గుడ్డివాడిని,
1: therefore I am blind.
0: చెవులు ఉన్నాయి,
1: I have ears,
0: కానీ నా చెవులు నీ యొక్క మేలుగానమును వినలేకపోతున్నాను.
1: I am not able to listen to melodious music.
0: అంగహీనుణ్ణి,
1: if I am dumb.
0: కాబట్టి నేను అంగహీనుణ్ణి స్వామి అన్నాడు.
1: Therefore I am handicapped, oh God.
0: ఈ విధంగా ప్రతి అంగమును కూడాను భగవత్ ఉపయోగార్థమై భగవత్ యొక్క ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై సద్వినియోగం చేయాలి.
1: We have to make proper use of every limb, every organ of the body.
0: అది మానవత్వంలో ఉండినటువంటి గొప్ప విశిష్టత.
1: That is the greatest achievement in the human life.
0: ఉత్కృష్టత, సౌజన్యత, సౌశీల్యత ఇందులోనే ఉంటున్నాయి.
1: The noblest thing is this, the realization of the human life is this.
0: అందువల్లనే త్యాగరాజు కూడాను ఎంత ప్రేమతోనే పిలిచాడు, నా ఇంటికి రారా రామా.
1: Jagaraj also sang this song, inviting Rama.
0: Intinaga.
1: He prayed to Rama to
0: come to his house.
1: He wanted him to come close to his house.
0: Sukumara neeke mrukkeda rarama intinaga.
1: Oh beautiful Lord, come home, come home.
0: Rara.

0: O Rama, the son of King Dasharatha, I cannot bear the pangs of suffering.
1: Dasharatha Kumara, nan melu kora, netala lera.
0: O Rama, the son of King Dasharatha, you protect me, you take care of me.
1: Rama,
0: he invited him to visit his house.
1: Oka vaipuna ninnu vidichi nenu undalenani antunnadu. Maroka vaipuna rara, old friend madiri sambhashana chestunnadu. Rara, rara ani cheptunnadu.
0: On one hand he says,
1: alaga emiti aadhyatmika margam lopala ekavachaname tappa bahuvachanam ledu.
0: In spiritual field, you address people in singular number.
1: Nenu plus nenu.
0: I plus I.
1: Nemu.
0: We.
1: Vadu plus vadu.
0: He plus he.
1: Varu.
0: They.
1: Anta akkada ekavachaname vastu undi.
0: You find only single number there.
1: Kanukane rara maa inti daaka.
0: So address him so.
1: ఈ భగవంతుని ఏకవచనంగానే అనుభవిస్తున్నాడు.
0: హి అడ్రెస్ గాడ్ ఇన్ సింగులర్ నంబర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఓల్డ్ ఫ్రెండ్.
0: బికాజ్ గాడ్ ఈజ్
1: పాతవాణ్ణి రారా పోరా అని మనం సంభాషణ

0: Therefore, we can work.
1: Randi Pondi Dechendi, Iku Nutanaman Padalupio Petunta.
0: But we extend all courtesies to a new friend.
1: E Nutana Padamupio Petentavaku, Vadu Kotavade, New Kotavade.
0: Until this hospitality and courtesy extended, the person is
1: Padavada Kunap, the freedom Dali.
0: If you consider him as your old friend,
1: Adi, the end of wisdom is freedom.
0: The end of wisdom
1: the end
0: is
1: of culture is perfection.
0: The end of culture is
1: the
0: perfection.
1: The end of knowledge is love.
0: The end of knowledge
1: the end of
0: is
1: education
0: love.
1: Is character.
0: The end of education is character.
1: Adiye, nijamainatuvanti friendship.
0: That is the true friendship.
1: కనుకనే భగవంతుణ్ణి సొంతవాడిగా నీవు అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ గాడ్ యాజ్ యువర్
1: భగవంతుని పాతవాడు కాదు.
0: గాడ్ ఇస్ నాట్ న్యూ ఎనీవే.
1: పాతవాడు కాదు.
0: యు ఆర్ నాట్ న్యూ ఎనీవే.
1: ఇంతని అప్పటికప్పటికే మీరు పూర్తి ఒక్కరే.
0: యు ఆర్ వన్ ఓన్లీ.
1: రెండు లేనే లేవు పాత కృత.
0: దేర్ ఆర్ నో టూ న్యూ అండ్ ఓల్డ్.
1: ఒక్కడే.
0: ఓన్లీ వన్ గాడ్.
1: ఒక్కడే.
0: ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బహుదా వదంతి. Crores, millions, millions, millions, and apadikini, vakkate.
0: God is one, there may be millions and millions of beings.
1: Mathematics lo, number one, ikkada.
0: In mathematics, number,
1: number
0: one there.
1: Number nine, ikkada.
0: Nine over there.
1: Ye number peddadini, evarine, pillal nadikina apadikini, chaduraani vaadu kudunu, tomido number peddadini antadu.
0: If you ask which number is big, even illiterate would say number nine is big.
1: Kaadu kaadu, vakkate peddadini.
0: No, one is a big
1: one
0: number.
1: Plus one plus one plus one plus one plus one plus one plus one plus one plus. 9.
0: So if you go on adding 1 plus 1 plus
1: 1
0: plus
1: 9 ledu.
0: Without 1 there's no 9.
1: One is hero.
0: One is hero.
1: World is zero.
0: World is zero.
1: Hero becomes zero if he forgets God annaru.
0: Hero becomes zero if he forgets God.
1: Kanukane daivanni marchinappudu manam hero kudanu zero aipothamu.
0: So if you forget God, even a hero becomes a zero.
1: మనం ఎప్పుడు కూడాను heroes heroes heroes గా తయారు కావాలి.
0: So we should be heroes all the time.
1: కనుకనే ప్రేమ చేత ఈ హీరో తత్వాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: మెయింటైన్ ద స్పిరిట్ ఆఫ్ రిమైనింగ్ ఎ హీరో.

0: చూసినంత చెరువులో జారెళ్ళు పొంచి చూసిన ఎంత అది గొప్ప ఏకాగ్రత గుణ ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మంది కాలమును సద్వినియోగపరచాలని రాత్రి అంతా కూడాను పేకాటనాడుతుంటారు.
1: పీపుల్ గోన్ ప్లేయింగ్ కార్డ్స్ త్రూ అవుట్ ద నైట్ థింకింగ్ దట్ దే ఆర్ మేకింగ్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది టైమ్.
0: చెరువులో జారళ్ళు పొంచిచూచడి దృష్టి ముక్తి కగున చేపల నిమిత్తమై చెరువులో గాలం వేసి అది ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నటువంటి యొక్క తత్వం అది తాను ఏకాగ్రతగా భావించాడు.
1: యు ఫైండ్ ద ఫిషర్మెన్ వాచింగ్ టు ట్రాప్ ది ఫిషర్స్ ఓవర్ దేర్ సిట్టింగ్ క్లోజ్ టు ది ట్యాంక్ ఆర్ ద రివర్. ఇట్ డస్ నాట్ అమౌంట్ టు కాన్సన్ట్రేషన్ ఆర్ ఏకాగ్రత.
0: చెరువులో జారళ్ళు పొంచిచూచేటి దృష్టి ముక్తి కనుగున
1: that concentrated look to catch the fishes by the fishermen will never help them to attain liberation.
0: ika manavudu chesetvanti yokka ekagratalu manavudu chesetvanti dhyanamulu ee vidhanga polchukuntu vaste entaina kodanu daivatvanga maarchukovachu.
1: The concentration and meditation we have can really be directed in the direction of spirituality.
0: tappa tarai tragi tanamelu marchina tanmayaktamaguna
1: having fully drunk, totally intoxicated, can you call him that he has gone beyond the body?
0: Tanmayaktam pondinadu ani cheppadu.
1: And he said that he has forgotten himself, has lost himself.
0: tappa tarai tragi tanamelu marchina తన్మయత్నమగున.
1: ఇట్ కెనాట్ బి గోయింగ్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ ద బాడీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఈస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ ఆర్ ఫుల్లీ డ్రంక్.
0: భార్యపై అలగి పస్తు పరుండిన అది గొప్ప ఉపాసమగున.
1: బికాస్ ఆఫ్ ద సింపుల్ రీజన్ హీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్ విత్ ద వైఫ్ అండ్ చోజ్ నాట్ టు ఈట్ ఫుడ్ దట్ నైట్ యూ కాంట్ కాల్ ఇట్ ఫాస్టింగ్
0: ఇత్యాది తన్మయత్నములు ఏకాగ్రతలు భావించుకొని ఆనందిస్తుంటారు కొంతమంది వేరేవారు.
1: Some foolish people think that this is tanmayatva, identification with the divine, having been fully intoxicated, and they think that they are concentrating their attention.
0: నిజముగా చూచిన మానవత్వము ఎంత పెడమార్గము పట్టి ఎన్ని చెడు మార్గముల చేత ఆ చెడు జనమును మంచిదిగా భావిస్తున్నారనేటువంటిది మీరు గుర్తించవచ్చు.
1: యూ కెన్ క్లియర్లీ రికగ్నైజ్ దట్ మ్యాన్ ఈస్ టోటల్లీ పర్వర్టెడ్ అండ్ హీ కన్సిడర్స్ ఆల్ ద బ్యాడ్ దట్ హీ హస్ బీన్ డూయింగ్ గుడ్.
0: దేహమునిచ్చినది దీని నిమిత్తం కాదు.
1: బాడీ ఈజ్ నాట్ గిఫ్టెడ్ ఫర్ దిస్ పర్పస్.
0: ఏమిటి ఈ దేహము?
1: వాట్ ఈస్ దిస్ బాడీ?
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములతో కూడినటువంటి ఈ దేహము.
1: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ ఇన్ ద యూరిన్.
0: కేవలము దుర్గంధములతో కుడుతూ ఉన్నటువంటి ఈ దేహము.
1: ద బాడీ ద డికేస్, ద బాడీ దట్ ఇస్ ఫౌల్.
0: దీనిని పెడమార్గం పట్టించి అనేక విధముల దుర్వినియోగం కచ్చుకోవటం ఇది ఎంత వేరితనం.
1: వి మిస్ డైరెక్ట్ ఇట్ అండ్ మిస్ యూజ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ ద బాడీ.
0: మానవత్వము దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనుగ్రహించినటువంటి యొక్క కాయమే కాని పెడమార్గముల లోపల ప్రవేశపెట్టి ఈ యొక్క కాయమును దుర్వినియోగపరచుకోవటం కాదు.
1: ద బాడీ ఈస్ గివెన్ టు మ్యాన్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్, అటైన్ ది స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ నాట్ టు మిస్యూజ్ ఇట్.
0: ఈ దేహమును ఎంత పవిత్రముగా వినియోగించాలో మీరు యోచన చేయండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ హౌ సీక్రెట్ దిస్ బాడీ షుడ్ బి యూజ్డ్ అండ్ కన్సిడర్డ్.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండినంత వరకు కూడాను మన లౌకిక ప్రవర్తనలో కాలంనంత గడుపుకుంటూ కట్ట కనపడికీ నిద్రించే సమయంలోనైనా కూడాను దైవాన్ని స్మరించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we spend the whole day eking out a living in worldly thoughts and worldly pursuits, and we don't have time to think of God.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములు గాని పురుగు జవ్వాజీలు పుట్టబో.
1: The body emits foul smell, it is not anyway aromatic or fragrant.
0: నిమిష నిమిషమునకు నీచులూరిని గాని పరమశాస్త్రమునంత పుట్టించలేవు.
1: You cannot expect any kind of sense out of this body.
0: ఈ దేహము ఈ విధమైనటువంటి దుర్గంధముల చేత అనుభవిస్తున్నప్పుడు దీనికి ఎంత సుగంధములు అనుభవించాలి.
1: The body, thus naturally as days pass by, emits bad smell and we apply scents to make it fragrant.
0: ఈ సుగంధములే భగవంతుని యొక్క చింతనలు.
1: Actually speaking, the perfume is the divine thought that we entertain.
0: దినమునకు ఒక పర్యాయము రెండు పర్యాయములైన కూడాను భగవంతుని యొక్క చింతన చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: We should purify our heart by thinking of God once or twice every day.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వమును ఎన్ని విధములుగా ప్రవేశపెట్టినప్పటికీ దీనికి ఆనందం అనేది శూన్యమే.
1: We may try to enjoy with this body in any possible way that we want to. In fact, there is no state of bliss in reality.
0: ఈ ఆనందమును పొందాలనుకుంటే ఏం చేయాలి మనం?
1: To be blissful, what is that we should do?
0: ఈ దేహమునందు ఉన్నటువంటి ఇంద్రియములను పవిత్రమైన పరమాత్మ చింతన లోపల ముంచాలి.
1: We have to see that we drown our senses in the divine, in the thought of God.
0: శరీరం అంతా కూడాను కేవలం ఇంద్రియములతో కూడినటువంటిదే కాని మరొక దీంతో ఏమాత్రం కూడలేదు.
1: The body is composed of the senses, nothing more than that.
0: నేత్రములు పవిత్రమైనటువంటి దృష్టిని చూడాలి.
1: The eyes should have sacred vision.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టి.
1: The eyes should always have compassionate looks.
0: పలుకులెప్పుడు ముద్దు లొలుకుచుండు.
1: The words should be sweet and soft.
0: కన్నులకు ఎటువంటి పవిత్రమైనటువంటి యొక్క కారుణ్య దృష్టి మనం చేర్చుకోవాలి.
1: We should have the compassionate looks towards others.
0: నాలుకతో మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరిస్తూ కాలమును సద్వినియోగపరచాలి.
1: We should make proper use of time by singing in praise of God with this tongue.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా విషయం నేను చెప్పకూడదు కానీ నిత్యము జరిగేటువంటిది మీకు చెప్తున్నాను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ ఆఫ్ హింసెల్ఫ్ ఎనీవే, బట్ భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎవ్రీ డే.
0: రాత్రి వేళలేందు నేను నాలుగు పర్యాములు లేస్తాను.
1: భగవాన్ గెట్స్ అప్ 4 టైమ్స్ ఎవ్రీ నైట్.
0: 12 గంటలకు లేచి చక్కగా బ్రష్ తీసుకొని పళ్ళు తోముకొని టంగ్ క్లీనర్ తో నాలుగు వైపులు కూడా దాన్ని క్లీన్ చేస్తాను.
1: హీ గెట్స్ అప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్, బ్రషెస్ హిస్ టీత్ అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్ హీ వాష్ క్లీన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్.
0: నా రూమ్లో పండుకునేటువంటి పిల్లలకు చాలా కష్టమేస్తూ ఉంటుంటుంది.
1: ద బాయ్స్ దట్ స్లీప్ దేర్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: కానీ వారు దీన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: బట్ యెట్ దే ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్.
0: ఆ తర్వాత 4:30 గంటకు లేస్తాను.
1: భగవాన్ లేటర్ విల్ గెట్ అప్ ఎట్ 4:30.
0: అప్పుడు కూడా తిరిగి బ్రష్ తీసుకొని
1: అగైన్ హిల్ బ్రష్
0: పండు చక్కగా తోముకొని
1: అండ్ బ్రష్ హిస్ టీత్
0: దాన్ని టంగ్ క్లీనర్ తీసుకొని
1: అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్
0: నాలుక పైన నాలుక క్రింద నాలుక ఇరుపక్కల చక్కగా దాన్ని గీసివేస్తాను.
1: అండ్ క్లీన్ ద టంగ్ పర్ఫెక్ట్లీ వెల్ ఆన్ ఆల్ సైడ్స్.
0: అప్పుడు లేచి బయటకు వస్తాను.
1: దెన్ భగవాన్ కమ్స్ అవుట్.
0: ఈ విధంగా నాకు నాలుక క్లీన్ గా ఉండినప్పుడే నాకు ఆనందం.
1: భగవాన్ ఫీల్స్ హ్యాపీ వెన్ ద టంగ్ ఇస్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: పరిశుద్ధమైనటువంటి యొక్క నాలుక చేత నేను పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవిస్తుంటాను.
1: ద క్లీన్ టంగ్ ఎన్ష్యూర్స్ ఆల్ ద సీక్రెట్నెస్ ఆర్ సాంక్టిటీ.
0: నాకు ఎవరైనా సరే నా దగ్గర మాట్లాడాలని వచ్చినటువంటి వారికి నాలుగు క్లీన్ గా ఉండేటువంటి వాళ్ళతో నేను 10 నిమిషాల బదులు 20 నిమిషాల వరకు నేను మాట్లాడతాను.
1: Bhagavan converses with a person with a clean tongue for more period of time. Instead of 10, he'll spend 20 minutes of time with him.
0: అట్లు లేకుండా నోరు సరిగా కడుక్కోకుండా ఏదైనా ఒక దుర్గంధం వస్తున్నటువంటి మనిషితో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడను.
1: భగవాన్ విల్ నాట్ స్పీక్ టు ఎ పర్సన్ హూ డజంట్ క్లీన్ హిస్ టంగ్ అండ్ జస్ట్ ఇమిట్స్ ఫౌల్ స్మెల్.
0: మనము నిద్రించే సమయం లోపల 4 పైన 4 క్రింద 4 ఇరుపక్కల కూడాను పురుగులు వచ్చి ఉంటాయి.
1: And as we go to bed, we have to clean it because there will be some kind of worms over there.
0: అప్పుడు అవన్నీ కూడా తీసివేయాలి.
1: And all have to be brushed out.
0: అప్పుడే మనకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
1: Then you will be very healthy.
0: ఆరోగ్యమే కాకుండా దీనన్నిటికంటే పెద్దది ఆనందం మనకు ఎక్కువగా అందిస్తుంది.
1: And this health confers bliss, ananda.
0: కనుక 4 చేత మనము పవిత్రమైనటువంటి యొక్క కార్యము చేయాలి, పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలి.
1: With this tongue, it has got to be sacred and we should speak sacred words.
0: ఈ విధమైనటువంటి కార్యక్రమం చేత నేను కాలమును సద్వినియోగం చేస్తుంటాను.
1: This how Bhagavan makes best use of time, proper use of time.
0: ఈ విధంగా 4 నేత్రములు పరిశుద్ధం చేసుకున్న తర్వాత,
1: after perfecting cleaning the eyes and the tongue,
0: నేను బయటికి పోయేటప్పటికి,
1: By the time Swami comes out,
0: maaku vanta chese pillavadu,
1: the cook, the boy over there,
0: ragi ganji teeskonu vastadu.
1: He is ready with a ragi malt.
0: Ganji malt ante mudda
1: starch. Yes, ganji starch. Malt is marsala. I'm sorry, it is starch.
0: Aa ragi ganji chakkaga nenu tragi ento aanandistuntuntanu.
1: And Swami partakes it and feels extremely happy.
0: Tellavar lestane kemi nenu puchukonu.
1: And Bhagavan does not take anything more than this.
0: Tiffin ani inkokatani inkokatani ivi evi nenu muttanu.
1: No tiffin, no breakfast whatsoever.
0: Aa ganji tagi tirigi velutaru 6 gantalaku lopra bathroom leki.
1: And then after that, then again he goes to the bathroom.
0: Ganji tagali kadani aa tongue cleaner tho tirigi nalukoni gosukuntanu.
1: Again he will clean his tongue with the help of the tongue cleaner.
0: ఈ విధంగా నాలుకను పరిశుద్ధం గావించుకొని,
1: and then he will clean the tongue,
0: మంచినీళ్లు త్రాగి,
1: then he will drink water,
0: కిందికి వస్తారు.
1: Then Bhagavan will get down.
0: స్వామి టిఫన్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు, నా టిఫన్ అంతా కూడా ఇదే.
1: We may be wondering what tiffin that Bhagavan accepts or takes.
0: నాకు టిఫన్ అంటేనే ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any tiffin.
0: చల్లనీళ్లు ఒక గ్లాసు తాగుతాను.
1: He prefers to drink cold water and come.
0: భక్తులతో నేను ఆనందంగా సంభాషణ జరుపుతాను.
1: And Bhagavan converses delightfully.
0: ఆనందంగా జరిగిన తర్వాత మరి నేను పైకి వెళ్తాను.
1: Later Bhagavan will climb up the stairs.
0: ఈ విధంగా నా యొక్క దేహమును పరిశుద్ధం చేసుకుని, పరిశుద్ధమైన దేహంతో పవిత్రమైన మాటలు పవిత్రమైన భక్తులతో నేను మాట్లాడుతుంటాను.
1: With this clean body, with this sacred body, Bhagavan converses with the devotees in a sacred way. ee
0: vidhanga na kaalam nen gadupukoni,
1: spending the time like this,
0: mari krindiki vachi
1: Bhagavan will come down again.
0: Interviews anta isthanu
1: and start giving interviews.
0: ee interviews icche samayam lopala meeru konchi gnapakam pettukovali.
1: One point you should remember while Bhagavan grants interviews.
0: Nenu inta parishuddhanga vachi interview room lo kochinappudiki kontha mandi smoke chesi vachintaru.
1: When Bhagavan grants interviews to some devotees, they arrive here after having had their smoke.
0: Smoke chesinatunte varini nen daggara chestanu.
1: Bhagavan will not allow any person who smokes near.
0: Nenu indiki digi vachestatme nuvu bayata povamantunnanu.
1: Bhagavan will drive him out. By the time he comes down, the smoker should go.
0: Swami ayana na bharta ayana bayata pampisthene em maatladedi antaru.
1: The wife says, Swami, so and so is my husband. Well, if he is not allowed here,
0: what am I
1: to do?
0: గాని పుత్రుడు గాని ఎవరైనా సరే దుర్గంధం పెట్టుకొని నా రూమ్ లోకి రాకూడదు.
1: Be that son or our husband, a smoker has no place here.
0: నీ పోయి చెప్పు, తిరిగి నోరు కట్టుకొని మంచిగా రావాలని నేను మాట్లాడతాను.
1: And Bhagavan directs her, you inform him to clean his mouth and come here back.
0: తదుపరి పోయి క్లీన్ చేసుకుని తిరిగి 10 నిమిషాల్లో వస్తారు.
1: And then they will go, wash their mouth, rinse well.
0: నేను చెప్పినట్టుగా తిరిగి వాళ్ళని లోపలి చేర్చి వారితో మంచిగా మాట్లాడతాను.
1: Thereafter Bhagavan starts talking to them pleasingly.
0: ఈ విధంగా నా కాలంను అన్ని విధాలు కూడా పరిశుద్ధమైనటువంటిగాను నేను పవిత్రమైనటువంటిగాను నేను చేస్తుంటాను.
1: That's how Swami spends the time in a perfect way, in a sacred way.
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దుర్గంధములు ఉండిన కూడాను దాన్ని కవర్ చేసుకుని వస్తారు.
1: But there are some people who want to cover up all that bad in them.
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుంది.
1: There is a small story to illustrate this.
0: కాని పార్వతి ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలని ఎన్నో విధములుగా కూడాను తపస్సు చేస్తుంది.
1: పార్వతి డిడ్ పెనెన్స్ టు మ్యారీ లార్డ్ శివ.
0: అన్ని రకమైనటువంటి సుగంధాలంతా పోసుకుంటుంది.
1: షీ హాడ్ ఆల్ ద పర్ఫ్యూమ్స్ ఇన్ ద సెన్స్ ఆల్
0: తాను చక్కని అందమైనటువంటి డ్రెస్ అంతా వేసుకుంటుంది.
1: అండ్ షీ హాడ్ బ్యూటిఫుల్ డ్రెస్ టు.
0: కానీ ఇది వేసుకున్నంత కాలము ఆ దుర్గంధం వచ్చినంత కాలము ఈశ్వరుడు ఏమాత్రమో ఆమె ముఖం చూడడు.
1: ద డ్రెస్ అండ్ ద పర్ఫ్యూమ్ ఫెయిల్ టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ శివ.
0: తదుపరి ఇంకా భరించుకునలేక మన్మథుని పోయి తప్పక దూషిస్తాడు ఈశ్వరుడు.
1: And as he could not bear, the Ishwara went to Manmatha and blamed him.
0: Manmatha, neevu ee tuchyamaina vaancha nimittamai Parvatiki anni vidhamulaga kudanu aakarshinchipojeyataniki nee aamelo praveshistunnava.
1: Manmatha, you are responsible for all these ways followed by Parvati to attract me. Or is it justifiable, he said.
0: Tatchaname Manmathudu aamelo vadaltadu.
1: And Manmatha leaves her immediately.
0: Amta sahajamainatvanti roopani dharistundi Parvati.
1: Parvati was present there in a natural form.
0: Kurchoni manasu parishuddhanga nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam ani aa Parvati kurchoni dhyanam chestundi.
1: Parvati sat there meditating on Lord Shiva with a pure unsullied eternal pure nectarine state of mind.
0: ఆ కూర్చునేటప్పటికీ అప్పుడు ఈశ్వరుడు ఆ వైపు చూస్తాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ దెన్ ఈశ్వర లుక్డ్ అట్ హర్.
0: అప్పుడు చూచి ఇప్పుడు నీవు సామాన్యమైనటువంటి మానవత్వంగా నీవు ధరించి ఉన్నావు.
1: అండ్ హీ సేస్ నౌ యు ఆర్ ఇన్ యువర్ న్యాచురల్ ఫామ్.
0: కానీ మానవుడు న్యాచురల్ గా ఉండాలా?
1: Therefore, man must be natural.
0: కల్పితంగా ఉండకూడదు.
1: He should not be artificial.
0: ఏదో కొంతమంది కొన్ని డ్రెస్సులు కొంత కూడా వేసుకుంటారు ఆహారం.
1: Some people have different dresses.
0: సుగంధం అంతా పూసుకుంటారు.
1: They also apply perfume.
0: ఇది ఉండవలసిందే కొంతవరకు.
1: The spray and perfume need to some extent.
0: లోపల దుర్గంధం అంతా ఉండినప్పటికీ పైన మాత్రం సుగంధం పూసుకుంటే నాకు అయ్యే లేదు.
1: With all that bad within, the perfume outer scents are useless.
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క బోధ చేత పార్వతి నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం ఇవన్నింటినీ మర్చిపోతుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ శివ పార్వతి కుడ్ రైస్ సహజ రూపాన్ని ధరిస్తుంది. స్పాట్లెస్ లెవెల్
0: సహజ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ షీ హాస్ టేకెన్ అప్ న్యాచురల్ ఫామ్.
0: అప్పుడు ఈశ్వరుడు ఆమెను తీసుకుని పోతాడు హిమవత్ పర్వతానికి.
1: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర కుడ్ పికప్ పార్వతి టు దిస్.
0: అప్పుడు ఒక ముహూర్తం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని
1: exact moment of wedlock was fixed.
0: Parvati talidandulku dini telipi
1: and the matter was informed to the parents of Parvati.
0: Varinandarni pilipinchi
1: they were also summoned.
0: Akkada manchi mangalakaramainatvanti okka kalyanam jarukuntaru.
1: And that was the auspicious moment of holy wedlock.
0: Ee vidhanga Parvati kalyanam chaala aanandanga jarapopotam.
1: The holy wedding of Parvati kalyanam.
0: Ee kaaranam emti ani andaru prashninchukoga.
1: When people wanted to know the reason behind
0: na deham sahajamainatvanti deham,
1: the reason is the mind is a natural form.
0: Murikini cherchakunda
1: there is no dirt within me.
0: Pavitramainatvanti bhavam cheta
1: with a sacred thought
0: na thoughts manchi shuddhamainatvanti ga vastuntai.
1: And the thoughts are pure.
0: Muriki deham ga undinappudu mana thoughts muriki gane vastuntai.
1: When the body is dirty there will be dirty thoughts.
0: ఆ మురికిగా వచ్చినటువంటి యొక్క దుర్గంధమును చూసి ఎవరు కూడా మెచ్చుకోరు.
1: అండ్ దిస్ డర్టీ బాడీ అండ్ ది డర్టీ థాట్స్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎనీబడీ.
0: కనుక ఇట్టి సదాప్రకాశమును పరులకు అందించే నిమిత్తమై నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తుంటాను.
1: టు షో ది ఐడియల్నెస్ ది ఐడియల్ ప్రిన్సిపల్ భగవాన్ ప్రాక్టీసెస్ ఆల్ దీస్.
0: కానీ నిద్రపోయేటువంటి వారిని కూడా నేను లేపుతుంటాను.
1: భగవాన్ విల్ వేకప్ దోస్ దట్ ఆర్ ఫాస్ట్ అస్లీప్.
0: 12 గంటలకు లేచిన తర్వాత మరీ 1 గంటకు లేపుతాను.
1: And Bhagavan will wake them up again at 1 o'clock.
0: వారికి కొంచెం పాపం కష్టంగా కలుగుతుండొచ్చును.
1: They may find it inconvenient.
0: అయ్యో ఇప్పుడే పండుకున్నాను, నేను నిద్ర వస్తుండాలి, నేను ఎట్ట లేచేది అని వారు ఏమాత్రం బాధపడరు.
1: But they will never feel sad to get up, thinking that they just
0: ఆ క్షణంలో మాత్రం లేస్తున్నారు కానీ తదుపరి దాన్ని అంతా మర్చిపోయి స్వామికి తగినటువంటి అనుకూలాలు చేస్తుంటారు.
1: The boy will get up immediately and start attending to the needs of Bhagavan, forgetting all inconvenience. Therefore, to begin with, we should keep our body sacred. And this is the triune.
0: త్రినేత్రము అన్నారు,
1: అండ్ త్రీ ఐస్,
0: త్రిదేహము అన్నారు,
1: అండ్ ది త్రీ ఫార్మ్స్,
0: త్రిగుణములు అన్నారు,
1: అండ్ త్రీ అట్రిబ్యూట్స్.
0: అనగా పవిత్రమైనటువంటి దేహమును పరిశుద్ధపరచుకోవటం వల్ల అది ఒక త్రిగంధమైనటువంటి ఒక దేహము.
1: సో కీపింగ్ ఏ సీక్రెట్ క్లీన్ బాడీ అమౌంట్స్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఆ తర్వాత పరిశుద్ధమైన భావాలు కూడా రావాలి.
1: దెన్ వీ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్,
0: శుద్ధమైనటువంటి భావాలు,
1: ద ప్యూర్ థాట్స్.
0: తర్వాత అవి రంజింపజేసేదానికి నిరంజనం,
1: అండ్ దే షైన్, దట్ ఈస్ నిరంజనం.
0: ఎవరైనా రాని వారంతా దగ్గర చేర్చుకునే నిమిత్తమై వాటికి అంతమును చాలా అందిస్తుంటాది.
1: ద ప్యూర్ థాట్ ఈజ్ ఎఫల్జెంట్
0: ప్రదేశం అనుభవించినటువంటి యొక్క గంధమును మనం వేసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ గాట్ ఔటర్ పెర్ఫ్యూమ్స్. నో,
0: ఈ విధంగా జరిగిన తర్వాత
1: యాజ్ థింగ్స్ పాస్ బై,
0: అప్పుడు భగవంతుడు భక్త సంరక్షణకై ప్రారంభిస్తాడు.
1: And then Lord starts protecting the pious people.
0: మొట్టమొదట తన వెంట ఉన్నటువంటి వారి తగినటువంటి పరిశుద్ధం చేయాలి.
1: So we should take every care that our associates are clean.
0: వారిని పరిశుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి వారితోనే మనం ప్రయాణం చేసినప్పుడే మనకు కూడాను గౌరవము మర్యాదము తగ్గుతుంది.
1: In our life pilgrimage sojourn we should have the people associates who are clean and
0: sacred. ఈశ్వరునికి ఎందుకు మంచి పేరు వచ్చింది?
1: How is it that
0: బోలా శంకరుడు ఉన్నారు?
1: శంకరా ఇస్ కాల్ బోలా శంకరా.
0: తాను ఎట్టి అలంకారంలో చేసుకోకుండా,
1: ఈశ్వర హ్యాస్ నో డెకరేషన్స్,
0: తన డ్రెస్సును మాత్రం తాను వేసుకుని,
1: హీ హాస్ గాట్ ద మినిమం డ్రెస్,
0: దేహం అందునటువంటి యొక్క అంగములు పరిశుద్ధపరచుకొని,
1: అండ్ హీ కీప్స్ హిస్ ద బాడీ వెరీ క్లీన్.
0: పవిత్రమైన భక్తుల దగ్గరికి పోయినప్పుడే ఆ భక్తులు వారిని చూసి ఆనందిస్తారు.
1: అండ్ హెస్ అప్రోచెస్ ద డివోటీస్, ద వెరీ సేక్రెడ్నెస్ ఆఫ్ ద డివినిటీ అట్రాక్ట్స్ దెమ్.
0: ఈ విధంగా ఈశ్వరుడు పార్వతి భక్తులను ఆకర్షించే నిమిత్తమై ఇన్ని రకాలుగా కూడా ప్రయాణం చేస్తుంటారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి ట్రావెల్ టుగెదర్ టు అట్రాక్ట్ ద డివోటీస్ ఫ్రమ్ ఆల్ నూ.
0: మార్కండేయునకు 16 సంవత్సరాలు మాత్రమే ఈశ్వరుడు వయసు ఇచ్చాడు.
1: ఈశ్వర డిసైడెడ్ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఫర్ మార్కండేయ.
0: కానీ మార్కండేయునికి అది తెలియదు.
1: మార్కండేయ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ దిస్.
0: తెల్లవారు లేచినప్పటి నుంచి సామాన్యమైనటువంటి ప్రజల వరే, బాలుల వరే తను ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా అన్ని విధాలు కూడా దుర్గంధం చేసుకుంటుంటాడు.
1: నాట్ నోయింగ్ ద డెస్టినీ హీ వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ అండ్ మే
0: ప్లేయింగ్. ఈ యొక్క 16 సంవత్సరాలు నిండుతాయి అని తెలుసుకున్న తర్వాత తల్లి తండ్రులు ఇద్దరు కూడా కూర్చొని కంటిదారులు గారుస్తుంటారు.
1: On coming to know that he will be completing 60 years, the next day he noticed the parents shedding tears.
0: పరిగెత్తుకుని వచ్చి, అమ్మ ఎందుకు మీరు కంటిదారాలు కారుస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: Running all along, he came to his mother and said, Mother, why do you cry?
0: కొడుకు దగ్గర దాపరికం ఎందుకు అనుకుని ఆ కొడుకు దగ్గర విడుచుకుని, నాయనా,
1: without hiding anything, the mother started saying,
0: మీ దేహములకు మా దేహములకు సంబంధం ఉండదు.
1: And the mother said, There is no more of relationship between your body and our body.
0: ఏమిటిది ఇంతకాలం లేకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నావు అని కుమారుడు చాలా కష్టపడతాడు.
1: And the son feeling very sad, he started questioning, why should it happen?
0: తెల్లవారి లోపలనే, నీ దేహము ఎప్పుడు పోతుందో, ఎప్పుడు భగవంతుడు తీసుకుని పోతాడో చెప్పడానికి వీలు లేదు నాయన అంటుంది.
1: The mother said, then by the time next morning the sunrise, when you are going to leave this body, we do not
0: inka kontha time untundadi kada anukoni appudu vellinaadu snanam chesadu ee devalayamku vellaadu.
1: Noticing that some time is still left, he ran to the temple and praying to God.
0: Parishuddhamaina pitta tangutho nalukato parishuddhamaina pitta ishwara naamamunu smaristu vachadu.
1: And he went on chanting, repeating God's name with a clean, perfect, pure, sacred tongue.
0: Tellavarika suryodayam avutundanaga,
1: as is the time of the sunrise,
0: ఈశ్వరుడు పార్వతి ఇరువురు కూడా అదే రూమ్ లోపల సంభాషణ జరుపుతున్నారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి వర్ డిస్కసింగ్, దే వర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్.
0: పార్వతి అడుగుతుంది, స్వామి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు?
1: Parvati puts this question, Swami, why are you delaying?
0: ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు. పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు.
1: The boy is feeling very sad and his parents also are very much worried.
0: పార్వతి, నేను ఇంతవరకు కూడాను నేను ఏకత్వంగా ఉండినాను.
1: He said, Parvati, look here, I am only one till now.
0: ఇప్పుడు దాంపత్యంగా ఉండటం చేత నీవు కూడా ఇందులో ప్రవేశించవలసిందే.
1: Because of this relationship in existence, you too have got to involve in this problem.
0: నేను ప్రాణం ఇస్తాను.
1: I am ready to give life.
0: నీ ముందు పోయి ఆ దేహాన్ని పరిశుద్ధపరచుకోమని చెప్పు.
1: Better you go and make the body sacred.
0: పార్వతి వస్తుంది. ఆ పిల్లవాడి థాట్స్ లోపల ప్రవేశిస్తుంది. అన్ని విధాలా మంచి బోధన చేస్తుంది.
1: పార్వతి గెట్స్ ఇన్ టు ద థాట్ ఆఫ్ ద బాయ్ అండ్ మేక్స్ దిస్ థాట్స్ వెరీ
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందక చేయొచ్చు జీవితంబు. నీవిద్దరు దారబోసి అరవింద దారాక్షిని విశ్వసించి నీవే పెద్ద సుఖంపు గురించి పితికి యోచన చేయి మానవ.
1: Oh man, inquire yourself what kind of joy, what kind of thrill that you experience by spending the whole day to eke out your living, spending your scholarship, forgetting the name of God.
0: Andi tappiki thanu velli snanam chesadu vachi kurchunnadu.
1: And he had his bath and sat down there.
0: Ekkada kurchobettindi Parvati.
1: Where did she make him sit?
0: Parvati aagna sirsavahinchatam cheta aa kumarni etti tana vadalo kurchobettukundi.
1: And he made him sit on her lap.
0: Anaga parishuddhamu inta paramatmani yokka chotunu kuda sadhistundi aneetundi indulo artham avutundi.
1: The meaning is cleanliness is next to godliness. It will take you closer to God.
0: Kuchuna tappudiki Ishwarudu vastadu.
1: Then Ishwara manifests there.
0: Satamanam bhavati sataya parishasyatendi ayushyevendi pratibhishyati. Nayana neevu chiranjeevi vaddillu.
1: And Ishwara blesses the child that he will be immortal. You live long.
0: అప్పుడు తల్లి తండ్రులు ఇద్దరు వచ్చి నాయన నీ భక్తి ప్రపత్తుల చేతని నీవు తిరిగి ఈ ప్రపంచంలో నిలచగలిగావు.
1: The parents said so that son you could live long, you could earn the blessings.
0: ఏది కూడా ఇవ్వనక్కర్లేదు.
1: Cause of the devotion towards God.
0: పరిశుద్ధమైనటువంటి దేహము,
1: a clean body,
0: పవిత్రమైనటువంటి మాటలు,
1: sacred words,
0: నిర్మలమైనటువంటి దృష్టి,
1: and pure looks,
0: నిస్వార్థమైనటువంటి నడక,
1: and selflessness.
0: ఇవి మంచిగా ఉండినప్పుడు భగవంతుడు తప్పక మనకు వశమైపోతాడు.
1: When these are there, God will certainly bless you.
0: కనుక ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి నాయన నిన్ను నీవే కాపాడుకున్నావు కానీ మా వశమేం కాలేదు.
1: And the parents said, your good conduct, your good thought protected you and you never needed us.
0: ఈ విధంగా ధరించిన శరీరము,
1: the body that you have put on,
0: చెలించే మనసు,
1: and the mind that's wavering,
0: చెలించే మాకు,
1: and the words that are not steady,
0: పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: Should be so. They have got to be clean and
0: అది భగవంతుని ఆకర్షిస్తూ ఉంటాయి.
1: A clean body and unwavering mind attracts God.
0: కనుక భగవంతుని వశం చేసుకోవాలంటే మనం చేసేటువంటి పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఇవి కాదు ముఖ్యము.
1: To be closer to God is not the worship or the pilgrimage or other spiritual practices that we undertake are important. No.
0: తల్లి కూడాను మన పరిశుద్ధతనే కోరుతుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మదర్ ఆల్సో కమ్స్ క్లోజర్ టు అస్ బికాస్ ఆఫ్
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి క్రియల చేత ఆ పిల్లల్ని పోషించుతుంటే ఆ పిల్లల్ని చక్కగా దేవుడు కాపాడుతూ వస్తుంటారు.
1: అవర్ గుడ్ యాక్షన్స్ విల్ ప్రొటెక్ట్ అస్. అవర్ గుడ్ యాక్షన్స్ విల్ మేక్ అస్ రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: నిద్ర నుండి లేచి
1: we get up from bed,
0: మరి నిద్రపోయేడు దాకా,
1: until we retire go to bed,
0: పొట్టకై హద్దులు పద్దు లేకుండా ఉండకూడదు.
1: Just to carry on livelihood, we spend our life.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నేను అట్టే చేసేవాడిని.
1: That's how Bhagavan led his life in a perfect way.
0: కుక్కరో కోయని కోడి కూయగనే,
1: the moment the crow crows in the morning early hours,
0: చక్కగా బెడ్ నుంచి నేను లేస్తాను.
1: He gets up from the bed,
0: పలుతోము కొని దేహ బాధ తెచ్చుకుని,
1: and he'll brush his teeth,
0: జలగమాడి ధరించి చలిని భుజించి,
1: and he'll have his bath.
0: అప్పుడు ఈ టిఫిన్ గిఫన్ అంతా ఒకటి లేవు.
1: In those times there was no
0: రాత్రి మిగిలినటువంటి యొక్క అన్నము మజ్జిగలో వేసి మూత మూసి పెట్టారు.
1: And the rice, remaining rice, mixed with the curdly part.
0: ఆ నీటితోనే బాగా పిసికి దాన్ని కలిపి ఇంత ఉప్పు వేసుకుని త్రాగాడు.
1: And the rice is mixed with water and some salt is added and is partaken.
0: అది చలిని భుజించి,
1: and that's the food.
0: అందమైనటువంటి యొక్క దీనిని మనం ప్రకాశింపజేసుకుని,
1: and the beauty that shines forth,
0: chalini bhujinchi,
1: having taken food,
0: మనము మెల్లగా నడుస్తూ పోవాలి.
1: అండ్ వి స్టార్ట్ వాకింగ్ సాఫ్ట్లీ.
0: మన చుట్టూ కూడా ఏ మాలిన్యమైనటువంటి వస్తువు అంతా పెట్టుకోకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్.
0: చాలా మంది చదువుకునే టేబుల్ పైన అనేక పుస్తకాలంతా పాడే చూసుకుని చాలా గలీజ్ గా ఉంటుంటారు.
1: సమ్ పీపుల్ స్టార్ట్ థ్రోయింగ్ బుక్స్ హిదర్ అండ్ థిదర్ దేర్ ఆన్ ద టేబుల్.
0: ప్రతి ఒక్కటి నా అనుభవమే చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టెలింగ్ అస్ బేసింగ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్.
0: నేను పాస్ అయిన తక్షణమే
1: ద మూమెంట్ భగవాన్ పాస్
0: నా క్రింద తరగతి వాళ్ళు పాస్ అయిపోయి వచ్చి
1: ది జూనియర్స్ పాస్ ద ఎగ్జామినేషన్ కేమ్
0: వాళ్ళు నా పుస్తకాలు తీసుకుని పోతుంటారు.
1: దే కలెక్ట్ భగవాన్స్ బుక్స్.
0: ఆనాడు కొత్త క్లాసుకు కొత్త పుస్తకాలు ఉండలేదు.
1: అండ్ దే వర్ నాట్ న్యూ బుక్స్ ఎవ్రీ ఇయర్.
0: ప్రతి 4 సంవత్సరములకు 5 సంవత్సరములకు గ్రంథములంతా మార్చేటువంటి వాడు.
1: ద టెక్స్ట్ చేంజ్ వన్స్ ఎవ్రీ 4 ఇయర్స్.
0: అప్పుడు ఈ గ్రంథములంతా నేను బాగా భద్రంగా పెట్టుకుంటాను.
1: అండ్ భగవాన్ కెప్ట్ దోస్ బుక్స్ ఇన్ సేఫ్టీ.
0: నా క్లాసులోకి ఒక హరిజన్ బాయ్స్ వచ్చాడు.
1: ఏ హరిజన్ బాయ్ అప్రోచ్ భగవాన్.
0: ఆ అబ్బాయి చాలా బీదవాడు.
1: ఈస్ వెరీ పూర్.
0: నాయన నీవు రా.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు
0: పిలిచి నీవు మొట్టమొట్ట పోయి ఆ నదిలో స్నానం చేసి నోరు కట్టుకుని రా అన్నాడు.
1: ఫస్ట్ హ్యావ్ యువర్ బాత్, బ్రష్ యువర్ టీత్, బీ క్లీన్ అండ్ కమ్ హియర్.
0: వచ్చేటప్పటికి నా పుస్తకాలు అంతా చూపించారు.
1: అండ్ భగవాన్ హాస్ షోన్ హిమ్ ఆల్ హిస్ బుక్స్.
0: అప్పుడు చిన్న చిన్న క్లాసు కూడాను 3వ తరగతి 4వ తరగతి కూడా భూగోళము పెద్ద గ్రంథం వచ్చేది.
1: 3rd class చిల్డ్రన్ 4th class
0: చరిత్ర ఇలాంటివంతా ఉండేటువంటి
1: ఆల్సో స్టడీ సబ్జెక్ట్స్ లైక్ జాగ్రఫీ, హిస్టరీ అండ్ సో ఆన్.
0: అప్పుడు అవన్నీ చూపించేటప్పటికి వాడు తెరిచాడు. ఏమి రాజు, నువ్వు ముట్టనే లేదే.
1: అండ్ హర్జన్ బాయ్ సైడ్ రాజు,
0: కొత్తగా ఉంటున్నాయే గ్రంథాలు.
1: ద బుక్స్ ఆర్ సో న్యూ.
0: నా ప్రవర్తనే దానికి అంత పరిశుద్ధత చేసింది నాయన.
1: భగవాన్ సైడ్ ఇట్స్ ఓన్లీ మై కాండక్ట్ దట్ మేడ్ దెమ్ లుక్ న్యూ ఫ్రెష్.
0: అవన్నీ ఆనాటి ఆ టెక్స్ట్ పుస్తకాలు అంతా కూడా కూర్తే ₹12 అయ్యేది.
1: ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ ఇస్ ₹12.
0: అప్పుడు ఆ అబ్బాయి వచ్చేసాడు, రాజు నేను ఎంత అయిందో అంతవరకు మాత్రమే ఇవ్వగలను, కానీ దీనికంటే అధికంగా నేను ఇవ్వలేను డబ్బు అన్నాడు.
1: హి సెడ్ ఐ కెన్ పే టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ నాట్ ది టోటల్ కాస్ట్.
0: నాయన నాకు ఇప్పుడు కావాల్సినటువంటిది నీకు ₹5 మాత్రమే కాదు.
1: భగవాన్ సెడ్ ఐ నీడ్ ఓన్లీ ₹5, నాట్ మోర్.
0: నన్ను ఈ యొక్క వాలంటీర్స్ కింద దాంట్లో నన్ను సెలెక్ట్ చేశాడు ఈ డ్రిల్ టీచర్.
1: ద డ్రిల్ టీచర్ సెలెక్టెడ్ భగవాన్ యాజ్ అ వాలంటీర్.
0: దానికి ఏదో వాలంటీర్స్ గా ఇచ్చారు కదా అని దాన్ని సంతోషించడానికి వీల్లేదు. దానికంత ఖర్చులు ఎన్నో రాసిచ్చాడు.
1: యాజ్ అ వాలంటీర్ వన్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆల్సో.
0: దానికి కాకి వస్త్రము, కాకి షర్ట్, బూట్సులు ఇవన్నీ ఉండాలి.
1: A volunteer should have khaki dress and shoes also.
0: Kani na dagara anta dabbu ledu.
1: Bhagavan didn't have money then.
0: Kani nenu talidannu adagadaniki naaku ishtam ledu.
1: And he didn't want to ask his parents.
0: Nenu vidyarthini.
1: I'm a student.
0: Nenu vidyanu sadhinchali kani vidya nimittame talidannu aneka rakamga himsinchakoddu.
1: I should acquire knowledge, but I should never make my parents suffer.
0: Appudu aa pillavaadu chaala aanandanga ₹5 techichchadu.
1: The Harijan boy collected the books and paid ₹5.
0: ఆనాటి ₹5 అంటే ఏ రూపాయి నోట్ల కాదు కాదు. అప్పుడు రూపాయి నోట్లు కూడా లేదు.
1: There were no currency notes, 5 rupee currency notes.
0: అంత చిల్లర ఉంటుండాలి.
1: It's all change.
0: వాడు రెండు జోబుల నిండుకు పోసుకొని నా దగ్గరికి వచ్చాడు.
1: The pockets are full of small change coins.
0: అంత దాన్ని చేర్చేటప్పటికి ఇంత మూట అయిపోయింది.
1: He made it, he bundled up.
0: ఆ మూటను నేను కట్టుకుని ఎక్కడ పెట్టేది?
1: అండ్ వేర్ ఇస్ ద బండిల్ ఆఫ్ కాయిన్స్ టు బి కెప్ట్?
0: నేను చేస్తానులే రాజు అన్నాడు. ఒక దీంట్లో ఆ పాత వస్త్రం ఇచ్చేస్తే వేసి గట్టి కట్టాడు.
1: అండ్ హీ మేడ్ ఆల్ ది కాయిన్స్ ఇన్ ఏ బండిల్ ఇన్ అన్ ఓల్డ్ క్లాత్.
0: గట్టిగా మూట కట్టేటప్పటికి చిరిగిపోయింది.
1: అండ్ ఓల్డ్ క్లాత్ టోర్ ఇట్ ఆఫ్ దట్ బీయింగ్ ఓల్డ్.
0: చిరిగిపోయి రూమ్ అంతా ఎగిరినాయి గల్లు గల్లు గల్లు అని.
1: అండ్ ఆల్ కాయిన్స్ ఆర్ వెల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద రూమ్.
0: ఆ ఇంటి యజమానురాలు లోపల నుంచి వచ్చింది.
1: And the housewife came from
0: ఎక్కడ చిక్కింది రా ఈ డబ్బులంతా నీకు, నా పెట్టడం నుంచి తీసావు అని రెండు వేసింది.
1: Where from you got all the money? And she slapped Bhagwan.
0: అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, లేదమ్మగారు నేనే నేను తెచ్చిచ్చాను చిల్లర, పుస్తకాలు తీసుకున్నాను అంటే. అప్పుడు ఆమె చెప్పింది, దొంగకు దొంగ సాక్షిరా.
1: And the Arjun boy said, no, I only gave money. But the housewife did not accept this. A thief is going to be witness for another thief.
0: అబద్ధం చెప్పేవాడు కాదు.
1: And Raju will never speak a lie.
0: సత్యమే చెప్తాడు.
1: He speaks truth.
0: ఈ డబ్బంతా కూడాను నువ్వు ఇచ్చిందే.
1: And it's all the money given by
0: Kani inta dabbu vaadu ekkada pettukuntadu.
1: But where is he going to keep this money?
0: Aa dabbu anta taanu teesukundi.
1: And she took away all the money.
0: Rendo dinamu scout anta velutundaru.
1: Next day he was to go to scout.
0: Ekkadiki velutunnaru?
1: Where were they proceeding?
0: Kadapa daggariki velutunnaru.
1: They were going to
0: Kamalapuramlo unnaa nenu appudu.
1: Bhagwan was there in Kamalapuram at that time.
0: కడప దగ్గరికి వెళుతున్నాను.
1: దే ఆర్ ప్రొసీడింగ్ టు కడప.
0: అక్కడ తిరునాలు జరుగుతూ ఉండాలి.
1: అండ్ దేర్ ఇస్ విలేజ్ ఫెయిర్.
0: అంతా ఇసుకనే అక్కడ అంత పశువులంతా తీసుకుని వచ్చేసారు.
1: అండ్ ఇట్ వాస్ ద ఫెయిర్ వేర్ నంబర్ ఆఫ్ కౌస్ వర్
0: ప్రెజెంట్. ఎక్కడ చూసినా పశువుల వ్యాపారమే.
1: అండ్ ఇట్స్ ద బిజినెస్ ఆఫ్ కౌస్ దెన్.
0: నేను రాత్రి అంత ఇంకేం చేసేది, తెల్లవారు చెప్పాను డ్రిల్ టీచర్ కి వస్తానని.
1: And Bhagavan promised to the drill teacher that he'll be attending the fair.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: And he will never break his promise.
0: తెల్లవారుజాము పైన లేచాను, మెత్తగా నడుచుకుంటూ 5 miles అక్కడ పోయి చేరాను.
1: Next morning he got up and started walking along for 5 miles.
0: అక్కడ పోయేటప్పటికే అందరూ టిఫిన్ తీసుకుంటారు పోయారు.
1: And by the time Bhagavan reached there, all started taking their tiffin.
0: నా దగ్గర జోబిలో ఒక కాసు కూడా లేదు.
1: He was not having a single pie in his pocket. What is to be eaten then?
0: కానీ తర్వాత చూస్తాంలే అని పిల్లలకి ఎవరికి నేను కన్విన్స్కోకుండా తిరిగాను.
1: And Swami moved in such a way, not noticed by his classmates.
0: క్లాస్మేట్స్ అంతా కూడా రాజు ఎక్కడ వచ్చాడు, రాజు ఎక్కడ ఇంత వెతుకుతూ ఉన్నారు.
1: క్లాస్మేట్స్ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ రాజు.
0: కానీ వారికి ఎవరికి కనిపించుకోకుండా.
1: And Raju was not seen by anyone.
0: ముఖం కడుక్కుందామని ఒక కొలం దగ్గరికి వెళ్ళాను.
1: To wash the face, he went to a small lake.
0: ఆ కొలం దగ్గరికి పోతే దాంట్లో అంత ఎద్దులను ఆవులను అంతా బాగా కడిగి పెట్టారు.
1: It was a place where the bulls and the cows are.
0: ఆ జలమంతా కూడా చాలా పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: And the water was highly polluted.
0: కానీ ఇంకేం చేసేది, ఏది లేనప్పుడు అదే చక్కని గంగం అనుకుని దాన్ని నీళ్లు త్రాగి అని ముఖం అంతా కడుక్కొని నేను బయటకు వచ్చాను.
1: దట్ వాజ్ ఓన్లీ వాటర్ అవైలబుల్ టు క్వెంచ్ ద థర్స్ట్. విత్ దట్ పొల్యూటెడ్ వాటర్ హీ వాష్డ్ హిస్ ఫేస్.
0: లేచి బయటకు వస్తామని చూస్తుండగానే ఒక బండ పైన ఒక బీడీలు కట్ట ఒక అణ ఎవరో మర్చిపోయారు.
1: By the time he got up and he saw on a boulder a bundle of BDs and also one an coin.
0: ఈ బీడీలు చూస్తే నాకు అయ్యే లేదు.
1: Bhagavan doesn't want to look at the BDs.
0: ఆ బీడీలు తెచ్చి ఒక ఇసుకలో బూట్ చేసేసాను.
1: And he had put it under some sand, covered it.
0: అలా తీసుకున్నాను.
1: And picked up that one
0: దానికి చిల్లర మార్చుకున్నాను.
1: And he made it
0: 4 bottles వచ్చినాయి.
1: And he got 4 bottles.
0: 4 bottles ఒక అణ.
1: 4 bottles make 1 anna.
0: అది తీసుకుని పోతుంటే పిల్లలందరూ కూడా రాజు రాజు రాజు నీకు చాలా మంచి లెక్కగా ఉంటున్నది, ఈ బుడిబుడి కడదాం రాని అన్నారు.
1: అండ్ దెన్ అదర్ బాయ్స్ నోటీస్డ్ ఇట్, యూ హావ్ గాట్ సమ్, యూ విల్ గెట్ సమ్ మోర్ మనీ, లెట్ అస్ గ్యాంబుల్ దే సెడ్.
0: అక్కడ ఈ జూదంలో నేను ప్రవేశించాను.
1: అండ్ దెన్ స్వామి గాట్ ఇన్ టు
0: కానీ జూదం ఆడకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ షుడ్ గ్యాంబుల్.
0: అందరికీ చెప్తున్నాను
1: భగవాన్ ఇస్ టెలింగ్
0: యూ. నేను ఆడుతూ వచ్చాను.
1: బట్ భగవాన్ హ్యాడ్ టు డూ దాట్.
0: ఎందుకంటే ఈ 4 bottles కొంతవరకు సంపాదించొచ్చున్నాను.
1: బికాస్ సమ్ మనీ హాస్ గాట్ టు బి అబ్టైన్డ్.
0: నేను వేసేటప్పటికి 4 bottles కూడాను 4 దీనికి కడావరు ఇస్పెట్ ఈ డైమండ్ అని పేర్లుంటాయి దాంట్లో దానికంతా కట్టినాను.
1: అండ్ యాజ్ యూ వాస్ గ్యాంబ్లింగ్ యూ వాస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ.
0: ఒక్కొక్క దానికి డబుల్ వచ్చేసేసింది.
1: అండ్ యూ వాస్ గెటింగ్ డబుల్ ఫర్ ఈచ్ స్టేక్.
0: నాకు చూచాను ఇది 16 అణాలు అయ్యేంత వరకు నేను ఆడతాను.
1: And he decided to play
0: నాకు దండిగా వస్తుందని నేను ఎక్కువ ఆశ పెట్టుకుని దీన్ని ఆడకూడదు.
1: And I should not continue to play in anticipation of more money.
0: లేచాను.
1: He got up.
0: ఈ నా శిష్యులంతా ఉన్నారు చూడండి క్లాస్మేట్స్ వాడు రాజు కూర్చో అని బాగా లాగి పెట్టారు.
1: ఆల్ అదర్ క్లాస్మేట్స్ దే వెంట్ ఆన్ ఫోర్సింగ్ రాజు కంటిన్యూ టు ప్లే.
0: నాకు ఇంకా చాలు.
1: And Swami said, you know,
0: నాకు తృప్తియే నాకు ముఖ్యము.
1: Contentment is very important to me.
0: కాబట్టి దీంతో నేను చేసుకుంటాను వెళ్ళి ఒక బొట్టు ఇచ్చాను. ఒక బొట్టుకు 3 dosas.
1: విత్ 1 bottle వన్ కెన్ పర్చేస్ 3 dosas.
0: ఒక్క దమ్మిడికి 1 dosa ఆనాడు.
1: ఇన్ దోస్ డేస్ ది కాస్ట్ ఆఫ్ దోశ ఇస్ 1 dammidi, 1 paisa.
0: ఆ విధంగా చేస్తే దినానికి 2 bottles మాత్రం ఖర్చు అయిపోయింది.
1: అండ్ ద వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ 2 bottles.
0: అప్పుడు దాన్ని తిన్నాను, వెళ్ళాను స్కౌట్ లో నా డ్యూటీ నేర్పోయాను.
1: దేర్ ఆఫ్టర్ హీ ఫాలోడ్ ద స్కౌట్ గ్రూప్ అండ్ డిడ్ ఆల్ దాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ విధంగా కాలం గడుపుతూ
1: యూ స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
0: రాత్రికి 2 dammidis ఇచ్చేసి 2 dosas తీసుకున్నాను.
1: And night time he paid 2 dammidis or paise and purchased
0: 2 dammidis means kasu.
1: And this a coin, small coin, paisa.
0: Paisa.
1: Paisa.
0: Tinnano. Poyanu tirigi ఎక్కడనే పండుకున్నాను.
1: అండ్ హీ వెంట్ అండ్ స్లెప్ట్ దేర్ ఇన్ ద షెడ్.
0: నేను ఇంకా నా దగ్గర 4 rupees ఉన్నాయి.
1: And still more, he is left with
0: 4 rupees.
1: And all the change he kept in the form bundle, kept it under the head. As he went there, walking all along, he felt very much tired. And then as he was resting, the head passed on to the next side. And he has forgotten himself because of tiresomeness.
0: And
1: noticing Bhagwan was fast asleep, some have pilfered this bundle of coins. Next morning he didn't have any money. It was all stolen. But yet he kept quiet and he was carrying on the
0: day's work.
1: But the classmates went on crying. They did not leave Raju. They forced Raju to eat at least one
0: dosa.
1: And Bhagwan said, I have taken dosas. You feel that my stomach is full of
0: dosas.
1: I don't want anybody's
0: money.
1: And then he started proceeding.
0: He
1: served there as a volunteer for
0: 5 days.
1: All the 5 days he spent making use of 5 naya paise.
0: Having
1: spent time like that,
0: he
1: returned home.
0: And Bhagwan
1: didn't have enough of
0: bus fare.
1: The bus conductor, having noticed that he is a good boy,
0: Raju, Ra, and Anna Pilchadu.
1: He asked Raju, come along, he said.
0: Pilchi, ni ticket is go tiskunano. Ani cheppina, na ticket ichi, kurcho ani cheppadu, buslo.
1: And he made Bhagwan sit there in the bus, having paid the fare.
0: Ayi dinamula akkada volunteers work cheyala.
1: He served there as a volunteer for 5 days.
0: Ayi dinamula kodunu, ayi naya paisalato, nenu kaalam gadipanu.
1: All the 5 days he spent making use of 5 naya.

0: And he made Bhagwan sit there in the bus, having paid the fare himself.
1: ఆ విధంగా తిరిగి చేసుకుని ఇంటికి వచ్చే సమయం లోపల నాకు చాలా మనసు కష్టం వేసింది.
0: As he was returning like that, he was feeling very bad.
1: శేషమరాజు భార్య గర్భవతి.
0: And the wife of Seshamaraja, she was in the family way.
1: ఆమెకు రెండవ జన్మ శ్రీమంతం చేస్తూ వచ్చారు.
0: The next day there was a celebration to mark the occasion.
1: అప్పుడు నేను ఏం చేయలేదు అనుకుని కొంచెం కుంకుమ పసుపు కొంచెం పూలు తీసుకుని ఒక పొట్టం కట్టుకుని అక్కడికి వచ్చాను.
0: Befitting the celebration, he wanted to carry some kumkum and some turmeric.
1: Oka dammidi iste rendu arichipandu vachayi.
0: With one paisa, he could purchase two plantains.
1: Aa rendu arichipandu aamiki ichesesanu.
0: He gave those two fruits, plantains.
1: Appatiki ayana kudum selavulu.
0: And that day happened to be holiday for him.
1: Ayana teacher examination kattukunnadu.
0: And he was to appear for teacher's examination.
1: Ayana Uravakonda nunchi అనంతపురం వచ్చాడు పరీక్ష కోసమని.
0: టు అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఉరవకొండ హై కేమ్ టు అనంతపూర్.
1: ఆ అనంతపురం నుంచి ఆ తెల్లవారే కమలాపురం వచ్చాడు.
0: ఫ్రమ్ అనంతపూర్ హీ రీచ్డ్ కమలాపురం.
1: ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు.
0: హీ వాజ్ ఆల్సో వెరీ వీక్ బికాస్ ఆఫ్ ద ట్రావెల్.
1: ఈయన వస్తానే నీకేం తెచ్చాడు వాడు అన్నాడు.
0: ద మూమెంట్ హీ రీచ్ హోమ్ హీ ఆస్క్ వాట్ ఈస్ దట్ హీ బ్రాట్.
1: పువ్వులు కుంకుమ తెచ్చాడు అన్నాడు.
0: అండ్ హీ బ్రాట్ ద కుంకుమ అండ్ టర్మరిక్.
1: తీసి బయట పారేసేసాడు.
0: అండ్ హీ హస్ థ్రోన్ ఇట్ అవుట్ సైడ్.
1: ఆయన రూల్స్ వేసుకుంటున్నాడు ఏదో బుక్కు.
0: అండ్ హీ వాజ్ హ్యావింగ్ ఎ రూలర్.
1: ఆ రూలర్ ఒకటి పెట్టుకున్నాడు.
0: అండ్ హీ వాజ్ హ్యావింగ్ ద రూలర్ విత్ హిమ్.
1: దాంతో పిలిచి కొట్టాడు.
0: అండ్ హీ హాడ్ హిట్ స్వామి.
1: నిన్న ఎవరు పోమని చెప్పారు అక్కడికి?
0: హూ ఆస్క్ యూ టు గో?
1: ఇంట్లో పనులన్నీ ఆమె పైన ఇచ్చి పెట్టేసేసి నువ్వు పోయినా వాటాయటని ఈ చేతి పైన కొట్టాడు.
0: అండ్ లీవింగ్ ఆల్ ది హౌస్ హోల్డ్ వర్క్ యూ హావ్ గాన్ దేర్.
1: తక్షణమే ఈ చేయి అంతా వాచింది.
0: హస్ బీటన్ హిమ్ దేర్ అండ్ ద హోల్ హ్యాండ్ స్వోలన్.
1: నేను ఎవరికి చెప్పలేదు.
0: Bhagwan did not tell
1: anybody.
0: He has gone in.
1: Paata sokka unte neelalo tadipanu tanni nenu chuttukunnanu.
0: And he wrapped that palm with wet cloth.
1: Rendavu dinamme ayana Seshamaraju kumarudu chanipoyadu.
0: The next day the son of Seshamaraju died.
1: Chanipoyinadu cheppina telegram ichinappudiki puttapatti nunchi bukkavattam vachi bukkavattu nunchi bus ekki kamalapuram vachesadu gruham abbayi.
0: And the father and Kamaraju garu came on coming to know the news.
1: అక్కడికి వచ్చేటప్పటికి వారందరూ బాధపడుతున్నారు కుమారుడిపోయినాడని.
0: They were feeling very sad because of the demise of the little boy.
1: నేను కూడా బాధపడినట్టుగా నటించాలా?
0: Swami also has to enact.
1: అక్కడ అన్ని నటనలే.
0: Everything is action so far as God is concerned.
1: ఆయన తర్వాత మరి ఆయన చూచాడు ఇక్కడ.
0: Then he noticed his hand.
1: ఏం చేకట్టుకున్నావు అన్నారు.
0: What is that cloth that you have wrapped around your palm?
1: లేదు నాన్నా, ఇది కేవలము ఒక కీళ్ళ నొప్పి వచ్చేసేసింది, దానికోసం నేను కట్టుకున్నానన్నాను.
0: He said because it's painful, therefore I have got this bandage.
1: ప్రక్కన ఇంట్లో దోశలు అమ్మేటువంటి ఒక కోమటమ్మ ఉంటుండేటువంటి.
0: And there is another one who lives her life selling dosas.
1: ఏ వెంకరాజు, మీకేం ఇంట్లో తినేదానికి తిండి లేదా? కావలసినంత ఉంటున్నాయి. ఆ పిల్లవాడిని ఇక్కడ పెట్టి ఎందుకు ఇంత అవస్థ పెడుతున్నారు మీరు అని ఏమేమో చెప్పింది ఆయన.
0: That lady went on reporting, what is it Venkamaraju, don't you have enough of money to take care of the boy? How is that you left him?
1: Traveneelu kavalatante kadapaku daggara daggariki povali, akkada kala untundali, Krishna kalava.
0: In fact there is a kind of a river over there very close to Kadapa.
1: Akkada nunchi teeskoni raavali.
0: And the water has to be fetched all along.
1: Nenu vachetappudiki bhujam paina pettukoni aa duttanu mosukoni vastunna.
0: The water has to be fetched all along from that river.
1: Nannu akkada dimpesadu. ఆ మూట అంతా తాను కూడా పెట్టుకున్నాడు. నన్ను పక్కకు పిలిచాడు.
0: అండ్ హీ కాల్ భగవాన్ అసైడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్.
1: నాయన నువ్వు బయలుదేరు.
0: యు గెట్ అప్ నౌ. యు ఫాలో మీ నౌ.
1: ఆయనకు అందరికీ కూడాను నేనంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ ప్రేమనే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ లవ్డ్ బై ఎవ్రీబడి.
1: ప్రతి ఒక్కరు నన్ను ప్రేమించేవాళ్ళే.
0: ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్.
1: అప్పుడు ఆయన పిలిచి, నాయన నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక ఏటే లేకొట్టలేదు.
0: Ever since your birth, I have never beaten you.
1: నిన్ను బాధలు పెడుతున్నారట నిన్ను.
0: People make you suffer like this.
1: జీ జీ జీ జీ, అది ఒట్టి అబద్ధం. నన్ను ఎవరు బాధ పెట్టడం లేదని నేను చెప్పాను.
0: And Bhagwan said, no, no, no, nobody puts me to suffering. No.
1: కానీ ఆయన వెళ్ళిపోదామన్నాడు.
0: But yet the father insisted that he should leave.
1: నేను చెప్పాను, ఈ సమయంలో నేను వెళ్ళిపోతే ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళే లేరు.
0: At this moment, if I am to leave, there will be nobody to work at home.
1: ఈ సమయాన్ని చూసుకొని నీవు అటు తీసుకుని పోవటం నీకు ధర్మం కాదు, నేను రావటం నాకు కర్తవ్యం కాదు.
0: It is not the right time for you to go, nor for me to

0: follow you.
1: నీవు పోని నేను వస్తాను అన్నాను.
0: యు గో ఐల్ కమ్ లేటర్ సెట్ స్వామి.
1: కానీ ఆనాడు చేతిలో ఒక చెంబుడి లేదు.
0: బట్ దెర్ ఇస్ నో మనీ విత్ హిమ్.
1: ఆ గ్రామంలోనే కొట్టే సుబ్బన్న అని ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు.
0: ఇన్ ద సేమ్ విలేజ్ దెర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ కొట్టే సుబ్బన్న.
1: కొట్టే సుబ్బన్న,
0: కొట్టే సుబ్బన్న.
1: ఆయనకు కొత్తగా ఒక మందు వచ్చేసేసింది. మందు మందు.
0: ఎస్, హీ పర్చేస్డ్ ఏ మెడిసిన్.
1: సప్లై చేశారు అతనికి.
0: ఏ మెడిసిన్ వాస్ సప్లై టు హిమ్.
1: అతను దాన్ని అంతా అమ్మాల.
0: అండ్ దాట్ మెడిసిన్ వాస్ టు బి సోల్డ్.
1: అమ్మే దాంట్లో దండిగా డబ్బు వస్తుంది.
0: అండ్ బై సెల్లింగ్ దిస్ న్యూ మెడిసిన్ యూ లెర్న్ ఎర్న్ మోర్.
1: రాజు ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలా అన్నాడు.
0: అండ్ కొట్టే సుబ్బన్న అప్రోచ్ భగవాన్ యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ.
1: దీని సమాచారం ఏమీ తెలియకోకుండా ఊరికి మందు తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటారు?
0: Without knowing the effects and the purpose of the medicine, how do you expect people to buy that?
1: వివరాలంతా అతని దగ్గర నుంచి తీశాను.
0: స్వామి కలెక్ట్ ఆల్ ది డీటెయిల్స్ కన్సర్నింగ్ దట్ మెడిసిన్.
1: కోసేసి దాన్ని పాటగా కట్టాను.
0: అండ్ హీ కంపోజ్డ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్.
1: అప్పుడు ఆ పాటను పాడుకుంటూ ముగ్గురు పిల్లల్ని చేర్చుకుని వాళ్ళని వెనకట్టు కోటింగ్ చేసుకుంటూ రావాలి.
0: అండ్ స్వామి అలాంగ్ విత్ అదర్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ స్టార్టెడ్ సింగింగ్ ద సాంగ్ కంటైనింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెడిసిన్.
1: పాట పాడుకుంటూ పోతున్నాము.
0: దే ఆర్ ఆల్ సింగింగ్ అండ్ ప్రొసీడింగ్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్ దట్ సాంగ్?
1: బాల భాస్కర అని దాని పేరు.
0: ద నేమ్ ఆఫ్ ది మెడిసిన్ ఇస్ బాల భాస్కర.
1: బాల భాస్కర,
0: బాల భాస్కర.
1: అప్పుడు నేను పాట కట్టాను.
0: స్వామి
1: కవిత్వం చేసేది నేను.
0: భగవాన్ వాజ్ అన్ ఎక్సలెంట్ పోయిట్ ఇన్ దోస్ టైమ్స్.
1: కొనుడి కొనుడి బాల భాస్కర బాలకులార రండి బాలకులార పాట.
0: దిస్ సాంగ్ గోస్ ఆన్ లైక్ దిస్. ఓ బాయ్స్ కమ్ హియర్ బై దట్ మెడిసిన్ బాలభాస్కర.
1: కడుపుబ్బురము కాళ్ళవాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అతృపిల్ల వ్యాధుల నుండి అజీర్ణ వీరేచనముల నుండి అన్నిటికీ ఇది బాగవునండి బాలకులార రండి బాలకులార.
0: బాలభాస్కర్ ఇస్ ది కరెక్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ జాయింట్ పెయిన్స్ ది బ్యాక్ ఏక్స్ అండ్ ఫర్ కాన్స్టిపేషన్ ఇండైజెషన్.
1: ఆయన ఇచ్చినటువంటి ఆయన చెప్పాడు నా పేరు కూడా ఉండాలి ఇక్కడ అని.
0: అండ్ కొట్టే సుబ్బన్న వాంటెడ్ దట్ హిస్ నేమ్ ఆల్సో టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద సాంగ్.
1: అక్కడ ఇంకొక అంగం కట్టేసేసినాను. అది ఎక్కడ అని అడిగేరన్నా.
0: ఇఫ్ యు ఆస్క్ వేర్ దిస్ మెడిసిన్ ఇస్ అవైలబుల్.
1: అందరికీ తెలిసినదేనన్నా.
0: దట్ షాప్ ఈస్ నోన్ టు ఎవ్రీబడి.
1: అదిగో అదిగో కొట్టే సుబ్బన్న అంగడి ఎందే
0: వేర్ ఇస్ ది షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న వేర్ దిస్ బాలభాస్కర మెడిసిన్ ఇస్ అవైలబుల్
1: అంత చెప్పి ఇది ఎవరు చేశారని అడుగుతారు ప్రశ్న.
0: పీపుల్ ఆస్క్ ది మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్.
1: ఆ విధంగా అన్ని రాసి ఇచ్చేటప్పటికి ఆయన చాలా ఆనందం అయిపోయి రెండో దినమే అయితే అంగంలో ఉన్నటువంటి మందులంతా అయిపోయినాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ సాంగ్ ది హోల్ స్టాక్ వాజ్ ఎక్సాస్టెడ్ ది వెరీ నెక్స్ట్ డే.
1: అప్పుడు ఆయన వచ్చి నాకు ఒక అణ ఇచ్చాడు.
0: కొట్టే సుబ్బన్న కేమ్ టు భగవాన్ అండ్ పెయిడ్ వన్ అన్.
1: కానీ నాయన రాజు నీ వల్ల నా అంగడి అంతా బాగా ఖర్చు అయిపోయింది.
0: హి సెడ్ రాజు బికాస్ ఆఫ్ యూ దేర్ వెరీ గుడ్ సేల్స్ బిజినెస్
1: అని తనకు ఒక రూపాయి ఒక అణ ఇచ్చాడు.
0: అండ్ హీ గేవ్ హిమ్ వన్ ఎన.
1: ఆ అణతో నేను రెండు దోశలు తిన్నాను.
0: విత్ వన్ ఎన్ హీ ఏట్ టూ దోశ.
1: బ్రహ్మబ్బాయి కూడా రెండు దోశలు ఇచ్చాను.
0: అండ్ హీ గేవ్ టూ దోసెస్ టు ఫాదర్.
1: ఆయన కూడా భుజించాడు.
0: అండ్ హీ టు ఎయిట్
1: నీ ఉండేటువంటివన్నీ కట్టుకో పోదామన్నాడు.
0: అండ్ హిస్ ఫాదర్ వాంటెడ్ హిమ్ టు ఫాలో హిమ్ అండ్ లీవ్ ద ప్లేస్.
1: నేను పోలేను.
0: స్వామి డిడ్ ఫాలో హిమ్.
1: వారికి కష్టం వచ్చినట్టు సమయంలో నేను రావటం చాలా మంచిది కాదు.
0: It's not proper on my part to leave the place when people are having difficult times. And so he wanted the father to go himself.
1: ఆయన కూడా ఆనాడు కంటిన్యూ కాచాడు.
0: He was also shedding tear.
1: నాయన ఎవరు చిన్నవారంతా పెద్దవారికి ఇలాంటి బోధవాక్యాలు ఎవరు చెప్పరు.
0: No youngster, a tiny child, would ever teach the elders like this.
1: ఎంత గొప్ప గుణం నాయన నీది.
0: What a noble quality you have.
1: నీవు నాకు గుణాన్ని నేర్పుతున్నావా.
0: You are teaching me the virtues.
1: నాకు మంచి మార్గం బోధిస్తున్నావా.
0: యు ఆర్ టీచింగ్ మీ ది కరెక్ట్ పాత్.
1: ఆ మంచిదాన్ని నిన్ను కాపాడుతుంది.
0: అండ్ ద వెరీ గుడ్నెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ
1: అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
0: సో సేయింగ్ ద ఫాదర్ లెఫ్ట్.
1: అక్కడ పోయినప్పటి నుంచి దిన్నము ఏదో ఒకటి టెలిగ్రామ్ ఇచ్చేది.
0: అండ్ హావింగ్ గాన్ దేర్ హీ గేవ్ టెలిగ్రామ్ ఎవ్రీ
1: డే. తక్షణమే బయలుదేరరా, తక్షణమే బయలుదేరరా అని.
0: అండ్ హీ గేవ్ టెలిగ్రామ్ ఎవ్రీ డే ఆస్కింగ్ హిమ్ స్టార్ట్ ఇమీడియట్లీ.
1: పక్కన ఆ దోశలేమో అన్ని ఏమేమో చెప్పింది.
0: Because the lady made all sorts of complaints. Because of all the complaints made to the father, he kept them in his mind. And Swami also replied, I am fine. 2 days passed and all are pacified, calm. And it was the examination time. And it's not possible to leave the place because of approaching
1: exams.
0: What kind of friends he had? Boys should know that you should have good friends. He has got desk mates, Ramesh and Paresh, two friends.
1: Ramesh
0: on one side, Paresh on the other side, Swami in the middle. And in fact, they cannot speak anything. They don't know any subject.
1: Avanni vaadu chepparu mee kochinatvanti question anta nenu raasistanu
0: nilukondandi. Ami said, don't worry, I will answer on your behalf, do not worry.
1: Examination hall lake poyam.
0: They all went to the examination hall.
1: One number okati, na number okati, inko number okati.
0: The numbers are different. One number is one way and another number is put
1: out.
0: There is no connection between one number and another. One classmate sits in one corner and Swami in another corner of the room.
1: There
0: is no chance even to consult or whisper or exchange. And Swami did one thing which should not have been done. Swami answered the whole paper very soon.
1: One handwriting mother nen rasanu.
0: And again another sheet, he wrote the answer in his handwriting.
1: One signature nen rasanu.
0: And he also put his signature.
1: Rendo vaadi peru anta kudanu vaadi handwriting anta nen rasanu.
0: And another sheet also he wrote like that in that boy's handwriting.
1: Moodu papers ni konipoyi table pane pettanu.
0: All the three papers are kept on the table.
1: Meerantha rani inka na venta inkem akkada undan akkaledu.
0: And nothing needs to be followed then.
1: Aa vidhanga chesi vachetappudiki moodava dinamu results vachesesindi.
0: And the results were published on the third day.
1: Ee naati valli nelakolundi pettetunnaru vattu vaadu kaadu.
0: There was no delay for months as we find today.
1: Tachame results vachinayi.
0: Results were published immediately.
1: Results vachetarki three first class.
0: All the three stood in first class.
1: నేను రమేష్ పరేష్ ఈ ముగ్గురు కూడా ఒకటి ఫస్ట్ క్లాస్.
0: స్వామి రమేష్ అండ్ పరేష్ స్టూడ్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్
1: నేను ఏది రాశానో అట్లనే దాంట్లో కూడా ఉంటుండాలి.
0: అడ్జస్ట్ వాట్ స్వామి హాజ్ రిటన్.
1: నమ్మడానికి వీలు లేదు.
0: ఇస్ దట్ పాసిబుల్?
1: హ్యాండ్ రైటింగ్ వన్ డే.
0: హ్యాండ్ రైటింగ్ ఇస్ ఆఫ్ దేర్ ఓన్.
1: వాడు ఎక్కడో కూర్చొని ఉన్నాడు.
0: వన్ సిట్స్ ఇన్ అనదర్ కార్నర్.
1: వాడికి 108 అని వాడికి నంబర్ వచ్చేస్తే.
0: And when his number is 108, and Swami's number is only 6. And that is the difference. How can you say that they copied? Nobody can say.
1: Teacher Mahabub Khan,
0: the teacher, knows pretty well what happened. He knows that Raju helped those two boys.
1: మేము బయటకు వచ్చేటప్పటికే ముగ్గురిని పట్టుకున్నారు ఒకే ఇది అందరూ ఏడ్చటము.
0: ఆల్ ది త్రీ బాయ్స్ కేమ్ అవుట్ పీపుల్ స్టార్టెడ్ దెన్ షెడ్డింగ్ టియర్స్ ఆఫ్ జాయ్ ఇన్ ఎక్స్టసీ.
1: ఈ విధంగా వాళ్ళకు కూడా ఆనందం ఇచ్చి
0: అండ్ పీపుల్ వర్ వెరీ హ్యాపీ.
1: ఆ లీవ్ లోపల నేను పుట్టపర్తికి వచ్చేసేసాను.
0: అండ్ ఇన్ మీన్ టైమ్ స్వామి రీచ్డ్ పుట్టపర్తి.
1: అప్పుడు ఆ పిల్లలు కూడాను మేము ఇంటి దగ్గర పోయి మనం ఏం చేసేది.
0: The boys also thought that, what is that we are supposed
1: Raju,
0: to
1: do? Memo ostam, okay.
0: Both the boys said, we will follow you. What is that we do leaving you here?
1: Thomas,
0: you follow me. You drop me there and back, be back to your place. That's how Bhagavan spent his student days, highly sacred way. There was no mistake at all at that
1: time.
0: And Swami always corrected his classmates whenever they committed a
1: mistake.
0: Swami always spoke softly and gently. And nobody could hear. And then Bhagavan reached
1: Puttaparthi.
0: Having reached there, and Swami fell sick.
1: ఏమి జబ్బు?
0: వాట్ సిగ్నల్స్
1: అనగా చెడిపోయిందండి అందరు కూడా అనుకున్నారు.
0: పీపుల్ థాట్ దట్ హీ టర్న్ మ్యాడ్,
1: పిచ్చి పట్టింది రాజుకు అని.
0: పీపుల్ థాట్ రాజు టర్న్ మ్యాడ్,
1: నేను పిచ్చిగానే ఆడాను.
0: స్వామి ఆల్సో యాక్టెడ్ దట్ వే,
1: అంత ఎవరితో చెప్పుకోకుండా నేనే నేను మాట్లాడుకునేది, నేనే నేను చెప్పుకునేది, ఆ విధంగా చేస్తూ వచ్చాను.
0: వితౌట్ టాకింగ్ టు ఎనీబడి స్వామి వెంట్ ఆన్ టాకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: ఇదంతా వచ్చేటప్పటికి ఊర్లో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ చేరి మంచి వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళాలి.
0: ఆల్ పీపుల్ అరౌండ్ ద నైబర్హుడ్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో వాంటెడ్ టు టేక్ స్వామి టు ఏ డాక్టర్.
1: ఎక్కడెక్కడికో వెళ్ళారు.
0: దే వెంట్ ఆన్
1: ఒక శస్త్రవైద్యుని దగ్గరికి వెళ్ళాడు.
0: దే వెంట్ టు ఏ గుడ్ డాక్టర్,
1: శస్త్రవైద్యుడు,
0: సర్జన్, శస్త్రవైద్య.
1: ఆయన దగ్గరికి పోయేటప్పటికే ఆయన మెత్తగా నా తలంతా కొరిగేశాడు.
0: అండ్ విత్ ఎ నైఫ్ ఏ షేవింగ్ హిస్ హెడ్
1: చేసి ఇంటు మాదిరి గీశాడు.
0: అండ్ హస్ పుట్ ఇంటు మార్క్ ఆన్ ద హెడ్ విత్ ద నైఫ్.
1: ఆ ఇంటు మాదిరి గీసి నాలుగు వైపు ఆ చర్మాన్ని బట్టి లాగాడు.
0: అండ్ హస్ టేకెన్ అవుట్ ది పీలింగ్ అవుట్ ఆఫ్ ది మార్క్స్ ఆన్ ద హెడ్.
1: రక్తం కారుతూ ఉండాలి.
0: అండ్ ది హెవీ బ్లీడింగ్ ఇట్ దట్.
1: దానిపైన సన్న నిమ్మకాయ రసం పోశాడు.
0: అండ్ హి అప్లైడ్ లైమ్ జ్యూస్ ఆన్ ది వుండ్.
1: అన్ని పూసేటప్పటికి మంట.
0: అండ్ ఇట్ వాస్ బర్నింగ్ సెన్సేషన్.
1: కానీ నేను దానికి ఏమి యోచన చేయలేదు.
0: అండ్ ఫామీ వాస్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్.
1: నేను నవ్వుకుంటూనే ఉన్నాను.
0: హి వాస్ స్టిల్ స్మైలింగ్.
1: ఏమి ఇంత మంటలో కూడా నవ్వుతూ ఉన్నాడే, వీడికి ఇంకా ఇది చేయదని కన్నులకంతా లేనిపోయిన పెద్ద పెద్ద కాటకం అంతా వేశాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ హౌ ఇస్ దట్ హీ స్టిల్ స్మైల్.
1: పెట్టాడు
0: ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్.
1: హింసలో పెట్టాడు.
0: అండ్ అప్లైడ్ సో మెనీ ఆయింట్మెంట్స్.
1: అప్పుడు నా వెంట ఆ వెంకమ్మ ఒకటి వచ్చింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెంకమ్మ హూ వాస్ బై హిస్ సైడ్.
1: ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వెంకమ్మ నా వెంట ఉండాలి.
0: వెంకమ్మ గారు ఫాలోడ్ వేరే ఎవరు స్వామి వెన్.
1: నువ్వు పోవద్దమ్మా అని బ్రహ్మబ్బాయి ఎంత చెప్పినా గానీ నేను వినను.
0: Though parents said not to follow. దగ్గరే
1: ఉండాలా.
0: She has decided to follow Swami.
1: ఎప్పుడు నా వెంట ఆయమంతా అన్ని పాపన్ని నాకు అన్నం చేసేది పెట్టేది ఇట్లా చేస్తున్నది.
0: She was attending on Swami throughout her life.
1: కనుక ఆ విధంగా గడుపుకొని ఆమె వచ్చి గృహమ్మబ్బాయి దగ్గర వచ్చి, నాన్న ఇవంతా ఇక్కడ చేయించకండి, ఒక్కటి చేయించకండి, అన్ని చాలా బాధపడుతున్నాడు, అన్ని కఠినమైనటువంటి చర్యలు అంతా చేస్తున్నారు, మీరు తీసుకెళ్ళండి పుట్టవర్తి.
0: అండ్ వెంకమ్మ గారు రిపోర్టెడ్ ద ఫాదర్, నో నో మోర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ కైండ్, ద బాయ్ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ టెరిఫిక్ పెయిన్, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ లైక్ దాట్.
1: తీసుకుని వచ్చారు.
0: And he was brought back.
1: అప్పటి నుంచి అన్ని మామూలుగా రావటం పోవటం జరగటం.
0: And thereafter the regular routine was
1: పడిపోవటం, థర్స్డే బాబా వచ్చాడని బాబా క్వశ్చన్స్ వస్తూ ఆన్సర్స్ అంత వేయటం, ఈ రకంగా అంతా ప్రారంభమైంది.
0: And they started these things. On Thursday, he used to travel beyond the body, laugh and trying to answer the questions of the people.
1: కొరిగినటువంటి తల కొరగటం. మరి తరువాత నేటి వరకు ఒక కత్తి గాని కత్తి గాని తలపైన పెట్టలేదు.
0: It was only on that day. With the shaven head, it was done on that day. Right till this day, no hair cut whatsoever.
1: ఏమి కట్ చేయలేదు.
0: No cut whatever.
1: ఏమి షేవ్ చేయలేదు.
0: అండ్ ఇట్ ఇస్ నాట్ నెవర్ షేవ్డ్.
1: అందరూ ఏమైనా కట్ చేస్తున్నారేమో చేస్తున్నారేమో అని అనుకుంటారు.
0: పీపుల్ మే థింక్ యూ మే హ్యావ్ హెయిర్ కట్స్.
1: ఎప్పుడు లేదు.
0: నో ఎనీ టైం.
1: అట్లనే పెంచుకుంటూ వస్తున్నారు.
0: వైల్ యూ హ్యావింగ్ ద మాప్ ఆఫ్ హెయిర్.
1: ఆ విధంగా చేసుకుని
0: సో డూయింగ్
1: 70 సంవత్సరం నేను గడిపాను.
0: 70 లాంగ్ ఇయర్స్ ఈ స్పెంట్.
1: 70 పెట్టుకుని రేపు వచ్చే దీనికి 79.
0: The coming birthday, Bhagwan is going to 79.
1: కానీ ఆ 79 ఎక్కడ కూడా అధిక మాసాలు అంతా వచ్చాయి. 80 అవుతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ క్యాలెండర్ యూ ఇట్ అమౌంట్స్ 80 ఇయర్స్.
1: దానివల్ల 90 వచ్చేసేసినట్టు.
0: అండ్ దెన్ యూ ఆల్సో సీ స్వామిస్ 90th బర్త్డే.
1: ఇప్పటి వరకు కూడాను పళ్ళు గాని కండు గాని ఏ ఒక్కటి కూడా నాకు పోలేదు.
0: His eyes are very clear. The teeth are perfect at the age of 79.
1: నేను ఈ కాడతో నడుస్తూ ఉంటుంటే పిల్లలంతా పరిగెత్తేవాళ్ళు.
0: In those days when Swami used to walk, boys used to run after him.
1: ఇప్పుడు కూడా నేను నడుస్తాను.
0: Even now Swami can walk.
1: కానీ డాక్టర్లు పెట్టినటువంటి ఇది నాకు నియమం.
0: But doctors insisted that he should not walk.
1: ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ చేశారు పడినప్పుడు.
0: Because as the leg was operated,
1: దానికి తగినటువంటి నరం ఎక్కడ చిక్కలేదు.
0: As they could not get the proper nerve.
1: అది అవసరము.
0: And so it's necessary.
1: కాబట్టి ఏది చేయాలని అక్కడ ఒక చిన్న రాడ్ పెట్టి అని కుట్టేసేసారు.
0: సమ్ రాడ్ వాస్ కెప్ట్ దేర్ ఇన్ ద టైమ్ ఆఫ్ దిస్ సర్జరీ.
1: దానివల్ల ఆ రాడ్ ఉండటం వల్ల నేను త్వరగా నడచడానికి వీల్లేదు.
0: బికాస్ ఆఫ్ ద రాడ్ పుట్ ఓవర్ దేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ హీ కెనాట్ వాక్ ఫ్రీలీ.
1: అయితే నా కార్యపరంతా నా కర్తవ్యాలంతా నేను చేసుకుంటున్నాను.
0: యట్ ద డైలీ రొటీన్ గోస్ ఆన్ అండ్ గోస్ ఆన్.
1: ఏ ఒక్కటి కూడా నేను మానలేదు.
0: నథింగ్ ఈస్ గివెన్ అప్. Nothing stood in his way.
1: Kochina varakandariki ni interviews ittai chestunnanu.
0: Interviews are granted to all those
1: people. Vaaliki interviews ni isthestunnanu.
0: And Bhagwan advises.
1: Interviewsantha tirugutune unnanu.
0: Swami is just moving about.
1: Vaaliki ye vidhamainatuvanti atankame cheyaledu.
0: No obstacle, nothing has come in the way.
1: Inka ivanni cheppalanukunte ento undadi.
0: There are lots of things to be told to you.
1: Kanuka
0: therefore
1: ee naadantha naa charitranta ashtami dinamu.
0: Today is ashtami.
1: కానీ ఈ విధంగా దేహాన్ని నేను పాడు చేసుకోకుండా దేహాన్ని కాపాడుకుంటూ అన్ని విధాలా వస్తున్నాను.
0: స్వామి కెప్ట్ హిస్ బాడీ ప్యూర్ పర్ఫెక్ట్ అండ్ క్లీన్ హాస్ బీన్ మెయింటైనింగ్ హిస్ బాడీ టిల్ దిస్ డే.
1: అందరూ అడిగేటువంటి వాళ్ళు ఏమి ఎంత క్లీన్ గా ఉన్నాడు, స్నానాలు చేస్తారా, ఎవరు చేస్తారు, ఏం ఎంత అడిగేటువంటి వాళ్ళు.
0: పీపుల్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ దట్ యువర్ సో క్లీన్ సో పర్ఫెక్ట్ వై.
1: నేను చిన్నపిల్లవాడిని అని నాకు ఎవరైనా స్నానం చేయించాలకి.
0: Am I a young boy? I don't need anybody to give me a bath.
1: Yavvattu nane snanam cheyinchukunnaledu.
0: I don't need any helper to take a bath.
1: Kabatti naa snanam nenu chestuntanu.
0: Swami takes his own bath without anybody.
1: Appallanni nenu cheskuntanu.
0: He attends to his own work.
1: Ee vidhamainatundi dinkopala naa ventunnatundi vaari kuda baadha pettuntanu.
0: Swami also teaches the same lesson.
1: Kaani oddanna kuda vaaru nilavari paapam.
0: Though Swami says no, they don't keep quiet.
1: వాళ్ళు నాకంతా సహాయం చేస్తూ వచ్చారు.
0: దే గో ఆన్ హెల్పింగ్ స్వామి.
1: అయ్యో బాబు, నాకేదో పడి ఈ విధంగా అయిపోయింది, మీరెందుకు నిద్ర మేలుకోవటం, వద్దు మీరు పండుకోండి అంటుంటారు.
0: స్వామి వాంట్స్ దెమ్ టు గో టు స్లీప్. హి డజంట్ వాంట్ దెమ్ టు కీప్ అవేక్.
1: కనుక ఈ విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
0: స్వామి హాస్ బీన్ స్పెండింగ్ టైమ్ టిల్ దిస్ డే.
1: రేపు ఎల్లుండి ఈ యొక్క రెండు కూడాను నవమి దశమి.
0: టుమారో నవమి, ది డే ఆఫ్టర్ దశమి.
1: ఇంకా నీకు పురోహితుల దగ్గర పోవాలి, వాళ్ళకంతా కూడా చెప్పాలి, వాళ్ళతో అంతా చేయవలసినంత చేయించుకొని తదుపరి మీ దగ్గరకు వచ్చేసేస్తాను.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి డన్ ఇన్ కనెక్షన్ విత్ యజ్ఞ అండ్ ద పురోహిత్స్ ఓవర్ దేర్.
1: నేను చెప్పాను కదా నా ప్రాపర్టీ ఏమిటి, నా పిల్లలే నా ప్రాపర్టీ.
0: వాట్ ఈస్ స్వామీస్ ప్రాపర్టీ? స్టూడెంట్స్, స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
1: ఈ స్టూడెంట్స్ నా ప్రాపర్టీ.
0: Students are Bhagavan's property.
1: వారందరూ ఆనందంగా ఉంటేటె నేను ఎంతైనా ఆనందంగా ఉంటాను.
0: If students are happy, Bhagavan is happy.
1: కానీ ఎంతకాలమైనప్పటికీ మీరు ఈ నామస్మరణ మాత్రం మానకండి.
0: Never, never give up singing the glory of God, Namasmar.
1: భజన బినాశిత శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

सत्कर्म सही भगवान बिना कोई।

0: the animals and the beasts are endowed with a minimum degree of intelligence and capabilities, by virtue of which they can secure food for their sustenance. They can experience a few comforts as they experience them. Man also is endowed with this bit of intelligence, and his experiences are the same as that of a beast. In such a case, man is verily a beast. He certainly is not man. Listen, O son of this Mother Earth.
1: హృదయమని క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభిష్టమెల్లన సంగు కామధేను వదియ కృష్ణ అన్నారు.
0: In the field of the heart grows the wish-fulfilling tree. Only you cannot sight it, you cannot see it, because it is shielded from your view by random growth, undesirable, unwanted growth. Remove this shield or cover, and verily you will be face to face with this Kalpataru, the wish-fulfilling tree, in the field of your heart.
1: Aadhunika yugamuloni manavulu yokka aalochanalu aakashamunu tagulutunnavi.
0: In these modern times, man's aspirations and desires are seemingly rising up towards the skies.
1: Manavulaku aalochana cheseetunte manasu maatrame kaadu ఆచరింపజేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should understand the truth that man is endowed not merely with the mind to carry out his thought processes, but he is also endowed with the intelligence necessary to translate these thoughts into actions.
1: ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసము, అహింస అనేటువంటి సద్గుణములు,
0: ఇన్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్ హార్ట్ కెన్ బి ఫౌండ్ సచ్ వర్చ్యూస్ యాజ్ మర్సీ, కైండ్నెస్, కంపాషన్, సింపతి, పాయటీ అండ్ ద లైక్.
1: క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి.
0: In addition to these, you could also find these qualities like anger, hatred, jealousy, excessive desires and the like.
1: Aithe edi manchidi edi cheddadi aneetuvanti vishayanni vicharana dwara gurtimpa chesetuvanti buddhi kudanu okatu unnadi manavulaku.
0: But man also has the faculty of his intellect wherein he can distinguish between the good and the bad.
1: కేవలము బుద్ధి ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: Merely having this buddhi or intellect does not suffice.
1: విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్లేషించడానికి ప్రయత్నించాలి.
0: Through the process of a discrimination, he should understand what is the right thing proper, and he must have the conviction of it.
1: విశ్లేషించినంత మాత్రమున చాలదు. ఆ విశ్లేషించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి.
0: By merely having the conviction of a good thing is not enough. He must try and put that into practice.
1: ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Recognize the truth that one's existence is purely the coming together of these three parameters: one's thoughts, one's discrimination and one's ability to put them into practice.
1: ee moodinti yokka ekatvam dwara pavitra పవిత్రమైనటువంటి జ్ఞాన జ్యోతి కూడాను వెలుగుతుంది హృదయము నుండి.
0: When these three are there in their own measure, then this Jnana Jyoti, the light of Jnana, will be shining forth in the heart.
1: Light ఉండినంత మాత్రమున, జ్యోతి ఉండినంత మాత్రమున, వెలుగు ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: The light will be there, there is this effulgence around it, that itself again is not enough.
1: ఆ వెలుగును ఆధారము చేసుకుని మనం ముందుకు నడచాలి.
0: We must take this support or an assistance of this effulgence to move forward.
1: ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనం అనుభవించకుండా ఉండినా మనము కేవలము గుడ్డివారమనే చెప్పవచ్చు.
0: We might have the light within us, but we don't experience it, don't use it. We are as good as blind.
1: ఒకానొక సమయములో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రము నేను అనుగ్రహిస్తానన్నాడు.
0: It so happened that once Krishna addressed Suradas. Suradas, do you like to see the world around you? If you do have the desire, do tell me. I shall give you this faculty of sight. దానికి పరమ భక్తుడైనటువంటి
1: సూరదాసు జవాబు చెప్తున్నాడు.

0: having ears but nevertheless deaf because they are not able to listen to the melodious notes that you radiate.
1: Pani pankajamandu paramatma undiyo paadu samsarambu korireeri.
0: They know for sure that they have to seek Paramatma. Nevertheless, they have allowed themselves to be engulfed in this samsara.
1: నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు.
0: They have you in their hearts, but discarding this notion, they are going in for that which is transient, that which is temporary, that which is fleeting in the world around.
1: కేవలము చాటలవలే చెవులు ఉండి కూడాను నీ మృదు మధురమైనటువంటి యొక్క వేణుగానమును వినలేకపోతున్నారు.
0: They do have ears as big as fish, but they can't listen to the melodious notes that you emanate.
1: ప్రతికాయలంత కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు.
0: They have eyes as big as cotton seeds, but still they are not able to see you.
1: కనుక అట్టి కన్నులు అట్టి కర్ణములు అట్టి హృదయములు నాకు అక్కరలేదు.
0: So I do not want such faculties, such heart, and such means of cognizing things.
1: నిన్ను చూచే నేత్రములు నీ గానము వినేటువంటి యొక్క శ్రోత్రములు నిన్ను ప్రతిష్ఠ చేసుకోగలసినటువంటి యొక్క హృదయాన్ని నాకు అందించమన్నాడు.
0: Rather, I would like to have the eyes that can see you. I would like to have the ears that can listen to you. I would like to have the heart where you can be installed. Give me these.
1: కనుక నీ సర్వ మతముల వారు కూడాను హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు.
0: That is why all faiths have determined that heart is the altar for the Lord.
1: హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు.
0: According to the Hindus, one's heart is the temple of God.
1: పవిత్రమైనటువంటి ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి.
0: The Upanishads determine man's heart as a cave.
1: ఎట్టి గుహ భగవంతుని నివాసమైనటువంటి గృహమును అని చెప్పాడు.
0: What type of cave is this? That where the Lord resides.
1: బైబుల్ మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది.
0: The Bible determines that one with a pure heart can see the Lord.
1: మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్య ఉండినటువంటి హృదయమే మానవుని యొక్క హృదయము అని నిర్ణయం చేసింది.
0: The Mohammedans have determined that in between the two fingers of the Lord, that which exists is verily man's heart.
1: సిక్కుల గురు అయినటువంటి గురు నానక్ పవిత్ర హృదయము కలిగినటువంటి వాడే హిందూ అని నిర్ణయం చేశాడు.
0: And the leader of the Sikhs said that one who has a true pure heart is verily a true Hindu.
1: ఈ విధముగా ఆయా మతములు ఆయా యొక్క భావమును పురస్కరించుకొని హృదయము భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి.
0: So in this way each faith determines that one's heart is the place where the Lord resides.
1: కాని అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు.
0: But this very same heart, which finds such a varied description in the faiths, has been defined in another way by sadhus.
1: తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.
0: The learned ones have determined the heart in yet another way.

0: ఓంకారమనే ఒక తొట్లగా భావించి తత్వము అనేటువంటి యొక్క తత్వమసి అనేటువంటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయుడంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు.
1: దే హ్యావ్ డిటర్మిన్డ్ దట్ ది ఓంకార్ ఈజ్ ద క్రేడిల్. ఇన్ ద క్రేడిల్ ఈజ్ ద బెడ్, ద సాఫ్ట్ మ్యాట్రెస్ ఆఫ్ తత్వమసి. And residing or reclining majestically on this is this Chaitanya Swarupa, the Lord himself. And surrounding this cradle are the great men, great people of all the seven worlds, singing a lullaby to the Lord, making him sleep.
0: Kanuka manavuni yokka hrudayamu daiva mandiramu aneetuvanti satyanni sadhakulu gaadhanga viswasinchali.
1: So the sadhaks should have this conviction that the heart is verily the place, it's verily the temple of God.
0: Inka mahaneeru ee yokka hrudayanni oka kamalamuga viswasistu vacharu.
1: And yet another category of evolved souls determine the heart as a lotus.
0: Buradalo putti maninyapu neelalo undinappatikini ee kamalamu parishuddhamuga untundadi.
1: This lotus has its origin in dirt and all that is impure in the form of the water around it. Yet the lotus remains pure.
0: ఇది కేవలము ఊర్ధ దశకు తన యొక్క ముఖమును వికసింప చేసుకొని ఓ భగవంతుడా నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను, నా కమలంలో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం.
1: This lotus also has this feature that all the petals unfold themselves, seemingly turn towards God, turn towards the sun, turn towards God, imploring the Lord to come and stay and reside within itself.
0: Buradalo puttinappatikini buradanu ye maatramu taanu cherchukodu.
1: It is born of dirt, but dirt has no place in the lotus.
0: Maninyapu jalamulo undinappatikini ee jalamunu kudanu ye maatramu taano praveshimpa chesukodu.
1: The lotus resides in impure water, but there is no place for the impure water in the lotus.
0: Ee kamalamu manavunaku bodhinchetuvanti yokka pradhanamainatuvanti yokka bodhana idi.
1: This is the fundamental lesson being given by the lotus to mankind.
0: Ee kalmashamainatuvanti prapanchamunandu nee undinappatikini దురాచారములు దుస్సంగమనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయంగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వాట్ ఈస్ దిస్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్? యు ఆర్ వెరీ మచ్ బోర్న్ అండ్ యు ఆర్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ డర్టీ అన్డిజైరబుల్ వరల్డ్ అండ్ ఆల్ ద ప్రాసెసెస్ గోయింగ్ ఆన్ అరౌండ్ యూ are nothing but impure and shadowy. Yet, O man, keep your heart pure. Keep the heart so pure that the Lord could come and reside in it.
0: Lokamulo goppa vidyavantunu chuchinappudu prati manavudu kudanu gauravistadu.
1: In this world, when you try to see, when you see an educated person, you tend to show him respect.
0: Aite daya shantamu sahanamu ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములు కలిగినటువంటి వ్యక్తులను చూచినప్పుడు వారిని ఒక విధముగా ప్రేమిస్తాము.
1: As also, when we come across people who have this element of compassion, peace, forbearance, we try to love them.
0: ఇతనిని మనము ఆప్తునిగా మనము గౌరవిస్తాము.
1: We regard them as one of our own.
0: కారణమేమిటి?
1: What is the reason for this?
0: విద్యావంతుడు కేవలము ఆలోచనా శక్తిని మాత్రమే తాను అనుభవించగలడు కాని ఆచరణ యందు మాత్రం ఉండదు.
1: ది ఎడ్యుకేటెడ్ వన్ ఈజ్ మియర్లీ గివెన్ టు ఎ హై డిగ్రీ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ, నథింగ్ బియాండ్, హీ కాంట్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్.
0: అయితే ఈ దయ సహన శాంత స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము.
1: But when we come across a man of compassion or peace or forbearance, you know that he is experiencing the very same qualities, so you tend to love him.
0: కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది.
1: సో థాట్స్ ఆర్ థాట్ ప్రాసెసెస్ వితౌట్ ప్రాక్టీస్ ఫాలోయింగ్ ఇట్ ఆర్ యూస్లెస్.
0: ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది. సో
1: ద ప్రాక్టీస్ వేర్ఇన్ యు హావ్ దిస్ థాట్ ప్రాసెసెస్ దట్ ఇస్ వర్ది ఆఫ్ అవర్ రెస్పెక్ట్.
0: క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి.
1: And these thoughts that cannot be translated into action are useless.
0: కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి.
1: So what is important here is putting into practice what we have learned.
0: మానవుడు మంచివాడా లేక చెడ్డవాడా అని గుర్తించుటకు ఈ హృదయం యొక్క పరిశోధన చేయటము ఎట్టి వారికి సాధ్యం కాదు.
1: Is man good? Is a particular person good or bad? You cannot go into this question.
0: మానవుని యొక్క నడతను మానవుని యొక్క ప్రవర్తనను దర్శించి తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాము.
1: You cannot get into the heart proper to know this answer to this question. Only when you see him, his actions, his behavior, you will determine whether he is good or bad.
0: కనుక మానవునకు ఆచరణ అది ప్రధానమైనటువంటిది.
1: So for a particular being, action or practice is necessary.
0: లార్డ్ యాక్షన్ అనేటువంటి వాడు యాక్టర్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి విజ్ఞానవంతుడు.
1: There was one Lord actor who was a great scholar and a Vedantin.
0: అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానమును చెందినటువంటి వాడు.
1: He was a man of a high degree of accomplishment in his intellectual capabilities.
0: కాని అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు.
1: But such a person as this would hesitate in putting into practice what he has known.
0: ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగమైపోతూ వచ్చింది.
1: So because the practice part was not there, his being clever, his being intelligent were being wasted away.
0: అతనికి 60 సంవత్సరములు నిండేటువంటి పూరము నిండుటకు పూరము ఒక గొప్ప విందును చేశాడు.
1: Now just on the eve of his completing 60 years, he had a banquet.
0: ఇందుకు అనేక మంది విద్యావంతులు ఈ కరస్పాండెన్స్ అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు.
1: And to this he invited all these correspondents and all the people of learning of the day.
0: ఇక్కడ గొప్ప విందు చేశాడు.
1: He had this dinner in their honor.
0: రెండవ దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి రాస్తూ వచ్చారు.
1: The next day, the papers were describing this man thus.
0: Lord Acton అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి.
1: Lord Acton truly is a great person.
0: గొప్ప విద్యావంతుడు.
1: A highly educated person.
0: కానీ అతని యొక్క ఆచరణ యందు జగత్తునకు సంబంధించినటువంటివి మానవులకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు.
1: బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ హీ హాస్ డన్ వాట్ హీ హాస్ అచీవ్డ్ హీ హాస్ నాట్ డన్ ఎనీథింగ్ టు బి ఆఫ్ బెనిఫిట్ టు హిస్ ఫెలో బీయింగ్స్.
0: ఇంత విద్య ఉండి కూడాను దేశమునకు ఏమాత్రం కూడాను తాను ఉపకారి కాలేకపోయాడు అని అందరూ విశ్వసించారు.
1: They further said that in spite of being so highly educated, he has not done anything positive for his country.
0: గ్రంథములన్నీ కూడాను కేవలము చదివే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి కాదు.
1: Now all these books are not there merely to be accumulated.
0: Bible, Quran, Vedamu, Upanishattu, గ్రంథస ఇలాంటి గ్రంథములన్నీ కూడాను ఈనాడు మనము కేవలము చదవటంతోన దానిని పూజాపీఠము పైన ఉంచటంతోనే దీనిని మనము పూర్తి గడుపుతున్నాము. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం కూడాను మనం ముందంజ వేయటం లేదు.
1: All these sacred texts and scriptures like the Bible, the Quran, the Granth Sahib and various other scriptures are not there just for the sake of being worshipped in the puja room. We must read them out.
0: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడాను మనం మర్చిపోతున్నాం.
1: We are also forgetful of the fact, what for have these scriptures come into being in the first place?
0: చదివినంతా మాత్రమే మనకు సంస్కారం ఏర్పడదు.
1: By merely reading them, we cannot really say we have transformed.
0: చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి.
1: What we have read should be translated into action.
0: ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
1: Now this scholarship that you have without this element of practice are like the food which give you indigestion.
0: ఒక పదార్థం మనం జీర్ణించుకునవలనన్న ఆ తినేటువంటి పదార్థము చక్కగా నమిలి దానిని మెత్తబరిచి తదుపరి మనము ఈ ఉదరానికి అంపించాలి.
1: When you wish to eat a particular food item, you must take it in your mouth and then make sure that the teeth do their job. Then in that condition it should be handed over to the stomach.
0: ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతి యందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మన్ కు.
1: Now talking about the Bible, Solomon once had this vision that an angel was holding this book of revelation.
0: ఈ సాల్మన్ కన్ను తెరిచి చూచి తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
1: Solomon opened his eyes and said, "Mother, what is that book that you are holding?"
0: ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మన్ చేతికి ఇచ్చింది.
1: This book is very sacred. Partake of it, eat it. She handed the book to Solomon.
0: దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మన్ ప్రశ్నించాడు.
1: Then Solomon asked the question, what use if I do that?
0: కడుపులో చేదు నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు.
1: Then he was answered that in your stomach there'll be bitterness, in your mouth there'll be sweetness.
0: అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది.
1: But and also she continued, in order to digest this, pray for that capability that you can digest the contents properly.
0: Anaga pustakamunu bhujinchatam kaadu, pustakanni namalatam kaadu, ee pustakamulo undinatvanti vishayalanu chakkaga mananamu chesi chesi chesi chesi tarjuma chesi chesi danini lopala జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి, అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి.
1: వాట్ ఇట్ మీన్స్ ఇస్ మియర్లీ టేకింగ్ ద ఫుడ్ ఇన్ ఎ మెకానికల్ వే విత్ ద టీత్ డూయింగ్ దేర్ జాబ్ అండ్ దెన్ హ్యాండింగ్ ఇట్ టు స్టమక్ ఇస్ నాట్ ఎనఫ్. ఈవెన్ యాజ్ యూ ట్రై టు గో ఓవర్ ది కంటెంట్స్, ట్రై టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ అండ్ యూ షుడ్ కమ్ టు ద స్టేట్ వేర్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ సో థరలీ దట్ యూ కెన్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్.
0: కనుక ప్రతి మతమునందు ఉండినటువంటి యొక్క గ్రంథములు కూడాను కర్మ సిద్ధాంతముని అధికంగా బోధిస్తూ వచ్చాయి.
1: సో ఆల్ ద సీక్రెట్ స్క్రిప్చర్స్ ఆఫ్ ద వరల్డ్ అప్హోల్డ్ దిస్ డాక్ట్రిన్ ఆఫ్ కర్మ,
0: ఆచరణనే ప్రధానమైనటువంటి దృష్టికి తెప్పించాయి.
1: అండ్ దే బ్రింగ్ ఎవ్రీథింగ్ టు దిస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ పాజిటివ్.
0: ప్రపంచమంతా కూడాను కర్మల చేత బంధింపబడినటువంటిది.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ బౌండ్ టు దిస్ లా ఆఫ్ యాక్షన్.
0: ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము ఇది ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ ఇన్ సచ్ టైమ్స్ టు బి ఫ్రీ ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ యాక్షన్.
0: దీని వలన మానవునికి ప్రయోజనము లేదు.
1: అండ్ మియర్లీ రీడింగ్ అప్ థింగ్స్, దేర్ ఇస్ నో యూజ్ జస్ట్ బై దాట్.
0: భగవద్గీత యందు కూడాను కర్మ సిద్ధాంతమునే ప్రధానంగా బోధిస్తూ వచ్చింది.
1: ఈవెన్ ఇన్ ద భగవద్గీత దిస్ లా ఆఫ్ యాక్షన్ ఆఫ్ కర్మ
0: వార్తాస్తి కర్తవ్యం, త్రిశులోకి శికించిన నానవాప్త మావత్తయం వర్తయే వచకర్మణి, నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను ఏ విధంగా చేయవలసినటువంటి అవసరమేమీ లేదు, అయినప్పటికీ నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు.
1: This lesson with regard to the karma was given by the Lord thus, I for my own sake have nothing to do, I don't really have to do anything in this world as such, but then if I myself do not undertake this action proper which I am doing now, how can I be a model and an ideal for others to follow? If I don't indulge in action, others also would do likewise, then everything would come to a standstill.
0: Lopala avirbhavinchetunte aalochanalu ఆచరణ రూపంలో మనం ప్రజలు ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడా మారిపోవచ్చు.
1: ది థాట్స్ దట్ కమ్ టు యూ ఫ్రమ్ విదిన్ అన్లెస్ దే ఫైండ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఇన్ యువర్ యాక్షన్స్ ప్రాపర్ దే మైట్ కాజ్ యూ హార్మ్.
0: ఆకలి అవుతున్నది,
1: నౌ యు ఆర్ హంగ్రీ,
0: ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు.
1: Because you are hungry, your thoughts now go towards
0: ee aalochanaku taginatundi annamunu sekarinchetundi margamuni avalambinchakunda undina తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు.
1: థాట్స్ గో టు ఫుడ్. నౌ ఇఫ్ యు డోంట్ డూ ది నెసెసరీ థింగ్ టు గెట్ దట్ ఫుడ్, యు విల్ బికమ్ ఇల్ అండ్ సిక్.
0: దప్పిగా ఉన్నది,
1: లైక్ యువర్ థర్స్టీ.
0: దానిని ఆచరణను ఆచరణ రూపంలో మనం ప్రజలు ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడా మారిపోవచ్చు.
1: ది థాట్స్ దట్ కమ్ టు యూ ఫ్రమ్ విదిన్, అన్లెస్ దే ఫౌండ్

0: సిక్,
1: దప్పిగా ఉన్నది,
0: లైక్ యువర్ థర్స్టీ,
1: దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు.
0: యు వాంట్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ బై డ్రింకింగ్ వాటర్.
1: నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు.
0: ఇఫ్ యు డోంట్ మేక్ యువర్ ఎఫర్ట్ ఫర్ సెక్యూరింగ్ వాటర్ యూ విల్ బికమ్ వీక్ అండ్ కొలాప్స్.
1: అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది.
0: సో ఇన్ దిస్ వే వాట్ యు విష్ టు సీ యు మస్ట్ మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు ప్రొక్యూర్ ఆర్ సెక్యూర్ ఇట్, అదర్వైజ్ యు ఆర్ ది వన్ హూస్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్.
1: కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ.
0: వాంట్, ఐ వాంట్, వాంట్, దిస్ ఈస్ లవ్, లవ్ దట్ యు వాంట్.
1: అయితే ఈ ప్రేమ ఎట్టి ప్రేమ?
0: నౌ వాట్ టైప్ ఆఫ్ లవ్ ఇస్ దిస్?
1: పదార్థమునకు గురించినటువంటి యొక్క ఆలోచన, పదార్థమునకు సంబంధించినటువంటి యొక్క ఆలోచన, ఇది ప్రేమ కిందికి రాదు.
0: యు ఆర్ వాంటింగ్ టు గెట్ ఎ సర్టన్ మెటీరియల్ థింగ్ అండ్ మేకింగ్ ది ఎఫర్ట్ టు గెట్ దట్ మెటీరియల్ థింగ్ డస్ నాట్ మీన్ దిస్ ప్రేమ.
1: దీనిని అపేక్ష అని చెప్పవచ్చు.
0: దిస్ కుడ్ బి కాల్డ్ అపేక్ష.
1: భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందుకు కాని, పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందుకు కాని, తన యొక్క మనసును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకం అవుతుంది.
0: వన్స్ యువర్ రిక్వైర్మెంట్స్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ థింగ్స్ పర్టైనింగ్ టు గాడ్ అండ్ ది అదర్ వరల్డ్లీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్, God assumes the central form in your thoughts and actions. That is called true love. You have this strong yearning towards God.
1: Prema manasunaku sambandhinchinatundi kaadu.
0: This love cannot be equated with the mind.
1: Idi hrudayaniki sambandhinchinatundi.
0: This has a place, a parallel in the heart.
1: Kanukane hrudayamu chetane daivatvanni pondadaniki prayatninchali.
0: So through the medium of the heart, secure God.
1: Idiniki aneka vidhamainatundi aadarshamulu, aneka vidhamainatundi ఉపమానములు కూడా ఉంటున్నవి.
0: ఇన్ ఆర్డర్ టు ఇల్లస్ట్రేట్ దిస్ దేర్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
1: గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు?
0: Now if you want to take the gopis as the ideals, in what respect were they wanting to see Krishna?
1: లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడా వారు లక్ష్యం చేయలేదు.
0: They did not care at all for the worldly aspect of their existence.
1: Kevalam paramarthika sambandhamainatundi vyavaharam nande varu prayanam chestu vacharu.
0: All the while their journey was towards the other worldly aspect of their existence.
1: Kani vyavaharika drishtito chuchinatundi oka vyaktudu ee gopikala oka bhakti prapattulanu kevalam pedamargamuga undinattuga bhavistu vacharu.
0: But those who have their thoughts on the worldly aspect would not be able to recognize that chief merit of the gopis' devotion.
1: Ade vidhamugane ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వంను కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద లవ్ దట్ ప్రహ్లాద బోర్ టువర్డ్స్ ద లార్డ్ హాస్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రెటెడ్ బికాస్ ద పీపుల్ హూ గివింగ్ దిస్ కామెంటరీ దే హ్యావ్ దేర్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద వరల్డ్.
1: నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండినా ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా?
0: నౌ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ లుక్ ఫ్రమ్ యువర్ యాంగిల్, కుడ్ ప్రహ్లాద హావ్ ఓవర్కమ్ ఆల్ ది డిఫికల్టీస్ దట్ హి వాస్ సబ్జెక్టెడ్ టు?
1: ఎటువంటి బాధలు?
0: వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ హి హాడ్ టు అండర్గో?
1: మానవులు భరించలేనటువంటి బాధలను కూడా తాను భరిస్తూ వచ్చాడు లేత ప్రాయమునంది.
0: హి బ్రేవ్డ్ అప్ టు డిఫికల్టీస్ విచ్ నో ఆర్డినరీ పర్సన్ కెన్ పాసిబ్లీ డూ అండ్ దిస్ ఎట్ ఎ యంగ్ ఏజ్.
1: తన్ను నిశాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగ సాయి ఓ ధనుజ భంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
0: When the demons were mercilessly poking him and piercing him with sharp instruments, he would not budge. All the while he would lament and cry out to the Lord, O Lord, do come to my rescue. He would never shed a tear. He would not be given to a state of fear or anxiety.
1: Itani prema, itani bhakti prapattulu, praapta sambandhamainatuntive ayi undina, ee badalaku kannu neeru kavali kada.
0: Now,
1: baaludu kabatti bhayakampa sametudu kavali kada.
0: Now, if this love of his were to be equated with the worldly idea of love, certainly he should have been shedding tears. He should have been given to a state of fear. Did this happen?
1: Kaadu, kaadu. తన హృదయమునందు నారాయణుడు ప్రతిష్ఠ అయి ఉంటున్నాడు.

0: True, because in his love there was Narayana installed.
1: నాలుకయందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి.
0: And there was a name of the Lord dancing on his lips.
1: నకసిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వము లీనమై ఉంటుండాలి.
0: And there was every aspect of the Lord very much a part and parcel of his own being and
1: existence. ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకి ఏమాత్రం కూడాను కనిపించలేదు.
0: That is why he did not give room for any grief on the part of these this body.
1: తాదాత్మ భావములో మునిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మ భావము ఏ రీతిగా లభ్యమవుతుంది?
0: Now here is Prahlada who had his thoughts centered on the Lord. How can these worldly grief come to him?
1: కనుక తాదాత్మ భావంలో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు.
0: హీ వాజ్ ఫర్మ్లీ ఇమర్స్డ్ ఫర్మ్లీ ఇంటాక్సికేటెడ్ విత్ థాట్ సెంటర్డ్ ఆన్ గాడ్. సో ఆల్ ద వైల్ హీ వాజ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ వితౌట్ గివింగ్ ఎ రూమ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ వర్ల్డ్లీ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్.
1: ప్రేమ యందు పుట్టినటువంటి ఒక తత్వం.
0: This is the nature of a true love, born of a true love.
1: ఈ పూర్ణ ప్రేమ హృదయం అనేటువంటి కమలము నుండి ఆవిర్భవించినటువంటిది.
0: This pure and total love is born from the heart of the lotus.
1: కనుక సామాన్యమైనటువంటి ప్రేమకు భగవత్ ప్రేమకు ఏమాత్రం కూడాను పోలిక పెట్టరాదు.
0: So there should not be any comparison made between the worldly love and love centered on God.
1: ఇంకా గోపికలు చూస్తాము అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్న మరి భర్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎచకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు.
0: దేర్ ఇస్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది గోపికర్స్ ద మదర్స్ ఇన్ లా వర్ క్రూయల్ టు ది ఎక్స్ట్రీమ్ వాంటింగ్ టు గోడ్ దెమ్ అండ్ వాంటింగ్ టు ట్రబుల్ దెమ్. ద హస్బెండ్స్ ఫర్ దేర్ పార్ట్ వర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ సో యాస్ టు ఇన్ఫ్లిక్ట్ గ్రీవియస్ వూండ్స్ ఆన్ దెమ్. బట్ దీస్ గోపికర్స్ వర్ స్టడీ అన్రఫుల్ కామ్ అండ్ ఫుల్ ఆఫ్ పాయిజ్ because in their hearts was the Lord as you have an image imprinted on a paper.
1: Veeru kudanu kevalam prakruta sambandhamainatundi premake sambandhinchina varai undina ee vidhamainatundi yokka badalanu varu sahinchagaligetundi vara.
0: Now if their love was to be this worldly love, could they have sustained these onslaughts from the people around them?
1: Dushana pushana tiraskaramulaku emaina kudanu atithulai undetundi vara?
0: Could they have transcended this criticism and ridicule that was being heaped on them?
1: Stilu vidyahinulu.
0: Now these people are ordinary women folk devoid of any education.
1: Ilanti paramodmattulainatunti yokka tadatmato koodinatunti yokka gopika yokka chittamu prema tattvanga koodinatuntadani naradudu kudanu varnistu vachadu.
0: Narada also was given to describe the hearts and minds of these gopikas as one of being pure, where only the Lord resides.
1: Kanuka manamu matalato cheppetunte vishayalanu hrudayamuto manamu aacharinchutaku prayatninchinappude ee pravartana ee nadata sari ainatunte yokka margamunu anusaristundi.
0: So the words that we utter through the medium of the thoughts, if the heart were to follow in terms of practice, then there is a meaningful combination.
1: Oka sadhakudu tama aaradhana daivanni chakkaga alankarinchi అనేక విధములుగా కూడాను దానికి శోభానమును చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు.
0: There was a person who was doing this aradhana, worshipping the Lord to his family deity, and he was doing these in a very religious way.
1: ఒక రైతు తన పొలమును చక్కగా దున్ని దుక్కు చేసి ఎరువు వేసి నీరు కట్టి చక్కని పంటను పండించుకుంటాడు.
0: A farmer likewise cultivates and irrigates the plot of land that he has, and the crop also is in tune with his efforts.
1: Kani bhaktudu tana hrudaya kshetraniki karshakudu.
0: Now a true bhakta, he is the cultivator of his heart.
1: Tana hrudayam anetundi bhumini prema tattvam anetundi jalamunu katti sadhana anetundi kalupulu vesi prema anetundi okka bijamunu naati namamu ane bijamunu naati దీనిని క్రమశిక్షణ అనేటువంటి కంచెని కట్టుకుని కాపాడుకున్నట్టుకు ప్రయత్నించాలి.
0: What should this true bhakta do? His heart is like the field. He must pour the water of love and he must build the bunds in terms of his sadhana. Sow the seed of the name and build the fence of discipline.
1: అప్పుడే ఈ సాధకునకు ఆనందం.
0: Only then will the sadhaka get ananda.
1: ఇట్టి ఆనందము దైవత్వమునకు సంబంధించినటువంటిదే కాని ప్రాకృతమైనటువంటి యొక్క విషయమునకు సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ ఆనంద దట్ హీ విల్ గెట్ దస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ డిస్క్రిప్షన్. ఇట్ ఈస్ పర్టైనింగ్ టు గాడ్, నాట్ ద ఆర్డినరీ ఆనంద.
1: కానీ ఈ కలియుగ ప్రభావము చేత కేవలం గ్రంథములు పఠిస్తున్నాము, సాధనలు చేస్తున్నాము, హృదయ పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
0: బట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ కలి టైమ్స్ వీ డూ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ అటైనింగ్ స్కాలర్షిప్, రీడ్ అప్ స్క్రిప్చర్స్, బట్ ద సాధన
1: హృదయ పరివర్తనే ప్రధానమైనటువంటిది.
0: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ ఈస్ నాట్ ఫోర్త్ కమింగ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
1: హృదయ పరివర్తన జరగక, హృదయ పరిశుద్ధం కాక, హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక, కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం.
0: We do not go by the purity of the heart, change of heart. These things are far removed from us. We are being carried away by the external fleeting things that we see. మన యొక్క
1: ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింపచేసుకోవాలి.
0: Every person should make an effort to translate his thoughts into action.
1: మానవుడు ఒక పద్యమును రాసినాడంటే ఆ పద్యము యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి.
0: If a person writes a particular stanza, a stanza of verse, poetry, that should be translated into practice.
1: ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి.
0: If a sadhaka is singing a song, he should be firmly immersed in the song, become one with the contents and spirit of the song.
1: తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటిదే హృదయం.
0: It is the heart which plays this role of making you fully immersed in the song.
1: భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు.
0: God resides in the heart. He is one with your heart.
1: బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కాని క్రియలకు కాని తాను ఏమాత్రము చిక్కనటువంటి వాడు.
0: He cannot become yours through this worldly medium of your actions and thoughts.
1: ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.
0: టుడే మ్యాన్ టాయిల్స్ అవే ఆల్ హిస్ టైమ్ ఇన్ సెక్యూరింగ్ కంఫర్ట్స్, లగ్జరీ కన్వీనియన్సెస్, వెల్త్, హెల్త్ అండ్ ఆల్ దీస్ వరల్డ్లీ పారామీటర్స్.
1: ఈ కన్నీటి కాలువల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు.
0: అండ్ హీఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే ఇన్ దీస్ టియర్స్ ఆఫ్ హిస్ టాయిల్.
1: కానీ భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడా మానవుడు?
0: బట్ ఈస్ ద వెరీ సేమ్ మ్యాన్ షెడ్డింగ్ జస్ట్ వన్ టియర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ లవ్, టు సెక్యూర్ హిస్ గ్రేస్ ఆర్ టు సెక్యూర్ హిస్ బెనిడిక్షన్?
1: పురందర్ దాస్ చెప్పాడు,

0: The sage Purandaradasa cried out thus, "Why have the eyes which cannot see, Swami? What's the purpose of being given this faculty of sight if the eyes cannot see and visualize, Swami?"
1: Kanuka manamu ee kannulu pettukoni jagattunanta chustunnamu, enta kaalamu chustunnamu, puttinappatu nunchi gitti enta varaku chustunnamu, choochine daniki inka trupti teeraledu, emi chustavu munduku, enta sepu choochinappatikini choochine danne choodali.
0: These eyes are being used to see the world around us. How long have you been doing it? Right from the moment of your birth. And you are seeing the same things again and again, again and again.
1: Kani chudanatvanti danini chudali aneetvanti aasa ee manavuni endukodanu abhivruddhi kaaledu.
0: But no person seems to have this thought of increasing this yearning to see that which he has not seen so far.
1: Kadigina mokhanne kadugutunnamu, tinna pottake tintunnamu.
0: The face which has been washed once, you're washing again. The stomach which has been fed once, you're feeding again.
1: Kani manaku kanipinchinatvanti yokka bhagavantuni gaanchetvanti yokka abhilasha manalo inka abhruddhi kaaledu.
0: But the Lord who has not yet been seen by us, we don't have the yearning to see this unseen sight thus far.
1: Aanade mana yokka jeevitamunaku sariyainatvanti artham.
0: Only then, when you have this yearning, will there be a fulfillment for your life.
1: Edanini choodalo, దానిని చూచినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ హాస్ టు బి సీన్, వెన్ యూ సీ ఇట్ దెన్
1: యూ దానిని పొందాలో, దానిని పొందినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ షుడ్ సెక్యూర్, వన్స్ యూ హావ్ సెక్యూర్డ్ దెన్ యూ హావ్ పీస్.
1: ఏ దానిని మనం అనుభవించాలో, దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్, వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ దెన్ యూ హావ్ శాంతి ఆఫ్ పీస్.
1: కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకని మనం ఎన్ని ఉండినప్పటికి మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
0: సో నౌ వీ హావ్ నాట్ సెక్యూర్డ్ దాట్ విచ్ హాస్ టు బి సెక్యూర్డ్, వీ హావ్ నాట్ సీన్ దాట్ విచ్ హాస్ టు బి సీన్, వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దాట్ విచ్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ వీ సే దట్ వీ హావ్, వీ స్టిల్ డోంట్ హావ్.
1: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయా అని, నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు.
0: దట్స్ వై ఇన్ ట్యూన్ విత్ దిస్ ఉపనిషత్స్ హావ్ సెడ్ అసతోమా సద్గమయ, ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ అంతృత్ గో ఆన్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇదంతా కేవలం స్వప్న దృశ్యం వంటిది.
0: ఆల్ దిస్ ఈస్ ఏ డ్రీమ్ వరల్డ్.
1: ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని.
0: So also tamasoma jyotirgamaya, from this darkness of ignorance lead me on to the effulgence of enlightenment.
1: Prakrutamandamainatunti yokka vishayamulanni kudanu idi kevalamu ajnanamku sambandhinchinatuntivi.
0: All that is centered on the worldly ideas, this is ajnana or ignorance.
1: Manu yokka telivitetalanni kudanu kevalamu ajnanamunaku sambandhinchinatuntivi.
0: All that we say of our being clever and intelligent are pertaining to this worldly ajnana.
1: Idi prakrutamainatunti yokka charyalu.
0: These are all rooted through the world.
1: ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికి ఇది తీరని అంధకారంగా మనకు క్రమ్మి ఉంటుండాలి.
0: మొమెంటరీలీ ఆల్ దిస్ మే అపియర్ టు బి లైట్, బట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ఎవర్.
1: మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటాది, దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్, దెర్ ఈస్ మొమెంటరీ రేడియన్స్ అండ్ స్ప్లెండర్, బట్ సైడ్ బై సైడ్ యూ హ్యావ్ డార్క్నెస్ ఆల్ ఓవర్.
1: ఈ జగత్ అంతా ఇప్పుడు అంధకార బంధురమైనటువంటి యొక్క ఇది అజ్ఞానం అని దీన్ని భావించి, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలో ఉనిపోమని దీని యొక్క అంతరార్థం.
0: సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ దిస్ వరల్డ్, ఆల్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్ ఈస్ డార్క్నెస్, డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. లీడ్ మీ ఆన్ టు ద స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫల్జెంట్, వేర్ గాడ్ ఈస్.
1: మృత్యుమా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది.
0: అండ్ దెన్ మృత్యుమా అమృతంగమయ, one day or the other this body has to decay and collapse.
1: Idi krushinchetvantide,
0: this tends to decay and diminish.
1: Idi kevalam kattakadapatiki mattiga maareetvantide,
0: one day it becomes one with mud or clay.
1: Dehamu panchabhautikamu,
0: so this body is a conglomeration of the five elements.
1: Dehamu koolaka tappadeppudun,
0: one day or the other the body has to collapse.
1: Dehi niramayundu,
0: but the one who resides is forever.
1: Kalitimpaga dehiga chaavu puttukal moha nibandha bandhanala mudralu levu.
0: Actually, the one who resides has no death, no birth. He has no beginning, no end.
1: Nijambu chuda, aa dehiye deva devudu.
0: Actually speaking, that this permanent lasting entity is the Lord.
1: Aa dehamunandu undinatvanti vaadu kanaka, ఇతనికి దేహి అని ఒక పేరు.
0: Such a lasting one resides in the body, so he is called Dehi.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు.
0: బికాస్ హీ రిసైడ్స్ ఇన్ ద హార్ట్ హీస్ కాల్డ్ దేహి, హీ రిసైడ్స్ ఇన్ ద బాడీ హీస్ కాల్డ్ శరీరి.
1: ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు.
0: హీ ఈస్ ద పరమాత్మ హిమ్సెల్ఫ్, హీ ఈస్ ఇన్ ద బాడీ యాజ్ ద ఆత్మ.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం.
0: Now what is it that we are gaining in this spiritual domain?
1: ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము.
0: Our idea of spiritual activities are this japa, dhyana, worshipping, doing
1: puja. ఇది కాదు ఆధ్యాత్మికానికి సరైనటువంటి అర్థము.
0: These don't really give the full meaning of spiritual life.
1: ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములు అనే పేరు.
0: All those actions and activities wherein you tend to come face to face with the realization that this atma has taken a particular form, that understanding of yours connotes your
1: nirakaramaina atma oka sakaranni dharistundi.
0: This formless atma takes on a form.
1: ee sakaram tho kudinatunte aakaramunu aaradhinchetunte adhyatmikam ani.
0: And this adhyatmika consists in your worshipping this formless one which has come in a formful form.
1: దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది.
0: దిస్ బాడీ ఈజ్ రూటెడ్ టు దిస్ వరల్డ్.
1: ఆత్మ నివృత్తితో చేరినటువంటిది.
0: బట్ ఆత్మ ట్రాన్సెండ్స్ దీస్ లిమిటేషన్స్.
1: ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూప తత్వమే ఈ యొక్క దైవత్వం.
0: అండ్ గాడ్ ఈజ్ ఎ మీటింగ్ పాయింట్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ వరల్డ్లీ, దాట్ విచ్ లైస్ బియాండ్.
1: ఇట్టి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము.
0: వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ సేలియంట్ ట్రూత్, ఈవెన్ యాజ్ యువర్ లీడింగ్ యువర్ వరల్డ్లీ లైఫ్, యూ విల్ బి ఆల్వేస్ హావింగ్ యువర్ సైట్ సెంటర్డ్ ఆన్ ద వరల్డ్ బియాండ్.
1: ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము.
0: దిస్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ ఎ ట్రూ స్పిరిచువల్ లైఫ్. వితౌట్ వన్ యూ కాంట్ హ్యావ్ ది అదర్.
1: కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ దాట్ విచ్ లైస్ బియాండ్ యువర్ రీచ్, మేక్ యూజ్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ విత్ ఇన్ యూ నౌ.
1: కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి.
0: సో వీ షుడ్ రిగార్డ్ ద బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి.
0: యూ మస్ట్ టేక్ ద సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ అండర్టేక్
1: అవర్ జర్నీ. కానీ ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయంలో చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనము జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు.
0: యూ మస్ట్ యూజ్ ద బాడీ మియర్లీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, నాట్ క్రేవ్ ఫర్ బాడీలీ కంఫర్ట్స్ ఆర్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ లగ్జరీ. దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్స్ లైఫ్.
1: మన తెలివితేటలంతా కూడా భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తం ఉపయోగపెట్టరాదు.
0: Our intellectual capabilities are not for the sake of merely a worldly upbringing.
1: కనుకనే సకల మృగములందు సామాన్య తెలివుండు.
0: That's why it's been said in all the beasts and animals.
1: ఈ తెలివిని దాని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
0: You have this
1: భోగములను పొందుచుండు.
0: You have this ordinary degree of intelligence. What are these bees doing with it to get food and minimum
1: ఆనందములు భోగములు అనుభవిస్తూనే ఉంటున్నాయి.
0: They too have to have sleep, they too have to have food. They have hunger and
1: satiation.
0: Man also is doing the same.
1: ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదం ఏమిటి?
0: Then what then is the difference between the animals and man?
1: అదే విధంగానే బాలరాజు చెప్పాడు.
0: It is in this context what
1: ఆహార నిద్ర భయ మైదనాదులు సర్వులకు సామాన్యమే.
0: బాలరాజు said that this idea of sleep, hunger, food,
1: జ్ఞానేన శూన్యః పశువి సమానః అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది, ఇది నిజమైనటువంటి జ్ఞాన తత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి.
0: ఆర్ కామన్ టు ఆల్ లివింగ్ ఫార్మ్స్ బట్ వాట్ డిమార్కేట్స్ మ్యాన్ ఫ్రమ్ ద బీస్ ఆర్ ద యానిమల్ కింగ్డమ్స్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ జ్ఞాన, దిస్ హయ్యర్ నాలెడ్జ్. దిస్ అలోన్ కెన్ లీడ్ హిమ్ ఆన్ ఫర్దర్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ హిస్.
1: వర్తమానము మాత్రమే తెలుసును కానీ పశువుకు భవిష్యత్తు ఏమాత్రమో తెలియదు.
0: The animals or beasts can know the present, they can't know the future.
1: కాని మానవుని యొక్క దృష్టి యందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: As against this, man should have the present very much as an important.
1: ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని?
0: How do we do this?
1: భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి.
0: What he must know is, the present is the seed for the future.
1: ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి.
0: Rather, the present is what you have accrued from the past, and what you are going to do now determines the future.
1: గడిచిపోయిన దాని బీజము వర్తమానం.
0: What has transpired, the present is the result of.
1: రాబోయే దాని ఫలితము వర్తమానమే.
0: This is the seed, and this seed in turn determines the fruit of a future.
1: కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాం.
0: సో వన్స్ యు టేక్ కేర్ ఆఫ్ ద ప్రెసెంట్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆల్సో.
1: ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం.
0: సో ద ప్రెసెంట్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ప్రాపర్ వే మన ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: ప్రేమ సహన సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనం అందరికీ బోధించవచ్చు.
0: Now these ideas of daya or love or sympathy, we could possibly hold out lessons on these to others.
1: తత్వమసి ప్రజ్ఞాన బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని మహావాక్యములు చక్కగా విడదీసి విపులంగా ఇతరులకు బోధించవచ్చును.
0: We can also try and hold forth on these subjects of the Brahma Sutras, తత్వమసి అహం బ్రహ్మ, and try to expound the logic behind them to others.
1: కానీ దానిని మనము ఆచరించడానికి ఏమైనా సిద్ధంగా ఉంటున్నామా?
0: While this is the case, are we prepared ourselves to put them into practice?
1: దీనిని అనుసరించుకుని వేదము నందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: Now the Vedas have had something to comment on this. To put it in simple Telugu, it has been said, it's very easy for you to talk about a crore of things, but difficult to do just one into practice.
1: Chepputa sulabhambu cheyuta kashtam.
0: To say is easy, to do is difficult.
1: Dhatakaina vani tatakaina annaru.
0: For whom, you might ask, either for the person who is saying it or for his great grandfather.
1: Karanam emiti?
0: The reason?
1: ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిదిగా నిర్ణయం అవుతూ వచ్చింది.
0: టు డూ ఎ థింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్.
1: ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది.
0: బట్ వన్ హూ డస్ ఇట్ సర్టన్లీ హీ రీప్స్
1: ధన్యుడు అవుతారు.
0: హీ సర్టన్లీ బికమ్స్.
1: నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు.
0: వన్ హూ డస్ వెరీలీ సాంక్టిఫైస్ హిస్ ఎగ్జిస్టెన్స్ సీక్స్ ఎ ఫుల్ఫిల్మెంట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి వన్ దెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ షల్ అండర్టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ యూ విల్ ఓవర్కమ్.
1: కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి.
0: But whatever be the nature of the sadhanas that we are performing, this mind of ours drags us to these worldly existences.
1: Mana bhakti prapattulu anta pavitramainatviga levane manaku dudamavutundadi.
0: So because this is the case with regard to the mind, we'll have to conclude that our devotion and faith are not as strong as they ought to be.
1: Etti kashtamulu kaligina, etti dukkhamulu sambhavinchina, etti aapattulu vachinappatikini manam deenini lekka cheyaka pattina pattunu sadhincheetuvanti okka deento manam nimagrulu kavali.
0: Whatever be the trials and tribulations and difficulties that we may come face to face with, we should not lose sight of our fundamental aim and purpose of life.
1: Mana jeevitham antha apudu swarthamu swarthamu swarthamu ee swarthamulo munigi telutuntunnamu.
0: And then again, all our lives are being spent totally immersed in selfish ideas and motives.
1: ఏది తలచినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది చేసినా కూడాను అన్నింటికీ వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి.
0: Whatever we think, whatever we say, whatever we do, backdrop is this element of selfishness.
1: ఈ లోపలే మనం కేటాయించినటువంటి ఆయు ప్రమాణం కరిగిపోతుంటుండాలి.
0: In this way, whatever we have in terms of our lifespan is being slowly drained off.
1: ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మనపైన వస్తున్నాడు.
0: And this foe of death is coming.
1: ఎప్పుడో దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: He is coming to overcome us. And when we are going to fall, when we are going to succumb, each one should ask a question. You do not know when.
1: కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు.
0: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ దేర్ ఇస్ దిస్ గాడ్ హెడ్, దట్ ఈస్ ద ట్రూత్ ప్రాపర్. యు మస్ట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: టు బి సెల్ఫిష్ యూ షుడ్ రిగార్డ్ యాజ్ వన్ ఆఫ్ యువర్ మిస్ఫార్చ్యూన్స్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి ఎందు ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురించి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క విషయాన్ని మనం ఆశిస్తూ పోతున్నాము.
0: దేర్ ఇస్ ది సేక్రెడ్ ఎంటిటీ ఆఫ్ ద డివైన్ వెరీ మచ్ ఇన్ యువర్ హార్ట్ బట్ వీఆర్ నాట్ కాగ్నిసెంట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ రాదర్ వీ గో అవుట్వర్డ్ అండ్ స్టార్ట్ టేకింగ్ పార్ట్ ఇన్ దీస్ ఫ్లీటింగ్ థింగ్స్ విచ్ గివ్ అస్ వీక్ అండ్ సాఫ్ట్
1: హీన జాతి అయినటువంటి యొక్క పచ్చిపచ్చి మృగాదుల యొక్క తత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: We should also try to see what is the character, what are the characteristic features of man which make him one with the animals birds.
1: ఇది దైవత్వాన్ని కూడాను మార్చుకునేటువంటి సాధనలు లేకపోలేదు.
0: Now certainly through effort this very same man can rise to Godhead.
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షము ఉండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
0: You only have to ask for it. And whatever you ask, the wish fulfilling tree is there very much. Why going for something which is utterly insignificant?
1: Adigina palichu kamadhenuvi unda dhanamichi aavunu konaganeela.
0: You only have to ask and the kamadhenu, the celestial cow will give you milk. Why buy a cow and seek milk?
1: Ee vidhanga manamu kevalamu buddha karjuramunu chetiyandunchukoni chintapandu kosame manu praakulaadutunnam.
0: Now it is like this, you have a tasty delicious fruit in your hands but you going for something which is utterly tasteless.
1: ee laukika jagattunandu manam anubhavincheetundi sarva sukamulu kodanu chana banguralu.
0: And what you seek in this world are fleeting and transient.
1: idi munmundu manaku aneka vidhamainatvanti yokka asakhyanni konta asantruptini kodanu kaligistundi.
0: Gradually these what you are trying to seek in the world will
1: ee asantrupti అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు.
0: యూ విల్ బి డిస్సాటిస్ఫైడ్, యూ విల్ బి డిస్గస్టెడ్. నౌ యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ దట్ మూమెంట్. దానికి
1: ముందు మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించుటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సార్థకతను పొందాలి.
0: యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద మూమెంట్ ఆఫ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ డిస్సాటిస్ఫైడ్. ఈవెన్ నౌ యూ కెన్ టేక్ ప్రాపర్ కేర్ సో దట్ యూ డోంట్ కమ్ టు దట్ స్టేజ్ అండ్ టేక్ రెమెడియల్ మెజర్స్ నౌ. దీనిని
1: ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధతని హెచ్చరిస్తూ వస్తున్నాయి.
0: దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ టు సే బై వే ఆఫ్ కాషనింగ్, అరైజ్ అవేక్ స్టాప్ నాట్.
1: నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకో.
0: Awake from this ignorance of your sleep.
1: నీ సరైనటువంటి రీతిలో నీవు కొంతవరకు నువ్వు విచారించు.
0: Set right your thoughts.
1: ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు.
0: And just because a thought comes to you, don't jump into action immediately.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధినికి అందించు.
0: Give it to the intellect which determines whether it's good or bad, permanent or temporary.
1: ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింప చేయాలి.
0: Go what the intellect finally decides. Do as the intellect wants you to do.
1: కనుక ఆలోచన ఆచరణ విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు.
0: So here you have these three things which have to go hand in hand. Thought, discrimination and action. Losing sight of it, you really don't have to waste away your time and energies in it.
1: Oka manchi karyamunu manam sadhinchavalanante konni badhalu kodanu kaliginchaka tappadu.
0: When you want to do a certain good thing, certainly you have to overcome many obstacles.
1: Edaina konni vidhamainatundi upakaram cheyalante kontha mandiki apakaram cheyaka tappadu.
0: It also is possible that in order to do good to some, you may have to do harm to some.
1: అందరిని తృప్తి పరిచేటువంటి యొక్క శక్తి మానవుడి యందు ఉండదు.
0: Man is not given to a state where he can please everybody.
1: కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు కొన్ని కష్టములకు కొన్ని బాధలకు కూడా మనము కొంచెం గురి కావాల్సి వస్తుంది.
0: సో వెన్ యూ ఎంబార్క్ ఆన్ ఎ నోబుల్ వెంచర్ ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఎ వే దట్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ అండ్
1: దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి.
0: బట్ వీ మస్ట్ స్టాండ్ అప్ టు దెమ్ అండ్ సెక్యూర్ ద స్ట్రెంగ్త్ దట్ వీ కెన్ ఓవర్కమ్ దోస్ ఆబ్స్టికల్స్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ ఆబ్జెక్టివ్.
1: మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలుపుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రమూ అర్థం కావటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. We have read so many texts and scriptures. We have tried to put into practice what we have learned. We are also doing some of these sadhanas. But now we should ask, how far fruitful have these efforts and endeavors of us
1: have been?
0: But you really don't have to look to the fruit of what you are doing.
1: This is my kartavyam. నా జీవితం యొక్క లక్ష్యము నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి.
0: యూ మస్ట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ ద ఎయిమ్ ఇన్ మై లైఫ్.
1: పని చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు.
0: అండ్ ఐ షాల్ డూ ఇట్. యూ షుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ ఐ డూ దిస్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్. దట్ షుడ్ నాట్ బి యువర్ ఐడియా.
1: నేను పుట్టిన దీనికోసం
0: ఐఎమ్ బోర్న్ ఫర్ దిస్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి, నేను పుట్టిన చోటుకు నేను వెళ్ళాలి.
0: I am born at a certain point. I have got to go back to that point again.
1: ఈ మధ్య మార్గములో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ, నా ప్రయాణము ఆలస్యమైనప్పటికీ, గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి.
0: On the way to my destination, I might have to overcome many obstacles and difficulties, but I'll be firmly resolved in my purpose to reach my destination. This is what you must do.
1: ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము, లభించటము చాలా దుర్లభము.
0: Now it is extremely difficult that you have such a golden opportunity given to you thus.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము, ఇది నిజముగా ఒక దురదృష్టమని చెప్పవచ్చు.
0: Having got this sacred opportunity now, if you fritter it away, certainly it's the greatest misfortune.
1: కనుక మనము లభ్యమైనటువంటి దానిని, చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి.
0: What is yours now? What you have been able to secure now? Try to make the best of it.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: Sai, which has become yours, make the fullest use of him. Don't waste him away. Once it goes, you never can secure the service of the Lord thus.
1: భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి.
0: Gives you bhakti, he confers on you this yearning for him and leads you on to liberation.
1: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపతీయకండి.
0: Don't listen to what others have to say, what others talk about. In the process, collapse yourself.
1: బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మం.
0: So try and set right your own buddhi and try to redeem yourself.
1: నీ స్వబుద్ధితో నీవు ఆలోచన చేసి నీ సత్యాన్ని నీవు గట్టిగా పట్టాలి.
0: Let your own intellect function. And what your intellect decides, hold firmly on to that realization.
1: మనం ఇతరుల బానిసలు కారాదు.
0: We don't have to become slaves to others.
1: మన విచారణ శక్తితో మన సత్యాన్ని మనం విచారణ చేయాలి.
0: Through our own discriminating capacity, try to understand our own truth.
1: ఈ నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
0: Once we decide thus, try to put it into practice firmly.
1: ఇది కేవలము క్షణ క్షణమునకు పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పట్టినటువంటి మానవులుగా తయారం కాగలం.
0: If this resolve were to be like the mad hopping monkey, your life also would become a restless one.
1: కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చిపెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి.
0: So all these difficulties and sorrow of yours are your own making.
1: నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు.
0: Have this firm conviction in God.
1: గాఢముగా ప్రేమించు.
0: Love God deeply.
1: జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు.
0: And what has to be done, he himself will do.
1: దీనిని శరణాగతి అని చెప్తూ వచ్చారు.
0: This is what is called surrender.
1: ఈ శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: The ananda that you will get through this process of surrender, you cannot secure through any other
1: means. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి.
0: Have this conviction in this truth that whatever is
1: ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి.
0: Is for your own good. Whatever is done is for our own ananda.
1: ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
0: In this grief and sorrow, I'll experience ananda. Understand this.
1: నసుకార్ లభ్యతే సుఖమని, సుఖం నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి.
0: From joy you cannot secure joy.
1: కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో బాధలు
1: ఎందే మనకు ఆనందం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
1: పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి.
0: త్రూ గ్రీఫ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12-year ఎగ్జైల్ కుడ్ దే సెక్యూర్ జాయ్ ఆఫ్ దట్.
1: భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషంతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం, ఇది భక్తికి సరైనటువంటి లక్షణం కాదు.
0: సో యూ కాల్ యువర్ సెల్ఫ్ భక్తాస డివోటీస్ అండ్ యూ వాంట్ టు లివ్ a life of comfort and joy. It is not possible. It is not proper.
1: ఈ సుఖమ నిజమైనటువంటి సుఖము.
0: Are these comforts true sukha or ananda?
1: త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
0: త్యాగరాజు cried out, this wealth, is it true sukha or your sannidhi, your proximity true sukha or comfort?
1: ఈ సుఖములు మనకు
0: సుఖము కాదు. Oh mind, determine.
1: ఈ సుఖములు సుఖములు కాదు.
0: These moments of joy are not true sukha or comfort.
1: నీ సన్నిధి అది నాకు పెన్నిధి, ఆ పెన్నిధి అందే నాకు ఆనందం ఉంటుండాలి.
0: యువర్ ప్రాక్సిమిటీ, యువర్ నియర్నెస్ ఈజ్ వాట్ ఐ వాంట్, ఇన్ దాట్ ఐ విల్ సెక్యూర్ ఆనంద.
1: కనుక సర్వత్రా భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని, మనం నిత్య జీవితాన్ని, మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వమైన ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: సో ట్రూ ఆనంద ఆర్ బ్లెస్ ఈజ్ టు బి అటైన్డ్ ఇన్ గాడ్, ఇన్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్. ఆల్ అవర్ ఎఫర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్.
1: ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము.
0: సో the true bhakti marga, the path of bhakti lies in getting a noble thought. That thought in turn being discriminated upon. Once you arrive at the result, trying to translate into action.
1: ఆచరణనే లేకుండా కేవలం ఆలోచనే ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు.
0: He is an extremely foolish one who cannot put into practice what he thinks about in the first place.
1: కనుక మన ఆలోచన శక్తికి ఏమాత్రం కూడా మనం గౌరవం అందించరాదు.
0: So we should not merely go by the thought as such.
1: ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి.
0: We should try to give respect to that which has been put into practice, not just the thought part.
1: ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులం అవుతాం.
0: When you lead a life of such a realization, of understanding of such truths, then we become deserving of the grace of the Lord.
1: అప్పుడు నీ హృదయాన్ని తాను అపహరించగలడు.
0: Only then will he come and steal your hearts.
1: నీ హృదయంలో తాను ప్రవేశించగలడు.
0: He will enter your heart.
1: ఈ హృదయాన్ని ప్రకాశింపచేయగలడు.
0: And he will make it a radiant
1: హృదయమే తాను కాగలడు. తానే హృదయం కాగలడు.
0: He will become your heart. Your heart will become him.

సత్యమహిమలేని తళమేది కనుగొన్నా శుద్ధ సత్వమది.

0: சுத்த சத்தமதியே சூடரண்டி. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ బోర్న్ ఆన్ అర్త్ ట్రూత్ ఈజ్ ది వెరీ డైరెక్ట్ గాడ్.
0: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది.
1: ద ఎంటైర్ క్రియేషన్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్ లివ్స్ ఇన్ ట్రూత్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
1: ట్రూత్ ఈజ్ బ్రహ్మ, ట్రూత్ ఈజ్ పర్మనెంట్. వేదాంతిన్స్ కాల్డ్ ట్రూత్ యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రివియర్ ట్రూత్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
0: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
0: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
1: యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
0: లోకహితమే భారతీయుల యొక్క అభిమతము.
1: ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయాస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: అదియే యువకుల యొక్క వ్రతము.
1: That must be the avowed duty of the youth.
0: Adiye mana matam.
1: And that must be our religion.
0: Kanuka itti pavitramaina satyamunu samskrutini ee naadu visvarinchatam chetane jati samakhyata desha samakhyatanu manam sadhinchalekapothunnam.
1: We have not been able to achieve unity of the community and the nation because we have given up the truth and true culture.
0: సత్యము ధర్మము దేనికి నీ లొంగదు.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ డు నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్.
0: భుజబలము, బుద్ధి బలము, అధికార బలము, ఆయుధ బలము కూడా సత్య ధర్మమునకే లొంగవలసినది. కానీ సత్య ధర్మము దేనికి నీ లొంగునవి కావు.
1: ఆల్ టైప్స్ ఆఫ్ పవర్, ఫిజికల్ అథారిటీ, మనీ అండ్ ఎవ్రీ అదర్ పవర్ హ్యాస్ టు బెండ్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. They do not bend before anything else.
0: Vijayam ellappudu satya dharmamulne varistu untadi.
1: Victory always follows truth and righteousness.
0: Manava jeevitamulo pradhanamuga undavalsinatundi manavatvam.
1: The most important thing which humanity should have is that human nature itself.
0: Enni vidyalu nerchina entati adhikaramulu nerina manavatvam kuda manam maruvakoodadu.
1: Whatever education and learning we acquire, oh, and whatever power we acquire, authority we acquire, we should not forget human qualities.
0: Bharatiya samskruti anupamanamainadi atyadbhutamainatundi.
1: Indian culture is unparalleled and very unique.
0: Atya divyamaina bhavyamaina bharatiya samskrutini ee naadu vidyarthulu vismarinchi
1: students of today have given up such a great magnificent culture.
0: Ee aadhunika yugamunandu ee aadhunika samskrutiki కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
1: దే హావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ మోడర్న్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ గివెన్ అప్ దేర్ ఓన్ రియల్ నేచర్.
0: ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను కావిస్తూ వచ్చింది.
1: ద విర్లవిండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
0: ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
1: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
0: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
1: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
0: కానీ పారలౌకికము,
1: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
0: నిస్వార్థము,
1: సెల్ఫ్లెస్నెస్,
0: దివ్యత్వము,
1: డివినిటీ,
0: ఆత్మతత్వాన్ని
1: ప్రిన్సిపుల్ ఆఫ్
0: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
1: దే హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
1: ద హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రూయిన్.
0: కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్, దేర్ ఓన్ రియల్ ట్రూత్.
0: స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చల్లుతూ వస్తుండాలి సమాజంలో.
1: యాడెడ్ టు దిస్ ఎక్సెసివ్ టాక్, ఆస్టెంటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఆన్ ది సొసైటీ.
0: ఆధ్యాత్మిక గురుపీఠం అని పేరుగాంచినటువంటి భారతదేశం నందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములు అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛా విహారం సల్పుతూ ఉన్నవి.
1: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్. దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము.

0: of the world has become victim of demonic feelings and trends.
1: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితాన్ని లక్ష్యం నందించుకుని ప్రవర్తిస్తున్నారు.
0: Today students, having become victims of the modern culture and traditions, have given up the noble Indian traditions and they have forgotten what is their own true culture.
1: విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
0: What has to be protected by the students today is not the nation.
1: సత్య ధర్మమును మాత్రమే రక్షించాలి.
0: They have to protect and foster
1: సత్య ధర్మమును, దేశమును రక్షిస్తాయి.
0: And truth and righteousness in turn will give protection to the country.
1: కేవలం సత్య ధర్మమును విస్మరించి దేశ రక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు.
0: గివింగ్ అప్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద కంట్రీ, వీఆర్ సింప్లీ డిస్ట్రాయింగ్ అండ్ స్వాలోయింగ్ ద కంట్రీ.
1: విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కారు.
0: బై మియర్లీ బుక్ లెర్నింగ్ పీపుల్ కెనాట్ బికమ్ వైజ్.
1: జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కానీ జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ ఇస్ అండర్టేకన్ బట్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ గివెన్ అప్.
1: జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యం అందించుకోవాలి.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు రిమెంబర్ ద గోల్ ఆఫ్ లైఫ్. జీవిత పరమావధి
1: గొప్ప చదువులు ఉండి గుణము లేకున్నను విలువ ఏమి వాణి ఫలమదేమి పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి

0: గొప్ప విద్యావంతుడు కంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు.
1: వెల్త్, రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గంలో నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కానీ బలమునందు కానీ ధనమునందు కానీ ఆదర్శవంతులు కారాలి.
1: వీ షుడ్ బికమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐడియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్చ్యూ అండ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు.
1: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ హూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దెమ్సెల్స్ హావ్ గివెన్ అప్ ద గ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ ఫాలోయింగ్ ద వెస్ట్రన్ మోడర్న్ కల్చర్.
0: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా? ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్ విల్ ది కాఫ్ ల్యాగ్ బిహైండ్.
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కరలేదు.
1: ఇఫ్ ది ఎల్డర్స్ దెమ్సెల్వ్స్ గో ద రాంగ్ వే, కెన్ యూ ఎక్స్పెక్ట్ ది యంగ్స్టర్స్ టు గో ఆన్ ద రైట్ వే?
0: నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: లీడర్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హోల్డ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద చిల్డ్రన్.
0: మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణమేమిటి? వారి ధార్మిక వృత్తి.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అటైనింగ్ ది హైయెస్ట్ హైట్స్ ఆఫ్ రెప్యుటేషన్ బై అవర్ యాన్సెస్టర్స్? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ రైచియస్నెస్.
0: చాతుర్వేద పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతి యువకులు యందు తల తోక లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తుంది.

0: youth are following dharma which has neither the head nor tail.
1: Dharma artha kama mocham. Idi chaturvidha purushartamulu.
0: The four goals of life are dharma, artha, kama and moksha.
1: Dharma anetunti padamunu moksham ane sirasunu visvasinchaka kevalam artha kamamu matrame pattukoni varu jeevisthunnaru.
0: They have given up righteousness which may be compared to feet and moksha liberation which may be compared to the head, and they are concentrating only and artha and kama
1: the samajamunandu deshamunandu ashanti kevalamu abhadrata perigipothu vachindi.
0: Lack of protection and peace are growing in the society because of this attitude.
1: Shanti bhadratanu kolpovadaniki moola karanamu satya dharmamunu vismarinchatame.
0: The root cause for all these problems of modern society and strife are giving up manavunu
1: avirbhavinchavalasindi satya dharmamune.
0: What has to emerge in man is truth and righteousness.
1: Vidyarthulara,
0: dear students,
1: mana prachina samskriti manam vismarincharadu.
0: We should never give up our ancient culture.
1: Adi e bharatiyuni yokka pranamu.
0: That is the very life breath of bharatiya.
1: Prachina kalam nundi deshamunika kaaka aneka deshamunu kudunu aadarshanni andinchinatvanti sutramulu bharatiya yokka ratnamulu.
0: The principles are gems of bharatiyas which have offered themselves as examples not merely for our country, for the entire world.
1: Kevalamu anukarana anetuvanti oka balahinatanu ee oka aadhunika yugamunandu abhivruddhi gavinchatam chetane desamu ilanti paristhitiki digajari pothu vachindi.
0: The country has degenerated itself to this state because we have developed and believed in imitation, which is rather dangerous.
1: Imitation is human, creation is divine. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింపచేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరైనటువంటి విద్య.
0: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ హెల్పింగ్ దెమ్సెల్వ్స్ టు మేనిఫెస్ట్ డివినిటీ విచ్ ఇస్ లేటెంట్ ఇన్ దెమ్.
1: గడిచిన 50 సంవత్సరములకు పూర్వము
0: 50 ఇయర్స్ ఎగో
1: యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
0: Boys and girls were following and having patriotism and love of their own culture, therefore they were always on the right path.
1: Anaati desha nayakulu guruvulu panditulu adarsha purushulga roopondutu vacharu.
0: The leaders of those days, the parents, the teachers, they were all exemplary.
1: Vaari maata aacharana ekunga avistu vacharu.
0: There was unity between their word and thought.
1: త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు.
0: దే ఆల్వేస్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ విత్ ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
1: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగు జాడల్లో నడుస్తూ వచ్చారు.
0: దట్ వాస్ ది రీజన్ వై ద యూత్ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది లీడర్స్ అండ్ ఆల్వేస్ వర్ ఆన్ ది రైట్ పాత్.
1: ఆనాటి యువతి యువకుల యొక్క గదులయందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు డెకరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్డ్ దెమ్ ఫాలోడ్ ది రైట్ పాత్.
1: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కానీ ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు కానీ కనిపించటం లేదు.
0: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంపులరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
1: వారు చెప్పినది ఒక్కటి చేయనిది మరొకటి.
0: They tell something and do the opposite.
1: Anduvalane ee yuvati yuvukula yokka vishwasamulu kramakramena digajartu vachindi.
0: That is the reason why the youth have lost confidence in elders.
1: Ee naadu yuvati yuvukula yokka gaduliyandu tama aaradhana devatalu kevalamu oka cinema leaders ga teesukuntu vacharu.
0: Today in the rooms of the youth you can find the cinema actors photos as a great idols.
1: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
1: కేవలము భారతీయ సంస్కృతి యందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
0: ది రీజన్ ఈస్ దట్ దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ లీడర్స్ హూ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ హూ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ దట్ ఇండియన్ కల్చర్.
1: భారతీయ యొక్క సంస్కృతి
0: ఇండియన్ కల్చర్
1: వేష భాషలు ఎందే కాక
0: నాట్ మేర్లీ రెస్ట్రిక్టెడ్ టు
1: ఆచార విచారములు ఎందే కాక
0: and not also merely
1: అడుగడుగున కూడాను తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటి అంతా కూడాను భారతీయ సంస్కృతి.
0: వాట్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఇన్ ది డైలీ రొటీన్ ఫ్రమ్ ది డాన్ టు ద డస్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
1: సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశం.
0: ఇన్ టుడేస్ ఇండియా దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
1: ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు.
0: ఇఫ్ దెర్ ఇస్ నో కల్చర్ దెర్ ఇస్ నో హ్యూమన్ లైఫ్ వాట్స్ ఎవర్.
1: ఇట్ ఇస్ వే ఆఫ్ లైఫ్.
0: ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము.
0: యాజ్ వీఆర్ గివింగ్ అప్ ద వే ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ వీఆర్ లూజింగ్ బోత్ సేఫ్టీ.
1: ప్రతి వ్యక్తి సుఖము సుఖము సుఖము సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు.
0: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ కంఫర్ట్.
1: ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ కంఫర్ట్.
1: దినములకు నాలుగు పర్యాయములు భుజించటము,
0: ఈటింగ్ ఫోర్ టైమ్స్ ఎ డే
1: చక్కగా నిద్రించటము,
0: స్లీపింగ్ కంఫర్టబ్లీ
1: మూడు పర్యాయంలో నాలుగు పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము,
0: సీయింగ్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ఎయిదర్ ది సినిమాస్ ఆర్ ది టెలివిజన్
1: ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు.
0: Forgetting the world is considered to be
1: tinatamu dragatamu nidrinchadamu prapanchanni marchatamu manavuduga puttavalsi vachinda.
0: Is it necessary to be born as a human being to eat drink sleep and waste one's time?
1: Pachipachi mrugadulu kudanu tinatam leda nidrinchatam leda prapanchanni marchatam leda.
0: Are not animals birds and bees sleeping eating drinking?
1: Inta matraniki manavuduga janminchavalsina avasaram em untundi?
0: For the sake of this should a person be born as a human being at all?
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్.
1: అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వీఆర్ ఫర్గెటింగ్ సచ్ సీక్రెట్ నేచర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
1: భారతీయ సంస్కృతి ఎందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా నువ్వు చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం అది.
0: దేర్ ఆర్ ఎక్స్ట్రాడినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అదర్ వరల్డ్ అండ్ ది ట్రాన్సెండెంట్ వరల్డ్ ఇండియన్ కల్చర్
1: సంస్కృతం సంస్కృతి
0: ద వన్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ దాట్ ఈస్ రియల్ కల్చర్.
1: ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది.
0: ద వరల్డ్ సంస్కృతి హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద రూట్ వర్డ్
1: ప్రపంచంలో సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడా సంస్కరించి అనుభవించినటువంటిది సంస్కృతి.
0: సంస్కృతి రియలీ రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రా ఇన్ టు ఎ రిఫైన్ థింగ్ అండ్ ఎంజాయింగ్ ఇట్.
1: చిన్న ఉదాహరణ.
0: Here is a small example.
1: మనం నిత్యము బియ్యమును భుజిస్తున్నాము.
0: We partake rice every day.
1: అయితే ఈ భుజించడానికి ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది?
0: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ద రైస్ హ్యాడ్ టు అండర్గో బిఫోర్ ఇట్ ఈస్
1: గడ్డితో ఉండినటువంటి వడ్లను వేరు చేయటము.
0: ఫస్ట్ థింగ్ ఈజ్ రిమూవింగ్ ప్యాడీ ఫ్రమ్ ద గ్రాస్.
1: ఆ వడ్ల పైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము.
0: రిమూవింగ్ ద చాక్ ఫ్రమ్ ద గ్రీన్.
1: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టడము.
0: అండ్ దెన్ ది రైస్ ఇట్ సెల్ఫ్ ఈస్ బీయింగ్ కుక్డ్.
1: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
0: అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఈస్ బీయింగ్ పార్టేకన్.
1: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే సంస్కారములు జరగటం చేతనే మనం భుజించటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యము.
0: అన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
1: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
0: దిస్ కైండ్ ఆఫ్ సంస్కార ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్రీజెస్ ది వాల్యూ.
1: ఒక మూట వడ్లు ఉంటుంటే ఒక 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము.
0: ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ ఇట్ మైట్ కాస్ట్ అబౌట్ 100 రూపాయలు.
1: దాన్ని సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించలేనటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే ఒక్క మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి.
0: బట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ మేడ్ పాలిష్ రైస్ ఎట్సెట్రా ఇట్ కాస్ట్ 600 రూపీస్ పర్ బ్యాగ్.
1: ఒక్క మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు ఒక్క మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
0: What is it that makes a bag of paddy when it is transformed into rice from 100 rupees to 600 rupees
1: value?
0: It is an account of the transformation which this paddy has
1: undergone.
0: We wear a watch.
1: ఈ గడియారంను నిప్పులో వేస్తే రెండణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
0: ఇఫ్ యు బర్న్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ స్టెయిన్లెస్ స్టీల్ ఇట్ ఇస్ వర్త్ ఇస్.
1: కానీ ఆ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం?
0: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఇట్స్ వాల్యూ 1000 రూపీస్?
1: సంస్కారమే దీనికి కారణం.
0: ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెస్.
1: దీన్ని సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోర్డ్స్, నట్స్, స్కూస్, పిన్స్, గంటలు అన్నిటినీ సక్రమంగా సవరించడం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువను పెరగడం.
0: ది ప్రాసెసింగ్ అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ మేడ్ ది ఆర్టికల్ సో వెరీ యూస్ఫుల్. ఇట్స్ వాల్యూ హెస్ గ్రోన్ అండ్ ఇట్ ఇస్ 10,000 రూపీస్ ఇన్
1: వన్. ఇదే విధంగానే భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయస్ యూస్ టు గివ్ దిస్ ప్రాసెసింగ్ అండ్ యూస్ టు ఎంజాయ్.
1: ఇది ఒక వస్త్రము.
0: హియర్ ఇస్ ఎ క్లాత్.
1: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైన సంస్కారం పొందింది?
0: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాడ్ టు అండర్గో టు బికమ్ క్లాత్
1: ఉంటుంది.
0: ఫస్ట్ ఇట్ వాస్ కాటన్.
1: తదుపరి నూలుగా మారి
0: దెన్ ఇట్ బికెమ్ థ్రెడ్.
1: ఈ నూలు నేయటం చేత
0: దెన్ ఆఫ్టర్ ఇట్
1: వస్త్రంగా తీర్చిదిద్దాం.
0: దెన్ ఓన్లీ ఇట్ హాస్ బికమ్ ఎ క్లాత్.
1: కనుక ప్రతిని ప్రతిగానే మనం అనుభవించడం లేదు.
0: వీఆర్ నాట్ ఎంజాయింగ్ క్లోత్ ఇన్ ది రా ఫార్మ్.
1: అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
0: వీఆర్ వేరింగ్ ది క్లోత్ ఆఫ్టర్ కాటన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్.
1: అదే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించడం వ్యర్థము.
0: ఇన్ ది సేమ్ వే ఎ మ్యాన్ షుడ్ నాట్ రిమైన్ ఇన్ ది రా స్టేట్ ది వే దట్ హి వాస్ బోర్న్.
1: మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్ ఇన్ టు డివినిటీ.
1: ఇలాంటి సంస్కారములకు తగినటువంటి కృషి మనం చెయ్యాలి.
0: వీ షుడ్ అండర్టేక్ టు డూ ఎఫర్ట్స్ టు బికమ్ డివైన్.
1: కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు
0: టుడే స్టూడెంట్స్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్
1: వివేకము
0: డిస్క్రిమినేషన్
1: వివేకంతో పాటు వినయము
0: హ్యూమిలిటీ
1: వినయంతో పాటు విచక్షణ
0: అండ్ అలాంగ్ విత్ దాట్
1: ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది.
0: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యుమానిటీ కెన్ బికమ్ డివినిటీ.
1: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే
0: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్
1: ఉదాహరణ.
0: హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
1: ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం.
0: వీ సో ఏ సీడ్ ఇంటూ ఆర్
1: నాటినటువంటి విత్తనము చిన్నగా రెండు ఆకులతో మొక్క బయలుదేరుతుంది.
0: అండ్ దిస్ సీడ్ బికమ్స్ ఎ సీడ్లింగ్.
1: ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది.
0: దెన్ ఇట్ బికమ్స్ ఇంటూ ఎ స్మాల్ సాప్లింగ్ అండ్
1: ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది.
0: ఇట్ గివ్స్ ఫ్రూట్స్ లేటర్ ఆన్.
1: ఇదే విత్తనం యొక్క పరిపూర్ణత్వం.
0: అండ్ దిస్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ అండ్ గ్రోత్.
1: కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది.
0: హ్యూమన్ బీయింగ్స్ వి కంపేర్ ఇట్ టు
1: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్ దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ఎ ట్రీ ఆఫ్ హ్యుమానిటీ.
1: తదుపరి బ్రాంచెస్ ఆఫ్ శాంతి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది.
0: దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్.
1: అది మానవుని యొక్క పరిపూర్ణత.
0: దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్
1: ప్రేమ. ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు.
0: లవ్ విచ్ ఈస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు హ్యూమన్.
1: ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి.
0: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ది యానిమల్స్ అండ్ బర్డ్స్.
1: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైన సంస్కృతి.
0: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్
1: మైండెడ్నెస్ విస్మరించి
0: గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్
1: విశాల భావాన్ని అభివృద్ధి పరిచి
0: షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్
1: తనకు తాను అనుభవించి
0: హీ షుడ్ ఎంజాయ్ హిమ్సెల్ఫ్.
1: 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు.
0: హీ షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ది లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్ దెన్ ఓన్లీ హీ కెన్ బికమ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ డు నాట్ హేట్ ఎనీవన్. వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్?
1: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి, దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు లెర్న్ దిస్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఇట్ ది ట్రూ ఇండియన్ కల్చర్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: ఈనాటి మానవత్వంలో జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు.
0: యు నో ద స్టేట్ ఇన్ విచ్ హ్యూమానిటీ ఈజ్ సఫరింగ్ టుడే.
1: మానవుడు వేసే ప్రతి అడుగుడను ధర్మం తప్పుతున్నది.
0: ఎవ్రీ స్టెప్ దట్ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
1: ప్రతి పలుకులో కూడా సత్యం సడలిపోతుండాలి.
0: ఎవ్రీ వర్డ్ దట్ హి అటర్స్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ట్రూత్.
1: ప్రతి ఆలోచన ఎందుకు కూడా దురదృష్టి నశించిపోతుండాలి.
0: ఎవ్రీ థాట్ ఈజ్ కన్ఫైన్డ్ టు నారో మైండెడ్నెస్.
1: ప్రతి దృష్టి ఎందుకు కూడా ప్రేమ తరిగిపోతుండాలి.
0: దేర్ ఇస్ నో లవ్ ఇన్ హిస్ విజన్.
1: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
0: అండ్ ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఆర్ నాట్ టు బి సీన్.
1: ఆధ్యాత్మం ఆశాస్పదమైపోతుండాలి.
0: స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ రిడిక్యులస్. ఇట్ ఇస్ బీయింగ్ రిడిక్యూల్.
1: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
0: హేట్రేడ్ బిట్వీన్ రిలీజియన్ రిలీజియన్ క్యాస్ట్ అండ్ క్యాస్ట్
1: ప్రాంతీయ అభిమానములు
0: రీజనల్
1: స్వార్థాల ప్రయోజనమైనటువంటిది వెర్రితనలు వేసి తిరుగుతుండాలి.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్.
1: మానవుని ఎందు చైతన్యం చల్లబడిపోతుండాలి.
0: ది కాన్షియస్నెస్ ఈజ్ లూజనింగ్ ఇట్స్.
1: ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి.
0: ఎవ్రీ థాట్ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
1: దీనికంతా కారణమేమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
1: కారణాన్ని మనం విచారించడం లేదు.
0: వీఆర్ నాట్ సర్చింగ్ ఫార్ ద రీజన్.
1: ఈ కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
0: వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్.
1: పాప భీతి లేని పామరత్వము పట్టి
0: వీఆర్ ఫాలోయింగ్ ద సిన్ఫుల్ పాత్ బిరెఫ్ట్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతి లేని దాని బట్టి
0: అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అప్ లవ్ ఫర్ గాడ్.
1: మానవత్వం అడిగే మానవులందున
0: దేర్ ఫార్ హ్యూమానిటీ ఈజ్ హిడన్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: విశ్వశాంతికి ఏ విప్లవం
0: అండ్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ది రెవల్యూషనరీ.
1: ఈనాడు విశ్వశాంతికి అంత విప్లవం సంభవిస్తుండాలంటే కారణం ఏమిటి?
0: ఇఫ్ యూ సే టుడే ద ఎంటైర్ పీస్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ డిస్టర్బ్డ్ వాట్ ఈస్ ది కాజ్?
1: పాప భీతి దైవ ప్రీతి సంఘ నీతిని కొనుపోయినాం.
0: వీ హావ్ గివెన్ అప్ ఫియర్ ఆఫ్ సిన్ లవ్ ఫర్ గాడ్ అండ్ సొసైటల్ మొరాలిటీ.
1: కేవలం మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము.
0: వీఆర్ సాటిస్ఫైయింగ్ అవర్ సెల్స్ బై రిమైనింగ్ హ్యూమన్స్ ఓన్లీ ఇన్ ఫార్మ్.
1: ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు.
0: హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఫార్మ్ అలోన్ కెన్ నెవర్ డూ ఎనీ గుడ్ ఫర్ ద వరల్డ్.
1: ఆచార మానవుడిగా రూపొందాలి.
0: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్ ఇంటూ హ్యూమన్ బీయింగ్ ఇన్ అవర్ ఓన్ యాక్షన్స్ అండ్ ఇన్ అవర్ ఓన్ థాట్స్.
1: విచారము లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
0: It is the great danger which has befallen the society on the account of the humans in form and not in their deeds and not in their thoughts. They are students.
1: Meeru chaduvuto paatu
0: along with education
1: desam yokka vishwasamunu
0: develop faith in our own nation.
1: Desa kalyanamunu
0: the welfare of the country
1: drishti andinchukovali.
0: Keep in your view these two things.
1: Mana prachina kalam nundi aindava sampradayamu లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క ఐందవ సంప్రదాయం.
0: అవర్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఈజ్ రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ అండ్ హ్యావ్ వెల్ఫేర్.
1: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల
0: ఫ్రమ్ స్పిరిచువల్
1: ఈ దేశంలో సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
0: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ అన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ was able to spread peace and prosperity in the entire world.
1: గ్రంథము వేదము.
0: Veda is the very basis of భారతీయ culture.
1: ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర.
0: ది ఫస్ట్ లెసన్
1: సత్యమును ఉచ్చరించు ధర్మమును ఆచరించు.
0: ది ఫస్ట్ లెసన్ ప్రపౌండెడ్ బై వేదా ఈజ్ స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
1: ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు.
0: But today, unfortunately, people do not speak truth at all.
1: దర్మమును ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు.
0: They only speak righteousness but do not follow righteousness.
1: ధర్మమును ఆచరించాలి,
0: righteousness has to be followed.
1: Dharmo rakshati rakshitaha. Dharmame manam rakshinchetundi.
0: It is the righteousness which protects the people who follow that.
1: Ee dharmam ante emiti?
0: What do you mean by righteousness?
1: Kevalam mana aacharalu mana sampradayalu ee maatrame kaadu.
0: It is not these external habits and traditions.
1: Manasyekam vachasyekam karmanyekam. Ide manavuni yokka dharmam.
0: The true dharma of man is to bring about unity between his thought, word and deed.
1: Mankind is man.
0: The proper study of mankind is man.
1: Ee moodintini ekatvamu gavinchali.
0: There is a need for unifying these three things.
1: Appude trikarana shuddhi erpadutundi.
0: Then only there will be purity of three instruments of man.
1: Trikarana shuddhi mana dharmam.
0: And that trikarana shuddhi, purity of three instruments is our dharma.
1: Ee naadu maatalu endu veru, talampulu endu veru, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మము క్షీణించిపోయింది.
0: టుడే రైచియస్నెస్ హాస్ డిక్లైన్డ్ బికాస్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ వన్స్ థింకింగ్ వన్స్ టాకింగ్ అండ్ వన్స్ యాక్షన్స్.
1: కనుక వేద ధర్మము సత్యం వద ధర్మం చర.
0: ద డిక్లరేషన్ ఆఫ్ వేదాస్ ఈజ్ స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
1: సత్యాన్న ప్రవధతవ్యం. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రతిదవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టద్దు.
0: ఉపనిషత్స్ హావ్ డిక్లేర్డ్ దట్ అండర్ ఎనీ ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్ డూ నాట్ గివ్ అప్ స్పీకింగ్ ట్రూత్.
1: ఎలాంటి పరిస్థితి ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు.
0: ఈవెన్ ఇఫ్ యు హావ్ టు లూజ్ యువర్ లైఫ్ అండ్ అండర్ ఈవెన్ సచ్ సర్కమ్స్టెన్సెస్.
1: హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము,
0: దాట్ ఈస్ ద వౌ విచ్ సత్య హరిశ్చంద్ర హ్యాస్ అచీవ్డ్ అండ్ ప్రాక్టీస్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడా మానవునికి పలువారు బోధిస్తూ వచ్చాయి.
0: సేక్రెడ్ ఉపనిషత్ హావ్ టాట్ గ్రేట్ లెసన్స్ టు ద మ్యాన్.
1: సత్యమునకే విజయము అని,
0: ట్రూత్ ఆల్వేస్ ట్రయంఫ్స్.
1: ఇలాంటి విజయాన్ని సాధించవలసినటువంటి వాడు ధర్మాన్ని అనుసరించాలి.
0: ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్.
1: ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు.
0: ధృతరాష్ట్ర క్వశ్చన్ సంజయ,
1: పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధభూమిలో చేరారు, వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు?
0: హీ క్వశ్చన్ సంజయ. సంజయ, పాండవాస్ అండ్ కౌరవాస్ హూ హావ్ కమ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్, వాట్ ఆర్ దే డూయింగ్?
1: యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు కానీ డిన్నర్ అని చూస్తూ వస్తుంటారా?
0: వెన్ దే గో టు ద బ్యాటిల్ ఫీల్డ్ దే ఫైట్ ఎ వార్, దే వేజ్ ఎ వార్. విల్ దే బి టేకింగ్ ఎ డిన్నర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్?
1: మహారాజా, యుద్ధము సంభవించింది, యుద్ధము చేస్తున్నారు అని చెప్పాడు.
0: సంజయ టోల్డ్, ఓ కింగ్, దేర్ ఇస్ వార్ నౌ.
1: నీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న,
0: ద సెకండ్ క్వశ్చన్ దట్ వాస్ పుట్ టు సంజయ్ వాస్ హూ వుడ్ బి విక్టోరియస్.
1: సంజయుడు, సంజయుడునిగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడే సంజయుడు.
0: సంజయ మీన్స్ ద వన్ హూ హాస్ కంట్రోల్ ఆఫ్ వన్స్ ఓన్ సెన్సెస్.
1: యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థోదనుద్ధరః.

0: वो महाराजा, यत्र योगीश्वर कृष्ण, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఓ కింగ్, వేర్ ఎవర్ దర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేర్ ఎవర్ దర్ ఇస్ అర్జున హూ ఫాలోస్ ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. హీ ఆల్సో టోల్డ్ that it is only the grace which can help this kind of truth.
1: Puranam em cheptu vachai,
0: what have the epics told?
1: Puranamulu kuda nu ee satya dharmamune prabodhisthu vachai.
0: Epics also have expounded truth and righteousness.
1: Satyanna sti paro dharmaha, dharmam anetundi satyam paina aadharapadi untundali.
0: It is declared that righteousness depends upon truth.
1: Deenikante minchinatundi ledu.
0: There is nothing greater truth than this.
1: ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ,
0: ఇన్ భాగవత ఏ నంబర్ ఆఫ్ లెసన్స్ హవ్ బీన్ టాట్.
1: పలికి బొంకుట కన్న పాపమున్న, పలికి బొంకుట కన్న పాపమున్న, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: Can there be a greater sin than giving a word and going back upon it? And that proves the greatness of truth.
1: Anuka satyame ee jagattunu kaapaadutunnadi.
0: It is a truth which protects the world.
1: Dharmame ee satyamunu aashrayinchinatundi.
0: Righteousness takes shelter under
1: truth. Satya dharmamlo rendu kudunu avinabhava sambandhamu anyonyasayamu.
0: There is mutual relationship between truth and righteousness. They are interdependent.
1: భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, చిల్డ్రన్ ఆఫ్ భారత్, యు ఫర్మ్లీ బిలీవ్ దట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.
1: చదువులని చదివి తాల వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: The dull-headed ones have studied so much, but they do not know who they really are.
1: Yanta chaduvu chadivi yeniti unnanu teenuni gunambu manaledu.
0: Whatever learning, great learning one may have, a mean fellow can never give up his meanness.

0: leads to argumentation and one would never get full wisdom.
1: What is
0: the use of studying such education? One should acquire education which can confer immortality. That is true education. That is dharmic education.
1: ఆ ధర్మము సత్యమే సత్పురుషుల చెంత ఉంటుంటాది
0: అండ్ దిస్ ధర్మ అండ్ ది ట్రూత్ ఇట్ విల్ ఆల్వేస్ బి విత్
1: ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారు
0: హూ ఎవర్ గోస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్
1: ఎవరు సత్యవ్రతులుగా ఉంటారు
0: హూ ఎవర్ హ్యాస్ ఫాలోడ్ ది పాత్
1: ఎవరు ఎందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో
0: ఇన్ హూమ్ సో ఎవర్ గ్రేట్ వర్చ్యూస్
1: షైన్ సన్నిధి ఎందే ఉంటుంటాది సత్యం
0: అండ్ ట్రూత్ ఆల్వేస్ విల్ బి అట్ దర్ వెరీ ఫీట్
1: కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు
0: దట్ ఇస్ ది రీజన్ వై Another name for truth is
1: ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు
0: Another name for ఆత్మ is truth. As truth is permanent, ఆత్మ is permanent, that name is given to it.
1: సర్వుల యందు ఉండనటువంటిది అది ఒక్కటే
0: This is common
1: అన్ని యుగములు మార్పు చెందినవే
0: Everything else undergoes modification and change.
1: విషయము కాని పదార్థం కాని కదిలిపోయే మేఘములే
0: Beat a person, beat an object. Beat anything. These are all undergoing changes. I don't mean to say that you should not study those things. Along with this kind of learning,
1: we
0: should also make efforts to learn the real education also. How many people have acquired? So many people also got great education and
1: name.
0: For how long did they have it?
1: అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి
0: దే వర్ ఆల్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్
1: దేహమే అస్థిరమైనటువంటిది
0: వెన్ ది హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్
1: అయితే దేహము నశించినా కూడాను మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి
0: ఈవెన్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అవర్ సంస్కారస్ హ్యావ్ ఎ పర్మనెంట్
1: ప్లేస్ ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి
0: డియర్ స్టూడెంట్ రికగ్నైజ్ ది ట్రూత్ that you should live for an ideal not for the sake of ego
1: shastamainatundi
0: ideals are always permanent
1: ki uttama adarsham cheta enta mandaina kodunu mundu abhivruddhi gagalaru
0: by yourself holding a good ideal you will be helping so many people to become ideals
1: ki vaguchu kalakalamu tiruvaka hamsavaichchadame aadumuga
0: instead of
1: manam adarshamantamainatundi vidyarthuluga oka 10 samvatsaralu bratikina manam chalu
0: instead of living like a crow for 100 years To live as a swan even for 1 year it is good. Even for 10 years if you can be good ideal students, that is good enough.
1: Kanuka, manam adarshavantamaina jeevitanni manam anubhavinchadaniki deshabhimanamu, atmaabhimanamu atyavasaram.
0: If you want to really enjoy an ideal life, love for atma and love of the nation are
1: essential.
0: Every human being who is born first recognizes mother and then father.
1: నా దేశం అంటే ఎలాంటిది
0: వాట్ ఈస్ మై నేషన్
1: ఎంత పవిత్రమైన దేశము
0: హౌ సేక్రెడ్
1: ఎంత దివ్యమైన దేశము
0: హౌ డివైన్ మై నేషన్ ఈస్
1: ఎలాంటి ఆదర్శవంతమైన దేశం
0: హౌ ఐడియల్ మై నేషన్ ఈస్
1: ఎంతటి ప్రేమపూరితమైన దేశము
0: హౌ లవ్ ఫిల్డ్ మై నేషన్
1: ఎంత విశాలమైన దేశము
0: హౌ బ్రాడ్ మై
1: దేశం విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రికగ్నైజ్ దిస్ యునిక్
1: ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణం అనేవి వెళుతున్నారు
0: Considering Bharat as if it is a second-rate country, we are going abroad for education.
1: Bharate tanna Bharata. Bharat deshamlo lenatundi. Ye deshamlo kodanu ledu.
0: What does not exist in Bharat does not exist in anywhere in the world.
1: Bhavya bhavalu kaligina Bharatiya.
0: Oh Bharatiya, who must be having magnificent ideas.
1: Divya samputi tatvambu terisikonaga.
0: Learn the true meaning of your own divine culture.
1: Bharatiyule yatpa nerarairi.
0: Unfortunately, Indian themselves do not make any effort to learn their own culture.
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great...
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great misfortune can there be than this state of affairs?
1: Ilanti karma bhumi, tyaga bhumi, yoga bhumi ainatundi Bharatadesham nundi puttinatundi yuvakulaina meeru భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని పండితులు కాని తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం
0: దేర్ ఆర్ నో ఎల్డర్స్ స్కాలర్స్
2: or teachers who have been able to explain correctly what Indian culture is.
1: Vidyarthi vidyarthini illara.
2: Students, girls and boys.
1: Ee 15 dinamulu kodanu. Ee pavitramainatundi samskrutini. ఆధునికం యొక్క జీవితాన్ని రెండింటినీ సమన్వయపరచి సత్య మార్గమును విడుక ధర్మ మార్గమును విసర్జించక న్యాయ మార్గము లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి.
2: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యు మస్ట్ ట్రై టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ అండ్ హౌ టు హార్మోనైజ్ ది ఓల్డ్ కల్చర్ విత్ ద మోడర్న్ ట్రెడిషన్స్.
1: మనకు అధికారము ప్రధానం కాదు.
2: We should not consider authority as very important power.
1: కేవలం కదిలిపోయే మేఘములు.
2: Authority and power is something like a
1: దాని నిమిత్తమై మీరు గర్వించనక్కరలేదు.
2: You should never be proud of such things.

0: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్, యవనం.
1: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్, సో మొమెంటరీ, విత్ ఇన్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
0: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
1: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
0: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు.
1: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
1: యూత్ ఈజ్ అ వెరీ సేక్రెడ్
0: పవిత్రమైన కాలము.
1: మోస్ట్ సేక్రెడ్ టైమ్ దిస్ ఈజ్.
0: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఈవెన్ ఇఫ్ యు మేక్ ఎఫర్ట్స్ టు శాంటిఫై ది టైమ్ విచ్ హస్ గాన్ బై, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్.
0: విద్యార్థులారా,
1: యువర్ స్టూడెంట్స్,
0: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కల్చర్.
0: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: Righteousness is not confined to a particular nation, to a particular time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ట్రాన్సెండ్స్ ఆల్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
0: దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: We will make efforts to understand in all its fullness the Indian culture and its glory.
0: Mana Vice Chancellor Sarap prarambhamlo andarni swagatinchetunte samayamlo shariramanu indriyamalanu manasunu aatma deeni nani identity yokka prabhavanni visishtatanu dani yokka swaroopanni vivarinchalani taanu prarthistu vachadu.
1: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma,
0: ee naadu nijamuga vidyarthulaku idi atyavasaram.
1: This is extremely necessary for the
0: student. Taanu evaru telusukunaka baita prapanchanni telusukunataku prayatnistunnadu.
1: Today a student is trying to understand the external world without knowing who he really is.
0: తనను తాను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
0: జగతిని జీవించువాడు మనుషుడు కావాలి మొదట.
1: A person who is living in this earth must first become a human being.
0: Danujula duskrutane nella pogadutundu vaade chavata.
1: He is a fool who goes on describing various other people.
0: Brahmagnanam nerchichita aatmagnanam telusukunta.
1: After knowing brahmagnana you will be able to also understand the atmagnana.
0: Ee manava jeevitamunu raja baata.
1: This is the royal road to human life.
0: Ee baatanu motta motta manam gurtinchali.
1: We have to recognize and identify.
0: Ee baatanu manam nerchali.
1: We have to learn.
0: Ee maatalo manam ankitam kavali.
1: We have to become one with this particular thought.
0: Ee pavitramaina annintikini saramaitvanti veda ootanu manam golali.
1: We have to drink the nectar and sweetness and the root of everything in the veda.
0: Ee pavitramainti kalamunu pavitramaina bhavamu cheta mana hrudayalu nimpukoni.
1: During these 15 days we have to fill our hearts with sacred thoughts.
0: Ee vidyarthi vidyarthini andaru kodanu vishalamaina bharat desamulandu దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
1: ది స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టు అండర్టేక్ టు స్ప్రెడ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ది కల్చర్ టు ది ఎంటైర్ కంట్రీ.
0: అన్నింటికంటే ముఖ్యము భక్తి, భక్తి, దైవ భక్తి అత్యవసరం.
1: డివోషన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది వెరీ బేసిస్ ఆఫ్
0: దైవ భక్తియే లేకుండా మనం దేనిని కూడా మనం సాధించలేము.
1: వితౌట్ డివోషన్ టు గాడ్ you cannot achieve anything.
0: Nenu sadhistunnanu, nenu sadhi, idi kevalam ahankaram yokka vikara swaroopame.
1: Many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human thinking.
0: Atmavishwasanni manam avriddhi parchukovali.
1: You have to develop confidence in self.
0: Atmavishwasanni manam balaparchukunnappudu inka anni kudanu manam sadhinchinatundi varam avutam.
1: Once you have self confidence everything will be added unto you.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Uvacha.
1: Karmanubandini manushyaloke jagattu brahmamayamu.
2: The world is full of Brahman.
1: Brahmamayamaina jagattu karmamayamu.
2: Such a world which is full of Brahman is also saturated with action.
1: Srishti anunade karma.
2: Creation itself is associated with action.
1: Kanuka dehame karma.
2: Therefore, body itself is as good as action.
1: Karma naga jiva siktiye.
2: Action refers to the power of life.
1: Jiva sikti upadhule dehamulu.
2: The manifestations of this power of life is bodies.
1: Upadhulnu dharinchatam chetane dehamunaku karma ani peru.
2: As it has worn these bodies, it has been described as action.
1: Karmanusaramga dehamulu yerpaduchunnavi.
2: Bodies are forming on the basis of action performed.
1: Ee karmalu yokka phalitamunu anubhavinche nimittamai kayamulu dharistunnayi.
2: We are taking human bodies in order to enjoy the fruits of action.
1: Kanukane karmanu bandini manushyaloke.
2: Therefore, it is said that I am bound, binding human beings by action.
1: Manushyattam anaga kevalamu mumuchchottamto koodinatundi maatrame kaaka కర్మతో అనుబంధమైనటువంటిదిగా కూడాను మనము గుర్తించాలి.
2: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action, but also with action.
1: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
2: Humanity is associated essentially with action.
1: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
2: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the
1: body. ఏతావాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థము.
2: The sum and substance of this is action means body.
1: కర్మక్షేత్రం అనగా దేహమే.
2: The field of action also is body.
1: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
2: The field of dharma is Brahman.
1: దేశ కాలములు ప్రకృతి వికారములు.
2: The time and place are associated with nature.
1: సమస్తము కూడాను కర్మముల యొక్క ఫలితములే.
2: All the things are the result of action.
1: కనుకని తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
2: That is the reason why Upanishads have declared, offer your prostrations to karma.
1: మంచి కాని చెడ్డ కాని.
2: Be it good or bad.
1: పాపం కాని పుణ్యం కాని.
2: Be it sin or virtue.
1: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
2: These are all manifestations of the powers of the Lord.
1: కనుకని యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
2: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
1: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
2: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
1: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
2: Performing action is to sanctify one's life.
1: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
2: For getting sanctifying the capacity to sanctify life we can get by grace of God.
1: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
2: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
1: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
1: గీత అనగా పాట.
2: గీత రెఫర్స్ టు సాంగ్.
1: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
2: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
2: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్ దాట్ ఫర్ పీపుల్ హూ లిజన్ టు దిస్ పర్టికులర్ సాంగ్, దే విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్.
1: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
2: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ ది సాంగ్ ఈజ్ సంగ్.
1: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
2: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
1: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
2: తిరుత్తండాళ్వార్ హ్యాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
1: ఈశ్వర నా ఆత్మనే నీవు.
2: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
1: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
2: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
1: నా దేహమే నీ ఇల్లు.
2: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
1: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
2: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
1: నా ప్రాణములు నీ గణములు.
2: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రైజ్.
1: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
2: Wherever I just go about, that is circumambulating yourself.
1: Na maatalanniyunu nee mantramule.
2: Whatever word I utter, these are all
1: mantra. Na cheriyalanniyunu nee poojale.
2: All my actions are worship for
1: you. Ee vidhamuga sarveendriyamulu yokka chaitanyamulanu na dehame nee illu.
2: My body is your house.
1: Na nitya jeevithamulo aacharinchetuvanti sarva karmalu kudanu nee pooja vidhanamulu.
2: All the actions

0: సర్వేంద్రియముల యొక్క చైతన్యమును భగవత్ అర్పితము గావించడం చేతనే తాను గొప్ప యోగిగా మారిపోయాడు.
1: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
0: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవత్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
1: When man performs all actions as an offering to God, it becomes anasakti yoga.
0: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
1: Yogis have recognized that in anasakti yoga all the greatness is inherent.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: one small example.
0: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
1: Obeying the commands of the Lord, he has fought in the battlefield.
0: మామను స్మరయుద్ధచ అన్నాడు, నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
1: He has commanded, thinking continuously of me, you fight in the
0: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
1: Whatever you do it as an offering to me. This was the command.
0: ఆ విధమైనటువంటి అర్పితము నాకు ప్రీతికరం అవుతుంది అన్నాడు.
1: This particular offering I like.
0: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
1: Without having love of the Lord, no devotee would be able to reach
0: the goal. భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
1: The most important goal of a devotee is to please the Lord.
0: భగవంతుని తృప్తిపరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: The most important duty of a devotee is to satisfy the Lord.
0: కనుక నీ కర్తవ్యాలని నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్, ఒబే మై కమాండ్స్.
0: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
1: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
0: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
1: On the other hand, Daksha wanted to do yagna.
0: Ishwarunni tiraskarinchadu.
1: He disobeyed and disrespected Ishwara.
0: Rishula agnanu kudanu ullanghinchadu.
1: He disobeyed and violated the commands of rishis.
0: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
1: With a sense of egoism and attachment he commenced yagna.
0: Ee ahankara tattvam anetunte idi oka yuddhamuga maaripoyindi.
1: This egoism converted the yagna into a battle.
0: Bhagavat agnate yuddhamunu aacharinchinatvanti krishnuni arjunniki adi yagnamuga maaripoyindi.
1: Fighting became yagna for Arjuna who obeyed the command and fought in the battle.
0: Bhagavat agnanu ullanghinchi aacharinchinatvanti oka yagnamu yuddhamuga maaripoyindi.
1: For yagna which is performed violating the commands of the Lord, it became a battle.
0: Kanuka edi yuddhamu edi yagnamu.
1: What is the war and what is yagna?
0: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
1: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ది లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
0: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
1: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ది లార్డ్,
0: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి
1: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్ స్క్రిప్చర్,
0: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి
1: యాక్షన్స్ పర్ఫార్మ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
0: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు
1: when he allows his own hatred and attachment,
0: yagnamainappudiki yuddhamugane marutundi.
1: Even if it is yagna, it becomes a war and a battle.
0: Tana hudayamunandunnatunti yokka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatunti yokka vaadopavadamulaga roopondutundi.
1: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
0: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
1: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
0: అర్జున
1: అర్జున
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
1: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్ అండ్
0: క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
1: You are not this body which is very temporary and transient.
0: Satchibhutudainatundi aatmane neevu.
1: You are only the witness which is in the form of aatman inside you.
0: Kevalamu aaradugulu ettugaliginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
1: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
0: Vishvatmaka swaroopudavu neevu.
1: You are a cosmic personality.

0: చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ శరీరము నీవు కాదు.
1: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
0: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడు అయినటువంటి ఆత్మవే నీవు.
1: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్.
0: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
1: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
0: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
1: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హెస్ కాంకర్డ్ అండ్ విచ్ హెస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
0: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
1: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
0: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
1: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
0: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
1: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
0: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
1: బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
0: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
1: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
0: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
1: సెన్షన్డ్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ ద బాడీ అండ్ నాట్,
0: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
1: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ యాక్టివిటీ అండ్ నాట్ విత్ ది ఆత్మ,
0: ఇంటి సమత్వమైన చిత్తమును అభివృద్ధి పరచుకోమని,
1: ఆస్కింగ్ హిమ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్,
0: అప్పుడే నీ కర్తవ్యంలో సార్థకతను సాధించగలవని,
1: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ యువర్ యాక్షన్.
0: ఈ విధముగా అనేక విధములుగా కూడాను ఈ నిత్యానిత్య పరిశీలన యందు ఆ అర్జునుడిని ప్రవేశపెట్టాడు.
1: ఇన్ దిస్ వే హి ఇంట్రడ్యూస్డ్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
0: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
1: therefore God is not associated with body alone,
0: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
1: God is not a power which is associated with only attribute,
0: సర్వత్రా ఉండినటువంటి ఒక సమతత్వం అని,
1: this is a principle which is all pervasive and omniscient,
0: ఇది కేవలం దేవకి వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని,
1: this particular body is not merely born of Devaki and Vasudeva,
0: దశరథ కౌరవులకు కౌశల్యకు జన్మించినటువంటి వాడు కాదని,
1: దిస్ ఇస్ నాట్ ది బాడీ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ దశరథ అండ్ కౌశల్య,
0: ఈ ఉపాధి మాత్రమే నీకు ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
1: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ,
0: దైవత్వం సర్వత్వం అయినటువంటి ఆత్మతత్వం అని,
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
0: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
0: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
1: దట్ ఇస్ వై హీ అడ్రస్డ్ అర్జున అండ్ సెడ్ వెల్ అర్జున ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
0: సూర్యు, ద్వారా మనువు వినగలిగాడు.
1: ఫ్రమ్ సన్ గాడ్ మనువు హర్డ్,
0: మనువు నుంచి ఇచ్చుకుడు విన్నాడు.
1: ఇచ్చుక కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
0: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
1: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
0: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
1: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్ హిడెన్.
0: నాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
1: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ, హి టోల్డ్ అర్జున.
0: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
1: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
0: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునకు ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
1: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
0: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
1: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున ఐ నో యువర్ డౌట్.
0: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున ఈ దేహం మాత్రమే నేను కాదు.
1: హి సెట్ విత్ ఎ స్మైల్ యాజ్ హీ నోస్ ఆల్ ద మైండ్స్ అండ్ ఆల్ ద హార్ట్స్, వెల్ అర్జున ఐఎమ్ నాట్ దిస్ పర్టికులర్ బాడీ.
0: నా నేను అజుడు.
1: ఐఎమ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ బర్త్.
0: సర్వంతర్యామి.
1: ఐఎమ్ ఆమ్నిషియంట్.
0: సర్వజ్ఞుడను.
1: ఐఎమ్ ఆమ్నిప్రెసెంట్.
0: దేశ కాలమునకు ఏమాత్రం కూడాను బద్ధుడు కానటువంటి వాడను.
1: ఐ ట్రాన్సెండ్ ఆల్ ద టైమ్ అండ్ ప్లేస్ అండ్ స్పేస్.
0: సర్వకాలములు ఎందు కూడాను నేనున్నాను.
1: I exist in all times.
0: కేవలం కాయమును మాత్రమే నీవు ప్రమాణంగా తీసుకుని, ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
1: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ ది ఆన్ మై బాడీ యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
0: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
1: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏఎమ్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
0: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమకట్టకు.
1: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
0: కాయము మారుతుండవచ్చు.
1: బాడీ మే బి చేంజింగ్.
0: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
1: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
1: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
0: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని
1: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్
0: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని
1: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్
0: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
1: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
0: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
1: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
0: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
1: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
0: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
1: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
0: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకునకు.
1: డు నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ ఎన్ ఇండివిజువల్.
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది.
1: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
0: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
1: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
0: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
1: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
0: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
1: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
0: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
1: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
0: కనుకని బుద్ధుడు కూడాను వేదము యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
1: బుద్ధ మైట్ నాట్ హ్యావ్ టోల్డ్ ఎనీథింగ్ అబౌట్ వేద బట్ ద ఫీలింగ్స్ అండ్ ద ఇన్నర్ స్పిరిట్ ఆఫ్ వేద హీ ఎక్స్పీరియన్స్ అండ్ హీ డెమోన్స్ట్రేటెడ్.
0: బుద్ధం శరణం గచ్చామి అన్నాడు మొట్టమొదట.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ సెడ్ బుద్ధం శరణం గచ్చామి.
0: ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఇండివిజువలిస్టిక్.
0: క్రమక్రమేణ సంఘం శరణం గచ్చామి అన్నాడు.
1: Gradually he mentioned sangham saranam gacchami.
0: Kevalamu vyaktigatamainatunti yokka bhavamulu idi sankuchitamainatunti bhavamuluga untayi.
1: Feelings associated with individual and personal, they are merely selfish and narrow.
0: Ee sarvasvam ga niu bhavinchaddu.
1: You should not consider this as all.
0: Samudramulo ye neeti bindu vantido idi.
1: It is something like a drop in the ocean.
0: Kanuka sangham saranam gacchami. నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
1: Therefore he commanded you develop a heart with a broad mindedness with including the entire society within your scope.
0: సంఘమునకు రూపము లేదు.
1: Society does not have a form.
0: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
1: Society consists of individuals, a group.
0: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
0: లైఫ్ ఇంటూ యూనిట్ ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
1: వెన్ లైఫ్ ఈజ్
0: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ.
1: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
0: ఇది దైవత్వం.
1: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
0: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
1: Therefore he said in the society you develop broad mindedness.
0: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటుంది.
1: This society may consist of a few individuals.
0: ఒక దేశము సంఘము మరొక దేశమునకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
1: Society in a particular country may be different. It may have nothing to do with society.
0: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
1: A society by a particular name may have anything to do with society by another name.
0: కనుక సంఘము కూడాను ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
1: There are limits even for society.
0: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
1: Do not consider the society which has limits as very great.
0: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
1: Therefore he said, take shelter in dharmam which has got a very broad connotation.
0: ధారయతీతి ధర్మః జగత్తునే ధరించినటువంటిది ఈ ధర్మము.
1: Dharmam refers to the one which has borne the entire world.
0: ధర్మం అంటే ఏమిటి అనేటువంటిది మనం కొంత విచారిస్తే ఆ పదార్థం యొక్క గుణమే.
1: When we try to find out the meaning of dharma,
0: ye padarthamu yokka gunamu.
1: Dharma refers to the nature of the object. Which object?
0: Parathamu yokka guna gunamu idi yokka yadarthamu.
1: The real meaning of dharma is the attributes of paramatma.
0: Parathame ee yokka vastuvu.
1: Parartham refers to this particular object.
0: Ade parabrahma tattvamu.
1: This is the very principle of parabrahman.
0: Parabrahma tattvamunu ఆధారముగా చేసుకున్నదే ధర్మము.
1: ధర్మం ఈజ్ బేస్డ్ అపాన్ పరబ్రహ్మతత్వ.
0: మాయోపాధి మాయోపాధి భగవంతుడని అంటారు కానీ కాదు, ధర్మోపాధి భగవంతుడు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ హ్యాస్ ది బాడీ ఆఫ్ మాయా బట్ హీ డజంట్ హ్యావ్ ది బాడీ. కనుకనే
0: కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ అన్నాడు.
1: ధర్మ ఈజ్ ది బాడీ ఆఫ్ గాడ్ అండ్ దేర్ఫోర్ హీ హాస్ జస్ట్ సెడ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ధర్మ ఐ కమ్ అగైన్ అండ్ అగైన్.
0: కనుకనే ధర్మస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మన్.
0: కనుక ధర్మం అనగా విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటిది ధర్మము.
1: ధర్మం ఇస్ వన్ విచ్ ప్రూవ్స్ బ్రాడ్ నేచర్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: కాన నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావములో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
0: ఈ దేహమును మాత్రమే నీ లక్ష్యం నందు ఉంచుకోకు.
1: Do not keep this body as the entire basis.
0: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
1: This is only a upadhi which you can see through your mortal eye.
0: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
1: Broaden your vision, he commanded.
0: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
1: When the vision becomes full of Brahman, and the entire creation becomes full
0: of nee drushti dharmamayamainappude brahmamu sarvamayamaipothundi.
1: When your vision is full of dharmam, the entire creation becomes brahma for you.
0: Jagattunu brahmamayanga neevu choodalanukunnappudu nee drushtini dharmamayam cheskomannadu.
1: If you want to see the entire creation as full of brahma, your vision must
0: be dharmam emiti.
1: Your vision must be
0: vyaktigatanga neevu chatriyudu.
1: Individually, personally, you are a kshatriya.
0: ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
1: Fighting and waging a war is.
0: నీవు కాలం త్రుక్కి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
1: You need not invite battle.
0: కౌరవులే నీ కాలం త్రుక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
1: It is the Kauravas who have declared a war against you.
0: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
1: My only command is you follow your duty.
0: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
1: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
0: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నిరూపించాడు.
1: హి హస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
0: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
1: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
0: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
1: If fire does not have the power to burn, it is a coal, it is not fire.
0: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: Similarly, ice has the nature of
0: ఆ చల్లదనముని కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
1: If it is not cold, you cannot call it ice.
0: అదే విధముగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మము.
1: In the same way, death is natural for every human body.
0: కనుక తాను సహధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
1: When it takes its natural form and shape, why should one be worried about it?
0: చక్కెరకు తీపి దాని సహధర్మము.
1: It is natural taste and natural dharma for sugar.
0: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
1: If it is
0: చక్కెర కాదు.
1: If sweetness is not there for sugar, it may be salt, but it is certainly not sugar.
0: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో, మంచుకు చల్లదనం ఎట్టిదో, పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
1: జస్ట్ యాజ్ బర్నింగ్ ఇస్ నేచురల్ ఫర్ ఫైర్, కూల్నెస్ ఇస్ నేచురల్ ఫర్ ఐస్, సో ఆల్సో డెత్ ఇస్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితి నీవేమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
1: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
0: ye vidhanga neevu praveshinchali ee sthita pragna lakshanaanni drishti yendunchuko.
1: Keeping the various attributes of sthita pragna,
0: ee mohamulu nirmoolamu gaavinchuko.
1: You destroy all your moha.
0: Nirmamone ahankara sathanti madagachyati, shanti aneekundi neevu పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్ యూ విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
0: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
1: డూ నాట్ గివ్ అప్ గాడ్.
0: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
1: డూ నాట్ డిసోబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: రికగ్నైజ్ యువర్ హ్యూమానిటీ.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
1: ఆల్ దట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమానిటీ ఈస్ టు డిస్ట్రాయ్ ది మాయ.
0: మొన్న చెప్పాను మానవత్వం అనగా ఎన్ ఏఎన్ మ్యాన్.
1: ది అదర్ డే స్వామి హస్ జస్ట్ సేడ్ మానవత్వం రెఫర్స్ టు ఎంఏఎన్.
0: ఎం అనగా మాయా రిమూవ్.
1: ఎం స్టాండ్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ మాయా.
0: ఏ ఆత్మ సి.
1: ఏ స్టాండ్స్ ఫర్ సీయింగ్ ఆఫ్ ఆత్మన్.
0: ఎన్ నిర్వాణం అటైన్.
1: ఎం స్టాండ్స్ ఫర్ అటైనింగ్ నిర్వాణ.
0: మాయను నిర్మూలము గావించి
1: రిమూవింగ్ రూయినింగ్ ఐ మీన్ డిస్ట్రాయింగ్
0: దైవాన్ని దర్శించి
1: టేక్ దర్శన్ ఆఫ్ గాడ్.
0: నిర్వాణం అనే ఆత్మ ఆనందంలో లీనము కావటమే మానవత్వం యొక్క కర్తవ్యం.
1: మర్జింగ్ ఇన్ ద జాయ్ ఆఫ్ ఆత్మన్ దట్ ఈస్ ది వెరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
0: దీనిని పదే పదే నీవు చింతిస్తూరా.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ యూ షుడ్ కాంటెంప్లేట్ ఆన్ దిస్.
0: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
1: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్.
0: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
0: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రెజెంటేషన్ చేసేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివెన్ బై యువర్ రిలేటివ్స్.
0: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
1: Peace is inherent and it is within you.
0: నీ యందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ యుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
0: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీవు ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
1: దేర్ఫోర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ విజన్ యూ డెవలప్ ఇంటర్నల్ విజన్.
0: పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
1: ఎక్స్ట్రావర్టెడ్ విజన్ ఓన్లీ అన్ ఎనిమల్ హ్యాస్.
0: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
1: ఎ మ్యాన్ హ్యాస్ ఇంట్రావర్టెడ్ విజన్.
0: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
1: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
0: ఒకానొక సమయంలో,
1: once upon a time,
0: నారదుడు,
1: నారద,
0: ఎన్నియో విద్యలను అభ్యసించి,
1: after learning quite a few things,
0: 64 విద్యలనంతా అభ్యసించినాడు.
1: After practicing 64 types of learning,
0: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ,
1: even after learning all these 64 skills,
0: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచార దృష్టి ఉండేటువంటి వాడు.
1: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆఫ్ ది అదర్.
0: దుఃఖమునకు కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్.
0: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
1: I have mastered all the types of learning.
0: సమస్త విషయములు కూడా నేను గుర్తించాను.
1: I have recognized all the aspects.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ది యూజ్?
0: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్.
0: దీనికి ఏమి కారణమని సనత్ కుమారు దగ్గరికి వెళ్లాడు.
1: హి వెంట్ టు సనత్ కుమార్ అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
0: సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: నారద నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
1: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్.
0: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
1: I have learned all the types of education.
0: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
1: There is nothing which I have not learned.
0: సనత్ కుమార్.
1: He said so far so good. Well, have you learned Atma Vidya?
0: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
1: He said accepting the Atman education.
0: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
1: You can get peace of mind only in the knowledge of Atman.
0: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
1: When you catch hold of that particular thing by holding which you have,
0: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
1: If you learn a particular thing by learning which you have learned everything else, then only you would have learned.
0: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోకుండా అనవసరమైనటువంటి ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఒక గ్రామంలో,
1: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
0: ఇరుగు పొరుగు ఇంటిలో,
1: ఇన్ ద నైబర్హుడ్,
0: పెళ్లి ప్రారంభమైంది.
1: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
0: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
1: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ ఇస్ సెలబ్రేటెడ్, షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
0: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
1: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
0: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
1: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూర్ బ్యాండ్ సెట్.
0: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
1: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
0: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
1: The cooks have come from South Kerala. Mangalore Brahmins have come.
0: Meeru kodanu maa inti bhojananiki raavali.
1: She invited her also. You please
0: maa bidda vaibhavalanta meeru chudali.
1: You should just enjoy all the grandeur.
0: Goppa vishalamaina pendalanta vestunnamu.
1: We are going to put on a very big pendal.
0: ఆ పక్కింటా అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు, ఏం చదివాడు అని ప్రశ్నించింది.
1: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
0: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
1: అండ్ దిస్ లేడీ సెడ్ వెల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఫిక్స్డ్.
0: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
1: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తాడు?
1: Without fixing the bride groom, whom are you going to just marry?
0: అదే విధంగాని మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: In the same way, without having peace of mind, what is the use of learning so many
0: స్థానుకని? నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని శరత్ కుమారుడు నారదును బోధించాడు.
1: శరత్ కుమార్ టాట్ నారద ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
0: మానవుడు
1: టుడేస్ మ్యాన్
0: రాగద్వేషములకు గురి కాబట్టి
1: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
0: మమకార అభిమానములతో కూడటం చేత
1: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్ అండ్
0: తాను ఏం చేస్తున్నాడో,
1: వాట్ హీఈస్ డూయింగ్,
0: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
1: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
0: తాను ఏమాత్రం కూడా నువ్వు విచారించలేకపోతున్నాడు.
1: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
0: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
1: హీఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బీ ది మోస్ట్ ఇంపార్టెంట్.
0: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
1: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేట్.
0: ఈ భ్రమల చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
0: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
1: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
0: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
1: హీ థింగ్స్ యాజ్ ఇఫ్ హీ హాస్ హర్డ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
1: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి సృష్టికర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
0: ఎవరు దీనికి రక్షణకర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: ఎవరు దీనికి యజమానుడో,
1: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి నాథుడో,
1: హూ ఎవర్ ఈస్ ది
0: ఎవరు దీనికి పితనో,
1: హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: అతనికి ఈ అధికారం ఉంటుంది.
1: ఓన్లీ హీ హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
0: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తున కూడాను నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రికగ్నైజ్.
0: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
1: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
0: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
1: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
0: మానవుడు బలహీనుడు కారాదు.
1: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
0: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
1: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
0: కష్టములు,
1: వెన్ దెర్ ఆర్
0: నష్టములు,
1: సారోస్,
0: బాధలు,
1: పెయిన్,
0: విచారములు,
1: వరీస్,
0: మనకు పరీక్ష ఘట్టములు.
1: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
0: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణములు.
1: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
0: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
0: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
1: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
0: కనుకనే చిన్నటి ఉపమానంగా చెబుతూ వచ్చాడు వేమన.
1: దట్ ఈస్ వై వేమన హాస్ గివెన్ ఏ వెరీ గుడ్
0: చదువులన్నీ నేర్చి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
1: ఇట్ ఈస్ ది ఫూల్స్ హూ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ మైండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ టైమ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: వాట్ ఎవర్ లెర్నింగ్ వన్ మైట్ హ్యావ్ a mean person will not be able to have good
0: tarichi chaduvu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
1: After learning a lot of education there could be only arguments and counter.
0: Chaduvu chaduvu chadivi chavanganeetiki chaavuleni chaduvu chaduvu valiyu annadu.
1: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have death.
0: Kanuka chaavuleni chaduvu emiti?
1: What is that education which does not have death?
0: Adi aatma chaduvu.
1: That is authentic knowledge.
0: దానికి చావు లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
0: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
1: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
0: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
0: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
0: ఆకారమునకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
1: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
0: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
1: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
0: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
1: A particular person, a villager who was a little ignorant, he wanted
0: to go by train. ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
1: This particular person had not travelled by train earlier.
0: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
1: A train came with a number of bogies and wagons.
0: వా ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూచుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
1: హి వాస్ సర్ప్రైజ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఇస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్ అండ్
0: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
0: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు board the train.
0: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుండాలి.
1: The luggages which these passengers had brought were very huge and
0: తనలో తాను అనుకుంటున్నాడు.
1: He was thinking within himself.
0: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
1: He was wondering how this train would be able to carry so many passengers and so much of luggage.
0: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
1: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
0: ఇంత మంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
1: All those people, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
0: Yavaru paatiki varu seat paina pallukunnaru.
1: They began relaxing in the seats.
0: Enta nirdayulu ee prayanikulu.
1: How cruel these passengers are.
0: Inta samanu daniki అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
1: హీ వాజ్ వండరింగ్ వై దిస్ పీపుల్ షుడ్ గివ్ సో మచ్ ఆఫ్ బర్డెన్ టు ద ట్రైన్ బై థ్రోయింగ్ ది లగేజెస్ ఇన్ ద కంపార్ట్మెంట్ అండ్ రిలాక్స్.
0: ఎందుకంటే నా బరువు దానికి ఏమాత్రం ఇవ్వకూడదు అనుకున్నాడు.
1: హీ కెప్ట్ ది ఎంటైర్ లగేజ్ ఆన్ హిజ్ ఓన్ హెడ్ థింకింగ్
0: నా సామాను నేనేం వస్తున్నానని భ్రమించాడు పాపం.
1: హీ డెల్యూడెడ్ హిమ్సెల్ఫ్ దట్ హీ వాజ్ క్యారీయింగ్ ఆల్ హిస్ లగేజ్.
0: ఎవరో ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి హెచ్చరించాడు, ఏమిటయ్యా నీ అవస్థ, ఈ సామాన్ నీ తలపైన పెట్టుకోవటం ఏమిటి, కింద పెట్టకూడదా అన్నాడు.
1: ద కో ప్యాసింజర్ ఆస్కర్ యూ సార్ వై ఆర్ యూ క్యారీయింగ్ దిస్ పర్టికులర్ లగేజ్ ఆన్ యువర్ ఓన్ హెడ్, వై షుడ్ యూ నాట్ కీప్ ఇట్ డౌన్.
0: అయ్యో ఇంత సామాను మోస్తుంటే నా సామాను కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నానన్నాడు.
1: వెన్ ది ట్రైన్ ఈస్ క్యారీయింగ్ సో మచ్ ఆఫ్ లగేజ్ ఐ డు నాట్ వాంట్ టు యాడ్ మై ఓన్ లగేజ్.
0: నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటిది ఈ రైలు, నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా?
1: ఓ స్ట్రేంజ్ పర్సన్ ఇట్ ఈస్ ది ట్రైన్ ఈస్ క్యారీయింగ్ యూ అండ్ యువర్ లగేజ్ బై కీపింగ్ ది లగేజ్.
0: దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని యందు.
1: హీ హాస్ కైండ్నెస్ అండ్ కంపాషన్ బట్ హీ డస్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
0: అదే విధంగా అర్జున నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
1: ఇన్ ద సేమ్ వే అర్జున యు ఆర్ హావింగ్
0: గొప్ప విద్యావంతుడవే,
1: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్,
0: విజ్ఞ నిగ్రహం కలగాడవే,
1: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్,
0: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
1: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్ అండ్
0: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడా నీకు ఈ విషాదం తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
0: నీవి విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
1: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యు హావ్ టు ఒబే మై కమాండ్.
0: దేహము నీవు కాదు,
1: యు ఆర్ నాట్ ది బాడీ.
0: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
1: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ నో కనెక్షన్ విత్.
0: ఇంద్రియాలు దేహంతో కూడినటువంటివి.
1: దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ. సెన్స్ ఆర్గన్స్
0: దేహము కర్మతో చేరినటువంటిది.
1: బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్
0: కర్మ. ఫలితమే ఈ దేహము.
1: బాడీ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
1: ఇఫ్ బాడీ డస్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్ ఇట్ ఇస్ నాట్
0: కర్మణ్యేవ అధికారస్య. యు ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
1: యు హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: మిగిలినవన్నీ నువ్వు నాకు అర్పితం చేయి.
1: ఆల్ ది రెస్ట్ యు ఆఫర్ ఇట్ టు మీ.
0: లెమ్ము
1: గెట్ అప్ అరైజ్.
0: లెమ్ము ధనుంజయ
1: అరైజ్ ఓ ధనుంజయ.
0: ఇది బలీయము.
1: ఫేట్ ఇస్ వెరీ
0: పవర్ఫుల్. న్యాయము గెలుచు. న్యాయము గెలుచు.
1: జస్టిస్ ఆల్వేస్ ట్రింప్స్.
0: నశించు స్వార్థము.
1: సెల్ఫిష్నెస్
0: సదా యుగ ధర్మం ఇదే కదోయి.
1: దిస్ ఇస్ ది
0: ధర్మిక
1: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా.
1: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
0: అంత్యమున్న పిండమిను దిక్కుగలగరట. ప్రారంభమని ఏమిటో
1: అట్ ద ఎండ్ ఇస్ వాట్.
0: నా యాజ్ఞను నీవు శిరసా వహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇఫ్ యూ ఒబే మై కమాండ్ ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
0: నూరు మంది బిడ్డలుండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగలబడికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: For a person like Dhritarashtra who has 100 sons in the end, he will not be having even one to perform the
0: karanam entanaga.
1: What is the reason for this?
0: Dhritarashtruni biddalu.
1: Because these are the children of
0: Dhritarashtram. Itihi Dhritarashtram. Tanadi kaanatvandi dani tanadiga bhavinchukuneetundi vaadu Dhritarashtra.
1: Dhritarashtra is one who considers things which are not his as his.
0: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
1: యు ఆర్ ఆల్సో బికమింగ్ ఎ బ్రదర్ టు హిమ్.
0: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ యువర్స్ రియలీ.
0: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
1: యు ఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ధృతరాష్ట్ర బై థింకింగ్ దట్ యు ఆర్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ రియలీ.
0: అజ్ఞానము.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే గాని ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
1: అన్లెస్ యు డ్రైవ్ అవే ఇగ్నోరెన్స్ యుల్ నాట్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
0: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
1: యూ హ్యావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ అండ్ ఎంక్వైరీ. ది విజ్డమ్ షుడ్ ఎంటర్ యూ.
0: హృదయముందు దేహమందు.
1: హార్ట్ ఈజ్ విత్ ఇన్ ద బాడీ.
0: జీవుడుండు దేహమందు.
1: ది ఇన్వెలర్ ఇస్ ఆల్సో ఇన్ ద బాడీ.
0: హృదయమందు దేవుడుండు.
1: ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి
1: దీస్ టూ విల్ బి ప్లేయింగ్ టు
0: ఒకరినొకరు వీడుచుందరు.
1: దే విల్ బి లివింగ్ సెపరేట్.
0: ఆటలాట బొమ్మలాటలు ఆడించే.
1: దెర్ ఇస్ వన్ హూ మేక్స్ దిస్ ప్లే.
0: సూత్రధారి ఒకటి కలడు.
1: దెర్ ఇస్ ఎ డైరెక్టర్ హూ కండక్ట్స్ దిస్ ప్లే.
0: మంచి చెడ్డ బొమ్మలుండు.
1: దెర్ విల్ బి బ్యాడ్ అండ్ గుడ్ విచ్ విల్ బి.
0: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
1: ఇన్సైడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ.
0: కనుక జీవుడుండు దేహమందు, హృదయమందు దేవుడుండు. ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
1: There is the indweller jiva inside the body. There is God inside the heart. What is the heart in the body?
0: ఈ దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నీవు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాడు సర్వాత్మక భావంతో ఉంటారు.
1: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
0: పరిగణ. దేహప్రాంతిని దూరం చేసి
1: if you remove the delusion
0: జీవ బ్రహ్మ ఐక్యాను సంధానములో
1: if you want to bring about the unity of jiva
0: నిత్యానందమును అనుభవించవన్నాడు.
1: You have to enjoy the eternal bliss.
0: బ్రహ్మానందములో చేరవన్నాడు.
1: Enter into the ananda
0: advaita ఆనందాన్ని అర్థం చేసుకోవన్నాడు.
1: Understand the ananda of advaita.
0: ఈ విధంగా బోధించి కట్టగడపటికి అతనికి ఒక విధమైనటువంటి స్థితప్రజ్ఞ దృష్టిని అందించాడు.
1: After teaching in this particular way, he has been able to impart the knowledge.
0: స్థితప్రజ్ఞుల్లో ఉండినటువంటి ప్రధాన లక్షణాలు ఏకాత్మ భావమే.
1: Feeling or a sense of same entity all over, this is the
0: indriyalaku ematram kuda nu vasham kaaka.
1: Not being subject to the senses.
0: Samadhi chittudai.
1: Having a heart of
0: sukha dukkhamulanu,
1: sorrow and joy,
0: mana abhimanamulanu,
1: attack
0: ninda stithulanu,
1: censure and praise,
0: okkatiga bhavinchukuneetundi.
1: That is a feeling of treating all
0: ee anni kuda nu bhagavat vibhutulaga visheshinchetundi.
1: Believing firmly that all these are the manifestations of divinity.
0: Attivade nijamaina sthitapragnudu.
1: Such a person alone is real sthitapragna.
0: Ituvanti sthitapragnudai naa aagnanu neevu sirasavadinchavannadu.
1: You become such a sthitapragna and carry out my command, he said.

0: One may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతములకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: ఐ the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is the limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధములైనటువంటి వాదోపవాదం చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued vehemently.
1: చిరునవ్వులు నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వద్యతే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హి సెడ్ బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ is only enmity that would be the result.
1: Kanuka vadam aneetunte yokka naamamu deeniki sariyainte saarthakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure to
1: samasyalu pariharam cheskotamu manavuni yokka pradhana samasya.
0: The main problem lies in finding out a solution.
1: Jeevithamantayikunu samasyala yokka thoranangane roopondutundi.
0: Life is full of problems as such.
1: Manavudu tana nitya jeevithamulo చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్స్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: సావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీ,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ది మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్,
1: సర్వ

0: O people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintalaku premane pariharamunaku moolakaranam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyatyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aradu.
0: There cannot be jealousy.
1: Prema sarva samatvamunakunu sambandhamu kavinchetuvanti yokka samasta shaktivantamainatundi.
0: Love is so powerful that coordinates and integrates.
1: Kani vedamunandu itti premaku kontha stalam takkuvaga undadu.
0: However, there is little scope for love in Veda.
1: Vedamu nirantaram kodanu aashinchunade kani anubhavinchunadi kaadu.
0: Veda always expects but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: కాని వేదమును వల్లి వేస్తున్నారు.
0: దే రిపీట్ వేద.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే గోన్ చాంటింగ్ వేద.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ బట్ నాట్ ప్రాక్టీస్.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధం చెమే నిద్రం చెమే అంతా చెమే చెమే చెమే చెమే కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్ ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్ ఫర్ డ్యూ.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యూ డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: The one who desires is separate from the desired, that is
1: dualism.
0: The desire is the basis for dualism.
1: Because of the existence

0: కర్చీఫ్.
1: దిస్ ఇస్ కర్చీఫ్.
0: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
1: ఐ వాంట్ దిస్ కర్చీఫ్.
0: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
1: బికాస్ కర్చీఫ్ ఇస్ సెపరేట్, ఐ వాంట్ ఇట్.
0: ఈ కర్చీఫ్ వేరు, నేను వేరు.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
0: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
1: దిస్ ఇస్ డ్యువలిజం.
0: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
1: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యువలిజం త్రూ ది సేమ్.
0: ఇది ఏమిటి?
1: వాట్స్ దిస్?
0: ఇది ఒక హ్యాండ్కర్చీఫ్.
1: దిస్ ఇస్ ఎ హ్యాండ్కర్చీఫ్.
0: ఇది ఒక బట్ట.
1: దిస్ ఇస్ క్లాత్.
0: కానీ దీనినే విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు, ఇది దారముల యొక్క చేరిక.
1: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యు విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
1: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
0: ప్రత్తి, దారము, బట్ట మూడు ఒక్కటే.
1: కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే త్రిదళం, త్రిడరాకాలం, త్రినొత్తంతి, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం, త్రిదళాకారం.
1: There are three attributes. It is threefold.
0: Trinetrancha Kriyayudham.
1: Three-eyed and trident.
0: Trijanma Papa Samharam.
1: And atones for all the sins of three births.
0: Panam. Adhi Advaitam.
1: That surrendering to God is non-dualism.
0: Ikkada, rendu vidhamulaitvanti yokka vibhagamunu manamu vicharinchali.
1: Here we have understand the dichotomy.
0: Pratyaksham Parochamu.
1: One is direct, other is indirect.
0: Aite. ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
1: దోస్ దట్ హావ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సే ఇట్ అవుట్ ఓపెన్లీ.
0: ఒక మూగవాడు చట్టసోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
1: ఎ డమ్ పర్సన్ హాస్ పార్టేకెన్ డెలీషియస్ ఐటమ్స్.
0: కానీ ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కానీ దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు.
1: హీ నోస్ ది టేస్ట్ ఆఫ్ ఎవ్రీ ఐటమ్ సర్వ్డ్ బట్ హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద టేస్ట్ ఆఫ్ ఎవ్రీ ఐటమ్.
0: చెప్పలేడు కూడాను.
1: హీ కెనాట్ ఎక్స్ప్రెస్.
0: కనుకనే అద్వైతంలో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుగుచ్చడానికి వీలు కానటువంటిది.
1: దేర్ఫోర్ ద బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్.
0: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
1: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
0: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇండైరెక్ట్ అప్రోచ్ యు కెనాట్ హావ్ డైరెక్ట్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకు ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
1: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
1: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇండైరెక్ట్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఐసు గడ్డ ఉంటుంది.
1: హియర్ ఇస్ అన్ ఐస్ బాల్.
0: ఈ ఐసు గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
1: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
0: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
1: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
0: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
1: Without that water which is an indirect basis, you don't have direct ice
0: here. కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐసు గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
1: దేర్ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ.
0: కాబట్టి ఈ ప్రత్యక్షమునికి ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము, పరోక్షమే ప్రమాణము.
1: సో ఫర్ ది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేసిస్.
0: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికి అంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
1: Therefore, for all this apparent world, the divinity behind is the basis.
0: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: Without knowing this truth,
0: మానవుడు
1: మ్యాన్
0: వేదమే వేదాంతంగా భావించుకుని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరించుతూ వేదంలో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించటకు ప్రయత్నిస్తుంటాడు.
1: Considers that Veda and Vedanta are one and the same and thinks that Veda speaks of non-dualism and goes spends all his life chanting Veda.
0: ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
1: మ్యాన్ స్పెండ్స్
0: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
1: హీ లీడ్స్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
1: హీ స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
0: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
1: దిస్ నేచర్
0: ఇది ప్రవృత్తితో కూడినటువంటిది.
1: ద నేచర్ స్పీక్స్ ఆఫ్ అవుట్వర్డ్
0: ట్రెండ్. నివృత్తి వేరే ఉంటుండాలి.
1: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
0: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
1: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
0: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
1: to teach the spiritual principle
0: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించే నిమిత్తమై
1: to

0: క్లియర్ ద ఫండమెంటల్ బేసిస్.
1: అనేక రకమైనటువంటి శ్రమలను వడిగట్టుకున్నాడు.
0: శంకర వాస్ ప్రిపేర్డ్ టు అండర్టేక్ ఆల్ ఎఫర్ట్
1: ఎదుర్కొంటూ పోయాడు
0: అండ్ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: హిస్ ప్రిసెప్టర్ గౌడపాద ఆల్సో ఎంకరేజ్డ్ హిమ్.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పుడై నిలిచాడు శంకర్ల వారు.
0: Though Shankara was quite young, he has got strong conviction in of
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదం జరిగి అందరినీ కూడాను అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్య శక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism. It is non-dualism which is the main basis, fundamental. What do you mean by that?
1: అన్నింటియొక్క ఏకత్వమే దీనికి అద్వైతము అని.
0: ద హార్మనీ ఆర్ ద యూనిటీ ఆఫ్ ఆల్.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెనీ స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగు పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
0: వి హావ్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్, ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
0: ద డాగ్ అండ్ ఫాక్స్ ఆర్ సెపరేట్ బట్ ద క్యాండీ షుగర్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: ఇఫ్ యు జస్ట్ కట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ద ఫాక్స్ అండ్ ఈట్ ఇట్ ఇస్ స్వీట్.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: కట్ ఆఫ్ ద టెయిల్ యట్ ఇట్ ఇస్ స్వీట్.
1: ఈ సర్వ స్వరూపమంతా కూడాను మాధుర్యమే.
0: ది ఎంటైర్ ఫామ్ ఇస్ నెక్టరైన్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: జగత్తంతా కూడాను కల్విదం బ్రహ్మ.
0: The entire universe is divine.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present in this cosmos.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all creatures.
1: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: శంకర్ recognized and propagated the basic fundamental principle that divine is present
1: everywhere. ఈ భక్తి యొక్క భేదభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణమే.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫీలింగ్స్ అండ్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద డివోటీస్ హూ ఆల్వేస్ థింక్ ఆఫ్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్.
1: ఒక శ్రీమంతుడైనటువంటి వాడు
0: ఎ రిచ్ మ్యాన్
1: ద్వైత భావంతో కూడినటువంటి భక్తితో
0: విత్ డ్యూలిస్టిక్ మైండ్
1: కృష్ణ అంటే చాలా ప్రేమ
0: హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ.
1: ఈ కృష్ణ విగ్రహాన్ని చేయించుకుని నిత్యము కృష్ణుని పూజించాలి, కృష్ణాభిషేకం చేయాలి, ఈ అభిషేక తీర్థము నేను దినము రోలాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: హీ డిటర్మిన్డ్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: ద టైమ్ నేచురల్
1: కష్ట సుఖములు కావడి కుండలు.
0: The difficulties and the happiness, they come.
1: Yenimishaniki yemi jarugunu evaru hinchedaru.
0: What's going to happen in the next minute, who can imagine it?
1: Yenimishamanaku ye vidhamainati yokka paristhiti sambhavistundo evaru hinchadaniki veelu.
0: At what moment of time, what is going to happen in store for you?
1: Srimantuga untunnadu.
0: Is a rich man now.
1: Oka 20 kasulu ichi kamsalito krishnuni vigrahalu cheyinchukunnadu.
0: He gives silver to the goldsmith,
1: gold
0: to goldsmith, and got made an idol of gold, Krishna's idol.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: And he also got specially made cow of gold.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: And he also made peacock made up of gold.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: For అభిషేక purposes he got made a gold cup.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే హీ డస్ దిస్ అభిషేక అండ్ డ్రింక్స్ దట్ తీర్థ ఆఫ్టర్ ది ప్రాసెస్ రిచువల్.
1: కానీ కాలం ఏనాటికి సమంగా ఉండదు.
0: టైమ్ విల్ నాట్ బి ద సేమ్ ఆల్వేస్.
1: కాలం ఎప్పుడు కూడా ప్రవహించేటువంటి ప్రవాహం వంటిది.
0: టైమ్ ఆల్వేస్ రన్స్ కంటిన్యూస్లీ.
1: ఇది కాల ప్రవాహము.
0: ఇట్స్ అన్ ఎటర్నల్ ఫ్లో.
1: ఎప్పుడు హెచ్చు పల్లంలో జరుగుతుందో తెలియడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ సే వెన్ దేర్ విల్ బి బంప్స్ అండ్ జంప్స్ ఇన్ లైఫ్.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి
0: as the merit is exhausted, all the merit of the past is exhausted. The position of the rich man is not that good. He could not carry out his daily living. He couldn't bear.
1: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
0: He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: He wanted to dispose them of money.
1: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: First he weighed that cup which is used for abhishekha purpose.
1: ఇది 20 కాసులు 20 కాసులు ఉంటుంది.
0: He said its price is 20
1: cost. 60,000 rupees.
0: 60,000 rupees.
1: Sorry. Tarvata oka nemalini thookam vesaru.
0: And then peacock is
1: weighed. 60,000 rupees.
0: Its price 60,000.
1: Tarvata govunu thookam vesaru.
0: And also cow weighed.
1: 60,000 rupees.
0: Is also 60,000.
1: Tarvata krishnuni thookam vesaru.
0: Then krishna is
1: weighed. Idanu kuda 60,000 rupees
0: unnadu. Its price is 60,000.
1: Abba emiti govu nemali kappu krishnudu అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
0: ఈ సెట్ ఐ కాన్ వేర్ దిస్ వాట్
1: కృష్ణుడికి ఎక్కువ వెల ఇవ్వాలి అన్నాడు.
0: యూ షుడ్ పే మోర్ ఫర్ కృష్ణ. యూ కాన్ పే సేమ్ టు ద పీకాక్ అండ్ టు ద కప్.
1: ఆ కంసాలు చెప్పాడు, మీకు కృష్ణ రూపము నెమలి రూపము గోవు రూపము కప్పు రూపంగా ఉంటుండాలి, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: దట్ రిచ్ మ్యాన్ సెడ్ యూ గో బై ద ఫార్మ్ వెదర్ ఇట్స్ అ పీకాక్ ఆర్ ఎ కౌ ఆర్ ఎ కప్ ఆర్ కృష్ణ బట్ ఐ గో బై ద
1: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: ఐ అటాచ్ వాల్యూ టు ద టోటల్
1: వెయిట్. తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: ద వాల్యూ ఇస్ అటాచ్ టు ద వెయిట్ ఆఫ్ ద గోల్డ్ బట్
1: అదే విధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: దేర్ఫోర్ వి అటాచ్ వాల్యూ టు ద డైవర్సిటీ ఇన్ ద మల్టిప్లిసిటీ ఇన్ ద మ్యాన్ కైండ్ బట్ నాట్ ద యూనిటీ.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: అండ్ దేర్ఫోర్ ది ఎసెన్షియల్ బేసిక్
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతం తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: ఇన్ ఎవ్రీ పర్సన్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
1: ఆరవ భూతమే లేదు.
0: దేర్ ఇస్ నో సిక్స్త్ ఎలిమెంట్ యాజ్ సచ్.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వి ఇమాజిన్ వి ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్
1: థింగ్. ఈ దురాశే దుఃఖమునకు కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వి నీడ్
1: ఆశకు కూడాను ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్
0: మైదాస్ మైదాస్
1: ఇతను ఒక శ్రీమంతుడే.
0: ఈజ్ అ రిచ్ మ్యాన్.
1: కానీ మహాభక్తుడు.
0: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Oh, he has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night. తెల్లవారి మొదలు రాత్రి వరకు ఆరాధన సల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమైటం దేవతల యొక్క లక్ష్యం.
0: ఇట్ ఇస్ ఇట్స్ నేచురల్ ఫర్ ద డైటీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డివోటీ.
1: ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: గాడ్ రెస్పాండ్స్ టు ద ప్రేయర్స్.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: థింగ్స్ వెంట్ ఆన్.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేయర్ మదర్.
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు. కానీ మొట్టమొట్ట దేవత చెప్పింది.
0: The deity said,
1: నీవు కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యూ ఆస్క్ దాట్ విచ్ యు ఆర్ నాట్
1: సపోజ్. చాలా దురాశతో కూడినటువంటిది. దీనివల్ల నీకు సుఖం ఉండదు.
0: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యు విల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యు విల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అనింది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi nee nashtam rasana vratakanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnaru.
0: The deity fell so that who can escape from the destiny. All right, you hang yourself, he said.
1: Varavu pondadu intiki vachadu.
0: After the boon is granted he returned home.
1: Parupu paina kurchunnadu.
0: He sat there on the bed.
1: దిండిని తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా మిగతావంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering plant.
1: ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed into gold.
1: గడపటికి అలసిపోయాడు.
0: He was tired.
1: బిడ్డని పిలిచాడు.
0: He called his
1: children. టీనో కాఫీనో తీసుకుని రా అన్నాడు.
0: హి సెడ్ బ్రింగ్ కాఫీ ఆర్ టీ ఫర్ మీ నౌ.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: దే బ్రాట్ టీ అండ్ కాఫీ.
1: దాన్ని ముట్టాడు.
0: హి టచ్
1: బంగారైపోయింది.
0: ఇట్ ఆల్సో బికేమ్ గోల్డ్.
1: ఆకలి పెరిగిపోతుంది అది.
0: అండ్ మోర్ హి వాంటెడ్.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుంది అది.
0: బట్ వాట్ ఎవర్ హి టచ్డ్ ఇట్ టర్న్డ్ ఏం
1: చేసేది బిడ్డను ముట్టాడు. బిడ్డ కూడా బంగారైపోయింది. స్టాచ్యూగా తయారైపోయింది.
0: అల్టిమేట్లీ వాట్ ఈస్ టు బి డన్ హి టచ్డ్ హి సన్ హు ఆల్సో టర్న్డ్ ఇంటు గోల్డ్.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Maidas was transformed. See, he could know the truth.
1: Devi cheppina kuda nenu murkudunai nenu vinlekapoyanu.
0: I was so foolish, though deity told me, I didn't pay heed to her words.
1: Vidhi aneetundi.
0: This is the destiny.
1: Kanuka tirigi devi daggariki vellaadu.
0: So he again went to
1: the teevramainaatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainaatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
0: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
1: ప్రత్యక్షమైంది.
0: షీ మానిఫెస్టెడ్.
1: నాయనా, నా మాట వినలేదు నీవు.
0: యూ హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ యు వాంట్ నౌ?
1: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ అ నార్మల్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ us all to danger.
1: దైవ ఆజ్ఞను తిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: శంకర
1: వల్లదు ధన దాహము నరుడా.
0: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు వల్లదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: All you have got is only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the Lord.
1: Oh, manavuda.
0: Oh, man.
1: Durashaku neeku guri kavaddu.
0: Don't have too many desires.
1: Asani pettuko.
0: Have some desire and
1: kaani, but atanni ponde enta varaku neeku prema kavali.
0: Until you attain divinity.
1: Aa premane nee sarvasvamu istundi.
0: And that very love will give you.
1: Eppudu ekkada ye vidhi kavallo taane anugrahistundi.
0: Where and when, how you aduga receive God knows.
1: Oh, manasa adugaku vevo manasa.
0: Oh, mind, don't ask.
1: Adugukoladi adi aduguna badunani adugakunna pani vadiga nagunani adugakuve o manasa.
0: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
1: Adugani sabarini adarinchane.
0: Without asking, sabari was redeemed.
1: Adugakatanakai madiyu jatayu kadakunegi sadgati galiginchade. Adugakuve o manasa, adugakuve o manasa.
0: Oh mind, don't ask without mere asking. Jatayu had such an exalted heights, could redeem
1: his life. Dasaratha Maharaj yantarama prarthinchadu.
0: Dasaratha prayed for
1: vengeance. Nayana anti samayamlo nina nee hastamto naaku neeru poyamani.
0: He wanted that son to be present when the end approaches.
1: Adigina dasaratanaku ye matram kuda nu taanu manasu kudaraledu.
0: But he didn't want to do oblige.
1: Adugani jatayuku మోక్షం నందించాడు.
0: వితౌట్ ఆస్కింగ్
1: జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తము ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: వితౌట్ ప్రేయింగ్ ఆస్కింగ్ జటాయు
1: ఆదరించండి.
0: వితౌట్ ఆస్కింగ్ శబరి
1: లేదు. కానీ నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
0: యట్ షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: రామా వాజ్ ఇన్ ద ఫాల్.
1: ఈ మార్గంలో వస్తాడో ఏమో.
0: హి మే కమ్ అలాంగ్ దిస్ వే.
1: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్నంతా ఊర్చి శుభ్రం చేయటం.
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్ స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామా మైట్ కమ్ ఎనీ డే.
1: ఒక రేగి పండు చెట్టు కింద కూర్చుంది.
0: షీ సాట్ అండర్ ఎ ట్రీ.
1: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana. ఆ విధమైన
1: భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటారు.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: Kanukane daivatvam anetundi anugrahamto koodinatundide kaani aagrahamto koodinatundide kaadu.
0: God is full of anugraha grace but not aagraha or anger.
1: Sadhakuni yokka buddhulu aneka vidhamulainatundi yokka margamlo praveshinchatu cheta daanini puraskarinchukoni yad bhavam tad bhavati aa vidhanga povasu vastundi.
0: Aspirants follow different paths. They have different feelings and sentiments. Therefore,
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big
1: mirror. ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి
0: standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనుక ఇచ్చింది.
0: ఇఫ్ యూ డూ నమస్కార్ యూ విల్ గెట్ బ్యాక్ ది సేమ్ నమస్కార్ ఫ్రమ్ ద రిఫ్లెక్షన్.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నేను దండిస్తుంది.
0: ఇఫ్ యూ పాయింట్ అవుట్ యువర్ ఫోర్ ఫింగర్ యూ విల్ ఆల్సో గెట్ బ్యాక్.

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family deity.
1: As is the
0: object, so will be the reflection.
1: What
0: is the mirror here?
1: ఈ మిర్రే ప్రకృతి.
0: దిస్ మిర్రర్ ఇస్ వెరీ నేచర్.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: దట్ వెరీ ఆబ్జెక్ట్ ఇస్ డివైన్.
1: విష్ణువే కారకుడు.
0: గాడ్ ఇస్ ద కాజ్.
1: ప్రకృతియే కార్యము.
0: అండ్ ఇఫ్
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ ది రిలేషన్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: దేర్ఫోర్ వాట్ కమ్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ సౌండ్. In fact, object is one. This is unity.
1: Bimbamu,
0: pratibimbamu. The object and the reflection.
1: Addam lekapothe edi ledu.
0: The object and the reflection exist because of the mirror. Adi
1: ee prakruti yokka vichitramunaku, paramatmani yokka chitramunaku, ee vidhamainatuvanti vyathyasamu.
0: This is the peculiarity and the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్ములు,
0: వరుణరాల
1: విత్తమ్ములు, సన్మిత్రమ్ములు, మునిజన వన పౌత్రమ్ములు, విష్ణుదేవు చారిత్రములు.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: ప్రకృతి లోపల ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నీవు, నీ ప్రతిబింబము, అద్దము. ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి.
0: How many are here now? You,
1: నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: You, your reflection in the mirror.
1: కాబట్టి ఈ మూడు ఉంటున్నాయి.
0: త్రీ ఆర్ ప్రెసెంట్.
1: మూడులో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ అడిగినా కూడాను మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్, 3 - 1, వాట్ ఇస్ వాల్యూ? హీ విల్ సే 2.
1: వానికి కూడాను ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3 - 1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3 - 1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ అక్సెప్ట్.
1: ఇట్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఇట్ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3 - 1 = 1. భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: హియర్ 3, యూ, యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసినాయి.
0: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా, ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్స్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapanchamlo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ ఆఫ్ ఫిలాసఫీ.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రాపగేటింగ్ దిస్ డాక్ట్రిన్.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఇస్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదావదంతి.
0: గాడ్ ఈజ్ వన్. హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. ఆ సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపు లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ దే కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హీ విల్ సే మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతున్నట్టే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హీ విల్ సే మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ నా కమ్స్ దేర్ సేస్ మై డియర్ ఫాదర్.
1: ఇంతమంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సుఖుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టెడ్ ఇట్ టోటలీ.
0: చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యు ఆర్ మై మదర్,
0: త్వమేవ
1: యు ఆర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి,
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపాన్.
0: ఏం ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వి షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఆమ్ యూ.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle of non-dualism.
0: దీనిని పరిశీలించుకునే వేదము తత్త్వం అసి.
1: Basing on this Veda said తత్త్వం
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐ యామ్ బ్రహ్మన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ విల్ గివ్ యు జాయ్.
0: శంకరుల వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
0: అయితే అది అంత సులభం కాదు.
1: హౌఎవర్ దట్స్ నాట్ సింపుల్ అండ్ ఈజీ.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం అనేటువంటిది పరిపక్వత స్థితిలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్ మెచ్యూరిటీ.
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటైనటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియలీ హిస్ ద లక్కీ సోల్ హూ అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తు కంతకుడు రాజు.
1: హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్
0: వరల్డ్. రాజనకి రాజ మహారాజ, రాజ రాజమకి రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి.
1: This soul is present everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who do not understand this immortality, అమృతత్వ,
0: ఈ అమృతం అనేటువంటిది ఇక్కడ ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే వాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for
0: ఇది అమృతము అనేటువంటిది తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమోర్టాలిటీ, దే హీ ఇస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టర్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలు విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ ఇన్ ది సిటీ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశీస్ ఎస్టాబ్లిష్డ్ స్కాలర్స్ మెంటర్.
0: ప్రతి ఒక్కటి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర హ్యాస్ సెట్ ఎన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో ప్రతి తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana, neevu illu vadilipothunnavu.
1: Son, you are leaving the
0: house. Sanyasam naaku ishtam lekapoyinappudiki neevu sweekarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be a
0: monk. Anta samayam lopana maatramu ninnu choodalanetundi oka pichi aasanaku unnadi.
1: I got a desire to see you as the end approaches.
0: Kanuka naa anta samayamlo neevu naa daggara undalani aasinchindi.
1: Therefore you should be by my bedside when the end comes.
0: Maha pavitramaina hrudayudu ganaka ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇట్ ఇస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హీ సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హీ సేస్ ఇట్ ఇస్ ట్రూ.
0: ఇది పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: If he says not a flower, it will not be a flower.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: One should know the truth.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను
1: That in Gita,
0: అమావాస్య యుద్ధము ప్రారంభమవుతుంది. యుద్ధము
1: ఇది వార్ స్టార్ట్స్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: చతుర్దశి దినము అర్జునుడు కృష్ణుడిని తీసుకుని అడవికి వెళ్లాడు.
1: ఆన్ చతుర్దశి ఫోర్త్ డే.
0: రేపటి దినము ఏ విధంగా యుద్ధం సాగించాలి, ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: They were just discussing the war strategy.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: Before God confers grace, he will test the deservedness of the devotee.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: Then only the devotee deserves what is given.
0: తిరిగి నానా అర్జున చీకటి అయిపోయింది ఇంకింటికి వెళ్ళిదామన్నా.
1: అర్జున, ఇట్స్ ఓవర్, బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండుకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్.
0: అర్జున,
1: అర్జున
0: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి, పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes swami, it's peacock.
0: పిచ్చివాడ, అది నెమలి కాదు,
1: అది
0: గరుడపంతుడు.
1: ఇట్స్ ఎ బర్డ్,
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడా? హి సెడ్
0: అవును స్వామి, గరుడే అన్నాడు.
1: yes swami, it is garuda.
0: ఏమిట్రా నేనేది చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు? ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడు అయిపోయినాడు. నీవు ఎంత యుద్ధం చేయగలవు?
1: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire it is true or not.
0: Arjunudu, Krishna,
1: Krishna,
0: nenadi nemali kadante neevu nemaliga marchavachchu.
1: If I say it is not peacock, you will make a peacock.
0: Neevu garuda kaadu nante nenu trikaruduga marchavachchu neevu.
1: If I say it is not a bird, you will
0: kaabatta nemala garuda anetuvanti vicharam naaku akkarledu.
1: So I am not bothered as peacock or garuda.
0: Okay, naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యు సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభమద్ భక్తో మధ్యాజీ మాం నమస్కరే మామ్యే వైశ్యసి సత్యం తే ప్రత్యానే ప్రయోజనే. మన్మనా భవ మద్ భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ
0: సే. కనుకనే నీవు ఇంక అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: దేర్ఫోర్ యు ఆర్ షూర్ టు విన్. దెన్ హి స్టార్టెడ్.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ టు ఎ ఫెలో హూ హస్ నో
0: ఫెయిత్? లోపల 84 అర్జునుడికి, 86 కృష్ణుడికి.
1: దే వర్ ఏజ్ 84 అండ్ 86 ఏజ్.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
1: టిల్ దెన్ హీ డిడ్ నాట్ చూస్ టు టీచ్ గీత.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఎట్ ద రైట్ టైమ్, ఎట్ ద రైట్ ఆపర్చునిటీ.
0: 84 ఇయర్స్ కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా నువ్వు వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: టిల్ ది ఏజ్ ఆఫ్ 84 దేర్ వాస్ నో డిస్కషన్ ఆన్ స్పిరిచువల్ మ్యాటర్.
0: పడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇమీడియట్లీ ఎట్ ద రైట్ అప్రోప్రియేట్ మోమెంట్.
0: వీరందరూ ఎవరు?
1: అర్జున, హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యు థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యు ఆర్ నాట్ సెపరేట్.
0: నీవు, నేను, వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యు, ఐ అండ్ ఆల్ ఆఫ్ దెం ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్టవుతుంది? అంతా ఒకటి ఎట్టవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్ దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డు నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యు ఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపు మరి పడకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశు సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురిని కృపచే తారతమ్యము గరుచిమన్న.
1: దేర్ఫోర్ వన్ షుడ్ నో దట్ ఎటర్నల్.
0: తెలుసుకున్నవాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డు నాట్ నో.
0: కనుక నీవు, నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటన్.
0: స్వామి,
1: స్వామి,
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు. నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు.
1: స్వామి, యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్,
0: నేను నివృత్తి దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all, that omniscient, omnipresent.
0: కనుక నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుండాలి.
1: సో ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టోటల్ అవేర్నెస్.
0: నీవు మర్చిపోయినావు అన్నాడు.
1: యూ హావ్ ఫర్గాటన్.
0: దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ గేవ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్.
0: అర్జున,
1: అర్జున,
0: నీవు ఒకనొక అంటే పేర్లు వేరు వేరు, మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
1: భగవాన్ ఈజ్ టీచింగ్ ఇన్ ఏ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
0: ఒకనొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
1: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
0: కాశ్మీర్ అంటే ఏమి? కేకేఏ రాజు. ఆ కేకేఏ రాజు బిడ్డనే కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకేయ అండ్ కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకే ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యు హావ్ గాన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక సూట్ కూడా కొన్నావు.
1: యూ పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యూ పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యూ బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఎరువులో పడేసేసింది.
1: అండ్ యూ గేవ్ టు యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
1: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో హస్ టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
1: లేటర్
0: అది మర్చిపోయినారు, 10 సంవత్సరం జరిగిపోయింది.
1: యు హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
1: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్
0: బాబు. రామా ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి ఇచ్చింది.
1: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
1: అండ్ దెన్ రామా గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్లు. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
1: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్, ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపు అని చెప్పేసి ఇంకో నెలకు ఇస్తాడు.
1: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ బి వన్ ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
1: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
1: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
1: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
1: హీ హస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
1: He bent to hand over the
0: gift to the shirt. Akada pattana pagilipoyindi.
1: And there the shirt tore in the center.
0: Amma cheppindi, nayana kotta vastrame appude chinigipoyinda ani Kausalya aninda.
1: Kausalya said it's a brand new cloth, it is torn now.
0: Appudu kuda nu Ramudu ee vidhamaina gnanaanni prabodhisthu vachadu.
1: This is the teaching of wisdom of Rama and those.
0: Amma kuttadam kottadi, shirt kottade gaani gudda old stock annindadu.
1: Rama said stitching is brand new, but the stitching cloth is old stock.
0: New
1: stitching is new,
0: kani cloth stock old stock,
1: but cloth is old stock.
0: Idi satyama kada?
1: Is it not true or not?
0: Adhe reetigane
1: likewise
0: neevu marchipoyinaavu, nenu erukulo untunnanu.
1: You have forgotten, I know.
0: Kabatti idi neeku naaku undinatundi vyathasam idi, naadi eruka neeku marupu.
1: This is the difference between you and me, awareness here, forgetfulness over there.
0: Inte kaakunda
1: nakulu des
0: ఆ యుద్ధభూమి లోపల
1: అందరూ
0: చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
1: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
1: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
0: స్వామి
1: స్వామి,
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
1: అభిమన్యుడు
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
1: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
1: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీల్లేదు. ఎవరి టైం ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
1: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు, దేహమే విధమునం పోషించి రక్షించిన.
1: యు మే టేక్ కేర్ ఆఫ్ ద బాడీ అండ్ ప్రొటెక్ట్ ఇట్ టు ఎనీ లెంగ్త్, బట్ ఇట్స్ బౌండ్ టు డై.
0: మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగిన.
1: దట్ ఓల్డ్ ఏజ్ అండ్ ద ప్రాబ్లమ్స్ విల్ కమ్, యూ మే హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ ఫారెస్ట్, but they are bound to
0: follow. ఇవన్నీ కూడా నువ్వు జన్మ జన్మాంతరం నుంచి జరుగు సంభవించేటువంటివి.
1: దే ఫాలో యూ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఒక రాయి ఉంటుండది,
1: ఇట్ ఇస్ ఎ బౌల్డర్.
0: దానిని మంచి యువకుడు, ఒక 20 సంవత్సరాల యువకుడు చుట్టూ తీసుకున్నాడు, బాగా 20 ఏట్లు కొట్టాడు.
1: An young man picked up a hammer and hammered it 25 times.
0: కానీ రాయి పగలలేదు.
1: But it didn't break.
0: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
1: An old man was called.
0: అతను 2 ఏట్లు కొట్టాడు, 2 ఒప్పులు అయిపోయింది.
1: విత్ 2 strokes దిస్ బౌల్డర్ బ్రోక్ ఇన్ 2 pieces.
0: అప్పుడు ఆ వృద్ధుడు మహా గర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు, నీవు 20 ఏట్లు కొట్టినా అది పగలలేదు, నేను 2 ఏట్లకే దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
1: ద ఓల్డ్ మ్యాన్ వాస్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. లుక్ హియర్ యంగ్ మ్యాన్, యు కుడ్ నాట్ డూ ఇట్, వైల్ ఐ కుడ్ జస్ట్ బ్రేక్ ఇట్ ఇన్ 2 strokes.
0: కృష్ణుడు చెప్పాడు.
1: దెన్ హి సే కృష్ణ సే,
0: వృద్ధుడా,
1: ఓల్డ్ మ్యాన్,
0: ఇంత మాత్రమునకే నీవు గర్వాన్ని అభివృద్ధి పరచుకోవద్దు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ రీజన్.
0: నీవు 2 ఏట్లు కాదు పగిలిండేది.
1: ఇట్ డిడ్ంట్ బ్రేక్ బికాస్ ఆఫ్ ది 2 strokes.
0: ముందు 20 ఏట్లు కొట్టాడు యువకుడు, ఆ 20 ప్లస్ 2 22 ఏట్లు గుడ్డు పగిలింది.
1: అర్లియర్ ఇట్ వాస్ హ్యామర్డ్ 20 times.
0: 22 times.
1: 20 times then, 2 times now, 22.
0: కనుక మనం ఏం చేస్తున్నాము, అప్పటికప్పుడు జరిగేటువంటిది మనం చూసుకుంటాము.
1: యూ థింక్ ఆఫ్ దట్ వాట్స్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి చూస్తూ ఉంటాడు.
1: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇదియే దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
1: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
1: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్
0: హ్యాండ్. రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
1: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
1: In the past it was a tree.
0: Future lo tree ga undi.
1: In future it is a tree.
0: Present lo seed ga undi.
1: In the present it is a seed.
0: Seed lo maatrame nu chustunnavu.
1: You think see the seed.
0: Kaani aa rendu tree lu kudanu ee seed nunchi vachinatundi ve.
1: But both the trees have originated, germinated on the same seed.
0: Bijam mam sarvabhuta naam annadu Krishna.
1: Krishna said, I am the seed in all of the beings, in all of the creatures, animate and inanimate.
0: Ee vidhamaina yokka advaitanni kanakrameena శంకర్ల వారు లోకానికి చాటుకుంటూ వచ్చారు.
1: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
1: హౌఎవర్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ నీడెడ్ టు అండర్స్టాండ్ నాన్
0: డ్యూయలిజం. ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
1: టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం వీ నీడ్ టు నో మెనీ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడా మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
1: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
0: Shiva Shankara, Namami Shankara, Shiva Shankara.

0: ించు మనసే నరకంబునిచ్చు మైమరపించు.
1: ఫర్ ది గ్రోత్ ఆఫ్ మ్యాన్ ఫర్ హిస్ బాండీ అండ్ ఫర్ కన్ఫరింగ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ ది కాజ్ అండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్. ఫర్ లిబరేషన్ ఆల్సో మైండ్ ఈస్ ద కాజ్. Mind is capable of putting you into hell and make you forget yourself, getting intoxicated.
2: Vidyarthulara,
1: dear students,
2: manasu kadigini manav.
1: Man is a combination of body, mind and atma.
2: మానవుల యొక్క భావములను నిర్ణయించి అంతని ఉన్నత స్థితి కోల్పోయేటువంటి సోపానములు.
1: దీస్ ఆర్ ద స్టెప్స్ అండ్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద మ్యాన్ టు మేక్ హిస్ ఫీలింగ్స్ గ్రో ఇన్ టు ది హైయెస్ట్ లెవెల్.
2: కర్మలు ఆచరించినది దేహము.
1: ద బాడీ పర్ఫార్మ్స్ యాక్షన్.
2: ఈశ్వరునిది మనస్సు.
1: మైండ్ నోస్ అబౌట్ ఇట్.
2: నిత్యమై సత్యమై నిరంతరము ఉన్నది ఆత్మ.
1: ఆత్మ ఇస్ వన్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ కంటిన్యూస్లీ యాక్ట్స్ యాజ్ అ విట్నెస్.
2: ఇదియే మానవుని అందరి దేవత.
1: దాట్ ఈస్ ది వెరీ గాడ్ ఇన్ మ్యాన్.
2: చేయుట, తెలుసుకునుట, ఉండుట, ఇది త్రిశక్తుని యొక్క అభివ్యక్తమే మానవత్వం.
1: డూయింగ్, బికమింగ్ అవేర్ అండ్ బీయింగ్, దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్.
2: మనస్సు.
1: మైండ్ నోస్ అబౌట్ ఇట్.
2: నిత్యమై సత్యమై నిరంతరము ఉన్నది ఆత్మ.
1: ఆత్మ ఇస్ వన్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ కంటిన్యూస్.

0: These are the three important aspects of man. Aite, manasu, dehamu, atma, veru-veru rupamula cheta, veru-veru phalitamulanu andinchu, veru-veru namamulu kaligi undinappatikini, ee moodinti yokka ekatvamu chetane manavattvamu divyattvamulo nundu kolugutundi. Body, mind and atma have different names, different forms and different nature. But all of them put together are responsible for making man divine. ఈ మూడింటి యొక్క భిన్నత్వమే మానవుని పశుత్వం కుంగిపోతుంది. When you bring about difference between these three and make them go in different directions, he becomes an animal.
1: లౌకికంగా పారలౌకికంగా మనము తరచుగా వినేటువంటిది అంతఃకరణ అనే పదం.
0: ఇట్ ఇస్ ది వర్డ్ అంతఃకరణ విచ్ వీ కామన్లీ హియర్ బోత్ ఇన్ కామన్ పార్లెన్స్ అండ్ ఇన్ స్పిరిచువల్ లాంగ్వేజ్.
1: ఏమిటి ఈ అంతఃకరణ?
0: వాట్ యు మీన్ బై దిస్ అంతఃకరణ?
1: దీని స్వరూపం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్స్ ఫామ్?
1: దీని స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్స్ నేచర్?
1: దీని విశిష్టత ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్స్ స్పెషాలిటీ?
1: దీని గమ్యం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్స్ గోల్
1: అని విచారణ చేసినప్పుడు మనసే అనేక విధములైనటువంటి యొక్క సూక్ష్మ రూపమును ధరించి అంతఃకరణ అనేటువంటి పేరును అందుకుంటూ ఉన్నది.
0: When you inquire all these things, you will conclude that in its subtle forms, mind takes the form of antakarana.
1: ఇది మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ నాలుగు ఆకారములు కూడాను మనసే సృష్టిస్తూ ఉంటుండాలి.
0: There are four forms which this mind takes. The mind per se, intelligence, chittam and ego.
1: Buddhi, chittam, ahankaram, manasu yokka sukshma swarupamudi.
0: Intelligence, chittam and ego are these subtle forms of mind.
1: Okkokka karmalu yandu pravesinchinappudu okkokka perunu pondutoo untundali.
0: Mind while doing different functions will get a different name.
1: ఒకే బ్రాహ్మణుడు మందిరమునందు భగవంతుని పూజ చేస్తున్నప్పుడు అతని పూజారి బ్రాహ్మణుడు అంటారు.
0: When a Brahmin is performing worship in the temple, he is called a priest.
1: ఇతనే వంట రూమ్ లో వంట చేస్తున్నప్పుడు ఇది వంట బ్రాహ్మణుడు అంటారు.
0: When the same Brahmin is cooking food in the kitchen, he is called a cooking Brahmin, a cook, Brahmin cook.
1: ఈ బ్రాహ్మణుడే విద్యార్థులకు విద్య బోధించుతున్నప్పుడు అధ్యాపక బ్రాహ్మణుడు ఉంటారు.
0: When the same Brahmin is teaching to the students, he is called the Brahmin teacher.
1: పంచాంగములు చెప్పుతున్నప్పుడు ఇతను పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
0: When he is telling something about the astrology, he is called an astrologer.
1: బ్రాహ్మణుడు ఒక్కడే అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు చేసే వృత్తులను పురస్కరించుకుని అతనికి ఇట్టి నామములు కలుగుతూ వచ్చాయి.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షన్స్ పర్ఫార్మ్ బై ది బ్రాహ్మిన్, ఆల్దో బ్రాహ్మిన్ ఇస్ వన్, గెట్స్ డిఫరెంట్ నేమ్స్.
1: అదే విధముగానే సంకల్ప విక్రమతో కూడినప్పుడు దీనిని మనస్సు అని ఒక పేరుతో పిలుస్తూ వచ్చింది.
0: ఇన్ ద సేమ్ వే వెన్ దర్ ఈస్ ది థాట్ ప్రాసెసెస్, ఇట్ ఈస్ కాల్డ్ మైండ్.
1: వివేచన అనేటువంటి ఒక సమయమునందు అనగా విచక్షణ జ్ఞానము చేత విషయమును విచారించి నిర్ణయపరిచేటువంటి సమయం నందు దీనికి బుద్ధి అని పేరుతో పిలిచారు.
0: When it inquires into the nature of objects and takes a decision, it is called buddhi.
1: ఇది కేవలము విచక్షణ జ్ఞానముతో కూడినటువంటి విచారణ.
0: It is an inquiry based upon discrimination.
1: దీనిని డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంటారు.
0: దిస్ ఆల్సో ఇస్ కాల్డ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: మూడవది చిత్తము. ఇది స్మృత్యాత్మకమైనటువంటిది కనుకనే దీనికి చిత్తము అని పేరు వచ్చింది.
0: ది థర్డ్ వన్ ఈస్ చిత్తము.

0: స్మృత్యాత్మకమైనటువంటిది. ఇట్ ఈస్ ద వన్ విచ్ రిమెంబర్స్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ చిత్తం, మెమరీ.
1: దేహముతో తాదాత్మ్యం పొందిన సమయం నందు కలిగేటువంటి యొక్క స్వరూపమునికే అహంకారము అని పిలుస్తూ వచ్చారు.
0: వెన్ ద మైండ్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ ఈస్ కాల్డ్ ఈగో.
1: ఒకే మనసు ఇన్ని కర్మలు ఎందు, ఇన్ని స్థానములు ఎందు, ఇన్ని రకమైనటువంటి పేర్లు పొందుతూ ప్రకటిస్తూ వచ్చింది.
0: మైండ్ గెట్ దీస్ డిఫరెంట్ నేమ్స్ డిపెండింగ్ అపాన్ ది ఫంక్షన్ విచ్ ఇట్ పర్ఫార్మ్.
1: అన్నింటికి మనసే కారణం.
0: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్ ఇస్ ద కాజ్.
1: ఈ ప్రపంచం అంతా కూడాను మనసు చేత కట్టబడి ఉంటుండాలి.
0: దిస్ ఎంటైర్ వరల్డ్ ఇస్ క్రియేటెడ్ బై మైండ్.
1: మనోమూలం ఇదం జగత్.
0: ద వరల్డ్ ఎగ్జిస్ట్ బై మైండ్.
1: మనసు లేనటువంటిది ఎక్కడ కూడాను కానరాదు.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ స్పేస్ వేర్ యు డు నాట్ హావ్ మైండ్ ఫంక్షనింగ్.
1: ఇట్టి మనస్సును కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి మనుష్యుడు అని పేరు వచ్చి.
0: మ్యాన్ గెట్స్ ద నేమ్ మనుష్యుడు బికాస్ హీ హాస్ ఎ మనస్ మైండ్.
1: యత్ భావం తద్ భవతి అని ఈ మనిషి యొక్క భావం ఎట్టివో దాని యొక్క ఫలితం కూడా అట్టివిగానే ఉంటాయి.
0: ద ఫ్రూట్స్ విచ్ మ్యాన్ రీప్స్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్స్ అండ్ ద థాట్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: దీనిని ఆంగ్ల భాష ఎందు సో థింకెత్ ది మ్యాన్ సో ది మ్యాన్ అన్నారు.
0: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ది సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ అస్ సో థింకెత్ ది మ్యాన్ సో హీ ఈజ్.
1: మానవత్వం అనేటువంటిది కేవలము ఒక మనస్తత్వంతో కూడినటువంటిది.
0: ద హ్యూమానిటీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ బేసికలీ ది మైండ్.
1: మనస్ అంటే ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై మైండ్?
1: మనస్ అనగా మనిషే.
0: మైండ్ మీన్స్ మ్యాన్.
1: మనిషి అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై మ్యాన్?
1: మనసే.
0: దట్ మీన్స్ మైండ్ అలోన్.
1: కనుక మనిషి అనగా మనసే. మనస్ అనగా ఏమిటి?
0: Man means mind, but then what is mind?
1: Sankalpamulu yokka cheriki.
0: It is a conglomeration of thoughts.
1: Ee sankalpamulu yokka phalitame manavuni yokka cheriyalu.
0: Actions of man are the result of the thoughts which he has.
1: Ee cheriyalu yokka prabhavame jagattunandu nityamu manam anubhavinchetundi sukha dukkhamulu.
0: The joys and sorrows which we enjoy in day to day life are the result of our own actions.
1: జగత్తు యొక్క మంచి చర్యలు మానవుని యొక్క చర్యలపై ఆధారపడి ఉంటుండాలి.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ విచ్ మ్యాన్ గెట్స్ డిపెండ్స్ అపాన్ హిజ్ ఓన్ యాక్షన్.
1: ఈ చర్యలకు ఆధారం ఏమిటి?
0: వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ మ్యాన్స్ యాక్షన్స్?
1: సంకల్పములే, థాట్స్. కనుకనే మానవుని యొక్క సంకల్పములు సత్సంకల్పముగా ఉండినప్పుడే జీవితము సరైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
0: ఇఫ్ మ్యాన్ థాట్స్ ఆర్ గుడ్ His life would be good.
1: Sankalpamulu chaala shaktivantamainatuvi.
0: Thoughts are very powerful.
1: Manishi maraninchinappudu sankalpam chiranjeeviluga nunchi untayi.
0: Even after the death of man, the thoughts survive.
1: Kanukane aa sankalpamulaku sariyainatuvanti yokka sadhanam manu kalpali.
0: Therefore, we should always make efforts to cultivate good thoughts.
1: Just sankalpamulu manalo aavirbhavinchukunda chuchukovali.
0: We should never give room for bad thoughts.
1: దానివల్లనే మానవునికి మధ్య ఉన్నటువంటి ప్రేమతత్వం క్షీణించిపోయింది.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సచ్ బ్యాడ్ థాట్స్ లవ్ బిట్వీన్ మెన్ హ్యావ్ డిక్లైన్డ్.
1: మానవునికి మధ్య ఉన్నటువంటి ఆత్మ సంబంధాన్ని ఈనాడు మానవుడు విస్మరించాడు.
0: మ్యాన్ హెస్ గివన్ అప్ ది ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
1: అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదత్వం మనలో ఏమాత్రం ఉండదు.
0: Once we realize that it is the same Atma which exists in every man, there is no room for difference at all.
1: Kanuka manavattam anetundi tana vyaktitvamto prarambhamai
0: the humanity starts from with his individual
1: samajamulo praveshinchi
0: it enters into society
1: deshamunandu vyaptinchi
0: it spreads to the nation
1: deshamunandu antyamavutundi
0: and it comes to a close with the world.
1: Kanuka prapancham yokka శాంతి అంతా కూడా వ్యక్తిపైనే ఆధారపడి ఉంటుంది.
0: దేర్ఫోర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్ రెస్ట్ ఆన్ ఇండివిజువల్.
1: ప్రపంచము వ్యక్తి ఇరువురు కూడా మనసు పైన ఆధారపడి ఉంటున్నారు.
0: ద వరల్డ్ అండ్ ద మ్యాన్ టుగెదర్ రెస్ట్ ఆన్
1: కనుక మనస్సును సరైన మార్గంలో ప్రవేశింపచేయడానికి తగిన కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎఫర్ట్ దేర్ఫోర్ టు డైవర్ట్ అవర్ మైండ్ ఇన్ ది ప్రాపర్ ఛానల్.
1: మత్స్యము
0: ఫిష్
1: మా జలములకు విరుద్ధమైన మార్గమును అవలంబించి
0: గోయింగ్ కాంట్రీ
1: ప్రవాహములకు
0: గోయింగ్ అగెన్స్ట్ ది కరెంట్
1: తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
0: ఇట్ ట్రైస్ టు సేవ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద డేంజర్.
1: అటువంటి మానవుడు దుస్సంకల్పములకు విరుద్ధమైనటువంటి రీతిగా తాను సంచరించి వాటిని అరికట్టి తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకున్నటకు ప్రయత్నించాలి.
0: సిమిలర్లీ మ్యాన్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు గో అగేన్స్ట్ ది కరెంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అండ్ సేవ్ హింసెల్ఫ్.
1: ఈనాటి మానవుడు మత్స్యములకున్నటువంటి యొక్క తెలివి చేటనప్పుడు తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ డస్ నాట్ సీమ్ టు హ్యావ్ ద క్లవర్నెస్ అండ్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఈవెన్ ఫిష్.
1: ఈనాటి మానవుడు తన ప్రభావమును తన ప్రమాదములు కూడా తానే కల్పించుకుంటున్నాడు.
0: హీఈస్ కాజింగ్ ఆల్ ద ట్రబుల్స్ టు హిమ్సెల్ఫ్.
1: ఈనాటి మానవుడు తన యొక్క సుఖ దుఃఖములకు తానే కారకుడవుతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఓన్ జాయ్స్ అండ్ ఫర్ హిస్ ఓన్ సారో.
1: మన సుఖ దుఃఖములకు కాని మన కష్ట నష్టములకు కాని మన విచారములకు కాని ఇతరులు దీనికి కారకులు కాదు.
0: ఫర్ జాయ్ ఆర్ సారో ఫర్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్ నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: మన సంకల్పములే మనకు దీనన్నిటికీ కారణం.
0: అవర్ థాట్స్ అలోన్ ఆర్ కాజింగ్ ఆల్ దీస్ థింగ్స్.
1: అనేక శాఖలతో ఫల పుష్పములతో కూడినటువంటి యొక్క ఈ సంసార వృక్షములకు మనస్సే వేరు.
0: ఫర్ ది ట్రీ ఆఫ్ సంసార విచ్ హెస్ సో మెనీ బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ద రూట్.
1: ఈ మనస్సును మనము నిర్మూలము గావించినప్పుడే ఈ వృక్షం కూడా నిర్మూలమవుతుంది.
0: ఇఫ్ యూ రూట్ అవుట్ దిస్ రూట్ దిస్ ట్రీ విల్ గెట్ డిస్ట్రాయిడ్.
1: ఏమిటి ఈ సంసారం అంటే?
0: వాట్ యు మీన్ బై దిస్ సంసార?
1: బిడ్డలతో కూడినటువంటి కుటుంబమా?
0: ఈజ్ ఇట్ ద ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాబ్?
1: కాదు, సంసారం అనగా సంకల్పమే సంసారం.
0: వెన్ యూ సే సంసారం ఇట్ ఇస్ నాట్ ది ఫ్యామిలీ, ఇట్ ఇస్ ది థాట్.
1: ఈ సంకల్పములకు మూలాధారము మనస్సే.
0: ది రూట్ కాజ్ ఫర్ దిస్ థాట్స్ ఇస్ ద మైండ్.
1: ఈ వేరు వంటి ఈ మనస్సును మనం నిర్మూలం గావించినప్పుడు ఈ సంకల్పములన్నింటి యొక్క సంసార వృక్షము నిర్మూలమవుతుంది.
0: ఇఫ్ యూ కట్ ది వెరీ రూట్ ఆఫ్ దిస్ మైండ్ దెన్ దిస్ ట్రీ ఆఫ్ సంసార కెన్ బి డిస్ట్రాయ్.
1: అయితే మనోనాశనం గావించటకు మార్గం ఉన్నదా అని సందేహించవచ్చు.
0: బట్ ఈస్ దేర్ ఎ మెథడ్ ఆఫ్ అన్నిహిలేటింగ్ ద మైండ్? యూ నో పుట్ దిస్ క్వశ్చన్.
1: లేకపోలేదు.
0: దెర్ ఈస్
1: అన్నింటికి అన్ని అంత్యములు ఉంటున్నది.
0: ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎన్ ఆన్సర్.
1: పుట్టిన వ్యక్తికి విషయములకు వస్తువులకు అంత్యం ఉంటున్నది.
0: ఫర్ ఎవరీ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఆబ్జెక్ట్ ఆర్
1: ఏ ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో శాశ్వతమైనటువంటి లేదు.
0: దేర్ ఇస్ ఎన్ ఎండ్. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే దీనికి అనిత్యం అసుఖం లోకం అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ ఇంపర్మనెంట్.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క సత్యమునందు మనము నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం పొందాలనుకుంటే దీనికి ఆత్మతత్వమే సత్యమైనటువంటిది. ఆత్మ సత్యమే సరైనటువంటి మార్గం.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఫైండ్ సంథింగ్ పర్మనెంట్ సంథింగ్ జాయస్ ఇన్ దిస్ ఇంపర్మనెంట్ అండ్ సారోఫుల్ వరల్డ్ ఇట్ ఇస్ ది ఆత్మ విచ్ ఇస్ ది బేసిస్.
1: అందువలనే క్రస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని మానవత్వం అనేటువంటిది సర్వుడి ఎందుకు ఏకత్వంగా ఉంటున్నది.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ది క్రస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: అందరి ఎందు సమత్వంగా ఉండేటువంటిది కూడా మనస్సే.
0: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఈక్వల్ మైండ్.
1: ఈ సంకల్పం వేరువేరుగా ఉండటం చేతనే ఈ మనస్సు యొక్క స్వరూపం కూడా మార్పు చెందుతుందని దీని రంగులు.
0: బట్ ది థాట్స్ ఆర్ డిఫరెంట్ ఆల్దో ఇట్ ఇస్ కాల్డ్ మైండ్ అండ్ ఇట్ ఇస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ది ప్రాబ్లమ్స్.
1: మనసుకు కూడా కొన్ని రంగులు ఉంటున్నవా అని విచారం చేస్తే ఉన్నది.
0: డస్ మైండ్ ఆల్సో హ్యావ్ సమ్ కలర్స్?
1: ఎస్, కలరోధ భావంతో కూడినటువంటి మనస్సు ఎర్రని రంగుగా ఉంటుంటారు.
0: ది మైండ్ విచ్ ఈస్ చార్జ్ విత్ యాంగర్ ఇట్ ఈస్
1: రక్త భావంతో కూడినటువంటి యొక్క మనస్సు గోధుమ రంగు వలె ఉంటుంది.
0: సెల్ఫిష్ మైండ్ ఈజ్ ఇన్ ది నేచర్ ఆఫ్ బ్రౌనిష్ కలర్.
1: అహంకారంతో ఉండినటువంటి మనస్సు కమలాపండు రంగుగా ఉంటుంటారు.
0: ఈగోయిస్టిక్ మైండ్ ఈజ్ ఆఫ్ ది
1: సారీ ఆరెంజ్
0: ఇట్ ఈస్ ఆరెంజ్ కలర్.
1: కాబట్టి అటువంటి మనసు శుద్ధమైనటువంటిదిగా ఉంటుంది ఈ వస్త్రం వారి.
0: The mind which is given to God will be as clean and white as this cloth.
1: కనుకనే మనస్సును కూడాను అనేక విధమైనటువంటి రంగులను మనమే వేసుకుంటున్నాం.
0: We put different colors to our own minds.
1: ఇది కూడాను ఇతరుల యొక్క ప్రభావం కాదు.
0: It is not also the
1: మన సంకల్పములే మనకి దుర్గతిని సద్గతిని కూడాను చేసుకుంటుంది.
0: It is these very thoughts which give us an elevated high state or a lowly mean state.
1: కనుక సంకల్పములను సరైనటువంటివిగా మనం ఎన్నుకున్నప్పుడు అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన జీవితము శాంతి భద్రతతో ఉండగలదు.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ చూస్ అవర్ థాట్స్ ఆన్ ద రైట్ లైన్స్ ద ప్రాపర్ లైన్స్ ది సెక్యూరిటీ సేఫ్టీ అండ్ లోకములో ష్యూర్.
1: ఎక్కడ చూసినా భయమే.
0: వేర్ ఎవర్ యూ టర్న్ దిస్ వరల్డ్ యూ కమ్ అక్రాస్ ఫియర్.
1: ఇంటిలో ఉంటున్నా భయమే, వీధిలోకి వెళ్ళినా భయమే.
0: బి యూ ఇన్ ద హౌస్ యువర్ చార్జింగ్ ఫియర్, గో టు ద రోడ్ యువర్ చార్జ్.
1: రైలు ఎక్కినా భయమే, బస్ ఎక్కినా భయమే.
0: బోర్డ్ ద రైల్ ఆర్ బస్ యువర్ చార్జ్ విత్ ఫియర్.
1: ప్లేన్ ఎక్కినా భయమే, పడవెక్కినా భయమే.
0: గో టు బోర్డ్ ఎ ప్లేన్ యువర్ హాంటెడ్ బై ఫియర్.
1: ఏదో నడిచిపోతామంటే కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు వాక్ అప్ యువర్ హాంటెడ్ బై ఫియర్.
1: ఒంటరిగా ఇంటిలో ఉండడానికి కూడా భయమే.
0: ఈవెన్ టు బి అలోన్ అట్ హోమ్ యు ఆర్
1: విధమైనటువంటి భయమునకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్
1: మానవుని ఎందు ఉండవలసినటువంటి యొక్క పవిత్రమైన సంకల్పములు నిర్మూలమైనవి?
0: ది రీజన్ ఈస్ సచ్ సేక్రెడ్ థాట్స్ విచ్ షుడ్ బి దేర్ ఇన్ మ్యాన్ ఆర్ అబ్సెంట్.
1: లోకమంతా కూడా భయమయంగా ఉంటుంది.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫిల్డ్ విత్ ఫియర్.
1: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు.

0: ఇదంతా కూడా ఒక పద్మవ్యూహంగా దయచేయండి.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హెస్ బికమ్ సంథింగ్ లైక్ ఏ పద్మ వ్యూహం.
0: ఇందులో భయంతో కూడి ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్.
0: పద్మవ్యూహం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ దిస్ పద్మవ్యూహం?
0: ప్రవేశించడం మాత్రమే తెలియదు, కానీ తిరిగి వెనుకకు తిరిగి వచ్చేటువంటి మాత్రం తెలియదు.
1: ది స్పెషాలిటీస్ యు నో హౌ టు ఎంటర్ ఇన్ టు దిస్ పద్మవ్యూహ, బట్ యు డు నాట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: అభిమన్యులకు
1: యు ఆర్ లైక్ అభిమన్యు.
0: ఈనాడు అందరూ అభిమన్యులే.
1: టుడే ఆల్ ఆర్ అభిమన్యుస్.
0: పేరు అభిమన్యులే కానీ ప్రవర్తన భిన్నులు.
1: The name is Abhimanyu, but their behavior is different.
0: ఈనాడు ప్రపంచంలో మనం భోగ భాగ్యముల నిమిత్తమై ప్రవేశించడం మాత్రమే తెలియదు, కానీ అందు నుంచి తప్పించుకుని వచ్చేటువంటిది మాత్రం తెలుసుకోవడం ప్రయత్నించడం లేదు.
1: Today we know how to enter into the world of enjoyments and indulgence, but we really do not know how to come out of it.
0: ఈ లౌకిక భోగ భాగ్యములు దుఃఖం నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి దీని ఆదిని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: We have not been able to realize that all these worldly pleasures and joys have come and emerged from sorrow.
0: కనుక సంకల్పములను సరైనటువంటిగా విచారణ కలిపి బుద్ధికి అప్పచెప్పినప్పుడే ఇవి సరైన బుద్ధి యొక్క సమాధానం లభ్యమవుతాయి.
1: వెన్ యువర్ థాట్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ఇంటెలిజెన్స్ టు ఎన్క్వైర్ అండ్ యాక్సెప్ట్, దెన్ ఓన్లీ యు ఆర్ సేఫ్.
0: కఠోపనిషత్తునందు దేహము రథమనియు, ఇంద్రియములు గుర్రమనియు, మనసు భగ్గమనియు, బుద్ధి సారథనియు ఇవి వర్ణిస్తూ వచ్చాయి.
1: ఇన్ కఠోపనిషత్ ది బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ చారియట్, ద మైండ్ యాజ్ ది డ్రైవర్, the mind as the rope which is tied, and the
0: buddhi horses,
1: senses are the horses, and the intelligence is the charioteer.
0: ikkada ee manasu ye sthanamlo untunnadani manam chakkaga vicharinchali.
1: Here in phenomenology we should try to find out what place is given for mind.
0: Ikkada gurramulaku saradiki madhyalo untundadi ee pagamulu.
1: This rope is between the horses and the charioteer.
0: Anaga indriyamulaku buddhiki madhyamunnatundi manasu.
1: That means mind comes between the senses and intelligence.
0: Ee manasu madhyamunnatundi manasu buddhini anusarinchina buddhi kaligi untundi.
1: If the mind follows the dictates of intelligence, it will be safe.
0: Indriyam anusarinchina buddhudai అనుభవిస్తాడు.
1: ఇఫ్ ఇట్ ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ ది సెన్సెస్, దెన్ హి గెట్స్ ఇంటు ప్రాబ్లమ్స్.
0: కానీ ఈనాడు అనేక మంది ఈ యొక్క ఇంద్రియములకు దాసులై తద్వారా తాము దుఃఖములకు గురి అవుతున్నారు.
1: టుడే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ ది సెన్సెస్ అండ్ ఆర్ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్.
0: ఇంద్రియములను అనుసరించడమే ప్రవృత్తి మార్గం.
1: ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ది సెన్సెస్ is pravrutti margam.
0: Dinni anusarinchadame nivrutti margam.
1: Following the dictates of intelligence is nivrutti path.
0: Kani adhika bhagamu pravrutti ante taneyaka pravartanu apavitramuga avichukuntunnaru.
1: Most of the people are making their lives wasted and
0: nivruttiki ye matram kodunu vicharana salpatam ledu.
1: They are not trying to go in the path of nivrutti.
0: Kanuka nivruttini kodunu కొంతవరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి ఇన్ ఎ వెరీ సేఫ్ వే.
0: సారథిగా చేతిలోనే ఈ పద్మలు లేకపోతే గుర్రములే నడవవు.
1: ఇఫ్ ది చారియటియర్ డస్ నాట్ హ్యావ్ ది రోప్స్ ఇన్ హిస్ హ్యాండ్, వెల్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు
0: సారథిని వదిలిపెట్టినటువంటి పద్మల వల్లే గుర్రములు అనుసరిస్తుంటాలి ఈ మనస్సు.
1: ద మైండ్ యాజ్ ఇఫ్ ఈస్ ఫాలోయింగ్ ది సెన్సెస్, not being controlled by intelligence.
0: అందులో ఈ గుర్రములు సామాన్యమైన గుర్రములు కావు.
1: దీ సెన్సెస్ ఆర్ నాట్ ఆర్డినరీ హార్సెస్.
0: విషయ భోగములను కేవలం విచారం చేస్తూ పోతున్నాయి.
1: దే గో సెన్స్
0: ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క వైపున తిరుగుతుండాలి.
1: ఈచ్ హార్స్ ఇస్ ట్రైయింగ్ టు గో ఇన్ వన్ డైరెక్షన్.
0: ఈ ప్రమాదం ఎవరికి?
1: అండ్ హూ విల్ బి ఫేసింగ్ దిస్?
0: రథములకే కాదు,
1: నాట్ మెయిన్లీ ఫర్ ది
0: రథములందున్నటువంటి యొక్క వారికి కూడా ఈ ప్రమాదం సంభవిస్తుంది.
1: బట్ ది చారియటియర్ అండ్ ది అదర్స్ హూ ఆర్ ట్రావెలింగ్ ది చారియట్ ఆల్సో విల్ ఫేస్.
0: ఈనాడు దేహమును అపవిత్రముగా ఉంచుకుంటున్నారు.
1: టుడే మ్యాన్ ఈస్ మేకింగ్ ది బాడీ.
0: దేహమునందు ఆత్మతత్వాన్ని మనము నిర్మూలన చేస్తున్నాం.
1: అండ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈస్ పుట్ టు ట్రై.
0: దీని వల్ల రెండింటికి చెందినటువంటి రేవుడిగా తయారవుతున్నాడు.
1: టుడే వీఆర్ యూజింగ్ బోత్ ఆఫ్ థింగ్స్.
0: కనుక మానవత్వం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించవాలంటే మనస్సు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
1: If you want to understand the uniqueness of humanity and human being, you have to first understand
0: why. మానవుని యందు ఇతరులకు కీడు గురించి చింతిస్తూ ఉంటారు.
1: People go on thinking bad of others.
0: ఇది చాలా ప్రమాదం.
1: This is dangerous.
0: ఇతరుల కీడు చింతించడం చేత తనకేదో మేలు జరుగుతున్నాడని భావిస్తున్నాడు తెలివాడు.
1: By thinking bad of others, they think that something good would happen to them.
0: తాను ఇతరుల కీడు కోరినటువంటి వాడు ఇతరులకు కీడు సంభవించినప్పటికీ తిరిగి అంతకంటే అనేక రెట్లు తిరిగి వచ్చి ఆ కీడు తననే హింసిస్తుంటాడు.
1: వన్ హూ డిజైర్స్ టు హార్మ్ అదర్స్ మే సక్సెస్ ఇన్ హార్మింగ్ అదర్స్.
0: ఇది ఈనాటి మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ హీ ఆల్సో వుడ్ సఫర్. దిస్ ఇస్ నాట్ బీయింగ్ రియలైజ్డ్.
0: ఈ సరైన ఆదర్శము దుర్యోధన దుశ్శాసనాధుని.
1: దుర్యోధన అండ్ దుశ్శాసన హోల్డ్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్.
0: వీరు ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన అనేక కక్షలు పూని వారి కీడును నిరంతరము చింతిస్తూ వచ్చారు.
1: దే టుక్ ఎనిమిటీ అగైన్స్ ది పాండవాస్ హూ ఆర్ ఫాలోయింగ్ రైచియస్ పాత్ అండ్ కంటిన్యూస్లీ స్కీమింగ్ అండ్ ప్లానింగ్.
0: ఏదో వీరి సంకల్పం ఈ దుస్సంకల్పం అయినప్పటికీ దాని యొక్క ప్రభావము కొంతవరకు పాండవుల పైన జరిగినప్పటికీ కడపటికి ఏమైపోయింది అంతకంటే అనేక రెట్లు కీడు వీళ్ళకే సంభవించింది.
1: ఇన్ ది బిగినింగ్ దే పుట్ హార్మ్ పాండవ బై దర్ బ్యాడ్ థాట్స్ బట్ అట్ ద ఎండ్ దే వర్ హార్మ్డ్ ఇన్ ఎ మిలియన్ ఫోల్డ్ మోర్ దాన్ ది పాండవ.
0: ఈ విషయాన్ని చక్కగా మీరు గుర్తించాలి.
1: డియర్ స్టూడెంట్స్ యూ షుడ్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ దిస్.
0: ఎవరి కీడును మనం కోరరాదు.
1: యూ షుడ్ నెవర్ ఆస్పైర్ టు హార్మ్.
0: ఒక భాగంగా ఇతరుల కీడును కోరితే పది వంతులు మన కీడుకు జరుగుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ హారం ఇన్ వన్ వే ఇన్ టెన్ ఫోల్డ్ హారం.
0: ఎవరిని దూషించరాదు.
1: యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీవన్.
0: నీవు ఇతరులు దూషించినప్పుడు నిన్ను అనేక మంది దూషిస్తారు.
1: ఇఫ్ యూ సెన్షర్ సమ్మన్ టెన్ అదర్స్
0: స్నేహితులను వంచినటువంటి వాడు స్నేహితుల చేత వంచిపబడతాడు.
1: ఇఫ్ యూ డిసీవ్ యువర్ ఫ్రెండ్స్ యువర్ ఫ్రెండ్స్ విల్ ఆల్సో డిసీవ్ యూ.
0: తండ్రి మాటను ధిక్కరించినటువంటి వాడు తన కుమారుల చేత ధిక్కరింపబడతాడు.
1: ఎ సన్ హూ డిజోబేస్ హిస్ ఫాదర్ విల్ బి డిజోబేడ్ బై హిస్ ఓన్ సన్.
0: తనను హింసించినటువంటి వాడు పరుల చేతి హింసింపబడతాడు.
1: ఎ పర్సన్ హూ హర్ట్స్ అదర్స్ విల్ హర్ట్ బై అదర్స్.
0: ఈ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఈ మనసు యొక్క ప్రభావం.
1: This reaction, resound and reflection is the nature and impact of mind.
0: Kanuka manam evarini kudanu ee vidhanga kudanu dushinchata kani himsinchata kani manam prayatninchakoddu.
1: That is why we should never undertake to criticize or harm others.
0: Kevalamu samanyamainatundi manavulle kaaka bhagavantunni kudanu dushincheyatundi paapu untunnaru.
1: There are some people not merely criticizing other ordinary human beings but criticizing God.
0: Kevalamu vaari yokka swabhavamuga untundi.
1: It looks that it is there.
0: Nijamuga yochiste bhagavantudu variki ee keedu cheyaledu.
1: If you truly examine, God has not done any harm to them.
0: Pramadamu sambandhita cheyaledu.
1: He is not cause of any hurt or harm to them.
0: Ee apakaramu cheyaledu.
1: He has not harmed them in any way.
0: Kaani ఇలాంటి పరిస్థితిని ఎందు భగవంతుని ఎందు కూడా కొన్ని లోకములు వెతికేటువంటి దృష్టిలో ఉంటుంటారు.
1: బట్ దేర్ ఆర్ సచ్ వికెట్ ఫెలోస్ హూ ట్రై టు ఫైండ్ ఫాల్ట్.

0: He is minding his own business. The wicked person will not allow him even to read that. He tries to harm him. It is like the cockroaches getting into a boxer. It is a silver fish which tries to destroy the claws. What
1: benefit?
0: This sari is not very
1: good. Whether it is a
0: dirty cloth or a highly valuable cloth, that just destroys it. That is
1: nature.
0: Its discrimination power is
1: nil.
0: It doesn't have the thinking power at all.
1: దుష్సంకల్పం కలిగినటువంటి వ్యక్తి అందు ఇలాంటి దుర్భావములు కూడా అభివృద్ధి అవుతుంటాయి.
0: ఇన్ ది సేమ్ వే వికెట్ ఫెలో గో ఆన్ థింకింగ్ బ్యాడ్ థాట్స్.
1: ఈ దుర్భావములకు కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్
1: సంకల్పములు పెంచుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
0: నాట్ డెవలపింగ్ గుడ్ థాట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్
1: బ్యాడ్. దుర్గంధం ఉంటుండాలంటే దానిని మనం దూరం చేసుకోవాలన్నప్పుడు సుగంధాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇఫ్ దర్ ఇస్ అ బ్యాడ్ స్మెల్ కమింగ్, put some perfume so that it will be overwhelming.
1: కొంతమంది రూములు కూడా ఎయిర్ ఫ్రెష్ కొడుతుంటారు. దేనికోసము? ఆ దుర్గంధాన్ని దూరం గావించుకునే కోసం.
0: సమ్ పీపుల్ యూజ్ ఏ ఫ్రెష్ ఇన్ ఆర్డర్ టు
1: దుర్గంధం ఉన్నప్పుడు ఏ యొక్క గంధపు వచ్చును, ఏక సాంబ్రాయను ఇలాంటివంతా వేసుకుని ఆ దుర్గంధాన్ని దూరం చేసుకుంటారు.
0: ఇన్ ఆర్డర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద బ్యాడ్ స్మెల్ వన్ లైట్
1: సర్ఫమ్. కనుక మానవీయమైనటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం గావించుకోవాలంటే సత్సంకల్పాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలపింగ్ గుడ్ థాట్స్ అలోన్ విల్ ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ బ్యాడ్ థాట్స్.
1: కనుక సత్సంకల్పం చేతని మన యొక్క జీవితం సార్థకం అందుతుంది.
0: వీ కెన్ శాంక్టిఫై అవర్ సెల్స్ ఓన్లీ బై గుడ్
1: సత్సంకల్పం చేతనే మన జీవితం పశుత్వాన్ని పొందుతుంది.
0: బై బ్యాడ్ థాట్స్ అలోన్ వీ బికమ్ ఎనిమల్స్.
1: కనుక మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది.
0: మైండ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ హార్మింగ్ పవర్.
1: కనుకనే అర్జునుడు కూడాను చంచలం నీ మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది కేవలము చంచలమైనటువంటిదే కాదు, చాలా ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది అని కృష్ణుని ప్రార్థించాడు
0: అర్జున. ప్రేత కృష్ణ అవుట్ మైండ్ వెల్ మైండ్ ఈజ్ నాట్ మెయిన్లీ వేవరింగ్ అండ్ ఫిక్కుల్, ఇట్ ఈస్ వెరీ ఫర్మ్, వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్.

0: యాగశాంతి అనంతరం శాంతి శాంతి శాంతి. ఎక్కడి నుంచి వస్తుంది మనకు శాంతి? శాంతికి తగినటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తున్నామా?
1: When you say peace, peace and peace, from where do you get peace? Are you making efforts to get the peace?
0: ఈ శాంతి మన యందే ఉంటున్నది కానీ బయట లేదు.
1: Peace is in within ourselves. It is not external to us.
0: కనుక ఈ శాంతి అనేటువంటి దాన్ని మనం పొందాలనుకున్నప్పుడు తగినటువంటి యొక్క సద్భావాన్ని పెంచుకోవాలి.
1: If you want to attain peace, develop good thoughts,
0: అభ్యాసం చేయాలి.
1: You should practice.
0: ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి?
1: How do you practice? What type of practice?
0: వ్యక్తిగతమైనటువంటి భావమును మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
1: Control the individualistic thinking.
0: ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ అత్యవసరము మానవులకు.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ ద ఇండివిజువల్ థింకింగ్.
0: ఈ మానవత్వాన్ని కొంతవరకు మనం అదుపులో పెట్టుకోవాలనుకుంటే నేను మానవుడను, నేను మానవుడను, నేను మానవుడను అని మూడు పర్యాలను చింతించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు పుట్ దిస్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ లైఫ్ ఆన్ ద రైట్ పాత్, యూ షుడ్ థింక్ థ్రైస్, ఐఎమ్ మ్యాన్ అండ్ ఐఎమ్ మ్యాన్.
0: కేవలము నేను మనిషి, నేను మనిషి, నేను మనిషి అనుకున్నంత మాత్రమున పూర్ణ మనిషి కాలేడు.
1: బై మియర్లీ టెలింగ్ ఐఎమ్ మ్యాన్, హీ విల్ నాట్ బికమ్ ఎ ఫుల్ మ్యాన్.
0: అర్ధ మనిషి మాత్రమే కాగలడు.
1: హీ విల్ బికమ్ మ్యాన్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్.
0: తిరిగి మూడు పర్యాయములు, ఐఎమ్ నాట్ అనిమల్, నేను పశువు కాదు, నేను పశువు కాదు, నేను పశువు కాదు.
1: He should repeat thrice, I am not animal.
0: అప్పుడే పూర్ణ సత్యం అవుతుంది.
1: Then only it becomes full truth.
0: ఈనాడు నేను మానవుడిని అని భావిస్తున్నాడు, చెప్పుకుంటున్నాడు, పశువుగా ప్రవర్తిస్తున్నాడు.
1: Today man thinks and also declares that he is man, but he is conducting like an animal. ఇతనికి
0: పశువు మేలు కదా, నేను పశువు పశువు పశువు అనుకుని పశువుగా ప్రవర్తిస్తుండాలి. నేను మనిషి మనిషి అనుకుని మనిషి పశువుగా ప్రవర్తిస్తున్నాడు, కనుక మనిషి మనిషి కంటే పశువే మేలనిపిస్తుంది.
1: కంపేర్ టు దిస్ మ్యాన్ అనిమల్ ఈస్ బెటర్ బికాస్ ఇట్ సేస్ ఇట్ ఇస్ అన్ అనిమల్ అండ్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ అనిమల్.
0: నీవు మనిషి అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: హౌ డిడ్ యు గెట్ దిస్ పర్టికులర్ థింగ్?
0: మనసు నుంచి వచ్చింది.
1: దిస్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ మైండ్.
0: కనుక మనసును నీవు సరి అయినటువంటి స్థితిలో పెట్టుకో.
1: Keep your mind in proper form.
0: మనసును సరియైన స్థితిలో పెట్టుకున్నప్పుడే నీవు మనిషిగా రూపొందుతావు.
1: You would become a real man when your mind is
0: proper. సామాన్యంగా ప్రపంచం లోపల ఏదైనా తప్పు పని చేసినప్పుడు ఎవరా పశువా అని తిడతాం. అనగా ఏమిటి? నీవు చేయవలసినటువంటి పని కాదు ఇది, పశువు చేయవలసిన పని చేశావే అని దీన్ని నిందించటం.
1: Whenever some person commits any mistake, he is admonished as, why are you behaving like an animal?
0: వరే నీవు మనిషి అయినప్పుడు కూడాను పశువుగా ప్రవర్తిస్తున్నావే అని దానిని నిందించటం.
1: దట్ అడ్మోనిషన్ ఈస్ ఆఫ్టర్ బీయింగ్ ఎ మ్యాన్, వై ఆర్ యు కండక్టింగ్ యువర్ సెల్ఫ్ లైక్ ఎన్ అనిమల్.
0: కనుక మనస్సు అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: మైండ్ దేర్ ఫోర్ ఇస్ రియలీ సేక్రెడ్.
0: మన ఏమ మనుష్యానాం కారణం బంధమోక్షయు, మోక్షానికి కూడా దీనికి అర్హత కలిగినటువంటిది, కనుక ఇది చెడ్డదెట్ట అవుతుంది.
1: Mind which has got the right to get you to liberation, how can it be wicked?
0: Bandhana kaligistundi, bandha vimochana cheyistundi.
1: It can bind you and it can liberate you.
0: Aithe danini upayoginchukuneetundi vidhanamu manam gurtinchali.
1: But we should recognize the method of using the mind.
0: Chetulo katti untundi.
1: You have a knife in hand.
0: Pandlu kosukochu, kuragayalu kosukochu, vipparani gantunte danini vippi danini sukhanga manam anukoolam gavinchukochu.
1: You can use it usefully for cutting a fruit, a vegetable or any knot.
0: Edaina kopam vachinappudu ee kattito gontu kosukochu.
1: And in a fit of anger you can cut the throat also with
0: this
1: knife.
0: Kani ee dosham kattida,
1: is it the mistake of the knife?
0: Kaadu kaadu. మనం ఉపయోగించుకునేటువంటి విధానంలో జరిగినటువంటి ఒక దోషం.
1: ఇట్ ఇస్ నాట్ ది డిఫెక్ట్ ఆఫ్ ది నైఫ్, బట్ డిఫెక్ట్ ఇన్ ఇట్స్ యూసేజ్, మెథడ్ ఆఫ్ యూజింగ్.
0: మనసు కూడాను అట్టిది.
1: మైండ్ ఈస్ సిమిలర్.
0: దాన్ని సరైన మార్గంలో ప్రవేశపెడితే అది పవిత్రమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతుంది.
1: యూజ్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే, ఇట్ టేక్స్ యూ టు ద ఎలివేటెడ్ స్పాట్.
0: మనస్సును మాయల మారి అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: మైండ్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్,
0: దీనే మాయా అని కూడా చింతిస్తూ వచ్చారు.
1: Is a delusion.
0: ఇది ఒక పిల్లి వంటిదిని.
1: It is
0: మార్జాలము.
1: It is something like a cat.
0: సంథింగ్ ఏంటి,
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: కనుక ఇది మార్జాలము,
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: ఈ మార్జాలము యొక్క విషయాన్ని మనం చక్కగా విచారించినప్పుడు ఈ మనసు యొక్క ప్రభావం కూడా దీనికి సరి అయినటువంటి సమన్వయం అయిపోతుంది.
1: ఇఫ్ వీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఎ క్యాట్, వీ కెన్ అండర్స్టాండ్ మైండ్ ఆల్సో ప్రాపర్లీ.
0: తమ పిల్లలను సంరక్షించుకునే నిమిత్తమై ఈ మార్జాలము నోటితో ఖర్చుకుని పోయి సుక్షేమైన స్థానానికి చేరుస్తూ ఉంటుంటుంది.
1: ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్పోర్ట్ ఇట్స్ కిటన్, ఇట్ యూజెస్ ఇట్స్ ఓన్ టీత్ అండ్ క్యారీస్ ది కిటన్.
0: అదే నోటితో ఎలగలను ఖర్చుకున్నప్పుడు ప్రాణం తీస్తుంది.
1: విత్ ద సేమ్ మౌత్ అండ్ ద టీత్ ఇట్ కిల్స్ ద ర్యాట్.
0: నోరు ఒక్కటే,
1: మౌత్ ఇస్ వన్.
0: కానీ ఇక్కడ నా బిడ్డలు అనేటువంటి అభిమానం చేత దాని సుక్షేమ స్థానానికి చేరుస్తుండాలి.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ దేర్ ఇట్స్ ఓన్ చిల్డ్రన్ ఇట్ క్యారీస్.
0: నాకు ఆహారమైన పదార్థం కదా అని భావించి ఎలుకలను శిక్షిస్తుండాలి.
1: థింకింగ్ దట్ ర్యాట్ ఆర్ ఫుడ్ ఇట్ కిల్స్ దెమ్.
0: మనసు కూడా అట్టిదే,
1: మైండ్ ఇస్ లైక్ దట్.
0: దైవ చింతన చేసేటువంటి వారులకు, సత్కార్యములు ఆచరించేటువంటి వారకు, సద్బుద్ధులు కలిగినటువంటి వారకు, సన్మార్గంలో ఉండినటువంటి వారును ఇది సక్రమమైనటువంటి మార్గంలో సుక్షేమమైన స్థానానికి చేరుస్తుంది.
1: మైండ్ టేక్స్ పీపుల్ టు ఎ సేఫ్ ప్లేస్ ఇఫ్ దే ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్, ఇఫ్ దే ఆల్వేస్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్, ఇఫ్ దేర్ కాండక్ట్ ఇస్ గుడ్.
0: దుష్టులను, దుర్మార్గులను, అధర్మమును ప్రవర్తించేటువంటి వారిని చూసినప్పుడు ఇది హింసిస్తుంది.
1: ది సేమ్ మైండ్ పనిషస్ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ అక్రాస్ వికెట్ వన్స్, పీపుల్ హూ గో ఆన్ ది అన్రైచియస్ పాత్.
0: కనుక మనస్సు ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా రూపొందుతుంటారు.
1: మైండ్ ఈజ్ వన్ బట్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్
0: ఇది చాలా మోనో యాక్ట్ అంటారు. అనేక రకమైనటువంటి యొక్క రూపాన్ని ధరిస్తుంటారు.
1: ఇట్ డస్ మోనో యాక్టింగ్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: ఏ యొక్క సంకల్పముకు తగినటువంటి రూపాన్ని ఆ సంకల్పము ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: ఈచ్ థాట్ టేక్స్ ఇట్స్ ఓన్ అప్రోప్రియేట్ ఫార్మ్.
0: ఈనాటి జగత్తునందు మానవునికి కష్టములకు, నష్టములకు, బాధలకు కారణము వారి వారి సంకల్పములే.
1: ఫర్ ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇట్ ఈస్ ది
0: సంకల్పముల చేత ఎంతైనా మనం గావించుకోవచ్చు.
1: విత్ ప్రాపర్ థాట్స్ యు కెన్ డెవలప్ ఇన్ టు ఎనీథింగ్.
0: మాత్రమైన అగ్ని మన చేతికి చిక్కుంటే, శ్రద్ధనే బలపరుచుకున్నామంటే దానిని కావలసినంత నిప్పుగా మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ స్పార్క్ ఆఫ్ ఫైర్ యు కెన్ డెవలప్ ఇన్ టు ఎ వెరీ బిగ్ ఫైర్.
0: ఇదే భగవంతుని యొక్క దీనిలో సంకల్పించుకున్నాడట.
1: గాడ్ థాట్
0: ఏకోహం బహుశ్యాం, తనకు తాను సంకల్పించుకొని ఏకంగా ఉండినటువంటి యొక్క ఇది అనేకత్వంగా మారాలి అనుకుంటుంది. అనేకత్వంగా మారిపోయింది.
1: హీ థాట్ ఫర్ హిమ్సెల్ఫ్, ఐఎమ్ వన్, లెట్ మీ మల్టిప్లై మై సెల్ఫ్ ఇన్ టు మెనీ, అండ్ హీ మల్టిప్లైడ్.
0: తిరిగి అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మరి చేసుకుంటూ వచ్చాడు.
1: దెన్ అగైన్ హీ వాంటెడ్ టు ఐడెంటిఫై యూనిటీ ఇన్ ద డైవర్సిటీ.
0: అనేకత్వంలోని ఏకత్వము, ఏకత్వంలోని అనేకత్వము, రెండింటికి నీ సంకల్పం దే మూల కారణం.
1: ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ, ఇట్ ఈస్ ది థాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మన సంకల్పాలను సక్రమమైనటువంటి మార్గంలో మనం ఉంచుకోవాలి. మన నుంచి ఆవిర్భించిన తక్షణమే ఈ సంకల్పము సరి అయినదా కాదా అని విచారణ చేయాలి.
1: Therefore, we should put our thoughts on the proper path. The moment a thought comes, we should look into whether it is a good thought or a bad thought.
0: కాని మానవుడు తన తొందరపాటుతో ఈ విచారణకి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వటం లేదు.
1: On account of haste, man does not give room for any thinking. There is a lot of haste.
0: అన్ని కోరిన తక్షణమే అన్ని లభించాలి, లభించాలి, లభించాలి.
1: The moment he thinks, he wants to get everything, like, just like that.
0: కనుకనే haste makes waste. Waste makes worry. So, do not be in a hurry. ఈ రకమైనటువంటి దీంట్లో పలా మనం సరైనటువంటి యొక్క దీంట్లో నిదానంగా బుద్ధికి అందించి బుద్ధి యొక్క విచారణ చేత తదుపరి మనం దీనిని నిర్ణయించుకోవాలి.
1: Therefore, as haste is responsible for all worry, you should always hand over your thoughts to the intelligence. Let intelligence decide whether it is good or bad.
0: అప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
1: Then only we enjoy peace.
0: If there is righteousness in the heart, there will be beauty in the character. If there is beauty in the character, there will be harmony in the home. If there is harmony in the home, there will be order in the nation. If there is order in the nation, there will be peace in the world. కనుకనే ఈ పీస్ మనకు రావాలనుకున్నప్పుడు మనము ఈ రకమైనటువంటి యొక్క క్యారెక్టర్, సరైనటువంటి దీంట్లో నడతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ వరల్డ్ పీస్, దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ గుడ్ క్యారెక్టర్.
0: మనం రైట్ యాక్షన్, అదే ధర్మము ధర్మము ధర్మము అన్నారు.
1: వెన్ యూ సే ధర్మము, ఇట్ ఇస్ ది రైట్ యాక్షన్ విచ్ ఇస్ రెఫర్డ్ టు.
0: ఈ రైట్ యాక్షన్ మనకు కావాలనుకున్నప్పుడు రైట్ థాట్స్ అనే సరైనటువంటి తలంపులు మనకు చిక్కాలి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు డూ రైట్ యాక్షన్, దేర్ మస్ట్ బి రైట్ థాట్స్ ఇన్ యూ.
0: మొట్టమొదట ఇంటి లోపల శాంతిని మనం పెంచుకోవాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ పీస్ అట్ హోమ్.
0: ఇంటిలో శాంతిని పెంచుకునే పూర్వము ఒంటిలో శాంతిని మనం పెంచుకోవాలి.
1: బిఫోర్ యూ డెవలపింగ్ పీస్ అట్ హోమ్, యూ షుడ్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్.
0: మీలోనే శాంతి లేకపోతే ఇంటిలో వారికి శాంతిని ఏ రీతిగా అందిస్తావు?
1: ఇఫ్ పీస్ ఇస్ అబ్సెంట్ ఇన్ యూ, హౌ కెన్ యూ గెట్ పీస్ అట్ హోమ్?
0: ఇంటిలోనే శాంతి లేకపోయినప్పుడు ఊర్లో ఏ విధంగా శాంతిని అందిస్తావు?
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ అట్ హోమ్, హౌ కెన్ దేర్ బి పీస్ ఇన్ ది విలేజ్?
0: అందరూ చెప్తుంటారు భజన అయిన తర్వాత కానీ లేక ధ్యానం అయిన తర్వాత కానీ శాంతి శాంతి శాంతి. ఏమిటి, నోటితో ఉచ్చరించిన మాత్రమున శాంతి మనకు లభ్యమవుతుందా? ఈ శాంతి యొక్క రహస్యాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ నో ది సీక్రెట్ ఆఫ్ పీస్.
0: ఆది భౌతిక శాంతి, ఆధ్యాత్మిక శాంతి.
1: వన్ ఈస్ ది ఆది భౌతిక పీస్, ది అదర్ ఈస్ ఆధ్యాత్మిక స్పిరిచువల్ పీస్.
0: కనుక ఈ ఆది భౌతికమైనటువంటి దేహంతో మొట్టమొదటి శాంతిని పొందాలి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ ఎంజాయ్ పీస్ బాడీలీ.
0: ఆది దైవికము, అదే మూడవ శాంతి. దైవికమనగా దైవం యొక్క అనుగ్రహంతో లభించేటువంటిది ఇది. నా ప్రయత్నం ఏమీ లేదు అని భగవంతునికి సరెండర్ కావటమే, అతనికి అర్పితం కావటమే ఇది ఆది దైవికం.
1: ఆది దైవిక పీస్ ఆర్ శాంతి కెన్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు గాడ్.
0: అయితే భగవంతునికి శరణాగతుడైన తచ్చడమే అన్ని భగవంతుడు చూసుకుంటాడా?
1: ఆఫ్టర్ సరెండరింగ్ కంప్లీట్లీ టు గాడ్ వుడ్ ఇట్ టేక్?
0: కానీ నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నీవు ఆచరించాలి, చెయ్యాలి.
1: బట్ యూ హ్యావ్ టు బీ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ.
0: కనుకనే కర్తవ్యం యోగం ఉచ్యతి, కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: దేర్ ఫోర్ డూయింగ్ డ్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించక కేవలం భగవంతుడే చూసుకుంటాడు అనుకుంటే ఇది కేవలం సోమరిపోతుతనం.
1: Without discharging your own duties, if you say God will take care of everything, it is a sign of laziness.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థం పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పని పెట్టనక్కర్లేదా?
1: If the dishes from the plate should reach the stomach, should you not give one for the mouth?
0: కేవలం తట్టలో ఉన్న పదార్థాన్ని పొట్టెడు చపాతి పొట్టెడు చపాతి పొట్టెడు చపాతి ఎన్ని పర్యాయములు ఉచ్చరిస్తే మాత్రం నీ పొట్ట నిండుతుందా?
1: By merely repeating and chanting potato chapati, can you fill your stomach?
0: నీకు ఆ శక్తి ఉన్నది.
1: You have the capacity.
0: ఈ శక్తి లేనప్పుడు భగవంతునికి శరణాగతి అయినా పర్వాలేదు.
1: If you don't have the capacity, then you are surrendering to God.
0: శక్తి ఉండినా లేకపోయినా సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో నీవు ఆచరించు.
1: Whether you have capacity or not, discharge everything as for the pleasure of God.
0: సంకల్పములు సరైనటువంటివిగా మనలో ఆవిర్భవించాలనుకుంటే కేవలం ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రవేశించాలి.
1: If you really want to develop good thinking and good thoughts,
0: అది లేకుండా మనకు సత్సంకల్పాలు ఏ మాత్రం కూడా మనకు లభ్యం కావు.
1: You cannot get good thoughts by no other way.
0: సత్సంగంలో చేరాలి.
1: Join good company.
0: ఈ యొక్క మంచి సంఘంతో మనం చేరినప్పుడే ఇందులో ఈ సంకల్పాలకు ఒక అంటువ్యాధి అనేటువంటిది ఒకటి ఉంది.
1: These good thoughts have got the nature of something like contagious.
0: ఈ యొక్క వ్యాధి ఈ సంకల్పంలో ఆది నుంచి ఉంటుండాలి.
1: దిస్ కంటేజియస్ నేచర్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ గుడ్ థాట్స్.
0: దుష్టభావములు కలిగినటువంటి వారి సహవాసమే గనక మనం పడితేంటే మనకు కూడా ఆ దుష్టభావాలు వస్తాయి.
1: ఇఫ్ యూ జాయిన్ బ్యాడ్ కంపెనీ, యూ గెట్ బ్యాడ్ థాట్స్.
0: ఒకరి క్రోధంతో ఉండినటువంటి వారి యొక్క సహవాసం మనం పట్టిందంటే ఆ క్రోధం మనలో కూడా ఆవిర్భవిస్తాయి.
1: మేక్ ఫ్రెండ్షిప్ విత్ అన్ యాంగ్రీ మ్యాన్, యూ విల్ బి ఇన్ఫెస్టెడ్ విత్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: నీవెవరినైనా ఒకరిని కోప్పడుకున్నావు.
1: Suppose you are angry with someone.
0: తదుపరి అతను కూడా నీ పైన కోపం పడతాడు.
1: He has also replied with the same anger.
0: అయితే అతని కోపానికి కారణం ఏమిటి?
1: What is the cause of the other
0: person's anger? అతని కోపం తెప్పించింది.
1: Your anger has provoked his anger.
0: కాబట్టి ఇదే అంటువ్యాధి.
1: This is the meaning of contagious disease.
0: కనుకనే దుస్సంగమును మనం ఏ మాత్రం కూడాను చేరరాదు.
1: Do not join bad company at any cost.
0: అది ఐన్స్టీన్ కూడా చెప్పింది. Tell me your company, I shall tell you what you are.
1: This is
0: మనం ఎవరో మనం చెప్పుకోవాలనుకుంటే మన సంఘాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
1: Tell me your company, I'll tell you what you are. This is what Einstein said.
0: కనుక మనం సంఘమును సత్సంగాన్ని చేరాలి.
1: Join good company.
0: దీనిని సత్సంగత్వి నిస్సంగత్వం, నిర్సంగత్వి నిర్మోహత్వం, నిర్మోహత్వి నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాని వల్లనే సత్సంకల్పాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: బై గుడ్ కంపెనీ యు గెట్ గుడ్ థాట్స్.
0: విద్యార్థులారా, మీరు పవిత్రమైన సంకల్పాన్ని అభివృద్ధి పరచుకుంటూ పవిత్రమైన భావాలతో పల మీ యొక్క జీవితాన్ని సార్థకంగా గావించుకోండి. ఆదర్శవంతమైన జీవితాన్ని ఇతరులకు అందించండి. అంతేకాని తాత్కాలికమైనటువంటి యొక్క సుఖ సంతోషం నిమిత్తమై దుస్సంకల్పములను, దుర్భావములను, దుశ్చేష్టలను మనం అభివృద్ధి పరచుకోరాదు.
1: డియర్ స్టూడెంట్స్, డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
0: మీకు అప్పటికప్పటికి మాత్రమే దానికి తగినటువంటి ఫలితం అందిస్తున్నాయి, కానీ అంతకు మించి 10 రెట్లు 100 రెట్లు కూడా మనకు ప్రమాదం సంభవిస్తుంది.
1: బై బ్యాడ్ థాట్స్ యూ మే బి ఏబుల్ టు జస్ట్ గెట్ సమ్ టెంపరీ జాయ్, బట్ యూ విల్ బి గెటింగ్
0: భవిష్యత్తు లక్ష్యంలో మీరు విచారణ చేయండి.
1: దేర్ ఫోర్ యూ నాట్ థింక్ ప్రాపర్లీ అండ్ డీప్లీ ఇన్ దీస్ మ్యాటర్స్.
0: ప్రతిదానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్స్ అనేటువంటిది ఉన్నది అనే సత్యాన్ని విశ్వసించండి.
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ రిసౌండ్, రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్.
0: నీవు చేసినటువంటివి అన్ని కూడా నువ్వు నీకు తత్ఫలితంగా నీకు ఆ పంట ఫలమును అందిస్తాయి.
1: ఆల్ యువర్ యాక్ట్స్ విల్ ఈల్డ్ ఫ్రూట్స్ అప్రోప్రియేట్.
0: ఏ విత్తులను నాటి ఈ చోట నుండినో ఆ ఫలములే మీకు అందుచుండు.
1: బై సోయింగ్ వాట్ సీడ్స్ యు హావ్ కమ్ హియర్,
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేవి కానరావు.
1: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్,
0: నేను గార్లెండ్ లేవు.
1: There will not be any garland of pearls or diamonds.
0: Nenu bangaru danda medaku ledu.
1: There will be
0: gold chain.
1: There will not be gold chain either.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamonds also.
0: Pattala pellanu petakaledu.
1: There are no emeralds.
0: Kaladu kaladokka mala mee kanthamandu.
1: There is one garland undoubtedly.
0: Purva janmala karmala ponduparchi.
1: On the basis of the actions performed in the previous
0: janma. Manchi enu chediyagaina tunchakunda.
1: Without removing whether it is good or bad, all the things.
0: Brahma meekichi pampunu barumala. Karmalanniyu chechina kantamala. Adhe manamala.
1: Brahma will give you the garland of all the fruits of your actions, be it good or bad. It is a garland.
0: Manchini chesi, manchi malanu manam dharistam.
1: Do good and get a good garland.
0: Cheddamam parulu chesi, cheddamalanu dharinchadakkaraledu.
1: Do not do bad things and do not wear bad garlands.
0: Vidyarthulara. పవిత్ర హృదయుడు, పవిత్ర కాలము.
1: డియర్ స్టూడెంట్స్, సేక్రెడ్ టైమ్, సేక్రెడ్ హార్ట్స్.
0: మనం అనుభవించిన దానికి, ప్రతి దానికి కూడాను మనం కృతజ్ఞత, కృతజ్ఞత. ఒక విద్యార్థి ఇంతవరకు చెప్పాడు గ్రాటిట్యూడ్స్ అని. అది లేకపోవటం చేతనే అడవులలో ఉన్నటువంటి క్రూర మృగముల కంటే కూడాను మానవుడు హీనుడైపోతున్నాడు.
1: డియర్ స్టూడెంట్స్, వెన్ ఎవర్ వీ ఎంజాయ్ సంథింగ్ దేర్ షుడ్ బి ఎ గ్రాటిట్యూడ్. If gratitude is not there, he is cruel, more cruel than animals and beasts.
0: Indabadipoyinatundi oka towel andiste thanks antaru, kani inni chesinanduku bhagavantuniki thanks cheppanakkarleda.
1: For merely handing over a hanky which has fallen, you say thanks. Should you not thank God who has conferred
0: on you jagattunu andinchadu?
1: He has given you all the things.
0: Pavitramainatundi vatavaranamu kalikinchadu.
1: He has given you sacred environment.
0: Traagutuku jalanni ichadu.
1: He has given you water.
0: Peelchukunutaku gaali ichadu.
1: He has given you air to breathe.
0: Undutaku sthanam ichadu.
1: He has given you earth to live upon.
0: Inni rakamainatundi panchabhootamulu meeku prasadinchinappudu ee panchabhootamulu yokka prabhavanni meeru anubhavistu ee panchabhootamulu andinchinatundi vaaniki taginatundi yokka krutagnata cheppakapovatam ide goppa paapam.
1: It is a great sin if you do not really thank God who has conferred the 5 elements on you which sustain your life and which you are living.
0: Mana dabbuto manam konnam nela.
1: Are we buying with our own?
0: Mana dabbuto manam kattam illu.
1: We have constructed our own house with
0: our money. Corporation vaallu aa intiki tax kattamantadu.
1: But the corporation people ask us to pay tax.
0: Poni athanu andichetvanti emti current andistunnadu.
1: They supply current.
0: నీరును అందిస్తున్నాడు.
1: ద సప్లై వాటర్
0: ఊరికి అందిస్తున్నారా?
1: ఆర్ దే గివింగ్ యూ ఫ్రీ?
0: దానికి కూడా ట్యాక్స్ కట్టమంటున్నాడు.
1: యూ హావ్ టు పే సపరేట్ టారిఫ్.
0: ఏదో ఒక కొడాయి వాటర్ అంతా అందించినందుకే ట్యాక్స్ ఇస్తున్నాము.
1: ఫర్ ది మియర్ ట్యాప్ వాటర్
0: ఏదో రెండు బల్బులు మనం దగ్గరించుకున్నందుకే దానికి ట్యాక్స్ ఇస్తున్నాము.
1: ఫర్ మియర్లీ బర్నింగ్ టూ బల్బ్స్,
0: ఇంత విషయాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుని అందించినందుకు మనం ఏమి ట్యాక్స్ ఇస్తున్నాము?
1: వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ వీ పేయింగ్ టు గాడ్ ఫర్ గివింగ్ దిస్?
0: మన మారుతాన్ని మనం వీపించి తద్వారా మనకు గాలిని అందించినటువంటి ఈ పరమాత్మకు మనం ఏమి ట్యాక్స్ కడుతున్నాం?
1: ఫర్ గాడ్ హూ హాస్ గివెన్ దిస్ ఎయిర్ విచ్ వి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, వాట్ ట్యాక్స్ ఆర్ వి పేయింగ్ హిమ్?
0: కుంభవర్షాన్ని కురిపించి ప్రపంచమంతా కూడాను చల్లబరిచినటువంటి ఈ నీటికి మనము భగవంతునికి ఏమి ట్యాక్స్ అందిస్తున్నాము?
1: ఫర్ ది వాటర్ విచ్ గాడ్ సప్లైస్ త్రూ ఎ బిగ్ డౌన్ పో, వాట్ ఆర్ ది ట్యాక్సెస్ దట్ యూఆర్ పేయింగ్ టు ద గాడ్?
0: ఇంత మాత్రం మానవుడు విచారించనక్కర్లేదు?
1: షుడ్ నాట్ మ్యాన్ థింక్ అట్ లీస్ట్ దిస్ మచ్?
0: ఇది మనలో ఉండేటువంటి మనస్సు యొక్క తమో గుణం యొక్క ప్రభావం.
1: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద తమో గుణ విచ్ ఇస్ ప్రివేలింగ్.
0: మనస్సులో కూడా మూడు గుణములు ఉంటున్నవి.
1: మైండ్ ఆల్సో హ్యాస్ త్రీ టైప్స్ ఆఫ్ త్రీ క్వాలిటీస్,
0: సత్వ రజో తమో గుణాలు.
1: దోస్ ఆర్ సత్వ క్వాలిటీ, రజో క్వాలిటీ అండ్ తమో క్వాలిటీ.
0: వీటి యొక్క ప్రభావాలను గురించి రేపు మనం ముచ్చటించుకుందాం.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 24th of May 1990 during the summer course at Vrindavan.

0: ಎಂದು ಬದುಕದು ನೀವು ದೇಹುನಿ ಚಟ ಮೇದಿ ಚಡಿ ನಟ್ಟಿ ಕಸ್ತೂರಿ ಮೃಗಮೋಲೆ ವೆತುಕ ಬೋಯದ ವೆಂಡುಲು ವೆಸಿವಾಡ ವೆತುಕ ಬೋಯದ ವೆಂಡುಲು
1: Just as the fragrance is present in flowers, God exists in us. Just as the musk deer that lost its mind, why do you indulge yourself in search of God, O foolish man? Embodiments of love.
0: Tane daivamayundi.
1: Being God,
0: తనలోనే దైవం ఉండి అట్టి దైవాన్ని వెలుపల ప్రపంచములో వెతుకుటకు ప్రయత్నిస్తాడు వెర్రి మానవుడు.
1: Foolish man is in search of God outside, being God himself.
0: నిప్పుపై నిమురు కప్పినట్టుగా,
1: just as the ash covers the fire,
0: ఈ దైవత్వమును రాగద్వేషములు కప్పి ఉంటుంది.
1: The divinity is covered by attachment and hatred.
0: నిమురును ఊపిన నిప్పు కనిపించినట్టుగా రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, ఆత్మ.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను, భార్యగాను, తండ్రిగాను, తల్లిగాను, బిడ్డగాను, అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంది.
1: The nature of the mind acts in different ways depending upon the position. As a mother, as a husband, as a son, as a child, so on and so forth.
0: కాని ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరు వేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టుతుంది.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము అనుబంధము సంబంధము కేవలము వివిధ రూపములో ప్రకటిస్తూ ఉంటాయి.
1: Bondage, the relationship and association express differently.
0: బిడ్డను చూసిన ప్రేమ కోడలపైన ఉండదు.
1: The affection towards the daughter is not same towards the daughter-in-law.
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: భార్య పైన ఉన్నటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: The kind of attachment one has towards the wife is not the same towards mother.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: The moment the association comes out of the mind as thought, it shapes in different fashions, such as love, affection and attachment.
0: ప్రేమ అనురాగ వాత్సల్య మోహములకు ఒకే మనసే కారణం.
1: The same mind is responsible for the love, the affection, the lust and so on.
0: ఈ శరీర సంబంధమును పురస్కరించుకుని ఈ విధమైన యొక్క గుణములను ప్రవేశపెట్టింది మనసు.
1: ఇట్స్ ద మైండ్ దట్ విల్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్.
0: ఈ విధమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైన యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనసు కట్టుబడడానికి కారణమేమి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద మైండ్ దట్ ఇస్ బీయింగ్ బౌండ్ because of these kinds of attachments which are ephemeral, transient, momentary and temporary?
0: ee sambandha bandhavyamulata మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని మోహించడానికి కాని కారణమే.
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: సమస్త విచార ఆనందములకు కూడాను సమస్త దుఃఖములు విచారములకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి.
1: For all the anxieties, the misery and the happiness, there are four that are the responsible.
0: ఇది మొట్టమొదటిది అవిద్య క్లేశము.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ఈ అవిద్య క్లేశమనగా ఏమి? సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని మోహించడానికి కాని కారణమే.
1: What is it that's responsible that man deludes?

0: or ignorant.
1: ఈ అవిద్య క్లేశం అనగా ఏమిటి?
0: What do you mean by this avidya or ignorance?
1: కేవలము సంకుచితమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి,
0: బికాస్ ఆఫ్ ద నేరో ఫీలింగ్ వన్ ఐడెంటిఫైస్ విత్ ద బాడీ,
1: నేను ఒక జీవుడను అని విశ్వసించి,
0: హి హస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ హిస్ ఎ బీయింగ్,
1: ఈ జీవులకు దేవునకు చాలా సంబంధము లేదని భావించి,
0: హి ఫీల్స్ దట్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ విత్ హిస్ సెల్ఫ్ అండ్ గాడ్,
1: తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి,
0: హి బిలీవ్స్ దట్ గాడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్,
1: అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
0: మ్యాన్ సఫర్స్.
1: ఇది అవిద్యా క్లేశం.
0: దిస్ ఈస్ ద సఫరింగ్ అవుట్ ఆఫ్ అవిద్య ఆర్ ఇగ్నరెన్స్.
1: దీని వలన అనేక విధమైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని కించిత్ పరుస్తూ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ he gets worried in different ways and human quality is diminished.
1: రెండవది అభినవ క్లేశము.
0: The second one is
1: అభినవ క్లేశం.
0: అభినవ క్లేశం.
1: ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి?
0: What do you mean by అభినవ క్లేశ?
1: సమస్త విచారములకు, ఆశలకు, రోగములకు, రాగములకు నిలయమైన ఇది మనస్సు.
0: For all anxieties, the anger, for all sufferings, mind is the center.
1: కనుక ఈ మనోమూలము చేతనే, మనో కారణము చేతనే సంసారము బంధింపబడుతుంది మానవుడు.
0: Man is bound in this life because of mind.
1: ఈ బంధనకు, ఈ విచారములకు, ఈ దుఃఖములకు అన్నింటికీ మనసే కారణమని తెలుసుకోవడం,
0: having known fully well that mind is responsible for the bondage, for all anxieties and worries,
1: ee manasunu veru cheyataku manavudu prayatninchalekapothunnadu.
0: Man is not able to separate out the mind.
1: Manasunu veru cheyalekapothunnadu.
0: He is not able to differentiate.
1: Manasuto bandhipabadi dukkhamulanu anubhavinchalekapothunnadu.
0: He is bound by the mind and suffers.
1: Kanukuni ee manasunu veru cheyaka ee manasunaku kattubadi అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
0: సో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీ ఈజ్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ద మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. ఇట్స్ కాల్డ్ అభినవ క్లేశ.
1: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
0: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
1: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
0: This is one that's linked with sensual pleasure.
1: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటి.
0: The whole world is full of worldly pleasure.
1: ఈ విషయమే మానవునికి ఒక విషస్వరూపకంగా ధరిస్తుంది.
0: This worldly pleasure becomes poison.
1: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క స్థితిలే ఉండము.
0: When there is no sensual pleasure, there will never be this poison that are is.
1: విషయములను అనుభవించగోరి,
0: in order to enjoy the sense of pleasure,
1: విషయాన్ని ఆనందించగోరి,
0: as he wants to enjoy delight himself,
1: విషయ లోనుడై,
0: is drenched in sense of
1: pleasure, వివేకమును కోల్పోయి,
0: he aspires at
1: sense, విచక్షణ జ్ఞానమును కోల్పోయి,
0: he loses all discrimination wisdom,
1: విషయమే తన యొక్క జీవితమును యొక్క ప్రధానమైన లక్ష్యమును పెట్టుకుని,
0: keeping the sensual pleasure as the main one,
1: ఈ విషయముల చేత అనేక విధమైనటువంటి యొక్క క్లేశములను అనుభవిస్తున్నాడు మానవుడు.
0: Man suffers in various ways because of the sensual pleasure.
1: కనుకనే దీనిని అస్థిత క్లేశము అన్నారు.
0: Therefore this is called అస్థిత క్లేశ.
1: ఇంకా నాలుగవది రాగ క్లేశము.
0: రాగ క్లేశ.
1: రాగం అనగా ఏమిటి?
0: What do you mean by రాగ?
1: మానవుని యందు
0: in man
1: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
0: with all the delusions,
1: తనకనక వస్తువాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
0: కీపింగ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
1: ఈ ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కూడా తాపత్రయపడుతూ,
0: హీ ఆల్వేస్ యర్న్ ఫర్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ,
1: వీటిని అనుభవించుటకై అనేక విధమైన శ్రమలు పొందుతూ,
0: హీ స్ట్రగుల్స్ టు ఎక్స్పీరియన్స్ దెమ్ ఆల్,
1: నిద్ర నుండి లేచిన మొదలు నిద్రించినంత వరకు కూడాను శ్రమిస్తూ,
0: హీ ఎక్సర్ట్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ డాన్ టు డస్క్,
1: అన్నపానాదులు మాది,
0: he sacrifices the drink and food,
1: nidramulu nidramu dooramu jaavinchukoni,
0: he doesn't sleep well,
1: anarogyamulaku guriyai,
0: he suffers of ill health,
1: ee asthiramainatundi yokka dhanakanika vastuvahanadulu arjinche nimittamai praapulaadutunnadu manavu.
0: Man struggles to earn this temporary wealth and property,
1: idi ashashtamane telisiyu,
0: knowing fully well that is not permanent,
1: idi kevalamu adupulo minchaka,
0: without having a control,
1: mitimiripoyinatundi aasana cheta,
0: because of excessive desire,
1: matini cherchukoni,
0: he becomes

0: man.
1: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: అండ్ హీ గ్రీవ్స్, హీ సఫర్.
1: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు కారణము ఈ రాగమే.
0: ఫర్ ది గ్రీవ్, ఫర్ ది లాస్, ఫర్ ది యాంగ్జైటీ,
1: రాగ క్లేశం అనేటువంటిది మానవుని కృంగదీసి కుళ్ళిపజేస్తున్నది.
0: Therefore, the suffering of the attachment, it will degenerate human being.
1: The desham,
0: the fifth one, hatred.
1: ఈ దేశం అనగా ఏమి?
0: What do you mean by hatred?
1: ఒక ఫలాపేక్ష నిమిత్తమై,
0: expecting the result,
1: ఒక వ్యక్తిని చేరి,
0: joining an individual,
1: తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై,
0: to fulfill the desire,
1: ఇతరులను ఆశ్రయించి,
0: he approaches him.
1: ఆశ్రయించినటువంటి ఒక కోరిక విఫలమైనప్పుడు,
0: when the desire is not fulfilled by approaching,
1: ఆ వ్యక్తులపై ఒక విధమైనటువంటి ద్వేషం ప్రారంభమవుతుంది.
0: Then he develops hatred towards him.
1: తన స్వార్థము, స్వప్రయోజన నిమిత్తమై,
0: for his selfishness and self-interest,
1: మానవుడు అనేక విధమైనటువంటి ఆశలను కల్పించుకుని,
0: man will have so many desires.
1: ఆ ఆశలను విఫలమైనప్పుడు,
0: when desires are not fulfilled,
1: ఎదుటి వ్యక్తుల పైన క్రోధము ప్రారంభమవుతుంది.
0: You will have anger on the man in front.
1: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు,
0: not only on individual,
1: తాను కోరిన కోరిక,
0: the desire he
1: తాను ఆశించిన ఆశలు,
0: and all his aspirations,
1: నెరవేరకుండిన,
0: not fulfilled,
1: దైవం పైన కూడా నువ్వు ద్వేషం వస్తున్నావు.
0: You will have hatred on God also.
1: ఇది కేవలము ద్వేష క్లేశం.
0: This is called the suffering of hatred.
1: ఇవన్నీ కూడా నువ్వు మనోవికారం యొక్క లక్షణములే.
0: They are all aberrations of the mind.
1: ఇవన్నీ ఎవరికి నష్టము?
0: Who will be put to loss?
1: ఈ క్లేశములన్నీ కూడా నువ్వు వ్యక్తికే నష్టం.
0: All these sufferings will lead to put to loss to an individual.
1: ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు,
0: the man who puts himself to suffering,
1: అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై, కారణమై,
0: will be all the responsible for restlessness.
1: ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
0: He forgets the true nature of the self.
1: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: He forgets the nature of self.
1: ఆత్మతత్వం తనకు వేరుగా ఉన్నదని భావిస్తున్నాడు.
0: హీ కన్సిడర్స్ ది సెల్ఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్
1: హిమ్. భ్రమనే మానవునికి అనేక విధములైన దుఃఖములు చేకూరుస్తున్నాయి.
0: ఇట్ ఈస్ దిస్ ఇల్యూషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్ విల్ పుట్ ది మ్యాన్ టు గ్రీఫ్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మానవుని యందు,
0: ఏ మ్యాన్,
1: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తారు.
0: ఇన్ ద వరల్డ్ ఆల్ పీపుల్ అపియర్ టు బి హ్యాపీ.
1: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్టుగా కనిపిస్తారు.
0: Some appear as if they have pleasure and pain.
1: మరి కొంతమంది నిరంతరము కూడాను ఆనందముతోక దుఃఖంతోనే మునిగి ఉంటారు.
0: But some appear to be grieving all the time.
1: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలం నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
0: Some, they are blissful and in ecstatic position.
1: ఈ విధమైన స్థితి యొక్క స్థితులకు కారణం ఏమిటి?
0: What is the responsible for this position?
1: ఇది ప్రకృతి కారణం కాదు.
0: Nature is not responsible.
1: మనసు యొక్క భావమే కారణం.
0: It only affects the mind.
1: ఒక్క మానవుని అంటే,
0: in one man,
1: మానవ దేవుడు అని ఒకడున్నాడు.
0: There is human God.
1: ఒక్క మానవుని అంటే,
0: in J man,
1: మానవ మానవుడు అని మరొకడున్నాడు.
0: Human human in him.
1: మరొక దేహమునందు,
0: another body,
1: మానవ రాక్షసి అని ఒకడున్నాడు.
0: The human demon is in him.
1: మరొక దేహం నందు,
0: another body,
1: మానవ పశుత్వము అని ఒకడున్నాడు.
0: It's human animal in him.
1: మానవ దేవుడు,
0: human god,
1: మానవ మానవుడు,
0: human human,
1: మానవ దానవుడు,
0: human demon,
1: మానవ పశుత్వము,
0: human animal.
1: నాలుగు కూడాను మానవుడి యందే లీనమై ఉంటుంది.
0: All the four are in man.
1: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
0: How are they present in man?
1: వీటి యొక్క ప్రభావములు ఏమిటి? ప్రతాపములు ఏమిటి?
0: What are the effects and what are the causes?
1: మానవ దేవుడు,
0: one human god,
1: brahmanishta paro devaha, nirantaram kudunu brahmanishtudai,
0: continuously remaining as brahman,
1: atma lakshyam cheta,
0: keeping the self as the end,
1: ee jagatnu anubhavistu,
0: experiencing the world,
1: sarva karmalu kudunu bhagavat prityarthanga chestu,
0: doing all activities to please god,
1: sarva drishyamulu kudunu bhagavat drishyamuluga visvasinchi,
0: full faith that all the things are the divinity,
1: అన్ని రూపములు భగవంతుని యొక్క రూప ప్రతిబింబములుగానే భావించి,
0: considering them as the reflections of God,
1: తన జీవితమంతా కూడాను,
0: throughout his life,
1: బ్రహ్మనిష్ట చేతనే,
0: with all the brahman,
1: గడుపుతూ ఆనందిస్తూ తన జీవితాన్ని సాక్ష్యం గావించుకుంటూ,
0: he spends and delights with the feeling of brahman throughout his life.
1: ఇంకా రెండవ వాడు,
0: the second one,
1: మానవ మానవుడు,
0: human human.
1: ఇతనిని సత్య ధర్మ పరో మత్స్యహ అన్నారు. మత్స్యలోకములో ఉండినటువంటి ఈ మానవుడు,
0: ద మ్యాన్ ఆన్ ఎర్త్,
1: సత్య ధర్మములను రచించి,
0: ఈజ్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైటియస్నెస్,
1: తన చేయి సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసములను అభివృద్ధి పరచుకుని,
0: హీ విల్ డెవలప్ ది ఫీలింగ్ దట్ హీ హస్ టు స్పీక్ ట్రూత్ అండ్ డూ రైటియస్నెస్,
1: సత్య జీవితాన్ని ధర్మ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
0: He will lead the life of truth and he will lead the life of righteousness.
1: తన కర్తవ్యమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంచుకొని,
0: he will keep the duty as the aim,
1: అధికారములను ఆశించక,
0: without aspiring any position,
1: కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంటాడు.
0: He discharges his duty.
1: దయ,
0: compassion,
1: ధర్మము, దానము, సానుభూతి, సహనము ఇత్యాది గుణముల చేత,
0: with all the qualities like compassion, the virtue, tolerance,
1: గృహస్థ ధర్మములందు జీవిస్తూ,
0: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్,
1: సత్యధర్మములను విశ్వసించి,
0: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్
1: జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు.
0: వన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: అతనే మానవ మానవుడు.
0: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్.
1: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు.
0: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్.
1: మద్యపాన రథు దానవహాన్. తాను తినటము, త్రాగటము, నిద్రించటము ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు.
0: హీ స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్, ఈటింగ్, డ్రింకింగ్ అండ్ స్లీపింగ్.
1: తన స్వార్థము, స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు.
0: హీ థింక్స్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, విల్ నాట్ థింక్ ఆఫ్ ఎనీ వన్ ఎల్స్.
1: దయా దాక్షిణ్యం అనేటువంటిది శూన్యమై ఉంటుంటాయి.
0: హీ హాస్ నో కంపాషన్ అండ్ కన్సిడరేషన్.
1: విజ్ఞాన వివేకములు ఏమాత్రం కూడా అతను వికసించము.
0: హి హాస్ నో డిస్క్రిషన్ అండ్ డిస్క్రిమినేషన్.
1: పరులను నిందించటము, పరులను బాధించటము, పరులను దూషించటమే ఈ వ్యక్తుల యొక్క స్వభావమై ఉంటుంది.
0: ద నేచర్ ఆఫ్ సచ్ ఇండివిజువల్స్ ఇస్ టు క్యూజ్, ఇస్ టు బ్లేమ్ అండ్ క్రిటిసైజ్ అదర్.
1: పరులను బాధించటంలోనే ఆనందిస్తాడు కానీ మరొక దారిలో అతనికి ఆనందం ఏమాత్రం కూడా రుచించదు.
0: హి డిలైట్స్ హిమ్సెల్ఫ్ వైల్ హార్మింగ్ అదర్స్ బట్ నాట్ ఇన్ ఎనీ అదర్ వే.
1: ఇంకా సత్పురుషులను లేక మహాపురుషులను లేక ధర్మవీరులను చూచినప్పుడు అతనికి అనేక విధమైనటువంటి యొక్క ద్వేషము, అసూయ కూడా పెరుగుతుంది.
0: వెన్ యూ సీ గ్రేట్ పీపుల్, సెయింటీ పీపుల్, ద మెన్ ఆఫ్ రైటియస్నెస్,
1: సమస్త దుర్గుణముల చేతను, దురాలోచన చేతను నిండిన మనసును కలిగినటువంటి వాడే మానవ దానవు.
0: హీఈస్ ఓన్లీ ది హ్యూమన్ డెమన్ విత్ ఆల్ ద వికెడ్ థాట్స్, విత్ ఆల్ ద వికెడ్ యాక్షన్స్ అండ్ ఇల్ ఫీలింగ్.
1: ఇంకా మానవ పశుత్వము.
0: దెన్ ఫోర్త్ వన్ హ్యూమన్ యానిమల్.
1: ఇట్టి మానవుడు నిరంతరం కూడాను ఇంద్రియ సుఖమునే ఆశించి, పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను ఇంద్రియముల చోతనే తన జీవితం అంత్యము గావించుకుంటుంటాడు.
0: దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ ద సెన్సువల్ ప్లెజర్, హీ ఫీల్స్ హ్యాపీ రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
1: పశువు వలె తినటము, ఇంద్రియ సుఖమును అనుభవించటము, తన స్వార్థము, స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకుని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
0: లైక్ ఎన్ యానిమల్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ వైల్ ఈటింగ్ విత్ ఆల్ ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: పశువులకైనా ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ ఉంటుంది కానీ ఈ మానవ పశుత్వానికి సీజను లేదు, రీజను లేదు.
0: ఈవెన్ అనిమల్స్ హ్యావ్ గాట్ సీజన్ అండ్ రీజన్. But this human animal has no
1: reason. He
0: will have all limitless bad qualities.
1: కనుకనే
0: ఈ
1: మానవ దానవుడు అనేటువంటి వాడు,
0: సో దిస్ హ్యూమన్ డెమన్,
1: జీవితము లోపల ఏ సుఖము కాని, ఏ పవిత్రత కాని, ఏ ధర్మము కాని, ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడాను హృదయానికి సోకదు.
0: దిస్ హ్యూమన్ డెమన్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ హార్ట్ any happiness or righteousness or justice.
1: I think ee anintiki kaaranamu manasu.
0: For all this mind is responsible.
1: Ee manasunu sariyina reetilo artham chesukunnappudu,
0: when we understand the mind correctly,
1: jeevithame saarthakam avutundi.
0: The life will be sacred.
1: Saarthakam kaalekunda povadaniki,
0: for that being not sacred,
1: saarthakamainta chintale moola kaaranam.
0: It is only the feelings of selfishness that are responsible.
1: Manavattamulo
0: in the human life,
1: divyattvane ekuntiki pavitramainatundi oka shakti unnadane ekuntiki satyani motta modata visheshinchali.
0: We must have full faith that there is sacred divine power in the human life.
1: Kanuka పరిపూర్ణమైనటువంటి యొక్క ఈ ప్రపంచపునందు పరిపూర్ణమైనటువంటి జీవతత్వాన్ని మనము అనుభవించాలి.
0: Therefore, in this comprehensive world, we must experience the totality of the individual.
1: కంటికి కనిపించేది,
0: that which is seen with the physical eye,
1: తనువును కలిగించేది,
0: that melts the heart,
1: మనసును మురిపించేది,
0: that deludes the mind,
1: మనుగడను వెలిగించేది,
0: that which expresses the
1: ఈ భౌతిక ప్రపంచమే.
0: Only the physical world.
1: ఈ పార్థివమైనటువంటి ఈ ప్రపంచమునందు అపార్థివమైనటువంటి యొక్క దివ్యత్వం కూడా ఉంటున్నది.
0: In this world, which is undeserving, there is divinity.
1: ఈ పార్థివ అపార్థివము రెండు కూడాను ఒక్కటే.
0: This deservedness and non-deservedness are one and the same.
1: ఒకే సచ్చిదానందం యొక్క అంశములే.
0: They are one and the same sparks of సచ్చిదానంద.
1: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
0: Out of the totality of Brahman, this originated.
1: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
0: In this total world, this total life has taken birth.
1: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
0: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
1: దీనిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ దే
1: ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణ విధం పూర్ణాత్పూర్ణ ఉదచ్చతి పూర్ణచ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. అది పూర్ణము.
0: దట్ ఈస్ ఫుల్.
1: ఇది పూర్ణము.
0: దిస్ ఈస్ ఫుల్.
1: పూర్ణమున ఉదయించి పూర్ణము.
0: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్.
1: పూర్ణమున ఉదయించి పూర్ణము.
0: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ది ఫుల్.
1: పూర్ణమున పూర్ణము తీసిన
0: when the full is detected out of full,
1: పూర్ణమే తా మిగిలి ఉండును.
0: Only full remains.
1: మిగిలినది పూర్ణమే.
0: That which remains is full.
1: ఉన్నది పూర్ణమే.
0: That which exists
1: is full. పూర్ణమే.
0: That which is detected
1: is full. మారినది పూర్ణమే.
0: That which changes is
1: full. సర్వము పూర్ణమే.
0: Everything is full.
1: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
0: Meaning everything is the form of the సచ్చిదానంద.
1: ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపమైన యొక్క మానవత్వాన్ని,
0: this human quality which is the very form of sat chit ananda,
1: మానసిక సంకల్పం యొక్క వికారం చేత,
0: because of aberrations of thought,
1: అనేక విధములైనటువంటి క్లేశములకు గురి అవుతున్నాడు.
0: Man suffers in various ways.
1: మానవ మానవుడిగా అనుభవించటము మధ్యమైన జీవితం.
0: Leading the human life is the middle stage.
1: మానవ దేవునిగా అనుభవించటమే ప్రధానమైన జీవితం.
0: The main life is to lead the life of a human god.
1: కనుక ఈనాటి మానవుడు మానవత్వంగా అనుభవించటక కేవలం పశుత్వంగా జీవిస్తూ ఉన్నాడు.
0: Therefore, man today is not leading the life of a human being. దీనికి
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: రాగద్వేషములే.
0: The reason is the attachment and
1: ఈ రాగద్వేషములకు కారణము,
0: the reason cause for attachment,
1: మనసే.
0: The mind is responsible.
1: ఈ మనస్సు ఆశించినటువంటి యొక్క సుఖములకు విరుద్ధము కావటం చేతనే రాగద్వేషములు సంభవిస్తున్నాయి.
0: As the desires, aspirations of the mind are not fulfilled, you find this
1: attachment.
0: Human being is not the form of any grief or misery.
1: He is
0: not merely not the form of bliss.
1: ఈ సుఖ దుఃఖములకు ఏది నిలయమై ఉన్నదో,
0: దట్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్,
1: సచ్చిదానంద స్వరూపుడే మానవుడు.
0: Man is the very form of సచ్చిదానంద.
1: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రి మ్యాన్ షుడ్ స్ట్రగుల్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద సచ్చిదానంద.
1: విశాలమైన ప్రపంచమునందు,
0: దిస్ వాస్ట్ వరల్డ్,
1: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
0: వి షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్.
1: అనంతమైన జగత్తునందు,
0: ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్,
1: అల్పభావములకు అవకాశం ఇవ్వక,
0: వి షుడ్ నాట్ యూస్
1: అనంత భావములనే మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ హావ్ దట్ ఆల్ ద ఫాస్ట్ ఫీల్.
1: ఈ సంకుచితమైన భావములను పెంచుకొని,
0: డెవలపింగ్ నారో ఫీలింగ్స్,
1: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
0: వి లీడ్ దిస్ హార్డ్ లైఫ్.
1: ఇది ఎవరి తప్పు?
0: హూజ్ మిస్టేక్ ఇస్ దట్?
1: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
0: ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్.
1: మనస్సు ఆధారముగా చేసుకున్న మానవుడు,
0: ద హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్,
1: పశువు కంటిని హీనమై పతనమగు.
0: హీ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
1: బుద్ధినాధారముగా ఉన్న భుజజనుడు,
0: ద ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలో ద ఇంటెలిజెంట్,
1: పశుపతిగా మారు.
0: హీ విల్ బికమ్ గాడ్.
1: కనుక బుద్ధి అనగా ఏమిటి?
0: What do you mean by intellect?
1: విచక్షణ జ్ఞానముతో కూడినటువంటిది.
0: It has got discrimination.
1: ఇది మనస్సుకు అతీతమైనటువంటిది.
0: It is beyond the mind.
1: మొట్టమొదటిది దేహము.
0: The first one is body.
1: దానికి పైభాగమది ఇంద్రియములు.
0: Above that sense.
1: దానికంటే పైభాగమది మనస్సు.
0: Over that mind.
1: దానికంటే పైభాగమది బుద్ధి.
0: Beyond that is intellect.
1: బుద్ధికి పైభాగమదే ఆత్మ.
0: Above the intellect is the self.
1: ఆత్మకు అతి సమీపములో బుద్ధి ఉండటం చేత ఆత్మ ప్రభావము ప్రకాశము బుద్ధి పైన పడుతుంటాయి.
0: As intellect is in close proximity of the self, it has got all the radiance and
1: reflection.
0: So intellect is beyond the mind.
1: ఈ బుద్ధిని కొంతవరకు విచారణ చేసి
0: inquiring the nature of intellect,
1: మానవుడు బుద్ధిగా బ్రతకాలి.
0: Man should be intelligent and lead the life.
1: అప్పుడే నిజమైన ఆత్మతత్వం అర్థమవుతుంది.
0: Then only the nature of self would be known.
1: మానవుడు
0: human being
1: పుట్టింది మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను
0: right from birth to death
1: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
0: He struggles for food and
1: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు.
0: By studying so, what is that he accomplished?
1: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది.

0: ఈటిగ యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ మోమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ బెడ్
0: నిద్రపో ఎడిగాలి
1: అంటిల్ యు గో బ్యాక్ టు బెడ్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ యు స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్
0: వ్యయమందగా చేయుచు జీవితముడు
1: యు వేస్ట్ యువర్ లైఫ్
0: నీ విద్యల దారబోసి
1: యు స్పెండ్ యువర్ టైమ్
0: అరగలాచ్చుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: నీవే పెట్టసి తమ్ములు
1: What big happiness you have got.
0: ఇదిగా యోచన చేయు మానవా.
1: Oh man, understand, inquire.
0: Oh మానవుడ.
1: Oh man.
0: నీవు ఏమి తిరిగి సాధించావు?
1: What is it that you have accomplished?
0: భగవంతుని విస్మరించి
1: forgetting God.
0: కేవలం జీవితం అనేటువంటి యొక్క భౌతికమైనటువంటి ఈ జీవితాన్ని విశ్వసించి
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్
0: సాధించావు.
1: What is it that you have achieved?
0: ఒక్కతూరి కన్నులు మూసుకుని విచారణ చేస్తే
1: The moment you close your eyes,
0: సాధించినది ఒక్కటి లేదు.
1: Nothing you have achieved.
0: కానీ సాధించినది దుఃఖమే విచారమే.
1: What you have achieved is worry and misery.
0: చదువుతున్నావు గ్రంథాలు.
1: You have studied books.
0: ఎన్నో గ్రంథాలు చదివావు.
1: You studied lots of
0: ఎందరి మహనీయుల్లో దర్శించావు.
1: You have visited many.
0: ఎన్ని యాత్రలో చేశావు.
1: You have visited pilgrimage
0: centers. ఎన్ని సత్సంగములో ఆచరించావు.
1: You practice many.
0: కానీ సాధించినది ఏమిటి?
1: What is it have you achieved?
0: పుస్తకములు పఠించితిని.
1: I studied books.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు.
1: I have gone through thoroughly all the texts.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును సర్వమేల.
1: Why do you pride yourself that you have earned all forms of education?
0: నీ హస్తయుగంబు మోచి.
1: Joining both of your hands.
0: పరమాత్ముని చింతన చేయలేని.
1: If you do not think of God,
0: ఈ నిష్ఠులమైన జీవితము,
1: this life,
0: పరమాత్ముని చింతన చేయలేని,
1: the life which does not think of God,
0: నిష్ఠులమైన జీవితము,
1: wasteful life,
0: నిష్ప్రయోజనము కాదే మానవా.
1: Oh man, is it not a waste?
0: ఇదంతా నిష్ప్రయోజనం.
1: Is all useless.
0: ఏమి చదువులు ఈ చదువు?
1: What is this education?
0: ఏమి పూజలు ఈ పూజలు?
1: What kind of worship is this?
0: ఏమి విశ్వాసం ఈ విశ్వాసం?
1: What kind of faith is this?
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result out of this?
0: కానీ విచారణ చేస్తే,
1: but when we inquire, nothing is decided.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ,
1: though it confers temporary joy,
0: కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది.
1: The result which is permanent and all truth, that we don't get.
0: Kanuka pannikudumu manasaka yokka vikaramulu manasuku yokka prabhavamule.
1: They are all perversities of the mind and human
0: being. Vidyoku chestunnanu.
1: One is doing a job.
0: Goppa padavilo untunnanu.
1: I am in high position.
0: Nenu adhikarini.
1: I am in authority.
0: Idiye pedda papam.
1: It's a big sin.
0: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం.
1: ద ఫీలింగ్ దట్ యు ఆర్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్.
0: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించినట్టు.
1: ఎట్ వన్ టైమ్ ఆదిశంకర్
0: దిగ్విజయ యాత్ర కలిపి
1: హి ట్రావెల్ విక్టోరియస్లీ
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు.
1: హి రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ బెనారస్.
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు.
1: హి సా ద డైటీ దేర్ కాశీ విశ్వనాథ్.
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు.
1: హి స్టార్టెడ్ ప్రేయింగ్.
0: ఏమని?
1: వాట్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఈశ్వరుడా,
1: ఓ ఈశ్వర,
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను.
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ది సిన్స్, ఆల్ ది మిస్టేక్స్.
0: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరు సాక్షాత్ శంకర స్వరూపులు కదా. ఇతని ఏమిటి పాపం చేశాడు? మొదలుకొని నిరంతరం శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంతము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమే.
1: మెనీ డిసైపుల్స్ ఫెల్ట్ ఆదిశంకర ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ. రైట్ ఫ్రమ్ బర్త్ హి హస్ బీన్ గోయింగ్ త్రూ సిన్సియర్లీ సీక్రెట్ టెక్స్ట్.
0: నేను మూడు పాపములు చేశాను శంకర.
1: హి సెడ్ ఐ కమిటెడ్ త్రీ సిన్స్.
0: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను.
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: మొదటి పాపం ఏమిటి?
1: What is the first sin?
0: ఏతో వాచో దివర్తంతే అప్రాప్య మనసాః. ఓ శంకర, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైన వాడని నాకు తెలుసుకున్నాను.
1: Oh God, I could understand the divinity is beyond the comprehension of the mind and expression
0: of my word.
1: I understood, but I could not practice.
0: It is
1: impossible to
0: describe you. சாம்ப சதாசிவ செம்போ சங்கர சரணம் நீத்தம சரணயுகம் அனி நின்னு வர்ணிஸ்துன்னானு இது பாபம் காதா?
1: இஸ் நாட் எ சின் சங்கர ஐ டிஸ்கிரைப் யூ இன் வேரியஸ் வேஸ் ஈச நரேச பரீச பரேச கிரீச.
0: நீவு வாக்குருக்கு அதீதமைனட்டு வாடன்னு தெரிஞ்சுக்கனாலும்
1: ஐ ஹவ் நோன் தட் யூ ஆர் பியாண்ட் டிஸ்கிரிப்ஷன்.
0: தெரிஞ்சுக்கொள்ள தானி நேனு ஆச்சரணலோ பெட்டకుండా வர்ணించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది కలిచినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను అంటారు.
1: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్డ్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈస్ నాట్ సేమ్.
0: ఇంకా రెండవ పాపం ఏమిటి?
1: వాట్ ఈస్ ద సెకండ్ సేమ్?
0: ఈశ్వర సర్వభూతానాం గీతావాక్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను, నేను విశ్వసించాను.
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్, గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను.
1: But to see you, I have come to Benares.
0: నేను చెప్పేది ఒకటి, తలచేది ఒకటి, చేసేది మరొకటిగా చేస్తున్నాను, ఇది పాపం నేను అన్నాను.
1: ఐ సే వన్ థింగ్, ఐ థింక్ డిఫరెంట్లీ, ఐ డూ అనదర్ వే, దిస్ ఇస్ ద సిన్.
0: ఇంకా మూడవ పాపం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద థర్డ్ సిన్?
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in you and in me.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one without the second.
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాడు నాకు.
1: ఐ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ థింగ్.
0: నీవు నేను ఇద్దరు ఒకటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది.
1: బట్ టు సీ యూ దిస్ బాడీ హస్ కమ్.
0: ఒక్కటే అని విశ్వసించి,
1: హావింగ్ ఫెయిత్ ఇట్ ఇస్ వన్,
0: ఒక్కటే అని ఉపన్యాసంలో చేసి,
1: గివింగ్ లెక్చర్ దట్ ఇస్ వన్,
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను.
1: బట్ ఐఎమ్ సీయింగ్ యూ.
0: ఇది మూడవ పాపం.
1: ఇట్ ఇస్ ద థర్డ్ థింగ్.
0: ఈ మూడు పాపములో పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు.
1: రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ త్రీ సిన్స్ కమిటెడ్, గ్రాంట్ మీ దట్ నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: చూసారా, పాపం అంటే కేవలం పరులను నిందించడం కానీ, పరులను హింసించడం కానీ, పరులను దూషించడం కానీ, ఇవి కాదు పాపములు.
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్, యూజింగ్, హార్మింగ్.
0: చెప్పటం ఒకటి, తలచటం మరొకటి, ఇవే పాపము.
1: The sin is to say one thing and think differently.
0: ee paapamunaku prati manavudu kudunu poorna swaroopude untunnadu.
1: Man is engrossed in this sin.
0: ee paapamunu manam pariharam gaavinchukovali.
1: We should rectify this sin.
0: ee paapamulu yenadu pariharam gaavinchukundumo, manovaakkayamunu moodinti yokka ekatvanni yenadu manam anubhavinchumo, aanade poorna manavu.
1: The moment we do so, there will be harmony between thought, word and deed. That is full life of a human being.
0: Kalpane upanishattulu.
1: So Upanishad.
0: Manasekam, vachasekam, karmanyekam, mahatman.
1: Upanishad said there is unity in thought and word and deed.
0: Atma swarupamu.
1: You are the form of the self.
0: Mahatmanaga emiti? Mahatma. Divyamainatundi atma swarupamu.
1: What is this self? You are the very form of that super divine self.
0: Atti atma swarupudu kaakunda,
1: without being the form of the self.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam. Duratmanaga maaripothunnam.
1: We become wicked because the word and deed and thought are different.
0: Manavuni unnata sthayiki velipovunadi manase.
1: It is the mind that takes man to know the mind.
0: Anusthayiki nettunadi manase.
1: It is the mind that ruins him.
0: Kanukane manasunu manam adhinam kavinchukunte,
1: when we have control over the mind,
0: manasunu manam swadhinam kavinchukunte,
1: when we have full control over the mind,
0: sarvamunaku maname adhinam avutavu.
1: We have full control over everything.
0: Adhikaram ayipothavu.
1: Then we have authority.
0: Manasunu adharamga konna manamu. ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనము.
1: యు హావ్ టేకెన్ ద మైండ్ యాజ్ ఎ బేసిస్.
0: మనసును ఆధీనం చేసుకోవాలి.
1: బట్ ఇట్ ఇస్ యువర్ కంట్రోల్ ఓవర్ ద మైండ్.
0: అది ఈనాడు మనం చేయవలసింది.
1: దట్స్ వాట్ వి షుడ్ డు టుడే.
0: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ద మైండ్.
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు.
1: వితౌట్ మ్యాన్
0: కాబట్టి మనస్సు, మనిషి, ప్రపంచము మూడు ఒక్కటే.
1: దేర్ ఫోర్ మైండ్, మ్యాన్ అండ్ వరల్డ్ ఆర్ వన్.
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు, మూడు నామములు?
1: Then why three names and why three forms?
0: అయితే మన ప్రవర్తనను పునఃకరించుకొని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ అవర్ అసోసియేషన్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఎట్లా?
1: హౌ?
0: ఒకే బ్రాహ్మణుడు
1: సేమ్ బ్రాహ్మణ్
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: యాజ్ ఏ కుక్ ఈజ్ ఎ కుక్ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాడు.
1: వెన్ హి ఆఫర్స్ వర్షిప్ he is a brahmin priest.
0: Okay, brahmanudu panchangam cheptunte panchanga brahmanudu antamu.
1: A brahmin who goes through panchanga is a panchanga brahmin.
0: Okay, brahmanudu mantra cheptunte mantra brahmanudu antamu.
1: The same brahmin as he chants mantra,
0: brahmanudu okkade.
1: That brahmin is one.
0: Alu chesi kunte karmanu puraskarinchukoni ee peru vividha roopanga vastunnayi.
1: Basing on the job they do, they have the name.
0: Manavudu anaga
1: human being,
0: manushi anaga ప్రపంచం అనగా
1: వరల్డ్
0: విశ్వం అనగా ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: ప్రపంచము. ఏమిటి ఈ ప్రపంచం?
1: వాట్ డూ యూ మీన్ బై ప్రపంచం?
0: పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము.
1: ద బ్లాసమింగ్ ఆఫ్ ది ఫైవ్ సెట్స్ ఆఫ్ ఎలిమెంట్స్.
0: ప్రపంచంలో పంచభూతములను వికసింపజేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బ్లాసమ్.
0: ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ యూనిఫైంగ్ ద ఫైవ్.
0: దీనిని వికసింపజేసుకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ బ్లాసమింగ్ ఫోర్.
0: భిన్నము గావించుకుంటున్నాము.
1: వి సెపరేట్ దెం.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాము.
1: వి మేక్ దట్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ.
0: ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతుంది.
1: దేర్ఫోర్ ద వరల్డ్ ఇస్ వాస్ట్.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main aim of man is to experience unity in diversity.
0: అన్నిటి యందు ఉండే ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: We should have full faith in the unity in everyone.
0: చూడండి ఈ యొక్క స్థానంలో అనేక మంది కూర్చున్నారు.
1: Here many are present.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the unity in many here.
0: అది beings are many. But practice one. నీ గాలి నా గాలి, నీ యొక్క విశ్వాస నిశ్వాసములు నా యొక్క విశ్వాస విశ్వాసములు వేరు కావటం లేదు.
1: బీయింగ్స్ ఆర్ మెనీ, బ్రెత్ ఇస్ వన్. యువర్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్
0: ఒకే గాలి తీసుకోవటం పిచ్చుకోవటం కావచ్చు.
1: ఆల్ బ్రీత్ ఇన్ ది సేమ్ వే.
0: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: రికగ్నైజ్ ద యూనిటీ హియర్.
0: శరీరం రత్నమం విద్య. అన్ని దేహములు రత్నములుగా ఉంటున్నాయి.
1: ఆల్ బాడీస్ ఆర్ చారియట్స్.
0: ఆత్మానాం రత్నమి.
1: The self is charioteer.
0: అతనే రథికుడు.
1: He is the charioteer.
0: దేహాలు రథములు.
1: Bodies are chariots.
0: రథములు భిన్నంగా ఉంటున్నాయి.
1: Chariots are different.
0: కానీ రథికుడు ఒక్కడే.
1: Charioteer is one.
0: ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని.
1: This is unity in diversity.
0: మానవుడు
1: in a man
0: అనేక విధములుగా కూడా ఉంటుంటాడు.
1: They are different way.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం అని ఎట్లా దర్శించాలి?
1: How to visualize the unity
0: అందరికీ
1: diversity?
0: తప్పనిసరిగా ఉండేటువంటి ఉంటున్నాయి.
1: All have most
0: ఆ ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: దట్ వీ షుడ్ అండర్స్టాండ్.
0: కోటీశ్వరుడు ఆకాశం నుండి ఉట్టిపడలేదు.
1: మిలియనేర్ హెస్ కమ్ డౌన్ హెస్ నాట్ కమ్ డౌన్ ఫ్రమ్
0: కూటి పేద ఏ మట్టి నుంచి పుట్టి రాలేదు.
1: ద పాపర్ హెస్ నాట్ కమ్ అవుట్ ద మట్.
0: కూటి పేద కోటీశ్వరుడు ఇద్దరు కుళ్ళు తల్లి గర్భం నుండి పుట్టారు. ఇది ఏకత్వము.
1: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. దిట్ ఇస్ యూనిటీ.
0: ఇంకా కోటీశ్వరుడు కూటి పేద.
1: మిలియనేర్ అండ్ పాపర్
0: ఆకలి
1: హంగ.
0: ఈ ఆకలికి కూటి పేద అంబలి గంజి త్రాగచ్చు.
1: A pauper may take just water among the dry
0: over the rice. Pancha parmandamulu bhujinchavachu.
1: A millionaire may have delicious food.
0: Annamulavi veru kani aakalu okate.
1: The food forms are different but hunger is one.
0: Kanuka indulo undinatundi ekatvanni manam chudali.
1: We have to see the unity here.
0: Inka manavuni yokka maranamu.
1: Then the death.
0: కోటీశ్వరుడు కాని కూటి పేద కాని
1: మరణం
0: ఒక్కటే.
1: డెత్ ఈజ్ వన్.
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
0: దాహం ఒక్కటే.
1: థర్స్ట్ ఈజ్ వన్.
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
1: ఏ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
0: కూటి పేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
1: ఏ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ద లేక్.
0: జలములో భిన్నత్వం ఉంటుందని కానీ
1: there's difference in
0: what no bhinnatvam ledu.
1: There's no difference in
0: thought. Kalukuni anekatvamlo unde ekatvanni manam chakkaga vicharana chesti idi nijamain divyatvaniki mooladharam.
1: Therefore when we recognize unity in diversity that becomes the basis for divinity.
0: Kani ee naati manavudu aa vidhamain jeevithanni gadapatam ledu.
1: Man today is not leading that sort of life.
0: Ujjogalu perige koladi.
1: As he grows in
0: ahankaram mitimiri poyi,
1: as he income
0: amargamulo praveshinchi,
1: as enters
0: anyaya akrama anacharamulo koodi,
1: he is full of all wrong
0: actions. Jeevitanni drashti pattinchukoni జీవితం అంతా పురుగులు జీవితంగా జీవిస్తున్నారు.
1: హి లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్.
0: ఇది కాదు మానవ జీవితం.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ లైఫ్.
0: మరి అధికారం పెరుగు కొలది.
1: యాజ్ యు గ్రో ఇన్ పొజిషన్
0: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి.
1: సెల్ఫ్ ఆల్సో షుడ్ గ్రో.
0: నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి. ఉత్తమ భావములు.
1: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: కానీ అట్టు కావటం లేదు.
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
0: ఆధ్యాత్మిక రంగంలో కానీ, పారమార్థిక రంగంలో కానీ, ధార్మిక రంగములో కానీ, నైతిక రంగములో కానీ, భౌతిక రంగములో కానీ, అన్ని రంగములు ఎందుకు కూడాను మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాంతుడు రావాలి.
1: యాజ్ మ్యాన్ ఇస్ రీచింగ్ హైట్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఎథికల్ ఫీల్డ్, ఇన్ మోరల్ ఫీల్డ్,
0: ఈనాటి మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
1: Man today is not having
0: noble thoughts.
1: He is having mean
0: చర్యల్లో పాల్గొంటున్నారు.
1: He does wicked actions.
0: అప్పటికప్పటికి మాత్రం ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు. కానీ
1: He puts up a show as if he is having happiness.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ అన్నాడు. ముందున్నది ఈ యొక్క బాధలు.
1: There lies ahead the result, the consequence.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రోరన్నా. అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రోరన్నా.
1: యు హావ్ గాట్ ఆల్ ది బ్యూటీ అండ్ ఏజ్ అండ్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ. ముసుళ్ల పండగ క్రోకడైల్.
1: దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్ క్రోకడైల్.
0: ఓ తైతే తైతే తై బొమ్మ, దీని తమాషన తోలు బొమ్మ.
1: ఓ టాయ్, వై డు యూ డాన్స్? ఇట్స్ ద టాయ్ ఆఫ్ ది స్క్రీన్.
0: తోలు బొమ్మని.
1: ఇట్ ఈస్ జస్ట్ ది టాయ్.
0: తోలు బొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, in spiritual path, you should have all the noble feelings.
0: కనుక అన్నిటికీ నీ మనసే కారణం.
1: For everything, mind is responsible.
0: కనుక మనసును కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: Therefore, you should have control.
0: మనసు చెప్పినట్టు వినకూడదు.
1: You should never leave the mind anyway.
0: కొంతకాలము తీసుకుని ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి.
1: టేక్ సమ్ టైమ్, డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్, అండ్ దెన్ డూ.
0: కానీ ఈ విచారణకు ఒక టైం తీసుకోవటం లేదు.
1: బట్ యూ డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్.
0: మనస్సు కోరినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం.
1: ద మూమెంట్ మైండ్ థింగ్స్, యూ ఇమీడియట్లీ ఫాలో.
0: ఇది మానవునికి సరియైన మార్గము కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాన
1: సో
0: మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
1: వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రైస్ టు అండర్స్టాండ్
0: దేవుడిగా రూపొందుతాడు.
1: హ్యూమన్ బీయింగ్ బికమ్స్ గాడ్.
0: మానవా,
1: ఇట్ మానవా.
0: ఈ మానవ అనగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై మానవ?
0: దేవుడు. ఈ దేవుడు అనగా ఏమిటి?
1: మానవ మై గాడ్.
0: దేవుడు అనగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై గాడ్?
0: దేవుడు.
1: దేవుడు
0: అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరియైన అర్థం. దినము కానివాడు దేవుడు. డే,
1: ద వన్ డస్ నాట్ ది డే ఈజ్ దేవ గాడ్.
0: డే అనేటువంటిది ఎట్లతో, దేనితో కూడి ఉంది?
1: హౌ డు యూ ఫైండ్ దిస్? డే
0: రాత్రింపగలతో కూడి ఉంటుంది.
1: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
1: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
0: రాత్రింపగలతో కూడినది దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డే దట్
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే and the night.
0: Kanukane bhagavantuniki raatri pagale ledu.
1: So God has no day and night. He has no pain and pleasure.
0: Paapa punyamule levu.
1: He has no sin or merit.
0: Adi kalpattamule levu.
1: He has no high or low.
0: Samatvame.
1: Everything equanimity.
0: Atuvanti bhagavat tattvani manamu visheshistu aaradhistu alanti bhagavantuniki elanti kalankamu anusetistunnam.
1: We have to understand, we should worship, and what kind of feeling we have.
0: Mana yokka nadathalanu puraskarinchukoni ye bhagavantudu kodunu chella chestunnadu.
1: God also gets the blame because of our behavior.
0: Kaani bhagavantudu ye maatram chella peru kaadu.
1: God will never get a bad name.
0: Deeniki thanu longadu.
1: He will never submit himself.
0: Annitikini atheetamainatundi sthithilo undeetundi vaadu.
1: He transcends everything.
0: Yenuniki prayanam chesinattundaniki kukkalu chusi murugutayata.
1: The one who goes on the elephant, the dogs start barking.
0: కుక్కలు చూచి గురించి ఏనుగు తోక కూడా అల్లాడింది.
1: యాజ్ డాగ్స్ స్టార్ట్ బార్కింగ్ ఈవెన్ ది ఎలిఫెంట్ విల్ నాట్ బ్యాక్ ఇట్స్ టెయిల్.
0: దైవత్వానికి వచ్చినటువంటి లోపం ఏమిటి?
1: వాట్ ఇస్ ది లాస్ సస్టైన్ బై గాడ్?
0: అన్ని నీకే లోపం.
1: ది లాస్ ఇస్ సస్టైన్ బై యు.
0: లోపమైపోతున్నాం.
1: యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్.
0: అట్టు కాకూడదు.
1: ఇట్ షుడ్ బి లైక్ దట్.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ ఫెయిత్ ఇన్ గాడ్,
0: దివ్యమైనటువంటి యొక్క నడక లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the form of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to

0: రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు హేమ గోదానముల్ ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. దేహేంద్రియములరి కట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా. నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా.
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రిటర్న్ విక్టోరియస్లీ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ కింగ్. One can offer in charity golden cows, any number. One can even count the number of stars across the sky. One can mention the names of different species present all over the world. One can be a scholar in various texts. One can reach the moon. But it is very difficult to control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్,
0: విద్య యొక్క విశేషమును గుర్తించిన తర్వాతనే విద్యార్థులను చెప్పడానికి వీలవుతుంది.
1: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ స్టూడెంట్ ఇఫ్ ఓన్లీ యు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే విద్య కాదు.
1: Education does not mean mere acquisition of knowledge from books.
0: ఇది bookish knowledge అంటారు.
1: This is called bookish knowledge.
0: కానీ ఇందులో అనేక మంది ప్రవీణులుగా ఉంటున్నారు.
1: In this bookish knowledge, many experts are there.
0: ఎంతమందో మేధావులుగా మారినారు.
1: There are many intellectuals too.
0: గొప్ప పండితులుగా రూపొందింపు చేశారు.
1: And we have got very high scholars.
0: కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కాని, ఈ విద్యావంతులు కాని, ఈ మేధావులు కాని జగత్తుకు ఏమి పని చేస్తున్నారు?
1: బీయింగ్ ఎ స్కాలర్, బీయింగ్ ఎన్ ఇంటెలెక్చువల్ ఆఫ్ ఎమినెన్స్, వాట్ ఈస్ దట్ హీస్ డూయింగ్ టు ద కమ్యూనిటీ?
0: సమాజంలో పుట్టి, సమాజంలో పెరిగి, సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజంకి ఏమి సేవ చేస్తున్నారు?
1: Having been born in society, having grown in society, having acquired education from the society, what is it that he is doing in turn to the society?
0: సమాజమునకు దీని కృతజ్ఞతని తెలుపుకొనుకున్న చదివిన చదువంతయు ప్రయోజనం ఏమిటి?
1: If one does not express gratitude to the community and society, what for is the education?
0: ఒకానొక సమయం లోపల అరవింద్ చెప్పాడు కలకత్తాలో యూనివర్సిటీలో.
1: At one time Arvind said in Calcutta University,
0: "Oh vidyarthulara,
1: oh students,
0: meer chadive den nimittame chestunnaru?
1: Why do you acquire knowledge?
0: Chadivina chadavu kevalamu swartha nimittamai kaadu.
1: This learning should not be for selfishness,
0: saprayojana nimittam kaadu,
1: nor for self interest either.
0: Samajamlo ee yokka vidyanu manam abhyasinchamu, aarjinchamu.
1: In fact you acquired knowledge in this community.
0: ఏ సమాజం నుండి మనం ఈ అర్జును విద్యను ఆర్జించామో ఆ సమాజమునకు సేవలే చేయకుండా ఈ విద్యను ఎందుకు?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద కమ్యూనిటీ సర్వ్ సొసైటీ వేర్ ఫ్రమ్ యు అక్వైర్ ద నాలెడ్జ్?
0: సమాజమునకు సేవ చేయనటువంటి సమాజం యొక్క సంక్షేమాన్ని కోరినటువంటి ఈ చదువులు కంటే ఆ బుక్స్ నిప్పులో వేయటం మంచిది అన్నారు.
1: ఇఫ్ యూ డూ నాట్ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ బెటర్ యూ బర్న్ ఆల్ ద బుక్స్.
0: కానీ ఈనాడు విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: టుడే ది నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: దాని ద్వారా అనేక విధములైనటువంటి మార్గములను బోధిస్తూ ఉన్నారు విద్యార్థులకు.
1: ఇన్ ఫ్యాక్ట్ వేరియస్ సైంటిఫిక్ టెక్నిక్స్ ఆర్ టాట్ టు స్టూడెంట్స్.
0: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా, లేక ఆ విద్యావంతుల యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
1: ఈజ్ ది సైంటిఫిక్ నాలెడ్జ్ ఇంపార్టెడ్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది కమ్యూనిటీ సొసైటీ ఆర్ టు ఎర్న్ ది రెప్యుటేషన్?
0: ఇంత గొప్ప మేధావులుగా మారుతున్నారు, కానీ వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఇంటెలెక్చువల్స్ యాస్ వెల్, వాట్ ట్రాన్స్ఫర్మేషన్ యు ఫైండ్ ఇన్ దెం?
0: దీనిని ఒకానొక సమయంలో చర్చిల్ కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ సెడ్ అట్ వన్ టైమ్ బై చర్చిల్.
0: మ్యాన్ హ్యాస్ కాంక్వర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంక్వర్డ్ హిమ్సెల్ఫ్ అన్నాడు.
1: మ్యాన్ హ్యాస్ కాంక్వర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంక్వర్డ్ హిమ్సెల్ఫ్.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనను తప్ప సర్వమును కూడా ఎరుగుతూ ఉండాలి.
1: The scientific knowledge today will make you know everything in the outer world except ee
0: charatara prapanchamulandu undinatvanti okka sarva vishayamulu kudanu manavudu gurtinchadaniki prayatnistunnadu.
1: Man is making every effort to know everything present in the outside world.
0: Idi antai kudinu kevalamu bhautikamainatvanti vidyalu laukikamaina vidyalu.
1: This is all the physical knowledge, secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: హావింగ్ నోన్ ఎవ్రీథింగ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము.
1: దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: ట్రూ రిలేషన్షిప్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ యువర్ ఇన్నేట్ నేచర్.
0: ఏ వ్యక్తిని చూసినా కానీ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్నిస్తున్నాడు, కానీ హూ ఆర్ మై అనేటువంటి ప్రశ్నకు మాత్రం
1: whom so ever you meet you go on questioning who are you, but you don't put a question to yourself, who am I?
0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: One is physical, other is spiritual.
0: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికం అనేటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: There should be intimate relationship between the physical and spiritual aspects. Then only the interrelationships would blossom.
0: కేవలము భౌతికమైనటువంటిది ఒక విధమైనటువంటి నెగటివ్.
1: The physical knowledge is negative.
0: కానీ తనను తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్.
1: The knowledge of the self is positive.
0: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: The human personality blossoms, shines forth. If there is happy blend of the positive and the negative.
0: Manavuni manaviniga maatchinanta maatramna vidya yokka paripurnata erpadadu.
1: In fact, if you become a total man, there does not lie the fullness of vidya.
0: Ee vidyacheta manavuni paripurnamaina manaviniga roopandimpa cheyali.
1: In fact, education should help you to be a total man.
0: Manavuni dayamayuniga maarchali.
1: In fact, you should be transformed into compassionate one.
0: ఇట్టి దయామయుడిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ కంపాషనేట్ వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్ యూ వెరీ టఫ్ అండ్ హార్డ్.
0: మానవుడి మేధాశక్తిని ఎంత అభివృద్ధిగా
1: బ్లెండ్ ఆఫ్ ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
0: మానవుని మానవునిగా మార్చినంత మాత్రం విద్య యొక్క పరిపూర్ణత ఏర్పడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ బికమ్ ఎ టోటల్ మ్యాన్.

0: ఎంత అభివృద్ధిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
1: జస్ట్ యాజ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ యూ సీ దట్ యువర్ హార్ట్ ఆల్సో మెల్ట్స్ అండ్ ఎక్స్పాండ్స్.
0: హృదయ విశాలతనే తెలుసుకున్నకుండినా ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ.
0: కనుక హృదయంతో పాటు కేవలము మానసిక ప్రవర్తన కూడా మారాలి.
1: సో అలాంగ్ విత్ ద హార్ట్ ద మైండ్ ఆల్సో షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: ప్రాచీన కాలం నుండి
1: Since ancient times,
0: మన భారతదేశమునందు
1: ఇన్ భారత్
0: ఈ విద్యా విధానంలో అనేక విధమైనటువంటి మార్పులు కూర్పులు చేస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
0: కాని విదేశీయులు భారతదేశంలో ప్రవేశించడానికి పూర్వము విద్యా సంస్థలు చాలా తక్కువగా ఉండేటువంటివి.
1: బిఫోర్ ఫారినర్స్ స్టెప్డ్ హియర్ there were very few education institutions in this country.
0: Universities anetundi 5 6 undetundi.
1: There were about 5 to 6 universities only.
0: Okkoka university kudanu okkoka subject nu maatrame lakshyam nandinchukoni tadwara manas sambandhamainatundi okka vishalatanu penchukuntu vacheyatundi varu.
1: Each university had one speciality, helping in the blossoming of the mental faculty in full.
0: Motta motta kasi
1: the first one kashi benaras
0: ee kashi lo abhimana shastram anetundi oka vyakaranam kashi viswavidyalayamlo
1: the benaras university grammar is the main subject taught
0: okkokka viswavidyalayam nandu kudanu okkokati abhimanamainatundi shastramnu abhiruddhi parchukuntu vacharu
1: each university has taken up the responsibility of fostering one discipline
0: kashmir viswavidyalayam nandu అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ది పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాస్ డెవలప్డ్.
0: ఇదే విధంగానే ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ
0: గణిత శాస్త్రం అభివృద్ది పరుచుకుంటూ వచ్చారు.
1: మ్యాథమెటిక్స్ వాస్ స్పెషాలిటీ.
0: ఇంకితే కాకుండా నవద్వీపం అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విశ్వవిద్యాలయం ఉంటుండాలి.
1: ఎట్ ఎ ప్లేస్ బై నవద్వీప్ దేర్ వాస్
0: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానము కూడినటువంటి యొక్క శాస్త్రం ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పెషల్ సబ్జెక్ట్ టాట్ ఇన్ నవద్వీప్ యూనివర్సిటీ?
0: నవద్వీప విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ లా.
0: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యము అమరావతి.
1: Amaravati was ruled by Bharat, brother of Rama.
0: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా
1: ఇన్ దిస్ అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్
0: ఆరోగ్య సంబంధమైనటువంటి యొక్క శాస్త్రంను ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ మెడిసిన్.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుంది అని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
1: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ది టోటల్
0: పర్సనాలిటీ. నిత్య జీవితమునందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కమ్మరి కుమ్మరి దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు టెక్ ది రైట్ ఫుల్ ట్రూత్ ఫుల్ పాత్ ఇన్ లైఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో టాట్ లైక్ కార్పెంటరీ అండ్ బ్లాక్ స్మిత్ అదర్ సబ్జెక్ట్ లైక్ దాట్.
0: నిత్య జీవితంలో అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ రీడింగ్ దోస్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ యూజ్
0: వారి వారి వృత్తులకు సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ నో ద ప్రొఫెషనల్ స్కిల్స్ యాజ్ వెల్.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ
0: సంగీతము సాహిత్యము నృత్యము ఇత్యాది అంతా కూడాను నాట్యకళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
1: అండ్ దే ఆల్సో ఫాస్టర్డ్ ఎంకరేజ్ ద ఫైన్ ఆర్ట్స్ లైక్ డాన్స్ అండ్ ద మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: అమరావతి విశ్వవిద్యాలయం నందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ది అమరావతి యూనివర్సిటీ ఎంకరేజ్ ఆల్ దీస్ డిసిప్లిన్స్ ద సబ్జెక్ట్స్.
0: తక్షశిల ఇంకొక విశ్వవిద్యాలయము
1: నదర్ యూనివర్సిటీ తక్షశిల యూనివర్సిటీ.
0: ఈ తక్షశిల విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ దిస్ తక్షశిల యూనివర్సిటీ
0: ఒక విధమైన ఆయుర్వేదము అనేటువంటి యొక్క అభిమాన శాస్త్రం అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఆయుర్వేద ది మెడికల్ సైన్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఈ విధంగా విచారణ చేస్తే ఒక 6 7 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటి

0: In those days, at the most, 6 to 7 universities existed.
1: ఈనాడు వందల కొద్ది పెరిగిపోయినాయి.
0: Today we are hundreds of universities.
1: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
0: With all the increasing number of the universities, what truth we have understood.
1: చేసేటువంటి ఉపకారం ఏమిటి?
0: What help we have done to society.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
0: What is the proof to demonstrate that we work for the advancement of the society?
1: కానీ ఈ ఆధునిక విద్యలన్నీ కూడా అభివృద్ధి అయిపోయి
0: with the development of the modern education
1: నిజమైనటువంటి ఆత్మవిద్యలన్నీ క్షీణించిపోయినాయి.
0: The knowledge of the self declined.
1: ఈనాడు విద్యకు ఎడ్యుకేషన్ అంటారు.
0: విద్య ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ మెన్ బై ఎడ్యుకేషన్?
1: ఇది కేవలము ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదం నుంచి, ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మెన్ బై ఎడ్యుకేర్?
1: లోపల నుండి బయటికి తిరగటమే.
0: ద వర్డ్ ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్, టు బ్రింగ్ ఫోర్త్.
1: ఏ విధంగా తీసేది దీన్ని?
0: What is it that's to be brought
1: out? ప్రతి ఒక్క శక్తి కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉంటున్నాయి.
0: ఎవ్రీ పవర్ ఫ్యాకల్టీ ఇస్ లేటెంట్.
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటున్నాయి.
0: ఆల్ పవర్స్, ద ఫిజికల్, ద మోరల్, ఇంటెలెక్చువల్, స్పిరిచువల్, ఎథికల్, ఆల్ వాల్యూస్ ఆర్ ఇన్ యూ.
1: గిట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యలను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి, చేయాలి.
0: We should acquire that sacred education and serve the society.
1: కనుకని దీన్ని తీయడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
0: There are two paths to bring out the latent values.
1: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిది ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఇస్ ద లాటిన్ వర్డ్.
1: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? రెండింటినీ మనం బయటకు తీవాలి.
0: The Latin word indicates that those which are latent, immanent must be brought out.
1: ఒకటి కేవలము బాహ్యమైనటువంటి యొక్క భావములను బయటకు తీవటం.
0: వన్, బ్రింగింగ్ అవుట్ ది ఎక్స్టర్నల్ ఫీలింగ్స్.
1: దీనిని బయటకు తీసేటువంటిది తల.
0: ఇట్ కన్సర్న్స్ ది హెడ్.
1: అంతర్భూతంగా ఉండినటువంటి యొక్క విద్యలను, శక్తులను మైండ్కి బయటకు తీవటం అనేటువంటిది ఇది ఏ హృదయము.
0: ది ఇన్నర్ ఫ్యాకల్టీస్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ రెండింటినీ బయటకు తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా కానీ ఆదర్శంగా నిరూపిస్తుంది.
0: When once these two manifest, inner and outer, the life would be ideal.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: One is the life, another is living.
1: ఈ జీవనోపాధి తల నుంచి వచ్చేటువంటి చదవటము, రాయటము, సంపాదించడము, ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: All the knowledge that comes out of the head will help you to carry out your living, the writing, the reading, all experts.
1: యొక్క విద్యలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి తల నుంచి ప్రారంభమైనటువంటివి.
0: ఆల్ ద సెక్యులర్ నాలెడ్జ్ హ్యాస్ అరిజన్ అవుట్ ద హెడ్.
1: దీన్ని బుకిష్ నాలెడ్జీ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ బుకిష్.
1: మస్తకము ఉన్నటువంటి సంబంధం ఇంతే.
0: దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మస్తక ద హెడ్ ద
1: పుస్తకం నుంచి పుస్తకంలో ప్రవేశించింది, పుస్తకం నుంచి తిరిగి మస్తకానికి పోతుండాలి.
0: థింగ్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ ద హెడ్ అండ్ గాన్ ఇన్ టు ద బుక్ అండ్ దెన్ రివర్స్ ఆర్డర్.
1: కనుక ఈ బుకిష్ నాలెడ్జీ అనేటువంటి కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జీ.
0: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఈస్ ద సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: దీని తర్వాత జనరల్ నాలెడ్జ్ మనకు కావాలి.
0: వీ నీడ్ జనరల్ నాలెడ్జ్.
1: ఈ జనరల్ నాలెడ్జ్ తర్వాతనే
0: లేటర్
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జీ ఉండాలి.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇస్
1: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
0: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
1: ఏది నా జీవితానికి ఆదర్శమైనటువంటిది,
0: వాట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఇన్ మై లైఫ్,
1: దాన్ని చక్కగా విచారణ చేయాలి.
0: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ తర్వాతనే ప్రాక్టికల్ నాలెడ్జీ వస్తుంది.
0: ఆఫ్టర్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కమ్స్ ఇన్ ద ఫీల్డ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జీనే మానవునికి ప్రధానమైనటువంటి నాలెడ్జీ.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ఇంపార్టెంట్.
1: ఈ బుకిష్ నాలెడ్జీ, ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జీ, జనరల్ నాలెడ్జీ, ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జీ ఇవన్నీ కూడా కేవలం లౌకికమైనటువంటి ఒక జగత్తునికి మాత్రమే సంబంధించినవి.
0: ద బుకిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇవన్నీ
1: ప్రవృత్తి లక్షణాలు తప్ప నివృత్తి లక్షణాలు కాదు.
0: దే ఆల్ స్టాండ్ ఫర్ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్.
1: కనుకనే మానవుడు స్వార్థము, స్వప్రయోజనంలో మునిగి సమాజం యొక్క సంక్షేమాన్ని విస్మరిస్తున్నాడు.
0: దేర్ ఫోర్ మ్యాన్ ఈస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ హెస్ ఫర్ గాటన్ ది ఫార్ ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
1: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
0: When once you desire and strive for the welfare of the society, you will be safe and secure.
1: లోకంలో ఎన్ని లక్షల మంది చదువులు లేరు.
0: We find lakhs and lakhs of educated
1: people. ఎంతమంది మేధావులు లేరు.
0: There are many intellectuals.
1: వీరు చేసేటువంటి పని ఏమిటి?
0: What is that you are doing?
1: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
0: You just do and work for your own selfish interests.
1: ఎవరైనా ఒక కాలమును ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: హ్యావ్ యూ ఎవర్ కమ్ అక్రాస్ దోస్ పీపుల్ హూ టేక్ టైమ్ టు సర్వ్ ది సొసైటీ?
1: కేవలం స్వార్థ సప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ అడోర్ దోస్ పీపుల్ హూ ఆర్ డ్రౌన్డింగ్.
1: చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటో అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
0: It's obvious they don't know what true education is.
1: Ye modalu jet varaku kuda degrees teeskunte adi goppa education.
0: The one who acquires degrees from the letter A to Z, we call him a highly educated one. Is that education?
1: Ivan takudu kevalam quantity.
0: All the degrees amount to quantity.
1: Quality kavali.
0: But we need quality.
1: Why barrels of donkey milk, 1 teaspoon of cow milk is better?
0: Why barrels of donkey milk, 1 teaspoon of cow milk is enough, better?
1: Kanukane ఆనాటి ప్రాచీన విద్యా సంస్థల యందు విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
0: దట్ ఫర్ దట్ రీజన్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ వన్ స్పెషాలిటీ అండ్
1: గ్రామర్ అనేటువంటి దాన్ని కాశీలో ప్రవేశించి ఆ గ్రామర్ యొక్క తత్వాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
0: ద సబ్జెక్ట్ గ్రామర్ was developed in a manifold way in the Kashi University.
1: Yes, Sajnanadaya Sindho Ragadasya Gaguna Seveta Machiyodiro Sasiyecha Amritayicha Samastha Samastyati. ఈ విధంగా వాళ్ళు బోధించుకుంటూ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టించుకుంటూ వచ్చారు విద్యార్థుల చేత.
0: They taught all the rules of the grammar and helped them to lead their practical life.
1: Amara Nijjala Deva Trijha Vibhudasuraha Suparvana Sumanasa Trijji Bahusadikasaha ఆదిత్యయ దివిషదో లేక ఆదిత్య నందన ఆదిత్యారు భవస్వప్న అమృత్య అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్కచెల్లెండ్రు వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
0: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ వర్ టాట్ టు ఆల్ ద స్టూడెంట్స్ సచ్ దాట్ దే డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ and so that they could behave as brothers and sisters.
1: Tatsila Ujjaini ilanti viswavidyalayamulandu ye yokka schools akkada levu.
0: There were no schools affiliated with the university.
1: There
0: were no schools as such.
1: Aa university lopala viswavidyalayam lopala vidyarthulu entha mandi?
0: How many students were there in every university?
1: 9 leka 10 mandi.
0: The strength 9 or 10.
1: Goppa vidyavattulu.
0: They're highly
1: goppa university.
0: It's a big university.
1: ఇంకా టీచర్స్ ఎవరు?
0: హు ఆర్ ప్రొఫెసర్స్?
1: అక్కడ ఉన్నటువంటి టీచరే విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్.
0: ద టీచర్ ద రెసిడెంట్ ఇస్ ది వైస్ ఛాన్సలర్.
1: ఇది ఎవరితో గవర్నమెంట్ కానీ ఏకతికి సంబంధం లేకుండా జరిపేటువంటి అవి.
0: దేర్ ఆల్ సెల్ఫ్ రిలయన్స్, నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
1: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
0: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాస్ గివెన్ కంప్లీట్.
1: ఈ సరస్వతి ఎన్ని విధమైన స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ టు ద స్టూడెంట్స్.
1: టీచర్స్ కూడా ఒక్క నయా పైసా పుచ్చుకునేటువంటి వారు కాదు.
0: టీచర్స్ ఆల్సో డిడ్ రిసీవ్ ఎనీ సాలరీ.
1: విద్యార్థులు కూడా ఇచ్చి పుచ్చుకునేటువంటి వారు కాదు.
0: స్టూడెంట్స్ డోంట్ పే ఫీజ్ ఐదా.
1: కేవలము ఆ యొక్క వైస్ ఛాన్సలర్ ఇంటి అందే ఉండేవారు.
0: They stayed at the residence of Vice Chancellor.
1: ఎప్పుడు బోధిస్తారో ఏనాడు బోధిస్తారో చెప్పడానికి వీలు కాదు.
0: When and where?
1: దీనికి ఒక టైం టేబుల్ అని కానీ ఒక టైం యొక్క నిర్ణయం కానీ లేదు.
0: There were no specific times like timetables.
1: రాత్రి రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
0: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేక్ అప్ ద స్టూడెంట్.
1: సమయ సందర్భం అనేటువంటిదే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంత వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
0: దెర్ వాజ్ నో స్టిప్యులేటెడ్ టైం వాట్స్ ఎవర్ దే యూస్ టు క్లియర్ దర్ డౌట్స్.
1: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
0: హౌ డిడ్ దే లెర్న్?
1: పవిత్రమైనటువంటి నదీ తీరం నందు ఒడ్డునుందో?
0: దే జస్ట్ యూస్ టు స్టడీ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ ద రివర్.
1: లేక చల్లని ఛాయ అయినటువంటి వృక్షముల క్రిందనో?
0: ఆర్ సిట్ అండర్ ద షేడ్ ఆఫ్ ఎ ట్రీ.
1: లేక దేవాలయం నందో కంపౌండ్ నందో ఎక్కడో కూర్చొని వారికి విద్యను బోధించేటువంటి వారు?
0: ఆర్ దే సిట్ టు స్క్వాట్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ ద టెంపుల్ ప్రమిసెస్?
1: విశ్వవిద్యాలయం అంటే పెద్ద పెద్ద భవనాలంతా కావాలి.
0: Today university requires
1: laboratory kanta kuda entento goppa missions anta kavali.
0: And we need machinery.
1: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొన్ని అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు.
0: అండ్ వీ స్ట్రగుల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఎలాంటి యంత్రములు లేదు.
0: నో మిషన్.
1: ఎలాంటి మంత్రములు లేదు.
0: నో మంత్ర.
1: ఎలాంటి భవనములు లేదు.
0: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్.
1: ఓపెన్ ఎయిర్.
0: ఇట్ వాస్ ఓపెన్ ఎయిర్. థింగ్స్ వర్
1: ఆ విధమైనటువంటి దీంట్లో ఉంటుండి పవిత్రమైనటువంటి వాతావరణాన్ని గడిపి
0: there was sacred atmosphere all around
1: aarogyanni andinchetundi oka oxygen ni pilchukuntu
0: and they were breathing oxygen
1: aa vruksham kinda untunnappudu ee carbon dioxide nu nirmoolam gaavinchi
0: and exhaling carbon dioxide received by the tree
1: manchi aarogyavantuluga undetundi vaadu aa naati vidyarthulu
0: and students in those days were hale and healthy
1: aa naati vidyarthulaku aa naati adhyapakulaku ee naati vidyarthulaku ee naati adhyapakulaku porikane ledu.
0: There is no comparison between the teachers and students of those days and these days.
1: Enni test books pettina enni vidhamaina notes pettina chadavadaniki veeriki sadhyam kaadu.
0: You have number of textbooks and notebooks but you don't read, no time.
1: Vidyarthulara vidyarthini dwara aanadu papers anetundide ledu.
0: Students, boys and girls, there were no stationery papers.
1: Books anetundide enadu print kaaledu.
0: No printing, printed books.
1: Kevalam maataku maata maataku maata.
0: It was only verbal communication.
1: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడా.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ టాట్ బై ది టీచర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్.
1: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
0: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైండ్ ఫర్ ఎవర్.
1: గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
0: Students today, if they read 1 hour back, they forget right now.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ నాటి విద్యార్థులు మనసును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
0: Because the modern student has let his mind move, waver freely.
1: ఈ మనసును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యార్థులు.
0: In those days, education taught them how to control the mind.
1: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: You should put your mind under
1: మనసు
0: control.
1: అదుపులో పెట్టుకున్నప్పుడే ఆ విద్యను మనకు హృదయానికి అత్తుకుంటాయి.
0: When you have the control in the mind, the education can be imprinted.
1: దీనిని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధము చేయు అన్నారు.
0: Basing on this, it is said that it's the mind that is the cause for the bondage and liberation.
1: నిత్య సత్య సుకృతులన్ని ప్రకృతి విడిచిపోవుచుండే.
0: And this eternal truth is just forgotten.
1: నిత్య దయా ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
0: And all the practices are full of compassion.
1: ఆర్య వేద విద్యలు అనగే.
0: And the education without practice.
1: ఈ ఆర్యవేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
0: When you do not practice, what for is this education? Why should you study?
1: కనుకనే విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
0: Therefore, all the ideals fostered, adopted, practiced by people of the ancient times.
1: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
0: In fact, we can acquire the modern skills.
1: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
0: But the fundamental education, fundamental
1: విశాలమే.
0: It's broad-mindedness.
1: కేవలం నేరో మైండ్ గా మనం పోకూడదు.
0: We should never be narrow-minded.
1: Expansion love, not contraction love.
0: It should be expansion love, never contraction.
1: దీనిని బోధించేటువంటిది ప్రాచీన సంస్కృతి.
0: The ancient culture taught these principles.
1: ఇలాంటి భారతీయ సంస్కృతి యొక్క విద్యలను ఈనాడు మనం విస్మరించి లౌకికమైన భౌతికమైన ఈ యొక్క ప్రాకృత విద్యలంతా మనం అభ్యర్థించి తద్వారా మనం చేసేటువంటి పని ఏమిటి?
0: We have forgotten the ancient knowledge of those days of rich culture.
1: తన యందు ఉన్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
0: ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ షుడ్ బి బ్రాట్ ఫోర్.
1: ఈనాడు మీరు నేర్చిన విద్యలన్నీ కూడా ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
0: In fact, all that you have learnt is not out of any book.
1: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
0: All this education was there in you before.
1: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
0: All that has to be brought out.
1: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత
0: because of advancement of science
1: భూమిలో ఉండినటువంటి యొక్క సమస్త శక్తులను కూడా నువ్వు వెలుపల తీసి
0: all the faculties of mother earth are brought out.
1: ఆ భూమి యొక్క బ్యాలెన్స్ కూడా నువ్వు తప్పు చేసి
0: అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఇస్ లాస్ట్.
1: తద్వారానే జగత్తు కూడా నువ్వు అనేక ప్రమాదములు తెప్పిస్తున్నారు.
0: అండ్ వీఆర్ పుట్ టు డేంజర్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్.
1: ఈనాటి సైన్స్ చేసేటువంటిది ఏమిటి?
0: What is that science?
1: Science and technological, technology, technology. ఏమిటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ?
0: We often say science and technology.
1: అన్ని కూడా ఒక మానవుని అంటే ఉంటున్నాయి.
0: Everything is present within man.
1: నీవు చక్కగా యోచన చేసి ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినట్టు అంతా నీ నుండి ఆవిర్భవిస్తాయి.
0: If you think deeply enough, if you investigate properly and inquire, You will know that everything is latent in you.
1: ఎవరైనా ఒక సైంటిస్ట్ బాయ్ ని అడిగినప్పుడు వాటర్ ఎట్లా నీవు తయారు చేస్తావు అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేర్చి అవుతుంది అని వాటర్ అంటాడు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ హౌ డు యూ మేక్ వాటర్, హీ విల్ సే H2O.
1: ఆక్సిజన్ రెండు భాగాలు, హైడ్రోజన్ ఒక భాగము, మూడింటి ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటాడు.
0: ద స్టూడెంట్ ఆఫ్ సైన్స్ విల్ సేస్ దట్ వాటర్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ టూ పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ వన్ పార్ట్ ఆఫ్ ఆక్సిజన్.
1: వాటర్ తయారు చేయటమేమో చేశావు, కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
0: You do make water, but do you distribute to society?
1: కొరకని సమాజంలో సరియైనటువంటి రీతిగా మనం పంచాలి.
0: యూ హావ్ టు సప్లై వాటర్ టు సొసైటీ.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని మన దృష్టిలో పెట్టుకోవాలి.
0: యూ షుడ్ కీప్ ఆల్వేస్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
0: ఇఫ్ యూ జస్ట్ లిమిట్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఆన్ సెల్ఫిష్ గ్రాస్
1: బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
0: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
1: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాం.
0: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వి ఆర్ స్పెండింగ్ వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
1: లాస్ట్ స్టేజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి
0: in order to make this tumbler full of drinking water out of sea water
1: 5000 rupayalu kharchu pettali.
0: You need to spend 5000 rupees
1: inta kharchu petti
0: having spent so much
1: ee tumbler neeru prayatnam chesthe vachina phaltham emiti.
0: Having spent so much of money you just get tumbler full of water.
1: Ekade jeevanadulu mana bharat deshamlo kavalsinattu untunnai ganga yamuna sarasvatalu.
0: We have got many sacred holy rivers, Ganga, Yamuna.
1: ఈ ధనమును దాని ఖర్చు పెట్టి అక్కడి నుంచి పంపులు కొట్టించి తెప్పించండి.
0: Let the money be spent on these holy rivers, irrigated and supplied.
1: ఎట్లా ఉందంటే ఈనాడు మోడర్న్ వేజ్ లోపల.
0: How are the modern ways?
1: తోటకూరను కొన్నటువంటి వ్యక్తి.
0: The one who purchased peanuts.
1: కూర రెండనాలు.
0: The cost is 2 annas.
1: కూలి పావలా.
0: But labor charges 4 annas.
1: దాని ఇంటికి తేవడానికి పావలా వాడికి కూలి ఇవ్వాలి.
0: To fetch a spinach from home, one has to spend 4 annas. This is sort of activity.
1: Double ఖర్చు పెడుతున్నారు.
0: We spend money.
1: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
0: ఇట్స్ బిగ్ మిస్టేక్.
1: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
0: దిస్ నాట్
1: ఇది పక్క అజ్ఞానమే.
0: ఇట్స్ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుందో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానం అనేటువంటి నీడ కూడా దాన్ని వెంటాడుతుండాలి.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ యూ ఫైండ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాజ్ ఎ షేడ్.
1: ఈనాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
0: Today you think you are expert.
1: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
0: యూ థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్.
1: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది.
0: As science has progressed, ignorance also has progressed equally.
1: దాన్ని మీరు చూడటం లేదు.
0: That you are not mindful.
1: ఒకటికి నాలుగు ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము.
0: అండ్ యూ స్పెండ్ 4 times మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఎక్స్పీరియన్స్.
1: దీని వల్లనే భారతదేశం బిరి దేశంగా రూపొందుతూ వచ్చింది.
0: That's the reason why భారత్ హస్ బికమ్ సో పూర్.
1: మనం సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
0: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
1: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
0: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
1: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
0: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో.
1: సద్గుణములు,
0: వర్చ్యూ,
1: సద్బుద్ధి,
0: గుడ్ ఇంటెలెక్ట్,
1: సత్యనిరతి, భక్తి,
0: డివోషన్,
1: శిక్ష, కర్తవ్య పాలనములు,
0: డ్యూటీ,
1: నేర్పునది విద్య, విద్యార్థి నేర్చుకోవాలి.
0: ఆల్ దీస్ థింగ్స్, 6 things ఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్ ఎ స్టూడెంట్ మస్ట్ అక్వైర్.
1: ఎవరు నేర్చుతున్నారు?
0: Who are teaching these 6?
1: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
0: In fact, they get by heart poems.
1: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెస్తున్నారు.
0: They are heroes in recitation.
1: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెస్తున్నారు.
0: But in practice, they get only 0s.
1: ఇది మన చదువు చదువుగా ఉంటుండాలి.
0: Can that be education?
1: కానీ ఇది నిజమైన చదువు కాదు.
0: This is not true education.
1: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి.
0: We should be heroes in the practical field.
1: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము.
0: We give many talks.
1: గ్రంథాలు రాస్తున్నాము.
0: We write books.
1: అనేక రకంగా ప్రబోధన చేస్తున్నాము.
0: వీ ప్రాపగేట్.
1: కానీ ఆచరణలో పెట్టినటువంటిది నిజమైన సత్యం.
0: ద ట్రూత్ మస్ట్ వీ పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
0: వెన్ వన్స్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్
1: అండ్ గర్ల్స్. మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
1: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
0: you simply receive degrees and go.
1: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
0: In fact, the degrees add to your burden.
1: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
0: What sort of comfort you will get it?
1: ఏ మాత్రము లేదు.
0: Nothing whatsoever.
1: ఏ డిగ్రీస్ లేనటువంటి ఒక బీదవాడు, ఈ అమాయకుడు, విద్యార్థి లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
0: And in fact, the poor people with only education, they are more comfortable and peaceful.
1: ఈ విద్యావంతుడు అనేక విద్యలు చదివి
0: Educated man with so much of scholarship,
1: he could
0: not get a job,
1: and he
0: spends
1: money, and
0: he had to fast.
1: Is
0: that the result of
1: education? No.
0: Is not the money that you earn that's
1: important. And we should
0: tread along path which will make you
1: blissful.
0: What for is the job and the money if you are not happy?
1: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
0: యూ కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఈస్ ది యూస్?
1: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుడు తిరుగుతూ ఉంటున్నాడు.
0: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్ అమాసింగ్
1: భూమి సూర్యుని చుట్టూ.
0: And earth revolves around the sun.
1: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాయి.
0: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
1: ఏమిటి ధనం చుట్టూ తిరగటం మనము?
0: షుడ్ యూ గో అరౌండ్ ద మనీ?
1: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
0: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
1: ఇది మనకు ధనం కావాల్సింది.
0: ఇస్ ద మనీ నెసెసరీ?
1: గుణధనం కావాలి మనకు.
0: వీ నీడ్ ద వెల్త్ ఆఫ్
1: వర్చ్యూ. ఈ గుణధనము లేకపోవడం చేతనే అహంకారము ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుండాలి.
0: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ వీఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ప్రైడ్ పాంప్.
1: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: ఈజ్ నాట్ ఏబుల్ టు నో వాట్ హ్యూమన్ వాల్యూ
1: ఈజ్. చదవటము వ్రాయటము ఉద్యోగాలు చేయటము ధనం సంపాదించడం ఇవన్నీ తల నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
0: ఈటింగ్ అండ్ రైటింగ్ డూయింగ్ ఏ జాబ్ దర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్
1: కానీ రెండవది మనం బయటకు తీవాల్సింది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యూ హావ్ టు బ్రింగ్
1: అవుట్? ఎడ్యుకేర్ ఎడ్యుకేర్
0: దట్స్ ఎడ్యుకేర్
1: అది ఏమని తీవాల్సింది? దయ ప్రేమ సహనము శాంతి ఇలాంటివన్నీ మన లోపల నుంచి రావాలి.
0: We have to bring out the latent qualities like compassion, the love, forbearance.
1: Ye compassion ledu.
0: There is no compassion.
1: Only fashion matram bayaderindi.
0: No compassion you see, only
1: compassion untundali mukhyamu. Ee compassion enti karuna daya ee rendittiki manu hrudayam nundi aavirbhavinchali.
0: Compassion should come out of one's own heart.
1: తోటి మానవులను మనం గౌరవించాలి.
0: వి షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
1: తోటి మానవులను ప్రేమించాలి.
0: వి షుడ్ లవ్ ఆల్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి.
0: వి షుడ్ సర్వ్ అవర్ పేరెంట్స్.
1: వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు.
0: దిస్ పేరెంట్స్ స్ట్రగుల్ హార్డ్ దే స్ట్రైవ్.
1: ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమ చేసినట్టుందో మీకు తెలుసు బాగా.
0: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
1: మన యూనివర్సిటీలో 50 పైసా ఖర్చు లేదు కానీ
0: in our university you don't need to spend no expense.
1: Right poi evaraina puttinatundi pillavadiki first standard lo chertalanante vaadiki 10000 20000 kattala akkada.
0: A newborn child should pay 10,000 rupees to reserve the seat.
1: Meeku telusunu degree kola poyinappudu akkada enta dinaniki oka nelaki enta vasool chestaru.
0: You know how much of money they charge per month.
1: Ee charge evaru istunnaru?
0: Who are paying the fees?
1: Tallidandrulu pagalanta kashtapadi అనేక శ్రమలు కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకొస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
0: ద పేరెంట్స్ వర్క్ త్రూ అవుట్ ద డే. దే వాంటెడ్ వాట్ ద
1: చిల్డ్రన్ అది మీరు ఏమాత్రం యోచించడం లేదు.
0: యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్.
1: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
0: టుడే యు ఆర్ ఎ స్టూడెంట్.
1: రేపటిది నీవు తండ్రిగా మారవచ్చు.
0: టుమారో విల్ బి పేరెంట్.
1: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
0: వెన్ యు రెస్పెక్ట్ యువర్ ఫాదర్ టుడే యువర్ సన్ విల్ రెస్పెక్ట్ యు టుమారో.
1: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని నీవు గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
0: ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
1: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
0: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
1: నీ గతి ఏమిటి?
0: వాట్ విల్ హ్యాపెన్?
1: ముందున్నది ఆ తొందరలో నీ ముసలితనమ్మను ముసళ్ళ పండగాని.
0: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
1: మసలేవు కను మసకలు మోమున మడతలు పడే తల్లి నరసి కదా.
0: You cannot walk, you cannot see, the whole hair turned grey. Musimukoti
1: ani pasivaralu ninnu musimusi navvaga kasareya bomma tai tai tai tai tai bomma nin tamashudulla tolu bomma.
0: Life has become a matter of puppet. Everybody will start making fun of
1: you. Inaadi manavulu kevalam tolu bomma madri tayaraipothunnaru.
0: And human life has become like that of a puppet show.
1: Pranamunnatvanti yokka gunamunnatvanti yokka telivunnatvanti yokka manavuduga roopandimpachadeyatu.
0: And he has not become a true man in the strict sense of the term, full of truth.
1: మనలో పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ది లేటెంట్ సీక్రెట్ క్వాలిటీస్.
1: కేవలం దుస్సంగంలో ప్రవేశించి
0: వీ షుడ్ నెవర్ బీన్ బ్యాడ్
1: కంపెనీ పెంచుకుని
0: వీ డెవలప్ వికెట్
1: దురాచారంలో ప్రవేశించి
0: వీ టేక్ టు బ్యాడ్ ప్రాక్టీసెస్.
1: కట్ట కడబట్టికి నేర్చుకున్న విద్యను కూడా దురుపయోగం చేస్తున్నారు.
0: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్ ఆల్ ద నాలెడ్జ్ అక్వైర్డ్ మంచి
1: సంఘంతో చేరాలి.
0: We have to do it
1: since. Jai Jai Dujjana Samsargam.
0: Run away from the bad company.
1: Bhaja Sadhu Samagamam.
0: Be in the good company.
1: Kuru Punya Mahoratram.
0: Involve yourself in good deeds.
1: ఇవి మనం నేర్చుకోవాలి.
0: దీస్ ఆర్ థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్.
1: దుష్టిని సంసర్గం తొలగించాలి.
0: యూ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్
1: బ్యాడ్ కంపెనీ.
0: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: ఈ చెడ్డ సంబంధం చేత నీకేమైపోతుండది?
0: వాట్ హ్యాపన్స్?
1: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ యూ టూ బికమ్ బ్యాడ్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యుర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యూ ఆర్.
1: కనుకనే మనం దుస్సంగంతో చేరడం చేత నీవు కూడా దుర్గుడు అయిపోతున్నావు.
0: బికాస్ యూఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
1: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
0: యూ షుడ్ ఎంక్వైర్ అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
1: అందరితోనా ప్రేమగా ఉంటుండు.
0: యూ లవ్ ఆల్.
1: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడికి, వాడికి మాత్రమే.
0: ఇన్ఫాక్ట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు ఏ గుడ్ మ్యాన్ ఓన్లీ.
1: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము.
0: నిత్య
1: జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరము.
0: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
1: ఆనాడు ఒక కుమ్మరి, దొమ్మరి, కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
0: వీ నో ద కార్పెంటర్, ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్, వెరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
1: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
0: టుడే దేర్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
1: ఒక చాకల వాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
0: అండ్ టు పే ఎ వాచ్మెన్,
1: నీవే ఎందుకు చాకలవాడి కాకూడదు?
0: వై కాంట్ యూ బికమ్ ఎ వాచ్మెన్?
1: నీ వస్త్రాలు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
0: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
1: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
0: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్.
1: దీనివల్ల ఎంత సేవ్ చేసినట్టు అవుతుంది?
0: యూ బి సేవింగ్ మనీ టు.
1: ఆ సేవ చేసినటువంటి మనీ చోట నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
0: మనీ సో సేవ్ కెన్ బి యూజ్ ఫర్ సేక్రెడ్ యాక్టివిటీ.
1: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా,
0: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
1: గుణమును పెంచుకుని,
0: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్.
1: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి,
0: వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
1: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
0: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఆదర్శ జీవితం, ఫలాని అబ్బాయి, ఫలాని కాలేజీ పిల్లవాడు, ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు, ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
0: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్, యూ విల్ బి రెస్పెక్టెడ్ రికగ్నైజ్డ్.
1: మీ గౌరవాన్ని మీరు పోషించుకోండి.
0: ఇన్ఫాక్ట్ అప్హోల్డ్ యువర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
1: మీ గౌరవాన్ని మీరు వదిలినటువంటి వారు ఇన్స్టిట్యూట్ గౌరవం మీకు ఎక్కడ వస్తుంది?
0: ఇఫ్ యూ లూజ్ యువర్ ఓన్ రెస్పెక్ట్, హౌ కెన్ యూ అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ?
1: కట్టగడపడికి ఇన్స్టిట్యూట్ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుంది.
0: వాట్ హ్యాపెన్స్? ఇన్స్టిట్యూట్ విల్ లూజ్ ఇట్స్ రెస్పెక్ట్.
1: వస్తుంది తిత్తి బోడి, నెత్తి బోడి, తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు.
0: దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ లూజ్ ఎవ్రీథింగ్. ద పాకెట్ ఇస్ ఎంప్టీ విత్ ఎ షేవెన్ హెడ్ అల్టిమేట్లీ.
1: మొట్టమొదటి నీవు తిన్నా తినకపోయినా,
0: ఈట్ ఆర్ నాట్,
1: ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: వారిని తగినటువంటి తృప్తితో, మాటలతో మంచి ఆనందపరచు.
0: బై టాకింగ్ దెమ్
1: నైస్, యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్.
1: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
0: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈస్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్.
1: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి, ఏం నాయన ఏం చేస్తున్నావు అని గో అంటాడు.
0: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్
1: బికమ్స్ గౌరవము.
0: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ ఆస్క్ సన్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్, హి సేస్
1: మంచి మాటలతో వినయం చేత, నాన్న మీరు క్షమించండి, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
0: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ, మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్, ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్.
1: కన్న తల్లిదండ్రులకే నీవు సంతోషపెట్టలేనివాడు, ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు?
0: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ, హౌ డు యూ మేక్ ద సొసైటీ హ్యాపీ?
1: పూర్వమంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది?
0: వాట్ వాజ్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్?
1: పూర్తి అభ్యసించి,
0: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్,
1: ఆచరణలో పెట్టి,
0: దే ప్రాక్టీస్,
1: పరలోకి అందించేటువంటి శక్తి వచ్చినప్పుడు,
0: వెన్ దే హ్యావ్ ద ఫ్యాకల్టీ,
1: గురువులు వారి దగ్గర చేర్చి,
0: అండ్ దే ఆల్ గ్యాదర్డ్,
1: నాయన మీరు ఇంక కుటుంబానికి వెళ్లి మీరు వివాహం చేసుకుని మీ తల్లిదండ్రులను ఆదరించి తగినటువంటి ఆదర్శాన్ని అందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అదియే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అదితి దేవోభవ, ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
0: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్, గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
1: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
0: వాట్ డూ దే డూ ఆఫ్టర్ దే రిటర్న్?
1: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
0: అండ్ టుడే దే సఫర్.
1: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
0: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్.
1: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
0: బికాజ్ దే యు ఆర్ దేర్ చిల్డ్రన్, దే బేర్ ఆల్ ద సఫరింగ్.
1: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
0: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
1: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది,
0: హౌ సీక్రెట్ ఇట్ ఈస్.
1: సమస్త లోక సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి.
0: ద కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
1: ఒక ఇంటిలో
0: అట్ రెసిడెన్స్
1: గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
0: ఇట్ వాస్ ఎ గ్రాండ్ ఫాదర్.
1: ఆ గ్రాండ్ ఫాదర్ తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: ఎ గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్ ట్వైలైట్.
1: ఆ ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు, మనమడు.
0: అట్ హోమ్ దేర్ వన్ గ్రాండ్ సన్, ద మోడర్న్ బాయ్.
1: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలు వచ్చి ఇంక్ బుడ్డు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
0: అండ్ ద గ్రాండ్ బాయ్ వాస్ డూయింగ్ హిస్ హోంవర్క్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇంక్ బాటిల్.
1: దానికి ఒక ఇంక్ బుడ్డి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకొక పెన్ను పెట్టుకోవటం.
0: అండ్ హి హాడ్ ఇంక్ బాటిల్ ఆన్ వన్ సైడ్ అండ్ ద పెన్.
1: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటం, అద్దుకోవటం రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
0: అండ్ హి విల్ డిప్ హిస్ పెన్ ఇన్ ది ఇంక్ బాటిల్, దేర్ ఆఫ్టర్ స్టార్ట్ స్క్రిబ్లింగ్.
1: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉంటుందని ఆ తాతగారు ఏమీ అతన్ని పలకరించలేదు.
0: ద గ్రాండ్ ఫాదర్ డిడ్ టాక్ టు ద గ్రాండ్ సన్ బికాజ్
1: చిన్న ఇల్లు. అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం, కేశవాయన మహా, మాధవాయన మహా, నారాయణ మహా, గోవిందాయన మహా, మసూదాయన మహా, ఈ విధంగా సంధ్య వార్చుకుంటున్నాడు.
0: వన్ ఈవినింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ట్వైలైట్ ద గ్రాండ్ ఫాదర్ సాట్ ఇన్ ద వరండా అండ్ బ్రాట్ హిమ్ ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఈ మోడర్న్ బాయ్
0: విత్ ది హెల్ప్ ఆఫ్ స్పూన్ హి స్టార్టెడ్ టేకింగ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఆఫరింగ్ ప్రేయర్.
1: ఈ మోడర్న్ బాయ్
0: ద మోడర్న్ బాయ్
1: ఈ వర్క్ ను మానిపోయినది. ఇంటికి తెచ్చినటువంటి వర్క్ ఉంటా చూడండి, అది మానేసేసాడు.
0: హి స్టాప్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్.
1: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు.
0: హి స్టార్టెడ్ లుకింగ్ అట్ గ్రాండ్ ఫాదర్.
1: ఏమిటి తాతగారు ఒక స్పూన్ తో నీళ్లు వేసుకోవటము, తిరిగి తాగటం, స్పూన్ తో నీళ్లు వేసుకోవటం, తాగటం, ఈ విధంగా చేస్తున్నాడు. ఎంత పిచ్చివాడు వీడు.
0: వాట్ ఇస్ ద గ్రాండ్ ఫాదర్ డ్రింకింగ్ స్పూన్ ఆఫ్టర్ స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్? వాట్స్ ఆల్ దిస్?
1: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన పైన
0: ఇన్స్టెడ్ ఆఫ్ అటెండింగ్ దిస్ హోంవర్క్ దట్ గ్రాండ్సన్ వాస్ థింకింగ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్.
1: కానీ అంతటితో ఊరుకోలేదు. తాతగారు
0: గ్రాండ్ ఫాదర్
1: ఏమిటి మీరు చేస్తుండేది?
0: దప్పేగిన
1: అయిపోతే టమ్లర్ ఎత్తుకుని తాగకూడదు ఒక ఎత్తురే, ఒక స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు?
0: ఇఫ్ యూఆర్ రియల్లీ థర్స్టీ వై డోంట్ యు లిఫ్ట్ ది హోల్ టమ్లర్ అండ్ డ్రింక్ ది ఫుల్ ఆఫ్ వాటర్?
1: తాతగారు గొప్ప తెలివి వంటి వాడు. ఈ మోడర్న్ విద్య లేవు అతనికి.
0: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: ఇదేదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టి నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
0: గ్రాండ్ ఫాదర్ సర్ దిస్ ఇస్ మై వే, యు యువర్ వే.
1: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు, మొండితనం ఒకటి గట్టిది.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్, దే ఆర్ వెరీ ఫూలిష్.
1: పెద్దవాళ్ళతో వాదించటము,
0: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
1: లేదు తాత, ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
0: నో గ్రాండ్ ఫాదర్, వై ఆర్ వై డి యూ లైక్?
1: ఆయన చక్కని ఒక సుదేత్వే వేసేయాడు.
0: అండ్ హీ జస్ట్ పుట్
1: ఒరే పిచ్చివాడా, నీవు రాసుకుంటున్నావు,
0: యు రైట్,
1: ఒక్కొక్కతూరి ఇంక బాటిల్ అద్దటం తిరిగి రాసుకోవటం, ఒక్కొక్కతూరి ఇంక బాటిల్ అద్దటం రాసుకోవటం, ఎందుకు ఈ విధంగా అద్దటం? ఇంక బాటిలే పేపర్ పైన పోయి.
0: You dip the pen in the ink bottle every time, go on writing. Why don't you pour down the whole of the ink of the ink bottle on the paper?
1: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
0: Then the boy learned the lesson.
1: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
0: So as you just do it, you can write
1: it. కేశవాయన మహా ఒక భగవంతుని పేరు చెప్పుకుని దాన్ని ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
0: దెన్ వన్స్ ఐ డ్రింక్ ది స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్ అమౌంట్స్ టు ఆఫరింగ్.
1: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతిపోతుంది ఎవరికి చేరాలో వారికి.
0: ఇఫ్ యూ రైట్ ది అడ్రస్ వెరీ క్లియర్లీ ఆన్ ద కవర్, ఇట్ విల్ రీచ్ ద పర్సన్. అదే
1: దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్ చేస్తూ ఉంచారు.
0: దీస్ ఆర్ ది డిఫరెంట్ నేమ్స్ రిఫ్లెక్టింగ్ ది అడ్రస్.
1: ఆ అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకుండు.
0: వెన్ యూ డోంట్ నో ది అడ్రస్ ఆఫ్ గాడ్, కీప్ క్వైట్.
1: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
0: యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
1: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
0: టుడే ది మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెంసెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్.
1: జనరల్ నాలెడ్జ్ కి వచ్చేటువంటివి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ యూ హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్, నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కనుక మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్.
1: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారో తెలిసినా,
0: యు నో వాట్ ది మోడర్న్ సైంటిస్ట్ డస్?
1: భూమిలో ఉండినటువంటి సమస్త పదార్థములను కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటివే భగవంతుడు, కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
0: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాస్ హీ థింక్స్ దట్ దే ఆర్ మెంట్ ఫర్ హిమ్.
1: లోహములు పదార్థములు అన్నింటినీ కూడా దాన్ని వెలుపల తీస్తున్నారు.
0: ఆల్ ద మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి? ఇది ఒక గ్లోబు.
0: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
1: ఇది ఒక గ్లోబ్.
0: ఇట్స్ ఎ గ్లోబ్.
1: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి.
0: ఇట్స్ రౌండ్.
1: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది? తిరిగిపోతుంది.
0: When once you make it empty on one side, it loses its balance.
1: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి యొక్క భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
0: In fact, there should be perfect balance in this globe.
1: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధములైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
0: In fact, God has laid down all these metals maintaining balance.
1: ఒక వైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
0: When once balance is lost on one side, it tilts.
1: దీని వల్లనే జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
0: This is the reason why you have got earthquakes everywhere.
1: భూమిలో ఉన్నటువంటి యొక్క బ్యాలెన్స్ అంతా మార్పు చేస్తున్నారు.
0: The balance of the earth is lost today.
1: సముద్రంలో ఉన్నటువంటి జలం అంతా కూడా హీనం చేస్తున్నారు.
0: In fact, the water is also tapped.
1: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
0: And all the urban sewage is letting go.
1: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క దీని రూపమే మనం తాగుతున్నాము.
0: And therefore it led to water pollution and you drink this polluted water.
1: మంచిది కాదు.
0: It's not proper.
1: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
0: We have to understand things properly.
1: మీకు తెలుసు.
0: You know it well.
1: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు. మీరు కూడా సైన్స్ తెలియనటువంటి వాళ్ళే.
0: And there are many scientists. You are also students of science.
1: తెలివితేటలు పెరుగుతున్నాయి.
0: You are highly intelligent.
1: First knowledge.
0: The first level knowledge.
1: అది పైన ఉండేటువంటిది.
0: That is at the top level.
1: అది తలలో ఉండేటువంటిది.
0: It comes out of the head.
1: రెండవది స్కిల్.
0: The second level skill.
1: మూడవది బ్యాలెన్స్.
0: The third level balance.
1: థర్డ్ ఫోర్త్ది ఇన్సైట్.
0: Fourth insight.
1: మొట్టమొదటి తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
0: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
1: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు కానీ కిల్ చేయమని చెప్పలేదు.
0: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
1: ఈ నాలెడ్జ్ లోపల ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది.
0: When once you remove yes out of skill, it amounts
1: knowledge
0: to killing
1: is kill, your kill అయిపోయినప్పుడు బ్యాలెన్స్ తప్పిపోతుంది.
0: When once the knowledge is killed, the balance is lost.
1: కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్రతుకుతున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ దట్ వేర్
1: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఈ తెలివితేటలను నీవు స్కిల్ చేయటం లేదు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ స్కిల్డ్.
1: నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ జాతి.
0: The human race jati has got the combination of neeti morality. Reeti the
1: concept. Satyame neeti.
0: The reputation.
1: Satyame neeti.
0: Truth is your morality.
1: Dharmame reeti.
0: Dharma is the procedure.
1: Tyagame khyati.
0: And sacrifice tyaga is khyati.
1: Swarupame manava jati.
0: And that is manava jati, human race.
1: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
1: మానవుడు ఎంత పవిత్రుడు.
0: మ్యాన్ ఇస్ సెక్రెడ్.
1: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
0: ఇస్ హైలీ యూస్ఫుల్.
1: కనుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
1: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
0: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
1: కనుకనే ఈ యొక్క జగత్ అంతా కూడా అనేక అశాంతులతో కూలిమిడిపోతుంది.
0: దట్స్ ది రీజన్ వై వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: ఫర్గెట్ ది పాస్ట్.
0: Forget the past.
1: Do not think for over in future.
0: Do not think of the future.
1: Future is not sure.
0: Future is not sure.
1: Do not brood over the future.
0: Do not brood over the future.
1: Live in the present.
0: Live in the present.
1: This is not ordinary present.
0: This is not ordinary present.
1: This is omnipresent.
0: This is omnipresent.
1: ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
0: Lead a perfect good life in the present.
1: ప్రెజెంట్ వచ్చిన దీని యొక్క ఫలితమే ఫ్యూచర్ అవుతుంది.
0: The results of the present you will find in future.
1: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటి ఈ ప్రెజెంట్.
0: ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ ఈస్ ద ప్రెసెంట్.
1: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటుంది.
0: ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
1: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
0: అండ్ ద సీడ్ ఆఫ్ ది పాస్ట్ ట్రీ ఇస్ ద ప్రెసెంట్.
1: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
0: అండ్ సీడ్ ఆఫ్ ద ప్రెసెంట్ విల్ బి ఎ ట్రీ ఆఫ్
1: ఫ్యూచర్ ట్రీ. పాస్ట్ ట్రీ, ప్రెజెంట్ సీడ్.
0: Therefore, past it was a tree, future tree, present it
1: was a tree. Present ku rendidiki oka seed e mukhyamu.
0: And therefore, for the past and the future, the present is important.
1: Adi mana neeti e khyati annaru.
0: And this neeti, the morality is khyati.
1: Neeti leni jati nirmoolamai potundi.
0: And the human race without morality is bound to ruin.
1: Kalkane mari endu neeti ni pradhanamaitundi prananga teeskovali.
0: Morality is very important.
1: Morality lekapothe sangha yokka sevane manam cheyalemu.
0: Without morality you cannot live in society, not serve.
1: Kalkane ninna cheppanu. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే స్పీక్ ట్రూత్ ఇన్ యాక్సెప్టబుల్ స్వీట్ వే.
1: సత్యం బ్రూయాత్ అది ఏ నిజమైనటువంటి ఒక నైతిక మార్గము.
0: స్పీక్ ట్రూత్ ఇట్స్ అ మోరల్ వాల్యూ.
1: నబ్రూయాత్ సత్యమ ప్రియం.
0: అండ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్పాలెటబుల్ వే.
1: అది ఏ నిజమైనటువంటి ఒక త్యాగము.
0: అండ్ దట్ ఇస్ ట్రూ సాక్రిఫైస్.
1: ఈ విధమైనటువంటి ఒక పవిత్రమైన మార్గాలను ఎవరు చేస్తున్నారు?
0: హూ ఇస్ ఫాలోయింగ్ దిస్ సీక్రెట్ పాత్ టుడే?
1: ఎవరైనా మంత్రాలు చెప్తూ కూర్చుంటే హాస్యం చేస్తూ కూర్చుంటారు.
0: ఈ
1: బ్రాహ్మణికి ఇంక అంతకంటే పొద్దు పోదు, ఏదో డబ్బు కోసం ఏదో మంత్రాలు అంతా ఒళ్ళేసి పోతున్నాడు అని చెప్పి అనుకుంటారు.
0: వి మేక్ ఫన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్ హూ చాంట్ మంత్రాస్.
1: ఇది చాలా పొరపాటు,
0: ఇస్ ఎ మిస్టేక్.
1: ఒక్కొక్క మంత్రం ఒక పరమ శక్తి అంతా ఇమిడి ఉంటుండాలి.
0: ఈచ్ మంత్ర ఇస్ పొటెన్షియల్ హైలీ పవర్ఫుల్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మ్యారేజ్ జరుపుతారు.
0: ఇట్ ఇస్ మ్యారేజ్.
1: ఈ మ్యారేజ్ జరిపే సమయం లోపల
0: టైమ్ ఆఫ్ వెడ్డింగ్,
1: ఇప్పుడైతే శామ్యాలు గిమ్యాలు అలంకారం శామ్యాలంతా చిక్కుతున్నాయి.
0: నౌ హ్యావ్ శామ్యాన్స్ అండ్ వెరీ సార్ట్ ఆఫ్